0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the
1: external. ఇది భౌతికం యొక్క చర్యలు.
0: That physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you'll understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
0: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేసెస్.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దీస్ ఫైవ్
1: పంచముఖి?
0: ఫైవ్ ఫేస్డ్ వన్.
1: అందులో శబ్ద బ్రహ్మము, ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
0: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్వః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగవ ముఖము.
0: ద ఫోర్త్ ఫేస్.
1: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ ద ఫిఫ్త్?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య లక్షణము.
0: దట్ ఇస్ ద కాస్మిక్ ఫామ్, దట్ ఇస్ ద డివైన్.
1: ఓ భూర్భువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫేస్?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ గాయత్రి?
1: గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికే ఆధారమైనటువంటిది, ప్రాణమునికే మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సచవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవతా స్వరూపిణి,
0: ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్, ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం త్రిదళాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వి హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెం వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకనే ఇటు ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వంలో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మార్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: Bhur bhuvasvaha. ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to understand the meaning of bhur bhuvasvaha.
1: అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము.
0: We think the three words, భూలోక, భూవర్లోక and స్వర్లోక.
1: ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి?
0: Where are these three worlds?
1: ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని యందే ఉంటున్నాయి.
0: All the three worlds are within the man.
1: జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in every
1: ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక,
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూలోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: We consider భూలోక, సువర్లోక and స్వర్గలోక separate.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్.
1: అనగా పదార్థం యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థం యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థం యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: కానీ ఈ పదార్థం యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూ, ఇదే పదార్థం యొక్క శోకం.
0: భూ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఇంకా భూహా అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థమును కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి? కోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: దట్ ఈస్ సువహ.
1: భూర్ భువ సువహ.
0: భూర్ భువ
1: మెటీరియలైజేషన్ వైబ్రేషన్ ఈ సువహ. అదే రేడియేషన్.
0: మెటీరియలైజేషన్ వైబ్రలైజేషన్ వైబ్రేషన్. థర్డ్ వన్ ఈస్ రేడియేషన్.
1: దానిని వేదం నందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దిస్ ఇన్ వేద ఇస్ కాల్డ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అదేది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇలాంటి తెలివితేటలు మానవుడు ఎందు ఉంటున్నాయి.
0: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్
1: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందుకు ఉంటుండాలి?
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహం సర్వవ్యాపకమైనటువంటి పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ యూ డోంట్ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: హూ ఇస్ ద మెయిన్ వన్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్?
1: కానీ అది ఏ ఓంకార నాదం.
0: That is primordial sound, Omkara.
1: దీనిని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: క్లీం అదే పృథ్వీ.
0: క్లీం ఇస్ అర్త్.
1: కృష్ణాయ అదే జలము.
0: కృష్ణాయ వాటర్.
1: గోవిందాయ అదే అగ్ని.
0: గోవిందాయ ఫైర్
1: అదే అగ్ని.
0: దట్ ఇస్ ఫైర్.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్ స్పేస్ ద స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్
1: సర్వ జీవులు ఎందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ all over the universe.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: In fact, the five elements form the life basis.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: Five elements spread everywhere.
1: దీనిని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిముల్లోకి సర్వమా వృత్తిస్థితి అన్నారు.
0: Is what he said, the five elements are present all over.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: That which is so vast.
1: ఈ పంచభూతములు ఏమిటి?
0: Five elements.
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: Prithvi bhagavat swarupame.
0: Earth is divine.
1: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: bhudevi ani pilustunnaru.
0: Called bhudevi.
1: Inka rendavadi jalamu.
0: Second water.
1: Idi ganga devi antunnaru.
0: We call water ganga devi.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: వి కన్సిడర్ గంగా
1: మన ప్రాచీన యొక్క వైభవము ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకోలేదు.
0: No one is understanding the greatness and the nobility and the devotional heights of our ancient.
1: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: These are all the teachings by our ancients having experienced these divine.
1: అగ్ని దేవుడు.
0: Then fire god.
1: ఇంకా గాలి దేవుడు.
0: అండ్ విండ్ గాడ్.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
1: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్స్వేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కనుకని భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
0: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్ అస్. ఎక్కడ నుంచి
1: వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానో లేక ఇంటి నుంచి వచ్చానో లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానో మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or some place.
1: నీ ఎక్కడ వచ్చిన వాడు కాదు.
0: You are not come from any place.
1: నీ స్థానం హృదయమే.
0: Your original place.
1: నీ నివాసం హృదయమే.
0: Your original placement is heart.
1: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
0: Where do you come and where do you go?
1: దైవం కూడా ఎక్కడ రాడు ఎక్కడ పోడు.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
0: But to come for grace, he manifested.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రమే అమెరికాకు వెళ్ళినాడని భావాలని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences a manifestation of God there in America, he doesn't mean he has gone there.
1: భావమే ఈ యొక్క సందర్శనమునకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
0: Divinity neither has its entrance nor exit.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: విశ్వం విష్ణు స్వరూపము.
0: ద హోల్ యూనివర్స్
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ ద వెరీ మానిఫెస్టేషన్.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: ఆల్ ప్లేసెస్ ఆర్ హిస్ ఆల్టర్.
1: దైవము లేని స్థానం కానీ దైవం కానీ నేమం కానీ రూపం కానీ లేదు.
0: దేర్ నో ప్లేస్ దేర్ నో పర్సన్ వేర్ దేర్ నో గాడ్.
1: అన్ని రూపములు తనవి.
0: ఆల్ ఫార్మ్స్
1: అన్ని నామములు తనవి.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
1: కనుకనే మన పేదను పురస్కరించుకుని రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: మేము దాసులము దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is
1: master. Devudu devudu okkade.
0: The individual and the divine are one.
1: Narudu narayanudu okkade.
0: Narayana narayana are one.
1: Bimba pratibimbam rendu okkate.
0: The object and the reflection are one and the same.
1: Kanukane ee ekatvamlo manam kontha varakunu sadhana sadipi divyatvanni manam gurtinchadaniki prayatninchali.
0: So we should do our spiritual path, pursue our spiritual పుట్టినంత
1: వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యు హావ్ నాన్ డ్యుయల్ ఎక్స్‌పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టి శక్తినివ కాదు.
0: సో లాంగ్ యు ఆర్ ఇన్ దిస్ డ్యుయలిజం యు విల్ హావ్ దిస్ టూ సైడెడ్ ఎక్స్‌పీరియన్స్.
1: ఏ మ్యాన్ విత్ డ్యుయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: ఏ మ్యాన్ విత్ డ్యుయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: కనుకనే మనం అద్దము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్.
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు, ఎప్పుడు కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపోయే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హీ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ది ప్యూరిటీ.
1: చిత్తశుద్ధయే కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్
1: చిత్తశుద్ధి కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ యు కెన్ ఎక్స్‌పీరియన్స్ డివినిటీ.
1: చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనము అత్యుత్తం గావించుకోవాలి.
0: ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతునికి అత్యుత్తం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You never offer a flower that is a rotten, that has faded away from God.
1: చెట్టు నుంచి కోసినప్పటికీ అయినప్పుడేను దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాని తర్వాతనే భగవంతునికి అర్పితం చేస్తున్నాడు.
0: ద మూమెంట్ యూ ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యూ వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్.
1: శుద్ధి అనేటువంటి కలిగినంత మాత్రమున సరి అయినటువంటి పదం కాదు.
0: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ నాట్ ఎనఫ్.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి యొక్క హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు గాడ్.
1: అర్పితము అర్పితము అర్పితము.
0: సరెండర్ సరెండర్.
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: ఇట్స్ నాట్ వర్షిప్, ఇట్ ఇస్ సరెండర్.
1: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
1: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు.
0: సత్ ఈజ్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది సత్.
0: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది సత్.
0: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్.
1: అట్టి సత్ను మనం పొందాలి.
0: We should reach that state of
1: ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That stuff is to be known within.
1: కొంచెం ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితులు వారు చెప్పారు.
0: Morning పండితులు.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water.
1: నీళ్లు లేకుండా పాలు ఉండడానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With in the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది ఏ సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friend.
1: అట్టి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటారో మీరు కూర్చొని అర్థం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: అండ్ వన్స్ యూ బాయిల్ ద మిల్క్ కీపింగ్ ఇట్ ఆన్ ది స్టవ్
1: అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోతుంది.
0: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్.
1: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
0: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
1: ఈ పాల నుంచి నీరు వేరే ఇంత చరమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
0: The moment water gets itself separated out of the milk, the milk
1: jumps into the fire.
0: It feels that it cannot lead the life of separation.
1: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
0: ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్.
1: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
0: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ పాసిఫైడ్.
1: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
0: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్స్ డిలైట్ఫుల్.
1: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
0: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
1: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: జీవుడు దేవుని యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
1: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
0: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
1: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
0: because of sensual pleasure
1: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందములో మునిగి
0: because of worldly pleasures that he wants
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
0: he wants all external pursuits
1: ఈ దుష్కల్పితమైన జగత్తులో పడిపోవడం చేత
0: he gets himself drowned in
1: దైవం కొరకు చాలా బాధపడతాడు.
0: And he feels so sad having been
1: away from God. ఈ జీవుడు
0: God feels so sad that the individual left him.
1: అందువల్లని అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
0: in order to see God would not be sad in a moment.
1: తిరిగి అర్పితము అనేటువంటి అతను చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు.
0: When once the surrender offering takes place, God would be happy again.
1: బొగ్గు అజ్ఞానము.
0: And coal is ignorance.
1: అగ్ని జ్ఞానము.
0: Fire is wisdom.
1: జ్ఞానాజ్ఞానములు రెండు చేరటమే కాకుండా
0: ఇట్స్ నాట్ ద కాంబినేషన్ ఆఫ్ విజ్డమ్ అండ్
1: ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందంటే దైవము ఒకటైపోతాడు.
0: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్
1: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
0: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్
1: ఏకమైపోతాయి.
0: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
1: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
0: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
1: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
0: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దేర్ కాంట్.
1: కానీ జీవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
0: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
1: దేవుడికి బాధ ఏమాత్రము లేదు.
0: And in fact, there's no sadness.
1: కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
0: God feels sad because his friend, the individual, is cutting off himself.
1: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
0: There's only one permanent friend in this world, God only.
1: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై ఇంతనే మనం ముగించుకోతున్నది.
0: All worldly friends limit themselves with these three things, hello, how are you, goodbye.
1: కానీ భగవంతుడు హలో అనడు, హౌ ఆర్ యూ అనడు, గుడ్ బై చెప్పడు.
0: గాడ్ విల్ నెవర్ సే హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
1: కానీ భగవంతుడు చేరినంత వరకు కూడాను తనకు ఆనందము, భక్తునికి ఆనందం.
0: When once you join one with God, you will be happy and he'll be happy.
1: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
0: When there is separation, God would not stay, but he feels sad.
1: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
0: Why the individual is going in
1: wrong? ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
0: Why has he forgotten?
1: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు?
0: Why has he పవిత్రతను
1: కోల్పోతున్నాడు?
0: Why has he lost
1: అని తాను చాలా బాధపడుతుంటాడు.
0: So feeling he feels
1: ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు, భక్తుని నిమిత్తమే.
0: God feels sad for devotee.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కానీ నీ కోసమని.
0: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
1: కర్తనే ఈ సపరేషన్ అనేది చాలా భరించుకోలేనటువంటి జీవత్వానికి.
0: Separation is unbearable for the individual.
1: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకొని అరణ్యానికి వెళ్లారు.
0: రామ, లక్ష్మణ, సీత obeying the command of the father went to the forest.
1: కానీ దారి నడిచి ఎండ కన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
0: సీత never walked that long distance. She felt very much tired.
1: Chitrakuta parvanappudu poyaru.
0: They reached Chitrakuta top.
1: Oka chettu kinda kurchoni
0: they sat under a tree.
1: Ramana cheppadu, Lakshmana oka parnasara niyaminchu ayana annadu.
0: Rama said, Lakshmana, build some kind of hut there.
1: ఎక్కడ స్వామి అన్నాడు.
0: వేర్ స్వామి?
1: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ చేయి అన్నాడు.
0: యూ కెన్ బిల్ ద హార్ట్ వేర్ ఎవర్ యూ లైక్.
1: ఈ కఠినమైనటువంటి వాక్కును తాను భరించుకోలేకపోయాడు.
0: లక్ష్మణ కుడ్ నాట్ బేర్ దీస్ హార్ష్ వర్డ్.
1: నా ఇష్టం నాకు వేరుగా ఉందా?
0: యూ హ్యావ్ మై ఓన్.
1: నీ ఇష్టమే నా ఇష్టము.
0: యువర్ లైక్స్ ఆర్ మై.
1: నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
1: నేనేం తప్పు చేశాను?
0: వాట్ మిస్టేక్?
1: ఇష్టమైన చోటు నిర్మించమంటున్నావు.
0: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ
1: అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
0: హి వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హార్ట్.
1: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
0: సీత వాచ్డ్ ద
1: సీన్. ఎందుకు నీవంత విలపిస్తున్నావు?
0: లక్ష్మణ వై ఆర్ యూ క్రాయింగ్?
1: మీ అన్నగారు ఏమన్నారు?
0: వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
1: ఏమీ తిట్టలేదు కొట్టలేదు కదా.
0: హీ డిడ్ అక్యూజ్ యు. హీ డిడ్ బీట్
1: యు. నీవు విలపించడానికి మూల కారణం ఏమిటి?
0: వై ఆర్ యూ క్రాయింగ్ లైక్ దట్?
1: తల్లి కొట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరగదు.
0: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
1: Rama ishtame na ishtamu.
0: His likes for my life.
1: Na ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
0: He left to my choice. Isn't that separation?
1: Ee edabaatu yokka sokaanu nenu bharinchukolenu.
0: I can't bear the suffering of separation.
1: Chusara. ఈ లాంటి ఏకత్వంతో ఉండినటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
0: దట్ ఈస్ ఇంటెన్సిటీ దట్ ద డివోటీ ఫీల్స్ అన్బేరబుల్ టు బేర్.
1: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
0: వన్ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ గాడ్.
1: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
0: యువర్ ఫీలింగ్ షుడ్ నాట్ బి కాంట్రడిక్టింగ్
1: మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
0: యువర్ థాట్ షుడ్ నాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద డివైన్.
1: ఏకంగా ఉండాలి.
0: What should be one?
1: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు.
0: ద వరల్డ్ మే లాస్ట్ డే అండ్ మే వానిష్ టుమారో.
1: కదిలిపోయే మేఘములే.
0: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
0: ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్
1: శాశ్వతమైనటువంటిది.
0: ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్
1: సత్యమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ట్రూ.
1: ఇది నిత్యమైనటువంటిది.
0: ఇటర్నల్
1: నిత్య శుద్ధ బుద్ధమత్యమైనటువంటి.
0: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్.
1: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
0: దిస్ వేద సేస్
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: దిస్ వేద సేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ ఇట్స్ ఎటర్నల్ నెక్టరైన్ ఇమ్మోర్టల్ ఎవర్ సక్సెస్ఫుల్.
1: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
1: గాయత్రి ఛాందస్సాం మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీత.
1: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
1: ఒకటి వర్ణన.
0: వన్ ఇస్ డిస్క్రిప్షన్.
1: రెండవది అర్పితము.
0: సెకండ్ సరెండర్ ఆఫరింగ్.
1: మూడవది ధ్యానం.
0: థర్డ్ విజ్డమ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
1: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
0: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
1: ఓం
0: ఓం
1: భువః
0: భువః
1: శివః
0: శివః
1: తత్ సవితుర్ వరేణ్యం
0: వరేణ్యం
1: భర్గో
0: భర్గో
1: దేవస్య
0: దేవస్య.
1: ఇవి వర్ణన.
0: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
1: ధీమహి అది ఏ ధ్యానము.
0: ధీమహి దట్స్ విజ్డమ్.
1: దియో యోనో ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి. నాకు ఇవ్వండి ఇవ్వండి. దియో యోనో ప్రచోదయాత్. బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా నిర్మలమైనటువంటిదిగా నిశ్చలమైనటువంటిదిగా నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
0: దియో యోనో ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ దట్ పర్మనెంట్ నాన్-డ్యువల్ విజ్డమ్.
1: ధ్యానము ప్రార్థన.
0: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్ అదర్ ఇస్ సరెండర్.
1: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
0: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
1: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
1: ఓ భగవంతుడా నీకు ఇచ్చటి వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్. ఓ గాడ్ యువర్
1: నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
0: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ఫీలింగ్ ఆఫ్ రైట్. ఓ గాడ్ యువర్ మైన్.
1: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
0: వీ హావ్ ఎ సన్ అట్ హోమ్.
1: వాడు స్కూల్కి పోతుంటాడు.
0: హిస్ గోయింగ్ టు స్కూల్.
1: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లున్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
0: ద బాయ్ వుడ్ నాట్ కమ్ టు హిస్ ఫాదర్ అండ్ సే, ఓ ఫాదర్ యూ హావ్ సో మెనీ కార్స్ సో మెనీ హౌసెస్, వై డోంట్ యూ గివ్ మీ వన్ బుష్కోట్.
1: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
0: వెల్ సచ్ డిస్క్రిప్షన్.
1: నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టించు.
0: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bush coat.
1: Adiye daivam yokka hakku.
0: That's the right.
1: Bhaktuni yokka hakku.
0: That is the right of a devotee.
1: Bhagavantuni, anugraha swarupuda, అఖండ స్వరూపుడా, విశాల స్వరూపుడా, కరుణాస్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
0: You should not go on praising God. Oh God, your embodiment of very grace.
1: దైవమును అందరి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
0: You be ready to ask and pray to God with all the right.
1: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
0: Whom else would you ask other than?
1: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
0: You have every right on God.
1: అందువల్లనే నేను పూర్వం చెప్పాను,
0: భగవాన్ సార్
1: మన హృదయం ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హృదయ
1: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
0: And హృదయ ఇస్ ఎ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
0: మైండ్ ఇస్ ఎ సన్ ఆఫ్ హృదయ.
1: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
0: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
1: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
0: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
1: మైండ్ గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ గ్రాండ్ సన్.
1: హృదయము సన్.
0: హార్ట్ హృదయ
1: ఎవరికి? ఆత్మకి.
0: రిలేటెడ్
1: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
0: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్.
1: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
0: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి,
1: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
0: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
1: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
0: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్ ప్రాపర్టీ.
1: ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్ కు వస్తుంది.
0: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
1: Grandson yokka kudanu great father yokka property ne vastundi.
0: Grandson also has got equal share in the property of the grandson.
1: Son kudanu father yokka property ne vastundi.
0: Son has right on
1: his property. బైబిల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్
1: శారీరక సంబంధమైనటువంటి కనుకనే మెసెంజర్ గా పెట్టాడు.
0: యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ సెడ్.
1: మానసికంగా చూసినప్పుడు
0: when we look
1: I am the son of God annadu.
0: Psychologically the mental realm he said and the son of God
1: taravata aatma bhavam tho kuda I and my father are one annaru.
0: With the feeling of the spirit and atma he said I and my father are one.
1: Kanukane manam dehabhimanam tho kuda jeevudu devudu ni bhedam pettukochunu.
0: With the body attachment you may consider separate from God.
1: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu, nee amsame nenu.
0: At the mental realm you may feel that I am your spark.
1: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
0: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనేమని ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
0: వి హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
1: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
0: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: ఆల్ స్పిరిచువల్ పాత్
1: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా,
0: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ట్రూ రిలేషన్షిప్
1: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
0: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్ యూ
1: కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
0: యువర్ సన్ మే బి స్టడింగ్
1: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
0: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
1: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
0: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
1: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్ ఇస్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్
1: ఇంటిమేట్. నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అయినా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
0: యూ మే బి ఎనీవేర్, యూ మే డూ ఎనీథింగ్, యూ మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: నా దైవం ఒక్కడే.
0: మై గాడ్ ఇస్ వన్.
1: ఆ దైవమే నాకు సంబంధము.
0: ఐఎమ్ రిలేటెడ్.
1: ఈ దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
0: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద
1: స్పిరిట్. ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
0: హియర్ ఇస్ ద మాస్టర్.
1: ఆ మాస్టర్ ఒక్కడే.
0: మాస్టర్ ఇస్ వన్.
1: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
0: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
1: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
0: డాటర్ లా విల్ సే అంకుల్.
1: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
0: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
1: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామ అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
0: After all, one may call him sir, one may call father, grandpa, whatever may be.
1: ఈ దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైన సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
0: Basing on the body relationship, they call that.
1: ఈ దేహం చేతని ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
0: It's only the body, the vesture, that brings all differences.
1: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాస్త్రం కాదు.
0: We should never go by this body attachment.
1: మరణపు కొంప.
0: It's a dirty one.
1: రోగమున బ్రగ్గడు సేవక గంప.
0: Afflicted by this.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It perinates.
1: భవసాగర మీద గలేని కంప.
0: It cannot cross
1: the water. మనం ఎప్పు దలంప.
0: It's full of bones.
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా.
0: Oh my, never think that life is permanent.
1: హరిపాదములు ఆశ్రయించవే.
0: Surrender to the feet of God.
1: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
0: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
1: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
0: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
1: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
0: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
1: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి ఒక సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం.

0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be friendship.
0: స్నేహం అయిపోయింది ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో friendship కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది?
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవు.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సలుపుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్.
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: గాడ్. అది ఏ బ్రహ్మ?
1: దట్ బ్రహ్మ.
0: అది ఏ విష్ణువు?
1: దట్ విష్ణు.
0: అది ఏ ఈశ్వరుడు?
1: దట్ ఈశ్వరుడు.
0: అంత తానే.
1: ఎవ్రీథింగ్ గాడ్.
0: సృష్టి స్థితిలయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
1: ద క్రియేటర్ సస్టైనర్ అండ్ ఎనిహిలేటర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, దైవములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ జి?
0: జనరేషన్. అదే పుట్టుక.
1: జనరేటర్ బట్ జనరేషన్.
0: ఇంకా ఓ.
1: ఓ
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్ ప్రొటెక్టర్.
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: And it should be the organizer for the generator.
0: D, destruction. Destruction.
1: D, destruction.
0: చూసారా? సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుంది.
1: సో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము.
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్.
0: అది జిఓడి.
1: దాట్ ఈస్ జిఓడి.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లయములు మూడింటి యందు ఉండాలి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: వీళ్ళందరూ ఆచార్యులు.
1: దే ఆర్ ఆల్
0: ఆచార్యులు. ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెన్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేక్షీశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: ఏ శంకరాచార్య? ఆదిశంకరులు.
1: ఆదిశంకర ఫస్ట్
0: ఆర్యాంబ కుమారుడు.
1: స్థన ఆర్యాంబ
0: అక్కడ వెళ్ళి
1: స్వామి
0: స్వామి నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: మై సెన్స్
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు. విధోవాతో నివర్తంటే అప్రాప్య మనసా సహా అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: We cannot describe by word.
0: నీకు అర్ణించడానికి భాష లేదు.
1: There's no language that describes your divinity.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: The mind has no right to comprehend.
0: అది నేనే చెప్పాను.
1: That's what I said.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ వినేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: But having come to Kashi, I started describing you in various names.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: హావింగ్ సెడ్ దట్ యూ కాన్ బి డిస్క్రైబ్డ్ ఆర్ నరేటెడ్ బట్ ఐ వెంచర్ టు డూ ఇట్
0: ఈజ్ తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
1: ఐ థాట్ వన్ థింగ్ అండ్ ఐ స్టార్టెడ్ డిక్లేరింగ్ అనదర్. ఇట్ ఇస్ ద సేమ్.
0: సర్వత్రా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: ఆల్ పర్వేజర్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేజ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్ యు.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్.
0: ఇది పాపం కాదా?
1: ఈజన్ దట్ ఇస్.
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: Then God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It isn't that the same?
0: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇట్స్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ దిస్ హార్మనీ.
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరును కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: టు టెల్ ది హ్యూమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ ఆదిశంకర స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
0: ఆనందాలహరి,
1: ఆనందాలహరి
0: కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్.
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకానొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గం.
1: స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఇన్క్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యూ ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యూ మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టావు.
1: హియర్ యూ హ్యావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టావు.
1: హియర్ యూ సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యూ మేక్
0: ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: There is God and talk.
1: You say, there is God?
0: No, God is nowhere and talk.
1: Then you say, God is nowhere?
0: God is nowhere and come up to you. You say, where is God?
1: Well, how do you construct the sentence?
0: God is nowhere.
1: God is nowhere.
0: No, N-O, no.
1: No, N-O, no.
0: Where, W-H-E-R-E, where?
1: Where, W-H-E-R-E?
0: He W, no, just say, God is now here, I find
1: it. Join the W with no now. God is now here.
0: Here, God is nowhere, and it's put it, God is now here, come on.
1: So the very sentence, God is nowhere, becomes of God is now here.
0: It is magic.
1: It is only gimmicks of the world.
0: అదే విధముగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: You start beginning to chant the name of one God and you feel everything being the same.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: ఇట్ ఇస్ ద గోల్ ఆఫ్ ది
0: స్పిరిచువల్ సాధన యొక్క లక్ష్యము.
1: ఇట్ ఇస్ ది ఎయిమ్ ఆఫ్
0: స్పిరిచువల్ సాధన యొక్క సారము.
1: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, celebrations and festivals.
0: అయితే
1: దైవము
0: ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: We have to follow the spiritual practices until we realize the truth God is one. అంతే
0: కాని తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: We should not end our lives in these spiritual practices.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హుయమాయ్ హుయమాయ్.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: Now we stepped into qualified
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: So every step we should think of non-dualism.
0: కాని అద్వైతంలో ఉన్నటువంటిది కూడా ఏకత్వమే.
1: In fact you find this oneness.
0: ఏమిటి ఇది? బట్ట.
1: What is cloth?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నారు.
1: No, it's thread.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: No, it's cotton.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: This cotton.
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: ద్వారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. ద్వారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతంలో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ నాన్ డ్యూయలిజం ద డ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యులు వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తును అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఇస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించడం లేదు.
1: దే డోంట్ గివ్ యు ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాల్యూలెస్
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఐరన్ సే.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్స్.
0: ఇనుపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనుపెట్టిలో ఉండేటువంటి వాడికి లభించవు.
1: ఇఫ్ యు కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాటిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటాది.
1: బాడీ ఇస్ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యు దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ స్పీడ్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సినా నా దగ్గర ఉంటుంది, అది రండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యు హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying, I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: వాట్ కాస్ట్లీ థింగ్స్ ఈస్ గోయింగ్ టు గివ్.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: ఐ వాంట్ దట్ నాన్ యూర్ బ్లెస్, ఐ వాంట్ దట్ ఎటర్నల్ బ్లెస్, అండ్ దట్ ఐ వాంట్ దట్ బ్లెస్.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు.
1: ఇట్ ఇస్ నో బౌండరీ.
0: ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్
0: దేర్. సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యు నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: ఫెయిత్ యూ షుడ్ డెవలప్ గ్రో.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: వెన్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ యూ కాంట్ ఆఫర్ యువర్ సెల్ఫ్.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ అవర్ అటెంప్ట్స్ అండ్ ఎఫర్ట్స్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: మెనీ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: దే రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: దే నో మెనీ థింగ్స్.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్.
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: chaala viveki ay
1: being so intelligent
0: magidi tannarugudu mandamathudu
1: having studied having been so intelligent
0: enta chaduvu chadivi
1: in spite of
0: yeniti unnanu teenuni gunammu maraledu
1: in spite of all high education the mean man will never
0: tarachi chaduva chaduva
1: in fact the
0: అక్క వాదమే కానీ
1: ఇన్వాల్వ్ ఇన్
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: యువర్ స్టడీ విల్ మేక్ యూ టు ఆర్గ్యూ బట్ యుల్ నాట్ హావ్ నాలెడ్జ్.
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదవాలి.
1: అట్ ఆల్ హావింగ్ స్టడీడ్ లైఫ్ లాంగ్ అల్టిమేట్ యూ హావ్ టు డై. స్టడీ టు బి మోర్
0: అమృతస్య పుత్రః.
1: యు ఆర్ ద సన్ ఆఫ్
0: సున్నంతరిష్టి అమృతస్య పుత్రః. నీవు అమృత పుత్రుడు అయినా.
1: యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూసుకో.
1: అండర్స్టాండ్
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: బి ఇమ్మోర్టి
0: ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: బి ది ఫామ్ ఆఫ్ ప్లేస్.
0: ఇలాంటివి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తాం?
0: కదిలిపోయేటువంటి మేఘములు వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: యు ఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని కైవక్యమైన మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity and experience.
0: ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉండేటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: కరెంట్ ఇస్ సప్లై టు యూ, పే ఎలక్ట్రిసిటీ బిల్.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: God has given us the sunlight, lighting the world.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: We have downpour of rain.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: What tax you are paying?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: God has given all these things freely.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటి అర్పితము. అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: ఇస్ ద ట్యాక్స్ యు ఆర్
0: గాట్. మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: Where from you got this family?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యు వాంటెడ్, సో యు మ్యారీడ్.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యు హాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హాస్ గ్రోన్.
0: స్వామి, నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూస్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే వెచ్చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యు హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టమంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్ ప్రెషర్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యు డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే ఆర్ సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగానే అత్తురా.
1: Such people, can they ever know me?
0: Yanta teliviyunna emi phalamu.
1: What is the use of your intelligence?
0: Emi phalamu,
1: what is the use of it?
0: Manchi maata vinaru manasichi cheppina.
1: Though it is said openly, don't listen to good things.
0: Chedda maatalatte cheviniyeru.
1: Bad words immediately
0: get into your ear. Direct ga poi cheripothayi ee randramlo.
1: Bad words will go directly into your ears.
0: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
1: Though good words are said repeatedly,
0: emmu varuku ullu povi
1: to them, you don't listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్.
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజంట్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిజ్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యూ ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ అఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యూ వాంట్ బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు రీడ్,
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ రైట్,
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: Permanent.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం.
0: సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుండది.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: through action,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్త శుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత,
1: అండ్
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం. అద్వైతానందం. సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ బ్లిస్.

0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత,
1: అండ్
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పములు పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ థాట్స్ దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పములు పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్ తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు.
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబ్ లో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్.
0: ఆ జాబ్ లో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: ఇంకా రెండవది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy, that will make you miserable.
0: ఈ యొక్క జెలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జెలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జెలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: Then you will be peaceful.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: అండ్ యువర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్
0: యూ. బుద్ధి అంటే కర్మానుసారంగా వస్తుంటుండాలి.
1: యూ యాక్ట్ బేసింగ్ ఆన్ యూర్
0: కర్మ. అంతా సంకల్పం చేత కూడుకుంటుండాలి.
1: ద ఫేట్ ఇస్ బేస్డ్ ఆన్ ద
0: పవిత్రమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సంతోషము ఆనందంగా కలుగుతుంది.
1: ఇఫ్ యూ డూ ఎవ్రీ యాక్టివిటీ విత్ ది సీక్రెట్ థాట్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ యాక్షన్.
0: దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకంత దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ యూ విల్ బి మిజరబుల్.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకని అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది.
1: అఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్
0: దైవ బలము లేక దాసుడగును.
1: ఇఫ్ వి డోంట్ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ సపోర్ట్
0: ఆఫ్ గాడ్ కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: ఇఫ్ వి డోంట్ హావ్ సపోర్ట్ ఆఫ్ గాడ్ వాట్ హ్యాపెన్ టు కర్ణ.
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: ఇంటెలిజెన్స్
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ద వెపన్రీ అండ్ ఇంటెలిజెన్స్
0: కట్టగడపటికి పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
0: దేహ బలము బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వి షుడ్ ట్రై ఫర్.
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ సాక్రెడ్ థాట్స్ యూ విల్ బి స్పిరిచువల్.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత
1: బికాస్ ఆఫ్ ద మెరిట్
0: ఈనాడు ఈ పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమిచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద మెరిట్ ఆఫ్ ది సెవెరల్ ఆఫ్ ద పాస్ట్
0: ఈ పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: వెన్ వన్స్ యూ మేక్ ప్రాపర్ యూజ్,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: ఇఫ్ యూ మిస్ యూజ్ యూ లూజ్ దిస్ ఛాన్స్.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: ఇదే
0: అదే మనం చెప్పాను.
1: వాట్ భగవాన్ సిద్ధార్థ
0: మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు, బాటలో ఉన్నాడు, రాతిలో ఉన్నాడు, ఆటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు, మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు, సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: యుక్తిలో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ నన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్.
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యూ షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పార్ట్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్

0: దినదినమునకు ఒక్కొక్క సంవత్సరమునకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కానీ నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ డజంట్ డిజైర్ ఇంక్రీజ్ ఇన్ నంబర్స్.
0: ఈ పాదుకలు పెరగనక్కర్లేదు.
1: It's not in increasing the number of
0: పాదుకలు. భావం పెరగాలి.
1: That paduka feeling should increase.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు
1: those that have come for paduka puja
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్ స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: యూ నాట్ అండర్స్టాండింగ్.
0: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: దే థాట్ ద స్వామి ఈట్ అండ్ దేర్ఫోర్ దే బ్రాట్ సో మెనీ స్వీట్స్ దేర్.
0: డ్రై ఫ్రూట్స్ అంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: దే బ్రాట్ ఆల్ దోస్ థింగ్స్ దేర్.
0: ఆపిల్స్ బనానాలు ఇవన్నీ తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: ఆల్ ఫ్రూట్స్ ఆర్ కెప్ట్ దేర్ ఇన్ ద షెడ్
0: పూర్ణచంద్ హాల్ అంతా కూడా ఈ తిండితోనే చేరిపోయి ఉంటుండాలి.
1: ఆల్ పూర్ణచంద్ ఆడిటోరియం ఇస్ ఫుల్ ఆఫ్ ది స్వీట్స్ అండ్ ఫ్రూట్స్.
0: ఏ నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
1: డూ యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ?
0: ఏ అన్నమైనా కూడా నేను తినను.
1: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్.
0: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లతో ఎందుకోసం తెచ్చారు?
1: వెన్ స్వామి డజంట్ ఈట్ రైస్ ఫుడ్ వాట్ ఫర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
0: దీన్ని సరిచేయటంకు ఈ పంటంతా వేరు చేయడానికి ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవచ్చు.
1: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్ టు సెపరేట్ టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్.
0: ఎంత కాలం పడుతుంది? ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: ఐ డోంట్ హ్యావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవలు ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్ వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: వెల్ స్వామి డజన్
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్ దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పాడు మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: బికాజ్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒక్కటే ఒక్కటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్.
0: అది ఏ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టెడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్ వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డర్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీఈస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: ఎస్టర్డే అస్టోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం ముక్తి చేర్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమి కళాతురికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach
0: it. ఇలాంటి అంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like them.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: Swami likes only one thing, that is your love.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకా పైన మీరు తీసుకురాకండి.
1: All these material objects don't bring hereafter.
0: ఇదంతా కూడా భూరు ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: All this is భూ, this material.
0: సువహ నాకు కావాలి.
1: He wants సువహ.
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అదే పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దాట్ ఇస్ సేక్రెడ్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: గెయిన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్
0: దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే
1: దట్ ఆఫరింగ్ మీన్స్
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్టనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: ఉన్నతమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honey bee that brings honey from different
0: అనేక పుష్పముల నుంచి వివిధ పుష్ప నుంచి వచ్చినటువంటి తేనెను ఒక్క దగ్గర చేరుస్తుంది.
1: హనీ బ్రాట్ ఫ్రమ్ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఈస్ కెప్ట్ అట్
0: హనీ. సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: అండ్ ఇట్ క్యూర్స్ ఆల్ డిసీజెస్ హనీ.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఈస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్
0: మ్యాన్కైండ్. ఈ యూనిటీ ఉండినప్పుడే
1: యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ ద ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ ఇట్ జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండునైనా ఆచరణలో పెట్టడం లేదు.
1: అండ్ ఇట్ ఛాన్స్ మెనీ టైమ్స్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ థింగ్ దట్ ఇస్ హర్డ్ అండ్ డెడ్.
0: అంధకారం వెళ్ళ అతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత.
1: బై లిసనింగ్ టు ద మిస్టర్ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్నయంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతా.
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యు షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దానిని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్.
0: వర్ణించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ద ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము?
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్.
0: వెలిగిస్తుండాలి.
1: వేర్ ఇస్
0: వెలిగిస్తుండాలి.
1: ఇట్ ఇస్ లైట్. ఇదంత
0: జీవన జ్యోతులు.
1: దట్ ఇస్ లైట్.
0: అది ఆత్మజ్యోతి.
1: అండ్
0: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చూస్తుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమ్ ఇన్ ద హోమ్.
0: మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light this lamp
0: ee devajyoti kante prakashavantamaina marokati jagatlo ledu.
1: And this light of love is greatest of all, nothing except
0: prema unda sarvamu akade untundadi.
1: Where there is love everything is there.
0: Kanuka
1: so
0: ee prema tattvanni meeru abhiruddhi parchukoni
1: develop love more and more.
0: ee prapancha sambandhamaina panulu chesinappudikini avi kudunu paramarthikamagaane maaripothayi.
1: Even the worldly activity would become spiritual if you have love.
0: Ee office ko pani chey.
1: Go to the office and do
0: work. Business chey, pani chey.
1: Do business and work.
0: Intlo dosham ledu.
1: No mistake.
0: Ee kutumbalu poshinchukovali.
1: You can maintain your family.
0: Anni chestukunu sarvakarma bhagavat prityartham aniga meer bhavinchandi.
1: Whatever you may do, offer to God to please him.
0: Anta bhagavat prityarthanga cheyali.
1: May every activity be pleasing unto God.
0: Adi nijamainatuvanti oka bhakti.
1: That is true devotion.
0: Ante gaani ee భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇస్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్ మెటీరియల్.
0: ఎక్కడైనా మీరు పోండి.
1: యు గో ఎనీవేర్.
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యూ డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: పీపుల్ గో టు తిరుపతి అండ్ దే బ్రింగ్ వెరీ బిగ్ క్రౌన్.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్నాయి ఈ నగలన్నీ.
1: అండ్ ఆల్ దీస్ జ్యువెల్స్ మేక్ గాడ్ ఆల్సో ఆక్వర్డ్ అండ్ అగ్లీ.
0: న్యాచురల్ విగ్రహం చూస్తుంటే ఎంత ఆనందం వస్తుంది.
1: యుల్ బి సో హ్యాపీ ఇఫ్ యు వాచ్ దట్ న్యాచురల్ ఐడల్.
0: దానివంతా ఎంతతో మేకప్పులు చేసి ఇది ఒక్క మాదిరి భారత చేసేస్తున్నారు.
1: ఇట్స్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్ జ్యువెలరీ జస్ట్ మేకప్ అండ్ ఇట్ జస్ట్.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: డోంట్ క్యారీ జ్యువెల్స్ టు ఎనీవేర్.
0: అప్పుడు నీకంటే బీదవాడ భగవంతుడు?
1: డూ యూ థింక్ గాడ్ ఈస్ పూరర్ దాన్ యూ?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: వై డూ యూ క్యారీ?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: యూ ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్.
0: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యు ఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ నీది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నారో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం,
1: And it is a charity which is the jewel to the hand.
0: సత్యం కంఠస్య భూషణం.
1: Truth is the jewel to the throat.
0: శ్రోత్రం చ భూషణం జ్ఞానం.
1: The listening to the sacred text.
0: ఇలాంటి నగలు మనకుంటుండగా ఇంకా దీనికి తగిలినటువంటి నగలు ఎందుకు మనం భరించాలి?
1: When these jewels are there, why do you need other jewels?
0: కంఠానికి ఒకటి ఉంటుందా సత్యం అనేటువంటి జ్యువెల్.
1: And you have got this truth.
0: ఒకటి ఉంటుందా ధర్మము దానము అనేటువంటిది.
1: And the charity. Charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
1: Listening to sacred things is the jewel.
0: చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు.
1: And you have got ear rings.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: You have got the necklace.
0: చేతికి కంకణం ధరించావు.
1: You have got the bangle.
0: దీనికంటే ఇంకేం కావాలి?
1: What do you want?
0: ఇది ఏ సరైనటువంటి నగలు?
1: And these are the problems.
0: ఏదో పెద్ద వజ్రాల కిరీటము ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఇది ఒక ఆట.
1: And all these jewels made up of diamond.
0: ఇచ్చేటువంటి వాళ్ళు షో వాళ్ళే, తీసుకునే వాళ్ళు షో వాళ్ళే. షో,
1: those that offer, they speak of show.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
1: They are not devotees at all.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
1: The one who receives is no God.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
1: So God should not receive and devotee should not give.
0: ఇవ్వాల్సింది తీసుకోవాల్సింది ఏమిటి?
1: What is to be given, what is to be received?
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
1: Your pure love is to be offered.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
1: And you should
0: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటము.
1: These are things to be transacted.
0: Give and take, give and take, pure heart to heart.
1: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: దట్స్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్.
0: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
1: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఎ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
1: Teach here in Bharat.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టండి.
1: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ది
0: మిస్టేక్. ఇల్లు నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్.
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This what we are supposed to do.
0: ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ తో అంతా నిండిపోయింది.
1: The whole Purnachandra hall is full of these plates.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెట్టారు.
1: వాట్ ఆల్ దే ఈట్ దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
1: భగవాన్ డజంట్ ఈట్.
0: నేను తినేది వినేది ఒక్కటే.
1: వాట్ హి ఈట్స్, వాట్ హి లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
1: హి లిజన్స్ గుడ్ థింగ్.
0: నీ ప్రేమను తింటాను.
1: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
1: ఓ గివ్, పాస్ ఆన్ దిస్ టు.
0: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావకండి.
1: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
1: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యూ మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
1: విత్ డివోషన్ అండ్ లవ్ ది యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
1: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
1: లంక
0: ఎట్ట పోయి చేరేది?
1: హౌ టు రీచ్?
0: అందరూ కూడా వానర్లే. అక్కడ చేరిన వాళ్ళంతా
1: ఆల్ మంకీస్ అసెంబ్డ్.
0: ఎవరు వానర్లు?
1: హూ ఆర్ మంకీ?
0: సోకున్న వాడు వానరు.
1: వానరాపోతే
0: నరుడు.
1: వానర్ ఇస్ వన్ విత్ వాలా.
0: వా నర,
1: వా నర.
0: వా అంటే వాలము.
1: వా మీన్స్ వాలము.
0: వాళ్ళని తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది.
1: ద మూమెంట్ టైల్ ఇస్ గాన్ హి బికమ్స్ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
1: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఎన్ డివోటీ.
0: స్వామి,
1: స్వామి,
0: మీ నామే దీన్నంత దాటించగలదు,
1: యువర్
0: ఈ సముద్రాన్ని దాటించగలదు.
1: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదట రామా రామా రామా రామా అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
1: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామా రామా ఆన్ స్టోన్స్ అండ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఇన్ ది ఓషన్.
0: హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్ళంతా.
1: ఆల్ ద స్టోన్స్ స్టార్టెడ్ ఫ్లోటింగ్.
0: కానీ ఎట్ అవుతుంది? ఇక్కడ ఒక రాయి అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎట్ట తీర్ దాటుతాడు?
1: బట్ హియర్ యూ ఫైండ్ వన్ బౌల్డర్, వన్ బౌల్డర్ ఓవర్ దే.
0: రెండింటిని చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి.
1: అనదర్ సీక్రెట్ నేమ్ టు జాయిన్ దీస్ టూ బౌల్డర్.
0: ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసి రెండు చేరుతూ వచ్చేసాయి.
1: ఆన్ వన్ బిగ్ స్టోన్ దే రోడ్ రా, అనదర్ స్టోన్ మా, అండ్ బోత్ జాయిన్ టుగెదర్.
0: రెండు చేరుతూ అట్టనే ఈనాడు మనం సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుని వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో?
1: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరామ్ సాయిరామ్ దట్ వేర్ డస్ ఇట్ గో?
0: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామ రెండు చేరిపోతుంటాయి.
1: When these two letters rama ra and ma రెండు సెపరేట్
0: మనం తెలుసుకోవాలి.
1: These things
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
1: This kind correct procedure is devotion.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
1: And the procedure is yoga.
0: కనుకనే నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
1: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి, పవిత్రమైన భావంతో ఉండాలి.
1: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళైంది ఇట్లా ఉన్నారు.
1: స్వామి ఈజ్ 73, హౌ ఈజ్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు. పీ పీ పీ.
1: స్వామి స్టాండ్స్ బై దీస్ త్రీ పీస్.
0: పీ ప్యూరిటీ,
1: ఫస్ట్ పీ ప్యూరిటీ,
0: రెండవ పీ పేషెన్స్,
1: సెకండ్ పీ పేషెన్స్,
0: మూడవ పీ పర్సివరెన్స్,
1: థర్డ్ పీ పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇట్లే ఉంటాను.
1: With these three P's in hand, he'll be like this for any length of period of time.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడాను ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
1: So everyone should have these three P's.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
1: Develop purity.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
1: Develop
0: peace. ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
1: And the patience is your jewel ornament.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
1: Without peace, what power is this life?
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
1: లెట్ ది పీస్ బి ది క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
1: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా,
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్,
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి,
1: గివ్ అప్ ది లో డిజైర్,
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్ సెన్స్.
0: అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్
0: యూనిఫైడ్. ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్.
0: చూడండి, ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యు కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: ఈ అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
1: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
1: Develop unity, bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకంత బలం వచ్చేస్తుంది.
1: There lies in
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచాన్నంతా భగవంతుతో ఏకత్వం చేయాలి.
1: Let all the world be one, let the whole world be one with God.
0: ఏకం సత్వి ప్రభౌదావదంతి అన్నారు.
1: Truth is only one.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇస్ ఓన్లీ లెటర్, ప్రైమల్ సౌండ్.
0: ఏకాక్షరం అనేటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: లెట్ ఇస్ గో బై దిస్ ప్రైమార్డియల్ సౌండ్. ఓ
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి,
1: లెట్ ఇస్ గో అలాంగ్ ది డివైన్ పాత్.
0: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి,
1: లెట్ ఇస్ గివ్ అప్ నారో మైండెడ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
1: లెట్ ఇస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: చెప్పాడు హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
1: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
1: వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
1: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడీ.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
1: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీస్.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
1: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము,
1: లాస్ట్ వీక్,
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
1: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్స్,
1: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
1: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి,
1: స్వామి,
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
1: వి హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: 10th శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర ఇమీడియట్.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
1: హి మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పినారు సార్.
1: హి మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెట్ his bhakti devotion, my shakti, my power,
0: enjoy it. Baba aa deham enta prashinchi poyinappudikini enni vyadhulu undinappudikini sahinchukoni bharinchukoni aa patient aa vidhanga vastunnadu. Baba,
1: though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
0: Aa bhaktiye atani rakshistundi.
1: His devotion saved him.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: అతని భక్తి అతను రక్షిస్తుంది కానీ
1: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే
1: సో
0: తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్
0: త్యాగరాజు,
1: త్యాగరాజు సెడ్
0: చాలా కష్టాలు పడ్డాడు.
1: ఈ అండర్ వెంట్ డిఫికల్ట్.
0: భార్య మరణించింది,
1: వైఫ్ డైడ్.
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
0: సఫరింగ్. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
1: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ అండ్ జస్ట్ డ్రాప్ దెమ్ ఇన్.
0: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రామకి కూడా కోపం వచ్చేసేసింది.
1: హీ వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామ నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
1: రామ ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఇస్ ది పనిష్మెంట్ యు గివ్.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
1: మై డివోషన్ ఇస్
0: శక్తి. నీ శక్తి వీక్ శక్తి.
1: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
1: యూ హ్యావ్ నో పవర్.
0: దూషించాడు.
1: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్.
0: తర్వాత విచారించాడు.
1: ఇమ్మీడియట్లీ
0: ఎంక్వైర్డ్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
1: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ క్రాస్
0: కలికి రోటగట్టునా
1: కెన్ ది మోటార్ బి టైడ్
0: లక్ష్మి దేవి వలచునా
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యూ
0: లక్ష్మణుండు కొలచునా
1: విల్ లక్ష్మణ సర్వ్ యూ
0: సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ శక్తి ఎంతో గొప్పరా.
1: Of all the people, highly intelligent Bharata, waiting for a long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: Oh Rama, శక్తి ఇచ్చింది కాదు గొప్పది, నా బలహీనత ఇంత వరకు నన్ను ఈ బాధ పెట్టింది.
1: Rama's power is highest and the greatest and limitless. It is only
0: by దైవమున కంటే మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: The divine power is greatest.
0: అదే divine power.
1: That is divine.
0: ఆ దివ్యమైన శక్తి కంటే మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తులో లేదు.
1: Nothing is greater than the divine power.
0: కనుక ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకుంటే సర్వశక్తులు మనకు హస్తగతమైపోతాయి.
1: When once you have divine power with you, the rest will follow.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం.
1: When once you have got the అనుగ్రహ బల, the strength of his grace, what is it, the effect of the strength of the
0: planet? అనుగ్రహాల కోసం పాటుపడండి.
1: And work for to earn
0: God's grace. కోసం పాటుపడండి.
1: Work for this.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
1: Here lies the true bliss.
0: ప్రేమ ముదిట మనసే కో

0: రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd November 1999 ఆన్ ది ఒకేజన్ ఆఫ్ ది 18th కాన్వకేషన్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. And this enthralling discourse, Bhagawan takes us back in time, showing us the glorious culture and educational system of Bharat. Enjoy.
1: Sakala vidyalu nerchi, sakala vidyalu nerchi,

రాజ్యమేలగవచ్చు. హేమ గోదానముల్ ఇయ్యవచ్చు. గగనమందున్న

0: అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా? నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా?
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ కింగ్. వన్ కెన్ ఆఫర్ ఇన్ చారిటీ గోల్డెన్ కౌస్ ఎనీ నంబర్. వన్ కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ అక్రాస్ ద స్కై. వన్ కెన్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వన్ కెన్ బి ఎ స్కాలర్ ఇన్ వేరియస్ టెక్స్ట్. One can reach the moon, but it is very difficult to control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara,
1: embodiments of love, boys and girls, students,
0: vidyokka visheshamunu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: Idi bookish knowledge antaru.
1: This is called bookish knowledge.
0: Kaani indulo aneka mandi praveenuluga untunnaru.
1: In this bookish knowledge, many experts are there.
0: Enta mando medhavuluga marinaru.
1: There are many intellectuals too.
0: Goppa panditulaga roopandimpu chesaru.
1: And we have got very high scholars.
0: Kaani ee vidhamainatundi vidya cheta ee panditulu kaani ee vidyavantulu kaani ee medhavulu kaani jagattuku emi pani chestunnaru?
1: Being a scholar, being an intellectual of eminence, what is that he is doing to the community?
0: Samajamulo putti samajamulo perigi samajam dwara inta vidyanu nerchi samajamuniki em seva chestunnaru?
1: Having been born in society, having grown in society, having acquired education from the society, what is it that he is doing in turn to the society?
0: Samajamunaku deeni krutagnitani telipukunnukunna chadivina chaduvantayi prayojanam emiti?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: Okanoka samayam lopala Aravind cheppadu Calcutta lo university lo.
1: At one time Aravind said in Calcutta university,
0: oh vidyarthulara,
1: oh students,
0: meer chadive deni nimittame chestunnaru?
1: Why do you acquire knowledge?
0: Chadivina chaduvu kevalamu swartha nimittamai kaadu.
1: This learning should not be for selfishness.
0: Saprayojana nimittam kaadu.
1: Nor for self interest either.
0: Samajamlo ee yokka vidyanu manam abhyasinchamu aarjinchamu.
1: In fact, you acquired knowledge in this community.
0: Ee samajam nundi manam ee adyannu vidyanu aarjinchamu aa samajamulaku sevale cheyakundina ee vidyanu enduku?
1: In fact, if you don't serve the community and serve society, where from you acquired the knowledge?
0: Samajamulaku seva cheyinatvanti సమాజం యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ఈ చదువులో కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది.
1: ఇఫ్ యూ డు నాట్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ, బెటర్ యు బర్న్ ఆల్ ద బుక్స్.
0: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: దాని ద్వారా అనేక విధములైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
1: In fact, various scientific techniques are taught to students.
0: ee science yokka vijnanam yokka tattvamnu kevalamu ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా, లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: ఇస్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ ఇంపార్టెడ్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది కమ్యూనిటీ సొసైటీ ఆర్ టు ఎర్న్ ది రెప్యుటేషన్?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇంటెలెక్చువల్స్ యాజ్ వెల్, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ యూ ఫైండ్ ఇన్ దెమ్?
0: దీనినే ఒకనొక సమయంలో చర్చిల్ కూడా చెప్పాడు.
1: ది సేమ్ థింగ్ ఇస్ సెడ్ అట్ వన్ టైమ్ బై చర్చిల్.
0: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంకర్డ్ హిమ్సెల్ఫ్ అన్నాడు.
1: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంకర్డ్ హిమ్సెల్ఫ్.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనను తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except ee
0: charatara prapanchamulandu undinatvanti okka sarva vishayamulu kudanu manavudu gurtinchadaniki prayatnistunnadu.
1: Man is making every effort to know everything present in the outside world.
0: Idi antaikudinu kevalam bhautikamainatvanti vidyalu laukikamaina vidyalu.
1: This is all the physical knowledge, secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: హావింగ్ నోన్ ఎవ్రీథింగ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
1: దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: ట్రూ రిలేషన్షిప్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ యువర్ ఇన్నేట్ నేచర్.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తున్నాడు, కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి ప్రశ్నకు మాత్రం చోటు ఇవ్వటం లేదు.
1: హూమ్ సో యువర్ యూ మీట్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ.
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికమైనటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. Then only the interrelationships would blossom.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
1: The physical knowledge is negative.
0: కానీ తనం తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: The knowledge of the self is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: The human personality blossoms, shines forth. If there is happy blend of the positive and the negative,
0: manavuni manaviniga maatrinanta maatramna vidya yokka paripurnata erpadadu.
1: In fact, if you become a total man, there does not lie the full ee vidya
0: cheta manavuni paripurnamaina manaviniga roopandimpa cheyali.
1: In fact, education should help you to be a total man.
0: Manavuni dayamayuniga maarchali.
1: In fact, you should be transformed into compassionate one.
0: ఇట్టి దయామయుడిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, యూ సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్స్.
0: హృదయ విశాలతనే తెలుసుకున్నకుండా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డూ నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ.
0: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడా మారాలి.
1: సో అలాంగ్ విత్ ద హార్ట్ ద మైండ్ ఆల్సో షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: ప్రాచీన కాలం నుండి
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: మన భారతదేశమునందు
1: ఇన్ భారత్
0: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: Kani videshiyulu bharatadeshamlo praveshinchinaku puramu vidya samasthalu chaala takkuvaga undetundivi.
1: Before foreigners stepped here, there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundivi.
1: There were about 5 to 6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం అందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ, హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
0: మొట్టమొదట కాశీ,
1: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో
1: ద బెనారస్ యూనివర్సిటీ గ్రామర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ థాట్.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడా ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాస్టరింగ్ వన్ డిసిప్లిన్.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ
0: గణిత శాస్త్రము అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీపం అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విశ్వవిద్యాలయం ఉండాలి.
1: ఎట్ ఎ ప్లేస్ బై ద నవద్వీప్ దేర్ వాస్
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానము కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ లా.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: అమరావతి వాజ్ రూల్డ్ బై భరత్ బ్రదర్ ఆఫ్ రామ.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా
1: ఇన్ ది అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్
0: ఆరోగ్య సంబంధమైనటువంటి ఒక శాస్త్రంను ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుంది అని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్.
0: నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టెక్ ది రైట్ ఫుల్ ట్రూత్ ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of reading those subjects which are not useful
0: in daily life?
1: In fact, you should know the professional skills as well.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ
0: సంగీతము సాహిత్యము నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్య కళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: And they also fostered encouraged the fine arts like dance and the music and literature.
0: అమరావతి విశ్వవిద్యాలయం నందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: The Amaravati University encouraged all these disciplines and subjects.
0: Takshashila, inkoka vidyalayam.
1: Another university, Takshashila University.
0: Ee Takshashila Vishwavidyalayam nandu
1: in this Takshashila University
0: oka vidhamaina ayurvedamu aneetvanti oka abhimana shastramanu abhiruddhi parichukuntu vacharu.
1: Ayurveda, the medical science, was speciality.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: టుడే వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వి హావ్ అండర్స్టాండ్.
0: దేశమునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: వాట్ హెల్ప్ వి హావ్ డన్ టు
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: Kani ee aadhunika vidyalanni kudunu abhirudhi ayipoyi
1: with the development of the modern education
0: nijamainatundi aatma vidyalanni cheenchipoyinayi.
1: The knowledge of the self declined.
0: Ee naadu vidyaku education antaru.
1: Vidya is called education.
0: Education ante emiti?
1: What is meant by education?
0: Idi kevalamu ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదము నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ మెన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి త్రివ్వటమే.
1: ద వర్డ్ ఎడ్యుకేర్ మెన్ టు బ్రింగ్ అవుట్ టు బ్రింగ్ ఫోర్త్.
0: ఏ విధంగా తీసేది దీన్ని?
1: What is it that should be brought forth?
0: ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
1: Every power, faculty is latent.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
1: All powers, the physical, the moral, intellectual, spiritual, ethical, all values are in you.
0: గిట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి, చేయాలి.
1: We should acquire that sacred education and serve the society.
0: కనుకనే దీన్ని తీవడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: There are two paths to bring out the latent values.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిది educare.
1: Educare is the Latin word.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
1: The Latin word indicates that those which are latent, immanent must be brought out.
0: ఒకటి కేవలము బాహ్యమైన యొక్క భావమును బయటకు తీవటం.
1: వన్ బ్రింగింగ్ అవుట్ ది ఎక్స్టర్నల్ ఫీలింగ్స్.
0: దీనిని బయటకు తీసేటువంటిది తల.
1: ఇట్ కన్సర్న్స్ ది హెడ్.
0: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను, శక్తులను బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
1: ది ఇన్నర్ ఫ్యాకల్టీస్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ రెండింటినీ బయటకు తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest, inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము, వ్రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: All the knowledge that comes out of the head will help you to carry out your living, the writing, the reading, all
0: expert. యొక్క విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
1: All the secular knowledge has arisen out of the head.
0: దీన్ని bookish knowledge అన్నారు.
1: This is called bookish knowledge.
0: మస్తకము ఉన్నటువంటి సంబంధం ఇంతే.
1: This is the relationship between mastaka, the head, the
0: pustaka, the book. మస్తకము నుంచి పుస్తకంలో ప్రవేశించింది, పుస్తకం నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
1: Things have come out of the head and gone into the book and then reverse order.
0: కనుక ఈ bookish knowledge అనేటువంటి కేవలం ఒక superficial knowledge.
1: This bookish knowledge is the superficial knowledge.
0: దీని తర్వాత general knowledge మనకు కావాలి.
1: We need general knowledge.
0: ఈ general knowledge ని తర్వాతనే
1: later
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
0: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
1: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
0: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది,
1: వాట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఇన్ మై లైఫ్,
0: దాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ. డిస్క్రిమినేషన్
0: నాలెడ్జ్ తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
1: ఆఫ్టర్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కమ్స్ ఇన్ ద ఫీల్డ్
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ మానవునికి ప్రధానమైనటువంటి నాలెడ్జ్.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ఇంపార్టెంట్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్, ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కేవలము లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
1: ద బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఇన్ ద డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు తప్ప నివృత్తి లక్షణాలు కాదు.
1: దే ఆల్ స్టాండ్ ఫర్ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: కనుకనే మానవుడు స్వార్థము, స్వప్రయోజనంలో మునిగి సమాజం యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడు.
1: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: When once you desire and strive for the welfare of the society, you will be safe and secure.
0: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
1: We find lakhs and lakhs educated.
0: ఎంతమంది మేధావులు లేరు.
1: There are many intellectuals.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: What is that you are doing?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: You just do and work for your own selfish interests.
0: ఎవరైనా ఒక కాలమును, ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: Have you ever come across those people who take time to serve the society?
0: కేవలం స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: And in fact we adore those people who are drowned in
0: service. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
1: It's obvious they don't know what true education is.
0: ye modalu z varaku kuda degrees teeskunte adi goppa education.
1: The one who acquires degrees from the letter A to Z, we call him a highly educated one. Is that education?
0: ee manta kuda kevalam quantity.
1: All the degrees amount to quantity.
0: Quality kavali,
1: but we need quality.
0: Why barrels of donkey milk, 1 teaspoon of cow milk is better?
1: Why barrels of donkey milk, 1 teaspoon of cow milk is enough better?
0: kanukane ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
1: That for that reason, in the ancient days, each university has taken one speciality and encouraged
0: grammar anetundi dani kashilo pravartinchi aa grammar yokka tattvanni enni vidhalaga abhivruddhi panchukuntu vacharu.
1: The subject grammar was developed in a manifold way in the Kashi University.
0: Yes, jnana daya sindho ragadasita gaguna seveta machiyodiro sasiyecha mritayicha samastha samasthyati. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
1: దే టాట్ ఆల్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ అండ్ హెల్ప్ దెం టు లీడ్ దేర్ ప్రాక్టికల్ లైఫ్.
0: అమరా నిజరాదేవ త్రిజ విభుదాసుర సుప్రభాణ సుమనస త్రిజి భౌషాది కథ ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్య నందన ఆదిత్యారు భవస్వప్న అమృత అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్క చెల్లెండ్రుల వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వర్ టాట్ ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ సో దట్ దే కుడ్ బిహేవ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఉజ్జయిని ఇలాంటి విశ్వవిద్యాలయములందు ఏ యొక్క స్కూల్స్ అక్కడ లేవు.
1: దేర్ వర్ నో స్కూల్స్.
0: ఒక బిల్డింగ్ అనేటువంటిదే లేదు.
1: దేర్ వర్ నో స్కూల్స్ సచ్.
0: ఆ యూనివర్సిటీ లోపల విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులు ఎంతమంది?
1: హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్ ఇన్ ఎవ్రీ యూనివర్సిటీ?
0: 9 లేక 10 మంది.
1: ద స్ట్రెంగ్త్ 9 or 10.
0: గొప్ప విద్యావంతులు.
1: దే ఆర్ హైలీ
0: గొప్ప యూనివర్సిటీ.
1: ద బిగ్ యూనివర్సిటీ.
0: ఇంకా టీచర్స్ ఎవరు?
1: హూ ఆర్ ప్రొఫెసర్స్?
0: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
1: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
0: ఇది ఎవరితోనూ గవర్నమెంట్ కానీ ఏకతికి సంబంధం లేకుండా జరిపేటువంటి అవి.
1: దేర్ ఆల్ సెల్ఫ్ రిలయెంట్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
0: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
1: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాజ్ గివెన్ కంప్లీట్.
0: ఈ సరస్వతి ఎన్ని విధమైనటువంటి స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని
1: బోధ.
0: ఆ యూనివర్సిటీ లోపల విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులు ఎంతమంది?
1: హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్ ఇన్ ఎవ్రీ యూనివర్సిటీ?
0: 9 లేక 10 మంది.
1: ద స్ట్రెంగ్త్ 9 or 10.

0: సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ టు ద స్టూడెంట్స్.
0: టీచర్స్ కూడా ఒక్క నయా పైసా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: టీచర్స్ ఆల్సో డిడ్ రిసీవ్ ఎనీ సాలరీ.
0: విద్యార్థులు కూడా ఇచ్చి పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: స్టూడెంట్స్ డోంట్ పే ఫీజ్ ఐదా.
0: కేవలము ఆ యొక్క వైస్ ఛాన్సలర్ ఇంటి అందే ఉండేవారు.
1: They stayed at the residence of vice chancellor.
0: ఎప్పుడు బోధిస్తారో ఏనాడు బోధిస్తారో చెప్పడానికి వీలు కాదు.
1: When and where, how
0: దీనికి ఒక టైం టేబుల్ అని కానీ ఒక టైం యొక్క నిర్ణయం కానీ లేదు.
1: There were no specific times like timetables.
0: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
1: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్.
0: సమయ సందర్భం అనేటువంటిది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంతా వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
1: There was no stipulated time whatsoever. They used to clear their doubts.
0: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
1: హౌ డిడ్ దే లెర్న్?
0: పవిత్రమైనటువంటి నదీ తీరం నందు ఒడ్డునుందో.
1: దే జస్ట్ యూస్ టు స్టడీ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ ద రివర్.
0: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందనో.
1: ఆర్ సిట్ అండర్ ద షేడ్ ఆఫ్ ఎ ట్రీ.
0: లేక దేవాలయం నందు కంపౌండ్ నందు ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు.
1: ఆర్ దే సిట్ అండ్ స్క్వాట్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ ద టెంపుల్ ప్రమిసెస్.
0: ఈనాడు విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
1: Today university requires
0: laboratory kanta kuda entento goppa machines anta kavali.
1: And we need machinery.
0: Ee instrument anta konni aneka vidhamainatundi shrama padutunnaru.
1: And we struggle hard to acquire instruments.
0: Elanti yantramulu ledu.
1: No machinery.
0: Elanti mantramulu ledu.
1: No mantra vaatu.
0: Elanti bhavanamulu ledu.
1: No mansions in those days.
0: Open air.
1: It was open air. Things were
0: ఆ విధమైనటువంటి దీంతో ఉంటుంది. పవిత్రమైనటువంటి వాతావరణాన్ని గడిపి
1: there was sacred atmosphere all around.
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ ని పీల్చుకుంటూ.
1: And they were breathing oxygen.
0: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి.
1: And exhaling carbon dioxide received by the tree.
0: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
1: And students in those days were hale and healthy.
0: ఆనాటి విద్యార్థులకు ఆనాటి అధ్యాపకులకు ఈనాటి విద్యార్థులకు ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు.
1: There's no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettina enni vidhamaina notes pettina chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks but you don't read, no time.
0: Vidyarthulara vidyarthini dwara aanadu papers anetundi ledhu.
1: Students boys and girls there were no stationery papers.
0: Books anetundi enadu print kaaledu.
1: No printing printed books.
0: Kevalam maataku maata maataku maata.
1: It was only verbal communication.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా నువ్వు హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్ గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడా.
1: వాట్ ఎవర్ దట్ ఇస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
0: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా నువ్వు శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైన్
0: ఫర్ ఎవర్. గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: Students today, if they read 1 hour back, they forget right now.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈనాటి విద్యార్థులు మనసును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: Because the modern student has let his mind move, waver freely.
0: ఈ మనసును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యార్థులు.
1: In those days, education taught them how to control the mind.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: You should put your mind under
0: control. మనసును అదుపులో పెట్టుకున్నప్పుడే ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
1: When you have the control in the mind, the education can be imprinted.
0: దీనిని పురస్కరించుకుని మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్చేహు అన్నారు.
1: Basing on this, it is said that it's the mind that is the cause for the bondage and liberation.
0: నిత్య సత్య సుకృతులన్నీ ప్రకృతి విడిచి పోగుచుండే.
1: And this eternal truth is just forgotten.
0: నిత్య దయా ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: And all the practices are full of compassion.
0: ఆర్య వేద విద్యలు అనగే.
1: And the education without practice.
0: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
1: When you do not practice, what for is this education? Why you study?
0: కనుకనే విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: Therefore all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: In fact we can acquire the modern skills.
0: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: బట్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్
0: విశాలమే.
1: ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కేవలం నేరో మైండ్ గా మనం పోకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి నేరో మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్.
1: ఇట్ షుడ్ బి ఎక్స్పాన్షన్ లవ్, నెవర్ కంట్రాక్షన్.
0: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
1: ది ఏన్షియంట్ కల్చర్ టాట్ దీస్ ప్రిన్సిపల్స్.
0: ఇలాంటి భారతీయ

0: సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృతిక విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
1: వీఆర్ ఫర్గాటన్ ది ఎన్షియంట్ నాలెడ్జ్ ఆఫ్ దోస్ డేస్ ఆఫ్ రిచ్ కల్చర్.
0: తన ఎందున్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ బి బ్రాట్ ఫోర్.
0: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ కూడా ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ బుక్.
0: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ వాస్ దేర్ ఇన్ యూ బిఫోర్.
0: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
1: ఆల్ దట్ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్.
0: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత
1: బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్
0: భూమిలో ఉండినటువంటి యొక్క సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపల తీసి
1: ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ మదర్ ఎర్త్ ఆర్ బ్రాట్ అవుట్.
0: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ కూడా నువ్వు తప్పు చేసి
1: అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ లాస్ట్.
0: తద్వారానే జగత్తు కూడా నువ్వు అనేక ప్రమాదములు తెప్పిస్తున్నారు.
1: అండ్ వీఆర్ పుట్ టు డేంజర్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
0: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ సైన్స్?
0: సైన్స్ అండ్ టెక్నాలజికల్ టెక్నాలజీ టెక్నాలజీ ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
1: వీ ఆఫెన్ సే సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: అన్ని కూడా ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
0: నీవు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినటువంటి అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
1: ఇఫ్ యూ థింక్ డీప్లీ ఎనఫ్, ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ అండ్ ఎంక్వైర్, యూ విల్ నో దట్ ఎవ్రీథింగ్ ఇస్ లేట్.
0: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావుంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ హౌ డు యూ మేక్ వాటర్, హీ విల్ సే H2O.
0: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
1: ద స్టూడెంట్ ఆఫ్ సైన్స్ విల్ సేస్ దట్ వాటర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ వన్ పార్ట్ ఆఫ్ ఆక్సిజన్.
0: వాటర్ తయారు చేయటమేమో చేశావు, కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
1: యూ డూ మేక్ వాటర్ బట్ డూ యూ డిస్ట్రిబ్యూట్ టు సొసైటీ?
0: కొరకునే సమాజంలో సరి అయిన రీతిగా మనం పంచాలి.
1: యూ హావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫిష్.
0: ఈనాడు బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వీఆర్ స్పెండింగ్, వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి
1: in order to make this tumbler full of drinking water out of sea water
0: 5000 rupayalu kharchu pettali.
1: You need to spend 5000 rupees.
0: Inta kharchu petti
1: having spent so much
0: ee tumbler neeru prayatnam chesthe vachina phaltham emiti?
1: Having spent so much of money you just get tumbler full of water.
0: Ekade jeevanadulu mana bharat desamlo kavalsinattu untunnai ganga yamuna sarasvatalu.
1: We have got many sacred holy rivers, ganga yamuna.
0: Ee dhanamunu gaani kharchu petti akkadi nunchi pampunu kottichi teppinchandi.
1: Let the money be spent on these holy rivers, irrigated and supplied.
0: Etta undante ee naadu maa modern age lopala
1: how are the modern ways?
0: Tota kooranu konnatvanti vyakti,
1: the one who purchased peanuts,
0: koora rendanalu,
1: the cost is 2 NS,
0: kooli paavala,
1: but labor charges 4 NS.
0: Daani intiki devadani paavala vaani kooli ivvali.
1: To fetch a spinach from home, one has to spend 4 NS.
0: ఈనాడు మనం చేస్తున్నటువంటి ఉపకారాలు,
1: దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ.
0: డబ్బులు ఖర్చు పెడుతున్నారు,
1: వి స్పెండ్ మనీ.
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ది
0: ఇది పక్క అజ్ఞానమే.
1: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానం అనేటువంటి నీడ కూడాను దాన్ని వెంటాడుతుండాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యూ ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్.
0: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
1: Today you think you are expert.
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
0: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
1: యాజ్ సైన్స్ హస్ ప్రోగ్రెస్, ఇగ్నోరెన్స్ ఆల్సో హస్ ప్రోగ్రెస్.
0: దాన్ని మీరు చూడటం లేదు.
1: దట్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఒకటికి 4 ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: అండ్ యూ స్పెండ్ 4 times మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
0: దీని వల్లనే భారతదేశం బిరిదేశంగా రూపొందుతూ వచ్చింది.
1: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పూర్.
0: సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
0: సద్గుణములు,
1: వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలెక్ట్,
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్,
0: శిక్ష, కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ,
0: నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్, 6 things ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
0: ఎవరు నేర్చుతున్నారు?
1: Who are teaching these 6?
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
1: In fact, they get by heart poems.
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెస్తున్నారు.
1: They are heroes in recitation.
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు.
1: But in practice, they get only zeros.
0: ఇది మన చదువు చదువుగా ఉంటుండాలి.
1: కెన్ దాట్ బి ఎడ్యుకేషన్?
0: కానీ ఇది నిజమైన చదువు కాదు.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
0: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
1: వీ షుడ్ బి హీరోస్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్.
0: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము,
1: వి గివ్ మెనీ టాక్స్,
0: గ్రంథాలు రాస్తున్నాము,
1: వి రైట్ బుక్స్,
0: అనేక రకంగా ప్రబోధన చేస్తున్నాము,
1: వి ప్రాపగేట్.
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
1: ద ట్రూత్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్
0: మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: యూ సింప్లీ రిసీవ్ డిగ్రీస్ అండ్ గో.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డిగ్రీస్ యాడ్ టు యువర్ బర్డన్.
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
1: వాట్ సార్ట్ ఆఫ్ కంఫర్ట్ యూ విల్ గెట్ ఇట్?
0: ఏమాత్రము లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు అమాయకుడు విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పూర్ పీపుల్ విత్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈ విద్యావంతుడు అనేక విద్యలు చదివి
1: ఎడ్యుకేటెడ్ మ్యాన్ విత్ సో మచ్ ఆఫ్ స్కాలర్షిప్
0: కట్టగడిపి ఉద్యోగంలో చిక్కక
1: హీ కుడ్ నాట్ గెట్ ఎ జాబ్.
0: ధనం ఖర్చు పెట్టుకుని
1: అండ్ హీ స్పెండ్స్ మనీ
0: కట్టగడిపి పస్తు పరుగుతున్నాడు.
1: అండ్ హీ హాడ్ టు ఫాస్ట్.
0: ఇది మన యొక్క విద్య యొక్క ఫలితము?
1: ఇస్ దట్ ద రిజల్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: కాదు కాదు.
1: నో,
0: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
1: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్.
0: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ ఆన్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్డ్.
0: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫార్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
1: యు కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుడు తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్
0: భూమి సూర్యుని చుట్టూ.
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాడు.
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం? మనము
1: చుట్టుకో రౌండ్ ద మనీ.
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
0: ఇది మనకు ధనం కావాల్సింది.
1: ఇస్ ద మనీ నెసెసరీ?
0: గుణధనం కావాలి మనకు.
1: వి నీడ్ ద వెల్త్ ఆఫ్
0: వర్చ్యూ. ఈ గుణధనం లేకపోవడం చేతనే అహంకారము ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుండాలి.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వి ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ప్రైడ్ పాంప్.
0: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: హీ ఇస్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ
0: ఇస్. చదవటము వ్రాయటము ఉద్యోగాలు చేయటము ధనం సంపాదించడం ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
1: ఈటింగ్ అండ్ రైటింగ్ డూయింగ్ ఏ జాబ్ దర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్.
0: కానీ రెండవది మనం బయటకు తీవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ హ్యావ్ టు బ్రింగ్
0: అప్? ఎడ్యుకేర్. ఎడ్యుకేర్
1: దట్స్ ఎడ్యుకేర్.
0: అది ఏమని తీవాల్సింది? దయ ప్రేమ సహనము శాంతి ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
1: We have to bring out the latent qualities like compassion, the love, forbearance.
0: Ye compassion ledu.
1: There is no compassion.
0: Only fashion matram bai jerindi.
1: No compassion you see, only
0: compassion untundali mukhyamu. Ee compassion enti karuna daya ee rendittiki manu hrudayam nundi aavirbhavinchali.
1: Compassion should come out of one's own heart.
0: తోటి మానవులను మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: తోటి మానవులను ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ అవర్
0: పేరెంట్స్. వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
1: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్ దే స్ట్రైవ్.
0: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసును బాగా.
1: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
0: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు. కానీ
1: in our university you don't need to spend no expense.
0: బయట పోయి ఎవరైనా పుట్టినటువంటి పిల్లవాడికి ఫస్ట్ స్టాండర్డ్ లో చేర్చాలంటే వాడికి 10,000 20,000 కట్టాలి. అక్కడ
1: ఏ న్యూ బోర్న్ చైల్డ్ షుడ్ పే 10,000 rupees టు రిజర్వ్ ది సీట్.
0: మీకు తెలుసును డిగ్రీ కోర్సులకు పోయినప్పుడు అక్కడ ఎంత దినానికి ఒక నెలకి ఎంత వసూలు చేస్తారు?
1: యు నో హౌ మచ్ ఆఫ్ మనీ దే చార్జ్ పర్ మంత్?
0: ఈ ఛార్జీ ఎవరిస్తున్నారు?
1: హూ ఆర్ పేయింగ్ ది ఫీజ్?
0: తల్లిదండ్రులు పగలంతా కష్టపడి అనేక శ్రమలకు వచ్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకు వస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
1: ద పేరెంట్స్ వర్క్ త్రూ అవుట్ ద డే. దే వాంటెడ్ వాట్ ద చిల్డ్రన్.
0: కానీ అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
1: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
0: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
0: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
1: టుమారో విల్ బి పేరెంట్.
0: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: వెన్ యూ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యూ టుమారో.
0: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
0: తల్లిదండ్రులకి తగిన సేవ చేయటం లేదు.
1: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్?
0: ముందున్నది ఆ తొందరలో నీ ముసలితనమును ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: మసలేవు కను మసకలు మోమున మడతల పడే తల్లి నరసే కదా.
1: You cannot walk, you cannot see, the whole hair
0: turned grey. Musi koti ani pachivaral ninnu musimusi navvaga kasare bomma tai tai tai tai tai bomma nin tamashudulla tolu bomma.
1: Life has become a matter of puppet. Everybody will start making fun of you.
0: Inaadi manavu kevalam oka tolu bomma maadiri tayaraipothunnaru.
1: And human life has become like that of a puppet show.
0: Pranamunnatvanti yokka gunamunnatvanti yokka telivunnatvanti yokka manavudiga roopandimpachadeyatu.
1: And he has not become a true man in the strict sense of the term, full of truth.
0: Manlo pavitramainatvanti yokka divyamainatvanti lakshanalu మనం పెంచుకోవాలి.
1: We have to develop the latent sacred qualities.
0: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
1: we should never be in bad
0: దుర్గుణములను పెంచుకుని
1: we develop wicked
0: దురాచారంలో ప్రవేశించి
1: we take to bad practices.
0: కట్ట కడపటికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: Ultimately what happens, all the knowledge acquired is misused.
0: మంచి సంఘంతో చేరాలి.
1: We have to do it
0: sincerely. తేజ దుర్జన సంసర్గం,
1: run away from the bad company.
0: భజ సాధు సమాగమం,
1: be in the good company.
0: గురు పుణ్యమహోరాత్రం,
1: ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ గుడ్ డీడ్స్.
0: ఇవి మనం నేర్చుకోవాలి.
1: దీస్ ఆర్ థింగ్స్ వీ హావ్ టు లెర్న్.
0: దుష్టన సంసర్గం తొలగించాలి.
1: యూ హావ్ టు రన్ అవే ఫ్రమ్
0: బ్యాడ్ కంపెనీ.
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుండది?
1: వాట్ హ్యాపన్స్?
0: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ టూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుడు అయిపోతున్నావు.
1: బికాస్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
1: యూ షుడ్ ఎంక్వైర్ అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: అందరితోనా ప్రేమగా ఉంటుండు.
1: యూ లవ్ ఆల్.
0: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడుకు వానికి మాత్రమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు ఏ గుడ్ మ్యాన్ ఓన్లీ.
0: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
1: నిత్య
0: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక వృత్తులు మనకు అవసరం.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
0: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
1: వీ నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, ఎవరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
1: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
0: ఒక చాకల వాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
1: అండ్ టు పే ఎ వాచ్మెన్ వి
0: నీవే ఎందుకు చాకల వాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్ యువర్
0: సెల్ఫ్? వస్తారు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
0: దీనివల్ల ఎంత సేవ చేసినట్టు అవుతుంది?
1: యూ విల్ బి సేవింగ్ మనీ టు.
0: ఆ సేవ చేసినటువంటి మనీ చోట నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్డ్ కెన్ బి యూజ్ ఫర్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: గుణమును పెంచుకుని
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి
1: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆదర్శ జీవితం ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
1: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్ యూ విల్ బి రెస్పెక్టెడ్ రికగ్నైజ్డ్.
0: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
1: ఇన్ఫాక్ట్ అప్హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
0: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్, హౌ కెన్ యూ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ?
0: కరెక్ట్గా ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
1: వాట్ హ్యాపెన్స్? ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్.
0: వస్తుంది తిత్తి బోడి, నెత్తి బోడి, తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్ అల్టిమేట్లీ.
0: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా
1: ఈట్ ఆర్ నాట్,
0: ఇంటిలో తల్లిదండ్రులను సంతోష పెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: వారిని తగినటువంటి తృప్తితో మాటలతో మంచి ఆనందపరచు.
1: బై టాకింగ్ దెమ్
0: నైస్ యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్.
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి ఏం నాయన ఏం చేస్తున్నావు అని గో అంటాడు.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
0: గమనించినటువంటి గౌరవము.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్,
0: మంచి మాటలతో వినయం చేత నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్ ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్.
0: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోష పెట్టలేనివాడు, ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డు యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
0: పూర్వమంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
1: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్ ఇన్ ది ఓల్డ్ డేస్?
0: పూర్తి అభ్యసించి
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్
0: ఆచరణలో పెట్టి
1: ప్రాక్టీస్
0: పనులకు అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు
1: వెన్ దే హ్యావ్ ద ఫ్యాకల్టీ
0: గురువు వారి దగ్గర చేర్చి
1: అండ్ దే ఆల్ గ్యాదర్డ్,
0: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని అందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్, గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
1: వాట్ డు దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
1: అండ్ టుడే దే సఫర్.
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
1: బికాజ్ యు ఆర్ దేర్ చిల్డ్రన్ దే బేర్ ఆల్ ద సఫరింగ్.
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది,
1: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
0: సమస్త లోక సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి
1: ది కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఒక ఇంటిలో
1: అట్ రెసిడెంట్
0: గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్
0: తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్
0: ట్వైలైట్. ఆ ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడున్నాడు.
1: At home there's one grandson, the modern boy.
0: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలో వచ్చి ఇంక్ బుడ్డు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
1: అండ్ ద గ్రాండ్ బాయ్ వాజ్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్.
0: దానికి ఒక ఇంక్ బుడ్డి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకో పెన్ను పెట్టుకోవటం.
1: అండ్ హి హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ అండ్ ద పెన్.
0: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
1: అండ్ హి విల్ డిప్ హిస్ పెన్ ఇన్ ఇంక్ బాటిల్ దేర్ ఆఫ్టర్ స్టార్ట్స్ స్క్రిబ్లింగ్.
0: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉంటుందని ఆ తాతగారు ఏమీ అతన్ని పలకరించలేదు.
1: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్
0: అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం. కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదాయ నమః, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
1: వన్ ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్వైలైట్ ద గ్రాండ్ ఫాదర్ సాట్ ఇన్ ద వరండా అండ్ బ్రాట్ హిమ్ ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: విత్ ద హెల్ప్ ఆఫ్ స్పూన్ హి స్టార్టెడ్ టేకింగ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఆఫరింగ్ ప్రేయర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: ద మోడర్న్ బాయ్
0: ఈ వర్క్ ను మానిపోయినది. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి, మానేసేసాడు.
1: హి స్టాప్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్.
0: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
1: హి స్టార్టెడ్ లుకింగ్ అట్ గ్రాండ్ ఫాదర్.
0: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటము, తిరిగి తాగటం, స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
1: వాట్ ఇస్ దట్ గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్? వాట్స్ ఆల్ దిస్?
0: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన పైన
1: ఇన్స్టెడ్ అటెండింగ్ దిస్ హోమ్ వర్క్ దట్ గ్రాండ్ సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్.
0: కానీ అంతటితో ఊరుకోలేదు. తాతగారు
1: గ్రాండ్ ఫాదర్
0: ఏమిటి మీరు చేస్తుండేది?
1: డప్పేకి
0: అయిపోతే టంబ్లర్ ఎత్తుకుని తాగకూడదు ఒక ఎత్తురే? ఒక స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు? తాతగారు గొప్ప తెలివి వంటి వాడు. ఈ మోడర్న్ విద్యలు లేవు అతనికి.
1: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్ సర్ దిస్ ఇస్ మై వే.
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్, దే ఆర్ వెరీ ఫూలిష్.
0: పెద్దవాళ్ళతో వాదించటం,
1: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
0: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
1: నో గ్రాండ్ ఫాదర్, వై వై డి యూ లైక్?
0: ఆయన చక్కని ఒక సుదేత్ వేసాడు.
1: అండ్ హీ జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా, నువ్వు రాసుకుంటున్నావు,
1: యూ రైట్,
0: ఒక్కొక్క తూరి ఇంక బాటిల్ అద్దటం, తిరిగి రాసుకోవటం, ఒక్కొక్క తూరి ఇంక బాటిల్ అద్దటం, రాసుకోవటం, ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటిల్ పేపర్ పైన పోయి
1: యూ డిప్ ద పెన్ ఇన్ ఇంక్ బాటిల్ ఎవ్రీ టైమ్ గో ఆన్ రైటింగ్, వై డోంట్ యూ పోర్ దే పోర్ డౌన్ ద హోల్ ఆఫ్ ది ఇంక్ ఆఫ్ ద ఇంక్ బాటిల్ ఆన్ ద పేపర్?
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
1: Then the boy learned the lesson.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
1: సో యాజ్ యూ జస్ట్ డూ ఇట్ యూ కెన్ రైట్.
0: నాయన కేశవాయ నమః ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
1: దెన్ వన్స్ ఐ డ్రింక్ ది స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్.
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతి పోతుంది ఎవరికి చేరాలో వారికి.
1: ఇఫ్ యు రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్ ఇట్ విల్ రీచ్ ద పర్సన్.
0: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు.
1: దీస్ ఆర్ ది డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ది అడ్రస్ ఆఫ్
0: గాడ్. అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు.
1: వెన్ యూ డోంట్ నో ది అడ్రస్ ఆఫ్ గాడ్ కీప్ క్వైట్.
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
1: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
1: టుడే ది మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
0: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్ నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక సో మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారో తెలిసినా,
1: యు నో వాట్ ది మోడర్న్ సైంటిస్ట్ డస్.
0: భూమిలో ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటివే భగవంతుడు, కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ది మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హి థింక్స్ దట్ దే ఆర్
0: లోహములు. లోహములు పదార్థములు అన్నింటినీ కూడా దాన్ని వెలుపల తీస్తున్నారు.
1: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి, ఇది ఒక గ్లోబ్.
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఇది ఒక గ్లోబ్.
1: ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ రౌండ్.
0: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది, తిరిగిపోతుంది.
1: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
1: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
1: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒకవైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండవ వైపున ఎక్కిపోతుంది.
1: When once balance is lost on one side, it tilts.
0: దీనివల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
1: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్నటువంటి యొక్క బ్యాలెన్స్ అంతా బాడు చేస్తున్నారు.
1: The balance of the earth is lost today.
0: సముద్రంలో ఉన్నటువంటి జలమంతా కూడా హీనం చేస్తున్నారు.
1: In fact, the water is also tapped.
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
1: And all the urban sewage is letting the ocean.
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ లెడ్ టు వాటర్ పొల్యూషన్ అండ్ యూ డ్రింక్ దిస్ పొల్యూటెడ్ వాటర్.
0: మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ.
0: మీకు తెలుసు,
1: యూ నో ఇట్ వెల్.
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ తెలియనటువంటి వాళ్ళే.
1: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: తెలివితేటలు పెరుగుతున్నాయి.
1: యూఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
0: అది పైన ఉండేటువంటిది.
1: దట్ ఇస్ అట్ ద టాప్
0: లెవెల్. అదే తలలో ఉండేటువంటిది.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్.
0: రెండవది స్కిల్.
1: ద సెకండ్ లెవెల్ స్కిల్.
0: మూడవది బ్యాలెన్స్.
1: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
0: థర్డ్, ఫోర్త్ది ఇన్సైట్.
1: ఫోర్త్ ఇన్సైట్.
0: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
1: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు, కానీ కిల్ చేయమని చెప్పలేదు.
1: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ లోపల ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
1: When once you remove yes out of skill, it amounts to killing.
0: Knowledge is skill, kill అయిపోయినప్పుడు balance తప్పుతుంది.
1: When once the knowledge is killed, the balance is lost.
0: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ వి ఆర్
0: లీవింగ్ ఇన్ బ్యాలెన్స్? భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ తెలివితేటలను నీవు స్కిల్ చేయటం లేదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ స్కిల్డ్.
0: నీతి, రీతి, ఖ్యాతి, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
1: The human race jati has got the combination of neeti morality, reeti the
0: conduct. Satyame neeti,
1: the reputation.
0: Satyame neeti,
1: truth is your morality.
0: Dharmame reeti,
1: dharma is the procedure.
0: Tyagame khyati,
1: and sacrifice tyaga is khyati.
0: Satyame manava jati,
1: and that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
1: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
1: ఇస్ హైలీ యూస్ఫుల్.
0: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
1: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే ఈ యొక్క జగత్తంతా కూడా అనేక అశాంతులతో కూలిమిలిపోతుంది.
1: దట్స్ ది రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: Forget the past.
0: Do not think for over in future.
1: Do not think of the future.
0: Future is not sure.
1: Future is not sure.
0: Do not brood over the future.
1: Do not brood over the future.
0: Live in the present.
1: Live in the present.
0: This is not ordinary present.
1: This is not ordinary present.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
1: లీడ్ ఎ పర్ఫెక్ట్ గుడ్ లైఫ్ ఇన్ ద ప్రెజెంట్.
0: ప్రెజెంట్ వచ్చిన దీని యొక్క ఫలితం మీకు ఫ్యూచర్ అవుతుంది.
1: ద రిజల్ట్ ఆఫ్ ద ప్రెజెంట్ యూ విల్ ఫైండ్ ఇన్ ఫ్యూచర్.
0: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటిది ఈ ప్రెజెంట్.
1: ద రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్ ఈస్ ద ప్రెజెంట్.
0: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటుంది.
1: ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
0: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
1: అండ్ ద సీడ్ ఆఫ్ ది పాస్ట్ ట్రీ ఈస్ ద ప్రెజెంట్.
0: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
1: అండ్ సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్ విల్ బి ఎ ట్రీ ఆఫ్
0: ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ, ప్రెజెంట్ సీడ్.
1: Therefore, past it was a tree, future tree, present it was a seed.
0: Past, present, rendittiki oka seed e mukhyamu.
1: And therefore, for the past and the future, the present is important.
0: Adi neeti e khyati annaru.
1: And this neeti, the morality is khyati.
0: Neeti leni jati nirmoolamai potundi.
1: And the human race without morality is bound to ruin.
0: Kalkane mari endu neeti ni pradhanamaitundi pranam ga teesukovali.
1: Morality is very important.
0: మొరాలిటీ లేకపోతే సంఘం యొక్క సేవనే మనం చేయలేము.
1: వితౌట్ మొరాలిటీ యూ కెనాట్ లివ్ ఇన్ సొసైటీ, నాట్ సర్వ్.
0: కనుక నేను నిన్న చెప్పాను, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే, స్పీక్ ట్రూత్ ఇన్ ఎన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
0: సత్యం బ్రూయాత్, అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
1: స్పీక్ ట్రూత్, ఇట్స్ ఎ మోరల్ వాల్యూ.
0: నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలిటబుల్ వే.
0: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
1: అండ్ దట్స్ ఎ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ విధమైన యొక్క పవిత్రమైన మార్గాలను ఎవరు చేస్తున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ ది సీక్రెట్ పాత్ టుడే?
0: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే, హాస్యం చేస్తూ కూర్చుంటారు, ఈ బ్రాహ్మణికి ఇంకా అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒల్డేసిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
1: వీ మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: ఒక్కొక్క మంత్రం నందు కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్, హైలీ పవర్ఫుల్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మ్యారేజ్ జరుపుతారు.
1: ఇట్ ఇస్ మ్యారేజ్.
0: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల,
1: ద టైమ్ ఆఫ్ వెడ్డింగ్,
0: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారమైన శామ్యాలంతా చిక్కుతున్నాయి.
1: నౌ హ్యావ్ షామియాన్స్ అండ్ వేరీ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
0: కానీ పూర్వం ఏమి లేదు. నాలుగు కర్రలు పాతేది,
1: ఫోర్ పోల్స్,
0: ఏదో పచ్చక ఆకులు వేసేది, దాంట్లో
1: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్
0: ద టాప్, ఆకులు పెండాల మాదిరి చేసేది,
1: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటువంటి,
1: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
0: ఎందుకోసము? పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
1: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
0: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
1: అండ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
1: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ
0: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
1: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
0: ఈ మ్యారేజ్ లోపల, పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
1: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎ
0: వెడ్డింగ్. కానీ వారు వదిలినటువంటి ఒక కార్బన్ డయాక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
1: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎక్సేల్స్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని, పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ మీకు అందిస్తుంది.
1: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
0: ఈ సత్యాన్ని కట్టాలి.
1: Then we say, why should we
0: tie them up?
1: Why thorana there bunting
0: it up? Plastic aakulanta unnai kada.
1: We have plastic green leaves.
0: Plastic aakulu techi thorana kattukochu kada.
1: We can have plastic
0: leaves. Innam evaru bayitiki poi aakulanta testuntaru.
1: Why should we?
0: Padutuntaru pillalu.
1: And modern students doubt, why should we go out and bring green leaves? Is that wrong? It's wrong.
0: Plastic leaves lopala ee carbon dioxide ledu, oxygen ledu.
1: Plastic leaves cannot receive carbon dioxide nor pass on oxygen.
0: Kanukone ee pachchana aakulu lopala enta oxygen ostuntari.
1: Lot of oxygen there in green leaf.
0: Manam vadalinatvanti oka chedda garini aakulu teesukuntunnayi, aakulu icheetundi manchi garini manaku teesukuntunnayi.
1: All the bad carbon dioxide left is accepted by the green leaves and they pass on oxygen to you students.
0: Prachina samskruti chakkaga కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
1: యూ జస్ట్ అండర్స్టాండ్ ఏన్షియంట్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్
0: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
1: వై దిస్ యూనివర్సిటీ?
0: మీరు చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
1: భగవాన్ విల్ ఎవర్
0: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
1: యూ షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్.
0: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ షుడ్ నో, యూ షుడ్ అక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
1: ఇట్స్ యువర్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానము.
1: That was the procedure of ancient education.
0: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
1: In those days they taught students at one particular.
0: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రతను అందించింది.
1: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
0: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
0: ఏమిటి ఫ్రెండ్షిప్?
1: ఫ్రెండ్షిప్
0: జోబిలో నోట్ కనిపించిందంటే హలో హలో హలో హలో అని వస్తుస్తారు.
1: When there is currency note in the pocket, everybody would say hello hello.
0: డబ్బే లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
1: When the pocket is empty, no hello no hello.
0: ఇది మన స్నేహము?
1: Is that friendship?
0: ఇది కాదు స్నేహం.
1: No.
0: రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
1: There may be two bodies but there should be one life in true friendship.
0: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make effort to acquire the friendship.
0: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
1: You have friends but never hate anybody.
0: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
1: Never harm anybody.
0: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you to acquire this education, to have that expansion love, the broad-mindedness, and to be ideals in the society.
0: Vidyarthulara,
1: students,
0: meeku telusunu,
1: you know it.
0: Prati okkati kudanu oka picture.
1: Everything is a picture.
0: Meer ikkada unnanta kalamu meer chakkaga manchiga anni vidhamaina anukoolanga sarayinatundi shantiga meer jeevisthu untaru.
1: So long you are here, you are comfortable, safe and secure.
0: తిరిగి గృహాలకు వెళ్లిన తట్టమే
1: బై ది టైమ్ యూ గో బ్యాక్
0: ఈ టీవీలు
1: టీవీ
0: సినిమాలు
1: సినిమా
0: ఈ యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
1: యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
1: దే పొల్యూట్ యువర్ హార్ట్.
0: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రూయిన్డ్ బై వీడియోస్ అండ్
0: టీవీ. ఈ టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
1: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
0: ఇగో విద్యకు సంబంధించిన చూడండి,
1: ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
0: నీతికి సంబంధించినటువంటి విషయాలు మీరు చూడండి,
1: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
0: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
1: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
0: టీవీ కాదది, టీబీగా రూపొందుతా ఉంది.
1: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
0: టీబీ అనగా ఏమిటి?
1: టీబీ
0: అనగా క్షయరోగము అని.
1: టీబీ ట్యూబర్క్లోసిస్.
0: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
1: When we don't have sacred thoughts, we then what will happen?
0: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్డు లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ సమ్ లీజర్, జస్ట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
0: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
1: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
0: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింట్లోని పొగంతా వస్తుంటుంది.
1: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ ది టీవీ, యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కిచెన్.
0: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినిపెడుతుంటుంది.
1: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద సౌండ్.
0: టీవీ లోపల ఒక విధమైనటువంటి ఒక అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
1: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ, షౌట్ ఎట్ యువర్ మదర్.
0: మంచిగా తల్లిని సంతోషపెట్టి,
1: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
0: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి,
1: యు ఆల్సో కోఆపరేట్ అండ్
0: హెల్ప్ చేయి,
1: హెల్ప్ యువర్ మదర్.
0: అది మన యొక్క భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్
0: ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి,
1: గెట్ హై డిగ్రీ.
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: గొప్ప పేరును పొందండి,
1: వెరీ గుడ్ నేమ్.
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: విదేశాలకంతా పోండి,
1: గో బ్రో.
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: కానీ
1: బట్
0: మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
0: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
0: ఎక్కడికైనా నీ వెళ్ళు,
1: యు మే గో ఎనీవే.
0: నీ జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
1: వి లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అందరితోనూ మంచిగా స్నేహం చేయి,
1: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్.
0: మంచి మాటలు మాట్లాడు,
1: స్పీక్ వెల్.
0: మంచి పనుల్లో ప్రవేశించు,
1: డూ గుడ్ డీడ్స్.
0: అప్పుడు నీవు మంచివాడైపోతావు,
1: అండ్ యుల్ బి గుడ్.
0: ఎక్కడ పోయినా కానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వము.
1: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో, దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
1: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
0: ఐ వాంట్ గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్.
1: బి ఎ గుడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
0: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
1: లాట్ ఆఫ్ సిన్ ఈస్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
0: గ్రేట్ మ్యాన్ ను చేయనటువంటి పనులే లేదు.
1: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్ డీడ్స్.
0: కానీ గుడ్ మ్యాన్,
1: గుడ్ మ్యాన్
0: అంత ఆదర్శమే చూస్తాడు.
1: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
0: లైఫ్. గ్రేట్ మ్యాన్ ఏ రావణాసురుడు.
1: రావణ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: కానీ రాములే గుడ్ మ్యాన్.
1: రామ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
0: చూసారా, ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
1: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మనలో ఈ కోపము, తోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకో.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
0: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
1: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ ది డిజైర్.
0: ఈ వాంచ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశం నాశనం చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
0: క్రోధం చేత క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనం అయిపోయాడు.
1: హిరణ్యకశిపు రూయిన్ హింసెల్ఫ్ బికాజ్ ఆఫ్ యాంగర్.
0: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
0: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్ ఆల్ ద
0: ప్లానెట్స్. తన చేతిలో పెట్టుకున్నాడు కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దో హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ బికాజ్ ఆఫ్ యాంగర్ హి మాత్రమే వారిలో
0: ఉండేటువంటిది.
1: దిస్ వాట్ హడ్ హ్యాపెండ్.
0: దుర్యోధనుకి లోభితనము.
1: దుర్యోధన వాజ్ గ్రీడీ.
0: లోబి లోబి లోబి లోబి లోబి.
1: హి వాజ్ ఎ మైజర్.
0: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు.
1: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్ లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్.
0: అంత లోబి
1: స్పేస్
0: కట్టకట్టి గేమ్ అయిపోయినాడు.
1: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
0: ఆ రావణుడు కానీ ఆ హిరణ్యకశిపుడు కానీ ఈ యొక్క దుర్యోధను దుశ్శాసనుడు కానీ పూర్తి నాశనం
1: అయిపోయాడు. రావణ వాట్ హ్యాపెండ్ హిరణ్యకశిపు.
0: వాడు నాశనం కావటమే కాకుండా వాళ్ళ వంశాలంతా నాశనం చేసుకున్నారు.
1: వాట్ హ్యాపెండ్ దుర్యోధన. దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఇన్ ద ఎంటైర్ క్లాన్.
0: ఒక్కొక్క గుణమున్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే మీరు ఇన్నిన్ని గుణాలంతా ఉన్నాయి కామము క్రోధము లోపము మోహము మనము మార్చి ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పెడుతుందో.
1: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్ దెమ్ ఇన్ దేర్ ఎంటైర్ క్లాన్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: యోచన చేసుకోండి.
1: Think well.
0: చెడ్డ వాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
1: When you watch a bad man, you will be reminded of your own bad quality.
0: కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: There lies intimate relationship.
0: మంచి వాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనం అంతా బయటపడుతుంది.
1: When you come across a good man, all the good in you will come out.
0: కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: There lies intimate relationship.
0: కాబట్టి ప్రతి మానవుని యందు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
1: The relationship develops because of the innate qualities common to people.
0: కనుక అందరి యందు ఐకమత్యం చేయాలి.
1: యూనిఫై ఎవ్రీబడి.
0: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన ఎందున్నటువంటి దివ్యత్వము ప్రకాశం అవుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనిటీ ద డివినిటీ విల్ షైన్ ఫోర్త్ మేనిఫెస్ట్.
0: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడాను మనం స్నేహం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎవ్రీబడి యాజ్ ఎ ఫ్రెండ్.
0: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
1: Investigate clearly what is good, what is bad.
0: నీవు ఉపకారం చేయడానికి ఎవరికైనా సరే ఉపకారం చేయి.
1: In matter of help, be ready to help anybody.
0: అంటే దోషం లేదు.
1: Help everybody. All the time.
0: ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
1: Never hate anybody.
0: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్.
0: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ రిసీవ్ సింగిల్
0: నయా పైసా. బాధలు లేవు.
1: నో సఫరింగ్.
0: మెడికల్ ఫీజ్ లేదు.
1: నో మెడికల్ ఫీ.
0: ఇన్స్టిట్యూట్ ఫీజు లేదు.
1: నో ట్యూషన్ ఫీ.
0: లైబ్రరీ ఫీజు లేదు.
1: నో లైబ్రరీ
0: ఫీజు లేదు.
1: నో స్పోర్ట్స్ ఫీ. నో లాబొరేటరీ ఫీ.
0: ఫీజు ఫీజు లేదు. ఏ ఫీజు లేదు.
1: నో ఫీజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఇన్ శ్రీ సత్య సాయి యూనివర్సిటీ.
0: ఫీజ్ ఏది లేకపోవటంలే పీస్ అనేటువంటిది మీరు అనుభవిస్తున్నారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్ యూ ఎంజాయ్ పీస్.
0: బయటికి పోతే అంతా ఫీజులే. అంతా ఫీజులే.
1: అవుట్ సైడ్ fees is collected in every possible way.
0: Fees ekkada nunchi vastundi akkadanta pieces e pieces e pieces e.
1: So paying fees for in every possible way, where do you get peace? Only pieces.
0: Peaceful ga pratikandi.
1: So lead a peaceful life.
0: Good people ga pratikandi.
1: And lead a good life.
0: Adarsha manavudiga untundandi.
1: Be an ideal man.
0: Adi ina sathakochamulopa meeku andincheyatundi oka nijamainatundi bahumanam.
1: That is the gift of Bhagavan to all of you on this occasion of
0: convocation. Daivatvanni matram meeru maravakandi.
1: Never forget what Bhagavan tells you.
0: Adi e mee pranamu.
1: That's your life.
0: అదే మీ సర్వము.
1: దట్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
0: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
1: కీప్ గాడ్ ఇన్ యూ.
0: సేవకా తత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
1: సర్వ్ ద సొసైటీ దేర్ ఆఫ్టర్.
0: తప్పక అన్నింటి మార్గం ఎందుకు కూడా మీకు జయ మీద కలుగుతుంది.
1: యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: ఒక దాంట్లో నీవు సక్సెస్ కలిగితే బిగెట్ సక్సెస్.
1: ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్ వన్ వే, యూ విల్ బి సక్సెస్ఫుల్ ఎవ్రీ వే. సక్సెస్ బిగెట్ సక్సెస్.
0: కనుక అలాంటి సక్సెస్ మీరు పొంది
1: be successful that way.
0: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: పెండి అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
1: యాజ్ దే వర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఈవెన్ భారతీయులు డోంట్ క్రై దట్. అమ్మాయిలు
0: ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
1: దే క్రై యూజువల్లీ యాజ్ దే లీవ్.
0: నాట్ మోడర్న్ గర్ల్స్.
1: నాట్ ది మోడర్న్ గర్ల్స్.
0: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
1: ది గర్ల్స్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ క్రై.
0: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యాజ్ షీ వాస్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ హియర్ షీ వెంట్ ఆన్ క్రైయింగ్.
0: నేను చెప్పాను అబ్బాయిని ఎత్తుకుని రామ్మా ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
1: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్, డోంట్ క్రై లైక్ దాట్.
0: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సర్వ్ విత్ టూ హ్యాండ్స్, సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్.
0: ఇట్ ఇస్ రైట్
1: అండ్ దిస్ ద రైట్.
0: ఇట్ ఇస్ లెఫ్ట్
1: అండ్ దిస్ ద లెఫ్ట్.
0: రైట్ ఆల్వేస్ రైట్.
1: రైట్ ఇస్ ఆల్వేస్
0: లెఫ్ట్. ఆల్వేస్ లెఫ్ట్.
1: లెఫ్ట్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ అట్ వన్ టైం.
0: లెఫ్ట్ అనేటువంటి ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
1: లెఫ్ట్ ఆల్వేస్ డస్ బ్యాడ్ యాక్టివిటీ.
0: రైట్ ఆల్వేస్ గుడ్ వర్క్ చేస్తుంది.
1: రైట్ డస్ గుడ్ వర్క్.
0: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకుని మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరును తీసుకుని రండి.
1: యూ టు ఎర్న్ మనీ, యూ టు డూ జాబ్, యూ బీ హ్యాపీ బట్ బీ ఐడియల్.
0: కనుక గుడ్ నేమ్ తీసుకుని రండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మీ తల్లిదండ్రులకు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
0: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
1: టుడే ఇఫ్ యు
0: తప్పింది కాదు, రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: టుడే ఇఫ్ యు డిజోబే యువర్ ఫాదర్, యువర్ సన్ విల్ డిజోబే యు టుమారో. దట్ కమ్స్ బ్యాక్
0: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
1: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
0: ye chedda pani chesina gaani daniki phalitam tappindi kaadu.
1: You are bound to face the consequences.
0: ye manchi pani chesina daniki phalitam tappindi kaadu.
1: You are bound to suffer the consequences.
0: Do good.
1: So do good.
0: Be good.
1: Be good.
0: And see good.
1: And see good.
0: This is the way to God.
1: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఇన్ ది ఈవినింగ్ ఆఫ్ ది 24th ఆఫ్ నవంబర్ 1985 డ్యూరింగ్ భగవాన్స్ 60th బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఆల్సో ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది 4th వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి సేవా ఆర్గనైజేషన్.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara,
0: embodiment of love.
1: Sakala Sadgunamulalo పవిత్రమైనటువంటి ప్రేమని ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: Second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హావ్ టోల్డ్ us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: Is jnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is jnana.
1: కాని ఈ అద్వైత మార్గములో జ్ఞాన మార్గమునందు నిన్ను పొందుటకు సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what the elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of jnana.
1: ఇంక జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యములు నేను చేయలేను.
0: అండ్ through the medium of japa or penance or dhyana or meditation also, I cannot reach you.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుదవనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: కనుక అట్టి ప్రేమని నాకు అభివృద్ధి అవునట్టుగా దీవించమని ప్రార్థించాడు.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyam unnatvanti oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: Manishiki vishayamunaku madhyam unnatvanti sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual and a material.
1: Ee vidhamga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటది.
0: దిస్ లవ్ ఇస్ దట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: Love is not something which should be given on loan or taken on loan.
1: Kanuka paripurnamainatundi pavitramainatundi swachchamainatundi yokka prema swartharahitanga undali.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: Nirmalamainatundi nimittamai upayoga pettetundi prema idi swachchamainatundi prema kaaneru.
0: That which motivates your own interest, your own cause, how can it be a pure love?

0: should have no selfishness at all.
1: నిర్మలమైనటువంటిదిగా ఉండాలి.
0: It should be pure.
1: ఫలరహితమైనటువంటిదిగా ఉండాలి.
0: It should not seek any fruit.
1: స్వార్థరహితము, ఫలరహితము, పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: If you do not see any of these qualities in it cannot be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: It is through this pure unsullied love that you can secure God.
1: ప్రేమలేనిటువంటి జీవితము, ప్రేమలేనిటువంటి యొక్క తత్వము, ప్రేమలేనిటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: A love, a life devoid of love, a nature devoid of love, the path devoid of love can never take you to the destination proper.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: చెప్పగా ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము చేయగది కృష్ణ గానము చేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ థస్, ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ wherein we can sow the seed of love. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivamu nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sukshmamainatundi yantram dwara manavuni raktamunandu kasarincheatundi kanamulanu choochutumo ade vidhamugane manavatvam nundi ee prema anetundi yantram dwara పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: ఈవెన్ యాజ్ యూ కెన్ ఫీల్ అండ్ సీ ద వీన్స్ ఇన్ ద ఆర్టరీస్ విచ్ క్యారీ ద బ్లడ్ అక్రాస్ ద బాడీ, సో ఆల్సో యూ కుడ్ సీ అండ్ పర్సీవ్ దిస్ ఫోర్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, ఆర్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: కనుక పరమాత్మను మనము సందర్శించవలనన్నా కేవలము ప్రేమ ద్వారానే సందర్శించాలి.
1: సో ఇఫ్ యూ విష్ టు రియలైజ్ గాడ్, ఇట్ ఈస్ లవ్ అలోన్ విచ్ కెన్ కన్ఫర్ ఆన్ యూ దిస్ రియలైజేషన్.
0: ప్రేమ సాధకులకు అతి సులభమైన మార్గం.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deenni upayog pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnavi.
1: Now these two syllables, pre and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Akasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమత్వంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకును మార్పు చెందుతుంది.

0: The rain that comes down thus is pure as far as its basic nature goes. But what becomes of it depends upon the thing on which it would ultimately fall.
1: ఇసుకలో వర్ష జలధార ఇంకిపో.
0: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
1: నల్లరేగడి భూమిపై పడినా అది నిలిచిపో.
0: Whereas if it were to fall on a plateau, it could remain thus.
1: ముత్యపు చిప్ప పైన పడినా అది ముత్యములుగా మారు.
0: If it were to fall on a shell, it could become a pearl.
1: అదే విధముగానే నల్లరేగడి పైన పడినటువంటి యొక్క జలము నల్లగా మారిపోతుంది.
0: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
1: ఎర్ర భూమి పైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
0: If the same rain were to fall on a sheet which is red in color,
1: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
0: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
1: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
0: If it is part of a river, it will become sweetness itself.
1: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాకమును బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాడు.
0: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్ గాడ్స్ లవ్ ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్ బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్ ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
1: ఈ కారణముల చేత
0: అండ్ సో ఆన్
1: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడుగా మనము విశ్వసిస్తున్నాము.
0: It is because of this that we look upon God as one who has attributes and qualities.
1: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
0: But actually speaking, God has no qualities. He does not undergo any change.
1: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
0: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
1: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
0: The way you look at things gives you a form and shape.
1: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
0: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
1: కాగితమునందు చిత్రించినటువంటి పువ్వుల లత ఎంత గాలి వచ్చినప్పటికీ ఎన్ని విధములైనటువంటి పెనుగాలులు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
0: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced, they are not shaken off the paper.
1: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
0: ద సేమ్ బ్రీజ్ ఇఫ్ ఇట్ వర్ టు బ్లో అక్రాస్ ఎ నేచురల్ క్రీపర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇట్ విల్ షేక్ ద క్రీపర్.
1: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
0: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
1: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu adi aadadaniki veelu undadu.
0: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken whatever be the intensity of the external influence.
1: వాతావరణమును పురస్కరించుకొని మన భావములు మారకూడదు.
0: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
1: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
0: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
1: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణుడికి చెప్పుతున్నాడు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వి లుక్ ఎట్ దిస్ ఇన్సిడెంట్ ఇన్వాల్వింగ్ ఉద్ధవ హూ వన్స్ కేమ్ అలాంగ్ టు సీ అండ్ విజిట్ ది గోపికాస్ అండ్ He saw for himself the love and the devotion that the Gopikas had for Krishna. And he returns to Krishna.
1: Krishna, అత్తలు మొత్తుకున్నా మరి భర్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, భీతుల బోరు గోపికలు. పొత్తములందు చిత్తరు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు. అత్తలు మొత్తుకున్నారు.
0: ఉద్ధవ ఈజ్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, even as the mothers in law are bent upon harassing them to the extreme, and the husbands are sharpening their knives and swords by way of harming them,
1: norattaru,
0: the gopikas would not utter a single word,
1: beetila boru,
0: nor are they given to any state of undue anxiety or fear.
1: Karanam, కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు. కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములు అనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
0: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts. Just as a picture is printed on a piece of paper, it cannot be separated, it cannot be shaken or
1: moved. హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
0: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
1: మన ప్రేమ రాలిపోయేది, పారిపోయేటువంటిదిగా ఉండకూడదు.
0: Our love should not be one which tends to fall away.
1: రాలిపోయేటువంటిదిగా కూడా ఉండకూడదు.
0: Nor should it be one which can be discarded.
1: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
0: It should not fade away, it should not wither away.
1: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
0: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
0: Through this medium of love, such love, one could get God, whose love personified.
1: సర్వసామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
0: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
1: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైటో, పెట్రోమాక్స్ లైటో, ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
0: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
1: సూర్యుని యొక్క ప్రకాశంతోనే సూర్యుని చూడొచ్చు.
0: You can view the sun through the effulgence of the sun.
1: చంద్రుని యొక్క చల్లదనము తెల్లదనముతోనే చంద్రుని కూడాను మనం చూడవచ్చు.
0: Likewise, you could see the moon through the coolness that it the moon radiates.
1: ఈ సూర్యచంద్రులు చూచుటకు మరొక దీపంలో మనకు అక్కర్లేదు.
0: So to see the sun or the moon, you don't need an external source of light.
1: అదే విధంగానే జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
0: In the same manner, if you wish to have this sense of knowledge and this sense of love, the media should be adopted our knowledge and love again.
1: కనుకనే ప్రేమనే ప్రకాశము.
0: Therefore love is this effulgence.
1: ప్రేమనే ప్రాణము.
0: Love is verily your life.
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుణ్ణి పొందుటకు ప్రయత్నించాలి.
0: యూ షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ టు సెక్యూర్ గాడ్ త్రూ ది మీడియం ఆఫ్ లవ్.
1: ఇది పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్ముడు కోరుతుంటాడు.
0: ఇట్ ఈస్ దిస్ ప్యూర్ లవ్ దట్ గాడ్ సీక్స్ ఆఫ్ యూ.
1: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకుని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
0: బట్ మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ దిస్ ప్యూర్ లవ్. హీ గివ్స్ ఇట్ డిస్టార్టెడ్ వర్షన్స్, డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్, ఇన్ ది ప్రాసెస్ గెట్స్ కన్ఫ్యూజ్డ్.
1: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
0: ద చేంజెస్ దట్ హీ విట్నెసెస్ ఆర్ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ సెన్స్ ఆఫ్ లవ్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇట్ హస్ నథింగ్ టు డు విత్ గాడ్స్ లవ్.
1: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
0: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
1: Chalinchetvanti janamulo undinatvanti chandrudu chalustune untuntadi.
0: Let the same water be not steady, then the reflection of the moon also will not be steady.
1: మాలిన్యమైనటువంటి జలములో కనిపించేటువంటి చంద్రుడు మాలిన్యంగానే ఉంటున్నట్టుగా.
0: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be dirty.
1: ఈ స్థిరత్వము, ఈ చలత్వము, ఈ మాలిన్యము జలముదే కానీ అందులో ప్రతిబింబించేటువంటి చంద్రుడికి ఏమాత్రము కూడాను సంబంధం లేదు.
0: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
1: కనుకని మన హృదయము చలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చలించినట్టుగానే కనిపిస్తుంది.
0: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
1: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
0: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
1: పరిశుద్ధమైనటువంటి, సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
0: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
1: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని, ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని, ఈ వ్యక్తి యొక్క పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
0: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
1: అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
0: Because in everything, God ever remains as pure and sacred and noble.
1: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
0: So what we are doing is, we take a look at what man is and thereby paint God.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a mistake.
1: కనుక మనలో ఉండినటువంటి భావములు పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So our thoughts should be pure. We should have an unwavering sight and we should have all that is noble in us and thereby look upon God.
1: ఇది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: How is it possible to achieve this?
1: మనం అర్పితము గావించాలి.
0: We should offer.
1: ఏ హృదయంబు నొసగితిమో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
0: What is the offering that you have to make to the Lord? Oh Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
1: అంజలి కింటు అందుకోవయ్య నీవు.
0: I am offering this heart through my own intense, sincere prayers. Oh Lord, be merciful.
1: నేను కొత్తగా నీకు అందించేది ఏమీ లేదు.
0: There is nothing new that I can offer to you.
1: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నా.
0: What you have given me, I am offering it to you.
1: గంగను నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుదేవాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
0: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
1: names. ఈ గంగ తన జనములకు తన అర్పితము చేయమని గంగ కోరలేదు.
0: What you are doing is offering to the Ganges river the water which is itself.
1: అదే విధంగానే భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపదలను కాని, బలమును కాని, గుణమును కాని, ప్రేమను కాని భగవంతునికి అర్పించటంలో తన యొక్క గొప్పతనం ఏమాత్రము ఉండదు.
0: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
1: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
0: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
1: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
0: God can never be impressed by such superficial acts.
1: నీవు ఇచ్చే పదార్థములకు కానీ, అర్పితం చేసేటువంటి యొక్క జగత్సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
0: He can never be bound by what you offer in a materialistic sense of the word.
1: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
0: He would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
1: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
0: ఇట్ ఇస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఇస్ హియర్ ఆర్ గాడ్ ఇస్ దేర్.
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: బికాజ్ గాడ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: అయితే కొన్ని కొన్ని ప్రాంతముల యందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశముల యందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
0: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ సిచ్యువేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
1: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
0: అండ్ దిస్ ఇన్ టర్న్ ఈస్ అన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ పర్సన్.
1: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించును ఆ కాలమునందు ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
0: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్స్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్ మెడిటేటింగ్ అపాన్ హిమ్ గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.
1: మున్ను శిరిడీ

0: కన్ను విప్పి చూడరోరన్నా, ఈ దేవదేవుని ఎన్నగా మెందందు కలడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: యు ఆఫన్ ఇండల్జ్ ఇన్ దిస్ టాక్ దట్ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ ఇన్ షిర్డి అండ్ నౌ హీ ఈజ్ ఇన్ పర్తి. దిస్ ఈజ్ యువర్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ ఈవెంట్స్ బికాస్ at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look up to him with open eyes and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige potti baba kannu vippi chudaroranna. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే ఒట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: హీ ఈజ్ నాట్ వన్ హూస్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ క్యారీడ్ అవే బై ఎంప్టీ వర్డ్స్ అండ్ ఎంప్టీ యాక్షన్స్. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around and there he is.
0: కనుక సాయి కొన్ని సమయం లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
0: ఏవి చెప్పినా ఏవి చేసినా ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: But in whatever he does or says, there is a deep inner significance.
0: Aithe andaru ee antarathanni gurtinchukuneetuvanti shakti samarthyamulu kaligi undaru.
1: But not all are given the capacity to look into this inner significance.
0: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu sai bhavamulanu veru veru reetiga talanchukuntu untaru.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalaku kani Sai yokka nadakalaku kani Sai yokka vishayamulaku kani ee matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: సాయి మాటలు పటుత్వం లేకపోలేదు.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: సాయి మాటలు యందు నిరంతరము కూడాను శక్తి యొక్క సత్యము సత్యము యొక్క భక్తము ఈ యొక్క భావము యొక్క రీతి కూడాను ఇమిడి ఉంటుంటాది.
1: In every word of Sai, there is this energizing force. There is this supreme sense of conviction. And there is this force.
0: తాత్కాలికంగా అది వేరొక రీతిగా కనుక కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనము చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: లైక్ ద అదర్ డే వైల్ డిస్కోసింగ్ టు యూ, సాయి హ్యాడ్ టాక్డ్ అబౌట్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. హీ వెంట్ ఆన్ టు ఎలాబరేట్ దట్ హీ హ్యాస్ నథింగ్ టు డూ వాట్స్ ఎవర్ విత్ దిస్ మనీ అండ్ ఆల్ దట్ హెస్ బీన్ అక్యుములేటెడ్ దస్ కుడ్ బి యూజ్డ్ బై యూ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
0: సాయికి ఇలాంటి విషయం లోపల కించిత్తైనా కూడాను అభిలాష కాని, అభిరుచి కాని, ఆశ కాని లేదనేటువంటి సత్యాన్ని మీకు తెలియకపోయినప్పటికీ నేను తెలియజెప్తున్నాను.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper, and that is that Sai has no liking, has no hope for or has no aspiration for things which are material.
0: Manasu mata nadata manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: Ee moodintilo ye maatramaina bhinnanga jarigina atanu asatya swaroopudu.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: Ee sai satya sai.
1: Now this sai is satya sai.
0: Sai maata, sai sankalpamu, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: సో ద వర్డ్ ఆఫ్ సాయి, ద థాట్ ఆఫ్ సాయి అండ్ ద యాక్షన్ ఆఫ్ సాయి వుడ్ ఆల్వేస్ బీ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ.
0: కేవలం ప్రోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వము.
1: సో దిస్ టాక్ అబౌట్ 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action. What he really meant.
0: నాకు 60 లక్షలే కాదు 60 కోట్ల వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: It is not merely 60 lakhs being given to me. Even if 60 crores of rupees were to be given to me, I would discard it as I would discard the most insignificant paisa.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: All that Sai asks for ever is pure unsullied love.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: And a person who gives this pure love to him, Sai is prepared to give anything.
0: నేనే ఇచ్చుకుంటాను.
1: Sai will give himself to such a person.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: Now I would particularly wish that those people who are assailed by doubt from time to time should understand this clearly.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: Man's nature and mind at times is wavering in nature.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని పక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం మీ మనకృష్ణ ప్రమాద బలవద్రుడము, కృష్ణ ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావముల్లో, ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకును నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I'm hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒకవైపున చెప్పుతూ, సర్వవ్యాపకుడని మరొక వైపును చెప్పుతూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపును చెప్పుతూ మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: On the one hand you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ది ప్రొవోకేషన్, వాట్ ఎవర్ మే బి ది సర్కమ్స్టాన్సెస్, యువర్ వర్డ్ షుడ్ అప్హోల్డ్ యువర్ కన్విక్షన్.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: నౌ ఇఫ్ సంబడీ వర్ టు అటర్ సంథింగ్ కాంట్రడిక్టరీ టు వాట్ వి బిలీవ్, వి టెండ్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, ఈ విధంగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ us and which shakes at the very mention of something which we do not really have in mind, what's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు, నీ విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ,
1: now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God,
0: దానిని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు, విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడుంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేడంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండో ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God, then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: Then the butter is there for you to see.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి గాని వెన్న మనకు తేలదు.
1: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలము లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు, ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
2: కన్ఫ్యూషన్ అయినా నాస్తికులు రేషన్ ఇంటి వాళ్ళు వచ్చి ఇది ఇచ్చుకుడు పంచుకుని దగ్గరకు వచ్చి మీరు నాతో వాదించారు.
1: Now there were these two, Panchasika and Visika. These two were learned scholars, pundits, and those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
2: ఈ పంచశిఖులు దిశకుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasiku and Disiku, would not agree to enter into this debate.
2: కాని జనక మహారాజు ఆజ్ఞను తిరసావహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
2: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదరో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
2: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
2: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
2: Sare ilante murkulaku buddhi cheptam manchi aneetuvanti uddeshamto panchasikudu siddhamayyadu.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
2: Motta modati prashna okati vesadu. Ayya Janaka Maharaju yokka bharya goppa pativrata annadu.
1: Now he made this statement, the wife of King Janaka is a chaste woman.
2: Ee nastikudu kaadu ani cheppali kada.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
2: Jawabu chikkaledu.
1: But faced up with this statement, they had no answer.
2: Mauna vahinchadu.
1: So that man maintained silence.
2: Inka rendava prashna అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this panchasika thought forth the second question. O son, you are one who is born to your father. Is it not?
2: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
2: మూడవది, నాయన నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasiku was, O son, you have a mother.
2: నాకు తల్లి లేదు అని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
2: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్పితే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument? Because that will be foolishness. And today's world abounds in people like
2: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debate.
2: విశ్వాసమా లేదు.
1: They don't know a thing, they don't know
2: వాదనకు సిద్ధం.
1: But they are ready for argument.
2: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of past time for them.
2: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
2: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్స్ ఇన్ డిబేట్.
2: మన హృదయం కూడా చెలించిపోతుంది.
1: బికాస్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో అండ్ విజిట్ ఎ గోల్డ్ స్మిత్. వీ హ్యావ్ వోర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
2: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పోయి పడిపోతుంది.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
2: కనుక అట్టివారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యమవుతుంది.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad.
2: కనుకనే సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
2: Sai Baba, teething on disease తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
2: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now, is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
2: కాని నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
1: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హూ డు నాట్ నో సాయిబాబా.
2: వీరు చదువులు ఉండి గానీ ప్రయోజనం లేదు.
1: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
2: చదువు చదువు చదివి చావంగా నేటికి చావులేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్. యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
2: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
2: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
2: కారణం లేని కార్యము ఒక్కటైనా కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
2: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హు విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
2: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరుడు పెట్టుట చూచి ఓర్వలేదు.
1: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
2: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
2: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హీస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
2: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి ఒక సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
2: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికి ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐ యామ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్ ఐ యామ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
2: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
1: ఫర్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అండర్టేకెన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ స్మాల్ కమిటీ ఫర్ దిస్ పర్పస్.
2: ట్రస్ట్ కన్వీనర్, స్టేట్ ప్రెసిడెంట్ ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంటుందని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దట్ could be used for the project that they have undertaken. This is my hope.
2: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
2: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
2: ఇంకా వీరి శక్తి కొలది కుద్ది ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
2: సత్సాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The Satsai organization does not misuse even a single paisa.
2: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: ఎనీ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ హు ఆర్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ దేర్ ఓన్ లైఫ్స్ ఇన్ ఫర్ దిస్ నోబుల్ కాజ్.
2: సత్యసాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: ద పీపుల్ హూ వర్క్ అండర్ ద బ్యానర్ ఆఫ్ ద సత్యసాయి ఆర్గనైజేషన్ దేర్ నోబిలిటీ అండ్ దేర్ వర్చ్యూస్.
2: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
2: Kani pavitramainatunte hrudayam galinatunte okka workers okka satyasaya samajamlo lakshalaku untunnaru.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the satyasaya organization.
2: Ituvanti workers nu aadharam chesukoni state presidents స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: అండ్ ద లాక్స్ ఆఫ్ సచ్ వర్కర్స్ ఇన్ సచ్ ఆర్గనైజేషన్ ఐ వుడ్ లైక్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఇమెన్స్ హ్యూమన్ రిసోర్స్.
2: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందడ్డు వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
2: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: ది స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హూ ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
2: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ది మెయిన్ సపోర్ట్ ఇన్ యువర్ లైఫ్.
2: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later,
2: మీ శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
2: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: Those are like passing clouds, fleeting and moving.
2: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: So long as you are alive, this money could be yours.
2: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: As long as you are alive, the factory could be yours. Your business proposition.
2: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: Once you are dead, there is no link between those and you.
2: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
2: Yevi nee venta vachuno avi nee swantamu. Yevi nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
2: Kanuka neeti nundi meeru ee yokka sevalapaina marinta shraddhanu abhivruddhi gaavinchukoni ee sevalloni ekku kaalaanni kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
2: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
2: Yetti paristhithini endu kudanu abhipraya bhedamulu raakunda chuchukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
2: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్ యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
2: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
2: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
2: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
2: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
2: Tyagame cheyaka parishuddham manlo yerpadadu.
1: Without sacrifice there is no place for purity.
2: Parishuddhame lekunda manaku aikamatyam kudaradu.
1: Without purity there is no purpose of unity.
2: Kanukane charity, purity, unity ee moodinti yokka ekatvatone divinity.
1: So you have charity, purity, unity. These two three together will confer on you divinity.
2: Kanuka ee naalintini manamu ee jagattunaku aadarshavantamainatundi jyotiluga manam veliginchali.
1: These are the four lamps or light flames that you must show to the world.
2: Chaturvidha purushartamulu cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
1: We talk about the four purushartas, dharmartha kama
2: pavitramu,
1: but they are not the ones. The true
2: aikamatyamu,
1: the true purushartas are charity, purity, unity
2: and divinity.
1: And divinity,
2: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
2: ఇవి లేకపోతే అర్థమే లేనిటువంటి జీవితము.
1: వితౌట్ దీ ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
2: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
2: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటిని ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫెటైల్ లైఫ్. దేర్ఫోర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ కాన్ఫరెన్స్ డెలిబరేషన్స్ అండ్ ఆల్ దట్ హస్ గాన్ బై ఇన్ ది డేస్ ఇన్ ది లాస్ట్ ఫ్యూ డేస్ యు మస్ట్ హావ్ దిస్ బేసిక్ లెసన్ దట్ చారిటీ, ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ, దీస్ ఆర్ ద వన్స్ దట్ యు మస్ట్
2: కనుక ఈ 60 లక్షల మొత్తమును కూడాను మీరు అందుకొని మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో టుడే ఐఎమ్ రిటర్నింగ్ దీ 60 lakhs ఆఫ్ రూపీస్ టు ద స్టేట్ యాజ్ అవుట్లైన్ ఎర్లియర్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ దీ 60 lakhs విల్ బి యూజ్డ్ ఇన్ ద మేనర్ ఇండికేటెడ్. ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది
1: ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ ది సీలింగ్ ఆన్ డిజైన్స్ స్కీమ్ ఇన్ అడిషన్ దేర్ ఆర్ మెనీ పీపుల్
2: సమారాధన అనగా అన్నము నిమిత్తమై అనగా ఈ పూర్ ఫీడింగ్ నిమిత్తమై అనేక మంది అనేక వేలంతా కూడా అందించారు.
1: దే ఆర్ మెనీ పీపుల్ who have as part of the feeding the poor program given donated many
2: santarpana kosam kodanu paapam anekamandi steel kodanu 10000 20000 ee reethiga kodanu andincharu
1: and also for feeding of the masses any number of people women folk and men folk have given any amount of money for this thousands
2: adu kodanu nenu velaku ichi vestunnanu.
1: I am returning even these thousands and lakhs of rupees
2: varikinatundi prema naaku cherindi varikinatundi dharam naaku akkarledu.
1: The love that they have given me has reached me. I have accepted that love.
2: Aa prema kante minchinatundi kaadu ee dhanam.
1: I don't want their money.
2: Premaku minchinatundi kaadu ee dhanam.
1: This money does not exceed this love in value.
2: Premaku minchindi prapanchamlone ledu.
1: In fact, there is nothing that can exceed love in value.
2: Kanuka ee mottamato paatu santarpana kosam ichinatundi mottam kuda nu cherchinanu.
1: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor or feeding the masses.
2: వారు వారు ప్రాంతం లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా వారిని నేను ఆశిస్తున్నాను.
1: They should use this money in their own respective places and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
2: ఉత్తర ప్రదేశం, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి పడితేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money. Channelize it for the task that you are embarked upon. This is Swami's hope and wish.
2: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
2: Sahi yokka vanchani mee yokka dahanga untundali. Bahya vanchanu leka sahi seva dahame meerundo abhruddhi gavinchali.
1: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever sahi likes and aspire to quench your thirst by fulfilling what sahi wants you to do.
2: Kanuka sahi vanchanu దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
1: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ which will satisfy what Sai wants you to do, I am also gifting to you tumblers to each of you.
2: లోక వాంఛను త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
1: Desires pertaining to the world, discard them. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
2: ఏదో తమాషకు చెప్తాను గాని అందరు కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
1: Now, I may have made a light-hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of
2: purpose.
1: The mother loves the child all the more only when she teases the child.
2: అదే విధంగా అప్పుడప్పుడు నేను కొంతవరకును వారిని బాధించి తర్వాతనే ఆనందించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది.
1: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
2: Sai samasthalo undinatundi yokka karyakartalu chaala adarshavantamaina jeevithanni andistu unnaru, adi swamiki trupti.
1: So in the same manner, these officials, the organizers and other workers in the Sai organization have really been toiling selflessly.
2: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
1: That certainly gives immense ananda to Sai. But you shouldn't be satisfied at this. Try to give more ananda and happiness to Sai.
2: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెలించక మీ సేవలో నిమగ్నులు కాండి.
1: There could be any amount of criticism and ridicule. Do not be weighed down by it. Strive forward with enthusiasm, vigor.
2: ఇదే నిజమైనటువంటి త్యాగం.
1: This is true sacrifice.
2: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
1: It is this sense of sacrifice that should fill your life with ananda.
3: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagwan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: శరము.
1: ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ డిసైడ్ దట్ వన్ ఈస్ గుడ్ అండ్ వన్ ఈస్ బ్యాడ్? బోత్ ఆర్ మేడ్ బై ద సేమ్ గాడ్. హూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నవీన నాగరికత యుగమునందు దినదినములకును అనేక విధమైన సమస్యలు పెచ్చు పెరిగిపోతున్నవి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఆఫ్ సివిలైజేషన్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: జీవితంలో ఒక తీరని సమస్యలుగా రూపొందుతున్నది.
1: Life has become an endless problem itself.
0: ప్రయాణం యొక్క సౌకర్యములు అధికము కావటం చేత ప్రపంచమే ఒక చిన్నదైపోయినది.
1: The world has become so small because of transport facility.
0: ఒక్క ప్రదేశములో సమస్యలు ప్రారంభమైనప్పుడు మరుక్షణమునందే మరొక దేశమునందు కూడా ఇదే ప్రారంభం, ఇదే ఒక ప్రాబ్లమ్స్, సమస్యలు పెరిగిపోతున్నవి.
1: A problem at one place will certainly lead to another problem, same problem elsewhere, in another country.
0: మానవుడు అనేక విధములైనటువంటి సులభ మార్గములను కనిపెడుతున్నాడు.
1: Therefore, man is devising easy techniques.
0: కానీ ఈ సులభ మార్గంలో ఉండినటువంటి సమస్యలు కనిపెట్టినటువంటి వాడుకు గుర్తించడం లేదు.
1: But the inventor of these devices is not able to know the problems behind.
0: మార్గములు సులభమైనవే కాని సమస్యలు అతి కష్టమైనటువంటివి.
1: The solutions seem to be simple and easy, but the problems are so tough.
0: ప్రతి వ్యక్తి కూడాను షార్ట్ కట్, చాలా సులభమైనటువంటి మార్గం కావాలి అంటాడు.
1: Everyone wants a shortcut, an easy way.
0: తలనొప్పికి ఒక పిల్ వేసుకుంటే తలనొప్పి పోవాలి తక్షణం.
1: The moment he swallows a pill, he should relieve
0: the headache. అన్ని సమస్యలు కూడాను కొన్ని పిల్స్ తోనే సరిపోవాలి.
1: Likewise, he expects solutions to the problems with these pills or tablets.
0: అదే విధముగానే ఈనాడు మోక్షాపేక్ష కూడాను అతి సులభంగా లభ్యం కావాలి.
1: This day, even liberation should be easily attained.
0: సులభం అంటే ఏమిటి?
1: What do you mean by easy method?
0: నివారణ అంటే ఏమిటి?
1: What is remedial
0: method?
1: Shortcut
0: అంటే ఏమిటి?
1: What is shortcut?
0: ఇది కేవలం గుర్తించుకోవటానికి కూడాను చేతకానటువంటి సమస్యలు.
1: These are the things, the problems, which we cannot know.
0: ఈ ప్రాకృత జగత్తునందు,
1: in this physical world,
0: ఈ భౌతికమైన జగత్తునందు,
1: in this ephemeral world,
0: ఈ లౌకికమైన జగత్తునందు,
1: in this mundane world,
0: ఈ ప్రవృత్తి మార్గమునందు,
1: in this outward trend,
0: ఈ చిన్న చిన్న పదములకే మనం అర్థమును గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to understand the meaning of these simple words.
0: పదములు సులభమే కాని అర్థం అనంతము.
1: Words seem to be simple, but the meaning is infinite.
0: కనుక ఈనాటి సమస్యలన్నీ కూడాను కేవలం మానవుని యొక్క సంకల్ప వికల్పం ద్వారానే అభివృద్ధి పొందుతున్నవి.
1: Today there are problems because of thoughts and counter thoughts in everyone.
0: మనసు చాలా విచిత్రమైనటువంటిది.
1: Mind is mysterious.
0: ఇది చాలా విశిష్టమైనటువంటిది.
1: It is special.
0: దీని చర్యలు మరింత ఘనమైనటువంటివి.
1: Its activity is also noble.
0: దీని నడతలు చాలా ఆశ్చర్యకరమైనటువంటివి.
1: Its attitude is surprising.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక రూపం, సొంత రూపం లేదు.
1: It has no form of its own.
0: ఇది ద్విధ ఒక విధమైనటువంటి యాక్ట్ చేస్తుంది, అనగానే మోనో యాక్ట్.
1: మైండ్ యాక్ట్స్ మోనో యాక్షన్.
0: రెండింటి ఎందుకు ప్రవేశిస్తుంది.
1: It steps into both the fields.
0: క్షణములో సుఖాన్ని అందిస్తుంది.
1: In a moment it makes you happy.
0: మరు క్షణంలోనే కష్టాన్ని చేకూరుస్తుంది.
1: Next moment it will put you to suffering.
0: క్షణములో దుఃఖము, మరు క్షణంలోనే ఆనందము.
1: Happiness and sadness follow.
0: మనసు లేని స్థానం జగత్తులో కానరాదు.
1: There is no place in this world where
0: there is no mind. ఎక్కడ చూసినా మనసు యొక్క ప్రభావము ప్రత్యక్షమవుతుంటుంది.
1: Everywhere you find it's only the effect of the mind.
0: ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మనసు సర్వవ్యాపిగా రూపొందుతూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది థాట్స్ ద మైండ్ ఈజ్ ఆల్ ప్రవేజ్.
0: కనుకనే మనోమూలం మిదం జగత్, జగత్ అంతా కూడాను మనస్సు ద్వారా నిండి ఉంటున్నది.
1: దేర్ ఫోర్ ఇస్ ద మైండ్ దట్ ఈస్ ద కాజ్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక మన సుఖమునకు, మన దుఃఖమునకు, మన పాపమునకు, మన పుణ్యమునకు, మన ఆనందమునకు, మన ఆహ్లాదమునకు, సర్వమునకును మనసే మూల కారణం.
1: Therefore, for the pain in the pleasure, for the merit in the sin, for the delight in the misery, is the mind that is the cause.
0: కనుకని వేదాంత పరిభాషయందు మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్చేవు.
1: Therefore, in
0: Vedanta, మనసే ఈ బంధమోచ్చములకు మూల కారణమని నిరూపిస్తూ వచ్చింది.
1: So in Vedantic parlance it is said that is the mind that is the cause for liberation or bondage.
0: ఇట్టి మన ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు మనకి ఎట్టి సమస్యలు కూడాను మనల్ని బాధించవు.
1: When once we know the effects of the mind, you'll never suffer.
0: నా దుఃఖములకు ఎవరో కారణమని నీ ఊహిస్తున్నావు.
1: You imagine that someone is responsible for
0: నీ ఆనందమునకు కూడాను ఎవరో కారణమని నీవు భావిస్తున్నావు.
1: You also consider someone is responsible for the pleasure.
0: నీ ఆనందమునకు కాని నీ దుఃఖమునకు కాని నీవే కారణం.
1: Either for your happiness or misery, you are responsible.
0: నీకు నీ సంకల్పములే మూల కారణము.
1: Your thoughts are responsible.
0: నీ సంకల్పమునకు నీ మనసే కారణము.
1: It's the mind that is responsible for these thoughts.
0: నీ సంకల్ప మనో రూపములే నీ యొక్క సుఖ దుఃఖములకు మూల కారణమని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం.
1: Therefore, we should know the mind and thoughts are responsible for the pain and pleasure. With that knowledge, we should conduct ourselves.
0: జగత్తులో అనంతమైనటువంటి యొక్క సంఖ్యలు జన్మిస్తూ ఉంటున్నవి.
1: We find so many innumerable creatures.
0: 84 లక్షల జీవరాశుల యొక్క జాతులు ఉంటున్నవి ఈ జగత్తునందు.
1: In this world there are 84 lakhs of species.
0: అండజము,
1: అండజము,
0: పిండజము,
1: పిండజము,
0: శ్వేతజము,
1: శ్వేతజము,
0: ఉద్భిజము అని నాలుగు రకములు.
1: 4 varieties of species.
0: అండజము అనగా గుడ్డులో పుట్టేటువంటి జీవులు.
1: అండజ, దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎగ్, హ్యాచ్ ది ఎగ్.
0: పక్షులు,
1: బర్డ్స్,
0: కొన్ని క్రిమికీటకాదులు,
1: ఇన్సెక్ట్స్,
0: చీమలు,
1: యాంట్స్,
0: ఇలాంటివన్నీ కూడాను గుడ్లతో పుడుతూ ఉంటాయి. పాములు కూడాను,
1: స్నేక్స్ ఆల్సో.
0: ఇవి 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దర్ 21 lakhs ఆఫ్ స్పీషీస్.
0: ఈ గుడ్డలో పుట్టేటువంటి యొక్క జాతులు 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దోస్ దట్ హ్యాచ్ ఎగ్స్ నంబర్ అబౌట్ 21 lakhs.
0: పిండజము, పిండజము అనగా గర్భము ద్వారా జన్మించేటువంటివి.
1: పిండజ,
0: గర్భం ద్వారా జన్మించే,
1: దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్.
0: మనుష్యులు, మృగములు, ఇంకా అనేక రకములైనటువంటి ఇవి కూడాను 21 జాతుల యొక్క ఇది ఉంటున్నాయి జన్మలు.
1: హ్యూమన్స్ అండ్ అనిమల్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది వూంబ్,
0: 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దట్ 21 lakhs.
0: తదుపరి శ్వేతజము.
1: శ్వేతజము
0: మన చెమట ద్వారా పుట్టేటువంటి యొక్క క్రిములు ఎన్నో ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ జర్మ్స్ ద బోర్న్ అవుట్ ఆఫ్ అవర్ స్వెట్.
0: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దర్ ఆల్సో 21 lakhs వెరైటీ స్పీషీస్.
0: ఇంకా శ్వేతజమైంది, ఉద్భుజము అనగా భూమి నుండి పుట్టేటువంటి ఉన్నాయి.
1: దెన్ ద నెక్స్ట్ కేటగిరీ బోర్న్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దేర్ ఆల్సో మేక్ ఎ టోటల్ 21 lakhs.
0: అన్ని 21 లక్షలుగా చూస్తే 84 లక్షల జాతులు జీవరాశులు ఉంటున్నాయి.
1: దే ఆల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 84 lakhs ఆఫ్ స్పీషీస్.
0: ఇన్ని 24 లక్షల జీవరాశుల లోపల జాతుల జీవరాశులు ఎందుకు మానవుడు అత్యంత ఉన్నతుడు అని.
1: Of all these 84 lakhs varieties of species, the birth of man is no blessed
0: and highest.
1: Of all the creatures, human birth is rarest.
0: 84 లక్షల జాతుల జీవరాశులు ఎందుకు 84,93,999 అన్ని మానవుడు తప్ప మిగతా జాతులు.
1: ఓన్లీ దిస్ వెరీ స్పీషీస్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఆల్ ద రెస్ట్ ఆర్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఒక్క మానవుడు మాత్రమే ఉత్తముడు అన్నారు.
1: మ్యాన్ ఇస్ ఓన్లీ నో బ్లెస్డ్.
0: దుర్లభము అన్నారు.
1: ఇట్స్ రేర్.
0: దేని ఎందు దుర్లభం?
1: హౌ డు యూ సే దాట్?
0: ఆకారం నందా దుర్లభం?
1: ఇస్ ఇట్ బై ఫార్మ్?
0: తెలివితేటలు ఎందా దుర్లభం?
1: ఆర్ ఇంటెలిజెన్స్?
0: లేక యుక్తి ప్రయుక్తులు ఎందా దుర్లభం?
1: ఆర్ నాక్ ఆర్ ట్రిక్?
0: అంద సందములు ఎందా దుర్లభం?
1: ఆర్ బ్యూటీ?
0: ఆస్తి పాస్తులు ఎందా దుర్లభం?
1: ప్రాపర్టీ అండ్ మనీ?
0: విద్యాది విహారం ఎందా దుర్లభం?
1: ఆర్ నాలెడ్జ్ అండ్ హ్యాబిట్?
0: ఏమీ కాదు.
1: నథింగ్ వాట్
0: ఇవన్నీ దుర్లభమే కాదు.
1: యూ కాంట్ కన్సిడర్.
0: ఇవన్నీ ప్రాక్టీస్ తో మనకు లభ్యమయ్యేటువంటివి.
1: యూ కెన్ అక్వైర్ దెమ్ ఇన్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్.
0: ఒక కోతి కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తే సర్కస్ లో సైకిల్ తొక్కుతుంది.
1: Even a monkey out of practice can ride on a bicycle.
0: క్రూర మృగమైనటువంటి యొక్క పులి కూడాను ఈ యొక్క ట్రైనింగ్ చేసేటువంటి వారి వల్ల ఎంతో ఒక వినయంగా ఒక కుర్చీ పైన కూర్చుంటుంది.
1: యూ కెన్ ఆల్సో టేమ్ ఎ వైల్డ్ యానిమల్ లైక్ ఎ టైగర్ ఇన్ ఎ సర్కస్.
0: రింగ్ మాస్టర్ చెప్పినట్టుగా వింటుంది.
1: ఇట్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ ద రింగ్ మాస్టర్.
0: ఇవన్నీ కూడా నువ్వు ప్రాక్టీస్తూ వచ్చినటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్
0: మానవుడు కూడా నువ్వు ప్రాక్టీస్తూ వచ్చినటువంటివి.
1: మ్యాన్ ఆల్సో డస్ సేమ్.
0: ఇంకా ఇతన్లో దుర్లభమైనటువంటి గుణం ఏది ఉంటుండాలి?
1: దెన్ వాట్స్ ద రేరిటీ హియర్?
0: అనగా
1: మీనింగ్
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేనటువంటి యొక్క ఇవన్నీ కూడాను మృగములు పక్షులు క్రిమికీటకాదులు
1: అనిమల్స్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ కెనాట్ నో దేర్ ఓన్ నేచర్.
0: సంతానాన్ని కోరి దానిని కనిపెట్టి దానిని అనుసరించి ఆచరించి ఆనందించేటువంటి గుణం మానవుడు.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ హూ హాస్ గాట్ దిస్ స్పెషల్ క్వాలిఫికేషన్ యాజ్ టు నో ది ట్రూ నేచర్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాని.
1: దేర్ఫోర్ ఫుడ్ స్లీప్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్ ఆర్ కామన్ టు
0: ఎనిమల్స్. అధికం విశేష
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానేన శూన్య పశువిస్తమాన.
1: బిరెఫ్ట్ ఆఫ్ విజ్డమ్ హీస్ అనిమల్.
0: ఆ జ్ఞానమే లేకపోతే వీడు కూడా పశువుతో సమానమే.
1: వెన్ హీ హాస్ నో విజ్డమ్ హీస్ ఈక్వల్ టు అనిమల్.
0: పశుపక్షి మృగాదులకును మనిషికి ఉండినటువంటిది ఇది ఒక్కటే వ్యత్యాసం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అనిమల్స్ బర్డ్స్ బీస్ అండ్ మ్యాన్కైండ్.
0: జ్ఞానం అంటే
1: వాట్ ఈస్ దిస్ విజ్డమ్?
0: భౌతిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ ఫిజికల్
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ వరల్డ్లీ నాలెడ్జ్?
0: ఇంకే విధమైనటువంటి శాస్త్ర జ్ఞానమా?
1: ఆర్ సైన్స్?
0: ఇంకే విధమైనటువంటి బుకిష్ నాలెడ్జ్?
1: ఆర్ ఇస్ బుకిష్ నాలెడ్జ్?
0: కాదు కాదు.
1: నో.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision of non-dualism is true wisdom.
0: Anta okkate aneetundi satyanni gurtinchinatvante nijamaina gnanam.
1: The primal truth that everything is one is the true wisdom.
0: Ee naadu innyo chadutunnam manam.
1: We read a lot today.
0: Sangeeta, sahitya,
1: literature,
0: nutya, chitra, shilpi, physics, chemistry, botany, dual innyo vidyalu chadutunnam shastralu.
1: We have so many forms of knowledge today, the music, the literature.
0: Ivanni praapakamainatvante vidyale.
1: That's all worldly knowledge.
0: ఈ జగత్తుకు సంబంధించినటువంటి విద్యలే.
1: That's related to this world.
0: కానీ ఈ ప్రాకృతంతో మనము ఏమాత్రము పరతత్వాన్ని పొందలేము.
1: With this physical knowledge, you can never attain this
0: spiritual
1: knowledge.
0: ఇవన్నీ ప్రవృత్తులు.
1: That's all outward knowledge.
0: కానీ మనం తెలుసుకోవాల్సినటువంటిది నివృత్తి.
1: But what we should know, the inward trend.
0: నా దేహం సర్వులకు కనిపిస్తుంటాది.
1: This body I see.
0: నేను మానవ దేహం అనుకుంటున్నాము.
1: I take this human body.
0: అయితే దేహాన్ని మానవ జాతిగా భావిస్తున్నావు.
1: Body is human, no doubt.
0: నీ చర్మంకి ఏమి జాతి?
1: Then the skin.
0: నీ రక్తానికి ఏమి జాతి?
1: The blood.
0: నీ బోన్స్ కి ఏమి జాతి?
1: Bones.
0: నీ వెంట్రుకలకు ఏమి జాతి?
1: The hair.
0: గాలికి ఏమి జాతి?
1: Air.
0: గగనానికి ఏమి జాతి?
1: Sky.
0: నీటికి ఏమి జాతి?
1: Water.
0: నిప్పుకి ఏమి జాతి?
1: Fire.
0: ఆకాశమునికి ఏమి జాతి?
1: Sky, space.
0: ఏది జాతి లేదు.
1: What community, caste they belong to? Nothing whatsoever.
0: దేహానికి మాత్రం మానవ జాతి అంటున్నావు కానీ నీ దేహం యొక్క చర్మానికి ఏమి జాతి?
1: You say that the body is human, but how about the skin?
0: Skin ku skin jate.
1: Skin belongs to skin only.
0: Blood ku blood jate.
1: Blood belongs to the race of blood.
0: Bone ku bone jate.
1: Bone belongs to the group of
0: manav jate.
1: And human belongs to human race.
0: Aithe ee manav jati emitadi?
1: Then what is this human race?
0: Adi e nijamainatu divyamaina jati.
1: That is a divine race.
0: Dehanni aadharam cheskoni.
1: Basing on the body.
0: దేహిని ఆదర్శంగా తీసుకుని
1: టేకింగ్ ఇన్ డ్వెలర్ అస్ ద ఐడియా.
0: జగత్తుకు మనం చాటడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్.
0: దేహం క్షేత్రము.
1: బాడీ ఇస్ ద ఫీల్డ్.
0: దేహి క్షేత్రజ్ఞుడు.
1: అండ్ ది ఇన్ డ్వెలర్ ఇస్ నో.
0: కారులో కూర్చొని ప్రయాణం చేసినంత మాత్రం నీవు కారు కాదు, నీవు డ్రైవర్ అయిపోతావు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ ట్రావెల్ ఇన్ ఎ కార్, యూ ఆర్ నాట్ ద కార్, యూ ఆర్ ద
0: డ్రైవర్. వేరు.
1: కార్ అండ్ డ్రైవర్ ఆర్ డిఫరెంట్.
0: కాబట్టి నీ దేహం కారు.
1: సో యువర్ బాడీ ఇస్ ఎ కార్.
0: దేహి డ్రైవర్.
1: And the indweller is the driver.
0: దేహియే దేవదేవుడు.
1: And that indweller is God the Almighty.
0: కనుకనే అట్టి దేవదేవ తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించాలి.
1: We have to recognize the divinity.
0: దేహము పాంచభౌతికము.
1: Body is a five senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: The body is bound to fall down one day or other.
0: దేహిని రామయుండు.
1: Indweller is immortal.
0: గణుదింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ ఆర్ అటాచ్మెంట్ ఆర్ లిబరేషన్. హీ డజంట్ క్యారీ ఎనీ ఇన్సిగ్నియా విత్ ఇట్.
0: దేహియే దేవదేవుడని.
1: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఆ దేహియే దేవదేవ.
1: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్.
0: కానీ ఈనాటి ఆధునిక యుగమునందు
1: ఇన్ దిస్ మోడర్న్
0: దేహమునకే ప్రధానమైనటువంటి దీన్ని అందిస్తున్నారు.
1: దే అటాచ్ వాల్యూ టు ద బాడీ,
0: దేహిని విస్మరిస్తున్నారు.
1: దే ఫర్గెట్ ది ఇన్డ్వెలర్,
0: అది ఏ దుఃఖములకు కారణము.
1: దట్ ఇస్ ద కాజ్,
0: అది ఏ పాపములకు కారణము.
1: దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సిన్,
0: కష్టములకు కారణము.
1: దట్ ఇస్ రెస్పాన్సిబుల్,
0: అది ఏ విచారములకు కారణము.
1: అండ్ యాంగ్జైటీ,
0: మనం నిరంతరము సత్యంగా శాంతిగా మనం జీవించాలనుకుంటే దేహి తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ వీ షుడ్ నో ద ఇన్డ్వెలర్.
0: ఇది ఒక దైవ ప్రేమతో తప్ప అన్య మార్గంలో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ యూ కెన్ ప్రొసెస్ అండ్ ఎక్వైర్ ఓన్లీ విత్ లవ్ ఫర్
0: గాడ్. కనుకనే వేదం ఏ విధంగా చెప్పింది, సున్నంత విశ్వే అమృతస్య పుత్రః, ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం.
1: ఇట్ ఈస్ ఉపనిషత్ దట్ డిక్లేర్స్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతస్య పుత్రః,
1: యు ఆర్ నెక్టరైన్ ఇమ్మోర్టల్.
0: కానీ నాయన, నీవు మానవుడిగా నీవు భావిస్తున్నావు.
1: You consider yourself
0: నీవు అల్పుడిగా నీవు చింతిస్తున్నావు.
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్,
0: నీవు చాలా హీనుడని భావిస్తున్నావు.
1: యూ థింక్ యూ ఆర్ మీన్,
0: ఇది నీ వీక్నెస్.
1: ఇస్ యువర్ వీక్నెస్,
0: ఇది నీ బలహీనత.
1: ఇస్ యువర్ వీక్నెస్.
0: అమృతం కంటే కూడా నువ్వు అధికమైనటువంటి వాడవు నీవు.
1: యు ఆర్ మోర్ దాన్ ద నెక్టర్ అమృత.
0: నీ ముందు అమృతం పెడితే ఏమి రుచి లేనటువంటిదిగా ఉంటుంటుంది.
1: దట్ నెక్టర్ వుడ్ బి టేస్ట్లెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: అంతటి రుచి, అంతటి శక్తి, అంతటి భావము నీ హృదయమునందు ఉంటున్నది.
1: Such a mighty taste in the power, feeling are in you.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య శక్తిని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to know clearly the divine power.
0: ఎవరికి తెలియకుండా మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం అనుకుంటాము.
1: We think that we commit sins without the knowledge of anybody.
0: ఇచ్చివాడు ఇతరులు ఎరుగక ఉన్నా ఈశ్వరుండెరుగడ.
1: Others may not know and watch, but God, does he not know this?
0: ఎక్కడో మేము బాత్రూమ్ లో చేసుకుంటున్నాము, ఎక్కడో ఎవరికి తెలియకుండా చేసుకున్నాము, ఎక్కడికో మేము రగ్గు కప్పుకొని చేసుకుంటాం అనుకుంటారు మీరు. కానీ ఇవన్నీ పరులను దాచబెట్టచ్చు, కానీ పరమాత్మకు దాచడానికి వీలు కాదు.
1: యూ థింక్ దట్ దీస్ సిన్స్ ఆర్ కమిటెడ్ ఇన్ బాత్రూమ్ ఆర్ కవరింగ్ ద బాడీ బై విత్ ఏ రగ్, బట్ అదర్స్ మే నాట్ నో. బట్ గాడ్ నోస్. కనుక
0: మనకు రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ గా వస్తున్నాయి.
1: బికాజ్ అవర్ ఓన్ మిస్టేక్స్ విల్ కమ్ బ్యాక్ టు యు యాస్ రియాక్షన్.
0: చేసిన దోషాన్ని మర్చిపోతున్నావు నీవు.
1: వి ఫర్గెట్ ద సిన్స్ వి కమిట్.
0: కష్టంలో వచ్చినప్పుడు నీవు దీన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
1: బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ కష్టములు ఎవరి ద్వారానో మనకు లభ్యమైనాయని భావిస్తున్నావు.
1: యు థింక్ దట్ సమ్వన్ ఇస్ ద కాజ్.
0: కాదు కాదు కాదు. చేసిన కర్మములు తప్పినది కాదు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ యు కెనాట్ ఎస్కేప్.

0: కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా, కర్మ దాట వశమా.
1: యు మే బి ఎ గ్రేట్ స్కాలర్, హావింగ్ గోన్ త్రూ మెనీ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్. యు మే బి వర్షిపింగ్ యువర్ డెయిటీ ఎవ్రీ డే. యు మే బి ఇన్ ఎ ఫారెస్ట్. యు మే అండర్టేక్ పెనెన్స్, బట్ యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ.
0: చిన్న చెల్లిమిలో ముంచిన గాని, ఎన్ని సముద్రము నించిన గాని,
1: you may immerse it in a small tank or in an ocean.
0: Kadaventora neeranteera,
1: as is the pot so is the measure of water you collect.
0: Kavalannanu ekkuva raadura, karma daata vashama naruna, karma daata vashama, karma daata vashama.
1: Even if you want to collect more than the measure of the pot, you cannot collect it. You can never escape from destiny.
0: Kani okka daivanugrahamto edanti karmalaina daatavachu.
1: However, with God's grace, you can
0: transcend.
1: There may be the sins which are of the size of mountain.
0: Paapamunu kudanu chanamulo kudanu bhasmam chestundi.
1: The sins may be that of a forest, but it can be put on fire in a moment of time.
0: అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: You should the recipient
0: of God's
1: grace. You should receive God's grace.
0: ఆ దివ్యమైనటువంటి సంబంధ బాంధవ్యమునకు పాత్రుడు కావాలి.
1: You should have the divine relationship.
0: అలాంటి సమయం నందు ఎలాంటి పాపములైనా పరిహారం చేసుకోవచ్చు.
1: At that moment you can atone any type of sin.
0: ఇది కలి యుగము.
1: This is age of Kali.
0: కుడి చేతితో చేస్తే ఎడమ చేతిలోనే రిజల్ట్స్ వస్తున్నాయి.
1: What is done with the right hand, the left hand will find out the results.
0: ఎప్పుడు ఏ జన్మమో ఏ యొక్క తరంకో నీవు కాచుకోనక్కరలేదు.
1: You don't need to wait for the results for
0: it. ఏ రూపంలో వస్తుందో, ఏ భావంలో వస్తుందో, ఏ స్థితిలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: You cannot decide in what form, when, how.
0: ఎక్కడ ఉండినా అది తప్పినది కాదు.
1: You cannot escape wherever you are.
0: అడవుల యందున్న,
1: you may be in a forest.
0: ఆకాశమునన్న,
1: or in space.
0: పట్టణమునన్న,
1: in a city.
0: పల్లెనున్న,
1: a village.
0: గుట్ట మీద నున్నా,
1: on the mountain top.
0: నట్టేటబడి ఉన్నా,
1: in the midst of the sea.
0: విడువదు నిన్నువో విద్యార్థులారా,
1: భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ. వేర్ ఎవర్ యూ మే బీ, ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ద డీప్ సీ, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: ఎక్కడ ఉండినా విడిచడానికి వీలు కాదు.
1: యూ మే బీ ఎనీవేర్, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: కానీ అట్టి ప్రేమను మీరు సంపాదించుకోవాలి.
1: బట్ హౌఎవర్ యూ షుడ్ పొసెస్ సచ్ లవ్,
0: అట్టి దయను మీరు పొందడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ ది రిసిపియంట్స్ ఆఫ్ భగవాన్స్ కంపాషన్.
0: అదియే మీరు సాధించవలసినటువంటి గొప్ప సాధన.
1: That should be the achievement in this.
0: Dhanam ravachu povachu,
1: money comes and goes.
0: Janmamlu kuda enno ettavachu ettakunda povachu.
1: You may be born again and again.
0: Kaani daivam anetundi oka tattamu okka thuri vaste podu.
1: But yet the divinity, when once it is there, it shall never vanish.
0: Vaste podu okati.
1: One thing if it comes, it doesn't go.
0: Vaste raadu.
1: Another if it goes, it will never come back.
0: Podu raadu.
1: Another, and neither it goes.
0: ఈ మూడింటిని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should try to know all these three.
0: వస్తే పోదు ఇంకా.
1: If it comes, it will never go.
0: ఏమిటది?
1: What is that?
0: అది ఏ జ్ఞానము?
1: That is wisdom.
0: జ్ఞానం వచ్చింది పోయింది, జ్ఞానం వచ్చింది పోయింది, అది జ్ఞానం కాదది.
1: If you say wisdom has come, it vanished, it's not wisdom.
0: ఒక్కసారి జ్ఞానం వచ్చినా తిరిగి పోదు.
1: When once wisdom comes, it will never leave you.
0: రెండవది పోయిందా తిరిగి రాదు.
1: The second, if it goes, it will never come back.
0: అది అజ్ఞానము.
1: That is ignorance.
0: Podu raadu.
1: Next, neither comes nor goes.
0: Adi divyattamu prema.
1: That is the divine love.
0: Poyyanikanti kaadu, vachetuvantidi kaadu.
1: It neither goes nor comes.
0: Okka thori nee hrudayamulo praveshinchana ayipoyindi inka.
1: When once it is there in your heart, that comes to stand.
0: Ee moodintini vidyarthulu chakkaga gurtinchali.
1: Students should know all these three.
0: Kontha kaalam bhakti, mari kontha kaalam daniki virakti. Ee vidhanga raakoodadu.
1: Sometimes they are devoted, sometimes they
0: ఇది
1: are not.
0: భక్తియే కాదు,
1: ఇస్ నో డివోషన్ అట్ ఆల్.
0: రాకపోగలిగినటువంటి అజ్ఞానమే.
1: దట్ విచ్ కమ్స్ అండ్ గోస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: వచ్చేది పోయేది అజ్ఞానమే.
1: ఇగ్నోరెన్స్ కమ్స్ అండ్ గోస్.
0: అది ఏ అహంకారం.
1: దట్ ఇస్ ఈగో.
0: అహంకారం వస్తుంది పోతుంది.
1: ఈగో కమ్స్ అండ్ గోస్.
0: ధనము కలిగిన నాడు, కలిమి కలిగిన నాడు, కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: At times of affluence, prosperity, He denies even God.
0: Kalimi nilichipova kanapadu daivambu.
1: When money goes, then he will see God then.
0: అది ఉండినంత వరకు కైలాసపతినైన ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: సో లాంగ్ దేర్ ఇస్ మనీ, ద సిన్నర్ మూవ్స్ అబౌట్ డిసోబేయింగ్ గాడ్.
0: ధనము అది కాదు,
1: ఇట్స్ నాట్ ద మనీ, దట్స్
0: గుణమే మన ధనము.
1: ద క్యారెక్టర్ ఈస్ ద ట్రూ వెల్త్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధనములు ఎన్నో మారుతుంటాయి.
1: ద వరల్డ్లీ మనీ చేంజెస్.
0: ఈనాడు మీ తండ్రి గారు ఏదో 500 రూపీస్ నీకు మనీ ఆర్డర్ చేశాడు.
1: Supposing your father sends you 500 rupees by money order. 500
0: rupees chetlo pattukoni note nu idi naadi ani aananda padutunte,
1: watching the 500 rupee note you feel happy.
0: Aa 500 rupees nee mogalu ichi navutundata.
1: The 500 rupee note starts laughing at you.
0: Ore pichchi vaada sayankalaniki nenu inkoka angadiki pothunnanu.
1: The 500 rupee currency note tells you,
0: nee daggara nenu shashvathanga undetundi danni kaanu.
1: I will not stay with you permanently.
0: Ilanti mogalu enno chuchaanu inke enno choodabothanu.
1: I have seen so many faces like you. And also in future.
0: నేను నిలిచేదాన్ని కాదు అని చెప్తుందట.
1: అండ్ ద నోట్ టెల్స్ యూ,
0: ధనం ఒక దగ్గర నిలుస్తుందా,
1: మనీ విల్ నాట్ స్టే విత్ ఎనీబడి,
0: కాళ్ళ కింద నీళ్ళవలే కదిలిపోతుంటది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ ఫ్లోయింగ్ వాటర్, ఎవర్ ఫ్లోయింగ్ వాటర్.
0: కానీ ధనం ఏ ధనము?
1: బట్ వాట్ ఇస్ దట్ వెల్త్?
0: అనుగ్రహ ధనము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
0: ప్రేమ ధనము.
1: దాట్స్ ద వెల్త్ ఆఫ్ లవ్.
0: అది ఏ ఆశీర్వాద ధనము.
1: దాట్ ఈస్ ద వెల్త్.
0: అది ఏ అనుగ్రహ ధనము.
1: దాట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ గ్రేస్.
0: ఆ ధనము ఒక్కతూరి వచ్చినా తిరిగిపోదు ఇంకా.
1: దాట్ వెల్త్ వెన్ వన్స్ ఇట్ కమ్స్ ఇట్
0: నెవర్ వానిష్. దాన్ని మీరు సంపాదించుకోవాలి.
1: దాట్ వి షుడ్ అక్వైర్.
0: జన్మ జన్మల యొక్క ఫలితం చేతనే ఇప్పుడు ఈ యొక్క అవకాశం లభ్యమైంది.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ అ క్రూడ్ మెరిట్ ఆఫ్ ది పాస్ట్ లైవ్స్ యు కుడ్ బి బోర్న్ హియర్.
0: పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన ధనాన్ని మనము వచ్చింది కదా అని వినియోగించుకోవచ్చును. ఈనాడు కూడా నువ్వు తిరిగి దాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
1: నో డౌట్ యూ కెన్ ఎంజాయ్ ది వెల్త్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్, బట్ యూ షుడ్ యాడ్ ఆన్ ఈవెన్ ద ప్రెసెంట్.
0: మా నాన్నగారు సంపాదించినటువంటిది కాబట్టి ఈ 10,000 రూపాయలు నా దగ్గర ఉందని ఖర్చు పెట్టుకోవచ్చు.
1: యు మే స్పెండ్ ఆల్ ది 10,000 రూపీస్.
0: కానీ ఈ 10,000 రూపాయలు ఎంతకాలం నీకు పనికి వస్తాయి?
1: బట్ వాట్ విల్ హ్యాపెన్ లేటర్?
0: పోతుంది, ఖర్చు అవుతూ అవుతూ అవుతూ అవుతూ 10,000 రూపాయలు అయిపోయిందట్టునే నీవు బికార్ అయిపోతావు.
1: ఆఫ్టర్ 10,000 రూపీస్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ బికమ్ ఏ బెగ్గర్.
0: కనుక ఈ 10,000 రూపాయలు తండ్రి సంపాదించింది పెట్టుకుని నీ సంపాదన నువ్వు దాన్ని ప్రయోగించుకోవాలి.
1: విత్ 10,000 రూపీస్ గివెన్ టు యూ బై యువర్ ఫాదర్ యూ షుడ్ యాడ్ ఆన్.
0: వేదాంతమందు చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
1: ద వేదాంత సేస్ ద మూమెంట్ మెరిట్ ఈస్ ఎగ్జాస్టెడ్ ద సోల్ రిటర్న్స్ బ్యాక్ టు ద ఎర్త్.
0: క్షీణించిపోతానే ఇది కూడా క్షీణించిపోతుంది.
1: ద మూమెంట్ ద మెరిట్ డిమినిషెస్ యూ ఆల్సో లూజ్ దిస్ స్టేట్. హౌ?
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎలక్షన్ లో నిలిచాడు ఒక విద్యార్థి.
1: A student contested in the election.
0: దాంతో జయం అయిపోయింది.
1: He won the election.
0: అసెంబ్లీలో పోయాడు.
1: He went to the assembly.
0: అసెంబ్లీ హాల్లో కూర్చున్నాడు.
1: He sat there in the assembly hall.
0: ఒక ఎమ్మెల్యే అయినాడు.
1: Now he is an MLA.
0: ఎంత వరకు?
1: How long?
0: 5 years.
1: 5 years only.
0: తిరిగి ఒక్కో సంవత్సరం తరిగిపోతూ వచ్చింది.
1: 1 year passes, another year passes.
0: 5 సంవత్సరంలో పోతానే తిరిగి ఇంటికి రావాల్సింది అసెంబ్లీలో కూర్చోడానికి వీలు కాదు.
1: ఆఫ్టర్ ద టర్మ్ ఆఫ్ 5 years ఓవర్ హీ మస్ట్ రిటర్న్.
0: చీనే పుణ్యే మధ్యలోకం విశంతి, ఇదంతా అయిపోయింది.
1: ఆల్ దిస్ మెరిట్ ఇస్ ఎగ్జాస్టెడ్.
0: కనుక అది అయిపోయే లోపల తిరిగి ప్రజల యొక్క మన్నన్ను కొంతవరకు సంపాదించుకోవాలి.
1: దెన్ యూ షుడ్ సీ దట్ హీ విల్ విన్ ది అప్రిసియేషన్.
0: వల్ల నీకు ప్రాప్తించింది ఈ యొక్క ప్రాప్తి.
1: You could have this deservedness because of
0: past life. పెంచుకునేటువంటి ఒక పవిత్రమైన భావాలు మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: With all sacred thoughts you can develop the accrued merit of the past.
0: ఆ పాస్ట్ ప్రెజెంట్ రెండు చేరి ఫ్యూచర్ కు ప్లస్ ప్లస్ ప్లస్ అయిపోతుంది.
1: Therefore the past and the present will add on. It would only add or multiply.
0: కనుకనే నీవు ఈ యొక్క జన్మంలో కూడాను పవిత్రమైన రీతిగా నీవు జీవితాన్ని గడపాలి.
1: సో ఇన్ ది ప్రెసెంట్ లైఫ్ యూ షుడ్ లీడ్ ఎ
0: సేక్రెడ్ లైఫ్. అందుకున్నటువంటి గ్రేస్ను, ప్రేమను, ఒక అనుగ్రహాన్ని నీవు తప్పక దాన్ని బలపరచుకోవాలి.
1: యూ షుడ్ స్ట్రెంగ్థెన్ ద గ్రేస్ అండ్ ద లవ్ యూ రిసీవ్డ్.
0: అప్పుడే దీని యొక్క ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిగ్రీస్ యూ గెట్,
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్,
0: ఏ ఉద్యోగాలు చేసినప్పటికీ,
1: ఎనీ జాబ్ యూ,
0: ఎంత ధనం సంపాదించినప్పటికీ,
1: మనీ యూ ఎర్న్,
0: ఇవన్నీ కూడాను శాశ్వతాలు కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఎర్న్ రెప్యుటేషన్, గుడ్ నేమ్.
0: జననము వచ్చినందుకు ఆ కీర్తిని మనం సంపాదించినందుకే ఆ జన్మం యొక్క సార్థకం.
1: హావింగ్ బీన్ బోర్న్, గెట్ ఎ గుడ్ నేమ్, దట్ ఈస్ ది ఎయిమ్.
0: ఎప్పుడు చూసినా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటుంటే ఇంక ఎప్పుడు నీవు దీన్ని తప్పించుకునేది?
1: ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్ కమిటెడ్ అగైన్ అండ్ అగైన్, వెన్ కెన్ యూ అచీవ్ దాట్?
0: దొంగ ఉండినాడు,
1: దేర్ ఇస్ ఎ థీఫ్.
0: దొంగతనం చేసేది జైల్లో పోయి కూర్చునేది.
1: హి కమిట్స్ ఎ థెఫ్ట్ అండ్ యుల్ బి ఇంప్రిజన్డ్.
0: చాలా పెద్ద దొంగతనం, ఒకరు చంపి దొంగతనం చేశాడు.
1: రియలీ హీ కిల్డ్ వన్ పర్సన్ అండ్ కమిటెడ్ బర్గ్లరీ.
0: వాళ్ళని తీసుకుని పోయారు, మూడేళ్లు కఠిన శిక్ష అని జైల్లో పెట్టారు.
1: హీ వాస్ టేకెన్ కెప్ట్ ఇన్ ఎ ప్రిజన్ ఫర్ 3 ఇయర్స్.
0: సరే, మూడేళ్లు కూడా జరిగిపోయింది.
1: 3 ఇయర్స్ కంప్లీటెడ్.
0: ఆ యొక్క పోలీస్ అక్కడ జైలు సూపరింటెండెంట్ వచ్చాడు.
1: ద జైల్ సూపరింటెండెంట్ కేమ్.
0: నాయన, నీ గడువు తీరిపోయింది.
1: The period of punishment is over.
0: నిన్ను వదిలిపెట్టేస్తున్నాము.
1: You will be released tomorrow.
0: ఈ తట్ట బుట్ట చట్ట అంతా కూడా చెక్ చేసుకో అన్నాడు.
1: Check up your baggage.
0: బ్యాగేజ్ అంతా తీసుకోమన్నాడు.
1: కలెక్ట్ యువర్
0: బ్యాగేజ్. అప్పుడు వాడు చేతులు పొక్కి ఆ యొక్క సూపరింటెండెంట్ చెప్తున్నాడు.
1: And then prisoner paid his respects and started speaking to superintendent.
0: తిరిగి రేపోమన్నాడు, తిరిగి వస్తాను కదా, ఇవి ఇక్కడే ఉండని అన్నాడు.
1: The prisoner said, sir, I am going to come back tomorrow or day after. Better I keep my baggage here.
0: Inka nenu dongatanam chestanu ani vaani uddesham.
1: His idea is to repeat the same theft.
0: Alanti vaaliki em chese em prayojanam?
1: What is the fun of doing anything to
0: such a person? Okkatuni manam jailiki poyinava, tiriki jailiki pokunda chusukovali.
1: When once you are in a prison, you should never enter.
0: Mandulu tineni deni kosam ani cheppina evarinaina prashniste roga nivarana kosam antaru.
1: If you ask anybody why do you take medicine, they say to seek relief.
0: Sariyaina answer kaadu.
1: It's not correct answer.
0: Enduku mandu tintunnaavu?
1: Why should you take medicine?
0: Mandu tinakunda unde kosam mandu tintunnanu.
1: We take medicine to see that we don't take again.
0: Adi sariyainatundi answer.
1: That is the correct answer.
0: Kaadu, nenu roga nivarana kosam antaru.
1: We say it's for cure.
0: Koni aa manduku aa rogam nivarana kavachchu, kotta rogam okati raavachchu.
1: This medicine may be a cure for the disease. You may have another disease. Then you need another medicine later.
0: Kalpane mandu tine deni kosam ante inka mandu tinakunda unde kosamu anaga rogame raakunda unde kosam.
1: You take medicine now so that you don't need any medicine later.
0: Janmam vachinde deni kosamu?
1: Why are you born?
0: Tirigi janmam raakunda unde kosam janmam.
1: Not to be born again.
0: Adi sariyaina answer.
1: That is the correct answer.
0: పరీక్షకు ఎందుకు నువ్వు పోతున్నావు?
1: Why do you appear for exam?
0: తిరిగి పరీక్షకు పోకుండా ఉండే కోసం పోతున్నావు.
1: In order to see that you don't appear again.
0: అంతేగాని తిరిగి నీ పరీక్ష పోవటం ఫెయిల్ కావటం, పరీక్ష పోవటం ఫెయిల్ కావటం ఇదేనా? ఇది కాదు, తిరిగి పరీక్షకు పోకుండా ఉండాలి.
1: If you appear for examination now, supplementary examination later.
0: ఇలాంటి ఆన్సర్స్ మనం చక్కగా గుర్తించుకొని తరగా వర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we have to know the answers clearly and conduct ourselves.
0: పిల్లలందరూ కూడా ఇలాంటి దీర్ఘమైన ఆలోచనలు చేయటం లేదు.
1: స్టూడెంట్స్ విల్ నాట్ థింక్ దట్ డీప్ ఎనఫ్.
0: ఒక చిన్న పదం,
1: a small word.
0: నిత్యము నేను వస్తున్నాను అంటారు.
1: We say that I come every day.
0: నిత్యం అనగా ఏమిటి?
1: What do you mean by నిత్యం?
0: అబ్బో, ఇది చాలా పెద్ద అర్థంతో కూడినటువంటిది.
1: It has got lot of meaning.
0: నిత్యం అనగా మన దృష్టి లోపల దినము అనుకుంటారు.
1: నిత్యం మీన్స్ ఎవ్రీ డే, ఎ డే.
0: నిత్యం అనగా మార్పు చెందినటువంటిది.
1: నిత్యము మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్.
0: నిత్యమైనటువంటిది,
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: సత్యమైనటువంటిది,
1: దట్ విచ్ ఇస్ ట్రూ.
0: త్రికాల బాధ్యమైనటువంటిది,
1: విచ్ ఇస్ ఇండివిజువల్.
0: మూడు కాలములందు మారినటువంటిది,
1: దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: నిత్యము,
1: దట్ ఇస్ నిత్యం.
0: ఇంత గొప్ప అర్థంగా ఉండేటువంటి దాన్ని నిత్యం అంటే ఒక దినము గా మనం భావిస్తున్నాం.
1: ఇట్ హస్ గాట్ సచ్ ఎ గుడ్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: వేదాంత పరిభాష యందు ఒక్కొక్క పదమును కూడాను ఎంతో అమితమైనటువంటి అఖండమైనటువంటి యొక్క విలువలంతా ఉంటున్నాయి.
1: ఇన్ వేదాంత every small word has got infinite meaning behind.
0: Vidyarthulara,
1: students,
0: mana jeevitham anetundi paramarthika jeevitham.
1: Our life should be spiritual.
0: Kaani ippudu manam jeevichedi vyavaharika jeevitham.
1: But we lead a worldly life.
0: Kaani deeni phalathamu pratibhashikamu.
1: But the result is one of mistaken identity.
0: Paramarthikamu,
1: spiritual,
0: vyavaharikamu,
1: worldly,
0: pratibhashikamu.
1: And that mistaken identity, ekatvanni
0: manam chudali.
1: We should know the unity of the three.
0: దీనినే త్రికూటము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ త్రికూటం.
0: ఆ త్రికూట స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ త్రికూటం.
0: త్రికూటం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై త్రికూటం?
0: సముద్రము,
1: ఓషన్.
0: సముద్రం ఇది పారమార్థికము.
1: దిస్ ఓషన్ ఇస్ స్పిరిచువల్.
0: ఈ సముద్రం అనేటువంటి దాంట్లో అలలు ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ ఉన్నాయి, ఇదే వ్యావహారికము.
1: సో మెనీ వేవ్స్ ఎమనేట్, ఒరిజినేట్ అవుట్ దిస్ ఓషన్.
0: ఈ వేవ్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వేర్ ఫ్రమ్ ఆర్ దే బోర్న్?
0: సముద్రం నుంచినే పుడుతున్నాయి.
1: దే బోర్న్ అవుట్ ది ఓషన్.
0: ఈ సముద్రంలో ఏ రుచి ఉంది?
1: వాట్ ఈ వాట్ టేస్ట్ ఇస్ దేర్?
0: ఈ వేవ్స్ లో కూడా ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది ఓషన్ ఇస్ వెరీ మచ్ దేర్ ఇన్ ఎ వేవ్.
0: ఈ సముద్రంలో ఏ విధమైనటువంటి యొక్క తెలుపు ఉంది?
1: వాట్ కైండ్ ఆఫ్
0: ఆ అలలో తెలుపు ఉంది? సముద్రంలో ఏ గుణములు ఉంటున్నావో అలల్లో కూడా అదే గుణములే ఉంటున్నాయి.
1: ద క్వాలిటీస్ ఆఫ్ ది ఓషన్ ఆర్ వెరీ మచ్ దేర్ ఇన్ వేవ్స్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి సముద్రం నుంచి వ్యావహారికమైనటువంటి అలలు మనం పుడుతున్నాయి.
1: స్పిరిచువల్ ఓషన్ దేర్ స్టార్ట్స్ ద వేవ్స్ ఆఫ్ వరల్డ్లీ లైఫ్.
0: ఈ యొక్క వ్యావహారికమందు కూడాను పారమాత్మికమైనటువంటి భావాలు ఉండాలి.
1: సో ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్ వీ షుడ్ కీప్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: ఈ వ్యావహారికమందు కూడాను ప్రాతిభాసికము నురుగు ఉంటుండాలి.
1: దెన్ వి ఫైండ్ ద ఫోమ్ ప్రాతిభాసిక.
0: కనుకనే సముద్రమునందు అలలయందు నురుగునందు ఒకే గుణం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ద ఓషన్ ద వేవ్ అండ్ ద ఫోమ్.
0: అప్పుడే ఇది సముద్రం అలలు అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ కాల్ ఇట్ ఇట్స్ ఎ వేవ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: సచ్చిత్ ఆనందం అనేటువంటి ఓషన్ నుంచి కూడాను మానవత్వం అనేటువంటి అలలు పుట్టేది.
1: Out of this ocean of Satchidananda, the being, awareness and bliss, you find the waves of mankind. So everyone must possess this Satchidananda.
0: Sat anaga emiti?
1: What is Sat?
0: Being.
1: Sat is being.
0: Chit anaga emiti?
1: What is Chit?
0: Awareness.
1: Awareness.
0: Ee rendinti oka ekattamu aanandamu.
1: The combination of the two is ananda, bliss.
0: కనుకనే మనం ఆనందాన్ని కోరుతున్నాము.
1: యు వాంట్ టు బి బ్లిస్ఫుల్.
0: చిత్ అనేటువంటిది మనలో ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అవేర్నెస్ ఇన్ యూ.
0: సత్ అనేటువంటిది కూడా మనలోనే ఉంటుండాలి.
1: ద బీయింగ్ ఈజ్ ఇన్ యూ.
0: కనుకనే మన బాబా అనేటువంటి పదంలో ఉండే ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తించవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇన్ ది వెరీ నేమ్ బాబా.
0: బాబా డబుల్ డిగ్రీ BA BA.
1: బాబా హ్యాస్ గాట్ డబుల్ డిగ్రీ BA BA.
0: బి ఫస్ట్ బి బ్లిస్ బీయింగ్.
1: ఫస్ట్ బి బీయింగ్.
0: Being.
1: Being.
0: A. Awareness.
1: A. Awareness.
0: B. Bliss.
1: B. Bliss.
0: A. Anandam.
1: A. Ananda.
0: Chusava. Sat Chit Ananda Swarupamainatundi E Baba.
1: Baba is the very embodiment of Satchidananda. Being, awareness and bliss.
0: Prati manavuni endukodanu ee nak naligintu oka tattvam untunnayi.
1: In every man, in every creature, there is this
0: spirit of the Satchidananda. ఎంత మందో మరణిస్తున్నారు.
1: We see many people die in front of us.
0: కాని నేను ఉంటాను అని నమ్ముతున్నాడు.
1: But one feels that he is permanent.
0: అనగా అదే బీయింగ్ చెప్తుండాలి. మరే నీవు చచ్చేటువంటి వాడు కాదు.
1: You are not.
0: దేహం పోతుండాలి, నీవు చావవు.
1: It's the body that dies, but not you, the spirit.
0: కనుకనే ఆత్మ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
1: So this ఆత్మ is permanent. It has no death.
0: Aite.
1: However,
0: ఈ దేహానికి కూడాను అలాంటి తత్వం రావాలి.
1: ద బాడీ ఆల్సో షుడ్ నో దిస్ నేచర్.
0: అంటే ఏమిటి, దేహం చావకుండా ఉండాలా? కాదు, దేహం పోయినా తిరిగి జన్మం లేదు.
1: ఈవెన్ ఇఫ్ ది బాడీ డైస్, వన్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: అట్టి దైవ ప్రేమ అనేటువంటి అమృతాన్ని తాగినటువంటి వాడికి నో జన్మం, పునర్జన్మ నవిద్యతే.
1: దేర్ ఫోర్ ద వన్ హూ డ్రింక్స్ ద నెక్టర్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: పునరపి జననం, పునరపి మరణం, అది కాదు మనకు.
1: ఇది లైఫ్ షుడ్ నాట్ బి ది రిపీటెడ్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: వడ్లగింజ ఉంటుండాలి.
1: హియర్ యు ఫైండ్ ఎ ప్యాడీ.
0: ప్యాడీ,
1: ప్యాడీ.
0: ఈ ప్యాడీని మట్టిలో వేస్తే,
1: ఇఫ్ యు జస్ట్ సో ఇట్ ఇన్ సోయిల్,
0: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం.
1: యాస్ ప్యాడీ గ్రెయిన్స్ ఆర్ సోన్ దే గ్రో అగైన్ అండ్ అగైన్.
0: ఆ హస్క్ తీసివేసేయండి.
1: రిమూవ్ ద హస్క్.
0: మట్టిలో పెట్టండి.
1: కీప్ ఇట్ ఇన్ ద గ్రౌండ్.
0: పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే.
1: ఇట్ విల్ నెవర్ స్ప్రౌట్ అప్, ఇట్ విల్ నెవర్ జర్మినేట్.
0: రాదు ఇంక జన్మ.
1: ఇట్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: హస్కే మన యొక్క అభిమానము.
1: సో దిస్ హస్క్ ఆఫ్ ది ప్యాడీ గ్రెయిన్ ఇస్ అవర్ అటాచ్మెంట్.
0: అభిమానం అనే హస్క్ ఉండినంత వరకు కూడాను మనకు పునరపి జననం, పునరపి మరణం.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది హస్క్ ఆఫ్ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ టు బి బోర్న్ అగైన్.
0: కనుకనే శంకర్ల వారు కూడా చెప్పాడు.
1: సో శంకర్ సెడ్,

0: When death is at your doorstep, your grammar will not come to your rescue. Oh fool, chant the name of God. Hari Govinda, Hari Govinda.
1: Oh manda buddhi.
0: Oh dull-headed dunce.
1: Oh doubt buddhi.
0: Oh doubting fellow.
1: నీవు ఏమాత్రం కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఇట్ ఫ్రేజ్.
1: హరి గోవింద,
0: హరి
1: గోవింద,
0: రిపీట్ గాడ్స్ నేమ్. హరి గోవింద,
1: దైవాన్ని స్మరించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవ ప్రేమను నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ గాడ్.
1: అమృతాన్ని నీవు ఆరగించు.
0: ఆల్సో డ్రింక్.
1: ఆనందాన్ని అనుభవించు.
0: బి బ్లిస్ఫుల్.
1: అన్యులకు పంచు.
0: షేర్.
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ప్రయత్నించు.
0: అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంజాయ్ గాడ్స్ బ్లెస్.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: దిస్ ది చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: సంపాదించాను, ఇండ్లు కట్టాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చేసి ఏం ప్రయోజనము?
0: Not that you have earned money, that you constructed
1: all of it. As
0: you leave this world, you must go
1: empty-handed. You cannot
0: take even a minute
1: thing. If there
0: is possibility to take fistful of sand, there will be no sand in Bharat at all.
1: తాను కట్టిన ఇంటిలో కూడా ఆ యొక్క దేహాన్ని ఉంచారు ఎవరు.
0: ద బాడీ విల్ నాట్ బి కెప్ట్ ఇన్ దిస్ హౌస్ వే విచ్ ఇస్ బిల్ట్ బై హిమ్. ఇట్ విల్ బి కెప్ట్ అవుట్ సైడ్.
1: ఇలాంటిది ఈ దేహం.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: కానీ అలాంటి దేహంతో మనం సాధించవలసిన దాన్ని మంచిగా సాధించాలి.
0: బట్ విత్ దిస్ బాడీ వీ షుడ్ అచీవ్ వాట్ వి హావ్.
1: దేహం అమృతము, కానీ మనసు ఆత్మ అమృతము.
0: బాడీ ఇస్ అమృత ఫాల్స్, బట్ ఆత్మ ఇస్ అమృత నెక్టర్ అండ్ ఇమ్మోర్టల్.
1: అమృతమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపాలి.
0: సో లీడ్ అన్ ఇమ్మోర్టల్ లైఫ్.
1: ఏమిటి ఆ అమృతం జీవితం?
0: వాట్ ఈస్ దట్ నెక్టర్ ఇన్ లైఫ్?
1: దైవ ప్రేమకు పాత్రులు కావాలి.
0: వీ షుడ్ డిసర్వ్ గాడ్స్ లవ్.
1: అది ఒక్కటి ఉంటే ఇంకెన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ గాడ్స్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక
0: సో
1: విద్యార్థులు,
0: స్టూడెంట్,
1: ఈ విద్యతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ స్టడీ,
1: ఈ విజ్ఞానంతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ సైన్స్,
1: మీ యొక్క డిస్క్రిమినేషన్ తో పాటు
0: విత్ యువర్ డిస్క్రిమినేషన్,
1: మీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు ఎరగాలి.
0: యూ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అని.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ సుప్రీమ్ ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్.
1: ఈ లోక సంబంధమైన విద్యలు అన్ని కూడా నువ్వు కేవలము చిన్న చిన్న కాలువల వంటివి.
0: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ స్మాల్ లేక్.
1: అన్ని కాలువలు చేరి సముద్రంలో చేరిపోవాలి.
0: ఆల్ రివర్స్ మర్చ్ అల్టిమేట్లీ ఇన్ ఎన్ ఓషన్.
1: సముద్రం ఆధ్యాత్మిక విద్య.
0: ఓషన్ ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: నదీనాం సాగరోగతి.
0: ఆల్ రివర్స్ మర్చ్ ఇన్ ఓషన్.
1: ఈ నదులకు మరొక చోట స్థానం లేదు.
0: రివర్స్ డోంట్ గో ఎనీవేర్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ నదులకు కొన్ని గట్లు పెట్టాలి.
0: హౌఎవర్ ఎవ్రీ రివర్ షుడ్ హావ్ సర్టన్ బండ్స్.
1: దీనికి గట్టు లేకపోతే
0: వితౌట్ బండ్స్
1: ఎట్ట ప్రవహిస్తుందో, ఎన్ని కొంపలు ముంచుతుందో, ఎన్ని గ్రామాలు ముంచుతుందో, ఏమి ప్రమాదం చేస్తుందో ఎవరు చెప్పడానికి వీలు.
0: రివర్ వితౌట్ బండ్స్ మే ఫ్లో ఇన్ ఎనీ డైరెక్షన్ సో దాట్ ద హోల్ ఏరియా ఇస్ మరూన్ అనేటువంటి ప్రవాహం
1: చాలా వేగంగా పోతుంటది.
0: బికాస్ దిస్ ఫ్లో ఆఫ్ లైఫ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: చాలా డీప్ గా ఉంటుంటది, లోతుగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ సో డీప్.
1: కనుక ఇలాంటి ప్రవాహాన్ని మనం సముద్రంలో చేర్చాలంటే ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వి డూ ఇన్ ఆర్డర్ టు మర్జ్ ఇన్ ఓషన్?
1: ఇటువైపున ఒక గట్టు, ఇటువైపున ఒక గట్టు కట్టుకోవాలి.
0: వి మస్ట్ హావ్ వన్ బండ్ దిస్ సైడ్ అనదర్ ఆన్ ద సైడ్.
1: అదే అష్టాక్షర నామము.
0: దట్ ఈస్ ఎయిట్ లెటర్డ్ నేమ్.
1: సంశయాత్మ వినశ్యతే. ఇది అష్టాక్షర నామం. సంశయాత్మ వినశ్యతే. నిస్సంశయంగా ఉంటుండాలి. సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. సంశయం కాకూడదు.
0: సంశయాత్మ వినశ్యతే ఇస్ వన్ బండ్ ఎయిట్ లెటర్ వన్. నెవర్ గివ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: ఒకవైపున ఆ సంశయాత్మ వినశ్యతే.
0: సో వీ షుడ్ బి డౌట్లెస్ ఆన్ వన్ సైడ్.
1: రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది ఎనిమిది అక్షరాలు.
0: ద సెకండ్ బండ్ ఆన్ దిస్ సైడ్ ఇస్ ఎయిట్ లెటర్డ్ శ్రద్ధావాన్ లభతే.
1: శ్రద్ధ ఒకవైపున, నిస్సంశయం ఒకవైపున, ఈ రెండు కట్టు కట్టిందంటే ఈ యొక్క జీవితం అనే ప్రవాహం నేరుగా పోయి అనుగ్రహం అనే సాగరంలో చేరిపోతుంది.
0: దేర్ఫోర్ విత్ టూ బండ్స్ ఆన్ ఐదర్ సైడ్, డౌట్లెస్నెస్ ఆన్ వన్ సైడ్, స్టెడ్ఫాస్ట్నెస్ ఆన్ అదర్ సైడ్, దిస్ రివర్ విల్ ఫ్లో అండ్ మర్జ్ ఇన్ ది గ్రేస్.
1: ఈనాడు ఎన్ని జపంలో చేస్తున్నారు?
0: We do japa now.
1: ఎన్ని శ్రవణంలో చేస్తున్నారు?
0: We listen to many things.
1: ఎంత ధ్యానంలో చేస్తున్నారు?
0: We meditate.
1: కానీ ఈ నది ముందుకు పోవటం లేదు.
0: But we don't march forward.
1: కారణం ఏమిటి?
0: Why?
1: భౌతికమైనటువంటి దీంతో నువ్వు చేస్తున్నావు.
0: దాట్స్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం టేప్ రికార్డు, గ్రామ్ఫోన్ ప్లేట్ వంటివి.
0: ఇట్ ఈస్ లైక్ ఎ టేప్ రికార్డ్ అండ్ గ్రామ్ఫోన్ ప్లేట్.
1: ఆ గ్రామ్ఫోన్ ప్లేట్ పాడే సమయంలో ఏడుస్తుంది.
0: గ్రామ్ఫోన్ ప్లేట్ యాజ్ యూ లిసన్ టు ఇట్ యూ.
1: కానీ దాని చూసి ఏమైనా ప్లేట్ ఏమైనా ఏడుస్తుందా?
0: బట్ గ్రామ్ఫోన్ ప్లేట్ విల్ నాట్ క్రై.
1: కనుక ఏ నిమిషంలో ఎప్పుడు జరుగుతుందో,
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ మూమెంట్,
1: ఏ నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఊహించెదరు?
0: హూ కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ ఎట్ వాట్ మోమెంట్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించదురు.
0: ఎట్ వాట్ మోమెంట్ ఆఫ్ టైమ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ హూ కెన్ ఇమాజిన్.
1: కనుక నిమిషమునకును క్షణ క్షణమునకును మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
0: So we should be very careful every minute, every moment.
1: Kanukane tasma jagrata jagrata jagrata anna.
0: Therefore be careful every moment.
1: Mee vice chancellor chepparu.
0: Your vice chancellor said
1: Adi Shankarla vishayame chaala baaga cheppadu.
0: He also explained Adi Shankara's
1: philosophy. Adu Kaladi anetunte chinna gramamlo puttinatunte vaadu.
0: He was born in a village by name Kaladi.
1: Kaani athani peetadhipatiga chesinappudu,
0: but when he is made head priest,
1: Adi Shankaralaku etti ahankaramu ledu.
0: Adi Shankara had
1: etti mamakaramu ledu.
0: No attachment.
1: Etti asuyalu ledu.
0: No jealousy.
1: Kaani tarvata vachinatunte varikanta kodulu madhya madhya varikanta ivanni praveshistu vachayi.
0: But the followers thereafter, they had all these traits.
1: శంకరాచార్యులు ఇది కనుక్కున్నాడు.
0: శంకరాచార్య కుడ్ నో
1: ఈ మఠములకు ఒక పద్ధతి పెట్టాలి.
0: హీ వాంటెడ్ ఎ ప్రొసీజర్ టు బి అడ్హియర్డ్.
1: ఇటువైపున ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్, అటువైపున ఒక ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్.
0: హీ అసైన్డ్ ది జాబ్ టు వన్ పర్సన్ టు సర్వ్ యాజ్ వాచ్మ్యాన్ ఆన్ వన్ సైడ్, దండం చేతిలో
1: పట్టుకోవాలి,
0: అనదర్ ఆన్ ది అదర్ సైడ్,
1: దండం చేతిలో పట్టుకోవాలి,
0: అండ్ వన్ షుడ్ హోల్డ్ ది స్టిక్ ఆన్ హ్యాండ్.
1: రెండు నిమిషాలకు వాడు ఇటువైపున వీడు అటువైపున ఒక వాక్యాన్ని చెప్తూ పోవాలి.
0: So for every 2 minutes they should move in the opposite directions, repeating one sentence.
1: ఈ మూడవ శంకరాచార్యులు వచ్చాడు.
0: Then came the third శంకరాచార్య.
1: ఆయన అనుకుంటున్నాడు, ఆహా ఇంత భూములు ఉన్నాయి, నాకు ఇంత ఇదిగా ఉంది, ఇంత ప్రజలంతా నన్ను ఆకర్షిస్తున్నారు, ప్రజలంతా కూడా నన్ను ఆరాధిస్తున్నారు అని కొంచెం అహంకారంగా తలుచుకుంటూ వచ్చాడు. జాగ్రత్త జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ వచ్చాడు.
0: Then immediately there appeared two people walking in the opposite direction, repeating be careful.
1: Tu poyaru o shankarla vara ee ahankaraniki avakasam ivaddu, jagrata jagrata jagrata jagrata ani aa pewans hecharistu vacharu.
0: It only means they were cautioning him, never be egoistic, be careful.
1: Adiye meelo kudunu atte jagrata undali.
0: You should have that kind of caution.
1: Bhagavantuni naamam anetvanti okka thread tho,
0: with the thread of God's name,
1: rope,
0: with the rope of God's
1: thread,
0: not thread rope,
1: naamam anetundi very strong rope,
0: this name is a strong rope,
1: ee naamam anetundi thread tho,
0: with this rope of God's name,
1: naami ane bhagavantuni katti,
0: and you have to bind the God himself,
1: naalukane gootaniki baaga bigichali,
0: and the tongue must be tied up to a post tightly.
1: కనుకనే ఈ నామం అనేటువంటి త్రాడు నాలుక అనేటువంటి గూటానికి చక్కగా కట్టేస్తే భగవంతుడు మీ దగ్గర నిలిచిపోతాడు.
0: అండ్ దేర్ఫోర్ దిస్ రోప్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైడ్ అప్ టు దిస్ టంగ్,
1: నామము త్రాడు,
0: అండ్ గాడ్స్ నేమ్ ఇస్
1: రూపము,
0: అండ్ గాడ్ ఇస్ ఫార్మ్,
1: గూటము నాలుక,
0: అండ్ ఇట్స్ ది టంగ్ దట్ ఇస్ ద పోస్ట్ హియర్.
1: కనుక మీకు నాలుక కట్టి వేయాలి.
0: సో హావ్ టై అప్ దిస్ టంగ్.
1: జిహ్వే
0: ద టంగ్
1: రసగ్నిం
0: నౌస్తుతే
1: మధుర ప్రియత్వం,
0: కెన్ స్పీక్
1: సత్యం హితం త్వం,
0: ఇన్ ఎ పాలటబుల్ వే
1: పరమం వదామి. ఆ పవిత్రమైనటువంటి ఇది చెప్తున్నాను,
0: ఇట్ ఈస్ సీక్రెట్ థింగ్ ఐఎమ్ టెలింగ్.

0: ఆ మధురాక్షం ఏమిటి తెలుసునా?
1: యు నో వాట్ దోస్ స్వీట్ వర్డ్స్ ఆర్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: దోస్ స్వీట్ లెటర్స్ ఆర్ దీస్, గోవింద మాధవ.
0: అంత మధురమైనటువంటివి అవి.
1: దట్స్ సో స్వీట్.
0: కనుకనే మాధవుడు అన్నారు.
1: ఈజ్ మాధవ.
0: మాధవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మాధవ?
0: మా అనగా మాయా,
1: మా
0: అనగా లక్ష్మి,
1: లక్ష్మి
0: మా అనగా భూమి,
1: అర్త్.
0: కాబట్టి భూమికి లక్ష్మికి ఈ యొక్క వేదములకు ధవుడు.
1: సో
0: ధవుడు అనగా భర్త.
1: ధవ మీన్స్ మాస్టర్.
0: మాస్టర్
1: మాస్టర్
0: ఇతని అధికారి.
1: హీ హస్ గాట్ అథారిటీ.
0: ధవ లక్ష్మికి అధిపతి.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్
0: భూమికి మాస్టర్,
1: మాస్టర్ ఆఫ్ అర్త్.
0: చూసావా, మాధవుడు మాయకు హస్బెండ్.
1: He is the husband of this illusion.
0: కనుక మాధవ అనేటువంటి పదములకు ఇంత అర్థం ఉంటుండాలి.
1: The word Madhava has got lot of meaning.
0: అనగా మాయకు తాను యజమానుడుగా ఉన్నాడు.
1: He is the master of this illusion.
0: లక్ష్మికి తాను యజమానుడుగా ఉన్నాడు.
1: The master of wealth.
0: ప్రకృతికి తాను యజమానుడుగా ఉంటున్నాడు.
1: The master of this nature.
0: అటువంటి యజమానుడిని మనం పట్టినప్పుడు సర్వము మనకు వశమైపోతుంది.
1: When once you submit yourself to the master, you can have anything else.
0: దామోదర మాధవేతి.
1: గోవింద దామోదర మాధవ.
0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: జాగ్రత్తగా విను.
1: లిసన్ కేర్ఫుల్లీ.
0: జిహ్వే,
1: ఓ టంగ్.
0: రసగ్ని,
1: వన్ దట్ నోస్ టేస్ట్.
0: నీకు రసం తెలిసినటువంటి దాని రుచి తెలుస్తుంది నీకు.
1: యు నో ది టేస్ట్.
0: మధుర ప్రియత్వం. ఎంత మధురం పలుకుతావు నీవు.
1: హౌ నైస్, హౌ స్వీట్లీ యు టాక్.
0: నీవు చాలా గొప్పదానివి.
1: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీ దగ్గర ఉన్నటువంటి మహాగుణములు దేనికి లేవు.
1: గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యూ ఆర్ ప్రెజెంట్, ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: ఏదైనా ఒక పదార్థం నాలుగు పైన పెట్టినప్పుడు,
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: తీయంగా మధురంగా ఉంటుంటే నేను అనిపించకూడదు.
1: డెలీషియస్ ఐటమ్
0: సర్వాంగానికి సప్లై చేసేటువంటి విశాల హృదయమైనటువంటి స్టమక్ కు అందించాలి అని మింగివేస్తుంది.
1: ద టంగ్ ఫీల్స్ దట్ ఇట్ షుడ్ నాట్ కీప్ ది ఫుడ్ టు ఇట్ సెల్ఫ్, బట్ ఇట్ సప్లైస్ టు ది ఎంటైర్ బాడీ.
0: చేదుగాను రుచిహీనంగా ఉంటుంటే ఇది మనకొద్దు అని బయట పారేసేస్తుంది.
1: But if that item, the food partaken, is bitter and tasteless, it will be spitted out.
0: Inka deeni yokka chama.
1: Forbearance.
0: Chama satyam.
1: Forbearance
0: chama
1: is truth.
0: Chama vedam.
1: It is Veda.
0: Chama dharmamu.
1: It is dharma.
0: Chama yogamu.
1: It is yoga.
0: Chama yajnamu.
1: Yajna.
0: Chama sarvasvambu sarvalokamulandu.
1: Forbearance is everything in all the worlds.
0: Aa chama okka naluku maatrame untundadi.
1: It is this forbearance that the tongue has.
0: Yes, Lord.
1: How?
0: దంతములు ఉన్నాయి, 32 దంతములు, చాలా సూటిగా ఉంటున్నాయి, మంచి కత్తుల వలె ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ షార్ప్ టీత్ లైక్ స్వోర్డ్స్, 32.
0: దాని మధ్యలో వెరీ సాఫ్ట్ టంగ్ ఉంటుండాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ 32 షార్ప్ టీత్ దేర్ ఇస్ ద సాఫ్ట్ టంగ్.
0: ఏ కొంచెం అటు ఇటు తెలిపోయినా కట్ చేస్తాయి.
1: ఏ స్లైటెస్ట్ స్లిప్ విల్ కట్ ది టంగ్.
0: ఇలాంటి చాలా దుర్మార్గుల మధ్యలోపల తని నాలుక జీవిస్తుంటుండాలి.
1: అమాంగ్ సరౌండెడ్ బై ది వికెట్ పీపుల్ టంగ్ ఈస్ లీడింగ్ ఏ లైఫ్.
0: జీవించాలి.
1: యూ షుడ్ బి లైక్ దాట్.
0: దుష్టుల మధ్య లోపల కూడాను నాలుక వలె జీవించాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వికెట్ పీపుల్ లీడ్ ది లైఫ్. దుష్టుల
0: మధ్య లోపల విభీషణుడు ఏ విధంగా జీవించాడు అట్లా జీవించాలి.
1: జస్టిస్ విభీషణ lived in the midst of the demons.
0: నాలుకు ఈ యొక్క ఓపిక కలగటం చేత ఎంత కాలమైన నాలుకు ప్రభానమ దేవుడు.
1: ద టంగ్ హస్ గాట్ సచ్ ఎ మైటీ పేట్.
0: కానీ మొట్టమొదట పడిపోయేది మన పండ్లే.
1: సో ఇట్స్ ఓన్లీ టీత్ దట్ ఫాల్ డౌన్.
0: ఆ దుర్మార్గాలే మొట్టమొదట పడిపోతాయి.
1: సో ది వికెట్ పీపుల్ ఫాల్ డౌన్ ఫస్ట్.
0: శాంతం కలిగినటువంటి నాలుక ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది.
1: ద టంగ్ దట్ సింబలైజెస్ పీస్ రిమైన్స్ పర్మనెంట్లీ.
0: అంతేకాదు చాలా గౌరవమైనటువంటి నాలుక.
1: బట్ ది టంగ్,
0: ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఈ యొక్క క్యాట్ ర్యాట్ మాదిరి సంచారం చేయదు.
1: ద టంగ్ విల్ నాట్ విజిట్, will not go around the room to room like cat and rat.
0: ఏ మాటలు వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా తన నోటిలో తానే నించుకుంటుంది. గాని అని ముందుకు ఏ మాత్రం రాదు.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్,
0: తన ఇల్లు వాకలి దాటి బయటికే రాదు పాపం.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్, ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ డేంజర్ అండ్ కాషన్, ఇట్ విల్ జస్ట్ రిమైన్ వేర్ ఇట్ ఈస్. ఎప్పుడైనా ఇట్ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద డోర్ స్టెప్.
0: ఎప్పుడు ఎంత మాటలు మాట్లాడినప్పటికీ నాలుగు బయటికి రాదు.
1: You may speak for any length of time, tongue will not come out.
0: దాని గౌరవంగా ఉంటుంటది.
1: It keeps up its own respect.
0: ఆ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Keep up that.
0: అందువల్లే జిహ్వే రసజ్ఞే మధురప్రియత్వం. ఎంత గొప్పదానివి నీవు.
1: హౌ నోబుల్, హౌ గ్రేట్ యు ఆర్.
0: కనుకనే అట్టి నోబుల్ ప్రైజ్ మనం పొందాలి.
1: సో వీ షుడ్ గెట్ దట్ నోబుల్ ప్రైజ్ ఆఫ్ దట్ టైమ్.
0: ఆ నోబెల్ ప్రైజ్ ఈ నాలుగు మనం తెప్పించాలి.
1: అండ్ వి షుడ్ సీ దట్ ద టంగ్ విన్స్ ద నోబెల్ ప్రైజ్.
0: అటువంటి నోబెల్ ప్రైజ్ ను మనం అందుకోవాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ నోబెల్ ప్రైజ్,
0: దైవ ప్రేమను మనం పొందాలి.
1: వి షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: దైవానుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వి షుడ్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: రెండు అనేటువంటిది లేకుండా ఒకటిగా మనం కావాలి.
1: వి షుడ్ యూనిఫై ఎవ్రీథింగ్ ఇంటు వన్, నాట్ టూ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వి షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ షుడ్ బి రిడీమ్డ్.
0: ఇది శంకర్ల వారు చెప్పిన అద్వైతం.
1: This is the doctrine of non-dualism taught by Shankaracharya.
0: Dualism ei untundakoddu.
1: There is no dualism.
0: The man with dual mind is half blind.
1: The man with dual mind is half blind.
0: He half blind ga undakoddu.
1: You should never be half blind.
0: Unte purti blind ga undu.
1: Let you be totally blind.
0: Lekapothe purti drushtini penchuko.
1: Or have vision, total
0: half
1: vision.
0: Half blind pettukunte itu itu pota atu pota.
1: But if you remain half blind, you don't know where you go, in which direction you walk.
0: కనుక మనము హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
1: సో వి షుడ్ నెవర్ బి హాఫ్ బ్లైండ్.
0: ఎప్పుడు హాఫ్ బ్లైండ్ వస్తుంది?
1: వెన్ యూ బికమ్ హాఫ్
0: బ్లైండ్. హాఫ్ బ్లైండ్ అనేటువంటి దేనికి పేరు?
1: వాట్ ఈస్ ది మీనింగ్?
0: క్రో, కాకి.
1: ఇట్ ఈస్ ద క్రో దట్ స్టాండ్స్ ఫర్ దిస్ హాఫ్ బ్లైండ్.
0: చాలా పొడవుగా వస్తుంది.
1: ఇట్ హస్ గాట్ లాంగ్ బీక్.
0: కనుక ఇటువైపు ఉండేటువంటి దాన్ని ఈ కన్ను చూడలేదు.
1: సో this eye cannot watch what is happening
0: the other side. Itu epunnetu ee kannu choodaledu.
1: And this eye cannot watch what is happening the other
0: side. Sar sar ki kaaki itu epu tipputu untadi.
1: Therefore the crow moves its head that side and this side repeatedly.
0: Straight ga choodaledu.
1: It will never look straight.
0: కనుక మనము అటు ఇటు తిరగటమే చెంచలత్వము.
1: సో మూవింగ్ ది హెడ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఇస్ అ సైన్ ఆఫ్ వేవరింగ్ నేచర్.
0: చెంచలత్వం అనేటువంటిది ఒక క్రో గుణము.
1: దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ క్రో.
0: ఇలాంటి అనిమల్ బర్డ్స్ ఇది మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ అనిమల్ క్వాలిటీస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ ఆర్ నాట్ బర్డ్.
1: We should remind ourselves, every one of us, that I am man, I am not animal, I am not bird.
0: విధమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చెంచలత్వం మనలో ప్రవేశించదు.
1: And once we develop such a strong faith, we'll never waver.

ఉదయ విహారీ మీరా కే ప్రభు ఉదయ

సూరదాస ప్రభు హే గిరిదాస ఉదయ విహారి మీరా కే ప్రభు ఉదయ విహారి.

0: లెట్ అస్ నౌ కలెక్ట్ ది డివైన్ పర్ల్స్ ఆఫ్ విజ్డమ్ ఫ్రమ్ అ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 1st January 2004 ఇన్ ప్రశాంతి నిలయం ఆన్ న్యూ ఇయర్స్ డే. ఇన్ ద డిస్కోర్స్ భగవాన్ ఎంఫసైజెస్ దాట్ సర్వీస్ టు ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఇస్ సర్వీస్ టు గాడ్. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: Unnadidiyani cheppanga galarugani yenidiyani cheppanga lerusumi ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని లేనిదయ్యను లోకంబు కానరయ్య.
2: దట్ విచ్ ఇస్ ఎగ్జిస్టెంట్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ నరేటెడ్. దట్ విచ్ ఇస్ బియాండ్ కాంప్రిహెన్షన్ అండ్ హ్యూమన్ ఇమాజినేషన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్. దేర్ ఇస్ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్, the divinity. God only is the existence,
1: prema swaruplara,
2: embodiments of love.
1: ee naadu nootra samvatsaram ani andaru entayo nuruta lokutunnaru.
2: People are highly enthusiastic about this day, the new year's day.
1: Kani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commenced this day that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee oka pandugalanu aanandaparchukovadam idi kevalam veritanam.
2: It is all our ignorance if we celebrate the festival basing on the days alone.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ సెలబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్ at every moment, every hour, every day in our life.
1: Kanuka manaku nityamu nutana samvatsarame,
2: and hence every day happens to be a new day, a celebration.
1: Prema swaruplara,
2: embodiments of love.
1: Ee jagattunandu unnadanta innu kudanu kevalam anityamainatundi, asashtamainatundi.
2: All that exists in this world is ephemeral and transitory.
1: Manamu nitya jeevitanni gurinchi yochistunname kaani bhavishyattu gurinchi gaani kalisipoyinatvanti daani gaani gurinchi manam vicharinchatam ledu.
2: We just spend the present moment ignoring the past and the future.
1: Kaani idi manavuni oka pedda ajnaname.
2: This is the sign of ignorance.
1: Eppatikappade unnatundi adi prastutamainatundi adi e satyamainatundi.
2: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
2: Past is past.
1: Adi manam enta prarthinchina tirigi manaku raadu.
2: By repeated prayers you cannot recover, bring back the past.
1: Future kalagarbhamlo kalisipoyindi.
2: The future is uncertain, still in the womb of time.
1: కానీ దానిని చూచుటకు సాధ్యం కాదు.
2: It is impossible for anyone to visualize the future.
1: కనుకని ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది సత్యం.
2: And hence the existence, the present, is the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక పాస్ట్ ను ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నాడు మానవుడు.
2: Man has forgotten the basic truth in the existence, in the moment of time, and has been wasting his time brooding over the past and thinking of the future.
1: Annintigini manaku pradhanamainatundi sevane.
2: Of all most important thing is service.
1: Itti sevanu manam marchi రాబోయేటువంటి యొక్క భవిష్యత్తుని గురించి విచారిస్తూ, గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
2: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: Kanuka prema sarupulara,
2: embodiments of love,
1: sevala kante michinatvati sadhana manakati ledu.
2: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: Sevanam, kirtanam, vishnu smaranam, pada sevanam, vandanam, అర్చనం, దాస్యేహం, ఆత్మ నివేదనం, ఇది అని మనం భావించుకుని ఇచ్చి సేవలను మనం మునిగిపోతున్నాము.
2: వి స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ లైక్ సింగింగ్, లిసనింగ్, వర్షిప్, సెల్యుటేషన్, సరెండర్ అండ్ సో ఆన్.
1: కనుక మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క ఫలితమే ప్రధానమైనటువంటిది.
2: The consequence and the results of our eternal service is most important to be kept in view.
1: Adi purushulu itti sevana chetane danyulaipoyaru.
2: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: Manam nirantaram kodunu paraloka seva chestu raavali.
2: We have to offer incessant services to everybody.
1: Andu nimittame ee kaayamu bhagavantu anugrahinchadu.
2: For that purpose this body is gifted.
1: Ee dehamu కేవలం తిని త్రాగి కాలమును వ్యక్తం చేసే నిమిత్తమే కాదు.
2: ద బాడీ ఈస్ గిఫ్టెడ్ నాట్ టు మేర్లీ స్పెండ్ టైమ్ ఇన్ ఫుడ్, రేమెంట్, షెల్టర్, డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అలోన్.
1: కనుక ఈ దేహమును పరులకు, సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ హాస్ గివెన్ us దిస్ బాడీ టు సర్వ్ ద నైబర్హుడ్, ఎవ్రీబడీ ఇన్ సొసైటీ.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా సేవలో పాల్గొనాలి.
2: హెన్స్ ఎవ్రీవన్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ థింగ్ దట్ ఇస్ గ్రేటర్ దెన్ సర్వీస్.
1: మహాపురుషులందరూ కూడా సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
2: ఆల్ నోబుల్ సోల్స్ హ్యాడ్ దేర్ లైవ్స్ రియలైజ్డ్, రిడీమ్డ్, లిబరేటెడ్ త్రూ సర్వీస్ ఓన్లీ.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
2: Therefore, participate involved in service activity.
1: Bhajana sadhana kante kudanu ee seva le chaala pradhanamaina pettidi.
2: Of all kinds of spiritual practices, the service is noblest and the highest.
1: Prema sarupulara,
2: embodiments of love.
1: Seva ante em anukuntunnaru meeru?
2: What is that you think about service?
1: Edo parulaku kashtala samayamlo apala todpattamu, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇదే సేవలుగా భావిస్తున్నారు.
2: యు కన్సిడర్ దట్ ద సర్వీస్ మెంట్ టు బి ఆఫ్ సమ్ సపోర్ట్ టు ద పూర్ అండ్ ద నీడీ అట్ ద టైమ్ ఆఫ్ అవర్.
1: కాదు కాదు.
2: నో,
1: మన దేహం నిరంతరం కూడాను సేవలు అందే దీన్ని అంకితం గావించాలి.
2: ద బాడీ మస్ట్ బి డెడికేటెడ్ టు సర్వీస్.
1: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
2: The body has got various limbs.
1: ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవే కానీ మరొక కర్మల నిమిత్తం కాదు.
2: All the limbs of the body are meant to serve only.
1: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
2: We have forgotten the spirit of service.
1: దేహములో ఉన్నటువంటి ప్రతి అంగము కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
2: Every limb has to be involved, spent in the field of action.
1: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినటువంటి.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
1: మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము.
2: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్, but they confer only temporary joy and happiness.
1: Prachina maharshulu prayatna purvakanga sadhanalu chesukoni dehanni sadinchinaru.
2: The ancient rishis, the seers of wisdom, have undertaken spiritual practice in all seriousness and were liberated.
1: Kanuka sevala kante minchinatvadi marokati ledani meenu nitya satyanni viswasinchali.
2: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
1: ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి.
2: ఇఫ్ యూ ఫైండ్ ఎనీవన్ సఫరింగ్, బీ ఆఫ్ సమ్ హెల్ప్ టు దెమ్.
1: కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు, అన్నింటినీ ఎందుకు మనం సహాయం చేయాలి.
2: ద సఫరింగ్ నీడ్ నాట్ నెసెసరీ బీన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్ సర్వీస్.
1: మన ప్రాచీన సంస్కృతి పల్లెల్లోనే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
2: ద ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ విలేజెస్ అండ్ నాట్ ఇన్ సిటీస్.
1: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుండాలి.
2: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
1: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు దుఃఖములు విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
2: Therefore, we have to visit the rural areas, the villages, find out their problems and try to alleviate the suffering of the natives.
1: టౌన్ లో పోతే కేవలము మనకు సుఖమును ఆనందమును సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
2: In fact, we move on to the towns and the cities expecting the comforts and conveniences and luxuries.
1: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
2: By running after these comforts and luxuries, man is actually running after the suffering thereby.
1: నసుక లభ్యతే సుఖం. సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
2: You can never get happiness out of happiness. It is only the suffering that gets fructified ultimately in conferring happiness.
1: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను వదిలిపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: That's the reason why the ancient rishis are far from the madding crowd, away from the cities and towns, spend their lifetime in forests.
1: కనుక సేవలు చేయండి.
2: సో సర్వ్.
1: మన యొక్క చేతులు సేవల నిమిత్తమై వచ్చినది, ఎవరికైనా అబ్బా అతను నాకు మంచితనం చేశాడు అనే పేరును తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
2: There is nothing other than rendering service to a person who is in need of your service. That gives you good name and fame.
1: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి కానీ మనము సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
2: We should do good work and lead a peaceful life.
1: భగవంతునకు సేవలు ఎందు ఆనందం కానీ పూజలు ఎందు కానీ త్యాగములు ఎందు కానీ ఆనందం లేదు.
2: In fact, God is very happy watching your services and not other forms of worship.
1: కనుక సర్వీస్ మనం చేయండి.
2: So we should serve.
1: The best way to love God is to love all, serve all.
2: The best way to God is to love all and serve all.
1: ఈ రెండింటిని మనం చక్కగా గుర్తించుకొని వర్తించితే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
2: If we recognize these twin principles, there is no other greater spiritual path other than this.
1: నయ పైసా కూడాను మనం ఖర్చు చేయనక్కర్లేదు.
2: You don't need to spend money for this.
1: సేవలకై ఎన్నో లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం.
2: We are spending lakhs of money for service activity.
1: దానివల్ల ఏం మనకు లభిస్తుండాలి?
2: What is the result of all this?
1: ఏమీ లభించడం లేదు.
2: Nothing you get.
1: కనుక ఈ ధర్మం ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించడం కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమం.
2: Don't waste your time in spending money, high expenditure. Therefore, render service in true spirit.
1: మరి సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికని నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
2: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
1: ఇది ఎవరికి?
2: For whom is it meant that amount?
1: సేవలకై వచ్చినవి.
2: It is for service only.
1: దరిద్ర నారాయణ సేవని చేయటం ఇది చాలా ఉత్తమమైనటువంటిది.
2: To serve the poor people is the noblest of all.
1: కనుక నేను వారికి చెప్పాను, నాయన మీరు దాన్ని బ్యాంకులో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఒక వడ్డీతో నిత్య సేవలు మీరు చేస్తూ రండి.
2: భగవాన్ వాంటెడ్ దెమ్ టు డిపాజిట్ మనీ ఇన్ ద బ్యాంక్ అండ్ అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ దే షుడ్ సర్వ్ ద కమ్యూనిటీ.
1: ధనం చేత ఏమాత్రమో మనకు గుణములు పెరగవు.
2: ఇన్ ఫ్యాక్ట్ వర్చ్యూస్ కెనాట్ బి డెవలప్డ్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ మనీ.
1: త్యాగేనేకి అమృతత్వ మానసు, త్యాగములందే మనకు యోగం ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది త్యాగా ద సాక్రిఫైస్ విచ్ ఇస్ యోగా ద స్పిరిచువల్.
1: కానీ భోగాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నారు.
2: Because we are after this bhoga, the affluence.
1: కనుక మన భోగం చేత రోగమే వస్తుంది కానీ త్యాగం రాదు.
2: ఇట్ ఇస్ ది భోగా ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ విల్ పుట్ అస్ టు రోగా ద సఫరింగ్.
1: కనుక మీరు త్యాగం చేతనే యోగాన్ని సంపాదించండి.
2: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ త్యాగా ద సాక్రిఫైస్ యూ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ యోగా ద స్పిరిచువల్ పా.
1: అప్పుడు ఆ వ్యక్తి ఎన్ని తిరుమలు ఉంచో మీకు మీ నిమిత్తమై కాచుకుని ఉన్న ఆనందాన్ని మీకు అందిస్తాడు.
2: Naturally, you will be able to make that person happy, the recipient of your service.
1: Prema swaroopulara.
2: Embodiments of love.
1: Daivanni chintinchinappatiki manaku prayojanam ledu.
2: ఈజ్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ థింక్ చేయటం చేత మీ యొక్క మనసు తృప్తి పడవచ్చు.
2: దిస్ థాట్ ఆన్ గాడ్ మే గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్.
1: ప్రతి జీవుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
2: Understand the basic truth and conduct accordingly that everyone is basically divine.
1: అటువంటి వ్యక్తి యందు ఉన్నటువంటి దైవమే సర్వులు యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: The divinity present in you is present in everybody and is in a blissful state.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం ఇదం జగత్.
2: God dwells in all of the beings, the whole creation, cosmos is divine.
1: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టడలందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
2: God is not specially located in any building or in any temple specially built.
1: Deho devalaya prakto jivo deva sanatanah.
2: The very body is the temple and the indweller is the divine, the
1: ancient. Bhagavantu nijamaina mandiramu mana dehame.
2: Really the body is the true temple of God.
1: Adani yokka pratishtha mana hrudayame.
2: And God is installed in the heart.
1: Karukane deeniki hrudayamu ani peru pettaru.
2: And hence it is called hridaya.
1: Hrut plus daya hridayamo.
2: Hrut plus daya is hridaya.
1: Ee hridayamlo daya bhavam pechukunnappude nijamaina aaradhana avutundi.
2: In fact, when you are full of compassion in your hridaya, that will be true act of worship.
1: Kalku hridayanni meeru abhivruddhi parchukondi.
2: Develop this compassion hridaya more.
1: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా సార్థకం అవుతుంది.
2: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యు విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
2: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ డివైన్.
1: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే అటు సర్వాంతర్యామి అనిపిట్టి ఈ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
2: we have forgotten the divine principle which is all pervasive.
1: Alpamaina swalpamainaatunti yokka dehaanandamulo nimittamai manam paatu padutunnam.
2: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
1: Ee dehamtho manam ye maatram sahaanni pondalemu.
2: The happiness cannot be acquired out of this body.
1: Ee dehamu oka vidhamainaatunti panjaramu.
2: This body is a sort of a cage.
1: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
2: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యు వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్.
1: దీని వల్ల మనకు ఆనందం జరగదు.
2: యు కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహము పాంచభౌతికము.
2: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదెప్పుడు.
2: బౌండ్ టు ఫాల్ సమ్ డే రాదర్.
1: దేహి నిరామయుండు.
2: ద ఇన్వెలర్ ఇస్ ఎటర్నల్.
1: గణుతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్దులు లేవు.
2: ద ఇన్వెలర్ నైదర్ హ్యాస్ అ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ద లిబరేషన్ ఆర్ బాండేజ్ ఎయిదర్.
1: ఆ దేహి దేవదేవుడు.
2: అండ్ దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్.
1: మదిన్ గమనింపక ఆత్మరూపుడై.
2: అండ్ హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్.
1: కనుకనే ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to make every effort to know the true self, Atma.
1: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
2: We are run after the pictures thinking that God is outside.
1: ఎక్కడ పోయినప్పటికీ గాడ్ మానవాకారంతోనే ఉంటున్నాడు.
2: You find God in human form all around.
1: కనుకనే ఏక వ్యోధ పురుషులందరూ కూడాను దేహం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే నీకు జరిగేది ఏమిటి?
2: యు పుట్ ద హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్.
1: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే.
2: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
1: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
2: We have forgotten the direct manifestation of the divinity in the human form and we run after the pictures and other idols.
1: కనుక ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
2: Better we put a stop worshipping the idols and
1: నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
2: Consider the man in front of your God.
1: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను ఈ దగ్గరకు వచ్చినప్పటికీ హలో బ్రదర్ అని పిచ్చరించు.
2: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
1: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషకుడను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
2: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
1: వీడు నా ద్వేషుడని వాడిని ఏమైనా భూత తిట్లు తిట్టేకపోయితే వాడు కూడా నిన్ను భూత తిట్లు తిట్టాడు.
2: Because of hatred, if you go on accusing him, you will be accused in turn.
1: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
2: డు నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పార్ట్.
1: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
2: రెస్పెక్ట్ ఎవ్రీవన్.
1: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
2: వెన్ యూ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
1: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాటు పడుతున్నాడు.
2: మ్యాన్ వాంట్స్ టు బి రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్.
1: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
2: వెన్ యూ డు నాట్ రెస్పెక్ట్ అదర్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్.
1: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
2: దేర్ఫోర్ రెస్పెక్ట్ అదర్స్ అండ్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకు రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కానీ, గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కానీ మన దేహము గౌరవము పూర్తిగా రాదు.
2: దేర్ఫోర్ వీఆర్ విత్ దిస్ బాడీ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ అండ్ టు షో రెస్పెక్ట్ టు ఎవ్రీవన్.
1: అది ఈనాడు మనం సాధించవలసినటువంటిది.
2: దాట్ ఈస్ టు బి అచీవ్ టుడే.
1: మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాడు కూడా మంచి మాటలు మాట్లాడతాడు.
2: వెన్ వి టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ యూ విల్ ఆల్సో హ్యావ్ సచ్ వర్డ్స్ ఇన్.
1: మనం గౌరవంగా వారికి పలకరించినప్పుడు వారు కూడా మనల్ని గౌరవంగా పలకరిస్తారు.
2: వెన్ యూ టాక్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ ది అదర్ పర్సన్ ఆల్సో విల్ టాక్ టు యూ రెస్పెక్ట్ఫుల్లీ.
1: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
2: దాట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
1: ఒక నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
2: ఇఫ్ యూ డూ నమస్కార్ హూమ్ డస్ ఇట్ గో?
1: ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు.
2: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
1: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది.
2: యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మరినప్పు కొంప ఈ దేహము.
2: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: నగ్గడి సేవక గంప ఈ దేహము.
2: అండ్ దిస్ బాడీ ఈజ్ దేర్ సింప్లీ టు సర్వ్.
1: జాత సంచలనము బంధు దుంప.
2: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
1: అయ్యాలం లేని కంప.
2: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ థాని బుషెస్.
1: ఈ థాన్ బుషెస్ లోపల మనం ఏం సాధిస్తాము?
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఎక్స్పెక్ట్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ బాడీ?
1: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని
2: డోంట్ రిలై ఆన్ ద బాడీ.
1: పాపమును మనం పూజించుకోకూడదు.
2: అండ్ సింప్లీ పో సింప్లీ డోంట్ నాట్ అక్రూ.
1: ఈ దేహమును పరల సేవ నిమిత్తమై నీవు పోషించుకో.
2: ద బాడీ హాస్ గాట్ టు బి మెయింటైన్ అండ్ సస్టైన్ టు సర్వ్.
1: కనుకని మనం ఈ నిమిత్తమై దేహాన్ని వచ్చామని మనం భావించాలి.
2: We have to consider that God has given this body for this purpose.
1: మనం దేహాన్ని అందుకున్నందుకు
2: having been gifted.
1: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
2: The body is gifted not to enjoy the pleasures of life.
1: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
2: What pleasure you get in this body?
1: ఏమి ప్రయోజనం లేదు.
2: It's useless.
1: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బతుకుతాము.
2: We may live for a long time.
1: కానీ అది పోయేసమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిసిపోదు.
2: But as the end approaches, you will not come even for a moment before.
1: ఇది క్షణంగా ఉన్నటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
2: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
1: మన హృదయాన్ని గౌరవించాలి.
2: Respect your heart.
1: జీవుణ్ణి గౌరవించాలి.
2: Respect the indweller.
1: అదే మన దేవసేవ.
2: And that is the true service.
1: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పూనుకోవాలి.
2: We have to make use of our body to serve God in human form.
1: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరంగానే అవుతుంది.
2: Then every day will be a matter of celebration. There's melody in our life.
1: సంవత్సరానికి ఒక పర్యాయము ఒకరికి సర్వీస్ చేయాలిపోతే ఇంతే నా జీవితము.
2: We don't have to wait just for one day in a year. Is that the life?
1: కాదు కాదు.
2: No.
1: జీవితం అంతా కూడాను బ్రహ్మమైనటువంటిది.
2: The whole life, in fact, is full of dust the word, dust thou return.
1: కానీ గౌరవమే మనకు చిన్మయమైనటువంటిది.
2: And the respect is because of that eternal divinity in you.
1: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
2: Acquire, achieve this divinity.
1: లింకన్ మీకు తెలుసును.
2: Yes. Lincoln was highly respected.
1: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వాళ్ళ చేతిలో స్కూల్కి పోతూ వచ్చాడు.
2: He was going to school along with his classmates.
1: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడా గొప్ప విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఒక నగలు ధరించుకొని వాళ్ళు వెళుతున్నారు.
2: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
1: కానీ లింకన్ కేతి కాస్తీ డ్రెస్ లేదు.
2: బట్ ది లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
1: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని దళితో దాన్ని ధరించుకొని పోయేటువంటి వాడు.
2: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్ క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
1: ఒకనాడు తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
2: One day he went to his mother and cried.
1: Amma, nenu school ku poru.
2: He said, Mother, I won't go to school.
1: Na toti manavulandaru kuda nannu chusi haasyam chestunnaru.
2: All my classmates are making fun of me.
1: Nannu heenanga chustunnaru.
2: They are considering me very low.
1: Endukanaga naalo manchi vastralu levu.
2: The reason is I don't have costly dress.
1: Nenu vidavanni ani cheppani vidu poor people ani nannu chaala haasyam chestunnaru.
2: They consider me very cheap because I am a poor boy.
1: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
2: అండ్ మదర్ బెకన్ ద సన్
1: నాయన ఇంత మాత్రమునికే నీవు వగచలక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు వరీ అండ్ క్రై ఫర్ దిస్.
1: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిది అని ఉన్నాడు.
2: ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్.
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ నీకు వెళ్ళిన కట్టనక్కర్లేదు.
2: డూ నాట్ అటాచ్ ది వాల్యూ టు ఎనీథింగ్ కాలింగ్ ఇట్ కాస్ట్లీ బి దాట్ బి.
1: ప్రతి మానవుని నీవు గౌరవించుకుంటూ పో.
2: యు గో ఆన్ రెస్పెక్టింగ్ ఎవ్రీ వన్ యూ మీట్.
1: నిన్ను అందరూ కూడా గౌరవిస్తారు.
2: దెన్ ఎవ్రీ వన్ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ.
1: కనుక అప్పుడు అందరినీ గౌరవించుకుంటూ వచ్చాడు.
2: From that day he started respecting everybody.
1: చెప్పులు కుట్టేటువంటి వాడి దగ్గర కూడా పోయి, ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
2: Even when he approaches the cobbler, he would say, you are simply great.
1: మీకు కాళ్ళకు బాధలు లేకుండా ముందు కుచ్చుకోకుండా ఈ యొక్క దీని ఈ మానవుడు మీకు సమర్థిస్తున్నాడు.
2: In fact, you are supplying the footwear which will be protecting the feet against the pinching of the thorns on the way.
1: కాబట్టి అతన్ని గౌరవించాలి.
2: So you have to respect him in a cobbler.
1: ఆ చెప్పులే లేకపోతే మనం ముండల్లో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
2: Without the footwear, naturally we will suffer as we walk along.
1: ఆ విధంగా పోతూ ఉంటే,
2: as days went on like that,
1: కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
2: After a couple of days he was highly respected.
1: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
2: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
1: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
2: ఆల్ ఆఫ్ దెం వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
1: అప్పుడు అతను, నాయన నేను బీదవాడిని, నాకెవరిస్తారు ఓటు, నేను ఉండను అన్నాడు.
2: అండ్ దెన్ హీ సెడ్ ఐ యామ్ పూర్, హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
1: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
2: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
1: ఒక బెగ్గర్కు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
2: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగ్గర్.
1: ఇలాంటిది ఆ పూజ యొక్క తత్వం.
2: ఇస్ దట్ వర్షిప్? నో.
1: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని,
2: హ్యావింగ్ రెస్పాండెడ్ టు,
1: ప్రతి మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
2: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
1: ఈ రెస్పెక్ట్ వల్ల ఆ లింకన్ కు గొప్ప పేరు వచ్చింది.
2: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ వాజ్ హైలీ ఎస్టీమ్డ్.
1: స్నేహితుల యొక్క ప్రతిఫలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
2: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ ఫ్రెండ్స్ హీ కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
1: ఆ ఎలక్షన్ లోపల ఈ లింకన్ కి గొప్ప విజయాలు సంపాదించింది.
2: దేర్ ఇన్ ది ఎలక్షన్ హీ వన్.
1: అతన్ని క్రమక్రమేణ అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
2: దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అప్పుడు అందరూ గౌరవించారు.
2: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
1: తల్లి దగ్గరికి వచ్చాడు.
2: హి కేమ్ టు మదర్.
1: తల్లి, నీ యొక్క ప్రబోధని నాకు ఇంత గౌరవాన్ని అందించింది అని.
2: మదర్, ఐ కుడ్ విన్ ఆల్ ద నేమ్ అండ్ ఎస్టీమ్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్.
1: కనుక తల్లి చాలా గౌరవాన్ని, మంచి పేరును సంపాదించేటువంటిది.
2: In fact, it's mother who is the cause for your good name.
1: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసావహించాలి.
2: We have to uphold the good name of the mother by following her command.
1: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ అని మాతాపితులను పెద్దగా బోధించారు.
2: That's the reason why we have been taught from the earlier times that mother is God, father is God.
1: మదర్ ఒక బాడీ వంటిది.
2: Mother is like a body.
1: తండ్రి ఈ ఆత్మ వంటి వాడు.
2: Father is the indweller, the spirit.
1: మదరు ఫాదరు రెండింటిని మనం గౌరవిస్తురండి.
2: So you must respect mother and father.
1: అప్పుడు మనకు ఎంతైనా గౌరవం లభిస్తుంది.
2: Naturally you will win the good name.
1: ఈ విధంగా పోయినటువంటి యొక్క లింకన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
2: Like that Lincoln was highly prestigious and famous.
1: ఈనాడు మనం ఏమి సంపాదిస్తున్నాము?
2: Today what is it we are getting today?
1: అమ్మానాన్నలు సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
2: We are wasting the money of our parents.
1: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
2: అండ్ వీ బ్రింగ్ డిస్రెప్యూట్, బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: కనుక ఇంకా మనం తెచ్చేది ఏంటి?
2: వాట్ ఇస్ దట్ వీ గెట్?
1: కాదు కాదు.
2: That's not.
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
2: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెండ్ ప్రాపర్లీ.
1: దేహంలో ఉన్నటువంటి రక్తపొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
2: ఈవెన్ దట్ బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్డ్ ఇఫ్ అదర్ పర్సన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ బ్లడ్.
1: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
2: యూ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా గావిస్తుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దట్ రూయిన్స్ ద మ్యాన్.
1: కనుక అతను క్రమక్రమేణా అమెరికాకు రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
2: అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వైస్.
1: ఇతన్ని చూచి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
2: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: మీకు అందరికీ తెలుసు,
2: యు ఆల్ నో
1: చర్చిల్,
2: విన్స్టన్ చర్చిల్.
1: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
2: Winston Churchill was the Prime Minister of England.
1: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు,
2: then he declared,
1: భారతీయులు గొప్పవారిని పూజపెందుతుంటే చాలా గౌరవిస్తున్నారు.
2: Indians are highly reputed and they were respected.
1: కానీ వారు చేసేది ఏమిటి?
2: What is that they do?
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, నిష్ప్రవర్తనలో మునుగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
2: The Churchill said they are misusing the money of their parents by their bad behavior in all their vices.
1: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెట్టి నీకేమాత్రము ధన్యత కాదు.
2: If you spend money like that, you will never be successful.
1: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
2: With all this, we should see that the parents will get a good name because of us.
1: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
2: As he was leaving, he only thought of his parents only.
1: వారి పేరును తలుచుకొని
2: he was thinking of the parental love.
1: సాధన చేస్తూ వచ్చాడు.
2: And he did every
1: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
2: And Lincoln was highly reputed at the world level.
1: ధనం వల్ల కాదు,
2: it's not because of money,
1: గుణం వల్లనే,
2: it's because of virtue.
1: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతులైనా గానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
2: There are many rich people in this world, but we need men of character, or else the money is useless.
1: ధనవంతుడు గొప్ప గొప్ప మేడల మంత్రి కడుతుంటాడు.
2: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్,
1: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
2: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీ.
1: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
2: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
1: ఈ సంపాదించినంత ఏం చేస్తున్నాడు?
2: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
1: అంత దుర్వినియోగం చేస్తున్నాడు.
2: హీ మిస్యూజెస్, వేస్ట్ ద మనీ.
1: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
2: టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద మనీ, వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తనలో ఉండాలి.
2: బై గుడ్ బిహేవియర్
1: సద్వినియోగం చేయాలి.
2: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
2: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
2: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్, దే క్రై ఫర్
1: శాంతి. ఎక్కడ ఉంది?
2: వేర్ ఇస్ పీస్?
1: మానవుల్లో ఉంది.
2: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: మనలో ఉంది.
2: విత్ ఇన్ యూ.
1: మనమే పరమ పవిత్రులము.
2: అండ్ యు ఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
1: నీకంటే మించినటువంటి శాంతి వేరే మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: పీస్ ఇస్ మీ యందు.
2: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
2: విత్ ఇన్ యూ.
1: లవ్ ఇస్ విత్ ఇన్ యూ.
2: లవ్ ఇస్ విత్ ఇన్ యూ.
1: ప్రేమ ఈజ్ విత్ ఇన్ యూ.
2: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
2: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
2: యు వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
1: దినదినం సంపాదించేటువంటి అంత కూడా వ్యర్థమైపోతుంది అది.
2: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే ఈజ్
1: నీ ధనము నీ గుణం అంత కూడా వ్యర్థమైపోతుంది అది.
2: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: మనం గుణము సంపాదించాలి.
2: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
1: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
1: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
2: ద వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మోర్ యూ కల్టివేట్.
1: కనుక మనకు ధనం కాదు గొప్ప.
2: Is not the nothing great being rich.
1: Guname chaala pradhanamainatundi.
2: It is the character which is most important.
1: Aa gunamku minchinatundi dharam lokamulo ekkada manaku tavinchadu.
2: There is no other property which is much more than that of virtue.
1: Kani prema swaroopulara,
2: embodiments of love,
1: vidyarthulara,
2: student,
1: vidyarthiniulara,
2: boys and girls,
1: meer dharam nimittame mee ento chadu chadutunnaru.
2: You are highly educated to earn money.
1: Deeni kosam ee education?
2: What for is this education?
1: ధనం సంపాదించే కోసమని.
2: Is it only to earn?
1: ధన సేవకులైనా కానీ దైవ సేవకులు కాలేదు.
2: After all, you can become the servant of the money, but you should be servant of God.
1: Servant of God అనేటువంటిది ప్రధానమైనటువంటిది.
2: To be the servant of God is most important.
1: Servant of money అనేటువంటిది నిన్ను పతనం చేస్తుంది.
2: If you are the servant of the money, you will ruin yourself.
1: పతనం ఉండొచ్చుంది కొంతవరకు.
2: Money is necessary to some extent.
1: కానీ
2: బట్
1: అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
2: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
1: మనకు కావాల్సినటువంటి ప్రేమ అనే ధనం పెంచుకోవాలి.
2: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: సత్యం అనేటువంటి యొక్క ధనం పెంచుకోవాలి.
2: వెల్త్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
2: దేర్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
1: కనుకొని సత్య ధర్మాత్మ జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
2: సో వీ షుడ్ హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్స్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్. అంతేకాని
1: ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకులు నిండుకు పెట్టుకుని బ్యాంకు బుక్కులు తన దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
2: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ వాట్ ఫార్ ఇస్ ఇట్ వేర్ విల్ ఇట్ టేక్ యూ?
1: పోయేటప్పుడు కించిత్తేనా మన వెంట రాదు.
2: As we leave this world, you cannot take money with you.
1: Raja,
2: this is said by the king.
1: ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు.
2: This is taught by him.
1: నేను ఎంతో గొప్పవాడిని.
2: I am rich man.
1: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
2: I am very rich
1: man. అని పెరుగుతూ పోయాడు.
2: And he was priding himself.
1: కానీ అతనే ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
2: And then the Alexander came here to invade this country.
1: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
2: Alexander went round Bharat.
1: ఏమి తనకు మంచి కనపడలేదు.
2: He didn't find any good here in this country.
1: అతని అన్ని దేశాలను సంపాదించాడు.
2: In fact, he could conquer the whole world.
1: కట్టగడపటికి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
2: while leaving India,
1: హార్ట్ అటాక్ వచ్చింది.
2: He had a heart attack.
1: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు.
2: And he called everybody to come close to him there.
1: నాయన మీరు రండి.
2: You come here.
1: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
2: I am suffering now.
1: నా మీరు నాకు సహాయం చేయాలన్నారు.
2: యూ షుడ్ హెల్ప్ మీ, హి సెడ్.
1: ఏమిటి మీ బాధ?
2: వాట్స్ యువర్ సఫరింగ్?
1: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతో మంది ఉన్నారు.
2: దే సెడ్ యు ఆర్ రిచ్ ఎనఫ్, యు గాట్ హార్సెస్ అండ్ ద చారియట్స్, నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ టు సర్వ్ యూ.
1: మీకేమి తక్కువ?
2: వాట్ ఈస్ దట్ యు రన్ షార్ట్ ఆఫ్?
1: చెప్పాడు అప్పుడు అతను.
2: అండ్ దెన్ అలెగ్జాండర్ సెడ్,
1: నాకు కావలసినంత ధనం ఉంది, రాసులు రాసులు ధనం ఉంటుంది, నాకు కావలసినంత సుఖం ఉంది, కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు.
2: బట్ దే హావ్ నాట్ మేడ్ మీ పీస్ఫుల్.
1: కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది.
2: అండ్ దేర్ఫోర్ ఐ ఎర్న్ ద ట్రూ పీస్.
1: కనుకనే నేను పోయే సమయంలో రెండు చేతులు పైకి పెట్టి నా చేతి దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
2: లెట్ ఆల్ ఆఫ్ యూ నో, as you take my body in the coffin, let the two empty hands be stretched, let all of you notice that.
1: అప్పుడు అందరూ ఇది ఆశిస్తారు. ఏమిటిది, మహారాజు అయిపోయి కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టి చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారే.
2: How is it the emperor is taken along the street towards the final journey with the both of his empty hands stretched? What for?
1: అప్పుడు ఏం చెప్పాలంటే చెప్పండి అందరికీ.
2: Yes, let it be publicized to everybody.
1: భారత దేశాన్ని జయించాను.
2: I conquered India.
1: అన్ని రాజ్యాలు నేను జయించాను.
2: I could conquer the whole world.
1: ఏవి నాకు సహాయం చేయలేదు.
2: None could come to my rescue at the end.
1: కానీ ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
2: I realized that it's only sacrifice that would help me.
1: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతోనే మనం ధనాన్ని తీసుకుని పోము.
2: At the end we cannot take money with us.
1: నీవు ఎంత దాచిపెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవస్తుంది.
2: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
1: కనుకనే ఈ ధనం పైన ఆశ పెట్టుకోకు.
2: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
1: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
2: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ విజ్డమ్ అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
2: ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
2: And have more and more that
1: positive love.
2: And develop that wealth of
1: love. When
2: you have this wealth of love and wealth of truth, naturally you will be liberated. You will be successful.
1: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగడపకి ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
2: As you know that there are many rich people who leave this world in disappointment. As they could not carry anything with them.
1: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
2: సో వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఇస్ టు సర్వ్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ అవర్ సర్వీస్.
1: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
2: వీ హావ్ టు హెల్ప్ ఆల్ దోస్ హూ ఆర్ వీక్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ అండ్ సర్వ్ దెమ్.
1: కంటెదురుగా కష్టపడేటువంటి వాడిని సహాయం చేయకుండా ఏదో కంటి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే ఇది కేవలం పిచ్చితనం.
2: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
1: కనుక దేవుడు ఎక్కడ ఉన్నాడు?
2: Where is God?
1: దేవుడు నీలోనే ఉన్నాడు.
2: God is in you.
1: With you, in you, around you.
2: God is with you, in you, around you.
1: ఇలాంటి దేవుడిని నీవు వదిలేపెట్టి
2: you forget that God.
1: సహజ మానవులకు నీవు గౌరవిస్తుపోతే
2: and if you just go on in the body level.
1: లభించే ఆనందం ఏమిటి?
2: What is that you get at the physical level?
1: కనుకనే మనకు కట్టేటప్పుడు సహాయం చేసేది త్యాగమే.
2: వాట్ ఇస్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్ సక్రిఫైస్. నసుకా
1: లభ్యతే సుఖం త్యాగే నైకే అమృతత్వ మానసు.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెని, నాట్ అథారిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ కొత్త సంవత్సరం రావటం చేత,
2: because of this new year,
1: కొత్త బుద్ధులు మీరు పెంచుకోండి.
2: Let us have the noble qualities.
1: ఏంటి ఆ కొత్త బుద్ధులు?
2: What are they?
1: త్యాగము,
2: sacrifice,
1: ప్రేమ,
2: love,
1: సత్యము,
2: truth.
1: ఈ మూడింటిని పెంచుకుంటే మిమ్మల్ని ఎంతైనా ధన్యుని గావిస్తుంది.
2: These three will take us to the ultimate experience.
1: ఎదురుగా వచ్చేటువంటి మానవుని నేను ప్రేమించు.
2: Just love the person in front of you.
1: అతని దగ్గర మంచి మాటను మాట్లాడు.
2: And talk to him softly.
1: అతనికి ఏమైనా సహాయం చేయి.
2: Help him in every way.
1: ఇంతకంటే ఇచ్చినటువంటి సాధన మన దగ్గర మరొకటి లేదు.
2: There is no other spiritual path more than this.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
2: This is true spiritual practice.
1: కనుకనే మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
2: సో లాంగ్ వేర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్.
1: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
2: బాడీ ఈజ్ నెవర్ పర్మనెంట్.
1: దేహం పాంచభౌతికము.
2: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
2: ఇట్స్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
2: దీని వెలర్ ఇస్ ఎటర్నల్.
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: This indweller has neither beginning nor an end, the liberation or bondage.
1: Ah, dehiye deva devudu.
2: And that indweller is God.
1: ఆ దేహ దేవుణ్ణి మీరు మీ దగ్గర పెట్టుకున్నారు.
2: యు హావ్ గాడ్ ఇన్ యూ విత్ యూ.
1: నువ్వు ఎక్కడి నువ్వు పూజిస్తున్నావు?
2: అండ్ హౌ
1: ఎవరిని నీవు పూజిస్తున్నావు?
2: హూమ్ ఆర్ యూ వర్షిప్?
1: ఎవరిని నీవు ఆరాధిస్తున్నావు?
2: హూమ్ ఆర్ యూ వర్షిపింగ్?
1: నిన్ను నీవే ఆరాధన చేసుకోవాలి.
2: యు ఆర్ వర్షిపింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: నీవే గౌరవించుకోవాలి.
2: యు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీవే అవమానం చేసుకుంటున్నావు.
2: డు నాట్ హ్యూమిలియేట్ యువర్ సెల్ఫ్.
1: కనుకని పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్. Be ready to sacrifice.
1: Ah, sacrifice lopane sarvamu labhistundi.
2: Out of sacrifice you can accomplish everything.
1: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు.
2: A man without spirit of sacrifice can never be peaceful.
1: శాంతి శాంతి శాంతి శాంతి.
2: We just utter peace.
1: ఈ శాంతి కోసమే అన్ని దేశముల వారు ప్రార్థిస్తూనే ఉన్నారు.
2: People from all over the world pray for peace.
1: కానీ వారికి ఏమి చిక్కుతుండాలి?
2: ఏమి
1: లభించడం లేదు.
2: నథింగ్ వాట్స్ ఎవర్.
1: నిరాశ అనిస్పృహ నిరంతరము దుఃఖంతోనే మునిగిపోతున్నారు.
2: దే ఆర్ జస్ట్ డిస్పాండెంట్, డిసప్పాయింటెడ్, ఫ్రస్ట్రేటెడ్, డిప్రెస్డ్.
1: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫర్ ఈజ్ అవర్ వర్షిప్ దెన్?
1: కనుక మన నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
2: ది ఎటర్నల్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ అస్.
1: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, ఇన్ యూ, అబవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుడిని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
2: వీ ఫర్గెట్ ది గాడ్ విత్ ఇన్ అండ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఔటర్ వరల్డ్. ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: మీ చదివిన చదువును,
2: ఆల్ ది స్టడీ,
1: మీ సంపాదించేటువంటి ధనమును,
2: మనీ,
1: కానీ తోటి మానవులకు పంచు.
2: షేర్ ఇన్ ది నేబర్హుడ్.
1: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
2: And then who is the master of your money?
1: Kari ee dharmam adhikari daivame.
2: The master of your money is God himself.
1: Kanaka idantha daiva trust.
2: And your so it belongs to God's trust.
1: Ee trust ku daivame president.
2: And the money belongs to God's trust and God is the president.
1: Athani nee trust ga teeskoni ee dharmam entaina nee sadhan cheyi.
2: Worship God who is the president of all this trust.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Kanuka meeru dharmulu kaani inke vidhamaitundi vastu aanadalu kaani aasha pettukoni vaatini sedhi అభివృద్ధి చేసుకోకండి.
2: డోంట్ గో ఆన్ డెవలపింగ్ ది వరల్డ్లీ డిజైర్స్ టువర్డ్ ద పవర్ అండ్ ద సెల్ఫ్ టెన్సిల్స్ అండ్ ట్రాష్.
1: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
2: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో కూడా ఊరకో పోరక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: అట్టి దైవాన్ని వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
2: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: కనుక అట్టి ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు?
2: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్?
1: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే.
2: టుడే వీ ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
1: ఎందుకు?
2: వై?
1: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
2: దెర్ఫోర్ వీ కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
1: ఇది కాదు మనం కాపాడేటువంటిది.
2: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
1: పిటికిడ అన్నమైనా చాలు మనకు.
2: After all, the morsel of food is enough.
1: ఆ పిటికెట్లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి.
2: And just serve morsel of food.
1: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
2: You just keep up the life of the other person.
1: ఇదే నీ పెద్ద సాధన.
2: This is the spiritual practice.
1: ఇట్టి సాధన వదిలిపెట్టి
2: యు గివ్ అప్ దట్ ప్రాక్టీస్.
1: సులభమైన సున్నితమైన ఈ ప్రేమ తత్వాన్ని మొదలుపెట్టి
2: యు జస్ట్ గివ్ అప్ దట్ సాఫ్ట్ టెండర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
2: యు జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
1: అంతకును కేవలం వెరితనము.
2: ఇట్స్ ఆల్ ఫూరిష్నెస్.
1: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
2: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్ లేట్ ఏ ఫూల్.
1: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
2: హిస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్.
1: అది ఎప్పటికీ నీ దగ్గర నిలచదు.
2: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
1: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్క నీటిలో పోతుంది.
2: ఇట్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
2: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీ వన్.
1: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
2: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
1: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
2: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్.
1: అంతా నీ నుంచి వచ్చినవి.
2: ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ యూ.
1: నీ గౌరవమే నిన్ను కాపాడుతుంది.
2: యువర్ ఓన్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: నీ ఇతరులు అవమానం చేసినటువంటి అవమానమే నిన్ను శిక్షిస్తుంది.
2: ఇఫ్ యూ ఇన్సల్ట్ ఎనీబడి, నేచురల్లీ దట్ విల్ పనిష్ యూ లేటర్.
1: కనుక ఇలాంటి పనిష్మెంట్ కానీ ఆనందం కానీ దుఃఖం కానీ విక్రోపించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
2: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ ద కంట్రీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: మన షాడోనే మనం తెలుస్తుంటుంది.
2: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
1: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరం మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
2: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కనుక
2: సో
1: చర్చిల్
2: చర్చిల్
1: చర్చిల్ ఎంతో పోషించాడు.
2: వెల్ హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్
1: ఆఫ్ అందరి కూడా దూషించాడు.
2: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి.
1: ఇదంతా కేవలం కట్టగడపడికి ఏమి చేసింది?
2: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: కట్టగడపడికి అతనికే ఈ బాధ అందించింది.
2: అల్టిమేట్లీ హీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
1: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ ఆయన చేయలేదు.
2: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
1: ప్రాక్టీస్ లేనిటువంటిది ప్రయోజనం ఏమిటి?
2: విదౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్.
1: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
2: ఆల్ దిస్ ప్రీచింగ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
1: మనం ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని బోధనలు ఇచ్చినప్పటికీ అవి మనకి ఏమాత్రం సహాయం చేయదు.
2: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
1: కించిత్ సహాయం చేయి.
2: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
1: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
2: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్డ్ లేటర్.
1: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
2: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
1: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
1: కనుక ఎవరిని దూషించకండి.
2: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: అందరినీ ప్రేమించండి.
2: లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించండి.
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
1: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
2: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
1: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
2: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
2: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
1: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని ప్రాణిస్తుంది.
2: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్.
1: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
2: Bharatiyas are very lucky and fortunate.
1: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
2: దే హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రం పండితంగా లేదు.
2: సమ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమనే ఉంటుంటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్.
1: కనుకనే మనం ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
2: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ దిస్ లవ్
1: అది మనల్ని రక్షించేస్తుంది.
2: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: కనుక ఈ ప్రేమ తత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
2: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అఫోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ప్రేమ ముదిత మనసే కహు రామ రామ రామ రామ.

Bye-bye.

0: ప్రేమ సరుపురాలా నోరిచ్చినటువంటి ఉద్దరు తింటాను కాదు.
1: యూ హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడి, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడి.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటం కోసమని.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ చింతమును తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చింది.
1: ది హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే విత్ బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ట్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత.
1: భారత.
0: భా
1: భా
0: భక్తి.
1: భక్తి డివోషన్.
0: రా
1: రా
0: రాగము.
1: రాగము ట్యూన్.
0: త్యా
1: తా
0: త్యాగము.
1: తా త్యాగము సాక్రిఫైస్.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము?
1: ఐ హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గము వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: ఏ ఒక్క ఇది వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఎందుకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: Inta goppa dharam manam daggara pettukoni enduku manam baadha padali?
1: With all this plenty and prosperity, why should we suffer?
0: Kanuka prema swarupulara,
1: embodiments of love,
0: ee chalive chadavulu,
1: all the education,
0: rase vradalu,
1: all your writing,
0: chese panulu,
1: the deeds,
0: anni bhagavat karyalaga meeru bhavinchukondi.
1: All of them be offered, dedicated to God.
0: Sarva dharma parichchya mamekam saranam vacha.
1: Surrender unto the lotus feet of God only.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: Therefore we have to dedicate ourselves to God.
0: అప్పుడే మీకు సర్వ విధాన శాంతి చిక్కుతుంది.
1: Then you will be peaceful.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanti Nilayam on New Year's Day. Baba declared that the money we earn belongs to God's trust and that God himself is the president of this trust. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: విచ్ ఇస్ ది మదర్ ల్యాండ్ ఆఫ్ అవర్స్ ఈజ్ ద వన్ విచ్ హ్యాస్ ఎర్న్ ఫేమ్ ఇంటర్ కాంటినెంటల్. అవర్స్ ఇస్ ద ల్యాండ్, భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హ్యాస్ డిఫీటెడ్ ఆల్ ఫారిన్ ఎనిమీస్ అండ్ వన్ విక్టోరియస్ బ్యాటిల్స్. అవర్స్ ఇస్ ద వన్, భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హ్యాస్ ఎర్న్డ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ నేమ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆల్ అదర్ ఫైన్ ఆర్ట్స్. భారత్ హ్యాస్ గివెన్ బర్త్ టు యూ అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ ది ధర్మ, ద ఆనర్ అండ్ ధర్మ ఆఫ్ భారత్ ఈజ్ ప్రొటెక్టెడ్, ఫాస్టర్డ్ అండ్ డెవలప్డ్. డివోటీస్, దిస్ ఈజ్ యువర్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: భరత

0: ఆరెంజ్ పండు పోల్చారు. ది ల్యాండ్ ఆఫ్ భారత్ కెన్ బి కంపేర్డ్ టు ఎన్ ఆరెంజ్ ఫ్రూట్. కనగా జాతులు మతములు తొనలు కాదే. ది ఇన్సైడ్ ద పీసెస్ విచ్ కాన్స్టిట్యూట్ ది ఆరెంజ్ ఫ్రూట్ మే బి కంపేర్డ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్స్ విచ్ ఆర్ దేర్. భిన్న తెగలును వృత్తులు అవి ఎన్ని ఉన్నా దేర్ మే బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ ఫాలో డిఫరెంట్ ప్రొఫెషన్స్ అండ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ మే బి దేర్.
1: భరత దేశాన పుట్టుటే భాగ్యమగును కాదా మరి?
0: Is it not a great good fortune to be born in the land of Bharat to whichever community and religion and caste you belong to?
1: Aikamatyambu jnanamun andajeyu divya jyotini veliginchu desamidiye.
0: This is the land which can make the unity and the divinity shine in its fullness.
1: Pavitramaina Bharat desamu అనాది కాలము నుండి ఆస్తిక్యాన్ని ప్రబోధిస్తూ ప్రచార ప్రబోధన చేత ఆచరణను అందిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ ది టైమ్స్ ఇన్ మెమోరియల్ భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ టీచింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హెస్ బీన్ ప్రూవింగ్ బై బోత్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ బై ప్రాక్టీస్.
1: లోక సమస్త సుఖినోభవంతు అన్నదే హైందవ సాంప్రదాయం యొక్క లక్ష్యము.
0: ద ట్రెడిషన్ ఆఫ్ Hindu land is that everyone in the world should be happy, all the world should be happy.
1: Itti pavitra Bharat deshamunandu janminchinatuvanti bharatiyulu yokka sukhatamu adrishtamu entayo koniyadadaginadi.
0: In such a great land as Bharat, the people who have been born in that particular land, how fortunate they are.
1: Sahasra sirisha purushah సహస్రాక్ష సహస్రపాద్. అన్ని శిరస్సులు అన్ని నేత్రములు అన్ని పాదములు అతని యొక్క అంగములే.
0: ఆల్ ద హెడ్ ఆల్ ద ఐస్ ఆల్ ద ఫీట్ ఆర్ ద లింబ్స్ ఆఫ్ ద కాస్మిక్ పర్సన్.
1: విశ్వమే విష్ణు స్వరూపము.
0: ద వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: ప్రతి పదార్థమునందు కూడాను అస్థి భాతి ప్రియ నామ రూపములనేటువంటి ఐదు తత్వములు కూడి ఉన్నవి.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపుల్స్ అస్థి భాతి ప్రియం నామ అండ్ రూప.
1: మొదటివి మూడైనటువంటి సచ్చిత్ ఆనందములే మానవుని యొక్క నిజస్వరూపములు.
0: ద ఫస్ట్ త్రీ ప్రిన్సిపుల్స్ సచ్చిత్ ఆనంద్ ఆర్ ద రియల్ ఫామ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నామ రూపములు కల్పితములు.
0: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ క్రియేటెడ్ వన్స్.
1: నిజముగా మానవుని యొక్క స్వభావము చాలా పవిత్రమైనటువంటిది.
0: ట్రూలీ స్పీకింగ్ ద నేచర్ ఆఫ్ హ్యూమానిటీ ఈజ్ మోస్ట్ సీక్రెట్.
1: నిర్మలమైనటువంటిది.
0: ఎక్స్ట్రీమ్లీ ప్యూర్.
1: నిస్వార్థమైనటువంటిది.
0: అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
1: కానీ ప్రకృత దోషమును కొట్టడం పడటం చేత మానవత్వంలో మాలిన్యం ఏర్పడుతూ వచ్చినది.
0: బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హిమ్.
1: మానవుని యందు ఆవిర్భవించినటువంటి ఈ సచ్చిత్ ఆనందం యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బేసికలీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ కాన్స్టిట్యూట్స్ సచ్చిత్ అండ్ ఆనంద.
1: మానవుని ఆవరించినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలం మాటలతో పోవున్నది కాదు.
0: ఇగ్నరెన్స్ విచ్ హెస్ ఎన్గల్ఫ్డ్ ద మ్యాన్ కెనాట్ బి రిమూవ్డ్ బై మియర్ వర్డ్స్.
1: ఎంత సంపద కలిగినప్పటికీ ఎన్ని ఉత్తమమైనటువంటి యొక్క అధికారములు చేపట్టినప్పటికీ ఎంత విద్యావంతుడైనప్పటికీ మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా తొలగించలేవు.
0: However much wealth one may possess, whatever high position one may occupy, and whatever high education one may have, it is not so easy to remove ignorance which is in one's heart.
1: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడీ
1: మానవులకు లభించేటువంటి యొక్క సంతోషము కాని ఆనందము కాని సుఖము కాని ఐశ్వర్యము కాని వీటిని చూచి మనం మురిసిపోరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ అండ్ ది జాయ్ దట్ వన్ మే గెట్ అండ్ ది హ్యాపీనెస్ దట్ వన్ మే గెట్ అండ్ ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ టెంపరీ బ్లిస్ దట్ వన్ మే గెట్.
1: ఇది కేవలం వచ్చిన మాత్రమే కాదు, పోవుట కూడా జరుగుతున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ దట్ దీస్ హ్యాపెన్ టు కమ్ టు అస్ బట్ దే గో అవే ఫ్రమ్ అస్.
1: ఈ సుఖ దుఃఖములు అనేటువంటిది వచ్చిపోయే బంధువుల వంటివి మాత్రమే.
0: జాయ్ అండ్ సారో మే బి కంపేర్డ్ టు ద రిలేటివ్స్ హూ విజిట్ అస్ నౌ అండ్ దెన్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విస్మరించక, క్షణికమైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములకు లొంగక, తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకునేందుకై తగిన ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ దట్ హిస్ రియల్ నేచర్ ఇస్ రికగ్నైజ్డ్ వితౌట్ ఫాలింగ్ ఎ ప్రే టు ద టెంపరీ జాయ్ దట్ మే బి దేర్. దేర్ఫోర్ హాస్ టు మానిఫెస్ట్ డివినిటీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: మానవుని యొక్క దేహము నీటి బుడగ వంటిది.
0: మ్యాన్స్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ వాటర్ బబుల్.
1: దీనిని ఆశ్రయించి మాత్రం మనం జీవించరాదు.
0: వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దాట్ అండ్ గో ఆన్ లివింగ్ ఎ లైఫ్.
1: సుఖమునకు ఎట్టి వికారము, దుఃఖమునకును అట్టి వికారమే.
0: వాట్ ఎవర్ ది ఫామ్ దట్ యు గెట్ ఇన్ జాయ్ ద సేమ్ థింగ్,
1: సుఖ దుఃఖములు రెండు కూడా వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్ దేర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ నేచర్.
1: ఇట్టి వికార స్వరూపమైనటువంటి యొక్క భావములను ఆవరించి వరించి సత్యమైనటువంటి యొక్క స్వభావమును తాను మరచడం మానవుని యొక్క కర్తవ్యము కానేరదు.
0: వన్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ ఫామ్ దట్ వన్ ఈజ్ లైక్లీ టు గెట్ అండ్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ హిజ్ రియల్ నేచర్ అండ్ హిజ్ రియల్ డివినిటీ.
1: సర్వం నిత్యం సర్వగతం అనగా ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేశకాలమునకు అతీతమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ పర్మనెంట్ ఎంటిటీ. ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద థింగ్స్ విచ్ రిలేట్ టు ఎ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ ఎ కంట్రీ.
1: ఆత్మజ్ఞాన విచారణమే సనాతన ధర్మము.
0: సనాతన ధర్మ ఈజ్ బేసికలీ ఎన్క్వైరీ ఇన్ టు ఆత్మజ్ఞాన.
1: ఇట్టి ఆత్మజ్ఞాన విచారణ స్వరూపమైనటువంటి యొక్క సనాతన ధర్మమును అనుసరించడమే జీవుని యొక్క కర్తవ్యము.
0: హ్యూమన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు ఫాలో దిస్ సనాతన ధర్మ.
1: అంతవంత ఇవి దుఃఖ దేహ. ఈ దేహము యొక్క తత్వం అనేటువంటిది అంతమయ్యేటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది బాడీ ఈజ్ వన్ దట్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: మలినపు కొంప.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ ఓడర్స్.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: దిస్ ఈస్ ద వన్ విచ్ అండర్ గోస్ డిఫరెంట్ చేంజెస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: భవసాగర మీదగలేని కంప.
0: దిస్ ఈస్ ద వన్ విచ్ కెనాట్ హెల్ప్ యూ టు ట్రావెల్స్ ది టు క్రాస్ ది ఓషన్ ఆఫ్ భవ.
1: అమ్ముల పదలమ్ము మనం ఎప్పుదలంప.
0: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ, దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ పియర్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఆరోస్.
1: మే నుశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అన్నారు.
0: ఓ మైండ్ డోంట్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎ పర్మనెంట్ థింగ్, టేక్ షెల్టర్ అండర్ ద ఫీట్ ఆఫ్ హరి.
1: పంచభూతములు పాంచభౌతిక దేహమును మాత్రమే బాధించవచ్చును కాని పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏమాత్రం కూడా కదిలించలేవు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ మే కాజ్ పెయిన్ టు ద బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్, బట్ ఇట్ కెనాట్ టచ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: మానవుడు అనగా విశ్వాసం కలిగినటువంటి వాడు.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫెయిత్.
1: విశ్వసించదగినటువంటిది మానవత్వము.
0: టు హ్యావ్ ఫెయిత్ దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ హ్యుమానిటీ.
1: పవిత్రమైనటువంటిది మానవత్వము.
0: హ్యుమానిటీ ఈజ్ ఎసెన్షియలీ సేక్రెడ్.
1: జీవించదగినటువంటిది మానవత్వము.
0: హ్యుమానిటీ లివ్స్ ఫర్ ఎవర్.
1: లక్ష్యమును వీడక,
0: వితౌట్ ఫర్గెటింగ్ ద గోల్ ఆఫ్ లైఫ్,
1: మానవత్వమును సార్థకం గావించుకోవటమే తమ యొక్క కర్తవ్యము.
0: యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ శాంక్టిఫై యువర్ ఆపర్చునిటీ.
1: శరీరము, మనసు, ఆత్మల యొక్క కూడికనే మానవత్వము.
0: మానవత్వ ఆర్ హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు మానవుని యొక్క స్వభావం నిరూపించుచున్నది.
0: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్,
1: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోల్పోతున్నది.
0: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావర్స్ అప్వర్డ్స్.
1: వీటిని చేయుట, తెలుసుకునుట, ఉండుట అని దీనికి ఒక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ డూయింగ్, బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
1: చేయుట అనగా శరీర మాధ్యం కనుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు, అనుసరించుచు, ఆచరించుచు వచ్చుచున్నది.
0: డూయింగ్ రెఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ విచ్ ఆర్ ఎంజాయిన్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బాడీ.
1: దేహమే లేకుండా ఎట్టి ధర్మ కర్మలు కూడాను ఆచరించటకు వీలు కాదు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ బాడీ, యూ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ డ్యూటీస్ ఎంజాయిన్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్.
1: కనుకనే సమస్త కర్మల కూడాను ఆచరించడానికి అనుకూలమైనటువంటి యొక్క కరణము ఈ యొక్క దేహము.
0: దేర్ ఫోర్ బాడీ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ హెల్ప్స్ యూ టు పర్ఫార్మ్ ఆల్ ది డ్యూటీస్ ఎంజాయిన్ ఆన్ యూ.
1: ఇక రెండవది మనస్సు.
0: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థాట్.
1: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
0: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా కూడా మనోమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కానీ, వ్యక్తి కానీ, విషయము కానీ ఇందులో కానరాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
1: మంచి చెడ్డల విచారణ కూడా మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద
1: నిత్యానిత్య విషయ పరిశీలన కూడా మనసు వల్లనే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుకని మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము.
0: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్డ్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
1: ఇంకా ఆత్మ, ఇది నిత్యమై, సత్యమై, నిర్మలమై, నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
0: దెన్ నెక్స్ట్ ఈజ్ ఆత్మ విచ్ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ నెవర్ డైయింగ్ విచ్ ఈస్ ఎఫల్జెంట్.
1: ఇది ఎట్టి కూర్పుల చేత కాని, మార్పుల చేత కాని మార్పు చెందినది కాదు.
0: ఆత్మ ఈజ్ వన్ విచ్ డజంట్ అండర్గో ఎనీ చేంజ్ ఎయిదర్ బై అడిషన్ ఆఫ్ థింగ్స్ ఆర్ బై సబ్ట్రాక్షన్.
1: ఇది మానవుని అంతరాత్మ యందు పరంజ్యోతిగా వెలుగుతున్నది.
0: ఇన్ ది ఇన్నర్ కోర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ దిస్ విల్ బి షైనింగ్ ఎఫల్జెంట్లీ.
1: దానిని దైవత్వం అని కూడా పిలుచబడుతున్నవి శాస్త్రములు.
0: ది స్క్రిప్చర్స్ హావ్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యాజ్ డివినిటీ ఇట్సెల్ఫ్, గాడ్ హెడ్.
1: భారతీయుల పవిత్రమైన శాస్త్రములు, చరిత్రములు కూడాను ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
0: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హెస్ బీన్ ఎక్స్పౌండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
1: భగవంతుడు ఆత్మస్వరూపమని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
0: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దట్ లార్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
0: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
1: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
0: Bible has been describing that you will be able to just get divinity only when you purify your own heart.
1: Pavitra karyamu acharinchi hrudayamu nirmalamainatundi sthitilo unchukovatame divyattamainatundi daivattamu ani Muhammadiyulu anaga Quran bodhisthu vachinadi.
0: Quran also has been describing that by purifying your heart with such activity which can purify your heart, you can find divinity within yourself.
1: Sadbhavamula chetanu, సత్కర్మల చేతను, సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
0: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దట్ బై గుడ్ థాట్స్ good deeds and good behavior you'll be able to reach divinity.
1: ye tavata sarva matamlo yokka saramu sarva margamulo yokka karvamu damyamu gamyamu anni kudanu hrudayam yokka pavitratane nirupistoo vachinadi.
0: The sum and substance of all this is that all the scriptures, all the religions, and everyone has been expounding the fact that one must have pure heart.
1: Kanuka prema annatvantidi leka satyamu annatvantidi దేహమునకు మాత్రమే సంబంధించినది కాదు, హృదయమునకు సంబంధించినటువంటిది.
0: లవ్ అండ్ ట్రూత్ ఆర్ నాట్ సో మచ్ విత్ రెఫరెన్స్ టు ద ఫిజికల్ బాడీ యాజ్ సచ్, బట్ దే ఆర్ ఎసెన్షియలీ అసోసియేటెడ్ విత్ వన్స్ హార్ట్.
1: మానవుడు నిజముగా ఆత్మస్వరూపుడే.
0: ట్రూలీ స్పీకింగ్ మ్యాన్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: అయితే తన యొక్క ఇట్టి స్వస్వరూపాన్ని మర్చిపోయి క్షణికమైనటువంటి క్షుద్రమైనటువంటి లౌకికమైనటువంటి ఈ భోగభాగ్యములకు మురిసిపోయి భగవంతుణ్ణి మర్చిపోతున్నాడు.
0: బట్ బీయింగ్ స్వేడ్ బై థింగ్స్ విచ్ ఆర్ టెంపరీ విచ్ ఆర్ వరల్డ్లీ హీస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ ట్రూ నేచర్. అన్ఫార్చునేట్లీ
1: ఈ లౌకిక సుఖమును ఆశించు నిమిత్తమై అనేక ప్రయత్నములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: డిజైరింగ్ ద హ్యాపీనెస్ అండ్ జాయ్ ఆఫ్ ద వరల్డ్ he has been putting himself to innumerable problems and troubles.
1: Kadaku tana prayatnamulu phalinchaka sadhinchinatvanti danini poorthiga anubhavinchaleka nirashache nispruhache asantruptito jeevitanni gadaputunnadu.
0: At the end of it all he is not been able to satisfied with all the ambitions, he has not been able to realize them, and he is
1: kani 190 vantulu manavulu nirvirama krishiche నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్లాడుచూ తమ అశాంతిని అందుకుంటున్నారు.
0: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజనస్లీ వర్కింగ్ ఫర్ థింగ్స్ నాట్ నోయింగ్ వాట్ దే విల్ హావ్ టు వర్క్ ఫర్, నాట్ నోయింగ్ వాట్ ఈస్ కరెక్ట్ అండ్ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ స్టేట్.
1: ఇంతటితో తన యొక్క ప్రయత్నమును విరమించుట లేదు.
0: ఈవెన్ విత్ దాట్ ఈస్ నాట్ పుట్టింగ్ ఎన్ ఎండ్ టు హిజ్ ఓన్ ఎఫర్ట్స్.
1: మానవుని యందు ఉండేటువంటి మానవత్వాన్ని దైవత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: హీఈస్ ఫర్గెటింగ్ ద హ్యూమన్ నేచర్ విచ్ ఇస్ ఇంబెడెడ్ ఇన్ హిమ్ అండ్ ఆల్సో ద డివినిటీ విచ్ హీఈస్.
1: దానవత్వాన్ని పెంపొందింప చేసుకుంటున్నాడు.
0: హీఈస్ డెవలపింగ్ ద డెమానిక్ నేచర్ ఇన్ హిమ్.
1: తనకు తాను పతనమవుకుటయే కాక తోటి మానవులు కూడా పతనము గావించుతున్నాడు.
0: నాట్ మెయిన్లీ హీఈస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ బికమింగ్ ది కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్.
1: దీని అన్నింటికి మూల కారణము,
0: the primary reason and cause for all this is
1: dharma baddhamaina neema baddhamainatvanti oka jeevitamunu alakshyam cheyatame.
0: Ignoring a life which is based upon right conduct and which is based upon some discipline.
1: Dharma eva ato moolam, dharmamu annintiki nee moolamainatvantidi.
0: It is dharma, the righteous conduct, which is the root and the foundation of all the other things.
1: Dharma me goppa sugunamu,
0: dharma is a great virtue.
1: Dharma managa kevalamu manavudu nitya jeevitamulo tama tama kartavyamunu gurtinchukotamu aacharinchatam maatrame kaaneradu.
0: Dharma does not necessarily refer to only the conduct which is రెస్ట్రిక్టెడ్ టు డే టు డే లైఫ్.
1: అనేక మంది ధర్మం అనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కన్సిడర్ ధర్మ యాజ్ ఎ సినానిమ్ ఆఫ్ మొరాలిటీ.
1: ఇది నిజమైన ధర్మము కానేరదు.
0: బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ ధర్మ.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ రెఫర్స్ టు the capacity of the man to manifest the divinity and the life principle which is there in him.
1: Manavuni yokka chaitanyam tattvamunu ahankara bhavam che ahankara sutram che tattinappude idi tiguna swaroopamainatvanti dharmanga yerpadutundi.
0: When the principle of chaitanya which is in man is bound by the three gunas in him, then only he develops all sorts of problems.
1: Srishti chaitanyamune ishvara baddhanga manam bhavinchinappudu ఇదియే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
0: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దాట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ద ది ఆత్మ ఇట్సెల్ఫ్.
1: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ సీయింగ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
1: బాహ్యమైన లౌకికమైన ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
0: ఆల్ ది అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ గుణాస్.
1: స్వధర్మము అనగా స్వ అనగా ఆత్మధర్మమే.
0: స్వధర్మ రిఫర్స్ టు ది ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
0: ది అదర్ పరధర్మ రిఫర్స్ టు ధర్మ రిలేటింగ్ టు ద బాడీ.
1: దేహధర్మములు అనిత్యములు.
0: ధర్మ రిలేటింగ్ ద బాడీ ఇస్ ఇంపర్మనెంట్.
1: మార్పులతో కూడినటువంటివి.
0: ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ చేంజెస్.
1: యుగ యుగములందు కూడా ఇట్టి మార్పులు జరుగుతూనే వస్తున్నవి.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అండ్ ఏజ్ టు ఏజ్ దెన్ వి చేంజెస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: కానీ ఇట్టి ధర్మములు ఆత్మధర్మములుగా మనం విశ్వసించరాదు.
0: సచ్ ధర్మ రిలేటింగ్ టు ద బాడీ విచ్ అండర్గోస్ చేంజ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆత్మధర్మ.
1: ఈ ధర్మములు ఎందే కూడాను గృహస్థ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అనేటువంటి అనేక రకంగా ఉంటుంటాయి.
0: అమంగ ధర్మ దేర్ ఆర్ ధర్మ అసోసియేటెడ్ విత్ ది స్టేజ్ ఇన్ లైఫ్ లైక్ గృహస్థ ధర్మ.
1: ఇవి కేవలము మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి మాత్రమే.
0: ఆల్ దీస్ ధర్మాస్ హ్యావ్ టేకన్ దర్ బాత్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్.
1: జీవిత పరమావధి సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి.
0: బట్ వీ హావ్ టు ఫాలో ఆత్మధర్మ విచ్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కేవలం దేహధర్మమును మాత్రమే అనుసరించడం చేతనే మనం మృగములుగా తయారవుతున్నాము.
0: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మ రిలేటెడ్ టు ది బాడీ వీఆర్ బికమింగ్ అనిమల్స్.
1: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ విత్ రిఫరెన్స్ టు ద మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ.
1: శారీరక మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యూల్ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మధర్మ.
1: దేహము చేయుట, మనసు ఆలోచించుట.
0: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్. మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
1: ఆత్మ సాక్షిభూతమై ఉండుట.
0: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
1: ఈ మూడింటి యొక్క కర్తవ్యము వివిధములుగా ఉండినప్పటికీ
0: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్.
1: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ
0: దే మే బి టేకింగ్ త్రీ డిఫరెంట్ పాత్స్.
1: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దెర్ ఈస్ ఎ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకం గావించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి యొక్క మార్గమును అనుసరింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థం ఆశించాలి.
0: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ అర్థ.
1: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకం అవుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ దెన్
1: ధర్మమును మాత్రం విసర్జించి అర్థకామములు ఎందే అరులు చాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
0: యూ గో against dharma and follow artha and karma, you will be going on the wrong track.
1: Artha kaamamulu anetundi dharmamulu aacharinchinappudu mocham manaku sahasiddhanga yerpadutundi.
0: When artha and kama follow dharma, you will be able to reach moksha easily.
1: Mohachayame mocham anetundi oka sulabha margaanni manamu anusarinchochu.
0: Freedom from infatuation is moksha. This we can achieve by that path.
1: Kanuka manavattam anetundi kevalamu ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
0: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
1: మా అనగా కాదు.
0: మా రెఫర్స్ టు నో.
1: నవ అంటే క్రొత్తది.
0: నవ రెఫర్స్ టు
1: మానవ అంటే ఇది క్రొత్తది కాదు అని దీని అర్థము.
0: మానవ మీన్స్ దట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే, రోతదే.
0: దిస్ ఈజ్ ద వన్ which has been coming from a number of births, very old one.
1: కనుక ఎంతకాలమైనా కూడా మన యొక్క మానవత్వాన్ని పాతగానే రోతగానే అనుభవిస్తుంటే ఇంకా నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఏనాడు మనం అనుభవించేది?
0: ఇఫ్ యూ గో ఎంజాయింగ్ దిస్ హ్యూమన్ నేచర్ ఇన్ ద ఓల్డ్ ఫ్యాషన్ ఇన్ రాటన్ ఫ్యాషన్ వెన్ ఆర్ వీ గోయింగ్ టు ఫాలో ద రైట్ పాత్.
1: కనుకనే సర్వమును బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపాన్ని మనం నిరూపించాలి.
0: Therefore, we have to undertake to prove the fact that everything consists of Brahma only. Everything is Brahma.
1: మన సమాజంలోనే సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింపు చేసుకోవాలి.
0: We have to manifest the ఈశ్వరతత్వ in the society itself.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
0: That is why it is said that God exists everywhere.

0: the stars are Brahma, sun is Brahma, moon is Brahma.
1: స్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ
0: వాటర్
1: తల్లి అన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ
0: వాటర్ ఇస్ బ్రహ్మ హెవెన్ ఇస్ బ్రహ్మ వైకుంఠ ఇస్ బ్రహ్మ ఫాదర్ ఇస్ బ్రహ్మ మదర్ ఆల్సో ఇస్ బ్రహ్మ
1: సంపదంతయు బ్రహ్మ దుర్లభ్యమది బ్రహ్మ
0: వెల్త్ ఇస్ బ్రహ్మ అండ్ గుడ్ ఆబ్జెక్ట్స్ ఇస్ ఆర్ బ్రహ్మ
1: పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ
0: ఇట్ ఇస్ బ్రహ్మ
1: పుట్టించుటది బ్రహ్మ గృహిణి బ్రహ్మ
0: ఇట్ ఇస్ బ్రహ్మ విచ్ కాజెస్ బర్త్ ఇట్ ఇస్ బ్రహ్మ విచ్ ప్రొటెక్ట్స్ ఇట్ ఇస్ బ్రహ్మ విచ్ పుట్స్ అన్ ఎండ్ టు ద లైఫ్
1: కాలమంతయు బ్రహ్మ కాయము అది బ్రహ్మ
0: ద ఎంటైర్ టైమ్ ఇస్ బ్రహ్మ యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆల్సో బ్రహ్మ
1: ప్రకృతి అంతయు బ్రహ్మ ప్రాణంబు బ్రహ్మ
0: ద ఎంటైర్ నేచర్ ఇస్ బ్రహ్మ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ బ్రహ్మ
1: సర్వమును బ్రహ్మ మరియు ఈ సభయు బ్రహ్మ
0: ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ అండ్ దిస్ అసెంబ్లీ ఇట్సెల్ఫ్ ఇస్ బ్రహ్మ
1: సత్యమును బ్రహ్మ
0: రూత్ ఇస్ బ్రహ్మ
1: తెలుపు ఈ సాయి బ్రహ్మ
0: Sai, who is telling all this, is himself Brahma.
1: Sarvamnu Brahmamayami.
0: Everything is full of Brahma.
1: Brahmaku vereinatvanti oka padartham marokati ledu.
0: There is nothing which is different from Brahma.
1: Sarvamu Bhagavat Swarupakanga undinappudu manam vetukute ekkada, taanu chikkute ekkada.
0: When everything is the manifestation of Brahma, where have to search Brahma? And how can he be found elsewhere?
1: Vishwamanta prana vibhuni mandiramaina vidivakli ekkada.
0: If the entire world is an open building, how can you find a door for that?
1: Vishwamanta mandiramainappudu vidiki inkekkada sthanam unnadi. Vidiye lenappudu inka vaakali deenekenduku.
0: If the entire world is only a bungalow, where is the street for you? There is no street at all.
1: Vishwavibhude, nee hrudayeshwarudu.
0: The Lord of the universe is the Lord of your heart also.
1: Veena tantrulu meedi, prana tantrulu naati, ananda bhasmamuto aatmarpanam cheya. Adiye vaikunthamu, adiye daivatvamu.
0: If you play upon the strings of your heart, as if you are playing on the strings of Veena, and offer your own heart to himself, then you will find Vaikuntha there itself.
1: Bhagavantuni yokka sampadalu kaani, Bhagavantuni yokka aishwaryamulu kaani, manaku anukoolamainatundi margamlo andistu vachadu.
0: God has been giving the entire wealth and prosperity relating to God in the way that it is most appropriate.
1: Aishwaryamulaku varasule meerandaru.
0: You are all the heirs apparent for this particular wealth and prosperity of God.
1: ఐశ్వర్యం ఏమిటో మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: బట్ యూ హ్యావ్ టు మేక్ ఎ ఫస్ట్ టు రికగ్నైజ్ వాట్ దట్ రియల్ వెల్త్ ఈజ్.
1: తాయికున్నట్టి ఐశ్వర్య సంపదలకు
0: ది వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయి
1: అటి ఐశ్వర్యమున్నది ఎచ్చోటనైనా
0: ది సాయిస్ వెల్త్ అండ్ ప్రాపర్టీ
1: సాయి ఐశ్వర్యమేమన్నా స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము
0: ఇఫ్ యు ఆస్క్ వాట్ ఈస్ ది వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయి ఇట్ ఈస్ ఓన్లీ లవ్
1: సాయి యొక్క ఐశ్వర్యములు ఈ భవనములు ఈ యొక్క మందిరములు ఇవి కాదు సాయి ఐశ్వర్యములు సాయి యొక్క ఐశ్వర్యం అనేటువంటిది నిస్వార్థమైన నిర్మలమైన పవిత్రమైన ప్రేమ ఒక్కటి మాత్రమే
0: సాయి
1: ఆ ప్రేమకు మీరు వారసులై ఆ ప్రేమను మీరు అనుభవించి ఆ ప్రేమను మీరు అందుకొని ఆ ప్రేమను మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తునకు చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము
0: సాయి వెల్త్ అండ్ ప్రాపర్టీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ all these bungalows అండ్ టెంపుల్స్ ఇట్ ఈస్ బేసికలీ ఆల్ హిస్ ప్రాపర్టీ ఈస్ సెల్ఫ్ లెస్ ప్యూర్ లవ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్
1: సర్వవ్యాపి అయినటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమైనటువంటి భగవంతునికి మీరు అర్పితం చేసేది ఏమిటి?
0: God who is omniscient, omnipresent and omnipotent, what is there which can offer to such a one?
1: Branti matrame manasika trupti nimittamai meeru inni vidhamulainatundi yokka arpitamulu gavistu vastunnaru.
0: All the things which you are offering is only an illusion which you are having. It is only for your own satisfaction that you are offering things to the Lord.
1: Brahmandamantata bravalu chundedi tanaku ఆలయం గుణమర్చ అలవియ గుణం.
0: ఫర్ ద వన్ హూ ఆక్యుపైస్ ది ఎంటైర్ కాస్మాస్ కెన్ యూ కన్స్ట్రక్ట్ టెంపుల్స్ ఫర్ సచ్ ఎ వన్?
1: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపము ఎవరు పట్టగలరు?
0: హూ కెన్ హోల్డ్ ఏ స్మాల్ ల్యాంప్ టు ద వన్ హూ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ a billion suns?
1: ajaharadulakaina alavikani tattvamu alavi rajulakaina andani vaadunu tana roopu ganugana nevari taramu.
0: Who can find out the form which is not accessible for ajaha and hara to find out?
1: Sarva jeevulayandu sancharinchedi tanaku సరి అయిన పేరిడ సాధ్యమగున.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ఆల్
1: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చ బొజ్జము తనకు పెట్టదగున.
0: ఫర్ ద వన్ ఇన్ హూజ్ స్టమక్ ద ఎంటైర్ కాస్మాస్ ఇస్ దేర్ హౌ కెన్ యూ ఆఫర్ ఎనీ ఫుడ్ ఫర్ సచ్ ఎ వన్?
1: బ్రతుకు కోసము బహు బాధ బద్దులైరి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ యు ఆర్ బౌండ్.
1: ఇది కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము ఒక పేరు ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ అండ్ గివింగ్ ఎ నేమ్ గివింగ్ ఎ ప్లేస్.
1: సర్వత పాడి పాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత ఏ హృదయము చేత ఏ వాంఛన చేత ఆరాధింతురో ఆచరింతురో ఆశింతురో ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
0: గాడ్స్ ఫామ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ దే హావ్ వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ దే హావ్ వాట్ టైప్ ఆఫ్ వర్షిప్ దే ఆఫర్.
1: భగవంతుడు కల్పవృక్షము కామధేనువు.
0: గాడ్ ఈజ్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ సెలెస్టియల్ కౌ.
1: ఎవరు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానినే తాను అనుగ్రహిస్తూ చేస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ గోస్ ఆన్ కన్ఫరింగ్ టు ఆల్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సీకర్స్ ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ గాని జ్ఞాని డిపెండింగ్ అపాన్ వాట్ ఆర్ యూ ఆస్పైరింగ్ ఫర్.
1: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ టు రీచ్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఈస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్.
1: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కాని ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్రమాక్స్ లైటో ఏ అరికన్ లైటనో ఏ టార్చ్ లైటో మనకు అవసరం లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ the shining moon, there is no need for any other type of help like a torch light or another lamp to enjoy the effulgence of moon.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు కనుక ఆ ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమించడం ద్వారానే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: As God is a very embodiment of love, you have to recognize God only through love.
1: కనుక ప్రేమనే మన యొక్క ప్రాణముగా మనం విశ్వసించాలి.
0: We have to firmly believe that it is the love which is our life.
1: మానవుని నుండి మొట్టమొదట ఆవిర్భవింపజేసేటువంటిది ఆవిర్భవించేటువంటి కూడా ఒక్క ప్రేమ మాత్రమే.
0: Right from the beginning it is the only love which manifests itself.
1: తదుపరి అన్ని గుణములు కూడాను ఆవిర్భవిస్తున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ లేటర్ ఆన్ ది అదర్ క్వాలిటీస్ హావ్ ఎమర్జ్డ్.
1: కనుక ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయములుగా ఉండకూడదు.
0: దేర్ ఫోర్ యువర్ హార్ట్ షుడ్ నాట్ బి ద వన్ విచ్ ఈస్ డివైడ్ ఆఫ్ లవ్.
1: ప్రేమమయమైనటువంటి యొక్క జీవితాన్ని గడపాలి.
0: యు మస్ట్ స్పెండ్ లవ్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: మానవుని యొక్క భావములు అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి.
0: ది ఫీలింగ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్స్.
1: రాగద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహుకేతువులు.
0: ది ట్రూ రాహుకేతుస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: నవగ్రహములు నవగ్రహములని మనం భావిస్తున్నామే కానీ ఇది భ్రాంతి మాత్రమే. రెండు గ్రహములే మనల్ని బాధిస్తున్నాయి, అదే రాగద్వేషములు.
0: We are thinking that there are 9 planets, Navagrahas. They are giving us trouble. It is not these 9, only 2, that is Raga and Dvesha.
1: Shankara vare shishyullo totakudu anetuvanti vaadu prashnistadu okati.
0: Totaka, a disciple of Shankara, questioned Shankara thus.
1: Gurudeva, ee jagattulo dikvijayamunu sadhinchinatuvanti vaadu evadu annadu.
0: He asked, ఓ మాస్టర్, హూ ఇస్ ద పర్సన్ హూ హాస్ కాంకర్డ్ ద వరల్డ్.
1: కేవలం రాజ్యములు సాధించినటువంటి వాడు విజయుడు కానేరదు.
0: ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఎ కింగ్డమ్ కెనాట్ బి కన్సిడర్డ్ విక్టోరియస్.
1: హిమాలయ పర్వతం ఎక్కి మొట్టమొదట అక్కడ ఒక ఫ్లాగ్ను చెక్కి ఇందులో గొప్ప వీరుడు అని భావించుకోవటము ఇది ఒక వీరత్వం కానేరదు.
0: టు గో అండ్ ఎస్టాబ్లిష్ ఎ ఫ్లాగ్, పుట్ ఎ ఫ్లాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిమాలయ.
1: సముద్రము ఎదగలిగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు.
0: వన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ ఆల్ సక్సెస్ ఇఫ్ హి స్విమ్స్ ద ఓషన్.
1: ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు.
0: ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ద వన్ హూ హాస్ వన్ ఎ నంబర్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్.
1: హిరణ్యకశిపుడు సముద్రములందు దిగి దానిని శోధించినటువంటి వాడు.
0: Hiranyaksha was one who entered into the depths of the ocean and conquered the oceans.
1: Ninnu nundi mannu mannu nundi minnunu kuda nu jayinatuvanti vaadu.
0: He is the one who has conquered the earth and the sky together.
1: Kaani sarvatra kuda nu taanu sancharinchi daivatvanni guttimpu cheyadaniki taginatuvanti krushulu chalpinatuvanti vaadu.
0: He is the one who went round all the worlds to find out where divinity is.
1: Kaani atti vaadu kodanu vijayanni sadhinchalekapoyadu.
0: Even that one was not able to achieve success and become victorious.
1: Nijamainatuvanti vijayudu evaru?
0: Who is the one who has achieved real victory?
1: Indriyamulanu nigrahinchinatuvanti vaade nijamaina vijayudu.
0: Only the one who has controlled his senses is the one who has succeeded.
1: Baludainatuvanti Prahladudu kodanu inta goppa vijayanni sadhinchinatuvanti Hiranyakashipuniki oka prashna vestunnadu.
0: Prahlada, who was a small boy, put a question to Hiranyakasapu, who had conquered a number of kingdoms.
1: Lokamulanniyun gadiyalona janinchina vaadavu, lokamulanniyun gadiyalona jayinchina vaadavu, indriya lokamu chittamun geluvaneeravu.
0: You are the one who had conquered all the worlds in a matter of a moment. But you have not been able to conquer your own senses and your own chitta.
1: Tandri, shudramainatuvanti chanikamainatuvanti ee rajyamunu neevu sadhinchadaniki jayinchadaniki neevu prayatnistunnavu.
0: Oh father, you have been trying to conquer the worlds which are temporary, which are after all
1: yuddhamulo cheyali. Adavilo sancharinchetunte mrugamunu kada champinattuga manavulu champinanta matramuna veerudu kaaneradu.
0: One does not become a hero by merely killing people as if they are merely animals or to be hunted in a forest.
1: Nee endu undinatuvanti mrugamunu neevu samharinchadaniki tagina krushi cheyamannadu.
0: Only when you destroy the animals inside your own heart you would be able to.
1: Nee durgunamulanetuvanti indriyamulu neevu mottamotta jayinchamannadu.
0: He asked his father to conquer the bad qualities in him and his own sense organs.
1: Loni shatruvulaku లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.
0: ద వన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఔటర్ ఎనిమీస్.
1: లోపల శత్రువులకే లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులను ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
0: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ డిఫీటెడ్ బై ది ఎనిమీస్ ఇన్ సైడ్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎనిమీస్.
1: అసాధ్యము,
0: దిస్ ఇస్ ఇంపాసిబుల్.
1: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి ఆస్త్రము.
0: ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ద ఇన్నర్ ఎనిమీస్ అండ్ ఎస్టాబ్లిష్ యువర్ కింగ్డమ్ ఫర్మ్లీ, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ లవ్ యూ బి ఏబుల్ టు డూ ఇట్.
1: కనుక ప్రేమ చేతనే మన యొక్క జీవితమును సార్థకం గావించుకుని, ప్రేమ చేతనే మనకు అడ్డు తగిలేటువంటి యొక్క ఈ అర్షద్వర్గములను జయించుకుని, దివ్యత్వమైన దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయటము అత్యవసరము.
0: కాంకర్ ఆల్ అవర్ ఇన్నర్ ఎనిమీస్ అండ్ వి హావ్ టు కాంకర్ ద సిక్స్ ఎనిమీస్ విచ్ ఫేస్ అస్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ సెల్ఫ్ ఫర్మ్లీ.
1: మనుజ అనగా మను చక్రవర్తి యొక్క సంతతి వారు మనుజులు అని దీనికి అర్థము.
0: ది వర్డ్ మనుజ టెల్స్ అస్ దట్ వి ఆర్ ఆల్ వి హావ్
1: అతని యొక్క సంతతి వారు అతని యొక్క ఆస్తినే మనము ఆశ్రయించాలి.
0: వి బిలాంగ్ టు ద లీనేజ్ ఆఫ్ మను అండ్ వి హావ్ న్యాయం
1: ధర్మము సత్యము ప్రేమ సహనము సానుభూతుల యొక్క గుణములే అతని స్వభావములు.
0: హిజ్ నేచర్ ఈజ్ మొరాలిటీ ట్రూత్ లవ్ కంపాషన్ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
1: ఇలాంటి దీన్ని మనం అనుసరించినప్పుడే అతని సంతతికి అతని దీనికి మనం వారసులుగా అవటానికి అధికారం ఉంటుంటుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫాలో దిస్ పర్టికులర్ పాత్ కెన్ వీ క్లెయిమ్ అవర్ సెల్వ్స్ టు బి ద ఇన్హెరిటర్స్ ఆఫ్ అండ్ ది పర్సన్స్ బిలాంగింగ్ టు ద లీనియేజ్ ఆఫ్ మను.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
1: రూపనామములు ఎందుకని వేష భాషలు ఎందుకని వేరు వేరు మార్గములను అనుసరించినప్పటికీ అందరు కూడా అందరికీ ఒక్క ప్రభువు మాత్రమే ఉన్నాడు.
0: పీపుల్ మే బి ఫాలోయింగ్ డిఫరెంట్ ఫేత్స్, పీపుల్ మే బి హ్యావింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్, బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్,
1: తండ్రి ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫాదర్.
1: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఈ రెండింటినీ మనం సాధించాలి.
0: దట్ ఈస్ వై వీ హ్యావ్ టు అచీవ్ ది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: ఈ లోకములో అనేక విధములైనటువంటి అశాంతుల చేత, అక్రమముల చేత, అనాచారముల చేత, అధర్మముల చేత మానవుడు కుళ్ళి కృషించి కురికిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ అగోనీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్ కన్ఫ్యూజన్ అన్రైచియస్ కాండక్ట్ అండ్ అజిటేషన్.
1: ఇలాంటి దుష్ట పరిస్థితి యందు మానవులు భగవత్ విశ్వాసమును అభివృద్ధి గావించుకుని మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమే ప్రేమాశ్రమును చేతబట్టి దివ్యమైనటువంటి సమాజములో ప్రవేశించి సేవకావృత్తి యందు ఈ జీవితమును సార్థకం గావించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: అట్ సచ్ ఎ టైమ్ వెన్ ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ యు హావ్ టు టేక్ అప్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ అండ్ యూజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ టు సర్వ్ హ్యుమానిటీ అండ్ రిమూవ్ ఆల్ ది ల్యాక్ ఆఫ్ పీస్ ఎట్సెట్రా ఇన్ ది వరల్డ్.
1: కేవలం దేహమునే ఆశ్రయించకండి.
0: Don't take shelter only in the body.
1: దేహమును మాత్రమే కాక మనస్సును కూడాను మీరు ఆశ్రయించకండి.
0: You don't even accept the mastership of mind.
1: దేహ మనస్సుల యొక్క తత్వము చేత ఆత్మను ఆశ్రయించండి.
0: Taking body and the mind, take real shelter only under Atma.
1: అట్టి ఆత్మను ఆశ్రయించినటువంటి వాడే ధన్యుడు కాగలడు.
0: Only that one who takes refuge with Atma would be able to sanctify his own life.
1: అది ఈనాడు మనం చేయవలసినటువంటిది, జరపవలసినటువంటిది సేవలు.
0: This is the real service which we'll have to undertake and perform.
1: మానవత్వంలో ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయకపోయినప్పటికీ సేవనాభావం అనేటువంటి దీంట్లో సేవకా వృత్తి లోపల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: యూ మే నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ అదర్ యాక్టివిటీ, బట్ సాంక్టిఫై యువర్ లైఫ్ అండర్టేకింగ్ సర్వీస్ యాజ్ ది యాక్టివిటీ.
1: నవవిధ మార్గముల్లో ప్రాణ సమానమైనటువంటిది, మధ్య స్థాయితో కూడినటువంటిది ఈ సేవ.
0: అమంగ్ ద నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ ఇట్ ఈస్ ది సర్వీస్ విచ్ కమ్స్ వెరీ క్లోజ్ టు ద లాస్ట్ వన్.
1: ఈ సేవ ద్వారానే ఆత్మార్పితము జరుగుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ సర్వీస్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఆఫర్ హిజ్ ఓన్ ఆత్మ టు ద లార్డ్.
1: ఈ ఆత్మార్పితము జరిగినప్పుడే స్నేహం ప్రారంభమవుతుంది.
0: ఓన్లీ వెన్ వన్ ఆఫర్స్ వన్ సెల్ఫ్ కంప్లీట్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు పర్ఫార్మ్.
1: ఈ స్నేహం చేతనే ఐక్యతకు చేరుతుంది.
0: ఓన్లీ త్రూ సర్వీస్ వన్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ యూనిటీ.

0: శ్రవణం, లిజనింగ్ అండ్ హియరింగ్ ద స్టోరీస్ ఆఫ్ ద లార్డ్, సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, రిమెంబరింగ్ ద లార్డ్, డూయింగ్ పాద సేవ అండ్ సర్వీస్ ఆఫ్ ద లోటస్ టు ద లార్డ్ అండ్ ఆఫరింగ్ వందనం టు ద లార్డ్ అండ్ వర్షిపింగ్ ద లార్డ్, ఫ్రెండ్షిప్ టు ద లార్డ్ అండ్ ఆఫరింగ్ వన్స్ ఓన్ ఆత్మ టు ద లార్డ్.
1: కనుక సర్వమానములు ఎందు కూడాను ప్రకాశించేటువంటి పరతత్వము ఇది ఆత్మతత్వం అని విశ్వసించండి.
0: యూ విల్ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ ఆత్మ విచ్ ఈస్ షైనింగ్.
1: ఎవరిని మీరు గౌరవించినప్పటికీ, ఎవరిని మీరు నమస్కరించినప్పటికీ ఇది దైవమునికే చెందుతుందనేటువంటి భావాన్ని మీరు విశ్వసించాలి.
0: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ టు హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ వర్షిప్ ఆర్ ఒబీసన్స్ ఆర్ యూ టు హూమ్ సో ఎవర్ యూ.
1: ఇది భారతీయ శాస్త్రమునందు సర్వజీవ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ సే దట్ వెన్ యూ ఆఫర్ ది నమస్కార్ టు పీపుల్ ఇట్ అల్టిమేట్లీ రీచెస్ కేశవ ఓన్లీ.
1: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా భగవంతుడికి చేరుతుంది అన్నారు.
0: సిమిలర్లీ హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ ఇట్ విల్ అల్టిమేట్లీ రీచ్ ది సేమ్ గాడ్ అండ్ కేశవ.
1: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు, ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
0: దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ యూ హ్యావ్ టు జస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ ద సేమ్.
1: ప్రేమ ముదిత మనసు కహో.

లక్షాధికారైన లవణ మన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు

విత్తమార్జన చేసి విర్రవిగుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా బరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తుదకు

0: earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
1: Prema swarupanaina swayam sevakulara manavatvamu ati pavitramainadanna vishayamu meekandarki telisina vishayame.
0: Prema swarupas and sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
1: లోకమునందుగల అన్ని విద్యల కంటే కూడాను పరోపకార భావం అనేటువంటి యొక్క విద్య ఉత్తమమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది టైప్స్ ఆఫ్ లర్నింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్, టు లర్న్ టు హెల్ప్ అదర్స్ వెన్ దే నీడ్ సచ్ హెల్ప్ ఈస్ ది మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్.
1: సర్వోత్కృష్టమైనటువంటి యొక్క పరోపకారము సర్వ విద్యల కంటే కూడాను ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరము.
0: That to help others is the most distinguishing type of learning is what we should recognize today.
1: Paropakaram anaga kevalamu toti manavulaku deenulaku sahayam cheyatamu parulaku sahayam cheyatamu anna vishayanu maatrame ee naadu manam gurtistu unnam.
0: Today we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
1: పరోపకారం అనగా దీని అర్థము ఇంత మాత్రమే కాదు.
0: ది వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ డూ నాట్ క్యారీ విత్ దెమ్ ఓన్లీ దిస్ సింపుల్ మీనింగ్.
1: అనంతమైన అర్థముతో కూడుకున్న పరోపకారం అనేటువంటి పదమునకు మనం ఈనాడు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
0: These words, helping others, have got an infinitely deep meaning in them. And in order to reach this infinitely deep meaning while we help others, we should today derive and devise a sacred method.
1: Paropakaram. Indulo, 5 aksharamlu. Paropakaram.
0: Helping others in Telugu has got 5 letters.
1: Para anaga, kevalamu, manaku prakkanunnatundi manavudani kani, మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
0: పరోపకార, ది ఫస్ట్ పార్ట్ పరా, షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
1: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
0: అవర్ బాడీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు నాట్ సింప్లీ యాజ్ బాడీస్ బట్ యాజ్ దేహాత్మ.
1: మన ప్రాణమునకు జీవాత్మ అని పిలుస్తున్నాం.
0: The life in this body is being referred to by us as jivatma.
1: Kani mana atmanu matramu paramatma ani pilustunnam.
0: But the atma in us is being called by us as paramatma.
1: Para anaga kevalam atmaku sambandhinchinatundide kani toti manavulaku sambandhinchinatundide artham kaadu.
0: This word para in paropakara or in paramatma is something which refers to the atma. But it does not refer to a fellow human being.
1: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kudanu paropakaram paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
0: Here all the service we do to other human beings under the name paropakara should be regarded as being done not to a fellow human being but to paramatma himself.
1: Para anaga sarva jeevulu yendu kudanu ఆత్మస్థాయి ఎందు ఆనంద స్థాయి ఎందు అంతర్భుఖం నందు ప్రకటించి వికసించి వరించి తరించి భ్రమించి రమింపచేసేటువంటి ఒక తత్వం.
0: ది వర్డ్ పరా హియర్ రిఫర్స్ టు ఎ లొకేషన్ విచ్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ది ఆత్మ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇట్ రిఫర్స్ టు ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద ఇట్ ఈస్ ది ఇన్నర్ ప్లేస్ ఆఫ్ సెల్ఫ్ విచ్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద.
1: కనుక మనం ఏ సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే మనం భావించటం అత్యుత్తమమైనటువంటి మార్గం.
0: సో వాట్ ఎవర్ సర్వీస్ వీ డూ టు రిగార్డ్ దట్ సర్వీస్ యాజ్ సర్వీస్ టు పరమాత్మ ఆర్ టు గాడ్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సర్వీస్ విచ్ వీ డూ.
1: మనం ఏ సేవకు పూనుకున్నప్పటికీ స్వార్థ భావము కాక పరార్థ భావము చేత ఫలాపేక్ష లేకుండా మనము సేవలో ముందంజ వెయ్యాలి.
0: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
1: Ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetvanti oka bhavamu mana sevalo ye maatram kodanu cheradadu.
0: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
1: Phalapeksha rahitamainatunte seva paramatma seva.
0: Service, the benefits of which are not sought by you, is service to God.
1: Deenini Bhagavad Gita yandu karma phala tyaga ani cheptu vachcharu.
0: In Bhagavad Gita, this has been described as karma phala tyaga, the benefits of your work being sacrificed by you.
1: Nadi pravahistu undadi.
0: The river is flowing.
1: Phala apeksha rahitamainatunte reetiga nadi pravahistu undadi.
0: The river is flowing without wanting to get the benefits of its flow.
1: Paropakara nimittamai nadi pravahistu undadi.
0: The river is flowing for the benefit of others.
1: Vrutchamulu paropakara nimittamai ఫలములను అందిస్తున్నాయి.
0: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
1: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి.
0: క్యాటిల్ గివ్ అస్ మిల్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
1: ఈ పరోపకార నిమిత్తమై జీవించి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేటువంటి నది, వృక్షము, గోవు ఈ మూడు కూడాను మానవుని యొక్క దివ్యత్వాన్ని, మానవుని యొక్క భవ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నాయి.
0: ది రివర్, ది ట్రీ అండ్ ది కౌ విచ్ ఈల్డ్ దేర్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఆర్ రియల్లీ ప్రొక్లైమింగ్ ది డివినిటీ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: వృక్షములు, నది, గోవులే లేకుండా మానవుడు క్షణకాలమైనా కూడా జీవించడానికి వీలు కాదు.
0: ఇఫ్ దేర్ ఆర్ నో ట్రీస్, నో రివర్స్ అండ్ నో కౌస్, మ్యాన్ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: మానవుని యొక్క జీవితోద్ధారమునకు జలము, ఫలము, ఈ యొక్క క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
0: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ, వాటర్, ఫ్రూట్ అండ్ మిల్క్
1: కౌస్
0: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్, ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
1: కనుకనే పశువులు, జలము, వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్, ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సేక్రెడ్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
1: కనుక సజ్జనుడైన మానవుడు నది వలే, వృక్షము వలే, గోవు వలే పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
0: ఎ గుడ్ మ్యాన్ దేర్ఫోర్ లైక్ ది రివర్, లైక్ ది కౌ అండ్ లైక్ ది ట్రీ షుడ్ డూ హెల్ప్ టు అదర్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ఎ సెల్ఫ్ లెస్ సర్వీస్.
1: స్వార్థము అనేటువంటి యొక్క పెనుభూతము మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: ది డెమన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ మేక్స్ యూ ఫర్గెట్ ది వెరీ హ్యూమన్ నేచర్ ఇన్ యూ.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క పవిత్రమైన ప్రేమ, సేవ మానవత్వాన్ని దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
0: సెల్ఫ్ లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
1: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ పెర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పెర్ఫార్మింగ్ ది జర్నీ?
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
0: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈస్ కంటిన్యూలీ పెర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
1: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
1: దేహము ఒక ఛత్రము.
0: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
1: మనసు వాచ్మ్యాన్, కాపలాకారి.
0: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మ్యాన్ అట్ దట్ చౌల్ట్రీ.
1: జీవుడు యాత్రికుడు.
0: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
1: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రమనే దేహమునందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
0: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మెన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
1: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
0: ఇన్ దిస్ there is no kind of connection whatsoever between the pilgrim on the one hand and the chautri and the watchman.
1: Chatramlo undinanta varike watchman tho manaku pani avasaram.
0: While the pilgrim stays in the chautri there is need for us for the watchman.
1: Tiriki mundu prayanam ayyenta varike manaku chatram tho avasaram.
0: The need for the chautri also lasts only so long as you make the next journey.
1: Ee naadu manamu ee chatramunaku ee kaapalaakariki ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
0: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మెన్ అండ్ ది పిల్గ్రిమ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: దిస్ ఈస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
1: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్ఫ్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడే జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహమనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు, తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
0: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: అయితే ఎక్కడికి ప్రయాణం?
0: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
1: ఎచ్చట నుండి వచ్చనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
0: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
1: కానీ ఈ చత్రములో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు.
0: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
0: Why should he go to the place from where he has come?
1: Oka gramam nundi karyarthamai oka vidhamainatvanti gramantaram bayil deri velutam manam.
0: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
1: Kani tana panini taru cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
0: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బి టు విచ్ హీ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
1: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
0: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
1: కనుకని ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
0: సో ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బిన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మైండ్.
1: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నారు.
0: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశాస్.
1: కనుకని ఈచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
0: దట్ ఈస్ వై
1: ఈశ్వర సర్వభూతానాం.
0: ఇట్ హాస్ బిన్ సెడ్ దట్ ఈశావాస్యం Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been protected by me.
1: Manamu ekkata nundi vachitemo attatike cherunanta varaku kudanu manaki e vidhamaina shanti undadu.
0: So అంటిల్ వి రీచ్ ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్ దర్ ఇస్ నో కైండ్ ఆఫ్ రెస్ట్ ఆర్ పీస్ ఫర్ అస్.
1: ఏ తర్వాత మనం వచ్చిన స్థానము ఆత్మస్థానము.
0: బి దట్ యాజ్ ఇట్ మే, ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మస్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా సల్పుతూ రావాలి.
0: Until we reach this place of Atma, our journey should be performed without any interruption.
1: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
0: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jivas are all co-travelers with us.
1: ఈ తోటి మానవులకు, తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయం చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సల్పుతూ రావాలి.
0: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్వ్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
1: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
0: దీస్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ సర్వీస్ ఆర్ సాధన విచ్ యు అండర్టేక్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రీచింగ్ అండ్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్.
1: కనుకనే ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు, ప్రాచీన పురుషులు, ప్రాచీన యోగులు, ప్రాచీన జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: ఇన్ దిస్ జర్నీ అవర్ ఏన్షియంట్స్ ది ఓల్డ్ రిషీస్ దే హావ్ బీన్ అండర్టేకింగ్ వాట్ ఈస్ కాల్డ్ తపస్ ఇన్ దిస్ పార్క్.
1: తపస్సనగా ఈనాడు వీరు విపరీతమైనటువంటి అర్థమును తీసుకుని భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
0: టుడే బై టేకింగ్ అన్ ఇన్కరెక్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ టైప్ ఆఫ్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ తపస్ దే ఆర్ సింప్లీ సబ్జెక్టింగ్ దెమ్ సెల్ఫ్ టు ఫియర్.
1: భయంకరమైన అరణ్యములో నివసిస్తూ ఆకులలుములు తింటూ తల క్రిందు పెట్టి కాళ్లు పైన ఉంచి తపింపజేయటమే తపస్సని భావిస్తున్నారు.
0: They have the idea that tapas consists of living in terrifying forests with head down and legs up and eating only leaves and such things.
1: Kani tapas anaga idi kaadu deeni yokka artham.
0: But tapas does not mean this.
1: Tapasu moodu vidhamulainatunte tapas untundadi.
0: Tapas is of three different kinds.
1: Shareeraka, vaaku, manasika tapasulu.
0: These three types of tapas relate to 1 bodily tapas, 2 tapas relating to your words, 3 tapas relating to your mind.
1: ఇక్కడ దేహ తపస్సు, శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
0: Tapas relating to the body, we will discuss it now today to some extent.
1: శారీరక తపస్సు లోపల 5 విధముల తపస్సు ఉంటుంది.
0: Again, in the bodily type of tapas, there are 5 different kinds.
1: భగవత్ ఆరాధన శరీరంతో చేయటము ఒక తపస్సు.
0: టు వర్షిప్ గాడ్ విత్ యువర్ బాడీ ఈజ్ వన్ టైప్ ఆఫ్ తపస్సు.
1: అంతర్బహిర్ శుద్ధి అనేటువంటిది శరీరంతో ఆచరించటము రెండవ తపస్సు.
0: క్లెన్సింగ్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ విత్ యువర్ బాడీ ఈజ్
1: మూడవది. రుజు మార్గము అని తెలుపటము మూడవ తపస్సు.
0: ది థర్డ్ టైప్ ఆఫ్ తపస్సు ఈజ్ టు ఫైండ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: నాలుగవది బ్రహ్మచర్యము అన్నారు.
0: The fourth one is brahmacharya or celibacy.
1: Aidavadi ahimsa annaru.
0: The fifth one is ahimsa.
1: Ee aidu kudanu sharirika tapasulu.
0: These five are five types of tapas relating to the body.
1: Ikkada motta mota bhagavantuni aaradhana, maharshulu yokka aaradhana, mahaneelu yokka sandarshanamu ivanni kudanu manavuni endunnatvanti ahankara mamakaramulo kontha varaku nu dooram chesi వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానం.
0: ది ఫస్ట్ టైప్ దట్ ఈస్ యూజింగ్ యువర్ బాడీ టు వర్షిప్ గాడ్ అండ్ టు రీచ్ గ్రేట్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్. దిస్ ఈస్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ యూ టు రిమూవ్ ఈగో ఇన్ యూ అండ్ టు మినిమైజ్ ద అటాచ్మెంట్ దట్ ఈస్ ఇన్ యూ అండ్ టు డెవలప్ ఎన్ అమౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ టు దీస్ గ్రేట్ పీపుల్.
1: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
0: బై వర్షిపింగ్ అండ్ పేయింగ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్ అండ్ టు గ్రేట్ పీపుల్ అవర్ ఈగో విల్ బి ఎలిమినేటెడ్.
1: నీవే తప్పని తప్పరం మెరుగాని దైవాభిమానం పెరుగుతూ లోకాభిమానము తరిగిపోతుంది.
0: ఇన్ ది కాంటెక్స్ట్ అండ్ ఇన్ ది మీనింగ్ టు యూ దట్ ఐ డూ నాట్ నో ఎనీ అదర్ హెల్ప్ ఎక్సెప్ట్ యూ
1: ఈ అభిమాన అహంకారములు రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
0: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసప్పియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్ లెస్.
1: అహంకారం ఉండినంత వరకు కూడా వినయం మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు. సో
0: లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ us, humility will not come to us to any degree.
1: అభిమానం మనలో ఉండినంత వరకు కూడా విధేయత మనలో రాదు.
0: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ సమ్ అటాచ్మెంట్స్ అండ్ లైక్నెస్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఒబీడియన్స్.
1: కనుక మొట్టమొదటి మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
0: విత్ ది బాడీ, విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ us కంప్లీట్లీ, వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
1: ఇది మొట్టమొదటి తపస్సు.
0: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్.
1: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురికానక్కరలేదు.
0: తపస్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ టార్చర్ యువర్ సెల్ఫ్ ఇన్ మెనీ.
1: ఆకలి అన్నాలు నీవు వదలు విసర్జించనక్కరలేదు.
0: యూ డు నాట్ హ్యావ్ టు గివ్ అప్ యువర్ ఫుడ్.
1: అరణ్యములు పోనక్కరలేదు.
0: డోంట్ హ్యావ్ టు గో టు ది ఫారెస్ట్.
1: తోటి మానవుల ఎందే మనం సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
0: Living in the community and doing service to the fellow human beings is the first type of real tapas.
1: Inka rendavadi antar bahistuddhi. Idi rendava sharirik tapas lo rendavadi.
0: The second bodily type of tapas is cleansing, inner cleanliness and external cleanliness both.
1: Ikkada sharira antar bahistuddhi lanaga emti, deha suddhi, mano suddhi, parisramala anaga parisara prantamulu yokka parisuddhi.
0: Here inner and external cleanliness means the cleanliness of the body, the cleanliness of the mind and the cleanliness of the neighboring environment.
1: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
0: Here we should note that to the extent to which we keep our body clean, we will enjoy that amount of health.
1: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: వేరింగ్ క్లీన్ క్లోత్స్ అండ్ బేథింగ్ అండ్ వాషింగ్ ది బాడీ టు ది ఎక్స్టెంట్ టు విచ్ వీ కీప్ ది బాడీ క్లీన్, క్లీన్ అండ్ గుడ్ ఐడియాస్ విల్ ఎంటర్ ఇన్ us.
1: ఇంతే కాకుండా మానసిక సంబంధమైన దుర్భావములు, దుర్గుణములు, దురహంకారములు, దురభిమానములు క్రమక్రమేణ ఈ యొక్క సేవ చేత మనం కొంతవరకు దానిని అరికట్టుకుంటూ రావడానికి అవకాశం ఉంటుంటుంది.
0: Not only this, by such service, bad ideas and bad thoughts, gradually we will be able to control these bad things relating to the mind.
1: Kevalam dehamunu bhavamunu parishuddhi chesukuntunnanta maatramana prayojanam ledu. Mana parisara prantamulu kuda nu parishuddhanga untundali.
0: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
1: Mana dehamu mana manasu mana parisara prantamulu parishuddhanga undinappudu మనం పవిత్రమైనటువంటి గాలిని మనం పీల్చుకుంటూ పవిత్రమైన భావముల చేత పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది.
0: When we can keep our body, our mind and our environment clean, it will be possible for us then to breathe good, free, clean air and keep ourselves clean.
1: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్ కింద చేరినటువంటిది.
0: Here, keeping this body clean, the mind clean and the environment clean is also one tapas.
1: Inka moodavadi sharira tapassu lopala ruju margamu ani cheppamu.
0: The third one of the tapas relating to the body has been named the path of truth.
1: Ruju margam anaga kutra kuyukti evenmentity yokka kuyumargamu anaga sankuchita margamulu manalo e maatramu lekunda manassu vaakku kriya moodinti yokka ekatvanni nirupinchitame idi moodava tapassu.
0: The third category is the path of truth, which means without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
1: Yuktito marokarini mosaputtadam kani kuyuktito edo tappinchukovadaniki prayatnam cheyadam kani sankuchitamaina bhavamulu pradarshinchadam kani ee ruju margamulo em maatram kodano pravesha pettakoddu.
0: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
1: Kevalam neevu seva cheyakapoyinappudiki seva chestunnattuga yajamanuku natinchatam kudanu kuyukti kindane cherutundi.
0: While not doing any service, pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
1: Sankuchita bhavamu, sankuchita bhavam anaga chinna choopulu చిల్లర భావములు మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: నారో ఐడియాస్ అండ్ నారో విజన్, సచ్ థాట్స్ షుడ్ నాట్ ఎంటర్ అవర్ హార్ట్.
1: దీనినే లుక్ అప్, ఎయిమ్ హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
0: దిస్ హాస్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఎయిమ్ హై.
1: ఇది రుజు మార్గానికి సరియైన తపస్సు.
0: దిస్ ఇస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత, ఒక కామచర్యలు కాని, ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డూ నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
1: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి? సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించడమే బ్రహ్మచర్య.
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బ్రహ్మచర్య ఈజ్ వట్ ఎవర్ యూ డూ టు హ్యావ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ దట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, దిస్ విల్ బి కాల్డ్ బ్రహ్మచర్య.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితే బ్రహ్మచర్య.
0: ది ఒబీసెన్స్ యూ డూ టు ఆల్ ది జీవాస్ విల్ గో టు కేశవ.
1: అందరి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని విశ్వసించడమే బ్రహ్మచర్యం.
0: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
1: ఇది దేహ తపస్సులో నాలుగవది.
0: This is the fourth type of tapas related to the body.
1: అహింస ఐదవది.
0: The fifth one is ahimsa.
1: అహింస అనగా ఇతరులను బాధ పెట్టడము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
0: We generally think that troubling others and causing harm to living people is himsa. This is not right.
1: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమున, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమున అహింస కాదు.
0: ఇఫ్ జస్ట్ యూ టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
1: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
0: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
1: సహనమే అహింస.
0: To be patient is ahimsa.
1: Kanuka ee sahanam aneetundi daarini manam ye naadu abhirudhi ganchukundumo adi sariyinaatundi ahimsa.
0: The day when we can promote this patience in us to be able to withstand other
1: mana indriya nigramunu manaku prayatnam cheskovatamu idi oka seva lopala pradhanamaina ahimsa ga roopondutundi.
0: The practice by which we can control our sensory organs, that will become
1: eppudu manam indriyanni nigrahinchukundumo appudu kathinamaina vaaku kaani, కఠినమైన చర్యలు కాని, కఠినమైన చూపు కాని మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్, నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
1: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
0: ఇఫ్ వి సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్ వాట్ అబౌట్ ది అదర్ సెన్సరీ.
1: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమంతమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
0: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్, ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
1: ఇది శారీరక తపస్సులో ఐదవది.
0: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
1: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
0: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
1: ఇంకా రెండవది వాక్ తపస్.
0: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
1: ఈ యొక్క పదములు ప్రేమమయనమైనటువంటివిగా ఉండాలి.
0: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
1: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
0: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
1: సత్యమునే పలకాలి.
0: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
1: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
0: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియల్లీ ప్రే.
1: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
0: విత్ ది ఫీలింగ్ దట్ ట్రూత్ ఇస్ ట్రూత్ వీ షుడ్ నాట్ అటర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ విచ్
1: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: స్పీక్ ది ట్రూత్, స్పీక్ దట్ ట్రూత్ విచ్ కాజెస్
1: ప్రేమతో ఉండాలి. బ్రూజాత్ సత్యం అప్రియం.
0: అన్ప్లెజెంట్ ట్రూత్ డూ నాట్ బి అటర్డ్.
1: కనుకనే భగవద్గీత యందు అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడా ప్రీతిగా స్థితంగా శాంతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
1: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
0: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
1: పరమ శాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
0: విత్ గ్రేట్ పీస్ అండ్ విత్ నో ఫోర్స్ అండ్ విత్ లవ్ ది ట్రూత్ మస్ట్ బి వన్ విచ్ విల్ బి గివెన్.
1: ఇది వాక్ తపస్సు అన్నారు.
0: దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది తపస్ ఆఫ్ ది వర్డ్.
1: మన నిత్య జీవితంలో మనం ఉచ్చరించేటువంటి ప్రతి పదములు కూడాను తపస్సు కిందనే పరిణమించిపోవాలి.
0: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్ ది వర్డ్స్ దట్ వి అటర్ షుడ్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ తపస్ డిస్క్రైబ్డ్ యాజ్ నౌ.
1: మన వాక్కును ఈనాడు అనేక విధములైనటువంటి పెడమార్గములో ప్రవేశపెడుతున్నాం.
0: The words we utter today are being put along several wrong paths.
1: Mana yokka doshamulanu mana kappipuchukuni nimittamai satyam vale daniki konni rakamulainatundi yokka shape vichi asatyanni viniyoga pettunnam.
0: To cover our own faults we are using truth for giving some kind of a form an outer cover and we are using truth for
1: mana kattamulanu tappinchukuni nimittamai asatyanni kunnu satyam ga roopandipa chestunnam.
0: To escape from troubles and difficulties we are giving a form of truth for untruth as well.
1: Manaku kashtamulu nashtamulu vachina kodanu paravaledu satyanni manamu oka vidhamainatundi tapasya kinda manamu danini anubhavimpa cheskovali.
0: It does not matter even if we are subjected to pain and loss.
1: We must satyamunaku adarsha purushudu harishchandrudu.
0: We must use truth for a good purpose. The
1: idea of satyanni taanu nilupukune nimittamai సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవం చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
0: ద ఐడియల్ పర్సన్ ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ట్రూత్ ఇస్ హరిశ్చంద్ర. హరిశ్చంద్ర విత్ ఎ వ్యూ టు అడ్హియర్ టు ట్రూత్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు సెవరల్ డిఫికల్టీస్.
1: ఇల్లాలను తన కుమారుని కూడాను అమ్ముకున్నాడు.
0: హి సోల్డ్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్
1: ట్రూత్. కట్టగడపటికి తనను తానే విక్రయించుకున్నాడు.
0: At the very end, he sold himself for that purpose.
1: Kumarudu gatinchina samayamulopala swasanamulo aa illalainatundi chandramati aa dead body aa mrutika kaleyabaramnu pettukoni sunkamunu chellinchadaniki chetakaneatundi paristhitilo yedustu untundali.
0: At the death of the son, the mother wife Chandramati was having the dead body of the son with her and was not in a position to pay the tax in order to cremate that body of the son.
1: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఇస్ గాడ్ తాను ఒక సేవకుడు తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు శుంకము లేకుండా ఆ యొక్క కళేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
0: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్. He stuck to truth and he did his duty.
1: కనుకనే హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
0: దట్ ఈస్ వై హరిశ్చంద్ర హాస్ గాట్ ది నేమ్ సత్య హరిశ్చంద్ర విచ్ ఇస్ అ పర్మనెంట్ నేమ్.
1: ఎట్టి అవస్థలు ఏందైనా కూడా మనం అసత్యానికి అవకాశం అందించకూడదు.
0: అండర్ నో సర్కమ్స్టెన్సెస్ షుడ్ వి గివ్ రూమ్ టు అటర్ అన్ ట్రూత్.
1: లోకం సత్యమని భ్రాంతితో నా ఇల్లాలు నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహం ఇప్పుడు ఈ కట్టెలను కాల్చుతో ఇల్లాలు లేడు పుత్రుడు త్రోడై రాడు అని హరిశ్చంద్రుడు గట్టిగా ప్రపంచానికి చాటాడు. ఏ సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
0: హరిశ్చంద్ర ప్రొక్లెయిమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాజ్ సో మచ్ అటాచ్డ్ టు his own wife and his own family, it will have nothing to do with that wife and the son. And this actually was proclaimed by him when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
1: Nippu pettaru andaru indakocharu.
0: The body was set fire to before cremation and all of them returned home.
1: Kontase paina tarvata evvaru leru aa deham em chesindi. ఈ వేడి వల్ల అటు లేచింది పైన కాలం బొంగటం వల్ల.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దెర్ వాజ్ నో బడీ బట్ దిస్ డెడ్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫైర్ అండ్ ది టెన్షన్ ఇన్ ది స్పైనల్ కాలమ్ ది బాడీ జస్ట్ గాట్ అప్ అండ్ సాట్.
1: ఇక్కడ కావిలి కాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
0: హరిశ్చంద్ర, హూ వాజ్ అటెండింగ్ అట్ ది క్రెమటోరియం, హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
1: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము, లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరూ లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
0: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్, ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్. ఫైండింగ్ దట్ దర్ ఇస్ నోబడీ దేర్ అండ్ దే హావ్ ఆల్ గాన్ హోమ్, ది బాడీ స్లీప్స్ అగైన్ ఫాల్స్ డౌన్.
1: ఈ సత్యాన్ని మరొక తూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
0: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్, హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
0: సో వెన్ వీ వాంట్ ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, వీ షుడ్ డెవలప్ ఏ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
1: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా, వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
0: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
1: Puttaka puramu thalli evaru kumarudu evaru.
0: When one is not born, who is the mother and who is the son?
1: Pendikaka puramu bhartha evaru bharya evaru.
0: When the marriage did not take place, who is the husband?
1: Pendi aina tarvatane bharya bhartha.
0: It's only after marriage one becomes a husband.
1: Puttina tarvatane thalli koduku.
0: It's after birth we talk of a mother.
1: దానికి ముందు ఎవ్వరికి ఎవ్వరికి సంబంధం లేదు.
0: బిఫోర్ దట్ దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ఎనీవన్.
1: అందరూ దైవాంశ సంభూతులు.
0: ఆల్ ఆర్ సింప్లీ రిలేషన్స్.
1: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
0: ఆల్ దీస్ బై అవర్ ఓన్ క్రియేషన్స్ ఆర్ ప్రమోటెడ్ యాజ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ బాడీస్.
1: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
0: These are relationships which will have to change with time.
1: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరాలైతేనే ఆమె అత్తగా మారిపోతుంది.
0: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా, ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
1: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
0: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
1: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకుడు అభివృద్ధి చేసుకోవాలి.
0: అవర్ సాధకాస్ షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
0: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ అండ్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ ట్రూత్.
1: మన ప్రేమనే తల్లి.
0: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
1: మన జ్ఞానమే మన కుమారుడు.
0: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
1: మన శాంతమే మన పుత్రిక.
0: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
1: మన భక్తి మన సోదరుడు.
0: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
1: యోగులే మన మిత్రులు.
0: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
1: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
1: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
0: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
1: ప్రేమ, ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ. కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
0: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ ఈజ్ లైక్ ది ఓషన్, అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ ఆర్
1: టెర్. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
0: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
0: We should take that kind of love as our
1: mother. ప్రేమ మనల్ని ఎడబాటిచేటువంటిది ప్రేమ కా తల్లి కాదు.
0: This is not the type of mother who will separate from you.
1: మన జ్ఞానము, wisdom is son.
0: Our wisdom is our son.
1: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
0: This wisdom is not something which will change.
1: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
0: In this path of wisdom we shall have to recognize.
1: ఒక తూరి వచ్చినా తిరిగి పోదు.
0: If this wisdom comes to us once, it will not go back again.
1: Okaturi poyena tirigi raadu.
0: If we have lost it once and if it has gone, it won't come back again.
1: Idi podu raadu. Idi moodu unnai.
0: దిస్ డస్ నాట్ గో, దిస్ డస్ నాట్ కమ్.
1: ఈ మూడు కూడాను మన హృదయంలో నివసిస్తున్నాయి.
0: దీస్ త్రీ ఆర్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్.
1: ఒకతూరి వచ్చినా పోదు, అది జ్ఞానం.
0: వాట్ కమ్స్ వన్స్ విల్ నాట్ గో, దాట్ ఈస్ విజ్డమ్.
1: ఒకతూరి పోయినా తిరిగి రాదు, అజ్ఞానం.
0: Once it goes, it won't come back to you again. That is ignorance.
1: Godu radu. Idi Brahma tattvam.
0: The aspect of Brahma neither goes nor
1: idi
0: comes.
1: Idi Atma tattvam. Danini manam ee naadu parishodham cheyali.
0: This is the aspect of Atma. It is that the...
1: Kanukane aneka paryayamulu manamu chaduvutune untuntam. The one you think you are. The one others think you are. The one you really are. You are not one person. Ani manam aneka paryayam chaduvutuntam.
0: In this context, we read the three aspects. They are the one that you think you are, the one others think you are, and the one you really are. These three we are
1: thinking. Anaga, the one you think you are, mana bhautikamainatundi yokka shariram yokka sambandham.
0: The one you think you are relates to the body. This is the material body.
1: The one others think you are, idi nee yokka jeeva tattvam.
0: The one others think you are, this is the jeeva aspect in you.
1: The one you really are, అదే ఆత్మతత్వం.
0: The one you really are is the aspect.
1: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
0: The aspect of jiva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
1: ఇంకా దేహతత్వములోన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
0: In the bodily aspect, it may grow, it may become decadent.
1: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడాను ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం నిశ్చలం నిస్వార్థమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
0: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ అన్చేంజింగ్ అండ్ ఈస్ నైదర్ గ్రోత్ నార్ డెకడెన్స్. ఇట్ విల్ రిమైన్ పర్మనెంట్. దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాస్ ది
1: ఈ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో గుర్తించుమో ఆనాడే మన నిజస్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
0: Only on that day when we recognize this aspect of Atma, will we have understood and proclaimed our true form.
1: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu. Anaga deha reethi lopala neeni jagatunaku oka messenger ga vachanu annadu.
0: The same has been expressed by Jesus by saying, from the bodily aspect, I am a messenger of God.
1: Oka Jesus e kaadu messenger, meerandaru kudanu messenger.
0: Not only Jesus is a messenger in the form of
1: kaani ee messengers anta ee naadu miss indians ga mayaraipothunnaru.
0: But you are all messengers. Unfortunately today all these messengers are turning into messengers
1: indians. Ee naadu manamu prathi okkaru kodanu messenger ga mana yokka ee pavitramaina divya deenini jagatlo chaatadaniki prayatnam cheyali.
0: Today every one of us as a messenger to proclaim this aspect of truth in the world.
1: ఈ మెసెంజర్ ను మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
0: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on.
1: ఎట్లా మొట్టమొదట I అనుకున్నాం, నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి యొక్క నీటి బొట్టు వలె ఉంటున్నావు.
0: The starting point, you are an individual I, like the drop of oil on a surface of water.
1: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి పోతే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
0: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యూ విల్ బికమ్ వీ.
1: ఈ విధంగా ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ వీ వీ వీ ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
0: ఇన్ దిస్ మేనర్ దిస్ గ్రోస్ ఐ ప్లస్ యూ వీ అండ్ దిస్ వీ గ్రోస్ ఇన్ టు ఏ లార్జ్ నంబర్ ఆఫ్ వీ.
1: ఈ వీ ప్లస్ హీ అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి, అప్పుడు హీ అయిపోతుంది. వీ ఉండదు, ఐ ఉండదు, యూ ఉండదు.
0: In this manner we join him, it will become we plus he. The we will disappear, the I has already disappeared, only he remains.
1: Kanukane mottamota manamu I am the messenger of God anetundi I nunchi manu start cheyali.
0: The starting point therefore is in the first instance to tell yourself that you are the messenger of God.
1: Tadupari I am the son of God.
0: The next step is I am the son of God.
1: Karanam emanaga messenger vere unnadu, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
1: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
0: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
1: ఇది క్రమక్రమేణా యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంది.
0: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యు ఆర్ వన్.
1: రెండవ దీంట్లో లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రికి సంబంధం ఏర్పడుతుంది.
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ When we tell ourselves, I am the son of God, there is a close relationship between you and the wealth of the Father, the form of the Father, the blood of the Father. You become
1: closer. I and my Father are one.
0: Gradually growing in this manner, he said, I and my Father are one.
1: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వీ షుడ్ ఎంటర్ ఎ పాత్ అండ్ యాజ్ ఎ మెస్సెంజర్ వీ షుడ్ డూ సర్వీస్.
1: దీనిని డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
0: This path has been described as the divine path. Until you end up by saying, I and my Father are one, you become one with the Atma.
1: Work without love, deplorable. Work with love, desirable. Love without duty is divine.
0: Work without love is deplorable. Work with love is desirable.
1: Love without duty is divine.
0: Love without duty is divine.
1: కనుక ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు మనం. ఇక డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తం లేనటువంటి పని అని ఒక అర్థం.
0: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ డ్యూటీ వితౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
1: మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
0: In our language, in our context, duty is described in three ways. One is kartavya.
1: Sambandham, marokati.
0: The second one is connection, sambandham.
1: Nirbandham, inkokati.
0: The third one is compulsion or nirbandham.
1: Nirbandham, sambandham, kartavyam. Moodu vidhamulaina padamulato bharatiyulu tama jeevitanni sagistu pothunnaru.
0: In three different words, they have been taking their life in three ways. Compulsion, connection and kartavya.
1: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
0: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ ఒక విధ నిర్బంధంలో ఉంటుండాలి.
0: వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
1: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
0: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
1: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
0: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ దెన్ దిస్ వర్కర్ హూ ఇస్ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ హెస్ గాట్ 104 degrees.
1: లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
0: హీ కెనాట్ టేక్ లీవ్ దట్ డే.
1: ఏదో కొన్ని పిల్స్ అయినా తినేసేసి డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ అనేది తీసుకుని నిర్బంధంగా పోయే తీరాలి. ఎందుకంటే విజిట్ చేస్తున్నాడు, తన ఫైల్స్ అంతా కూడా చెకప్ చేస్తున్నాడు.
0: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
1: ఇది తన యొక్క కంట్రోల్ లో లేదు.
0: Here, this leave is not in his control that day.
1: ఇది డ్యూటీ.
0: This is duty.
1: ఇంకా రెండవ మార్గం ఏమిటనగా ఈనాడు సండే అవుతుంది. సండే అయినప్పుడు హాలిడేగా ఉండాలనుకుని తాను మిత్రులందరినీ ఇంటికి డిన్నర్ పిలిచాలా అని అనుకున్నాడు.
0: The second type is, today happens to be a Sunday. He wanted to enjoy a holiday on Sunday and invite several friends to his home. Suddenly, when he wakes up in the morning on Sunday, he gets fever, 104 degrees. Immediately, he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
1: సంబంధం తన కంట్రోల్ లో ఉంది.
0: దిస్ ఇస్ ఎ కనెక్షన్.
1: చేయొచ్చు లేక క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: దిస్ ఇస్ ఎ కనెక్షన్. ఇట్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. హీ కెన్ గో త్రూ ది డ్యూటీ హీ హస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హీ కెన్.
1: కానీ ఆఫీస్ డ్యూటీ మాత్రం తన కంట్రోల్ లేదు. ఆఫీసర్ ఆజ్ఞ ప్రకారం నడుచుకుని తీరాలి, ఇది డ్యూటీ.
0: బట్ వాట్ రిలేట్స్ టు హిస్ ఆఫీస్ వర్క్ ఇస్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. హీ విల్ హ్యావ్ టు డూ హిస్ డ్యూటీ అకార్డింగ్ టు ది ఆఫీసర్స్ కంట్రోల్.
1: ఇంకా కర్తవ్యము అంటే ఏమిటి, అదే ఈనాడు మానవుడికి అతి ప్రధానమైనటువంటిది.
0: The third type, kartavya, what is that? That is most important thing to man today.
1: Small example.
0: There is a small example.
1: ఒక ఇంటి లోపల భార్యా భర్తలు ఏదో కొన్ని కారణాంతరంగా కలహించుకున్నారు.
0: In one home, wife and husband, for some reasons, quarreled with each other.
1: భర్త భార్యను అనేక విధములుగా కోపించి రెండు దెబ్బలు వేశాడు.
0: ది హస్బెండ్ బికేమ్ యాంగ్రీ విత్ ది వైఫ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈవెన్ గివెన్ హర్ ఎ లిటిల్ బీటింగ్.
1: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
1: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
0: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిజ్ వైఫ్.
1: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
0: అట్ దట్ మోమెంట్ ఎ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
1: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
0: When he goes to receive his friend, he says, hello friend, and he is smiling.
1: Kutchavani friend daggara chaala happy ga maatladnadu.
0: He speaks to the friend very happily, asks him to sit down.
1: Tachane coffee istanu ani cheppi kurchomannadu. Varuga coffee tayar cheyi. Kopanga maatladutunnadu.
0: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife prepare some coffee.
1: Bharya daggara kopanni prakatistunnadu. Friend daggara sahananni prakatistunnadu.
0: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the
1: presence of his wife. తన యొక్క సంసారం యొక్క గుట్టు బయట వానికి తెలియకూడదు. ఈ గౌరవం కోసం ప్రకటిస్తున్నాడు.
0: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ ది ఇంట్రికసీస్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి నోన్ టు ఎన్ అవుట్ సైడర్. ఇట్ ఈస్ దిస్ ద
1: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
0: ది వైఫ్ షుడ్ నాట్ నో దట్ హీ ఈస్ ఫ్రీ అండ్ వెల్ విత్ ది ఫ్రెండ్.
1: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్ల సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ది ఫ్యామిలీ కంటిన్యూస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఆనర్డ్.
1: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
0: దిస్ కర్తవ్య, దిస్ టైప్ ఆఫ్ డ్యూటీ టుడే హ్యాస్ బీన్ లాస్ట్.
1: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చి పెట్టేస్తాడు.
0: ది యాంగర్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ టువర్డ్స్ ది వైఫ్, హీ విల్ షో టువర్డ్స్ ది ఫ్రెండ్.
1: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
0: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
1: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
0: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ. బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
1: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు, God duty.
0: Today, the duty of our sevakas is not that of the government, it is that of God. It's God's
1: duty. తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
0: There is only one master for him.
1: ఇక్కడ ఆఫీసు లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
0: In the office, there may be several masters.
1: కనుకని ఈ I and my father are one అనుకున్నప్పుడే హోలీ గోస్ ఏర్పడిపోతుంది.
0: So, when you are able to think, I and my father are one, then you become one and the stage of being a holy ghost comes.
1: Kanuka ee naadu manava sodaratvanni daiva pitrutvanni motta motta manam bhavinchi sevaklo manam palgonali.
0: So today our very first thought should relate to brotherhood of man and fatherhood of God, and then we should enter service.
1: Kramakramina kudanu ekatma bhavanni manam abhirudhi chesukovali.
0: Gradually we should also develop the idea of one atma in everyone.
1: Kanukane ee naadu manamu మన జీవితం అనే ప్రవాహమునకు ఒక విధమైనటువంటి రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
0: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్, టూ బ్యాంక్స్.
1: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దెర్ ఆర్ బండ్స్, బ్యాంక్స్.
1: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
0: It's only then that the river flows well and goes and merges into the ocean.
1: ఈ నాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
0: Today the river of our life is flowing very fast.
1: దీనికి గట్టు లేకుండా ఉంటున్నాయి.
0: There is no control, there's no bond for this river.
1: కనుకని ఈ నాడు ఒకవైపున ఒక గట్టు, రెండవ వైపున మరొక గట్టు. ఈ రెండు గట్లను ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
0: Today we will have to build a bond on one side and another bond on the other side.
1: ఒకవైపున అష్టాక్షర నామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
0: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అండర్ ది నేమ్ ఆఫ్ అష్టాక్షర నామం.
1: రెండవ వైపున మరొక అష్టాక్షర నామము అనే గట్టును కట్టుకోవాలి.
0: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షర నామ విచ్ వీ హ్యావ్.
1: ఏమిటి అష్టాక్షర నామము? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే, సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
0: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. బట్ దిస్ ఈజ్ తంసే ఆత్మ వినశ్యతి. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్ వాట్స్ ఎవర్. యూ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ డౌట్స్.
1: రెండవ వైపున అష్టాక్షరనామం శ్రద్ధావాన్ లాభతే జ్ఞానం.
0: ది సెకండ్ సైడ్ అగైన్ ది అష్టాక్షర్ ఈజ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: అనగా ఒకవైపున శ్రద్ధ, ఒకవైపున నిస్సంశయము, ఈ రెండు గట్లు కట్టుకుంటే మనము పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనము జీవించగలము.
0: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ, కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
1: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
0: వన్ హూ హెస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కెనాట్ డూ ఈవెన్ అ స్మాల్ టైనీ.
1: తనపైన లాభతే జ్ఞానం. 8.
0: ది సెకండ్ సైడ్ అగైన్ ది అష్టాక్షర్ ఈజ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: అనగా ఒకవైపున శ్రద్ధ, ఒకవైపున నిస్సంశయము, ఈ రెండు గట్లు కట్టుకుంటే మనము

0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా సభ్యులారా సభ్యులారా.
1: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this

0: who has no self-confidence cannot do even a small, tiny task.
1: తనపైనే తనకు విశ్వాసమే లేదు, దైవాన్ని మనకు సాక్షాత్కరించుకోవాలంటుంటారు.
0: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
1: కింద పునాదే లేకపోతే పైన మనము రూపి ఏ విధంగా వేయగలము?
0: When there is no foundation, how can we put a roof on the top?
1: గోడనే కట్టకపోతే మనం రూపును ఏ రీతిగా ధరించగలం?
0: If we have not built the walls, who is going to bear the roof?
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: Self confidence is the foundation.
1: Self satisfaction anedi goda.
0: Self satisfaction are like the wall.
1: Self sacrifice ade roof.
0: Self sacrifice is the roof.
1: Self realization is life.
0: Self realization is the life.
1: కనుక ఈ మూడు కూడాను భద్రంగా ఉండినప్పుడే ఈ లైఫ్ అనేటువంటి సెల్ఫ్ రియలైజేషన్ కూడాను మనం సుఖంగా, మనం ఆనందంగా, సంపూర్ణమైన నిర్భయంతో జీవించడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ బిల్ట్ ప్రాపర్లీ, ది సెల్ఫ్ realization we can have and our life can be happy and prosperous.
1: Kanaka motta modata manam vishwasanni abhirudhi cheskovali.
0: First step is to promote confidence.
1: Ee sevanu chese samayam lopala manam andarki sai ram sai ram sai ram antunnam, kaani endukosam nu sai ram antunnam?
0: While performing this seva or giving service to all, we say sai ram.
1: Ee sai ram sai ram anetundi ee padamulu kaani ee action kaani kevalam yantrikanga bayil jerukundu, yantra roopunto undakoddu.
0: Why do we utter these words, Sai Ram? These words should not come mechanically out of you.
1: ఎవరికి మనం సాయి రామ్ అన్నా, సాయి రామ్ పోయి చేరుతుంది అనేటువంటి భావంతో, అందులో సాయి రాముడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం చేస్తున్నాం.
0: With the thought that to whomsoever you utter these words, Sai Ram, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
1: దనుకనే మనము ఉపనిషత్తులు అందుకున్నాము, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి మనం నమస్కారం చేసినా దైవానికి పోయి చేరుతుండాలి.
0: That is why, according to the Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
1: ఎవరికి మనము నమస్కారం చేసినా ఏ విధంగా భగవంతునికి పోయి చేరుతున్నదో అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనం తిరస్కరించినా, ఎవరిని మనం అవమానం చేసినా, ఎవరిని మనం బాధించినా అది కూడా భగవంతునికి చేరిపోతుంది.
0: Just as to whomsoever we make obeisance, it goes and reaches God. So also, whomsoever you cause harm and hurt, that will also go and reach God.
1: Kanuka manamu evarini kudani himsinchakunda, evarini badhinchakunda, evarini katta pettukokunda, andanni kudanu sadhyamainta varakunu premato manam chestuntunte idi vak tapas kinda gaani manas tapas kinda gaani samsiddhinga nerpadutundi.
0: So without causing harm or hurt to anybody, if we can conduct our service, then this will be like tapas of your word and of your action.
1: Kanuka tapas anaga manamu illu vaakili vadalapetti mana yokka kartavyalu visarjinchi aranyaniki povatam kaadu, vaak tapastu manam cheyali, mano tapastu manam pavitramaina bhavalato ee yokka indriyanni arikattukovali, deha tapastu pavitramainatundi maharshiluku mahaniyulaku peddalaku talidandulaku sevalu chesi aneka vidhamainatundi yokka preetini manam andukoni tadwara manamu అహంకార మమకారాన్ని అణచుగొట్టుకోవాలి.
0: తపస్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్ ఆఫ్ ది మైండ్, ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యు మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్.
1: కనుకనే దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
1: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణలు మూడు ఏకమైపోవాలి.
0: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
1: కానీ ఈనాడు మ్యాన్కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
0: బట్ టుడే వీ ఓన్లీ టాక్ ఆఫ్ మ్యాన్కైండ్ బట్ వీ డూ నాట్ హార్మోనైజ్ ది థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అంటే చెప్పవచ్చు బాగా.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ వీ కెనాట్ కాల్ ఇట్ మ్యాన్కైండ్, వీ కెన్ కాల్ ఇట్ మంకీ కైండ్.
1: మనం ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
0: వీ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వీఆర్ సేక్రెడ్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నరాస్.
1: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
0: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ నరా ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వానరా ఎ మంకీ.
1: వానరా ఇది మూడు అక్షరాలు, నరా రెండు అక్షరాలే.
0: వానరా మంకీ హెస్ గా త్రీ లెటర్స్, నరా మ్యాన్ హెస్ గా టూ లెటర్స్.
1: ఈ వానరా ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానరా.
0: Vanara can be explained by saying it is because there is a tail. Vanara is one who has a tail.
1: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నరా.
0: since man has no

0: స్టిల్ ది లెటర్ వా గోస్ అండ్ హి బికమ్స్ నర.
1: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలు అన్ని ఉంటున్నాయి నరునియందు.
0: ఓన్లీ ది టెయిల్ ఇస్ అబ్సెంట్ బట్ ఆల్ ది కండక్ట్ ఆఫ్ ఎ మంకీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్.
1: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనము దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామ సేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
0: హూ షుడ్ నాట్ టేక్ దట్ పార్ట్. వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
1: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సన్నిహిత సంబంధం అనేటువంటిది గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
0: టుడే బీయింగ్ బాండ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ అండ్ మచ్ క్లోజర్ టు గాడ్ యట్ ఇఫ్ వీ డూ నాట్ డూ సచ్ సర్వీస్ దెన్ వీఆర్ నాట్.
1: మన నిత్య జీవితంలో మనం అనుభవించవలసినటువంటివి, మనం తెలుసుకోవలసినటువంటివి ఇంకా ఎన్నో ఉంటున్నాయి. నిత్య జీవితమే మనం ఆధ్యాత్మిక మార్గము.
0: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
1: Nijinga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatu oka sthayi kaadu.
0: Truly when we talk of aadhyatmika spirituality, it's not as if it is a distinct
1: mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kodanu aadhyatmika sambandhinchinatundivi.
0: Every event which we experience in our daily life is connected closely with spirit.
1: మనం సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఆధ్యాత్మిక వేరు మన డైలీ లైఫ్ నిత్య జీవితం వేరు అని దాన్ని విభాగం చేస్తున్నాం.
0: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
1: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండు ఒక్కటి.
0: Daily life and spirituality are together one.
1: ధర్మ అర్థ కామ మోక్షములోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పాడు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
1: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
0: ధర్మార్థ వాట్ ఫర్ డూ యూ వాంట్ టు హ్యావ్ వెల్త్ అర్థ ఫర్ కమ్ ఫర్.
1: ఇక్కడ అర్థం అనగా కేవలము కరెన్సీ నోట్స్ ఒక డాలర్స్ మాత్రమే కాదు.
0: Here the word artha does not mean only currency notes or dollars.
1: Wealth anetvanti kevalamu jnanam okka dhaname.
0: Wealth has got a much broader meaning.
1: Aarogyam okka dhaname.
0: Wisdom is a health.
1: Mana yokka bhavam okka dhaname.
0: Thoughts are wealth.
1: Mana yokka deha balam yokka dharmame dhaname.
0: Our bodily strength is also
1: kanuka dhanam anaga emti deha balamu manobalamu buddhi balamu aadhyatmika balamu sarva balamulu kudanu dhanamulu kindane lekka.
0: What is wealth? Bodily strength is wealth. Mental strength is wealth. Spiritual strength is wealth. All these are different types of wealth.
1: Satchilamu dhaname, sadacharamu dhaname, aishwaryamu dhaname, sarvamu dhaname.
0: Good character is wealth. Good conduct is wealth. All these things are wealth. They constitute wealth.
1: Kanukane aa dhanamunu manamu dharmamu cheyali annadu.
0: This wealth of all kinds, this should be used for the purpose of dharma.
1: Kanukane ee dhanam anetuvanti yokka సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
0: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్.
1: ఇంకా అర్థ కామము,
0: ది అదర్ టూ పురుషార్థస్ అర్థ కామ.
1: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
1: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది ఆశించవలసినటువంటి మార్గము.
0: We should not desire for worldly things alone. We should desire to get God.
1: ee naadu kodanu laukikamu aadhyatmikamu rendintiki kodanu ekam cheyali.
0: In this way worldly life and spiritual life should
1: laukikame untene manam aadhyatmikamulo praveshistagalutunnam.
0: It's only because we are in the world we are able to go the path of spirit.
1: Idi vastram kaadu, idi bundle of threads.
0: This is not a piece of cloth, it's a bundle of threads.
1: Idiki threads kaadu, idi cotton.
0: This is not threads, this is
1: cotton. Mottamota cotton, రెండవది థ్రెడ్, మూడవది క్లాత్.
0: ఫస్ట్ ఇస్ కాటన్, దెన్ కమ్ థ్రెడ్స్, దెన్ కమ్ క్లాత్.
1: కనుక దేహం అనేటువంటిది క్లాత్.
0: బాడీ ఈజ్ లైక్ ది క్లాత్.
1: మన థాట్స్ అనేటువంటిది థ్రెడ్స్.
0: అవర్ థాట్స్ ఆర్ లైక్ ది థ్రెడ్స్.
1: మన ఆత్మనే కాటన్, ప్యూర్ కాటన్.
0: అవర్ ఆత్మ ఇస్ ది బేస్.
1: దానికి నో షేప్.
0: ఆత్మ
1: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: అదే క్లాత్.
0: That's the cloth.
1: The one others think you are, adhe thread.
0: The one others think you are, those are the threads.
1: The one you really are, adhe cotton.
0: The one you really are, that's the atma.
1: Aa cottone lekapothe threads e levu. Threads e lekapothe cloth e ledu. Kanaka moodu cheri okkate, dehaatma, జీవాత్మ పరమాత్మ మూడు ఒక్కటే, ఐహిక ఆముష్మిక కైవల్య మూడు ఒక్కటే.
0: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ ది కాటన్ దెర్ ఆర్ నో థ్రెడ్స్, ఇఫ్ వి డు నాట్ హ్యావ్ ది థ్రెడ్స్ దెర్ ఇస్ నో క్లాత్. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
1: దీనికి ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము, ఇంద్రియములు, మనస్సు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము, ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
0: ఫర్దర్, ది త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ది బాడీ, ది ఆర్గన్స్ అండ్ ది మైండ్, ఇట్స్ ది కన్గ్లామరేషన్ ఆఫ్ దీస్ త్రీ విచ్ మేక్స్ యూ.
1: ఈ మూడింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడే ఆధ్యాత్మిక స్పష్టంగా అర్థమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అండర్స్టాండ్ ది నేచర్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ కెన్ వీ అండర్స్టాండ్ స్పిరిచువల్.
1: కనుక ఈ దేహము, ఇంద్రియము, ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించుకుంటే ఆధ్యాత్మికము సుస్పష్టంగా మనకు రూపొందింపజేస్తుంది.
0: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ ది మీనింగ్ ఆఫ్ దీస్ త్రీ, ది బాడీ, ది ఆర్గన్స్ అండ్ ది మైండ్, వీ విల్ అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ ఇన్ ఎ వెరీ క్లియర్.
1: కనుక స్పిరిచువాలిటీ అనగా కేవలము ఒక భిన్నమైనటువంటి ప్రపంచానికి విరుద్ధమైన మార్గం కాదు.
0: స్పిరిచువాలిటీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సెపరేట్ పాత్, పాత్ అన్కనెక్టెడ్ విత్ ది లివింగ్.
1: తెల్లవారి లేచినది మొదలు రాత్రి వరకు మనం నిద్రించేంత వరకు ఏ పని చేసినా అంతా కూడా ఆధ్యాత్మికమే.
0: సిన్స్ అవర్ గెటింగ్ అప్ ఇన్ ది మార్నింగ్ టిల్ వీ గో టు స్లీప్ ఇన్ ది ఈవినింగ్, వాట్ ఎవర్ వర్క్ వీ డూ, ఆల్ దట్ ఈస్ ఇంటిమేట్లీ కనెక్టెడ్.
1: తెల్లవారు 6 గంటలకు జపము, రాత్రి 8 గంటలకు జపమని ఒక టయాన్ని మనం నిర్ణయించుకోవటం అక్కర్లేదు. నిరంతరం కూడా సర్వదా సర్వకాలేషు సర్వత్రా ఆరచించడం.
0: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa, at all times and at every instant.
1: Yavanamu, baljamu, kaumaramu, vardhakyam ane etvanti yokka style kudunu avasaram ledu.
0: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such
1: distinction. Karu deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimitam kaani, ematram kudunu akkaraledu.
0: For this, neither a fixed age nor a fixed time are necessary.
1: మన అనుకూలముల నిమిత్తమై మనం కాలాన్ని నిర్ణయం చేసుకుంటానేమి కానీ కాలములకు ఏమాత్రం కూడా హద్దు లేదు.
0: ఇట్ ఈస్ ఫర్ అవర్ కన్వీనియన్స్ దట్ వీ ఫిక్స్ ఎ టైమ్, బట్ టైమ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
1: కేవలం ఇది సాయంకాలం అనుకుంటున్నాము, సాయంకాలములకు ఏమాత్రం అర్థం లేదు.
0: వీ కాల్ దిస్ ఈవినింగ్, ఇట్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
1: సూర్యుడు భూమి కిందకి పోవటం చేత సాయంకాలం అనుకుంటున్నాం, సూర్యుడు భూమిపైన ప్రవేశించట చేత తెల్లవారు అనుకుంటున్నాము.
0: Because the sun is setting, we think it is evening. When the sun is rising, we think it is morning.
1: Nijanga setting rising rendu levu sunku.
0: Truly sun neither rises nor sets.
1: Kevalam mana kanipinchukunda poyinanta matramna danni munigi poyadu anukuntunnam. Kanipinchinappudu puttinaadu anukuntunnam. Ee rendu kuda mana bhavale kaani suryuni yokka tattamulu kaadu.
0: Just because we do not see the sun, we think he is set. Just because we see him rise, we think sun is rising. But these are only our ideas and our thoughts.
1: అదే విధంగా ఆత్మకనేటువంటిది జననము మరణము రెండు లేవు.
0: In the same manner, Atma has neither birth nor death.
1: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాం.
0: When the body is seen by us, we say
1: death. దేహము శిథిలమైపోతానే మరణం అంటున్నాం.
0: When the body falls down, we say death.
1: కానీ ఆత్మకు no birth, no death.
0: But Atma has neither birth nor death.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: అతడే క్రైస్తవుడు, అతడే సిక్కు. గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుడు, అతడే సిక్కు. అతడే హైందవుడు, అతడే ముస్లిమును, అతడే మానవుండు, అతడే గురువు. అతడే మానవుండు, అతడే గురువు.
1: ఇఫ్ వన్ కల్టివేట్స్ ది హార్వెస్ట్ ద క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్ is a true Christian, Sikh, is Hindu, Muslim, is true man in the strict sense of the word, is also Guru, the teacher.
0: Bhagavantudu, Sarvavyapi, Sarvabhutantaratma, ani cheppinattu gaani, Bhagavantudu shaktulainatvanti yokka పంచభూతములు కూడాను సర్వవ్యాపకమైనటువంటివి, సర్వశక్తిమయమైనటువంటివి.
1: జస్ట్ యాజ్ వీ సే గాడ్ ఈజ్ ఆల్ పర్వేసింగ్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ వెలా హెస్ ఆల్ గాట్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్, సో ఆల్సో వీ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ అండ్ సో పవర్ఫుల్.
0: ప్రపంచమంతా కూడాను పంచభూతములతోనే నిండి ఉన్నది.
1: The whole world is filled with these five elements.
0: పంచభూతముల చేతనే కట్టబడి ఉంటున్నవి.
1: The world is bound by these five elements.
0: పంచభూతముల చేతనే నడచబడుచున్నది.
1: In fact, it runs, is conducted by the five elements.
0: పంచభూతములో ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు.
1: The world cannot proceed with one of the elements missing.
0: కనుక ప్రతి మానవునికి కూడాను ఈ పంచభూతములు పంచ ప్రాణములు.
1: Therefore, every man should consider the five elements as the five life principles.
0: వీటి శక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: None can estimate and know the power and the capacity of the elements.
0: అర్థం చేసుకొనలేరు.
1: Nor can comprehend.
0: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును ప్రతి మానవుడు కూడా గుర్తించక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ నెసెసర్లీ నో ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: గుర్తించినటువంటి వాడే ధన్యుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈజ్ లిబరేటెడ్, రిడీమ్డ్ ఇఫ్ హీ నోస్ ద
0: పుణ్యుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద మెరిటోరియస్ వన్ ఇఫ్ హీ నోస్.
0: అతడే పురుషార్థమును గుర్తించినటువంటి వాడు.
1: ఇట్ అమౌంట్స్ టు నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది వరల్డ్.
0: కనుక పంచభూతముల యొక్క తత్వమును చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించడము ప్రతి మానవునికి కర్తవ్యము.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ వన్ టు నో ద వాల్యూ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ బిహేవ్.
0: సుఖ దుఃఖములకు, మంచి చెడ్డలకు ఈ పంచభూతములే మూల కారణములు.
1: ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్, గుడ్ అండ్ బ్యాడ్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మనం సుఖపడవాలన్నా పంచభూతముల చేతనే సుఖపడాలి.
1: If you really want to be happy, you can be happy with these elements only.
0: మనం దుఃఖములో మునగవలనన్నను ఈ పంచభూతముల చేతనే మనం మునగాలి.
1: The misery is also due to these five elements.
0: ఇవి పేర్లకు కాని ఆకారమున కాని అతి అల్పంగా కనిపించవచ్చును, కాని ఇది మహా శక్తివంతమైనటువంటివి.
1: This might appear to be so little and fragmental, but yet then and now they are mighty powers.
0: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరముల వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
1: Man having been born grows by the age అండ్ అడ్వాన్సింగ్ ఇయర్స్ అండ్ లీవ్స్ దిస్ వరల్డ్.
0: ఈ పెరుగుటకు కాని విసర్జించుటకు కాని ఏది కారణం?
1: ఫర్ గ్రోత్ అండ్ డెత్ వాట్ ఈస్ ద కాజ్?
0: ఈ పంచభూతములే.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణువు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ రైట్ ఫ్రమ్ మైక్రోకాజం టు ద మ్యాక్రోకాజం.
0: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించడం అత్యవసరము.
1: It is most essential to know the secrets behind the five elements.
0: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
1: బుద్ధా మేడ్ అటెంప్ట్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హావింగ్ అండర్స్టూడ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
1: బుద్ధ మేడ్ యూజ్ ఆఫ్ హిస్ ఇంటెలెక్ట్ హిస్ అండర్స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టెప్డ్ ఇన్ టు ద సొసైటీ దేర్ బై షేర్డ్ హిస్ విజ్డమ్.
0: మొట్టమొదట తన ఈ పంచభూతముల యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హెస్ టోటల్ కంట్రోల్ ఓవర్ హిస్ విజన్ ఓవర్ హిస్ లుక్స్.
0: ఈ దృష్టిని అరికట్టుగా కావడానికి కారణం ఏమిటి?
1: వై హ్యాస్ హీ ఎక్సర్సైజ్డ్ కంట్రోల్ ఆన్ హిస్ లుక్స్?
0: ఈ పంచభూతములు యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ద విజన్ ఇస్ మోస్ట్ హైలీ పవర్ఫుల్ ఆఫ్ ఆల్.
0: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
1: దేర్ లైస్ 40 lakhs ఆఫ్ లైట్ రేస్.
0: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
1: వీ హావ్ బీన్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైట్ రేస్.
0: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణ కూడాను నశించిపోతూ వస్తుండాలి.
1: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యు హావ్ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
0: మనం చూచేటువంటి చూపులు,
1: ఆల్ అవర్ లుక్స్,
0: మనం అనుభవించేటువంటి ఆనందములు,
1: ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్పీరియన్స్,
0: దృశ్యకల్పితమైనటువంటి యొక్క ప్రభావములు,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ద సినారియో,
0: ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింప చేస్తున్నాయి.
1: ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్ స్పాన్ దట్ ఈస్ కట్ షార్ట్.
0: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని ఎందుకున్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
1: బై కాస్టింగ్ బ్యాడ్ లుక్స్ మెనీ ల్యాక్స్ ఆఫ్ లైట్ రేస్ ఆర్ లాస్ట్.
0: కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషము లభిస్తుండాలి.
1: దాట్స్ రీజన్ వై వీ డెవలప్ ఐ డిఫెక్ట్.
0: దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో ఈయన సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
1: దట్స్ వాట్ అపియర్స్ బై వే ఆఫ్ క్యాట్రాక్ట్ ఫర్ విచ్ వీ గో ఫర్ సర్జరీ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ టు సీక్ ఎ రిలీఫ్.
0: ఇదంతా కూడా డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
1: ఫ్రమ్ ది డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ క్యాట్రాక్ట్ బట్ ఇట్ ఈస్ ది ఇఫెక్ట్ ఆఫ్ బ్యాడ్ లుక్స్.
0: ఈ చెడ్డ దృష్టి యొక్క ప్రభావము తన యొక్క దృష్టి యందు చేరి అనేక విధములుగా తన శక్తిని కోల్పోపు చేస్తున్నది.
1: ఆల్ దిస్ బ్యాడ్ గెట్స్ ఇన్ టు యువర్ ఐ కమ్స్ అవుట్ బై వే ఆఫ్ బ్యాడ్ లుక్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐ డిఫెక్ట్.
0: కనుక మనం దృష్టిని మొట్టమొదట అరికట్టాలి.
1: సో వీ హావ్ టు కంట్రోల్ అవర్ విజన్.
0: మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
1: You are deluded that you reach a state of sacredness by controlling your senses.
0: Enni vidhamulainatvanti sadhanalu chesinappatikini drishtini arikattaka ee sadhanalu yokka phalitham e maatram kudano manamu andukonalemu.
1: If you cannot control your looks, all your spiritual practices will be in vain.
0: Ivanni kudano tatkarikamainatvanti tripti nimittamai manu sadhanalu salputunnamu.
1: Spiritual practices confer temporary happiness.
0: Dhyanam kaani జపం కాని, తపం కాని, ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనము తాత్కాలికమైన తృప్తి నిమిత్తమే చేస్తున్నాము.
1: Practices like meditation, the penance, concentration give you only temporary pleasure, happiness.
0: Kaadu kaadu. Ivi kaadu mana drushtini rakshinchedi.
1: They do not give you a kind of guarantee.
0: Srushtini rakshinchetvanti drushtini evaru rakshinchagalaru.
1: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
0: Kanukane mana drushtiye mana yokka srushti.
1: Therefore, the vision is the creation.
0: Mana netrame mana nijamainatvanti shastramu.
1: Netra, the eye, is the shastra, the sacred text.
0: కనుక మన యందు ఉండినటువంటి యొక్క సర్వశక్తిని కూడాను ఈ దృష్టి కోల్పోయి చేస్తుంది.
1: Therefore, the bad look is responsible for all the defects of the eye.
0: ఇంకా రెండవది,
1: the second,
0: నాలుక,
1: the tongue.
0: దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: There are taste buds.
0: 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
1: 3 lakhs of taste buds.
0: మనం రుచిని మరిగి అనేక రకములైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందమును అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తినంతా కూడా మనం కోల్పోతున్నాం.
1: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish, and that's responsible for the tongue that gets spoiled.
0: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు, మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాం.
1: నాట్ దట్ వీ సింప్లీ ఈట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్, వీ ఆల్సో అటర్ యూస్లెస్ వర్డ్స్.
0: ఇతరుల యొక్క హృదయాన్ని కూడాను మనం బాధింపచేస్తున్నాము.
1: బై యూజింగ్ హార్ష్ వర్డ్స్ వీ హర్ట్ అదర్స్.
0: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
1: హార్ష్ వర్డ్స్ ఇంజర్ ది అదర్ మ్యాన్.
0: కనుకనే ఈ నాలుగు చేత మరింత ఆయుధం తగ్గిపోతుంటుంది.
1: It is the tongue that is responsible for the lifespan that's cut short.
0: ఇదే విధముగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించటం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
1: Likewise, every one of these senses, because of their put to excessive use, our life is short.
0: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: So to begin with, we have to control our looks and also our taste.
0: ఈ రెండింటిని అరికట్టడం ద్వారా మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
1: There emanates the new power.
0: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను, మన వాక్కు చేతను, టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
1: Above all types of penances, it's only out of our look and the good taste in the word you get the power more and more.
0: Manam chaala porabadipothunnam.
1: We are very often mistaken.
0: Mana nitya jeevithamlo edo chinna padamulu kada ani manam upayogapedutunnam.
1: We use all sorts of words recklessly.
0: Kanukane manamu rasajnata teriginatti vaalam manamu.
1: Therefore we don't have proper taste.
0: Jihvem rasajnem

0: వేతి. ఓ నాలుక, రుచి కలిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ససగ్నమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యు ఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వాని మనసును నొప్పిస్తుందో నీవు గుర్తించుకోలేవు.
1: You are not othang, you are not able to understand, recognize the word that hurts others.
0: Edutivadu vyakti edutivadu kaadu.
1: In fact, the one in front of you is not separate.
0: Andulo kudanu unnadi neeve.
1: In fact, you are present in him.
0: Dehamulu veru veru ainappudiki aatma iruvuri endu okkate unnadi.
1: Bodies are different but the spirit is same.
0: Baada padunadi baada pettunadi rendu oke vyaktitvame.
1: The one who causes pain, the one who suffers from pain are one and the same.
0: Kanuka manam edutu vyaktini badinchitutiga manam maatadakoodadu.
1: We should not speak in such a way as to hurt others.
0: Kanuka nenu appudappudu cheptuntanu.
1: Bhagavan tells us
0: talkless ani.
1: Bhagavan tells us
0: kaani avanni meeru chaala alichyanga teeskuntunnaru.
1: But you neglect the teaching.
0: Kaani munmundu deeni yokka prabhavamu enta varaku mimmalu krushimpa chestundo meeku teliyakunda potundadi.
1: You do not know right now the kind of hazards that you would suffer by talking too much.
0: See good.
1: See good.
0: Kaani nee cheddanu chudavaddu.
1: Never see bad.
0: Nee manchini chudu.
1: See good only.
0: Appude neeku netram kudanu pavitramainatundi shaktini pondutundi.
1: Then the eye will earn the sacred power.
0: Divyamainatundi visvaswaroopanni kudanu chupagalugutundi.
1: You will also able to visualize the divine cosmic form.
0: Kanuka manamu ఇంద్రియాలను చాలా అదుపులో పెట్టుకున్నప్పుడే మన యొక్క సాధన యొక్క ఫలితము గొప్పగా అభివృద్ధి అవుతుంది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ డిపెండ్ ఆన్ ద మోర్ అండ్ మోర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ యు ఎక్సర్సైజ్.
0: ఈనాటి మానవుడు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన సాధనలకు మరిగి దివ్యమైన భవ్యమైనటువంటి యొక్క ఈ శక్తులను మనము విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ physical, mundane, worldly practices, but he has forgotten the eternal, truthful, immortal results. These are all just illusive and temporary.
0: Bad habits.
1: They are all bad habits of mankind. You think that you have achieved something out of these practices. Nothing you would get out of them. First, you should exercise sense control. The five senses have got to be under check.
0: ఏ చెడ్డ విషయాలు కూడా నువ్వు వినడానికి ప్రయత్నించద్దు.
1: Never listen to anything that is bad.
0: అలాంటి సందర్భం ఏమైనా కలిగిందా ఆ స్థానం నుంచి నువ్వు వెళ్లిపో.
1: If any such thing is to happen, leave that place.
0: చెడ్డ విషయాలు వినవద్దు.
1: Never listen to bad.
0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: Never look bad.
0: చెడ్డ మాటలు వినియోగ పెట్టవద్దు.
1: Never use bad words.
0: ఈ విధమైనటువంటి యొక్క చెడ్డ నుంచి నువ్వు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
0: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ డూ దట్ ద పవర్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ విల్ గ్రో మోర్.
0: ఎందుకు పవిత్రమైనటువంటి మహర్షులందరూ కూడాను ఏకాంతంగా ఒక అరణ్యానికి వెళ్లి తమ ఇంద్రియాలను సరైనటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతున్నారు?
1: ఏన్షియంట్ రిషీస్ హావ్ గాన్ టు సాలిట్యూడ్, స్పెంట్ లైఫ్ ఇన్ ఐసోలేషన్, ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: కొనుకునే ఇంద్రియాలను అరికట్టుకునేటువంటి సాధనే నిజమైనటువంటి సాధన.
1: స్పిరిచువల్ ప్రాక్టీస్, ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈజ్ టు హావ్ సెన్స్.
0: ఇంద్రియాలను అరికట్టుకునకుండా ఏ సాధన చేసినప్పటికీ అవి నీకు నిరుపయోగమే.
1: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ యూస్లెస్ ఇఫ్ యూ డోంట్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్స్.
0: నాలుగు చేత చెడ్డ మాటలు మాట్లాడేదానికంటే రామ, కృష్ణ, గోవింద, నారాయణ ఇలాంటి మంచి మాటలు నీవు ఉపయోగపెట్టుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆల్ బ్యాడ్ వర్డ్స్ విత్ ద టంగ్ యూ కెన్ రిపీట్ గాడ్స్ నేమ్ రామ, కృష్ణ, గోవింద.
0: కనుకనే మనము మన ఇంద్రియాల చేత మనం అనేక విధమైనటువంటి పాపమును ఒడిగట్టుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కమిటింగ్ మెనీ సిన్స్ విత్ దీస్ సెన్సెస్.
0: కానీ దీని మూటలు మనకు కనిపించడం లేదు.
1: దట్ యూ డోంట్ సీ రైట్ నౌ.
0: మనకు కనిపించకుండా వెనుక ఉన్నటువంటి దాగి మనం అనేక విధంగా బాధ పెడుతుండాలి.
1: But there lies in a hidden way the consequences which you have to face.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ.
1: Oh, individual, understand the hidden consequences of your actions which you cannot escape.
0: ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంటుంది, అది కర్మఫలం అనేది.
1: The results of your action, though you do not see right now, will make you suffer.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ది సెన్సెస్ ఆర్ ది లైఫ్.
0: ఈ ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ ది సెన్సెస్ ఆర్ కంట్రోల్డ్ యువర్ లైఫ్ విల్ ప్రొసీడ్ ఇన్ ఎ హ్యాపీ వే.
0: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు స్పెండ్ పీస్ఫుల్ లైఫ్ యూ షుడ్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇది కేవలము చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
1: You should abstain from using bad words, but you should always have limited
0: soft
1: thought.
0: And sweet.
1: As short and sweet.
0: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
1: You should talk like that.
0: కొంచెం మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: So much of sanctity lies in our words.
0: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
1: Some also compose, they write books.
0: వాల్మీకి వ్యాసుడు
1: వ్యాస
0: ఇత్యాది పోతన వీరందరూ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
1: దే హావ్ కంపోజ్డ్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ దస్ సాంక్టిఫైడ్ ద టైమ్.
0: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రత మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
1: When you emulate the example of these ideal people, we would also be exemplary. We also read often bad books.
0: It's
1: very bad indeed.
0: చదివినా వ్రాసినా చూసినా చెప్పినా చేసినా అన్ని కూడాను మంచివే చెయ్యాలి.
1: Whatever you read, whatever you see, whatever you do must be good.
0: తెలిసినంత వరకు కూడా ఏది ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
1: To the extent possible, see that there would not be any mistake.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
1: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
0: ఈ ఇంద్రియం ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
1: బై సెన్స్ కంట్రోల్ యూ కెన్ అటైన్ డివినిటీ. ఎంత
0: సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చును.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ది డివైన్ మానిఫెస్టేషన్.
0: సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
1: యూ కెన్ బి డివైన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవుని యందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్ అండ్ మైటీ హ్యాస్ బికమ్ సో వీక్ అండ్ కన్సిడర్ హింసెల్ఫ్ ఇగ్నోరెంట్.
0: తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాపురాడినట్టుగాని భావిస్తున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ విత్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
0: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌవ్ హిమ్.
0: ఏకం సత్య ప్రాబహుదావదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
1: Only one and not two, that is the reality.
0: Rendo padartham unnadani vetukotamu chaala ajnaname.
1: To be in search of the second is a sign of ignorance.
0: Rendo padarthame ledi ee prapanchamlo.
1: There is nothing, only one that exists in this world.
0: Unnadi okkate.
1: Only one that
0: manam ekoham bahusyam kalpinchukuntu vastunnam manam.
1: Is only one that manifests into many, our own creation.
0: Kanukane ivanni kudunu manam indiyani arigattukunnappudu
1: when once we control ourselves.
0: Chaala mandi bhavistuntaru.
1: Many think
0: korikalu nerveerinappudu naaku chaala aanandam isthundi antaru.
1: That they are happy by the fulfillment of their desires.
0: Korikalu nerveerinappudu kaadu aanandamu.
1: You will never be happy by the fulfillment of your desire.
0: Korikalu arikattinappude manaku aanandam chikutundadi.
1: You will be really blissful when you control your desires.
0: కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
1: ఎ బ్లిస్ఫుల్ పర్సన్ ఇస్ రియల్ ఎంజాయ్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ బై కంట్రోలింగ్ హిస్ డిజైర్.
0: కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు మహా అశాంతికి గురి అవుతున్నాడు.
1: ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ది డిజైర్ విల్ మేక్ యూ రెస్ట్లెస్.
0: ఏమిటి ఈ కోరికలు?
1: What is this desire?
0: ఈ కోరికలన్నీ కూడాను ప్రపంచకు సంబంధమైనటువంటి ప్రవృత్తి వచ్చినాలే కదా.
1: Desires are worldly and outward.
0: ఈ ప్రవృత్తి లోపల ఏమాత్రం కూడాను సుఖం లేదు.
1: In this worldly outward life there is no trace of happiness.
0: ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
1: యూ థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యూఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైనటువంటి ప్రాణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మనము పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్ యూ షుడ్ మేక్ యువర్ సెన్స్
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: దెర్ఫోర్ టు బిగిన్ విత్ సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: నీవు మంచిని చూడు,
1: సీ గుడ్.
0: చెడ్డను చూడవద్దు,
1: నెవర్ సీ బ్యాడ్.
0: మంచిని మాట్లాడు,
1: టాక్ గుడ్.
0: చెడ్డను మాట్లాడవద్దు.
1: నెవర్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, గుడ్
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
1: డెవలప్ గుడ్ సైట్.
0: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
1: Buddha visited many noble souls.
0: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
1: He has gone through sacred texts.
0: అనేక సాధనంతా చదివినాడు.
1: He did many practices.
0: ఈ సాధనలు చదివి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
1: What happened ultimately, having visited noble souls, having gone through books?
0: See, ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలే.
1: He has known that all that is outward.
0: అన్నాడు, ఆ పుస్తకాలు పక్కన పెట్టాడు.
1: అండ్ హస్ గివెన్ అప్ ఆల్ ది బుక్స్.
0: ఈ పెద్దలు దర్శించడం మానివేశాడు.
1: హి డిస్కంటిన్యూడ్ విజిటింగ్ ఎల్డర్స్.
0: వారి బోధనలు వినటం కూడా మానివేశాడు.
1: హి స్టాప్డ్ లిసనింగ్ టు దేర్ టీచింగ్.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచభూతమును నేను సార్థకం గావించుకోలేదు.
1: హి హస్ డిసైడెడ్ టు మేక్ హిస్ ది ఎలిమెంట్.
0: భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతములను నేను సార్థకం గావించుకోనుకున్నా ఇంక దేని నేను సాధన చెయ్యాలి?
1: ఇఫ్ ఐ డు నాట్ రియలైజ్ ది సాంక్టిటీ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్, వాట్ ఫార్ ఇస్ మై లైఫ్?
0: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
1: ద బాడీ ఇస్ బౌండ్ టు డికే, ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు కూడా నాశనం అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ, అనిత్యమైన దేహంతో చేసినవి
0: అనిత్యమే అయిపోతాయి.
1: ద బాడీ విచ్ ఇస్ టెంపరీ విల్ గివ్ యూ టెంపరీ రిజల్ట్.
0: నిత్య సత్యమైనటువంటి భావంతో నీవు ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
1: బట్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ ప్రాక్టీసెస్ దట్ యు అండర్టేక్ విల్ గివ్ యూ పర్మనెంట్ రిజల్ట్.
0: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
1: Then he started controlling his senses.
0: తాను ఈ ఇంద్రియాలు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే,
1: when he made every attempt to control,
0: ఇన్ని దినాభివృద్ధి పొందింది ఆనందము.
1: Yes, all the happiness that he enjoyed,
0: ఆనందం
1: తనను
0: మించిపోయింది.
1: It has become much more.
0: ఆనందమును కూడా తాను భరించుకోలేకపోయాడు.
1: He could not bear all the bliss.
0: ప్రక్కన ఉన్నటువంటి ఒక తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
1: అండ్ హీ హగ్డ్ ఆనంద, హిస్ కజిన్.
0: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
1: హీ సెడ్, ఆనంద, ఐ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ బ్లిస్.
0: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
1: ఐఎమ్ రీచింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ లిబరేషన్.
0: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: హీ సెడ్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ నౌ.
0: అప్పుడు ఈ ఆనందుడు పినతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
1: ఆనంద, హిస్ హిస్ కజిన్ బ్రదర్.
0: ఆనందుడు కంటిదారులు కార్చాడు.
1: హీ వాస్ షెడ్డింగ్ టియర్.
0: పిచ్చివాడా, నేను పొందేటువంటి ఆనందాన్ని,
1: ది బ్లెస్ దట్ ఐ ఎంజాయ్,
0: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవెందుకు దుఃఖిస్తున్నావు?
1: వై డోంట్ యు అప్రిషియేట్ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ దట్ ఐ ఎక్స్‌పీరియన్సింగ్ నౌ?
0: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
1: దిస్ ఇస్ ద పర్వర్షన్, ద డైవర్షన్ ఇన్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
0: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్స్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
1: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: అది ఏ నిజమైన ఆనందము?
1: దాట్ ఈస్ ద ట్రూ ఫార్మ్.
0: అది ఏ సత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఆల్.
0: అది ఏ నిత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్.
0: అది శాశ్వతమైన ఆనందము.
1: అండ్ ఇట్స్ నోవల్.
0: అది ఏ అమృతత్వము?
1: దాట్ ఈస్ నెక్టర్ అండ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనకు దూరం చేసుకుంటున్నాం.
1: In fact, we are distancing ourselves from that nectarine immortality.
0: మనం చేసేదంతా తప్పులే.
1: All we have been doing are mistakes.
0: కానీ తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం.
1: But we seek for the pardon.
0: ఈ తప్పులు క్షమించమనే కోరకూడదు.
1: You should never seek pardon.
0: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
1: In fact, we should undergo the punishment for the mistakes done.
0: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
1: Then you will be free from all the mistakes.
0: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కొండవే పెడతారు.
1: If anyone commits a mistake, he will be imprisoned.
0: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
1: The imprisonment is because of the crime committed.
0: ఆ శిక్షను పూర్తి గాంగనే తన్ను విడిచిపెడుతున్నారు.
1: After the punishment is over, he will be released.
0: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
1: When once you atone your sins, you will be relieved.
0: కనుక మనం విడుదల కావాలనుకుంటే,
1: if you want release,
0: ఈ దోషమును అనుభవించాలి.
1: We have to face the punishment consequences.
0: దోషమును తిరిగి దాంతో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that we don't repeat those mistakes.
0: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: And exercise control over the senses.
0: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
1: We commit many types of sin.
0: ఇవన్నీ పాపములుగా మనం భావించటం లేదు.
1: We are not considering.
0: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వంగా భావిస్తున్నాము.
1: We think that quite natural to us.
0: కాదు కాదు.
1: It's not so.
0: పవిత్రమైనటువంటి పదములను అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
1: People have been going through all the sacred texts to make use of sacred words.
0: వేదములలో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా ద్వేషించినటువంటి బుద్ధుడు
1: బుద్ధ వాస్ హేట్రెడ్ టువర్డ్స్ దెం ఎర్లియర్
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు
1: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ హిస్
0: జ్ఞాన దయా సింధూ రఘాద శనగాగుణ సేవితా మక్షయో ధీర శశి అమృతాజిత ఈ విధంగా భావించాడు అమరా నిజ రాదేవ త్రిజ విభుజాసుర సుపర్వాణ సుమనస త్రిదివేషాది వంకస ఆదిత్యో ఆదిత్య నందన అన్నాడు అనగా వేదంలో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రిపీటింగ్ ఆల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నీ కూడాను అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు
1: థింకింగ్ దట్ బుద్ధ అపోజ్ వేదాస్ శంకరాచార్య రోజ్ అప్ ద కేషన్
0: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించటం లేదు
1: బుద్ధ హ్యాస్ నాట్ కాంట్రడిక్టెడ్ వేద
0: మేమే అవివేకములో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కాంట్రడిక్టింగ్ ద వేదిక్ టెక్స్ట్
0: బుద్ధుడు ఈ సత్యనిత్యమైన పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు
1: బుద్ధ రిపీటెడ్ దట్ ఎటర్నల్ ట్రూత్స్ ఆఫ్ వేదాస్
0: ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము
1: వి థింక్ ఇట్స్ ఎ మిస్టేక్
0: మదనో మన్మథో మారవ్ పద్యంలో మేనకేతన కందర్పో దపకోనంగా కామపంచ అన్నాడు ఈ కామమును జయించటం అనేటువంటిది ఎంత గొప్పది
1: టు బి డిజైర్లెస్ ఈస్ ది హైయెస్ట్ థింగ్
0: మదనో మన్మతో మార పద్యంలో మేనకేతన ఎవరు దీన్ని సాధించగలరు
1: హూ కెన్ అచీవ్ దిస్
0: ఇది కేవలం ఒక బుద్ధుడు మాత్రమే సాధించగలిగాడు
1: ఓన్లీ బుద్ధ కుడ్ అకంప్లిష్
0: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్
0: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం
1: దెన్ వన్స్ యు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్
0: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు
1: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ
0: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా
1: ఫర్ రూపాయి మనీ లోపాయి విత్ ఆల్ అన్లాఫుల్ మీన్స్ వీ ఈట్ ఆల్ డర్టీస్ట్ ఆఫ్ ద గ్రాస్
0: రంగ రింగాయంచు దొంగ మొక్కులు మొక్కి పంగనామం ప్రజకు పెడతారయ్యా
1: లైక్ ఎ థీఫ్ వీ అటర్ గాడ్స్ నేమ్ అండ్ అల్టిమేట్లీ వీ లీవ్ అన్నోటిసింగ్
0: పని
1: ఇస్ దట్ వీ ఆర్ సపోజ్ టు డు
0: కాదు కాదు కాదు కాదు
1: నో
0: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి
1: వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్
0: దీన్ని మనం జయించాలి
1: వి షుడ్ విన్
0: దీన్ని మనం సాధించాలి
1: వి షుడ్ అచీవ్
0: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము
1: విదౌట్ నోయింగ్ దట్ వీ డోంట్ డిజర్వ్ ద సక్సెస్ యట్ వి వాంట్ కంట్రోల్
0: మీరు యువకులు
1: యువర్ యంగ్స్టర్స్
0: ఈ వయసులో పని దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర
1: ద మెయిన్ థింగ్ టు బి డన్ ఎట్ దిస్ ఏజ్ ఇస్ టు కంట్రోల్
0: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు
1: హ్యాపీలీ యూ కెన్ ఎక్సెస్
0: ఎంత పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు
1: యూ కెన్ మేక్ యూజ్ సెన్సెస్ ఇన్ సెకండ్
0: ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు
1: యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎ మెరిటోరియస్ వే అండ్ రిడీమ్ యువర్ లైఫ్
0: చాలా అదృష్టవంతమైనటువంటిది
1: అండ్ ఇట్స్ రియల్లీ లక్కీ థింగ్ టు డూ దాట్
0: ఇలాంటి దీంతో మనము సరి అయిన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రం మనము దీన్ని వదలము
1: ఇఫ్ యు నో ద ప్రాపర్ పాత్ యుల్ నెవర్ గివ్ అప్
0: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు
1: వై సీక్రెట్ వర్డ్స్ ఆర్ మెన్షన్ దేర్ ఇన్ వేద
0: ఈ పదాలంతా కూడా నువ్వు కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు
1: దీస్ వర్డ్స్ కెన్ బి బ్రాట్ టు రియాలిటీ బై కల్టివేటింగ్ వర్చ్యూస్
0: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము
1: హౌ టు డెవలప్ వర్చ్యూస్
0: సదాచారమే ముఖ్యము
1: గుడ్ లైఫ్ గుడ్ బిహేవ్ గుడ్ ప్రాక్టీసెస్
0: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్
0: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం
1: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్
0: కొన్ని వస్తూ ఉంటాయి ప్రపంచంలో అడ్డు తగులుతూ ఉంటాయి
1: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్
0: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు
1: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దెం
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: పూర్ణిమ అంటారు
1: వి సే గురు పూర్ణిమ
0: పూర్ణిమ అనగా ఏమిటి ఫుల్ మూన్ డే
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే
0: ఏ దినము గురు పూర్ణిమ
1: దిస్ ఇస్ గురు పూర్ణిమ
0: గురువు యొక్క పూర్ణిమ అనేటువంటిది
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు ద
0: గురు అంటే ఎవరు
1: హూ ఇస్ గురు
0: కానీ ఈనాటి గురువులు కాదు
1: నాట్ ది గురుస్ ఆఫ్ టుడే
0: చెవులో మంత్రాలు చెప్పటం చేతిలో డబ్బులు తీసుకోవటం ఇదే గురుత్వము
1: దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్
0: ఇది కాదు గురుత్వము
1: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ రిసెప్టర్
0: గుకారో గుణాతీత టుకారో రూపబద్ధిత రూపబద్ధితమైన గుణాతీతమైన తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి
1: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్ రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్
0: కనుకని ఈ గుణాతీతమైన తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము
1: The preceptor is necessary to experience God who is beyond attributes.
0: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం కనుకొని దైవమునే గురువుగా తీసుకుందాం.
1: Since it's so difficult to get right guru, then you say God as guru.
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకరులు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే నాకు సర్వము.
1: Guru is everything for me.
0: అతనే విష్ణువు.
1: He is Vishnu.
0: అతనే శివుడు.
1: And he is Shiva.
0: అతనే బ్రహ్మ.
1: He is Brahma.
0: అతనే సర్వము.
1: And he is everything in life.
0: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే.
1: The Trinity is represented by Guru.
0: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
1: Everything is divine, cosmic.
0: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మ స్వరూపులే.
1: Whomsoever come across, consider him
0: divine. ఎవరిని చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
1: All are the forms of sustained
0: Vishnu. విష్ణు విశ్వేశ్వర విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్ ఇన్ని
0: శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
1: ద వేద సేస్ యు వాచ్ థౌజండ్స్ ఆఫ్ ఫేసెస్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్స్, థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి.
1: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్, దేర్ ఫోర్
0: కోట్లు పెరిగినాయి.
1: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాజ్ సెట్ థౌజండ్ హెడ్స్, థౌజండ్ హ్యాండ్స్, థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
0: అందరి కుటుంబ దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
1: దే కన్సిడర్డ్ ఆల్ ఇస్ డివైన్.
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
1: whom so you offer salutation,
0: ishara sarvabhutanam namaskaram chesevaru,
1: it amounts to obeisance to God himself.
0: Sarvabhuta namaskaram kesavam pratigacchate,
1: whom so you respect it amounts to respecting God.
0: Evariki namaskaram chesina kesavunike poi cheripothundi.
1: You may do namaskar to anybody,
0: evariki namaskaram chesinappudiki ishwarike andipothundi.
1: Ishwara will receive all namaskars that you do.
0: Endukosam ishara sarvabhutanam.
1: Why? Because God is indweller in all. Idam jagattu. The entire world is divine.
0: Jagattanta kudu ishwara yokka tattvam gaane untundi.
1: The whole universe is divine.
0: Kanukane aa yokka ishwarattvam anetundi ikkada akkada untundadani kaadu.
1: Divinity is not restricted to a place.
0: Ikkada akkada ekkada chusina okkade aatmalo makkuvai unnadu. Okkade undedi hrudayamlo.
1: Only one. He is present ikkada, here, akkada, there, akkada,
0: everywhere. ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే.
1: ద డివినిటీ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఆల్ ఓవర్.
0: అందరి ఎందు ఉండేటువంటి యొక్క విష్ణుత్వం ఒక్కటే.
1: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మన భ్రమల కోసమని మనం ఈ భ్రాంతులు పొందుతున్నామే కానీ,
1: బట్ వీ గో బై అవర్ ఇమాజినేషన్.
0: దైవంలో ఎట్టి భేదములు లేవు.
1: దే ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ద డివైన్.
0: సర్వం కల్విదం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని బోధించుకునే నిమిత్తమై ఆనాటి గురువును సృష్టిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురుస్ ప్రిసెప్ట్ ఐ హావ్ అండర్టేకెన్.
0: ఈనాడు ఉత్తమ గురువును చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
1: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
0: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
1: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
1: దర్ మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్.
0: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
1: అమంగ్ అవర్ స్టూడెంట్స్ దర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డగా వస్తుంది.
1: వాళ్ళు
0: అనుభవించవలసి వస్తుంది. చిన్న ఉదాహరణ, రాత్రి నీవు పండుకున్నావు.
1: లాస్ట్ నైట్
0: పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
0: మస్కిటోస్
1: మస్కిటోస్
0: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్.
0: తెల్లవారు లేచావు,
1: నెక్స్ట్ మార్నింగ్
0: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని స్విట్ తీసుకున్నావు, అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
1: యూ స్ప్రెడ్ స్ప్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్.
0: నిన్ను కరిచింది రెండు మూడే.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు.
0: చంపుతున్నావు,
1: బట్ యు ఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద మస్కిటోస్.
0: కరిచినవే చంపినావా?
1: హావ్ యూ కిల్డ్ దాట్ విచ్ హాస్ బిటెన్ యు?
0: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే,
1: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్ వన్ ఆర్ టూ
0: సంఘం చేతనే పక్కనున్నటువంటి వారికి కూడా శిక్షించవలసి వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దేర్ పార్ట్స్ అసోసియేషన్ ద బ్యాడ్ పీపుల్
0: దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ ద గుడ్ కంపెనీ.
0: గురు పుణ్య మహోరాత్రం.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్.
0: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకర్లు.
1: దట్స్ వాట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
0: తేజ దుర్జన సంసర్గం, చెడ్డవారిని నువ్వు మొట్టమొదటి వదిలిపెట్టుపో.
1: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సెక్రెట్.
0: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: మనకు కోపం వస్తుంది,
1: సపోజింగ్ యువర్ యాంగ్రీ,
0: ఈర్ష్య వచ్చేస్తుంది,
1: ఆర్ జెలస్,
0: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
1: వాట్ షుడ్ వి డూ దెన్?
0: కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని విజృంభింప చేయకూడదు.
1: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ, డోంట్ ఎక్స్ప్రెస్.
0: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
1: దిస్ యాంగర్ ఈజ్ అ బ్యాడ్ క్వాలిటీ.
0: ఇది నా చెడ్డ క్వాలిటీ.
1: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ. యాంగర్
0: చెడ్డ పనులు చేస్తుంది.
1: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీడ్స్.
0: అది ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి,
1: డ్రింక్ సమ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్,
0: కూర్చో ఒక చోట,
1: సిట్ అసైడ్,
0: ఏదైనా ఒక నామాన్ని స్మరించు,
1: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: కొంతసేపటి అది తగ్గిపోతుంది.
1: దెన్ ది యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
0: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
1: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్, గో ఆల్ అలోన్ అండ్ మూవ్ అబౌట్.
0: అర్థమైన చక్కగా స్పీడ్ గా నడుచు.
1: వాక్ బ్రిస్క్లీ ఫర్ హాఫ్ ఎ మైల్.
0: ఈ కోపం తగ్గిపోతుంది.
1: దెన్ దేర్ బి నో మోర్ ఆఫ్ యాంగర్.
0: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
1: మెనీ ఈజీ టెక్నిక్స్ ఆర్ గివెన్ టు కాంకర్ యాంగర్.
0: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్
0: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్
0: ఈ సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
1: దిస్ ఇస్ ద రైట్ టైం టు బ్యాంగ్ హిమ్, అక్యూజ్ హిమ్, ఆర్ ఎల్స్ ఐ లూజ్ ద ఆపర్చునిటీ.
0: వాడి ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
1: లెట్ మీ స్టాండ్ దేర్ అండ్ సీ టు ఇట్.
0: అది మరింత పాపంగా తోస్తుంది.
1: ఓ ఇట్స్ మచ్ వర్స్ దాన్ ద అదర్
0: సెన్స్. మంచిది కాదు.
1: దట్స్ నాట్ ప్రాపర్.
0: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ ట్రై టు పాసిఫై, కూల్ డౌన్.
0: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: బై కాన్స్టెంట్ ప్రేయర్ అండ్ థింకింగ్ ఆఫ్ గాడ్ వీ కెన్ బి రీడ్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదటి మన దృష్టిని నాలుకను
1: in the first instance control your sight and the tongue.
0: ee kannula valla manam enniyo paapalu chustunnamu.
1: The eyes are responsible for many of the bad sins.
0: Enniyo paapalu anubhavistunnamu.
1: We experience the consequence of the sins.
0: Enniyo drushyalanu manam chustunnamu.
1: We see many sins around.
0: Aa drushyamuloku phalithanni manam anubhavistunnamu.
1: And we are experiencing the
0: results. Ee alanti pillare manaku puttunnaru.
1: And we have children of the same sort.
0: Kalugane manam cheddani eppudu chudakoodadu.
1: So never see anything bad.
0: చెడ్డని ఎప్పుడూ మనం పలకకూడదు.
1: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: పూర్వకాలం లోపల,
1: ఇన్ ఎర్లియర్ టైమ్స్,
0: మీకు ఇంత తెలియదు.
1: యు డు నాట్ నో.
0: ఆడవారికి తెలుసును.
1: విమెన్ నో దిస్.
0: వారికి నవమాసంలో వచ్చేటప్పటికి,
1: వెన్ ఇన్ ఎ ఫ్యామిలీ వే 9 మంత్స్,
0: ఏ చెడ్డవి కూడా చూపకుండా,
1: దే సీ టు ఇట్ దే డోంట్ సే,
0: ఏ చెడ్డ పలుకులు కూడా పలకకుండా,
1: అండ్ దే డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్,
0: భగవత్ కథలు చెప్పుకుంటూ,
1: అండ్ దే థింక్ ఆఫ్ గాడ్ స్టోరీ.
0: వాళ్ళకు శ్రీమంతాలని, మంచి వంటలు, మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
1: ఆల్ గుడ్ న్యూస్ ఇస్ కన్వేట్ టు దెమ్, ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: వాళ్ళు మంచి భావాలు లోపల పోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
1: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్, దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
0: తల్లిదండ్రులు చేసినటువంటి పాపంలో పిల్లలు తప్పగా అంటుతుంది.
1: ద సిన్స్ కమిటెడ్ బై పేరెంట్స్ విల్ నేచురలీ గో టు దేర్ చిల్డ్రన్, దే మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: బాగా తెలుసు.
1: You know this.
0: సుభద్ర గర్భంగా ఉంటున్నప్పుడు,
1: and Subhadra was pregnant.
0: కానీ అర్జునుడు వచ్చి పద్మవ్యూహాన్ని గురించి చెప్తున్నాడు.
1: అండ్ ది ఎంటైర్ మిస్టరీ ఆఫ్ పద్మవ్యూహ వాజ్ నేరేటెడ్.
0: ఆ ఉద్దేశాన్ని గురించి చెప్తుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బాబా నిలిచిపెట్టేయన్నా.
1: ఇమీడియట్లీ కృష్ణ కేమ్ అండ్ సెట్ స్టాప్ దేర్ అట్ దట్ స్టేజ్.
0: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
1: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
0: ఇది ఎవరికి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
1: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్, దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
0: తల్లిదండ్రులు చేసినటువంటి పాపంలో పిల్లలు తప్పగా అంటుతుంది.

0: came and said, stop there at that stage.
1: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
0: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
1: ఇది ఎవరు వింటున్నారు?
0: హూ ఇస్ ద లిసనర్?
1: నువ్వు కొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని భావిస్తున్నావు.
0: యు థింక్ ద సమ్వన్ ఇస్ లిసనింగ్.
1: నువ్వు సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ ఊ కొడుతుండాలి.
0: ఇస్ నాట్ ద సుభద్ర హూ ఇస్ లిసనింగ్, ద చైల్డ్ ఇన్ ద వూంబ్ ఈస్ రెస్పాండింగ్.
1: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
0: సో అర్జున నేరేటెడ్ ద వే టు గెట్ ఇన్ పద్మవ్యూహ
1: అన్నాడు అభిమన్యుడు.
0: And so Abhimanyu listened to that extent.
1: Krishnudu nilabettamani cheppetappudiki Arjunudu maanivesadu.
0: When Krishna asked him not to
1: kanukane
0: further,
1: aa padmavyuhamlo
0: prasinchinchenta
1: varaku telisindi, tirigi venukku raavatam teliyakapovatam cheta Abhimanyudu andulo maraninchadu.
0: So Abhimanyu could know to get into padmavyuha and he does not know the way to get out, therefore he died.
1: Manaku teliyakunda untuntadi gaani teliyakunda enno jarugutuntunnayi jagattu lopala.
0: There are many things that happen without our knowledge.
1: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
0: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
1: తెలియదు.
0: యూ మే నాట్ బి నోయింగ్.
1: నీకు తెలియకుండా ఈశ్వరుడు అడు కూడా.
0: బట్ గాడ్ నోస్.
1: అతనికి తెలుసు.
0: హీ నోస్.
1: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
0: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
1: మంచి పనులు చేయాలి.
0: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
1: మంచి మార్గంలో ప్రవేశించాలి.
0: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతాయి.
0: వెన్ వన్స్ వీ మేక్ యూజ్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే, దట్ వుడ్ అటోన్ అవర్ సెన్స్.
1: ఒక చెయ్యి ఉంటుండాలి.
0: హియర్ లైస్ ద హ్యాండ్.
1: దీనికి ఐదు ఐదు వేళ్లు ఉన్నాయి.
0: ఇట్ హస్ ఫైవ్ ఫింగర్స్.
1: ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ ఉంటుంది?
0: Yes, if you try to beat with all the five fingers joining together,
1: కానీ
0: you can harm.
1: కొట్టవద్దు.
0: But never beat.
1: కొట్టవద్దు.
0: Never beat people, attack people.
1: ఒకవేళ నీకు కొట్టాలని ఇష్టం వచ్చిందా?
0: Well, if you want to do that, slap
1: him. వేలుతో కొట్టు.
0: Just try to slap him with one little finger.
1: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా? ఐదు వేలు కనిపిస్తుందా?
0: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్ టు బీట్ యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఫైవ్ ఫింగర్స్. కొడతాడు
1: చేత్తోనే, కొడతాడు కాలుతోనే, కొడతాడు.
0: Well, he'll try to hit you with his hand and also the leg.
1: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
0: You won't have any kind of discretion whether it's hand or the leg.
1: కనుకనే ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
0: And once there is anger, leave that place.
1: నువ్వు దూరం అయిపో.
0: Distance yourself.
1: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
0: And never commit a sin like that.
1: కనుకనే మనం పాపము చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
0: We commit a sin and we try to atone the sins committed. Better you don't commit a sin at all.
1: కానీ
0: but
1: దీనికి మరొక విషయము.
0: There's another point.
1: మీ అందరికీ కష్టం కలగవచ్చును.
0: You may feel bad.
1: కానీ నాకు అది చాలా ఆనందమే.
0: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
1: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని,
0: యు నో దిస్ ట్రూత్.
1: నేను ఈనాటి నుండి,
0: ఫ్రమ్ దిస్ డే,
1: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
0: Bhagavan is not going to grant namaskara.
1: ఎందుకంటే మీరు నేను ఒక్కటే.
0: Because you and I are one.
1: కనుక మీలో మీరు నమస్కారం చేసుకోండి.
0: అండ్ యూ సాల్యూట్ యువర్ సెల్ఫ్.
1: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ పట్టాలని చూస్తున్నాను.
0: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ నాట్ టేకెన్.
1: ఎవరికి మనం నమస్కారం చేయాలి? తల్లిదండ్రులకు చేయండి.
0: Yes, do namaskar to your parents.
1: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
0: బికాస్ పేరెంట్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దిస్, యూ టూ డోంట్ నో.
1: ఈ సత్యం నాకు తెలుసు కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
0: భగవాన్ ఇస్ ఆల్ ట్రూత్ హిమ్సెల్ఫ్.
1: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటి ఆత్మ.
0: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
0: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
1: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే,
0: ఇఫ్ యూ సో లైక్
1: మనసులో చేసుకో.
0: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
0: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
1: ఈ పది చేసి, స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
0: డూ నమస్కార్ ద ఫీలింగ్ దట్ ఆల్ ది టెన్ సెన్సెస్ ఆర్ ఆఫరింగ్ టు యు.
1: ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు టచ్ ద ఫీట్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
1: కనుక ఈనాటి నుంచి,
0: ఫ్రమ్ దిస్ డే,
1: ఇది మీకు కొంచెం కష్టంగా కలగవచ్చు.
0: యు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్.
1: కానీ
0: బట్
1: మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటుంది, కానీ చెవులకు.
0: వి ఆల్సో ఫీల్ సో సారీ టు హియర్.
1: కానీ చెవులను ముయ్యవచ్చు, కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా?
0: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
1: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
0: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
0: Nobody should do namaskar like this hereafter.
1: అందరి యందు నాయందే ఉంటున్నాడు భగవంతుడు, నాయందే ఉంటున్నాడు భగవంతుడు అని.

0: సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ ఎవ్రీవన్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ అందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్.
0: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
0: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు.
1: యు వన్ ఇస్ గిఫ్టెడ్ blessed with namaskar, the other one would
0: feel beda bhavam kodanu perigipothunnayi dveshalu kuda.
1: The differences and hatred are increasing day by day.
0: Ee dvesha bhavanu kodanu tagginchukune nimittamai nee namaskaramlo maanivestunna.
1: In order to see that there will be no more of hatred, Bhagavan instructs us not to do namaskar.
0: Nee ekkada manaslo chesukondi,
1: do it within yourself.
0: Adhe aanandam,
1: that makes Bhagavan happy.
0: Kaani modalu munchi undi nenu cheptune unnanu kaani అది మీరు ఎవరు పాటించడం లేదు.
1: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
0: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రిడ్యూస్డ్.
0: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
1: కంట్రోలింగ్ ద సెన్సెస్,
0: ఈ విధమైనటువంటి కోపతాప ఈశాస డమ్మములంతా కూడా అరికట్టుకోవటము,
1: కంట్రోలింగ్ అవర్ యాంగర్ హేట్రెడ్ జెలసీ సో ఆన్,
0: నమస్కారాలు చేయటము
1: అండ్ డూయింగ్ నమస్కార్
0: వర్ణన్ను చేయటము,
1: ఎక్స్ట్రోలింగ్ అవన్నీ
0: కూడా మంచిది కాదు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
0: బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
1: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: కనుక ఈ గురు పౌర్ణం నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ దిస్ గురు పౌర్ణం
0: పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
1: డెవలప్ గ్రో మోర్
0: మీరు కూడా పవిత్రులైపోయి
1: యు బీ సీక్రెట్ ఫర్ యువర్
0: పరమశాంతిని పొందండి
1: అండ్ be peaceful and have that eternal divine state.
0: ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి.
1: ఎటర్నల్ బ్లెస్ ఇస్ వాంటెడ్ బై ఎవ్రీబడి.
0: ఎప్పుడు వస్తుంది ఈ ఆనందము?
1: వెన్ కెన్ యూ గెట్ ఇట్?
0: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత.
1: ద ఫస్ట్ వన్ ఇస్ హియర్ ఇస్ ద బాడీ.
0: అది అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత ప్రారంభమైంది.
1: The body born out of the food has got the life.
0: ప్రాణమయం అయిపోయింది.
1: It is full of life.
0: మనోమయం అయిపోయింది.
1: And there lies the mind thereafter.
0: ఆనంద విజ్ఞానమయం వస్తుంది.
1: అండ్ దెన్ కమ్స్ ద విజ్డమ్.
0: ఆ విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే.
1: బియాండ్ ద స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కాబట్టి ఈ విజ్ఞానమయం వరకు కూడా మీరు తగినటువంటి సాధన చేసుకోండి.
1: యూ షుడ్ డూ ఆల్ ప్రాక్టీసెస్ అంటిల్ యూ రీచ్ విజ్ఞానమయ ద విజ్డమ్.
0: విజ్ఞానమును మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది.
1: దెన్ వన్స్ యూ సస్టైన్ దిస్ విజ్డమ్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
1: విత్ దిస్ బ్లిస్ భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ షేర్ దిస్ పీస్ అండ్ ద బ్లిస్ విత్ అదర్స్.
0: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ది హైట్స్ ఆఫ్ బ్లిస్.
0: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము, అగ్ని ఉంటుంది, అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకుని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
1: Well, even if you carry a single match stick and get it burnt, well, the whole thing would be transformed into fire.
0: అదే విధంగా స్వామికి సమీపంగా ఉంటుంది.
1: Being close to Swami,
0: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
1: When you are very close to Bhagavan, mentally you will also be divine.
0: మీ మైండ్ కూడాను ప్రకాశవంతంగా ఉంటుంది.
1: Your mind also illumines.
0: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
1: And you will be beyond the body.
0: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
1: అండ్ ద బ్లిస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
1: ఇట్ ఈస్ సెట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
1: నెవర్ ఫీల్ సారీ ఫర్ వాట్ భగవాన్ సెడ్.
0: ఈ బాధ కూడా మన ఆనందం కోసమని.
1: దిస్ పెయిన్ ఈజ్ ఆల్సో ఫర్ యువర్ గుడ్.
0: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ యాజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: పోతూ ఉన్నప్పుడు వస్తుండేటప్పుడు పాదాల పైన పట్టడం ఇవంతా ఇతరులు కూడా చాలా కష్టంగా కనిపిస్తుంటారు.
1: యాజ్ భగవాన్ పాసెస్ బై వీ ఫాల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ అదర్స్ ఫీల్ సో బ్యాడ్.
0: కనుక ఈనాడు ఇంద్రియ నిగ్రహము,
1: టుడే సెన్స్ కంట్రోల్,
0: పాద నమస్కారము
1: అండ్ ది పాద నమస్కారం,
0: రెండింటినీ సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
1: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
0: ప్రేమ ముదిత మనసు.

0: పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూడి జీవించ నేర్చియుండ తెలివి కలిగియు మానవులు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవించ నేర్చియుండా తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే.
1: బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లైఫ్ మెటిక్యులస్లీ అండ్ ప్రాపర్లీ. బట్ వాట్ అబౌట్ ద మ్యాన్ హూ హ్యాస్ బీన్ ఎండౌడ్ విత్ ఇంటెలిజెన్స్? షుడ్ హీ నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ సెన్స్ టు అబ్జర్వ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లైఫ్?
0: చిత్రములు

0: విష్ణుదేవు చరిత్రంబు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు.
1: ది స్టోరీ ఆఫ్ విష్ణు ఈస్ వెరీ యునిక్ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఇట్ శాంక్టిఫైస్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఇట్ కట్స్ అట్ అసెండర్ ద బాండేజెస్ ఆఫ్ భవ అండ్ ఇట్ మేక్స్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ థింగ్ విచ్ ఇస్ లైక్డ్ బై మునీస్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ సేక్రెడ్ అండ్ నోబుల్.
0: సృష్టి చిత్రంబులంత విచిత్రమయ్యా,
1: ది క్రియేషన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: ఏ లోకమునందు కాని, ఏ కాలమునందు కాని, ఏ ఇరువురు మనుషుల యొక్క రూపకలములు, తెలివితేటలు, ప్రజ్ఞాన విజ్ఞానములు సమముగా నుండుటలేదు.
1: ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ యు సీ and in whatever time you see, no two persons are alike, either in their form or in their intelligence or in their understanding or in any one of their characteristics.
0: భౌతికవాదులు ఏకత్వము యొక్క అనేకత్వాన్ని విరివిగా ప్రచారం చేయటము ఇది ప్రపంచము యొక్క సహజము.
1: Materialists tend to find out the distinctions between different people. This is natural for them.
0: కానీ అనేకత్వములోని ఏకత్వాన్ని ప్రచురించేటువంటి యొక్క వ్యక్తులు చాలా అరుదు.
1: But it is rare to get people who try to find the unifying oneness among the diverse factors.
0: పవిత్ర దృష్టితో సువిశాలమైనటువంటి యొక్క ప్రజ్ఞానముచే పరిశీలన జరిగినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వము సాక్షాత్కరిస్తుంది.
1: When you inquire with a feeling of sacredness and with broad-mindedness, then only you will be able to understand the unifying oneness, the one which is common among all the diverse things.
0: ప్రాపంచికంగా, నైతికంగా, మానసికంగా, వైజ్ఞానికంగా ప్రతి మానవుని యొక్క ఆహార విహారములను ఏకత్వంగా గుర్తించటం జరుగుతూ ఉంటుంది.
1: యూజువలీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్స్ దే ట్రై టు ఫైండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: రాజు మొదలు రైతు వరకును, కూటి పేద మొదలు కోటీశ్వర వరకును జనన మరణములు సమానమనేటువంటి సత్యాన్ని ఏకత్వం విశ్వసిస్తుంది.
1: This one principle which is found as common can be seen in the death which occurs to all people, be he a king or a pauper, be he a rich man or a poor man. This death occurs and is common for all.
0: Jati, mata, varna, varga, desha, kala, paristhitulu prabhavamunaku ye matramu guri kaka ekatvam anetuvanti oka satyanni kathopanishattu bodhisthundi.
1: Kathopanishad teaches the principle of unity and the principle of commonness, which is common to all people irrespective of their caste, creed, religion, country, nation and all sorts of differences which might exist for people.
0: Adi atmanam pratinam viddhi shariram pratame vacha prati shariram kulanu ratham vantidani ee rathamunandu rautu oka atma swaroopudai unnadani ఇవి ప్రతి జీవంతమునకును ప్రతి దేహమునకును సమత్వమైనటువంటి యొక్క చర్యలని కూడాను ఇది సమత్వం గావిస్తుంది.
1: దిస్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఈస్ కామన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ అమంగ్ ఆల్ పీపుల్ అండ్ దట్ ఈస్ ద బాడీ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ అండ్ ది ఇండ్వెలర్ హూ ఈస్ డ్రైవింగ్ అండ్ మేకింగ్ దిస్ పర్టికులర్ బాడీ టు ఫంక్షన్ హీఈస్ ఆల్సో కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు ఉన్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
1: వన్ ఈస్ ఎనిమాలిటీ అండ్ ఎనిమల్ నేచర్, the second is divinity and divine nature.
0: దుష్టమైనా కామ క్రోధ లోభ మోహ మదమాచ్ఛిన్నటువంటి ఈ అరిషద్వర్గములు లోబడి భగవత్ ప్రసాదమైన స్థితి గతి మతి సంపత్తిని సద్వినియోగపరచుకొనక దుష్ట మార్గములందు దీనిని ప్రవేశపెట్టి దుష్టుడై అనేక విధములుగా కూడాను చతుష్ట సంపత్తిని సాహసం చేత మానవుడు మరింత అధోగతికి గురి అయిపోతున్నాడు.
1: Man who is subdued and controlled by the six enemies such as desire, greed, anger and pride etc. is not making use of the divine qualities which have been endowed in him by divinity itself, and therefore he is going in the wrong path and suffering immensely.
0: ఈ విధమైనటువంటి యొక్క దుష్ట మార్గం నందు జీవితమును ప్రవేశపెట్టి దాని యొక్క సత్యత్వాన్ని గుర్తించక కేవలం అసత్యమనే విశ్వసించి పరమాత్మను విస్మరించి తన యొక్క జీవితమును అధోగతి పాలు చేసుకోవటమే ఇది పశుత్వం యొక్క తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ యానిమాలిటీ విచ్ ఇస్ ఇన్హరెంట్ ఇన్ మ్యాన్ మేక్స్ మ్యాన్ టేక్స్ ది రాంగ్ పాత్ బిలీవింగ్ ఓన్లీ అన్ ట్రూ థింగ్స్ గివింగ్ అప్ the truth in him and giving up the divinity and the divine way and thus suffering untold suffering because he introduces life in the wrong path.
0: Manavuni yokka kayamunu kalamunu karmanu sampadanu sadviniyoga parachi
1: man by making good use of his body, the time available to him, the wealth at his disposal,
0: neeti nijayitiliye jati yokka lakshanamani bhavinchi
1: considering truth and morality as the very life breath of
0: vitini paropakara dikshaga vishasinchi
1: believing them to be used for the good of others
0: tara karmalanu pavitrama gavinchukotame idi daivattvam yokka tattvam ani
1: making use of his own actions in the divine way this is the path of divinity
0: manavuni yokka pravartanu puraskarinchukoniye వాని యొక్క మంచి చెడ్డలు ప్రకటిస్తూ ఉంటాది.
1: డిపెండింగ్ అపాన్ మ్యాన్స్ బిహేవియర్ వన్ కెన్ సీ వెదర్ హీఈస్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్.
0: ఎట్టి భావము అట్టి ఫలితము.
1: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్.
0: కనుకనే ప్రాచీన కాలము నుండి కూడాను వేదములు వేదాంగములు శృతులు ఇతిహాసములు పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి ఆనందించి అన్యులకు అందించేటువంటి యొక్క అవకాశమే మన భారతీయ సంస్కృతి.
1: అవర్ భారతీయ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్ సచ్ అస్ వేదాస్ వేదాంత ఉపనిషత్స్ అండ్ మేక్స్ వన్ బిలీవ్ దట్ హీ హస్ టు టేక్ ద రైట్ పాత్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: ఇవి అనంతమైనటువంటి యొక్క సాగరాలు.
1: దీస్ స్క్రిప్చర్స్ ఆర్ infinite in their scope.
0: ఇవి విజ్ఞాన నిలయాలు.
1: These are the mines of wisdom.
0: సముద్రము నుండి నిత్యము సూర్యుడు తన యొక్క కిరణముల చేత నీరును ఆవిరిగా మార్చుకొని ఆకాశమునందు మేఘములుగా రూపొందింపచేసుకుని తదుపరి వర్షములను కురిపించి పంటలను పండించి ప్రకృతిని సస్యశ్యామలం గావించుతున్నాడు.
1: Sun god is responsible for making the waters in the ocean become clouds and thus rain comes and through rain there will be plenty of harvest and thus contributes to the prosperity and joy of the people.
0: Inadu ee vidhamuga suryudu nityamu kudanu samudra janamunu anekanga anantanga aaviriga marchukunnappatikini ee samudramu kinchit matram kudanu taanu taggipovatam ledu.
1: Although on account of sun's rays the waters get evaporated in a very large measure and become clouds, the ocean itself doesn't shrink even a little.
0: Nadulu pongi pravahinchi kattulu degi gramamulu munchinappatikini ee vidhanga aneka nadulu pravahinchi samudramunandu cheruchunnappatikini samudramu kinchit matram kodanu perugutaledu.
1: Even when a number of rivers are flooded and they are flowing into the ocean on a large scale, దెన్ ఆల్సో ఇట్ వుడ్ నాట్ ఎక్స్పాండ్.
0: ఈ వెరిగి తరగనటువంటి యొక్క నిత్యత్వాన్ని వహించినటువంటిది ఈ సముద్రం యొక్క లక్షణము.
1: ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓషన్ ఈస్ దట్ ఇట్ ఐదర్ డజంట్ ఇన్క్రీజ్ ఆర్ ఇట్ డజంట్ ష్రింక్.
0: అదే విధముగానే భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి వేద వేదాంగములు యొక్క తత్వము అనేక మంది తమ యొక్క బుద్ధి కుశల చేత తాము ఎంత అందుకున్నప్పటికీ, ఎన్ని సంవత్సరములు ఎన్ని యుగములు ఎన్ని ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్. ఫర్ ఏజెస్ టుగెదర్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ అండ్ బెనిఫిటెడ్ బై ది భారతీయ కల్చర్. బట్ భారతీయ కల్చర్ డజంట్ అండర్గో చేంజ్ అండ్ ఇట్ డజంట్ గెట్ కాంట్రాక్టెడ్ బై ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఇట్ నిత్య సత్యమైనటువంటి యొక్క సంస్కృతిని భారతీయులు గుర్తించుకునలేక కేవలం వీటిని అలక్ష్యపరచడం చేతనే విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
1: భారతీయ themselves have not recognized this extraordinary quality of భారతీయ culture which is permanent and unchanging. Therefore foreigners took advantage of this particular culture. They made use of the good things about this culture and got the benefit.
0: Veda vedangamulu kevalam aadhyatmika tattvamunu maatrame prachurinchatam kaaka విలువైనటువంటి వైజ్ఞానిక తత్వాన్ని కూడాను సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును కూడాను విరివిగా ప్రకటించడానికి పూనుకున్నది.
1: వేదాస్ అండ్ వేదాంగాస్ ఆర్ నాట్ మియర్లీ ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ వెల్త్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్, దే హావ్ ఆల్సో కంటెయిన్డ్ ఇన్ దెమ్సెల్వ్స్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
0: వేదమునకు పుట్టినిల్లు భారతదేశము.
1: భారత్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ వేదాస్.
0: కానీ ఈ వేదము యొక్క విహార స్థానం విదేశములు.
1: బట్ they are prospering and thriving in foreign countries.
0: Vedamulo nalugova vedam ainatundi adharvana vedamu,
1: the fourth veda adharvana veda,
0: idi japanulo cheri germany ki bayal deri aneka vidhamainatundi videshamulu yendu idi aneka vidhamuluga kudanu variki upayogakaranga vinyogistuntunnaru.
1: This adharvana veda first went to Japan and then traveled on to Germany and various other countries which made use of the contents of this Veda and got immense benefits.
0: ఈ వేదము ఖగోళ శాస్త్రము.
1: This Veda gives astronomy,
0: శాస్త్రము, శిల్ప శాస్త్రము, చిత్ర శాస్త్రము, అనేక విధమైనటువంటి యొక్క పదార్థ శాస్త్రముతో కూడినటువంటిది.
1: This particular Veda is full of sciences which relate to the world such as astronomy, physics, chemistry and various other sciences.
0: ఇది గణిత శాస్త్రమునందు కూడాను సాముద్రిక శాస్త్రమునందు కూడాను చాలా గొప్ప పేరు పొందినటువంటిది.
1: దిస్ హాజ్ అర్న్డ్ ఏ గ్రేట్ నేమ్ ఈవెన్ ఇన్ ది సైన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ.
0: ఈ ఖగోళ శాస్త్రం యొక్క విచిత్రమైన చిత్రమును అనేక మంది విదేశం యొక్క శాస్త్రజ్ఞులు కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కంటెయిన్ ఇన్ దిస్ వేదా విత్ రెఫరెన్స్ టు ద ఆస్ట్రానమీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై మెనీ ఫారినర్స్.
0: ఒకనొక సమయంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి సర్ డబ్ల్యూ హంటర్ అనేటువంటి వాడు ఈ యొక్క అధర్వణ వేదం యొక్క ఖగోళ శాస్త్రం యొక్క తత్వాన్ని గుర్తించి గ్రీసు దేశములకు మించినటువంటిదిగా ఉంటున్నదని దీనిని అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ వన్ మిస్టర్ హంటర్ రికగ్నైజ్డ్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేద విత్ రెఫరెన్స్ టు అస్ట్రానమీ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ వేద టు కంటెయిన్ మోర్ అడ్వాన్స్ థింగ్స్ దాన్ థింగ్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ గ్రీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పవిత్ర రత్నములను మనము దాని విలువను మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ వాల్యుబుల్ థింగ్స్ విచ్ దిస్ పర్టికులర్ వేదా కంటెయిన్స్.
0: రష్యా దేశములో,
1: ఇన్ రష్యా,
0: ఉత్తర దిశ యందు,
1: ఇన్ నార్త్,
0: మాస్కోకు ఇంచుమించు 1,000 మైళ్ళు దూరం లోపల,
1: అట్ ఎ ప్లేస్ విచ్ ఈస్ 1,000 మైల్స్ అవే ఫ్రమ్ మాస్కో,
0: ఒక విధమైనటువంటి విశాలమైనటువంటి పట్టణం ఉన్నది.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సిటీ.
0: ఆ పట్టణమునందు అనేక విధములైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి గ్రంథములు మహా పెద్ద గ్రంథాలయముగా నిర్మించుకున్నారు.
1: ఇన్ దట్ సిటీ దే హావ్ బిల్ట్ ఎ లైబ్రరీ విచ్ కంటైన్స్ ఎ నంబర్ ఆఫ్ టెక్స్ట్ టేకన్ ఫ్రమ్ ఇండియా.
0: అదే కాజా పట్టణము.
1: నేమ్ ఆఫ్ దట్ సిటీ ఈస్ కాజా.
0: ఈ కాజా పట్టణములకు 4,000 మైళ్ల సమీపం లోపల
1: టు దిస్ పర్టికులర్ సిటీ ఆఫ్ కాజా అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4,000 miles
0: సుఖా నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఎ రివర్ బై నేమ్ సుఖా నది విచ్ ఈస్ ఫ్లోయింగ్.
0: ఈనాడు ఆ సుఖా నదిని అను అని పిలుస్తూ వస్తున్నాడు.
1: ది సేమ్ రివర్ సుఖా నది ఇస్ టుడే కాల్డ్ అను.
0: దీనికి సమీపములో చాలా విలువైనటువంటి యొక్క సువర్ణము లభ్యమవుతుందని ఈ అధర్వణ శాస్త్రము ద్వారా గుర్తిస్తూ వచ్చారు.
1: త్రూ అధర్వణ శాస్త్ర అండ్ బై అధర్వణ వేద దే హావ్ రికగ్నైజ్డ్ దట్ క్లోజ్ టు దట్ పర్టికులర్ ప్లేస్ దేర్ ఆర్ వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ వ్లాడివోస్టాక్ అనేటువంటిది ఒక పెద్ద పట్టణం ఉన్నది.
1: దేర్ ఈస్ అనదర్ టౌన్ క్లోజ్ టు ఇట్ విచ్
0: వ్లాడివోస్టాక్
1: విచ్ గోస్ బై ద నేమ్ వ్లాడివోస్టాక్.
0: ఈ పట్టణ సమీపములో ఈ అధర్వణ వేదము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి శక్తివంతులు పరిశీలన చేయగా ఇక్కడ 69 సువర్ణ ఒక గనులంతా కూడా లభ్యమయ్యాయి.
1: ద పీపుల్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ వెన్ దే ఎన్క్వైర్డ్ ఇన్ టు ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అధర్వణ వేద దే వర్ ఏబుల్ టు లొకేట్ 69 వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: కానీ భారతీయుల యొక్క పవిత్రతను వారు గుర్తించి ఇలాంటి మహాభాగ్యం మాకు లభ్యమైనదని వారు ఎంతయో దానిని వర్ణిస్తూ దానికి కృతజ్ఞతారూపం లోపల దానికి ఒక చక్కని భారతీయుల యొక్క నామంను ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ రికగ్నైజ్డ్ ది రిచ్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్ అండ్ దే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫార్ ది బెనిఫిట్స్ విచ్ దే హావ్ గాట్ ఫ్రమ్ దిస్ అధర్వణ వేద గేవ్ ఎన్ ఇండియన్ నేమ్.
0: దీని పేరు మహానిధి అన్నారు. ఇది భారతీయుల యొక్క పేరు కాదా?
1: ది నేమ్ ఆఫ్ దిస్ ఈజ్ మహానిధి. ఇస్ ఇట్ నాట్ ఎన్ ఇండియన్ నేమ్?
0: అనగా భారతదేశం నుంచి వచ్చినటువంటి అధర్వణ వేదం యొక్క అనుగ్రహమే ఇదని భారతీయుల యొక్క తత్వానికి కృతజ్ఞతగా ఈ పేరును వారు ఉచ్చరిస్తూ వచ్చారు.
1: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ భారత్ ఫ్రమ్ విచ్ దిస్ అధర్వణ వేద హ్యాస్ కమ్ అండ్ విచ్ హాస్ బెనిఫిటెడ్ దెమ్ దే హావ్ గివన్ దిస్ పర్టికులర్ నేమ్.
0: రష్యన్స్ నందు కేవలము ఒక దైవత్వమును మాత్రమే ఉచ్చరించేటువంటి యొక్క ఉత్సాహం లేదు, కాని వారి యందు ఘనమైనటువంటి నీతి నిజాయితీలు ఉంటున్నవి.
1: దీస్ రష్యన్స్ మే నాట్ బి అటరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ క్వైట్ ఆఫన్ బట్ దెన్ దే హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ది ట్రూత్ అండ్ మొరాలిటీ.
0: ఈ విధమైనటువంటి నీతి నిజాయితీలే వారి జీవితములకు జాతిగా రూపొందుతూ వచ్చినాయి.
1: దే హావ్ టేకన్ ట్రూత్ అండ్ మొరాలిటీ యాజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ దేర్ కమ్యూనల్ లైఫ్.
0: మానవ జాతికి ప్రధానమైనటువంటి లక్ష్యమే మన యొక్క శీలము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ అవర్ క్యారెక్టర్.
0: ఈ విధమైనటువంటి గుణములు సరైన నడతలే లేకుండా ఇది మానవత్వమే కానేరదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ క్యారెక్టర్ యూ కెనాట్ డిస్క్రైబ్ ద పర్సన్ ఎస్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ దట్
0: మానవుని యొక్క విలువ ధనకనక వస్తువాహనాలతో లేదు, మానవుని యొక్క నడతతోనే ఉంటున్నది.
1: ద వాల్యూ ఆఫ్ మ్యాన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ పొసెషన్స్ అండ్ సచ్ అస్ గోల్డ్ బట్ ఇట్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ హిస్ బిహేవియర్ అండ్ కాండక్ట్.
0: కనుక మానవుని యొక్క నీతి తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మొరాలిటీ అండ్ ట్రూత్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా అన్నాడు.
1: ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ ఓన్లీ దట్ పర్టికులర్ క్యాస్ట్ ఈజ్ ఎ ట్రూ క్యాస్ట్ అండ్ ఎ కమ్యూనిటీ.
0: ఈ నీతి మానవత్వం యొక్క తత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి యొక్క విలువ.
1: దట్ ఈజ్ మొరాలిటీ ఈజ్ ఎ ట్రూ మెజర్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క మార్గములలో భారతీయ సంస్కృతిని బోధించి తద్వారా నీతియే ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతిగా విశ్వసిస్తూ వచ్చారు.
1: ఎన్సిస్టర్స్ బిలీవ్ దాట్ నీతి ది మొరాలిటీ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్. దే టాట్ ది సేమ్ థింగ్ ఇన్ ఎ నంబర్.
0: సరియైన గుణ ప్రవర్తనే లేకుండినా ఇది మానవత్వమే కాదని కూడాను దానిని విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హావ్ ఆల్సో ఫర్మ్లీ బిలీవ్ that is not human nature and humanity at all if it is not based upon morality.
0: Kalukane manavuni yokka seelamanaga moodu vidhamainatundi yokka tattamulato koodinatundi anni kudanu manam gurtinchali.
1: We have to recognize that morality of man and man's life must be based upon three important principles.
0: Modatidi pavitramu.
1: The first one is sacredness.
0: Rendavadi sahanamu.
1: The second one is patience.
0: Moodavadi పట్టుదల.
1: ద థర్డ్ వన్ ఈజ్ పర్సివరెన్స్.
0: కనుకనే దీనిని పర్సివరెన్స్ అనేటువంటి పేరుతో పెట్టి P plus P plus P plus E = C అన్నారు.
1: Along with this word
0: perseverance and purity plus patience.
1: Three P's, perseverance, purity and patience.
0: E = character.
1: These three are equal to C. C is equal to character.
0: కనుకనే ఈ మూడు ముచ్చటైనటువంటి యొక్క పదముల యొక్క తత్వమునే భారతీయులు చిన్న వాక్యముగా ఉచ్చరించి విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: These three principles of purity, patience and perseverance have been explained by Bharatiyas.
0: అయితే ఈనాడు అతి పవిత్రత ఉన్నదా?
1: But today, do you have such purity?
0: పవిత్రత ఏమాత్రం కూడా మనకు కనిపించటం లేదు.
1: Purity is not found even in a small measure these days.
0: ఈ పవిత్రత ఉండినప్పుడే మనలో సహనము ఏర్పడుతుంది.
1: Only when you have purity, you will have patience.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత సహనము రెండు కూడినప్పుడే మనలో విధమైనటువంటి యొక్క దృఢత్వము ఏర్పడుతుంది.
1: Only when you have purity and patience, you will have perseverance.
0: ఈ విధమైనటువంటి మూడింటికి అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయంగా కూడినటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు వ్యర్థం గావించుకుంటున్నాం.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద రియల్ బెనిఫిట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ మ్యూచువల్లీ డిపెండ్ అపాన్ ఈచ్ అదర్.
0: శారీరకమైనటువంటి యొక్క తత్వం లోపల మనం ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రయోజనములకు ఉపయోగించాలి.
1: వీ హావ్ టు యూజ్ ద బాడీ ఫార్ ది పర్పస్ ఆఫ్ అటైనింగ్.
0: పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేటువంటిది సమాజం యొక్క సేవ నిమిత్తమై సత్యాన్వేషణ నిమిత్తమై అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమై సంభవించినదని ప్రాప్తించినదని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ బాడీ హాస్ బీన్ గివెన్ టు us ఇన్ ఆర్డర్ టు సర్వ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ యూనిటీ విచ్ ఇస్ అండర్లయింగ్ ది డైవర్సిటీ అండ్ దస్ శాంక్టిఫై అవర్ ఓన్ బాడీ.
0: సహనము, దేని నిమిత్తమై సహనము? ఇది మన యొక్క స్వభావం.
1: పేషెన్స్, దెన్ ఫర్ వాట్ purpose is patience to be used? This is our very nature.
0: Manavattamlo undinatundi sahaname divyatvanga mari ade daivatvanga roopanduthundi.
1: It is the patience which is inherent in man gets transformed into divinity.
0: Prati okka kashtamunaku nashtamunaku dukkhamunaku nindalaku nishturakudanu manam sahananni vahinchali.
1: We have to use patience in times which are trying, which are full of difficulties.
0: Sahaname lekundina jeevitame sagadu.
1: Without patience, your life will not move.
0: Kanuka sahanam annadeyipindi mana yokka jeevitam yokka bharatiya samskruti yokka pradhanamainatundi lakshanam.
1: Patience therefore is a very important characteristic of bharatiya culture.

0: చక్కదనము.
1: ఇన్ భారత్ విచ్ ఇస్ ది మోస్ట్ సీక్రెట్ ల్యాండ్, పేషెన్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచినయట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: అమంగ్ ఆల్ ది ఆస్టరిటీస్ అండ్ తపస్, ద ట్రూత్ అండ్ క్యారెక్టర్, దే ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ తపస్.

0: ధాన్యమేతి.
1: ఇన్ అవర్ కంట్రీ వాట్ ఈస్ దట్ సేక్రెడ్ స్వీట్ ఫీలింగ్ ద ఫీలింగ్ ఆఫ్ ది అప్రోచ్ ఆఫ్ మదర్హుడ్ ది రెస్పెక్ట్ ఫర్ మదర్హుడ్ దిస్ ఇస్ ది మోస్ట్ సేక్రెడ్ అండ్ స్వీట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ భారతీయ.
0: ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: అవర్ నేషనల్ క్యారెక్టరిస్టిక్ ఇన్ విచ్ వీ కన్సిడర్ ఆనర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్ వీఆర్ థ్రోయింగ్ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ ఓవర్ బోర్డ్.
0: నేటికి చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చుక.

0: by giving up such sacred culture of Bharat and blindly imitating foreigners, the Bharatiyas have become something like an elephant which does not know its own inherent great strength.
1: ఈనాడు మానవులకు గుణమంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: Today's man does not know what virtue means.
1: ఈ గుణతత్వాన్ని అర్థం చేసుకున్నట్టుకైనా ప్రయత్నించటం లేదు.
0: He is not even making an effort to understand the meaning of virtue.
1: ప్రయత్నించి కూడాను దానిని వివిధమైనటువంటి యొక్క వికార మార్గమునందు దాని అర్థం గావించుకున్నారు.
0: Even when he makes an effort to understand, he is only misunderstanding and the wrong interpretation.
1: కేవలం మానవుని యొక్క ఆకారమున మాత్రమే ప్రకటించుచు ప్రచరించుచు తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: Man is giving up his divine nature. Only in form he is remaining as a man.
1: కనుకనే ఎక్కడ చూచినను ఎక్కడ విన్నను ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులతో కూడి ఉంటుంది అది జగత్తు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్. విచ్ ఎవర్ సైడ్ యూ లుక్ అండ్ వాట్ ఎవర్ యూ హియర్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఫ్రైటన్ యూ.
1: ఈనాటి యుద్ధములకు ఈ భయభ్రాంతులకు కరువు కాటకాలకు మూల కారణం ఏమిటి? మన ప్రవర్తనే.
0: ఫర్ టుడేస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫియర్స్ వార్ ఫ్యామిన్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ ఓన్లీ అవర్ బిహేవియర్.
1: సరి అయిన ప్రవర్తన మనం కలిగి ఉండినప్పుడు ఈ ప్రకృతి కూడాను సరి అయినటువంటి ఫలితమే అందిస్తూ ఉంటుంది.
0: ఇఫ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇస్ గుడ్ దెన్ నేచర్ ఆల్సో విల్ బి గివింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్.
1: చెప్పు మాటలకు చేయు పనులకు భిన్నంగా అయినటువంటి యొక్క దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ వీ అటర్ అండ్ ఇన్ వాట్ వీ డూ. దిస్ ఇస్ అవర్ లైఫ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ఈ తత్వాన్ని ఈనాడు మనం గుర్తించుకోవటానికి ఏమాత్రమూ ప్రయత్నించటం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ఈనాడు మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిగైనటువంటి యొక్క బలమును సంపాదించుకున్నప్పటికీ,
0: ఆల్దో టుడేస్ మ్యాన్ హ్యాస్ అటైన్డ్ ఎక్స్ట్రాఆర్డినరీ స్ట్రెంగ్త్ అండ్ హైట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్,
1: ఈ నైతికమైనటువంటి విలువ దినదినములకు దిగజారిపోతున్నది.
0: డే టు డే he is getting degenerated in terms of morality.
1: ee yokka naitikamainatundi jeevitame lekundina idi jeevitamane anipinchukodu.
0: If life is devoid of morality, you cannot call it life at all.
1: naitika jeevitamato paatu adhyatmika jeevitanni kuda nu prachirimpa chesinatundide mana yokka samskruti.
0: Our culture is one which has also put spiritual
1: ee samskrutini manam gurtinchadaniki samskramu anaga సంస్కృతము అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ లైఫ్ అండ్ దట్ పర్టికులర్ కల్చర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ అండ్ మొరాలిటీ, వీ హావ్ టు అండర్స్టాండ్ సంస్కృత్.
1: జర్మనీలో రష్యాలో అమెరికాలో ఇత్యాది ప్రాంతములు ఎందుకూడను ఈ భారతదేశం నుంచి కొనిపోయినటువంటి యొక్క వేద గ్రంథములను గుర్తించుకోని నిమిత్తమై తప్పనిసరిగా అనేక విశ్వవిద్యాలయం లోపల ఈ సంస్కృతమును అభ్యసించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు జరుపుతున్నాయి.
0: ఇన్ కంట్రీస్ లైక్ జర్మనీ రష్యా అండ్ అమెరికా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది టెక్స్ట్ విచ్ హావ్ గాన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీ టు దోస్ కంట్రీస్ దే ఆర్ ట్రైయింగ్ టు లెర్న్ సంస్కృత్ కంపల్సరీలీ.
1: మన ప్రాచీన గ్రంథములన్నీ కూడాను సంస్కృతం నందే లిఖించబడినటువంటివి.
0: ఆల్ అవర్ గ్రేట్ టెక్స్ట్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ ఆర్ రిటన్ ఇన్
1: సంస్కృతం నుంచి ఆవిర్భవించినటువంటివే సంస్కృతి.
0: ది కల్చర్ ది సంస్కృతి హెస్ కమ్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్ సంస్కృతం.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు విదేశమునందు విరివిగా పెరిగిపోతున్నప్పటికీ భారతదేశమునందు దీనికి నిరుత్సాహములు నిస్పృహలు మాత్రమే అభివృద్ధి అవుతున్నామనేటువంటి చెప్పుకోవటము చాలా విచారకరమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ రాదర్ డిస్ట్రెసింగ్ టు థింక్ దాట్ ఇన్ అదర్ కంట్రీస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ గివన్ టు ది లెర్నింగ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సంస్కృత్. వైల్
1: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటిది.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమోరియల్ ది కంట్రీ ఆఫ్ భారత్ హెస్ ఆక్యుపైడ్ ది పొజిషన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ ది ప్రిసెప్టర్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఈ సంస్కృతమునందు ఉండేటువంటి సంస్కృతి యొక్క తత్వాన్ని విదేశీయులు కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో దీనిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: ఎ నంబర్ ఆఫ్ ఫారినర్స్ ఆర్ మేకింగ్ ఎఫర్ట్ సీరియస్లీ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ట్రూత్ కంటెయిన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ కల్చర్ త్రూ
1: అండర్స్టాండింగ్ జీవితమే మనం అనుకరించడానికి ప్రయత్నిస్తున్నామే కానీ స్వదేశం యొక్క పవిత్రము యొక్క నిర్మలం యొక్క నిస్వార్థం యొక్క ఈ సంస్కృతిని మనం ఏమాత్రం కూడా ఆచరణలో పెట్టుటకు అంగీకరించటం లేదు.
0: we are not making real efforts to understand the sacredness of our own culture and our own language, although we are blindly imitating the foreigners in their own way of life.
1: Enna bharate tanna bharata, bharatadeshamlo leenetundi maroka deshamlo e maatram kodanu kanipinchavu.
0: There is nothing which is found outside Bharat which is not available in Bharat.
1: భారతదేశంలోని రూపములు కాని నామములు కాని ఏ పదార్థములు కాని చాలా పవిత్రమైనటువంటివని కూడా అందరూ గుర్తిస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ రికగ్నైజ్ ఇన్ ద పాస్ట్ దట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ కంటైన్ ఇన్ భారత్ ఇన్ వాట్ ఎవర్ ఫారం ఇన్ వాట్ ఎవర్ నేమ్ థింగ్స్ ఎగ్జిస్ట్ దేవర్ ఆల్ సేక్రెడ్.
1: గ్రీక్ దేశపు రాజు భారతదేశమునకు ప్రయాణమై వచ్చుచుండగా ఆ గ్రీక్ యొక్క మత గురువు ఈ రాజులకు ఒక ఆజ్ఞాపించాడు ఒక విషయాన్ని.
0: A king from Greece was coming to Bharat. His own spiritual master advised him thus.
1: Raja, నీవు పవిత్రమైనటువంటి భారతదేశంలో పాదం పెట్టుచున్నావు, కానీ నా యొక్క చిరకాల వాంఛను కొంతకాలం నీవు తీర్చగలవని నేను విశ్వసిస్తున్నానన్నాడు.
0: ఓ కింగ్, యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ద సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్. ఐ హావ్ ఎ ఫ్యూ లాంగ్ స్టాండింగ్ డిజైర్స్.
1: పవిత్రమైనటువంటి గంగా జలమును ఒక్క పాత్రలో తీసుకుని రమ్మన్నాడు.
0: హీ రిక్వెస్టెడ్ ది కింగ్, ఓ కింగ్, యు గెట్ వన్ స్మాల్ వెసల్ ఆఫ్ గ్యాంజెస్ వాటర్,
1: దివ్యమైనటువంటి భగవద్గీతను ఒకటి కొని రమ్మన్నాడు.
0: యు ఆల్సో బై వన్ సేక్రెడ్ భగవద్గీత ఫర్ మీ,
1: భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి పాదధూళిని కొంత తీసుకుని రమ్మన్నాడు.
0: హీ ఆల్సో సెడ్ దట్ గెట్ ద సేక్రెడ్ డస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్ ఫర్ మీ,
1: మానవాతీతమైనటువంటి శక్తులను గుర్తించి మానవాతీతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించినటువంటి మహాభారతం యొక్క చరిత్రను కూడా నువ్వు ఒకటి కొనిరమ్మన్నాడు.
0: హీ ఆల్సో జస్ట్ సెడ్ ఎనీ టెక్స్ట్ విచ్ గివ్స్ ద సుప్రీం డిస్క్రిప్షన్ ఆఫ్
1: మహాభారతమునందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక సంబంధమైనటువంటి యొక్క ప్రతి సూత్రములు కూడాను ఇందులో ఇమిడి ఉన్నవని కూడాను బోధించాడు.
0: ఎ కాపీ ఆఫ్ మహాభారత్ విచ్ కంటైన్స్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ సేక్రెడ్ అండ్ విచ్ ఆర్ యునిక్ విచ్ ఆర్ వెరీ బెనిఫిషియల్.
1: విదేశీయులు భారతం యొక్క రహస్యాన్ని ఈ విధంగా గుర్తిస్తే మన భారతీయులు భారతం అంటే ఏమిటి తింటే వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలని గారెలతో పోల్చుకుంటున్నారు భారతాన్ని.
0: వెన్ ఫారినర్స్ హావ్ రికగ్నైజ్డ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ మహాభారత్, వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అవర్ ఇండియన్స్? దోస్ పీపుల్ థింక్ దట్ ఐదర్ యూ వాంట్ టు లిసన్ యూ హావ్ టు లిసన్ మహాభారత్ ఆర్ యూ వాంట్ టు ఈట్.
1: మహాశ్రీమంతుడు ధనవంతుడైనటువంటి వాడు కుబేరుడు భారతదేశంలో.
0: They compare this particular text only to a sweet.
1: కనుకనే ఇండోనేషియా లోపల కూడాను ఒక బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ కుబేరా అని కూడాను పేరు పెట్టుకున్నారు.
0: ఇన్ ఇండోనేషియా దే హావ్ గివెన్ ద నేమ్ ఆఫ్ కుబేరా హూ ఇస్ ది వెల్తియెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు
1: ఈ ఎయిర్లైన్ కంటే కూడాను గరుడా అని కూడాను పేరు పెట్టుకున్నారు.
0: దే హావ్ గివెన్ ది నేమ్ ఆఫ్ గరుడ ఆల్సో టు
1: అనగా గరుడ అంటే ఎంత పవిత్రమైనటువంటిది విష్ణు వాహనం అని కూడాను వారు గుర్తించారు.
0: They have recognized the sacredness of this eagle, Garuda, and therefore they have given that
1: Vishnu
0: name.
1: Vishnuvanaga sarvavyapakudu sarvagudayinattivadu ee garuda vahanude sarvatra vyapinchutunnadu aneetundi satyanni kudanu vaaru artham chestunnaru.
0: They have also recognized the fact that the Vishnu is all pervasive, thus this particular Garuda also is all pervasive, that is how they have given that name.
1: Kani ee naadu manam garuda ante pachiga bhavistunnamu,
0: but today what we are doing is we are considering Garuda
1: భారతీయులమని చెప్పుకోవటం కూడా చాలా సిగ్గులు చేటుగా ఉంటుంది.
0: మస్ట్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ సెల్వ్స్ ఇఫ్ వి రియల్లీ డు నాట్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఒకానొక సమయం లోపల
0: వన్స్ అపాన్ ఎ టైమ్
1: అమెరికా వెళ్ళినప్పుడు
0: వెన్ ఎ పర్సన్ వెంట్ టు అమెరికా
1: ఒకని పేరు చతుర్వేద శాస్త్రి అని.
0: దట్ పర్టికులర్ పర్సన్ హ్యాడ్ ద నేమ్ ఆఫ్ చతుర్వేద శాస్త్రి.
1: ఈ చతుర్వేద శాస్త్రి అనగా నాలుగు వేదములు కూడా నువ్వు గుర్తించినటువంటి వాడు అని దీని యొక్క అర్థము.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ నేమ్ ఈస్ ద వన్ హూ హాస్ మాస్టర్డ్ ఫోర్ వేదాస్.
1: ఈ నాలుగు వేదములు గుర్తించినటువంటి వాడు మహావీరుడు అనుకున్నారు ఆ విదేశీయులు.
0: దోస్ కంట్రీ పీపుల్ దే థాట్ దట్ దిస్ మ్యాన్ ఈస్ అ వెరీ గ్రేట్ మ్యాన్ బికాస్ హీ నోస్ ఆల్ ద ఫోర్ వేదాస్.
1: ఒకానొక సమయం లోపల భారత వేదాన్ని కొంతవరకు నువ్వు తర్జుమా చేస్తూ
0: while translating Veda
1: konni shlokamulalo chakkaga arthamulu teliyakapoyindi.
0: He did not know the correct meaning of a few shlokams and stanzas in that.
1: Ee Max Muller ee vidhamainte arthamulo nimittamai aneka vidhamuluga kodanu vicharistu vachadu.
0: Max Muller tried to find out the correct meaning and he contemplated over that.
1: Videshamunaku vellinatundi prathi okkaru kodanu motta motta maximumlanu chusi vacheyatundi varu.
0: Those people who visited that particular country, they would first pay a visit to Maximulla.
1: ఇతను కూడాను తన పని తాను పూర్తి చేసుకుని ఇండియాకు వెనుక తిరిగి రావాలని చెప్పని ఈ చతుర్వేద శాస్త్రి ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి లోపల పంపించాడు.
0: దిస్ చతుర్వేద శాస్త్రి, as he had completed the assignment for which he had gone, he wanted to return to his country, that is India. Before he returned, he went to Max Muller and said, "Muller,
1: పట్టలేని ఆనందంతో ఉట్టిపడాడు.
0: Max Muller was extremely overjoyous and he was in an ecstasy to see that particular visiting card.
1: చతుర్వేద శాస్త్రి, ఏదో ఒక వేదాంతాన్ని నేను గుర్తించాలనే ప్రయత్నం చేస్తుంటే భారతదేశం నుంచి చతుర్వేద శాస్త్రి వచ్చాడు. ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే అని భావించాడు.
0: మాక్స్ ముల్లర్ థాట్ దట్ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ బికాస్ వెన్ ఐ యామ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఎ ఫ్యూ స్టాంజాస్ ఆఫ్ ఎ వేద.
1: తక్షణమే ఈ యొక్క మాక్స్ ముల్లరే స్వయంగా వెళ్లి ఆ చతుర్వేద శాస్త్రిని లోపల తీసుకుని వచ్చాడు గౌరవంతో.
0: హియర్ కమ్స్ ఎ పర్సన్ హూ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ఫోర్ వేదాస్, దేర్ఫోర్ హీ వెంట్ దేర్ and personally brought Chaturveda Shastri in.
1: Lopala praveshinchina takshaname edo bhagavastrupudu vachinattuga bhavinchadu Max Muller.
0: Max Muller thought that God himself has come when he saw this particular person coming in.
1: Adaku tea biscuits tho thaniki silent unti tripti parichadu.
0: He extended all hospitality and gave him a cup of tea.
1: Meeru ekkadi nunchi vacharani prashninchagane nenu Bharat desam nunchi vachanu annadu.
0: He questioned him, from where do you come, sir? He said, from Bharat.
1: మీ పేరేమనగా నాకు పేరు చతుర్వేద శాస్త్రి అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ ఆస్క్డ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ చతుర్వేద శాస్త్రి.
1: ఆహా, ఎంత అదృష్టవంతుడవు నీవు. మహాభారతదేశం నందు ఉద్భవించినటువంటి వాడవు, జన్మించినటువంటి వాడవు. నీ జన్మ సార్థకమైంది అన్నాడు మాక్స్ ముల్లర్.
0: మాక్స్ ముల్లర్ సెట్, హౌ ఫార్చునేట్ ఆర్ యూ టు బి బోర్న్ ఇన్ భారత్, విచ్ ఇస్ అ వెరీ సేక్రెడ్ ల్యాండ్.
1: తక్షణమే ఒక గ్రంథము తీసుకుని వచ్చి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అడిగాడు.
0: ఇమ్మీడియట్లీ మాక్స్ ముల్లర్ బ్రాట్ ద టెక్స్ట్ అండ్ ఆస్క్ చతుర్వేద శాస్త్రి,
1: ఈ పదం ఎక్కడ ఉన్నదండి అని అడిగాడు ఈ చతుర్వేద శాస్త్రి.
0: ఈ ఆస్క్ చతుర్వేద శాస్త్రి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్?
1: ఇగో ఫలాని యొక్క శంకర భాష్యంలో ఉంటున్నదని చెప్పాడు.
0: చతుర్వేద శాస్త్రి సెట్ దట్ దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ శంకర భాష్యం.
1: ఈ అర్థం తెలియదు, ఒక్క వేదం కూడా తెలియదు.
0: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్. హీ డిడ్ నాట్ నో ఈవెన్ వన్ వేద.
1: అప్పుడు ఇతను ఆశ్చర్యపడ్డాడు. ఏమిటండి, చతుర్వేద శాస్త్రాన్ని పేరు పెట్టుకున్నారు, ఒక్క వేదము యొక్క పదమైనా మీకు తెలియదా అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ వాస్ సర్ప్రైజ్డ్, వాస్ వండర్స్ట్రక్. వెల్ సార్, యూ హావ్ కెప్ట్ ది నేమ్.
1: ఓన్లీ శంకరాచార్య విషయమైనా మీకు తెలిసినా అని ప్రశ్నించాడు.
0: ఆల్ రైట్, డూ యూ నో సంథింగ్ అబౌట్ శంకరాచార్య? మాక్స్ ముల్లర్ ఆస్క్.
1: అబ్బే, ఆ శంకరాచార్య ఎవరో చాదస్త బ్రాహ్మణులు అన్నారు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్, వెల్ దట్ శంకరాచార్య ఈజ్ ఎ పర్సన్.
1: అప్పుడు అనుకున్నాడు మాక్స్ ముల్లర్, దీనికి పూర్వమంతా కూడాను తన యొక్క అంత్య జీవితం అంతా కూడాను మహాభారతదేశం లోపల గడుపుకొని తన యొక్క అంత్యదేహము అనగా ఈ యొక్క శరీరమును ఈ మహాభారతదేశం నందే అంత్యం గావించుకోవాలని విశ్వసించుకున్నాడు. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి, భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ హృదయస్థాయి ప్రధానమైనటువంటిది అని అక్కడనే భగవంతుని స్మరించుకుంటూ ఇంకా భారతదేశమే వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నాడు.
0: ఆఫ్టర్ హియరింగ్ దిస్ ఇగ్నోరెంట్ అటరెన్సెస్ ఫ్రమ్ చతుర్వేద శాస్త్రి, హీ జస్ట్ సెడ్, వెల్ లెట్ మీ నాట్ గో టు భారత్. ఇన్ భారత్ ఆల్సో దేర్ మే నాట్ బి ఆల్ పండిట్.
1: ఈ విధంగా భారతదేశం నందు ఉండినటువంటి వారు మన శాస్త్రములు, మన సంస్కృతిని, మన యొక్క సాధనను, మన యొక్క నీతి నిజాయితీలను ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేక కేవలం గొప్ప గొప్ప చదువులకై విదేశాలకు వెళ్లటం అనేటువంటిది కేవలము. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి, భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ

0: గొప్ప గొప్ప చదువులకై విదేశాలకు వెళ్లటం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అగౌరవమైనటువంటి విషయం.
1: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ప్రాపర్ హార్ట్ హీ సెడ్. బట్ వెన్ సచ్ ఇస్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ ఓన్ పీపుల్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ టు లెర్న్ సర్టన్ స్కిల్స్ అండ్ సర్టన్ టెక్నాలజీస్, ఇట్ ఈస్ రాదర్ అన్ఫార్చునేట్.
0: విదేశీయులు భారతదేశంలోకి వచ్చి భారతీయ సంస్కృతి విషయాన్ని చక్కగా గుర్తించి తెలుసుకున్న అనేక విధమైనటువంటి శ్రద్దా భక్తులు నిరూపించుతుండగా, భారతీయులు భారతదేశం నుండే ఉంటుండి తమ యొక్క సంస్కృతిని తాను గుర్తించుకోలేకపోవటం ఎంత వెర్రితనము.
1: వెన్ సో మెనీ ఫారినర్స్ ఆర్ కమింగ్ టు భారత్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ భారతీయ కల్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్, వెన్ అవర్ ఓన్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ నో వాట్ భారతీయ కల్చర్ ఈస్, వాట్ ఎ గ్రేట్ మిస్ఫార్చునిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి ఎందుండేటువంటిది ప్రధానమైనటువంటిది ఒక గుణము.
1: ఇన్ భారతీయ కల్చర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వర్చ్యూ.
0: ప్రాచీన కాలము నుండి కూడా మన భారతదేశంలో ఈ యొక్క క్యారెక్టర్ అనగా శీలమునకు ఎక్కువ ప్రాణం ఇస్తూ వచ్చేటువంటి వారు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వి హావ్ బీన్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ ఇన్ భారతీయ కల్చర్.
0: కనుకనే పూర్వము యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ క్యారెక్టరే పోతే లైఫే పోయినట్టుగా వారు విశ్వసించేటువంటి వారు.
1: దోస్ పీపుల్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వన్ లూజింగ్ వన్స్ లైఫ్.
0: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: దే బిలీవ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
1: దే ఆల్సో బిలీవ్ ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: దే ఆల్సో బిలీవ్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు.
1: These three are important principles which govern.
0: కాని ఈనాడు కారుకు రివర్స్ అని ఉండినట్టుగా ఈ యొక్క ఆధునిక జీవితము అనేటువంటిది ప్రారంభమైన తక్షణమే దీనికి విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ గోయింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్.
0: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
1: టుడేస్ మ్యాన్ బిలీవ్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
0: If wealth is lost, everything is lost.
1: If wealth is lost, everything is lost.
0: ఇదే ధనమూలం మిదం జగత్తు. ఇదే మన యొక్క భారతీయ సంస్కృతి. ధర్మమూలం మిదం జగత్తు. ఇది నిజమైన సంస్కృతి.
1: This amounts to the statement that the entire world is based and is supported by money. No, this is wrong. On the other hand, the entire world is based upon dharma.
0: ధర్మాన్ని రక్షించటకు ఎవ్వరు కూడా ముందంజ వేయటం లేదు.
1: For protecting dharma, no one is coming forward.
0: కాని అధర్మములు ఆచరించుటకు ముందంజ వేస్తున్నారు.
1: But for practicing adharma, people are coming forward in great measure and great number.
0: కనుకనే దేశము పాప భూయిష్టముగా మారిపోతున్నది.
1: That is why the country is becoming rather sinful.
0: కనుక పాపములకు మనము గురి కాకూడదు. పుణ్యమును ఆచరించాలి.
1: We should not be responsible for acts of sin.
0: దీనిని భారతీయ సంస్కృతికి పుణ్యశ్చ ఫలమిష్యంతి పుణ్యం నిశ్చంతి మానవ న పాప ఫలముష్యంతి పాపం కురువంతు యత్తతః అన్నారు. అనగా పుణ్యము చేయటము చాలా మంచిదని చెప్పుతున్నాము.
1: దట్ మీన్స్ వీఆర్ అటరింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్ దట్ ఇట్ ఈస్ సేక్రెడ్ టు డూ వర్చ్యూస్.
0: పుణ్యఫలము కావాలని ఆశిస్తున్నాము.
1: We want to get the fruits of virtue.
0: కానీ పుణ్యకర్మలు చేయటం లేదు.
1: But we are not undertaking acts of virtue.
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: Without performing virtuous deeds, how can you get the fruits of virtue?
0: నా పాప ఫలమిచ్చంతి పాపం కురువంతు యత్తతః. పాప ఫలము నాకు వద్దు అని అంటున్నాము.
1: We are praying that we do not want the fruits of bad deeds.
0: కానీ పాప ఫలములు ఆచరిస్తున్నాం పాప కర్మలు.
1: బట్ వి ఆర్ పర్ఫార్మింగ్ సిన్ఫుల్ డీడ్స్.
0: పాప కర్మలు ఆచరించినప్పుడు పాప ఫలం వద్దంటే పోదు కదా.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ బ్యాడ్ డీడ్స్ అండ్ సిన్ఫుల్ డీడ్స్ యూ విల్ ఆటోమేటికలీ గెట్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
0: కనుక ఎట్టి కర్మలు మనం ఆచరించమో అట్టి ఫలితం మనకు సిద్ధిస్తుంటాయి.
1: వాట్ ఎవర్ రిజల్ట్స్ అండ్ ఫ్రూట్స్ వి గెట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ యాక్షన్ దట్ వి పర్ఫార్మ్.
0: కనుక పవిత్రమైన కర్మలు ఆచరించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు పూనుకోవాలి.
1: ఎవరీ వన్ మస్ట్ టేక్ రెజల్యూషన్ టు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్.
0: ఈ మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an effort to understand how sacred human life is.
0: భారతీయ సంస్కృతి యొక్క విలువను కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We have to also understand the sacred values of భారతం.
0: చేసుకుంటే కాలం లేకపోయినా ఇష్టం లేకపోయినా దీనిని పెడత్తములు చేసుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: We may not be able to understand, but we should not misunderstand it.
0: వీటిని హాస్యాస్పదం చేయటానికి అంతకంటే

0: ముందకి వేయకూడదు.
1: యు షుడ్ నాట్ గో ఫార్వర్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: గౌరవించడానికి ప్రయత్నించాలి.
1: యు షుడ్ ఆల్వేస్ ట్రై టు ఆనర్ దీస్ వాల్యూస్.
0: కృతజ్ఞతను నేర్చుకోవాలి.
1: యు ఆల్సో కల్టివేట్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
0: కానీ మనం పొందినటువంటి ఫలితమును కూడా కృతజ్ఞత చెప్పకుండా క్రూరులుగా మారిపోతున్నాము.
1: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ వి గెట్ ఆల్ ద బెనిఫిట్స్ బట్ వి డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ ఫర్ సచ్.
0: ఈనాటి యువకులు ఏ విధమైనటువంటి యొక్క భావములను ఉచ్చరిస్తున్నారో ఆ భావములను ఆచరణలో పెట్టడానికి తగిన కృషి చేయాలి.
1: వాట్ ఎవర్ థింగ్స్ హావ్ బీన్ అటర్డ్ బై ది యూత్ ఆఫ్ టుడే దే హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: కేవలం మాటలు ఎందు మాత్రమే చెప్పి క్రియలు ఎందు మాత్రమే వినియోగించకుండా ఇది మానవత్వమునకు విరుద్ధమైనటువంటి తత్వము.
1: It would be contrary to human nature if only they utter by word and they do not practice such great virtues.
0: Kanuka ye vidhamaitti bhakti siddhalato hrudayapurvakanga meeru itti upanyasamulu istunnaro aa upanyasamulu jeevita paryantram kudanu meeru aacharana yendu unchi meeru aanandinchi 10 mandiki andinchadaniki prayatninchali.
1: In whatever sense of devotion and earnestness you are giving speeches, the same thing will have to be practiced in your life. And sanctify your lives and hold your
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు యువకులు కేవలం ఒక 10 మంది పవిత్రులుగా చిక్కినప్పటికీ చాలు.
1: ఇఫ్ వీ కెన్ గెట్ 10 సచ్ సేక్రెడ్ స్టూడెంట్స్ దాట్ వుడ్ బి సఫిషియెంట్ ఫర్ us.
0: జగత్తునంతా మనము ప్రచారం సల్పవచ్చు.
1: విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద ఎంటైర్ వరల్డ్.
0: ప్రచారమునకు ముందు నీవు మొట్టమొదట ఆచరించు.
1: బిఫోర్ యూ ప్రీచ్ యూ మస్ట్ ప్రాక్టీస్.
0: అనుష్ఠించు.
1: ప్రాక్టీస్ దెమ్.
0: అనుభవించు.
1: Enjoy.
0: ఆనందించు.
1: అండ్ ఎంజాయ్.
0: తదుపరి 10 మందికి పంచు.
1: అండ్ దెన్ డిస్ట్రిబ్యూట్ ది సేమ్.
0: మన యొక్క కర్తవ్యంగానే కంకణం కట్టుకోవాలి.
1: దిస్ పర్టికులర్ డ్యూటీ విల్ హావ్ టు బి కల్టివేటెడ్ బై యూ.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటమే మన యొక్క ప్రధానమైన ధర్మంగా మనం సూచించాలి.
1: వి మస్ట్ కన్సిడర్ దట్ యాజ్ ఎన్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆన్ అవర్ పార్ట్ టు డిశ్చార్జ్ ఆల్ అవర్ డ్యూటీస్ మెటికాలం.
0: అతి వేగంగా ప్రచండ మారుతం వలె కదిలిపోతున్నది.
1: టైమ్ ఈస్ మూవింగ్ ఫాస్ట్.
0: దేహం యొక్క జీవిత ప్రమాణం అనేటువంటి మంచుగడ్డ వలె క్షణక్షణమునకు కరిగిపోతున్నది.
1: ది క్వాంటమ్ ఆఫ్ లైఫ్ ఈస్ బికమింగ్ లెస్ అండ్ లెస్ డే బై డే.
0: కర్తవ్యాన్ని గుర్తించకపోయే కాయమును వదిలిపెడుతున్నాడు మానవుడు.
1: బిఫోర్ మ్యాన్ రికగ్నైజెస్ వాట్ ఈస్ డ్యూటీ
0: మానవుడు బాడీ. దీని ఫలితం ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది యూజ్ అండ్ పర్పస్?
0: దేని నిమిత్తమై నీవు పుట్టావు?
1: వై ఈస్ మ్యాన్ బోర్న్?
0: తిండి నిద్రాల కోసమా?
1: ఈజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్ అండ్ స్లీప్ మ్యాన్ ఈస్ బోర్న్?
0: భయమైనాల కోసమా?
1: Is it for indulging in
0: kaadu aahara nidra bhaya maidunani samanyame tat pasubinnarani nanam narana adikam vishesha danena shunyaha pasubissamanaha. ilanti gnaname lekapothe pasuvuto samanamu dipada pasuvane cheppavachu.
1: If man does not have discrimination and wisdom which are unique features, then you cannot call him a man at all.
0: aahara nidra bhaya maidunadulu kevalam pasupachi mrugadulu kuda untunnavi.
1: Even animals will have a desire for food, a desire for sleep.
0: ఇలాంటి ఫలితమును అనుభవించే నిమిత్తం మానవత్వం రావాలా?
1: For the sake of indulging in such useless things should man's life be obtained?
0: కాదు కాదు. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి, అందించాలి.
1: Not for the sake of this, one should live an ideal life and one should offer ideals for others.
0: అందులో విద్యార్థులు ఎందు ఇది ప్రధానమైనటువంటి లక్షణంగా భావించాలి.
1: And even there, among people, among students, this is a very important
0: vare bhavishyatti yokka nayakulu.
1: These are going to be the leaders in future.
0: Kanuka vari yokka bhavamulanu sunnitamainattiganu pavitramainattiganu nirmalamainattiganu nishwarthamainattiganu teerchididdukuntaku tagina krushi cheyali.
1: They have to make an effort to make their feelings sacred, pure and purposeful and great.
0: Ee vidhamainatti yokka pavitramaina samskrutini మనం ప్రచారం లోపల ఆచరించి అందించడానికి తగిన ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
1: విషింగ్ దట్ యు షుడ్ ప్రాక్టీస్ దిస్ సేక్రెడ్ కల్చర్, లివ్ దిస్ సేక్రెడ్ కల్చర్ అండ్ ఆఫర్ ఎన్ ఐడియల్ టు అదర్స్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్. దస్ Swami is bringing his divine discourse to a close.
2: Prema mudita manasika

0: Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి, మాటియందు మరొకటి ఉండుట చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి, భయము, ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ and restlessness, because in the world around we find there's no unity between what he says and what he thinks.
1: ప్రతి మానవుడు శాంతి కావాలని ఆశిస్తున్నాడు. శాంతి నిమిత్తమై తమ కాలమును, తమ కాయమును, తమ కర్మను కూడాను వినియోగపరుస్తున్నాడు.
0: Every man wants peace. He spends his time and his activity to remain in peace.
1: అయితే ఈ శాంతి అంటే ఏమిటో, ఇది ఎక్కడ ఉన్నదో, దీనిని పొందే విధానం ఏమిటి అనేటువంటి విషయం మాత్రము ఎవ్వరు కూడా విచారించడం లేదు.
0: బట్ నోబడీ థింక్స్ ఆఫ్ దిస్ పీస్, వేర్ ఇట్ ఈస్, హౌ టు గెట్ ఇట్ అండ్ వాట్ పీస్ ఈజ్ యాక్చువల్లీ.
1: శాంతి అనేటువంటిది ప్రాకృతమైనటువంటి శాంతియా లేక అంతర్శాంతియా అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man deludes that this is the true peace.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: Peace is that which is beyond attachment and hatred.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: Peace one gets out of these two, the attachment, hatred, is temporary.
1: ప్రశాంతి. ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: What's the meaning of this word, ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: ప్రా మీన్స్ బ్లాసమింగ్.
1: శాంతి అనగా కేవలము రాగద్వేషరహితమైనటువంటిది.
0: పీస్ ఇస్ దట్ విచ్ నైదర్ హ్యాస్.
1: ప్రశాంతి అనగా రాగద్వేషరహితమైనటువంటి ఒక స్థితిని ప్రకటింపచేయటమే ప్రశాంతి. ప్రకటింపచేయటమే ప్రశాంతి.
0: ప్రశాంతి ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: కానీ ఇలాంటి శాంతి లోకములో ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవులు యందు ఇట్టి రాగరహితమైనటువంటి, దేశరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించటం చాలా దుర్లభం.
0: ఇఫ్ వీ ఎంక్వైర్ ఆర్ దేర్ ఎనీవన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace is not that which is present outside and goes
1: into. ఇది అంతర్భూతమైనటువంటి ఒక శక్తి.
0: It is an innate power.
1: దీనిని ఏ రీతిగా మనం పొందాలి?
0: How to acquire it?
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: You can get peace out of peace only.
1: కాలో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి.
0: Thorn that has gone into a leg can be taken out with the help of another thorn.
1: అదే విధముగానే వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి.
0: Diamond cuts a diamond.
1: కర్మను కర్మచేతనే మనం నివారణ గావించుకోవాలి.
0: Action gives you relief అట్టనే
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకంలో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ దే హావ్ నో పీస్. వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తువాహనాదులు మానవునికి శాంతిని అందించుతున్నావా?
0: The worldly money, the wealth and convenient comforts, do they give you peace?
1: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
0: If it is so, why has he drowned himself in restlessness?
1: కారణం తన మనస్సులో ఒక విధమైనటువంటి యొక్క దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్.
1: ఒక ఇంటిలో పాము ప్రవేశించితే ఆ ఇంటిలో మనం జీవించడమే చాలా కష్టంగా ఉంటుంది.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: ఈనాడు రాగద్వేషములనేటువంటి యొక్క విషపురుగులు మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన హృదయంలో ఏ రీతిగా శాంతి లభ్యమవుతుంది?
0: When there are poisonous germs, like attachment, hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: కనుకనా మనసునందు ఏ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many rich people.
1: బలవంతులు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: There are many men of authority.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: What is the reason that they don't have peace? What's the reason behind this?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: ఎక్స్టర్నల్లీ హిస్ పొజిషన్స్ ద వెల్త్ అథారిటీ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ బట్ హీ హస్ నో పీస్ విద్ ఇన్ బికాస్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: సో మ్యాన్ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ హిస్ మైండ్.
1: తన హృదయ అంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ అస్ అండ్ ద వాటర్ ఇన్ డెప్త్.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ఆల్ దిస్ మడ్ you can get draw water.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయి ఉన్నాయి.
0: Therefore, between the peace and the individual, there is lot of mud which is hatred and attachment.
1: ఈ మట్టి పెళ్లనంతా మనం తీసివేయాలి.
0: We have to remove all this mud.
1: అప్పుడే ఈ శాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
0: Then only you can acquire this peace.
1: అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని యాగములు చేస్తే లోక కళ్యాణం కుదురుతుంది అని అనేక భావంతో విచారిస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఫీల్ దాట్ బై అండర్టేకింగ్ సర్టన్ రిచువల్స్ లైక్ వర్షిప్ అండ్ యాగాస్ దట్ దే కెన్ అక్వైర్ పీస్.
1: లోక శాంతి నిమిత్తమై అనేక మంది యజ్ఞయాగాది కృతువులు ఆచరిస్తుంటారు.
0: యు నో మెనీ పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ వరల్డ్ పీస్.
1: అయితే ఇవి చేయకూడదని కాదు, చేయటం మంచిదే.
0: నాట్ దట్ యూ షుడ్ డూ ఇట్, ఇట్స్ గుడ్ దట్ యూ డూ ఇట్.
1: కానీ ఈ క్రతువుల వల్ల లోక శాంతి మనకు ఏమాత్రం కూడా చేయకూడదు.
0: But these rituals will never give you world peace by and large.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you develop the inner peace, there will be world peace outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెర్రితనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యూ విల్ బి ఇన్ పీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్వన్.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: Each one has to take the medicine for one's own disease.
1: అదే విధంగానే ప్రతి వ్యక్తి కూడాను ఎవరికి వారు తమ శాంతి కోసమై అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: Likewise, to receive this peace, one has to give up, shed all bad qualities.
1: ఇది తల్లిదండ్రుల యొక్క ఆస్తి వలె ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కానటువంటిది.
0: It's not like a legal heir to inherit the property from the parents.
1: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: పీస్ ఇస్ వన్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: యూ కెన్
1: కర్ణకు పంచడానికి సాధ్యం కాదు.
0: యూ కెనాట్ కట్ ఇన్ టు పీసెస్ నార్ కెన్ యూ డిస్ట్రిబ్యూట్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధములైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
0: పీస్ ఈస్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పొల్యూషన్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ థాట్స్.
1: మనసులో కలతలు ఉండినంత వరకు మనిషికి నిద్ర కూడాను రాదు.
0: సో లాంగ్ మైండ్ ఈస్ ఎజిటేటెడ్ యూ కెనాట్ స్లీప్.
1: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
0: ద వన్ హూ కెనాట్ స్లీప్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు లివ్ ఇన్ పీస్.
1: కాన శాంతి అనేటువంటిదే దైవస్వరూపము.
0: సో పీస్ ఈస్ గాడ్.
1: అట్టి దైవస్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: పరిశుద్ధమనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: ప్యూరిఫికేషన్ మెంట్
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ గివ్ అప్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Be that be the loss or suffering, anxiety or a problem, see that these will not enter into your mind.
1: ఈ శక్తి ఏమిటి?
0: What is this power?
1: అది ఏ ప్రేమ?
0: That is love.
1: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you.
1: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: ఇన్ ఎ రూమ్ విచ్ ఇస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ డార్క్ దేర్ ఆర్ మెనీ ఆఫ్ ద ఆర్టికల్స్. దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ ద పాయిజనస్ వర్మ్స్ అండ్ జెర్మ్స్.
1: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
0: There are so many articles in that room which is closed and dark. So you find so many poisons in that room.
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందుకులో ప్రవేశించడానికి వీలు కాదు.
0: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
1: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
0: Therefore, in the room of our heart,
1: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
0: There should be the light of love. There should not be articles that desire.
1: Less luggage, more comfort. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు. అవే డిజైర్స్.
0: సో యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఆఫ్ లగేజ్ ద డిజైర్స్.
1: అందులో ఈ ప్రేమ ప్రకాశం ఉండాలి.
0: బికాస్ యూ షుడ్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించడానికి వీలుండదు.
0: దెన్ ఓన్లీ దీస్ వికెడ్ క్వాలిటీస్ కెనాట్ ఎంటర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తుండదు, కానీ ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
0: దో పీస్ అపియర్స్ టు బి ఎ టూ లెటర్డ్ వన్, బట్ ఇట్ సో వాస్ట్.
1: మనము భజనలు జరిగిన తర్వాత, ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నాం.
0: ఆఫ్టర్ భజన్ ఆఫ్టర్ ప్రేయర్ వీ రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
1: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
0: వై షుడ్ వి సే త్రీ టైమ్స్?
1: ఎందుకు నాలుగు తూర్లు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్?
1: లేక ఎందుకు రెండు తూర్లు చెప్పకూడదు?
0: వై నాట్ ట్వైస్?
1: మూడు పర్యాయములు ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
0: వై షుడ్ వి సే థ్రైస్?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
0: దేర్ ఆర్ త్రీ లెవెల్స్, ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
0: పీస్ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రం అది మనసుకు శాంతి కలుగుతుంది.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఎట్ ద బాడీ లెవెల్, ద మైండ్ నీడ్స్.
1: లేక మనస్సు శాంతితో ఉండినంత మాత్రం దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేయకూడదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ మైండ్ ఈస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ పీస్, ద బాడీ ఆల్సో నీడ్స్ పీస్.
1: కనుకనే ఈ మూడు మార్గములు ఎందుకూడను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ టు ప్రే టు లార్డ్ టు గివ్ అస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని అనేక పర్యాములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్, యూ విల్ సర్టన్లీ అక్వైర్.
1: అదే విధంగా నేను అనేక పర్యాయం చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: భగవాన్ టోల్డ్ us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not an animal, I am man.
1: మనకు కోపం వచ్చేస్తుంది.
0: So we are angry.
1: ఈ కోపం వచ్చినప్పుడు I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అనుకుంటే ఈ డాగ్ పరిగెత్తిపోతుంది. ఇది డాగ్ క్వాలిటీ, మనిషి క్వాలిటీ కాదు.
0: Anger is the quality of dog. When you are angry, feel like this, I am not dog, I am man.
1: Like aneka chanchalatvam topala konni rara anetvanti thoughts anta lopala praveshisthuntai.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: Appudu oka place lo kurcho,
0: sit at one place.
1: I am not monkey, I am man. I am not monkey, I am man. I am not monkey, I am man. Anetvanti ee reetiga talchuko appudu ee animal qualities anta dooram avutundi.
0: Think within yourself repeatedly, I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనిషి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnavu kaani bayata nunchi praveshinchadam ledhu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sangha dosham cheta konni praaptistuntayani.
0: Something because of the defect in the company,
1: kaani aa sanghamunukunu tana taarchukunu konni sambandham baddham untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు.
0: దర్ సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్.
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దట్?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావమునకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈస్ నాట్ ఇన్ ట్యూన్ టు ది సీక్రెట్ కంపెనీ.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడాను సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
0: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
1: Kana manlopala nirantaram kudanu pavitramaina bhavanni abhivruddhi parchukovali.
0: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
1: Ee pavitramaina bhavamlu ante emti? Kevalam daiva naamamule.
0: The sacred thoughts are the Lord's name.
1: Ye naamaina parvaledu.
0: It could be any name.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: యు ప్రే ఇన్ ఎనీ నేమ్ బట్ ఫిల్ హిస్ నేమ్.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించిందంటే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once the heart is full of God's name, well, there's no other thing like bad thought.
1: ఒకే హార్ట్ ఒకే చైర్.
0: It's only one heart, single chair.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టివంటే మరొక దుర్గుణం అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once this chair is occupied by the divine love, there's no place for bad qualities.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తుంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహార విహారంతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి foolishness?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇది రెండే పెద్ద foolishness.
0: The foolishness of two, he doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: హీ షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నాడు.
0: When these two are missing, one of the two missing, there cannot be greater fool.
1: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
0: If you don't know anything, make every attempt to know.
1: నీకు తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేసుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: లైక్ దిస్ వెన్ వి డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
1: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: ఇట్స్ నాట్ మీ ఎక్విజిషన్, యూ విల్ ఎక్స్పీరియన్స్.
1: ఇప్పుడు భూమి క్రిందంత నీరు ఉంటుందా? అది నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుందా? అది
0: there is water in the depths of this soil. You have
1: not put it there. అటువంటి మట్టిని తీసివేసినప్పుడు అవి మన చేతికి చిక్కుతుండాయి.
0: You have just removed the mud over that water.
1: అదే విధంగా నీ శాంతి నీ హృదయస్థాయి.
0: So peace is present in our heart.
1: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషం దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు వ్యాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతిగా లేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కాని మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I am
1: నాలో ప్రవేశించినటువంటి యొక్క దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యు విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
0: పీస్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరులను చూస్తే పరిగెత్తిపోతుంది.
0: Peace will run away looking at the selfish man.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: Peace will not be anywhere near a person who is full of
1: attachment. చూస్తే మనం ఎట్లా పరిగెత్తిపోతామో అట్లనే ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
0: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
1: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తన పాటికి తాను ఆవిర్భవిస్తుంది.
0: Where there is sacred love, naturally the peace would approach very close.
1: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తియే.
0: Therefore, peace is our natural inner property.
1: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకొని కూడాను ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
0: Having that property within, why should we search for it outside?
1: ఇంటిలోనే జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువు నెలలేదా?
0: When you have lamp at home, why do you go for light outside?
1: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
0: See that you lamp, see that you'll have light at home.
1: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవటం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
0: Because you don't know what you have at home, you go to others.
1: ఎవ్వరి దగ్గరికి నీ పోనక్కర్లేదు.
0: You don't need to go to anyone.
1: నీ శాంతి నీలోనే ఉంటుండాలి.
0: Peace is within you.
1: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తుంటే తప్పక శాంతి నీ సొత్తే.
0: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
1: కనుకని నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధపరచేటువంటి పవిత్రత లే.
0: All the 9 parts of devotion will help us to purify our mind and acquire peace.
1: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
0: You may do anything, it only purifies our mind.
1: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
1: నీవు భజన చేయి,
0: యూ డూ భజన్,
1: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడాను ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావం కొంత దూరం చేస్తుంది.
0: యూ మే డూ భజన్, యూ మే మెడిటేట్, ఆర్ యూ మే జాయిన్ ఎ గుడ్ కంపెనీ, దట్ ఓన్లీ క్లెన్సెస్ యువర్ మైండ్.
1: అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
0: However, the peace you get by this way is temporary.
1: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
0: It's not a permanent peace.
1: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి, పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. Look up, no aim is crime.
0: In order to have that permanent peace, we should have very high aim, low aim is crime. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity. That should be your high aim.
1: జీవితం అంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
0: So long you spend all your lifetime in this dualism. When do you reach that qualified non-dualism? Ultimately reach the state of non-dualism.
1: మీరు విద్యార్థులు,
0: you are students.
1: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
0: You are joined here in the first
1: standard. ఎప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
0: Do you like to remain in first standard throughout your life?
1: No. Next year second standard పోవాలి.
0: Next year you should be promoted to the second standard.
1: తర్వాత నెక్స్ట్ ఇయర్ కింద కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
0: Thereafter third standard.
1: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
0: Year after year you should be promoted.
1: అది సరైన పద్ధతి.
0: That is the procedure.
1: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
0: That is the true progress in the field of education.
1: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాం. నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాం.
0: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
1: కానీ ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునికి ప్రవేశించాల. అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కానీ ఇద్దరే ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
0: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
0: Bodies are different.
1: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒకటే.
0: But the principle of ఆత్మ is one and the same in both of us.
1: కనుక దేహభ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేవంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
0: Let us not be carried away by the delusion of this body identification.
1: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
0: This is qualified non-dualism.
1: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటిది మనకు బయలుదేరుతుంది.
0: When once you give up this body feeling, then you'll reach the higher level.
1: తదుపరి అద్వైతం.
0: Later non-dualism.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: ఎన్ని దేహం ఉండినప్పటికి ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
0: You find so many bulbs around.
1: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికి కరెంట్ ఒక్కటే.
0: But current is one.
1: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ స్టెప్ ఇన్ టు దట్ నాన్ డ్యూయలిజం.
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణ జీవితం అంతా కూడా ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్.
1: ఈ వాంఛననేటువంటి కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ ఎట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్.
1: ఈ వాంఛన దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
0: యూ మే హ్యావ్ సర్టన్ డిజైర్స్ to discharge your responsibility.
1: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు. అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
0: As a student you have certain responsibilities. You have to study well, you have to listen and you have to attend classes regularly. అండ్ యూ షుడ్ స్టడీ.
1: ఈ విధమైనటువంటి ప్రొసీజర్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాస్ లో ఉత్తీర్ణుడు అవుతావు.
0: వెన్ దిస్ ప్రొసీజర్ ఇస్ ప్రాపర్లీ ఫాలోడ్ యుల్ సర్టన్లీ పాస్.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ కావాలి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ ఆల్సో దేర్ ఇస్ ఎ ప్రొసీజర్.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
0: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ది ట్రూ నాలెడ్జ్.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జ్ అంతా కూడా చదువులంతా కూడా చిన్న చిన్న రివర్స్ వంటివి.
0: ద వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్ లైక్ ఎ రివర్.
1: కానీ కట్టగలిపటికీ నదీ నాం సాగరం గతి, సాగరం లోపలిపోయి ఇవన్నీ చేరిపోవలసిందే.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికీ దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
0: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్, లిటరేచర్, స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
1: Physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నింటినీ చింతించేది ఒకే బ్రెయిన్.
0: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
1: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి? PCM అంటారు.
0: What is your subject? You say PCM.
1: Physics, chemistry, mathematics.
0: PCM, physics, chemistry, mathematics.
1: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏనో బిఎస్సీనో అనేటువంటి డిగ్రీ వస్తుంది.
0: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బిఎస్సీ.
1: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
0: యూ మే హ్యావ్ డివైన్ థాట్స్ బట్ యూ షుడ్ గెట్ ది డిగ్రీ ఆఫ్ లవ్.
1: ఏ మార్గంలో నీ వెళ్ళు.
0: యూ మే ప్రొసీడ్ ఇన్ ఎనీ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్,
1: ఇవన్నీ కూడా దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
0: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ గెట్ దట్ పీస్.
1: దివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి, ప్రాకృతమైనటువంటి, భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: దెన్ వన్స్ యూ హావ్ లవ్ యూ కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్లీ ఎడ్యుకేషన్.
1: ఈ భౌతిక భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
1: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
0: బట్ ది ఇన్నర్ పీస్ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్స్ పర్మనెంట్.
1: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
0: దట్ స్టేబుల్ పర్మనెంట్ వన్ ఈజ్ పీస్.
1: కదిలిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
0: దట్ విచ్ పాసెస్ ఆఫ్ యూ కెనాట్ కాల్ ఇట్ పీస్.
1: కనుక పర్మనెంట్ దే శాంతి అనడానికి.
0: సో పీస్ ఈజ్ పర్మనెంట్.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: అదేవిధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గాడ్, యూ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ పర్మనెంట్ లైన్.
1: పర్మనెంట్ దాన్ని మనం అనుసరిస్తూ పోతే ఎక్కడ చేరుతాము?
0: ఇఫ్ యూ డోంట్ ఫాలో ద పర్మనెంట్ పాత్ వేర్ విల్ యూ రీచ్, వీ కాంట్ డిసైడ్.
1: కనుక మనం సత్యనిత్యమైనటువంటి దాన్ని అనుసరిస్తూ పోవాలి.
0: సో వీ షుడ్ ఫాలో దట్ ఎటర్నల్ ట్రూత్.
1: అప్పుడే సత్యనిత్యమైనటువంటి యొక్క స్థానాన్ని మనం పొందగలుగుతాం.
0: దెన్ ఓన్లీ యూ విల్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ట్రూత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలము సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొల్పుతూ రావాలి.
0: It's not enough if we just repeat like a parrot these words, truth, righteousness, peace and love.
1: దాన్ని ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, శాంతిని.
0: We should awaken these human values. Arise, awake, stop not the goal is reached.
1: కానీ అవి నిద్రిస్తున్నాయి.
0: They are there, but yet they are sleeping.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాంతో మనం ఏమి ఉపయోగ పెట్టుకోవటం లేదు.
0: Because we are not making use of these latent values.
1: ఈ భౌతికమైనటువంటివి అన్ని ఉపయోగపడుతున్నాయి.
0: We are carried away by the outer illusion.
1: కాబట్టి దానికి ఏం పని లేదు.
0: So we don't make use of the inner quality.
1: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
0: As we don't make use of the innate quality.
1: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి, అది మేలుకుంటుంది.
0: Give it, awaken it, and then only the externals would
1: sleep. ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
0: Spiritual power is like a tiger.
1: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటుంది, వెనక్కి తిరిగి చూడదు.
0: The tiger walks, it never looks behind.
1: మంచి జెంటిల్గా నడుస్తుంటుంది.
0: It walks in a gentle, majestic way.
1: దానికి అదురు బెదురు అనేటువంటిది లేదు.
0: It has no fear whatsoever.
1: కారణం ఏమిటి?
0: Why?
1: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
0: Because it relies on its truth.
1: అందువల్లనే అది సింహం వంటిది.
0: It's like a lion.
1: మృగరాజు.
0: It is the king.
1: ఈ దుర్మార్గము దుష్టము దుర్గుణములు అనేటువంటి దానికంతా అది కింగ్ వంటిది.
0: ఇట్ ఇస్ ద కింగ్ ఫర్ ఆల్ ద వైల్డ్ యానిమల్స్.
1: దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు అదిరిపోదు.
0: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
1: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
0: ద వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ షీప్.
1: ఈ షీప్స్ ఏంటి, ఒక్క అడుగు పెట్టినా మరి చూస్తే మరి ఒక్క అడుగు పెట్టినా ఏంటి అంత భయము అదురుతోనే పోతుంటాది.
0: షీప్ ఈస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
1: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్నో ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాయి.
0: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
1: ముందు పోయేటువంటి బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
0: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
1: కనుక మనం సింహ జీవులుగా మనం తయారు కావాలి.
0: We should be like a lion.
1: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
0: Not the life of a sheep.
1: మనం అంత ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give scope for any fear.
1: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
0: We should not have any fear or hesitation.
1: ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
0: That is only the lion in our life.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: టు హావ్ ద డివినిటీ.
1: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
0: దేర్ ఇస్ ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
0: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
0: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
1: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
0: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
1: ఎక్కడ డిసిప్లినో అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్ పీస్.
1: ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
0: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్
1: ఎక్కడ గుణం లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
0: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్ నో
1: శాంతి. కంటే మూల కారణం గుణములే.
0: దేర్ ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
1: కనుక ఈ వర్చ్యూ ఈ గుణం పోషించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ దిస్
1: గుణవంతుడు కావాలి.
0: వి షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
0: You know what Hanuman is.
1: శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నారు.
0: Therefore Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
1: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడికి ఏది ఆధారము?
0: What is the cause for Hanuman?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఒకానొక సమయం లోపల.
0: At one time.
1: అగస్త్యుని తల్లి.
0: The mother of Agastya.
1: శ్రీరాముని తల్లి.
0: And mother of
1: హనుమంతుని తల్లి.
0: And mother of Hanuman.
1: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
0: All the three ladies met like mahila vibhag.
1: Andulo oorukundukunda ee hanumantuni thalli leka agastuni thalli modulu pettindi.
0: Mother of sage Agastya started conversation.
1: Amma naa koduke evaro telusna.
0: You know my son.
1: Samudranantha kodunu okka thuri upasam chesadu.
0: He could swallow the whole ocean just in one sip.
1: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
0: దాట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
1: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా. నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసి పోయాడు సముద్రాన్ని.
0: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్ ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హాస్ స్వాలోడ్ వాటర్ మై సన్.
1: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
0: The third lady, Kausalya, mother of Sri Rama, said, Your son could cross this ocean because he chanted the name of my son.
1: My son.
0: My
1: son. నా కుమారుని యొక్క పేరును తలుచుకోవటం వల్ల నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
0: Because he repeated the name of my son, your son could jump.
1: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
0: Ultimately it is decided. That Agastya could swallow the whole ocean because of the divinity. Hanuman could jump over the ocean because of Rama's name.
1: Kanuka mottamotta bhagavata namamu danikante shaktivantamainatundi marakaledu.
0: God's name is mightiest, most powerful.

సాయిరామ్. యూ ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది 26th of July 1996.

జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం ఓంకారం తత్వమాసితం తత్సత్యం

0: జగత్సర్వం జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్ సత్యం ఉత్తమాదినం ఉత్తమో పరదేవత.
1: The whole world is under the control of God, and the noble soul would adhere to the path of truth, and that noble man always follows the path of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ నాటి సమాజమునకు రామాయణం అత్యవసరం.
1: ఫర్ ద మోడర్న్ సొసైటీ రామాయణ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: తండ్రిని గౌరవించే కుమారులు లేరు నేడు.
1: టుడే వీ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ హూ రివియర్ దేర్ ఫాదర్స్.
0: కుమారుని వాత్సల్యపరిచేటువంటి యొక్క తండ్రులు లేరు.
1: We don't have fathers who treat their children, sons, with all the affection and care.
0: గురువును గౌరవించేటువంటి శిష్యులు లేరు.
1: We don't have disciples who respect their gurus or preceptors.
0: శిష్యులను వాత్సల్యపరిచేటువంటి యొక్క గురువులు లేరు.
1: Nor do we have teachers who have concern for their students.
0: ఇట్టి స్థితిలో రామాయణము అన్ని రంగములయందు కూడాను ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క పవిత్రమైన చరిత్ర.
1: Under these circumstances, Ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt.
0: Intilo tandru tandrulu ye vidhanga melagali.
1: At home, how parents should conduct themselves.
0: Pillalaku ye vidhamainatundi yokka aadarshanni andinchali.
1: How children should grow in an ideal way.
0: Aneetvantidi ee naadu ఏ ఇంటి ఎందుకు మనకు కాను రావటం లేదు.
1: Not even a trace of this is noticed at any residence today.
0: అన్నదమ్ములు కలిసిమెలిసి ఏ విధంగా మెలగాలి, కుటుంబం యొక్క గౌరవాన్ని ఈ కుమారులు ఏ విధంగా నిలపాలి అనేటువంటి ఒక ఆదర్శము ఈనాడు కనిపించటం లేదు.
1: How brothers should mingle with each other, how children should keep up the prestige and the dignity of the family, well, those things are not noticed today.
0: Patulanu satulu satulanu patulu ye vidhamga kudanu meligi aadarshanni samajamunaku andinchali aneetvanti oka idi ee naadu ekkada kanipinchatam ledhu.
1: The husband and wife relationship, how it should be, in what ideal manner should exist, is not seen today.
0: గౌరవ మర్యాదలే అడుగంటి పోయినవి.
1: The courtesy and respect are totally gone.
0: కానీ స్వేచ్ఛ మితి మీరినది.
1: We find the freedom is more and more.
0: పరేచ్ఛకు విరుద్ధమైనది.
1: It's quite against the others' feelings.
0: ఇలాంటి పరిస్థితులు యందు ప్రాచీన చరిత్రలైనటువంటి యొక్క ఈ పవిత్రమైన రామాయణము అన్ని రంగముల యందు కూడాను ఆదర్శాన్ని అందిస్తుంది.
1: In the present circumstances, Ramayana will teach us all the ideals worth emulation.
0: Kanna biddalanu ye vidhanga sakali varini ye vidhamaina adupulo pettali ye vidhamaina aadarshanni variki andinchali aneetunti vicharana ee naadu talidandru ye maatramu cheyatam ledu.
1: Today parents have not noticed this important fact, how to bring up their children, how they should make their children ideal to the rest of the society.
0: ఇది 5 సంవత్సరములు వస్తే ఆ పిల్లలను ఏ ప్రైమరీ స్కూల్ లోపల ఏ విలేజ్ స్కూల్ లోపల చేర్చినంత మాత్రమే వాళ్ళ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు.
1: ద మోడర్న్ పేరెంట్ థింక్స్ దట్ హిస్ రెస్పాన్సిబిలిటీ ఎండ్స్ బై అడ్మిటింగ్ హిస్ చైల్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్ అట్ ది ఏజ్ ఆఫ్ 5.
0: మొట్టమొదటి పిల్లలకు తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల.
1: In fact, for a child, a home is the first school of learning.
0: ఆ పాఠశాల యందే పెద్దల్ని ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి.
1: దేర్ ద చైల్డ్ ఇస్ టాట్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, హౌ టు స్పీక్ ట్రూత్.
0: ఈ సత్య ధర్మమును ఏ రీతిగా మనం ఆచరించాలి.
1: హౌ టు ఫాలో ధర్మ, హౌ టు స్పీక్ ట్రూత్ ఆర్ టాట్ ఎట్ హోమ్.
0: పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
1: దేర్ ఇన్ ద స్కూల్ హౌ వన్ షుడ్ బిహేవ్.
0: గురువులను ఏ రీతిగా గౌరవించాలి.
1: హౌ వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ ఓన్ టీచర్.
0: తోటి బాలులతో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
1: హౌ టు కండక్ట్, హౌ టు మింగిల్ అమంగ్ ఫ్రెండ్స్.
0: ఈ విధమైనటువంటి విషయములు ఈనాడు ఎక్కడ కూడా ఎవరు యోచించటం లేదు.
1: నోబడి ఈజ్ బాదర్డ్ అబౌట్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: పాఠశాలకు పోయిన తక్షణమే తోటి బాలుల చేత మనం ఏ రీతిగా మెలగాలి అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: The moment one is admitted to school, one should know how to move, mingle among classmates.
0: ఇంతియే కాక ఆ యొక్క నిబంధనలు కూడా మనము చక్కగా గుర్తించి వర్తించాలి.
1: We should also take into cognizance the regulations of the institution.
0: విద్యా సంస్థల యొక్క డిసిప్లిన్ ను మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
1: We have to clearly understand the code of discipline of the institution and behave accordingly.
0: ఈ విధమైనటువంటివి సత్యంత్యములైనటువంటి గుర్తులు మనం గుర్తించినప్పుడే విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
1: When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals.
0: నామము నామిని చూపుతుంది.
1: The name will direct you to the person.
0: నామరూపములు రెండు కూడాను ప్రవర్తనను ప్రబోధిస్తుంది.
1: The name and form speak of the conduct, the behavior.
0: ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి.
1: These two aspects must be realized, understood in full and practiced in life.
0: పూర్వం పల్లెలియందు కుక్కరో కోయని కోడి కూయగని చక్కగా నిద్ర మంచము నుండి లేము.
1: In earlier times, people would used to get up from the bed in the early hours of the morning, listening to the sounds of the hummingbird.
0: పలుదోముకొని దేహ బాధ తీర్చుకొని జనకమాడి ధరించి చలిది భుజించు.
1: They attend to the calls of nature, they will have their bath.
0: హితమైన వస్తువులు ఎంతయు నమిలి మితముగా దించుండు మేలో నీకు.
1: They will consume the food in a limited way, in a palatable way.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకవగల బాలుడు అనిపించుకొను.
1: They go to school in all humility and learn.
0: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
1: Never move about in rain.
0: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
1: Never be anywhere near.
0: దరి నుండి నీయకు దానకీడగను. దరి నుండి నీయకు.
1: Never be anywhere near that.
0: పరుగుడు చెరుగుడి బంతులాటయ్యను.
1: And then participate in games, run well.
0: సరి అయిన వేళలో సలుపుచునుండా.
1: If you act at the right moment,
0: పై రీతులన్ని పరికింతువేని ఆరోగ్య భాగ్యములు అనుభవించదు.
1: If you follow all the above rules of conduct, you are bound to be healthy.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యకు పూర్వము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.
1: We have to maintain our perfect health before we go to learning.
0: దశరథునకు లేకలేక పుట్టినటువంటి నలుగురు కుమారులు వారిని ఏ విధమైనటువంటి యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించారు.
1: దశరథ హ్యాడ్ ఫోర్ సన్స్ ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అండ్ హి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి, తండ్రి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రమూ జ్ఞప్తి అందు ఉంచుకోవటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ హౌ టు రెస్పెక్ట్ అండ్ రివియర్ వన్స్ ఓన్ మదర్, హౌ టు ఫాలో హర్ కమాండ్ ఇన్ లైఫ్.
0: యజ్ఞ దీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి రావటం చేత
1: విశ్వామిత్ర అప్రోచ్ దశరథ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు.
1: దశరథ రిసీవ్డ్ సేజ్ విశ్వామిత్ర ఇన్ ఆల్ కర్టసీ, ఎక్స్టెండెడ్ హాస్పిటాలిటీ.
0: మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి.
1: టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality.
0: లోక కళ్యాణం నిమిత్తమై నేను ఒక యజ్ఞము సంకల్పించాను.
1: Dasharatha, I have determined to conduct a sacred ritual for the welfare of the whole world.
0: కాని దీనికి అనేక విధములైనటువంటి ఒక రాక్షసులు ఆటంకములు కల్పిస్తున్నారు.
1: But we there's constant interference by the demons in that area.
0: నాకు శక్తి లేకపోలేదు.
1: I do have power.
0: నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి.
1: I have all the weapons.
0: అన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి.
1: I got all capacities.
0: కానీ యజ్ఞ దీక్షను పూనటం చేత నేను ఈ అస్త్రములు గాని ఈ యొక్క దీన్ని ఉపయోగించడానికి వీరిపైన ద్వేషమును పూనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు.
1: సిన్స్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ది సేక్రెడ్ రిచువల్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ వెపన్.
0: నేను యుద్ధ ప్రమాణమును స్వీకరించాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ దిస్ sacred ritual to be performed.
0: వీరిని నేను శిక్షించడానికి ఏమాత్రం కూడాను సరైనటువంటిది కాదు.
1: At this stage, I am not supposed to punish anybody.
0: కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను.
1: Therefore, for this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them.
0: ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది.
1: Dasharatha was shocked.
0: లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడాను వారు ఆచరించలేదే చూడలేదే. అలాంటి కషగంధలను అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళని పంపటం చాలా న్యాయంగా కనిపించడం లేదు.
1: Dasharatha hesitated very much because the boys are quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna, sacred rituals.
0: Swami, chaminchandi.
1: Please pardon me.
0: Mee yajna samrakshananta kudanu nenu teesukuntanu.
1: Swami, please pardon me.
0: Enni vela sainyamlanta kudanu nenu teesukoni vastanu.
1: I will be followed by thousands of battalions
0: of army. Ee pasi maatram ee yajnamulu kaigi teesukoni ponakkaledu.
1: Please don't ask for these young boys.
0: వారికి ఏమీ తెలియదు.
1: దే డు నాట్ నో ఎనీ.
0: అస్త్రశస్త్ర విద్యలో ఎట్టి అభ్యాసమూ లేదు.
1: దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ యూజ్ ఆఫ్ వెపన్స్.
0: 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి.
1: దే జస్ట్ క్రాస్ 12, నౌ దే ఆర్ 13.
0: ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది?
1: హౌ కెన్ ఐ సెండ్ దెమ్ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ యజ్ఞ?
0: ఈ సమయాన్ని పురస్కరించుకుని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు.
1: Watching this whole moment, Vishwamitra was angry at the sight of this.
0: Ikshvaku vamshamunandu aadina maata tapparu.
1: Those who belong to this Ikshvaku clan will never go back by the promise given.
0: Meerachina karyam emto nenu tappaka nerveesthanani maata icharu.
1: In fact, you have promised that you will follow what I said.
0: Itti maatanu neevu tappadaniki emaina nyayam unda neeku?
1: Can you take your promise back?
0: Neeku nyayam ayithe nenu vellipothanu annadu.
1: Is it justifiable? If you think so, I will return.
0: Kani rishul daggara chaala jagrataga undali.
1: One has to be very careful with regard to sages.
0: Swamulu daggara paamulu daggara chaala jagrataga meligali.
1: One has to be very careful as you deal with swami and paamu the snake.
0: Then ye shapamlo ostado emo.
1: Well, one may be put to any curse.
0: అని కొంచెం భయపడి వశిష్ఠులు వారిని పిలిపించాడు.
1: He was very much afraid of the situation and summoned Vasishtha.
0: వశిష్ఠులు వారు వచ్చి విశ్వామిత్రుని సగౌరవంగా తీసుకుని అతనితో సంభాషణ జరిపాడు.
1: వశిష్ఠ కేమ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్ విత్ విశ్వామిత్ర.
0: దీంతో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు.
1: దశరథ వాస్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: నీవు కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులొందుతున్నావు.
1: Because of your worldly physical attachment and affection, you are losing this sight.
0: నీ దృష్టిలో వారు పుత్రులే కాని
1: from your point of view they are your sons.
0: రాక్షసత్వంలో వాళ్ళు పిడుగులు వంటి వారు.
1: In fact, they are mighty and very powerful.
0: వారి శక్తి సామర్థ్యములు నీవు మాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: You are not making an attempt to know their capacities, their potentialities.
0: రాముల్ని పిలిపించాడు.
1: And then he asked Rama to go there.
0: రాములు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి.
1: అండ్ రామ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ.
0: ఇది వారి యొక్క అలవాటు.
1: దిస్ హెస్ బిన్ ద ప్రాక్టీస్.
0: ఇద్దరు కూడా వచ్చి
1: బోత్ కేమ్.
0: తండ్రికి నమస్కరించారు.
1: దే డిడ్ నమస్కార టు
0: గురువైన వశిష్ఠులు వారికి నమస్కరించారు.
1: ఆల్సో వశిష్ఠ.
0: తండ్రి గారు విశ్వామిత్రుని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వారి కూడా నమస్కరించారు.
1: అండ్ విశ్వామిత్ర వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై దశరథ టు బోత్ ఆఫ్ దెం.
0: నెమ్మదిగా నిలుచుకున్నారు.
1: దే స్టూడ్ దేర్ సైలెంట్లీ.
0: వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ వాచింగ్ బోత్ ఆఫ్ దెం.
0: వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్చిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్ వాచింగ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ అరౌండ్ దెం.
0: వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాంటెడ్ టు డు నమస్కార టు బోత్ ఆఫ్ దెం.
0: కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి నమస్కారం కాదు.
1: బట్ హీ నోస్ దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు డు నమస్కార
0: అని తనను తాను నమస్కరించుకొని
1: హీ హాస్ పేడ్ రెస్పెక్ట్స్ విదిన్ హిమ్సెల్ఫ్.
0: వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ ఎక్స్టాటిక్ స్టేరింగ్ ఎట్ దెం.
0: వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు.
1: వశిష్ఠ నరేటెడ్ ఇన్ ఫుల్ వాట్ ఆల్ హాడ్ హ్యాపెన్డ్.
0: ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి,
1: వాట్ ఆర్ దేర్ హ్యాబిట్స్,
0: ఎక్కడికి పోయినప్పటికీ
1: వేర్ ఎవర్ దే గో,
0: రాముని వెంట లక్ష్మణుడు,
1: రామా విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ,
0: భరతుని వెంట శత్రుఘ్నుడు,
1: భరత విల్ బి ఫాలోడ్ బై శత్రుఘ్నుడు,
0: నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు,
1: దే ఫాలోడ్ దెమ్ లైక్ ఎ షాడో.
0: దీనికి కారణం ఏమిటి,
1: వై?
0: దీని ముందు చరిత్ర మనం కొంత విచారించినప్పుడే
1: when once we investigate
0: ee kaaranalu manaku chakkaga artham avutayi,
1: we know the mystery behind it.
0: Putrakameshti yagam jarigina tarvata
1: at the end of putrakameshti
0: yaga prasadam entundi payasamanu
1: when the sacrificial food is offered
0: vasishtha techi
1: vasishtha brought
0: tandi ainatundi dasharathu chethiki icharu
1: and offered to dasharatha the father.
0: Dasharathudu kausalya chethiki ichi meeru mugguru panchukondi annaru.
1: Dasharatha gave this payasa, the pudding, to Kausalya, wanted her to share with other two.
0: Kausalya pattaprani.
1: Kausalya is the queen.
0: Aameku puttinatvanti biddaku tappaka rajyam chikkutundi aneetvanti dhairyam undi.
1: In fact she has got full conviction that her son would be coronated.
0: Pendiki puramu
1: prior to the wedding
0: KK raju daggara pramanam teeskunnadu Dasaratha maharaju.
1: In fact Dasaratha made a promise to the KK king.
0: నీ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లకి నేను రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు.
1: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ హర్ సన్ వుడ్ బి కరోనేటెడ్.
0: దీనివల్ల వీరిద్దరు కూడా ఆనందంగా తీసుకున్నారు.
1: సో బోత్ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ దిస్ న్యూస్ ఇన్ ఎ గుడ్ వే.
0: సుమిత్ర చాలా గుణవంతురాలు.
1: సుమిత్ర ఇస్ వర్చ్యూస్ లేడీ.
0: పవిత్రమైనటువంటి హృదయం కలిగిన
1: సీక్రెట్ హార్ట్
0: ఆమెకు కూడా ఇచ్చారు.
1: And she too had her share.
0: Ame telusukundi lo lopala.
1: She was thinking within.
0: Ee payasam valla naaku puttetundi pillal valla em prayojanam.
1: What for the children who are begotten after partaking this prasad?
0: Paraloka seva cheyavalsi vachindi kaani meeru em matramo swatantranga jeevinchaleru.
1: The sons who are going to be born would have to serve others. They have no independence.
0: Ee paluku palakaledu.
1: She didn't utter a single word.
0: Mauranga aa kappu teesukoni టాప్ లెవెల్ కు పోయింది అనగా మేడపైకి పోయింది.
1: షీ కలెక్టెడ్ ద కప్ విత్ ది రైస్ పుడింగ్ ప్రసాద అండ్ క్లైమ్ టు ది టెరెస్.
0: శిర స్నానం చేయటం చేత ఆనాడు ఫ్యాన్లు హెయిర్ రిగోర్లు ఇలాంటివంతా లేవు.
1: షీ హ్యాడ్ హెడ్ బాత్, దేర్ వాజ్ నో హెయిర్ డ్రయర్ ఇన్ దోస్ డేస్.
0: సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ గిన్నెను అక్కడ పెట్టి తాను తల ఈ విధంగా ఆర్పుకుంటూ వచ్చింది.
1: As it was the broad daylight, she kept the cup on one side and she was drying her
0: hair. Tachchana me ekkada nunchi vachindi oka garuda vachindi aa cup ni ettukoni poyindi.
1: In the meantime kite came over there and collected the cup.
0: Chaala bayapadipoyindi Sumitra.
1: She was very much afraid of the situation.
0: Nenu alakshyam cheyatam valanu
1: because of my negligence.
0: Ajagrataga undatam chetanu
1: because of my negligence.
0: ఈ విధంగా జరిగిపోయింది. అతను ఏ విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు.
1: షీ ఈజ్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు హర్, హౌ షీ వుడ్ ఇంకర్ డిస్ప్లెజర్ టు హర్ హస్బెండ్, వాట్ పనిష్మెంట్ షీ హస్ టు ఫేస్.
0: క్రిందికి వచ్చింది.
1: షీ గాట్ డౌన్ ఫ్రమ్ ద టెరెస్.
0: క్రిందికి వచ్చేసేటప్పటికీ చెప్పింది ఈ యొక్క విషయము. గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసపు కప్పును తీసుకుని పోయింది.
1: షీ టోల్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ దట్ ది కైట్ హస్ కలెక్టెడ్ ద కప్.
0: కౌసల్య కైకేయి చాలా గుణవంతులు.
1: కౌసల్య కైకేయి ఆర్ హైలీ నోబుల్ అండ్ వర్చువస్.
0: గొప్ప కీర్తిని పొందినటువంటి వారు.
1: దే ఆర్ హైలీ రిప్యూటెడ్
0: యజ్ఞయాగాది క్రతువుల లోపల కూడా కైకేయి చాలా ధీమంతంత పొందినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఆల్ ది
0: సెక్రెటరీస్ నేర్చినటువంటి
1: కైకేయి. ఇన్ ఫ్యాక్ట్ ఐ కైకేయి ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: చిన్న వయసులో రాములకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకేయే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ కైకేయి హూ టాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చరీ టు హర్ సన్స్.
0: కైకేయి చాలా గుణవంతురాలు.
1: కైకేయి ఇస్ హైలీ వర్చువస్.
0: అక్కని పిలిచింది.
1: She called her sister.
0: అక్క మీరు బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: మన ముగ్గురు ఒక్కటే.
1: All the three of us are one.
0: అందరూ ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము.
1: Let us share what all lot we
0: have. ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా?
1: Do you find that mentality today?
0: ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమసత్వము, ఈ అహంకారహీనత, కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు విచారించండి.
1: How sacred the unity, the harmony and that sisterly feeling among those people.
0: తన కప్పులో అర్ధాన్ని ఆమె కప్పులో పోసింది.
1: And she shared half of her lot.
0: కౌసల్య పట్టపురాణి.
1: Kausalya is the queen.
0: అమ్మా, మనం ముగ్గురు సమానులే.
1: All the three of us are same.
0: ఇదిగో నాది కూడా నేను అర్థం పోస్తున్నానని ఆమె కప్పులో అర్థం పాయసము సుమిత్ర కప్పులో పోసింది.
1: And she also shared her half.
0: ఈ ముగ్గురు కప్పులు తీసుకున్నారు.
1: All the three collected cups.
0: వస్త్ర వారి దగ్గరికి వెళ్లి
1: they approached the sister.
0: యజ్ఞ దేవతకు నమస్కారం చేసి
1: they paid all respect to the altar.
0: ఆజ్ఞని పుచ్చుకున్నారు.
1: And they got permission.
0: వశిష్ఠ వారు సెలవిచ్చారు.
1: Vasishtha permitted them to go ahead.
0: ముగ్గురు నమస్కారం చేసుకున్నారు.
1: All the three did namaskar.
0: ముగ్గురు కనులు మూసుకొని ఆ పాయసాన్ని భుజించారు.
1: Closing their eyes in all humility and prayerfulness, they consumed prasad.
0: ఈ ప్రసాదం భుజించిన తర్వాత
1: కొన్ని
0: నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని.
1: After some time they could know that they are going to have children.
0: ఈ సంగతి తెలుసుకొని వారు ఎంతో లోలోపల ఆనందిస్తూ వచ్చారు.
1: They were so happy within.
0: కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది.
1: సుమిత్ర హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ షీ వుడ్ హావ్ ఎన్ ఒకేజన్ టు ఎక్స్ప్రెస్ హర్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ ది సిస్టర్స్.
0: పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు.
1: అండ్ షీ హ్యాడ్ ట్విన్స్.
0: ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు ఫాండల్ దెమ్, టు టేక్ కేర్.
0: రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు.
1: Twins did not sleep.
0: ఎప్పుడు చూసినా కానీ శత్రుఘ్నుడు భరతుడు అని లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు.
1: శత్రుఘ్న లక్ష్మణ దే వెంట్ ఆన్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
0: ఆ చిన్నపిల్లుడు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకి ఏమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకుని పోయింది.
1: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వరీడ్ వై ద కిడ్స్ వర్ క్రైయింగ్ ఆల్ ద టైమ్ అండ్ అప్రోచ్డ్ వశిష్ఠ టు నో ద రీజన్.
0: వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా?
1: She said, Guruji,
0: లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
1: Do they have any pain or any complaint?
0: ఏ దైవరక్షణ తక్కువగా ఉందా?
1: Or am I not taking care of them?
0: అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది.
1: Please let me know the reason why they cry.
0: ఆయన కన్నులు మూసుకున్నాడు.
1: And he
0: యోగ దృష్టితో చూచాడు.
1: He closed his eyes and he could have vision.
0: అమ్మా, రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
1: You please understand, Lakshmana is the spark of Rama.
0: Kausalya atta paasam nunchi puttinatunti vaadu ee oka lakshmanudu.
1: And is born because of the half share that she received from
0: Kausalya. Kaika atta bhagam nunchi puttinatunti vaadu Shatrughnudu.
1: Shatrughna is born because of the half share of
0: Kaika. Shatrughna yokka amsamu ఈ యొక్క శత్రుఘ్నుడే ఈ భరతుని యొక్క అంశము.
1: సో శత్రుఘ్న ఇస్ ద పార్ట్ ఆఫ్ భరత.
0: లక్ష్మణుడు రామ అంశము.
1: లక్ష్మణ ఈజ్ ద పార్ట్ ఆఫ్
0: రాముడు దగ్గర పోయి ఈ లక్ష్మణ్ పండబెట్టండి.
1: సో మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
0: భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్ని పండబెట్టండి.
1: సో ఆల్సో మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
0: చక్కగా నిశ్చింతంగా నిద్రపోతారు.
1: దే విల్ స్లీప్ వెల్.
0: గురువాజ్ఞ ప్రకారం తీసుకుని వచ్చింది.
1: షీ ఫాలోడ్ గురుస్ కమాండ్.
0: ఏ విధమైనటువంటి ఒక కథ లేకుండా కన్ను మూసుకుని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు.
1: ద చిల్డ్రన్ హూ డిడ్
0: పాడుకుంటూ ఉంటున్నారు.
1: దే స్లెప్ట్ సో నైస్లీ. ఇద్దరు
0: పాడుకుంటూ లేచారు.
1: దే గాట్ అప్ వైల్ ప్లేయింగ్.
0: ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది.
1: సుమిత్ర వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ దిస్.
0: కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర.
1: సుమిత్ర వెంట్ ఎట్ ఎ టైమ్ వెన్ కౌసల్య కైక వర్ టుగెదర్.
0: అక్క,
1: సిస్టర్,
0: చెల్లి, మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు.
1: దీస్ చిల్డ్రన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: లేకపోతే నాకు బిడ్డలు ఇక్కడ.
1: ఆర్ ఎల్స్ ఐ వుడ్ నాట్ హావ్ హ్యాడ్.
0: కనుక ఈ రెండు బిడ్డలను కూడాను ఇగో ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం, ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని, రాముని సేవ కోసమని లక్ష్మణ్ అర్పితం చేసింది.
1: నౌ ఐ ఆఫర్ వన్ చైల్డ్ లక్ష్మణ టు సర్వ్ రామ.
0: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్న అర్పితం చేసింది కైకకు.
1: అండ్ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ శత్రుఘ్న టు కైక.
0: ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే.
2: They are your property.
0: నేను నిమిత్త మాత్రమే.
2: I am only an instrument.
0: ఈ పిల్లలు మీ ప్రసాదాలే.
2: And these children are your gift.
0: వీరు సేవలు చేసే నిమిత్తమే నా యొక్క గర్భంలో పుట్టారు.
2: They are born to serve them.
0: నేను ఎంతో ధన్యురాలను.
2: I am really
0: ఇలాంటి సేవకులను నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం.
2: I am really lucky to have children who are ready to serve.
0: తనలో తాను ఎంతో ఆనందించుకొని.
2: She was so happy with them.
0: భరతుని వెంట శత్రుఘ్నిచ్చింది.
2: And she gave Shatrughna to follow Bharata.
0: రాముని వెంట లక్ష్మణుని ఇచ్చింది.
2: And Lakshmana was to follow Rama.
0: అంతే, ఇంకా రాముని ఎక్కడ అడుగు పెడితే లక్ష్మణుడు అక్కడ పోవాలి.
2: Right from that moment Lakshmana followed Rama.
0: భరతుడు ఎక్కడ అడుగు పెడితే శత్రుడు అక్కడ పోవాలి.
2: So also Shatrughna followed Bharata.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని వారు గడుపుతూ వచ్చారు.
2: That has been the pattern of life.
0: కేవలం వీరు సేవకులు మాత్రమే కాదు.
2: They are not merely servants.
0: ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదలు ఒక క్షణమైనా ఉండేటువంటి వారు కాదు.
2: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ టు.
0: ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చిస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు.
2: ఇఫ్ ఎనీ స్వీట్ ఈజ్ ఆఫర్డ్ టు రామా హీ విల్ నెవర్ టచ్ అంటిల్ లక్ష్మణ అరైవ్స్ దేర్.
0: పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడాను కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు.
2: ఆన్ బర్త్డేస్ వెన్ స్పెషల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్
0: లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టడు.
2: హీ వెయిటెడ్ అంటిల్ లక్ష్మణ అరైవ్.
0: భరతుడు కూడా అంతే.
2: సో ఆల్సో భరత.
0: శత్రుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను తాను భుజించడానికి ప్రయత్నించలేదు.
2: అంటిల్ శత్రుఘ్న అరైవ్డ్ దేర్ Bharata never accepted any food.
0: Kanukane Bharatunni vivahamaina tarvata,
2: so after the wedding of Bharata,
0: tana menamama ainatundi Kaikeyi Raju,
2: his own uncle the king of Kaikeyi,
0: anaga Kashmir Raja,
2: the Raja of Kashmir,
0: aina tana kumartanu tana intiki teesukoni poyyadu.
2: And he has in fact has taken his daughter along with him.
0: Appudu
2: then
0: Bharatunni maatrame pilchadu kani Shatrughna pilavaledu.
2: It was only Bharata was supposed to go.
0: భరతుడు కూడా నువ్వు శత్రుఘ్ని రమ్మని చెప్పలేదు.
2: భరత నెవర్ ఆస్క్డ్ శత్రుఘ్న టు ఫాలో.
0: ఏ చరిత్ర ఎందుకు కూడా లేదు.
2: ఇన్ నో నరేషన్ డిస్క్రిప్షన్ ఇట్ వాస్ దేర్.
0: అప్పుడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెంట వెళ్ళాడు.
2: శత్రుఘ్న ఫాలోడు భరత.
0: రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడా వెంట పోయాడు.
2: వెన్ రామ వాస్ సెంట్ టు ద ఫారెస్ట్ హి వాస్ ఫాలోడ్ బై లక్ష్మణ.
0: రాముని ఎంతో చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళని ఓదార్చడానికి వారికి శాంతి చేయడానికి నీ ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు.
2: రామ టోల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ద పేరెంట్స్ ఆర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీస్ బెటర్ యూ స్టే బ్యాక్.
0: అన్నా నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ పంపించింది.
2: ఇన్ ఫ్యాక్ట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ టు
0: సర్వ్. తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు, నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి.
2: అండ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
0: పితృదేవో భవ పితృదేవో భవ ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు.
2: ఫాదర్ ఈస్ గాడ్ మదర్ ఈస్ గాడ్ దే ఆర్ ది డిక్టా సీక్రెట్ డిక్టా.
0: లక్ష్మణుడు వెళ్ళాడు రాముల వెంట.
2: సో సేయింగ్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఎంత చెప్పినా కూడా వినలేదు.
2: హీ డిడ్ పే హీడ్
0: శత్రుడు అంతే.
2: So also Shatrughna.
0: Shatrughna yokka gunagalamulu Ramayanamulo ekkada kuda kanipinchatam ledu kani.
2: The virtues of Shatrughna are not noticed in Ramayana.
0: Shatrughna asrama chesetuvanti vaadu Shatrughnudu.
2: In fact Shatrughna is the best warrior to kill enemies.
0: Ekkade gaani Ramulaku Bharatulaku Shatrughnulu kanipinchara inka varini ye maatram bratakanivaru.
2: And Shatrughna will not allow any enemy to survive.
0: Kaani alanti sandarbhalu ekkada kuda kanipinchaledu.
2: Those circumstances have not been written.
0: Bharatuni venta శత్రుఘ్నుడు వెళ్ళాడు.
2: శత్రుఘ్న ఫాలోడు భరత.
0: శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్ళాడు.
2: అండ్ శత్రుఘ్నలో
0: అతనికి వివాహమైంది.
2: అండ్ హి వాస్ ఆల్సో మ్యారీడ్.
0: భరతుడు భార్యతో పాటు వెళ్ళాడు.
2: భరత వాస్ ఫాలోడ్ బై హిస్ వైఫ్.
0: తండ్రి గారింటికి.
2: అండ్ హి వెంట్ టు హిస్ హౌస్.
0: ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు.
2: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్ అనకంపనీడ్ బై వైఫ్.
0: ఒక్కడే ఒక్కడు ఆ యొక్క భరతునితో వెళ్ళాడు.
2: శత్రుఘ్న ఫాలోడ్ హిమ్ ఆల్ అలోన్.
0: ఎలాంటి గుణములంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి యొక్క గుణములు.
2: దే హాడ్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: మదర్ లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది అనగా
2: మిథిలాపురం
0: నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు.
2: After the holy wedding there in Mithila, all the four sons returned to Ayodhya.
0: Dasharatha cheppadu.
2: Dasharatha said,
0: Nayana, ee nalugurini nenu chuchi ashtagrahala vale enimidi netramulanu nenu chuchi aanandistunnanu.
2: Watching all four sons, I feel as if I am watching the eight planets.
0: Kani vari venta satulu kuda vachi vaari kuda ashtagrahalu anaga enimidi netramulu.
2: అండ్ యూఆర్ ఫాలోడ్ బై వాయుస్ ఆల్సో.
0: 8, 8, 16 ఈ 16 కణాలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
2: 8 + 8 = 16 aspects.
0: నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్ళు కూడా నాకు కుమార్తెల బలే చూసుకుంటున్నాను.
2: ఐ కన్సిడర్ మై డాటర్ ఇన్ లా యాజ్ డాటర్.
0: కుమార్తెలు కూడా చాలా గుణవంతులు.
2: దే ఆర్ ఆల్సో హైలీ వర్చువస్.
0: అప్పుడు చెప్పాడు.
2: దెన్ యూ సెడ్
0: ఎంతటి అదృష్టం నా ఇది.
2: హౌ లక్కీ ఐ యామ్.
0: ఈ తపఫలం యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
2: దిస్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ది డీప్ పెనెన్స్ ఐ డిడ్.
0: మిథిలాపురి ఉండినటువంటి వారు ఎక్కడ? అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ?
2: దే ఆర్ ఫ్రమ్ మిథిలా. మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అయోధ్య.
0: వీరిద్దరికి నీ ధనిక సంబంధ బాంధవ్యం అంతా ఇది భగవత్ అనుగ్రహమే.
2: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ బ్రాట్ దెం టుగెదర్
0: అని చెప్పి
2: సో సే
0: అంతటి గుణవంతులను నేను ఇంకా చూడబోను.
2: అండ్ హి సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు వాచ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు సీ సచ్ వర్చ్యూస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్.
0: పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు.
2: వైవ్స్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద హస్బెండ్స్.
0: సీత ఊర్మిళ ఎంతో గొప్పగా ఉండేటువంటి
2: సీత అండ్ ఊర్మిళ దర్ హైలీ నోబల్.
0: మాండవీ శృతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక గుణవంతుడే.
2: మాండవీ శృతకీర్తి ఆర్ ఆల్సో గ్రేట్.
0: జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవీ శృతకీర్తి.
2: మాండవీ శృతకీర్తి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: జనకునికి మొదటి బిడ్డ సీత.
2: ది ఫస్ట్ బోర్న్ చైల్డ్ ద సెకండ్ వన్ ఇస్ ఊర్మిళ.
0: ఈ ఇద్దరి కూడా రామలక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేసిన.
2: దే వర్ మ్యారీడ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: ఏనాడు కానీ పతి ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు.
2: దే నెవర్ డిసోబేడ్ దేర్ హస్బెండ్స్.
0: అలాంటి బిడ్డలు, అలాంటి కోడన్లు, అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది.
2: బికాస్ ఆఫ్ దట్ నోబిలిటీ, బికాస్ ఆఫ్ దట్ గ్రేట్నెస్ దట్ ప్రివైల్డ్ అమంగ్ ది డాటర్స్ ఇన్ లా అండ్ మదర్స్. విశ్వామిత్రుడు వచ్చి ఫ్యామిలీ వాస్ సో పీస్ఫుల్.
0: కోరిన తక్షణమే వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకుని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు.
2: ద మూమెంట్ విశ్వామిత్ర వాంటెడ్ ద పర్మిషన్ ఇస్ obtained from Vasishtha and he never said no to the proposal.
0: Matru aagne motta motne jarigipoyindi.
2: And in fact they followed the command of the mother.
0: Ramulto bail deyaradu.
2: And he followed Rama.
0: Velin tarvata
2: after that
0: Sariyu nadi teeram lopala
2: very close to Sariyu river
0: naina inga siddhashramaniki cheravalsi vachindi.
2: We are very close to siddhashrama.
0: Meeku oka mantra upadesham chestara
2: anna. And then I will teach you a mantra.
0: Maya idiye maya.
2: This is illusion.
0: Sarvagnudu Ramakrishna Ramachandrulu ani telisi kudanu.
2: He knows Rama is omniscient.
0: Sarvashaktimayudu Ramulu ani telisi kudanu.
2: He knows Rama is all powerful.
0: Triyedo mantropadesham kosam prayatnam chesadu Vishwamitrudu.
2: Yet Vishwamitra wanted to teach a mantra.
0: Ee vidhamaitundi mayalo padutu vacharu maharshulu kudanu.
2: And even sages were put to this kind of disillusionment.
0: Nayana ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడా మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు.
2: ఇన్ సిద్ధాశ్రమ అంటిల్ ఆల్ ద డెమన్స్ ఆర్ కిల్డ్ నో వన్ షుడ్
0: నిద్రించడానికి అవకాశం ఉండదు.
2: యు నాట్ హావ్ ఎనీ టైమ్.
0: ఆహార నిద్రములు రెండు కూడా జయించుకునే నిమిత్తమై
2: యు హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ స్లీప్.
0: బల అతి బల అని రెండు మంత్రాలు ఇచ్చారు.
2: నౌ హీ టాట్ దెం
0: బల నిద్రను సాధిస్తుంటారు.
2: బల will help you to conquer sleep.
0: ఆహారాన్ని సాధిస్తు ఆకలిని సాధిస్తుంది.
2: అతిబల విల్ హెల్ప్ యూ టు కాంకర్ హంగర్.
0: కాబట్టి ఆకలి దప్పులు లేకుండా నిద్రాహారములకు లేకుండా జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఒక శక్తిని గురువులు అనుగ్రహించారు.
2: అండ్ దిస్ ప్రిసెప్ట్ కన్ఫర్డ్ దెం ది గిఫ్ట్స్ టు విన్ ఓవర్ ది అపిటైట్ అండ్ థర్స్ట్.
0: అందువల్ల రాముని చేత లక్ష్మణుడు కూడా వెంట వెళ్ళాడు.
2: ఫర్ దట్ రీజన్ లక్ష్మణ అకంపనీడ్ రామ.
0: కనుక ఒక్కొక్క ఇంటి ఎందు కూడాను బిడ్డలుంటారు.
2: We have children at every
0: ఆ బిడ్డలు ఒకరికొకరు ఏమాత్రము సన్నిహిత సంబంధ బాంధవ్యమే ఉండదు.
2: దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అమంగ్ దెమ్.
0: కానీ దశరథుని మహారాజు యొక్క ఇంటి లోపల నలుగురు బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాడు.
2: బట్ దే ఆర్ ది రెసిడెంట్స్ ఆఫ్ దశరథ. ఆల్ ది ఫోర్ మింగల్ ఇన్ హార్మనీ.
0: తిరగటము, ఆడుకోవటం, పాడుకోవటం అంతా ఒక చోటే.
2: దే ఆల్ మూవ్ టుగెదర్, దే ప్లే టుగెదర్, దే హావ్
0: ఒకరిని ఒకరు వదిలి ఒక క్షణమైనా నిమిషించేటువంటి వారు కాదు.
2: దే హాడ్ నెవర్ నో సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఎవరికైనా ఏదైనా కించిత్ బాధ కలిగితే అందరూ దీన్ని బాధని పంచుకునేటువంటి వాళ్ళు.
2: ఎనీ స్లైటెస్ట్ ద పెయిన్ అనే ప్రాబ్లమ్ ఇస్ షేర్డ్ బై ఎవ్రీబడీ.
0: కనుకనే రామును అందరు కూడా అనుసరిస్తూ వచ్చారు.
2: సో ఆల్ ఫాలోడ్ రామ.
0: కనుక ఒక్క ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందించుతూ వచ్చారు.
2: దేర్ఫోర్ దే డెమాన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఇస్, వాట్ హార్మనీ ఇస్.
0: ఒక భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో.
2: వన్ వైఫ్ ఈజ్ ఎనఫ్ టు గివ్ ఎనఫ్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు.
2: విత్ టూ వైవ్స్ బియాండ్ ఎస్టిమేట్.
0: ముగ్గురు భార్యలు ఉంటుంటే ఇంక ముడి పడినట్టే, ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే.
2: త్రీ వైవ్స్ కాన్ఫ్లిక్ట్ ఆల్ ది టైమ్.
0: కానీ దశరథ ఇంటిలో అలాంటివి ఏమాత్రమూ లేదు.
2: బట్ అట్ ద రెస్ట్ ఆఫ్ దశరథ నథింగ్.
0: కానీ మీరు తలచవచ్చును, కైక ఈ విధంగా కోరింది కదా, కైక ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో. కానీ కైకకు చేసింది కానే కాదు.
2: యూ మే థింక్ దట్ కైక వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ లేటర్ బై ఆస్కింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ దీస్ బోన్స్.
0: కేవలము రాక్షస సంహార నిమిత్తమై
2: ఓన్లీ టు కిల్ ద డెమన్స్
0: తన పతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ విధంగా తాను నడుచుకుంటూ పోయింది.
2: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ ప్రేడ్ సర్వ్.
0: రాములు రాక్షస సంహారం గావించాలి.
2: రామ హ్యాస్ టు కిల్ ద డెమన్స్.
0: కనుకనే అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది, కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది రెండు వరాలు.
2: అండ్ సో షీ వాంటెడ్ that the two boons to be granted because she doesn't want to disobey.
0: Mandar cheppindi aa mandar bodhinchatam cheta ee chedipoyindi ani aneka rakaluga manam bhavichukuntuntam.
2: But we consider that Kaika listened to all the bad words of Mandara.
0: Mandara maata cheppinatundi vineetundi Kaika kaadai.
2: Kaika is not of that sort so as to hear cheap words of Mandara.
0: Goppa gunavanturalu.
2: She is highly virtuous.
0: Sadhyamanduralu.
2: She is chastefully.
0: Seelavanturalu.
2: She is one of character.
0: Eeme kevalamu daivagniga bhavinchi
2: she considers God's command.
0: Ramunu ee vidhanga aranyaniki pampite gaani raksha samharam jaragadu.
2: Unless Rama is in the forest demons will not be killed.
0: Ravana mardam jaragali.
2: Ravana has to be annihilated.
0: కనుకనే దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది.
2: దిస్ వాజ్ హర్ థాట్ అండ్ ద ప్లాన్.
0: చేసుకుని కట్టగడిపడి రాక్షస సంహారం జరిగించింది.
2: ద డెమన్స్ వర్ ఆల్ కిల్డ్ ఎట్ ది ఎండ్.
0: తన కుమారుడైనటువంటి భర్తుని కంటే రామును అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కౌశ కైక.
2: ఇన్ ఫ్యాక్ట్ కైక లవ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
0: కుమారుడు వచ్చాడు,
2: సంఖ్య
0: భర్తలు వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఎందుకు కోరింది?
2: హౌ ఇస్ దట్ యు ఆర్ సో అఫెక్షనేట్ లవింగ్, హౌ ఇస్ దట్ యు ఆస్క్ ఫర్ దీస్ బూన్స్?
0: అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి,
2: దెన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ షీ
0: సెడ్, నాయన ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే.
2: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్.
0: ఈ సంకల్పమును పురస్కరించుకొని నేను నడుచుకోవాల్సి వస్తుంది.
2: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు డివైన్ విల్.
0: కనుక ప్రతి ఒక్కటిని దైవాగ్నిత ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
2: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు God's master plan. We are not independent.
0: అని చెప్పి కట్టగడిపోయి అందరికి సమాధానం గపించింది.
2: అండ్ షీ ఆన్సర్డ్ ఎవ్రీబడి.
0: మున్ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు?
2: ఇన్ ఫ్యూచర్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ గోయింగ్ టు లీడ్.
0: అప్పుడే
2: దెన్
0: రావణుని యొక్క విషయం కూడా తెలుసును.
2: దెన్ షీ ఆల్సో నోస్ రావణ స్టోరీ.
0: రావణులు మా దేవతలందరినీ బాధ పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిహారం కావాలి అని దశరథుని ప్రార్థించారు.
2: And in fact everybody prayed to Dasharatha because Ravana was putting all angels to suffering.
0: అప్పుడు చెప్పాడు,
2: then he said,
0: నాయనా నా కుమారుడు పుట్టాడు.
2: I have a son.
0: వాడు చిన్నవాడిగా ఉంటున్నాడు.
2: He is so young.
0: ఈ బాధ్యత అంతా కూడా తానే వహించగలడు.
2: He can carry on the responsibility.
0: నాకు అంత శక్తి సామర్థ్యం నాకు ఎక్కడా లేవు.
2: And he has got that capacity.
0: దాని విచారణ చేసేటువంటి ఒక శక్తి కూడా నాకు లేదు.
2: And I cannot even estimate his capacities.
0: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి
2: అండ్ హీ పాస్ డౌన్ ద మెసేజ్,
0: మీరే విచారించండి అన్నారు.
2: హీ సెడ్ బెటర్ యూ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అతనికి మరణం కావాలి.
2: అండ్ హీ వాంట్స్
0: ఈ మరణం ఎవరి ద్వారా జరుగుతుంది?
2: హీ ఈస్ టు బి కిల్డ్ ఎట్ హూస్ హ్యాండ్.
0: అది మాత్రం దశరథుడు చెప్పాడు.
2: దట్ ఓన్లీ దశరథ సెడ్.
0: దేవతల చేత గాని,
2: ఐదర్ బై ఏంజెల్స్
0: యజ్ఞ యాగాది కృతువుల చేత గాని,
2: ఆర్ బై సేక్రెడ్ రిచువల్స్
0: కిన్నెర కింపురుషుల చేత గాని,
2: ఆర్ కిన్నెర అండ్ కింపురుష,
0: ఒకానొక సమయంలో నాకు మరణం ఉండకూడదని నన్నే ప్రార్థించాడు రాముడు.
2: రావణ ప్రేయర్ దట్ హీ షుడ్ నెవర్ బి కిల్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆనాడు
0: నేను ఆ రావణుకి నేనే వరం ఇచ్చాను.
2: దాట్ వాజ్ ద బూన్ ఐ గ్రాంటెడ్.
0: దేవతల చేత గాని, కిన్నెర కింపురుషుల చేత గాని, రాక్షసుల చేత గాని అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం.
2: అండ్ హీ విల్ నెవర్ ఫేస్ డెత్ ఎట్ దేర్ హ్యాండ్.
0: అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి.
2: వన్ పాయింట్ వీ హావ్ టు థింక్ హియర్.
0: మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు.
2: హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్. హీ ఇస్ నాట్ హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్.
0: కాబట్టి రాములు మానవాకారము.
2: Rama is in a human form.
0: రాముల చేతనే అతని మరణం జరుగుతుంది.
2: సో హిస్ డెత్ ఇస్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ.
0: కనుక నీ దేవతల చేత జరిగేటువంటిది కాదు.
2: ఇస్ నాట్ టు హ్యాపన్ ద హ్యాండ్స్
0: కిరుల చేత జరిగేటువంటిది కాదు.
2: ఆర్ అదర్
0: కింపురు చేత జరిగేటువంటిది కాదు.
2: కింపురుష
0: ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగేటువంటిది కాదు.
2: ఐ నో అదర్ వే ఆర్ బీస్ట్ ఆర్ వాట్స్ ఎవర్.
0: ఒక మానవులు అల్పులు కదా అనుకున్నాడు తాను.
2: హీ కన్సిడర్డ్ దట్ మ్యాన్ ఇస్ సో లో.
0: మానవుని యొక్క అల్పత్వమే వీనికి ఎంత ఘనతగా చేరింది.
2: అండ్ హీ థాట్ దట్ మ్యాన్ ఇస్ సో లో అండ్ అండ్ హీ వాస్ సో ప్రౌడ్.
0: కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా చూసుకోవాలి.
2: అండ్ వీ హావ్ టు నో క్లియర్లీ ద బూన్ దట్ వీ ఆస్క్.
0: విష్ణువు కూడా అతనికి వరం ఇచ్చాడు.
2: విష్ణు ఆల్సో గేవ్.
0: దేవతల చేత కానీ
2: either by angels
0: kirnanu cheta gaani
2: or kinnara
0: kimparu cheta gaani
2: or purusha
0: rakshasu cheta gaani
2: neeku
0: maranam undadu annadu.
2: you are not going to die
0: kaani manavul cheta naaku undakoodu antanu koraledu deeniki ramunu kuda devudu kuda angikarinchaledu.
2: But this exemption has not been sought that he is not going to die in the hands of man
0: kaani idilo ee vidhamainatundi rahasyam untundadi.
2: This is the secret
0: kaabatti ramunu inka peddavaadain tarvata రాముని అతని హతమారుస్తాడని చెప్పి అన్నారు.
2: దేర్ఫోర్ రామా ఇస్ గోయింగ్ టు కిల్ రావణ్ ఎట్ ద రైట్ టైం.
0: దీనినే లంకకు చేరినప్పుడు
2: క్లోజ్ టు లంక
0: హనుమంతుడు పోయినప్పుడు లంకని చెప్తుంది.
2: లంకని స్టార్టెడ్ టెలింగ్
0: మన లంకకు చెడ్డకాలం ప్రాప్తిస్తూ వచ్చింది.
2: దట్ టైమ్స్ ఆర్ సో నియర్.
0: ఒక కోతి వచ్చి
2: ఎ మంకీ విల్ బి హియర్.
0: ఈ లంకని కొట్టినప్పుడు
2: అండ్ వెన్ లంకని ఇస్ హర్ట్
0: ఆ తల తిరిగి పడిపోయింది.
2: అండ్ షీ విల్ ఫాల్ విత్
0: ఈ లంకని సులభంగా పడేటువంటిది కాదు.
2: షీ నాట్ ఆర్డినరీ వన్
0: కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో
2: ద మూమెంట్ షీ ఫెయింట్స్
0: దీనికి సింహద్వారం ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకని పోతే ఇంకా లంక అంతా పోయిందని అర్థం.
2: ద మూమెంట్ ద సెక్యూరిటీ గార్డ్ లంకని డైస్ దేర్ ఇస్ నో
0: సెక్యూరిటీ. లంకకు ప్రమాదం ప్రాప్తించింది.
2: దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ లంక
0: అని లంకని పోయి రావణుకు చెప్పింది.
2: ది హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు రావణ బై లంకని.
0: ఈ హనుమంతుడు ఎక్కడేవాడు?
2: హనుమాన్ వేర్ డస్ హి కమ్ ఫ్రమ్?
0: అది కూడా మనం తెలుసుకోవాలి.
2: వీ హావ్ టు నో దాట్.
0: ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది.
2: అండ్ కై కలెక్టెడ్ దట్ రిజర్వ్ ఆఫ్ ప్రసాద్
0: తీసుకుని పోయి అంజనీ దేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవే.
2: ద కప్ వాజ్ డ్రాప్డ్ దేర్ అట్ ద ప్లేస్ వేర్ అంజనీ దేవి వాజ్ ఇన్ మెడిటేషన్.
0: అంజనీ కాదు అంజనీ దేవి.
2: షీఈస్ అంజనీ దేవి.
0: ఆమె ఆ పాయసాన్ని తీసింది.
2: And she has received that payasa.
0: Ame garbhamulopala hanumantudu praptinchadu.
2: And Hanuman is born because of the grace.
0: Ee ramalakshmana bharata satyakulu yokka amsame hanumantudu kudanu.
2: It only means Hanuman belongs to all the four brothers. He is the spark of them.
0: కనుక హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉంటుండి రామ కార్యం లోపల పాల్గొంటూ వచ్చాడు.
2: సో హనుమాన్ ఎంజాయిడ్ ఆల్ ద ప్రాక్సిమిటీ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డివైన్ మిషన్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనూ ఉంటున్నాయి.
2: ది హిస్టరీ అండ్ ద మిస్టరీ.
0: ఎవరు ఈ రహస్యాన్ని వెతికి చూచిన వాళ్ళు లేరు.
2: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ హావ్ క్లియర్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీ డీటెయిల్.
0: నిదానంగా యోచన చేస్తే
2: if you inquire clearly
0: ప్రతి ఒక్కటి అర్థం లేనిటి పదం అక్కడ ఏ మాత్రమే ఉండదు.
2: ఎవ్రీథింగ్ ఇస్ హైలీ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ ఫుల్.
0: ప్రతి కుటుంబములకు,
2: ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ,
0: ప్రతి అన్నదమ్ములకు, ప్రతి అక్క చెల్లెండ్రులకు,
2: సిస్టర్,
0: ప్రతి తల్లిదండ్రులకు,
2: పేరెంట్స్,
0: అన్ని రంగముల్లో కూడా ఇన్ని ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము.
2: రిసీవ్ ఐడియల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్.
0: ఎవరెవరు ఏ రీతిగా మెలగాలి,
2: హౌ ఎవ్రీవన్ షుడ్ కండక్ట్,
0: ఎవరు ఏ రీతిగా గౌరవించాలి,
2: హౌ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్
0: అనేటువంటి అన్ని కూడా రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది.
2: ఆల్ హావ్ బీన్ డెల్ట్ వెల్ ఇన్ రామాయణ.
0: ఇది మోడర్న్ ఏజ్ కదా, ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు.
2: అండ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆర్గ్యుమెంట్ దట్ దే డోంట్ అప్లై ఇన్
0: ఆధునిక యుగం కానీ మోడర్న్ ఏజ్ కానీ.
2: దిస్ మే మోడర్న్ ఏజ్ ఆర్ అల్ట్రా మోడర్న్ ఏజ్.
0: మాటనే
2: సత్యాన్ని
0: పాటించాలి,
2: విజయాన్ని
0: ప్రదర్శించాలి, విధేయతను నిరూపించాలి,
2: నిజమైనటువంటి
0: ఆదర్శాన్ని మనం అందించాలి.
2: అండ్ యూ హావ్ టు బి ట్రూ ఐడియల్.
0: ప్రతి మానవుడు కూడా ఒక ఆదర్శాన్ని అందించే నిమిత్తమే జన్మించాడు కానీ ఏదో అలంకారంగా జీవించడం కోసమని జన్మించలేదు.
2: ఎవ్రీ మ్యాన్ ఈస్ బోర్న్ టు బి ఎన్ ఐడియల్ నాట్ టు సింప్లీ లివ్.
0: ప్రతి వ్యక్తి కూడాను
2: ఎవ్రీ పర్సన్
0: తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
2: ది బెస్ట్ ఆఫ్ హిస్ అబిలిటీ షుడ్ బి ఎన్ ఐడియల్.
0: అతని ప్రతి మానవుని ఎందుకు అర్హత ఉంటుండాలి.
2: అండ్ ఎవ్రీవన్ డిజర్వ్స్ ది స్టేటస్.
0: తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి.
2: అండ్ హౌ మదర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
0: బిడ్డ ఏ రీతిగా తల్లిని గౌరవించాలి.
2: అండ్ హౌ ద చైల్డ్ షుడ్ రెస్పెక్ట్.
0: ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతను ఏ రీతిగా మనం గౌరవించాలి.
2: అవర్ గెస్ట్స్ ఆర్ టు బి రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్.
0: ఇవన్నీ కూడా ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటివి.
2: ఆల్ దీస్ నాన్స్ ఆర్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ.
0: ప్రపంచమంతా ఒక ఇల్లు.
2: ద హోల్ వరల్డ్ ఈస్ వన్ హోమ్.
0: మానవులందరూ ఒక కుటుంబమే.
2: ది హ్యుమానిటీ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
0: కనుకనే ఈ ఒక కుటుంబమైన మానవులు ఈ విధమైన భేదభావాలకు అవకాశం ఇవ్వకుండా
2: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ హ్యూమానిటీ దిస్ నాట్ డిఫరెన్స్.
0: దేహంలో ఏ విధంగా అంగములు అన్నిటికీ చేరి ఉంటుందో,
2: జస్ట్ యాజ్ వి హావ్ వేరియస్ లింబ్స్ టు దిస్ బాడీ,
0: చెయ్యి పని చేస్తుంది,
2: ద హ్యాండ్ వర్క్స్,
0: కన్ను చూస్తుంది,
2: ఐ వాచెస్,
0: చెవులు వింటుంది,
2: ఇయర్స్ హియర్,
0: నోరు మాట్లాడుతుంది,
2: ద టంగ్ స్పీక్స్, కానీ
0: ఇవి చేసే పనులు వేరు వేరు అయినప్పటికీ,
2: దో దేర్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్,
0: అన్ని అంగములు కూడా నువ్వు శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తుందా,
2: జస్ట్ యాజ్ యు ఫైండ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ దిస్ బాడీ,
0: అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారమే ధరిస్తూ వచ్చింది.
2: ఇన్ఫాక్ట్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్
0: సొసైటీ. ఒక్క దేశంలో మానవులందరూ కూడాను అంగముల వలె ప్రవర్తిస్తూ వచ్చారు.
2: ఇన్ఫాక్ట్ ది ఎంటైర్ సొసైటీ ఆర్ ద లింబ్స్ ఆఫ్ దిస్ కాస్మిక్ పర్సనాలిటీ.
0: ఇది ఏ ప్రాచీన కాలం యొక్క ప్రమాణ పరిస్థితులు.
2: దిస్ హాస్ బీన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
0: కనుక ఆనాది కాలం నుండి,
2: సిన్స్ గుడ్ ఓల్డ్ డేస్,
0: ఇంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ,
2: పాసింగ్ ఆన్ ది ఐడియల్ లైఫ్,
0: ఒక తల్లి కన్నటువంటి బిడ్డను,
2: ది చిల్డ్రన్ ఆఫ్
0: మరొక తల్లి కన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు,
2: అండ్ వెన్ వన్స్ దే గాట్ మ్యారీడ్,
0: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు.
2: పేరెంట్స్ నెవర్ క్రైడ్ దట్ ద డాటర్ ఈస్ గోయింగ్ టు అనదర్ ప్లేస్.
0: ఇది మా కర్తవ్యం,
2: ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: నా బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి.
2: మై డాటర్ హ్యాస్ టు గో టు ఇన్ లాస్ హౌస్ అండ్ సర్వ్ దేర్.
0: కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యం నెరవేర్చాలి.
2: సో మై డాటర్ ఇస్ సపోజ్ టు డిశ్చార్జ్.
0: ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు.
2: దే వర్ సో హ్యాపీ యాజ్ దే సెండ్ దేర్ డాటర్ ఇన్ లాస్ హౌస్.
0: అత్తగారింటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం.
2: When daughter is to join her in-law's house, the parents start crying. They may not cry, at least they will wipe out their tears. Though you don't find that kind of behavior in those days.
0: నారములు అంటే నీరు.
2: నారము మీన్స్ వాటర్.
0: నయనములు అంటే కన్నులు.
2: నయన మీన్స్ ఐ.
0: నయనముల నుంచి వచ్చేటువంటి నీటి ధారలే ఇదే కంటి ధారలని.
2: అండ్ యు నో ది ఐ షెడ్స్ టియర్స్.
0: ఇది శోక భాష్పం కాదు.
2: ఇట్స్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిసరీ.
0: ఆనంద భయమైనటువంటి ఆనంద భాష్పములు.
2: ద టియర్స్ ఆఫ్ జాయ్.
0: కనుక కంటి ధారలు అంటే ఏమిటి? ఆనంద భాష్పములనే కంటి ధారలు.
2: సో ద టియర్స్ ఆఫ్ జాయ్ should flow, not the tears of misery.
0: దుఃఖంతో పరితపించేటువంటి ధారలు కాదివి.
2: They are not the tears of misery out of sadness.
0: కనుక
2: సో
0: ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండే.
2: Those days were highly sacred.
0: ఒక్కొక్కరు వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తూ ఉంటుంటే ఎంతో ఆశ్చర్యం వేసేటువంటిది.
2: ఎవ్రీవన్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నదంటే ఎంత బాధపడాలి.
2: ఇన్ఫాక్ట్ కౌసల్య షుడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ షీ వాస్ సెండింగ్ హర్ సన్.
0: చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మలు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు.
2: బట్ ఆల్ ది స్కాలర్స్ వెంట్ ఆన్ రైటింగ్ యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు.
2: కౌసల్య నెవర్ క్రైడ్.
0: నాయన నీవు పుట్టావు.
2: You are born.
0: నిన్ను నేను కనటం నా ప్రాప్తి.
2: అండ్ ఐఎమ్ సో లక్కీ టు హావ్ యు.
0: నీ కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి.
2: అండ్ ఇట్స్ యువర్ డిజర్వ్డ్
0: డ్యూటీ.
2: అండ్ బోత్ ఆఫ్ us should do our duties.
0: నాయన అరణ్యానికి పోతున్నావు, నువ్వు బాధిస్తున్నావు. నీవు
2: యూ కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్ టు ద ఫారెస్ట్.
0: నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము. నీవు ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు.
2: In fact, this Ayodhya is the forest without you, and that forest with you is very Ayodhya.
0: కాబట్టి ఆ ఫారెస్ట్ నీకు అయోధ్య.
2: సో దట్ ఫారెస్ట్ ఈజ్ యువర్ అయోధ్య.
0: నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మాకు అరణ్యవాసం.
2: అండ్ దిస్ అయోధ్య వితౌట్ యూ ఈజ్ ఫారెస్ట్ ఫర్ ఆల్.
0: ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు.
2: దట్ వాస్ ది ఐడియల్ టీచింగ్ ఆఫ్ ద మదర్స్ ఆఫ్ దోస్ డేస్.
0: కనుక
2: సో
0: మనం రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే,
2: ఇన్ రామాయణ యాజ్ వి టేక్ ఈచ్ ఆస్పెక్ట్,
0: ఎంతో ఆశ్చర్యమైనటువంటి యొక్క చిహ్నములంతా ఉంటున్నాయి.
2: మెనీ సర్ప్రైజింగ్ మొమెంట్స్
0: ఒక్కొక్క సమయం లోపల చాలా విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తుంటాయి.
2: ఇట్ ఆల్సో అపియర్స్ వెరీ మచ్ సర్ప్రైజింగ్ అస్టానిషింగ్.
0: దశరథుడు వస్తున్నాడు.
2: దశరథ వాస్ కమింగ్.
0: కానీ చూచినాడు.
2: హీ నోటిస్డ్.
0: తల్లి పడక ఇంట్లో లేదు.
2: అండ్ హీ డిడ్ నాట్ నోటీస్ వై.
0: రాములు ఉన్నాడు.
2: రామ వాస్ దేర్.
0: కానీ రాములు ఏం చేస్తున్నాడు?
2: వాట్ ఈస్ ద రామ వాస్ డూయింగ్?
0: చిన్న పిల్లవాడు.
2: సో యంగ్.
0: తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ ప్రెసింగ్ హిజ్ ఓన్ ఫీట్.
0: చూచాడు దశరథుడు.
2: దశరథ నోటీస్.
0: అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరినైనా పంపించాలని ఇద్దరు పనివాళ్ళని అక్కడ పంపించాడు.
2: And perhaps Rama must have played all the day, and because of the pain in the leg, he must have been pressing his feet. So he sent two servants.
0: Noppulu levu.
2: No pain at all.
0: Endukosam?
2: Why?
0: Ee kaala yokka swabhavamu
2: and this nature of the body.
0: దీనికి తగినటువంటి యొక్క మసాజ్ చేయాలి.
2: అండ్ ది బాడీ హ్యాస్ టు బి మసాజ్.
0: నా దేహానికి నేనే చేసుకోవాలి, కానీ పనులు చేయటం మంచిది కాదు.
2: సో ఐ షుడ్ అటెండ్ టు మై ఓన్ జాబ్.
0: పనులు నా పాదంలో వచ్చేస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు.
2: ఇఫ్ అదర్స్ ఆర్ టు డూ మై వర్క్, దే ఆర్ సర్వెంట్స్, ఐ యామ్ ఏ మాస్టర్.
0: అందరూ ఈ జగత్తులో సర్వెంట్స్.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ సర్వెంట్స్,
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
2: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: కరెక్ట్, అందరూ సమత్వమే.
2: సో ఆల్ ఆర్ వన్.
0: ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ,
2: ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాస్ టాట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ బై రామ.
0: ఎవరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు.
2: హి నెవర్ అలౌడ్ ఎనీవన్ టు డూ జాబ్ ఫర్ హిమ్.
0: ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారం యొక్క లక్షణములు, అవతారం యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి.
2: ద నేచర్, ద సైన్స్ అండ్ ద ఇన్సిగ్నియా అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆర్ బియాండ్ అవర్ నాలెడ్జ్.
0: లావణ్యమని,
2: లావణ్య
0: అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము.
2: లావణ్య బ్యూటీ లైజ్ ఇన్ సెన్స్ కంట్రోల్.
0: దశరథుడు,
2: దశరథ,
0: దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు.
2: హీ కుడ్ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్.
0: కాబట్టి దశేంద్రియమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడికి రాముని అనేటువంటి కుమారుడు పుడతాడు.
2: ద వన్ హూ హాస్ గాట్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద 10 సెన్సెస్ విల్ హావ్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ.
0: కాబట్టి రాముని పుట్టాలంటే ఇంద్రియములు అనుగ్రహించుకోవాలి, ఇంద్రియములు అదుపుకుట్టుకోవాలి.
2: సో ఇఫ్ యూ ఆర్ టు హావ్ ఎ సన్ ఆఫ్ రామా టైప్, యూ షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: కనుక ఈ విధమైన యొక్క అంతరాత్మాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
2: దిస్ వాజ్ ది ఇన్నర్ టీచింగ్.
0: కైక,
2: కైక
0: చాలా మందర మాట విన్నట్టు,
2: యాజ్ ఇఫ్ షీ హర్డ్ మందరాస్ వర్డ్స్,
0: మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా,
2: యాజ్ ఇఫ్ షీ రియాక్టెడ్ టు ఆల్ ద థింగ్స్ సెడ్ బై మందర. అండ్ పీపుల్ గో త్రూ సచ్ స్టోరీస్.
0: కాదు కాదు,
2: నో,
0: కేకే రాజ్యకు కుమార్తె కైక.
2: అండ్ షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కశ్మీర్.
0: ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడునీడిగా ఉండి చక్రం లోపల చీర ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి,
2: ఇన్ ఫ్యాక్ట్ షీ సపోర్టెడ్ దశరథ ఎవ్రీ మోమెంట్ వెన్ ద వీల్ వాస్ డిస్టర్బ్డ్ అండ్ షీ కుడ్ హోల్డ్ హర్ ఫింగర్.
0: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక,
2: కైక ఇస్ హైలీ కరేజియస్.
0: అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా?
2: డూ యూ థింక్ దట్ షీ విల్ బి సో లో ఇన్ మీ?
0: పరాయి తల్లి కంటి నీరు కారుతుందా?
2: డూ యూ మీన్ సే దట్ యూ విల్ మేక్ సంబడీ టు క్రై అండ్ షెడ్
0: టియర్స్? కౌసల్యనిగా చాలా ప్రీతిగా ఉండేటువంటి,
2: అండ్ షీ లవ్డ్ కౌసల్య వెరీ మచ్.
0: ఇది ఈనాడు క్రమక్రమేణ కాలం కరిగే కొద్దీ
2: టు ఆల్ ద
0: టెంపుల్స్ సెట్ బై మదర్ ఉంటారు.
2: And people go through such stories.
0: Kaadu kaadu.
2: No.
0: Kekee Rajivu Kumarte Kaika.
2: And she is the daughter of the king of Kashmir.

0: క్రమక్రమేణ కాలం కలిగే కొద్దీ కూడాను చరిత్రలు మారుతూ వచ్చినాయి.
1: As the times passed by, the stories also are diverted.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు.
1: God has all the determination.
0: అది సౌశీల్యము.
1: That is సౌశీల్య character.
0: అది అతని యవనముకు మూల కారణము.
1: That is the cause character God has for you.
0: వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడాను లభించలేదు.
1: There is no old age at all.
0: వృద్ధాప్యమే లేదు.
1: నో ఓల్డ్ ఏజ్.
0: ఎప్పుడు ఎవరుడే.
1: హీ వాస్ ఎవర్ యంగ్.
0: కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూచారా?
1: హావ్ యూ సీన్ కృష్ణ యాజ్ ఎ గ్రాండ్ ఫాదర్?
0: నో, ముసలివాడే కాలేదు.
1: నో, హీ వాస్ నెవర్ ఓల్డ్.
0: 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ మేజర్ జనరల్.
0: తాను ముసలివాడు ఎట్లవుతాడు?
1: హౌ కెన్ హీ బి ఓల్డ్?
0: కాదు కాదు.
1: నో.
0: రాములు,
1: రామ,
0: రాములు కూడాను అంతే.
1: సో ఆల్సో రామ,
0: రాములు కూడాను యువకుడుగానే ఉంటున్నాడు.
1: హి వాస్ ఆల్వేస్
0: ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వయసు లోపల కూడాను చాలా గట్టిముట్టిగా నడిచేటువంటి వాడు.
1: ఎనీ ఏజ్ హి వాస్ సో స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
0: ఏజ్ అనేటువంటిది వయసును బట్టి మారుతుందని ఎవరు కూడా భావించకూడదు.
1: డోంట్ థింక్ దట్ ఏజింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇయర్స్. బై గాడ్,
0: దేహానికి 77.
1: భగవాన్ ఈజ్ 77.
0: కానీ నాకేమాత్రం బలహీనత లేదు.
1: నో, హీస్ నాట్ వీక్ అట్ ఆల్.
0: చాలా క్విక్ గా నడుస్తాను.
1: హీ కెన్ వాక్ క్విక్లీ.
0: కానీ ఇతరులకు హాస్యంగా కనిపిస్తుంది.
1: బట్ యూ, ఇట్ మే రాదర్ లుక్ ఫనీ.
0: నడచడం లేదు.
1: సో హీస్ నాట్ వాకింగ్ ఫాస్ట్.
0: చిన్న పిల్లవాడు కర్ర పట్టుకుని నడిస్తే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఇట్ ఇస్ వెరీ రిడిక్యులస్.
0: ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఇస్ టు ప్లే విత్ టాయ్స్,
0: పరిగెత్తితే ఇప్పుడు నవ్వుతారు.
1: సో ఆల్సో ఇట్ వుడ్ సేమ్ హి. భగవాన్
0: రానుగుణంగా నేను ప్రవర్తిస్తూ రావాలి.
1: సో హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ పర్ ది ఏజ్.
0: ఏ విధమైనటువంటి యొక్క బలహీనత నాకు లేవు, రావు.
1: నో వీక్నెస్ ఎట్ ఆల్, నో ఇల్ హెల్త్ ఎట్ ఆల్, నథింగ్ కెన్ బి ఎనీవేర్ నియర్.
0: ఏ అవతారమునకైనా సరియే.
1: ఎనీ ఇన్కార్నేషన్.
0: వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు.
1: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
0: నాకేమైనా మడతలు పడ్డాయా?
1: యు ఫైండ్ ఎనీ రింకుల్స్ ఆన్ ద ఫోర్హెడ్?
0: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బులు వలె వెలుగుతూ ఉన్నాయి.
1: పర్ఫెక్ట్ ఐ సైట్, షైనింగ్ లైక్ బల్బ్.
0: చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో కొంత మిస్టేక్ వస్తుందేమో, కానీ ఆ చెవులు చాలా బాగా వినిపిస్తాయి.
1: దేర్ మే బి సమ్ మిస్టేక్ ఇన్ ద లౌడ్ స్పీకర్స్. బ్రహ్మాన్ ఇయర్స్ ఆర్ వెరీ.
0: ఈ వయసు వస్తే ఏ క్యాట్రాక్ట్ ఆపరేషన్లకు ఏ దీనికి ఎక్కడికో బయలుదేరిపోతుంటారు.
1: అట్ దిస్ ఏజ్ నేచురల్లీ ది బాడీ రిక్వైర్స్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ టు బి కండక్టెడ్.
0: నేను ఎంత దూరంలో ఉన్నా కానీ నాకు కనిపిస్తుంది.
1: భగవాన్ కెన్ సీ ఎనీ ఫ్రమ్ ఎనీ డిస్.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
1: భగవాన్ హాస్ గాట్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు
0: అచీవ్ శక్తియా ఎవరికి తెలియదు.
1: అండ్ హిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు
0: ఎనీ. ఎంత శక్తియో అంత శక్తి నేను ఉపయోగపెడతాను.
1: హీ విల్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీ.
0: ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని అదుపు కొడతాను.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఎక్సెస్ హీ విల్ పుట్ ఇట్ అండర్ చెక్.
0: ఇది ఎట్ట ఉంటారంటే స్పీడ్ బ్రేకర్స్ అనే ఉంటుంటా చూడండి రోడ్ లో.
1: ఇట్ సంథింగ్ లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద వే.
0: అవి కొన్ని చోట్ల పెద్ద ఎత్తుగా కట్టేస్తారు.
1: అట్ సర్టన్ ప్లేస్ దట్ సో హై.
0: కొన్ని దగ్గర రెండు పెట్టేస్తారు.
1: అండ్ దేర్ విల్ బి టూ స్పీడ్ బ్రేకర్స్.
0: ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి.
1: సో భగవాన్ అప్లైస్ స్పీడ్ బ్రేకర్స్ టు పుట్ అండర్ చెక్.
0: అంతేగాని కార్ లో దోషం లేదు.
1: నథింగ్ రాంగ్ విత్ ద కార్.
0: ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది.
1: ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్ అట్ హై
0: స్పీడ్. ఈ విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు,
1: ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఎప్పుడు తెలుస్తుంది అంటే,
1: వెన్ డు యు నో?
0: క్రమక్రమేణ ఇంకా ముందు మీకు తెలుస్తుంది.
1: గ్రాడ్యువల్లీ యు విల్ కమ్ టు నో.
0: నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు.
1: భగవాన్ డస్ నాట్ డీల్ ఎట్ ది హ్యూమన్ లెవెల్.
0: దేహం మానవాకారమే కానీ
1: బాడీ ఈజ్ హ్యూమన్.
0: మానవాకారమైనటువంటి దేహము మానవుడిగానే ఉంటాయి.
1: యాజ్ ఇస్ ది హ్యూమన్ ఫార్మ్, హీ యాక్ట్స్ ఇన్ ఎ హ్యూమన్ స్టైల్.
0: దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
1: డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: దేహం పంచభౌతికము.
1: ద బాడీ హాస్ టు సెన్స్.
0: దేహం కూరక తప్పదు ఎప్పుడు.
1: ఇట్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నిరామయుండు.
1: ఇన్ వెలర్ ఇస్
0: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: ఇట్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్ బాండేజ్ ఆర్ లిబరేషన్.
0: నిజము చూడ, ఐ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇన్ వెలర్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
0: దేహం దేహం అంటే అదే నిజమైనటువంటి దేవ సంబంధం.
1: అండ్ దాట్ ఈస్ బేసిక్ ఇన్
0: రాముడు కృష్ణుడు కూడా అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు.
1: దాట్ వాజ్ ది లైఫ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ.
0: కట్టగడపడికి రాముడు పోయాడు,
1: రామ లెఫ్ట్,
0: కృష్ణుడు పోయాడు
1: దేహాన్ని.
0: కానీ ఎట్లా పోయారు?
1: హౌ డిడ్ దే గో?
0: వీళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళతో యుద్ధంలో పోయారు.
1: Many people who do not know they think
0: యాదవ లోపల ముస్లిం ముట్టి ఒకరికొకరు కొట్టుకొని చంపుకున్నారు.
1: దే థాట్ దట్ దే కిల్డ్ అమంగ్ దెంసెల్వ్స్.
0: ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: రాముడు సరయూ నదిలో దిగాడు.
1: రామ గాట్ డౌన్ ఇన్ టు సరయూ రివర్.
0: సరయూ నదిలో దిగి అంతర్ధానమయ్యాడు.
1: దేర్ హీ డిసపియర్డ్.
0: ముందుగానే సీతను పంపించాడు.
1: హీ సెంట్ సీత ఫస్ట్.
0: ఈ విధంగానే కృష్ణుడు కూడాను.
1: సో ఆల్సో కృష్ణ
0: ద్వారక లోపల పోయి
1: దేర్ ఇన్ ద్వారక.
0: అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు.
1: యాజ్ హి హస్ గోన్
0: ఓ చెట్టు కింద కూర్చున్నాడు.

0: He sat on retreat.
1: ఉద్ధవుడు చూచాడు.
0: ఉద్ధవ సా
1: చూచినాడు, ఒక నిమిషంలో అర్ధర్థానమైపోయాడు.
0: And then he has withdrawn, vanished in a moment of time.
1: ఒకరి చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ.
0: In fact, they cannot leave the mortal coil at the hands of anybody.
1: కనుక నీ దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి.
0: You should have all the power and the strength to know the divine.
1: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది.
0: Then you can understand, comprehend the divinity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీతో పాటు తిరుగుతూ మీతో పాటు తింటూ
0: భగవాన్
1: తిరుగుతూ మీతో పాటు ఆటలాడుతూ పాటలు పాడుతూ
0: భగవాన్ చేతనే
1: ఇది మానవత్వంగా మీరు భావిస్తున్నారు.
0: అండ్ వీ కన్సిడర్ హిమ్ ఏ హ్యూమన్.
1: ఇది మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్
1: అజ్ఞానమే మీకు ఇన్ని విధమైనటువంటి జ్ఞానాన్ని నిర్పుణం చేస్తున్నారు.
0: అండ్ ఇట్స్ ఇగ్నోరెన్స్ దట్ ఇస్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెల్యూషన్.
1: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
0: భగవాన్ హ్యాస్ నో వీక్నెస్.
1: ఆడవాళ్ళు చెప్తుంటారు,
0: సమ్ విమెన్
1: స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లా నడుస్తూ ఉంటారే అంటారు.
0: విమెన్ సే, స్వామి యు గాట్ సమ్ పెయిన్ ఇన్ ది లెగ్.
1: నాకు ఏ కాలు నొప్పి లేదు.
0: నో పెయిన్ వాట్స్ ఎవర్.
1: నేను ఆనందంగా తిరుగుతూ ఉన్నాను.
0: భగవాన్ మోస్ట్ బ్లెస్డ్లీ.
1: కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను.
0: దేర్ ఆర్ సర్టన్ రీజన్స్.
1: ఇది రోబ్ ఉంటుంది.
0: హియర్ ఇస్ ద రోబ్.
1: ఈ రోబ్ మోకాటి వరకు కూడా కుడతారు.
0: ఇట్ ఇస్ సో లాంగ్.
1: అక్కడ కుట్టి వేస్తారు.
0: అండ్ దేర్ ఇట్ ఇస్ స్టిచ్ దేర్ అట్ ద బాటమ్.
1: పీసెస్ పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు.
0: అండ్ ఇఫ్ దేర్ పీసెస్ ఇస్ నాట్ పాసిబుల్ టు సీ క్లియర్.
1: నేను కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది.
0: అండ్ దేర్ ఫర్ ద రోబ్ నేచురల్లీ కమ్స్ ఇన్ ద వే యాజ్ ఇట్ స్టెప్స్
1: ఫార్వర్డ్. ఈ కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి ఎందుకు స్పీడ్ గా నడచడం లేదని అర్థం మీకు ఉండనే ఉండదు.
0: ఇఫ్ యూ నో ది రీజన్ యూ నెవర్ క్వశ్చన్ వై స్వామి ఇస్ వాకింగ్ సో స్లో.
1: కుట్టింటారు, కాలు ముందు పెడితే ఇది వెనక్కి పోతుంది.
0: అండ్ వెన్ దేర్ దిస్ వేర్ ఇట్ ఇస్ స్టిచ్
1: విధమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద పోయింది.
0: అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్.
1: స్వామి యొక్క నడక జెంటిల్ నడక.
0: స్వామి స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇస్ సో జెంటిల్, సో బ్యూటిఫుల్.
1: మృదుమధురమైనటువంటి నడక.
0: ఇట్స్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
1: మృదువైనటువంటి నడక.
0: అండ్ సో స్వీట్ అండ్
1: రఫ్ గా పోయేటువంటిది కాదు.
0: సో డెలికేట్, నాట్ రఫ్.
1: ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రఫ్నెస్.
1: అంతకు సాఫ్ట్నెస్ టు స్వీట్నెస్.
0: భగవాన్ ఇస్ ఆల్ సాఫ్ట్నెస్ అండ్ స్వీట్నెస్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఈ రామాయణం లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: డివినిటీ వుడ్ విల్ బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్.
1: ఇంకా కొన్ని కొన్ని ఈ రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను. చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి.
0: ఆర్ మెనీ మెనీ టాప్ సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
1: ముందు ముందు మీకు తెలిపి
0: భగవాన్ విల్ టీచ్ యు.
1: ఈ సందేహాలకు నివారణ గావిస్తాడు.
0: అండ్ యు విల్ ఆల్సో క్లారిఫై యువర్ డౌట్స్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదటి మనం విద్యారంగములు పంచతంత్రములను చక్కగా మనం విచారించి చెప్పాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫైవ్ ప్రిన్సిపల్స్ యాజ్ వీ ఎంబార్క్ ఆన్ ది ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్.
0: మొదటిది, విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు నో వాట్ విద్య ఎడ్యుకేషన్ ఈజ్.
0: ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది.
1: ద సెకండ్ పాయింట్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి లెర్న్డ్.
0: మూడవది, విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి.
1: ద థర్డ్ ఆస్పెక్ట్ బీయింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: నాలుగవది, విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: ద ఫోర్త్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ టు టీచ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అవర్ స్టూడెంట్స్.
0: ఐదవది, ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: ద ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఈజ్ టు నో ద బెనిఫిట్స్ ద రివార్డ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వీ రిసీవ్డ్.
0: ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఆల్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ విల్ బి నోయింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం.
1: వాట్ ఈస్ ద మీనింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాము.
1: We acquire by two procedures.
0: Education anaga baita prapancham nunchi krodikarinchukoni sarva vishayamulu kodanu vidyarthuliki bodhinchadam.
1: The first method is to collect all the data and the statistics of the outer world and teach to our students.
0: Rendavadi educare anetuvanti dani chudali.
1: The second one is educare.
0: Educare anaga లోపల నుంచి అంతర్భావం నుండి ఆవిర్భవింప చేసుకుని దానిని విద్యార్థులకు విపులంగా వివరించాలి.
1: Educare wants us to know all that from within and explain to our students.
0: కానీ ఈనాటి విద్య కేవలము ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం.
1: Today we are teaching to our students all that is available in the external world.
0: కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది గాని కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాటికని మనం అభివృద్ధి పొందలేము.
1: We cannot grow as an individual by merely receiving education. It's only culture that helps us to grow.
0: కనుక ఈ విద్యకు సంస్కారం కూడాను అత్యవసరం.
1: Therefore education requires culture.
0: ఈనాటి సంస్కారం లేనటువంటి విద్య చెల్లని కాసు వంటిది.
1: ఎడ్యుకేషన్ విదౌట్ కల్చర్ ఈజ్ ఎ ఫేక్ కాయిన్.
0: ఈ చెల్లని కాసును బిచ్చగాడు కూడాను అందుకోలేడు.
1: ద ఫేక్ కాయిన్ విల్ నాట్ బి రిసీవ్డ్ బై ఈవెన్ ఎ బెగర్.
0: అలాంటి విద్యను ఈనాడు అనుభవజ్ఞులు లేనటువంటి వీరులు అనుభవజ్ఞులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు.
1: హౌ డు ఎక్స్పెక్ట్ experienced experts to accept this kind of education.
0: Kanukane andariki aanandanni chekuchovalanna antarbhavamto koodinatvanti educare deenni manam abhivruddhi garchukovali.
1: In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education.
0: Samskaram anaga deenni maroka reetiga meeru artham chesukovali.
1: Culture, samskara, can also be understood.
0: Samskaram lenetundi vidya cheekati kombu vantidi.
1: Education without culture is like a dark room.
0: Ee dark room lopala kevalamu gabbidamu maatrame nivasinchagalavu.
1: Dark room will be inhabited by bats only.
0: Itti roomu maha కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది.
1: The dark room naturally will be full of dirt.
0: కనుక అలాంటి సంస్కారం లేనిటువంటి చదువులు ఈనాడు చదువుతున్న చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్ట మృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: As the modern education has no culture attached to that, as a consequence, we have our heart which is so dark with all wicked qualities.
0: Samskaram lenetunti vidya tegina gali patam vantide.
1: Education without culture is a kite that has lost its connection, the string.
0: Idi ekkada padipothundo?
1: Where it would fall?
0: Evari kompala kulustundo?
1: Where it will fall?
0: Ye vyaktuluku ye vidhamaina baadha kaligistundo?
1: What harm it is going to do to others?
0: Korukune deeni yokka manchi chedda evaru kodunu varninchaleru.
1: No one can decide the consequences, good and bad.
0: Kanukune chaduvuto paatu samskaram kuda undinappude deeniki raanistundi gauravistundi.
1: Education will shine better and will be respected if it has got culture.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ కల్చర్?
0: నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, ఇలాంటి విషయములను మనం దూరం గావించి
1: వీ హావ్ గాట్ టు గివ్ అప్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్, ఆల్ దట్ ఈస్ సిన్ఫుల్, ఆల్ దట్ ఈస్ క్రూయల్ అండ్ వికెడ్.
0: సద్భావములను, సచ్చింతలను, సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us.
0: అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి.
1: Culture requires to give up all that is bad and to cultivate that which is good.
0: ఇంత మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది.
1: Culture will help you to have broad mindedness.
0: ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు, I and you are one అన్నారు.
1: You heard in this morning songs a sentence saying I and you are one.
0: Narrow mind యొక్క లక్షణమే, narrow mind.
1: This is also a narrow mindedness.
0: All are one అనేటువంటిది చాలా బాగుంటుంది.
1: It will be so perfect if you say all are one.
0: I and you are one ante oka individual kinda maatrame cherutundi.
1: If you say I and you are one, it is individualistic.
0: Deenni motta modata Jesus ku aakashavani bodhinchindi.
1: This is the first teaching to Jesus from the ethereal level.
0: All are one, my dear son, be alike to everyone anindi.
1: The ethereal voice declared, all are one, my dear son, be alike to everyone.
0: Kanukane maniyandu ee vishalatvanni penchukovadaniki antarbhavamainatundi education kudanu manam abhirudhi gavinchukovali.
1: To develop this feeling of vastness, broad mindedness, we need the inner feeling and sentiments.
0: Kanuka ee naati education anetundi samanyamainatundi ప్రాపంచిక సంబంధమైనటువంటి, ప్రాకృతిక సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ వి ఫైండ్ ఇన్ ది వరల్డ్ టుడే ఈజ్ వరల్డ్లీ, ఫిజికల్ అండ్ మెటీరియలిస్టిక్.
0: ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ.
1: దిస్ ఈజ్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఈనాడు అందరూ కూడా ఈ బుకిష్ నాలెడ్జీని ప్రారంభం చేసుకుంటున్నారు.
1: టుడే ఆల్ హ్యావ్ సెంటర్డ్ రౌండ్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జీ.
1: This is merely a superficial knowledge.
0: Superficial knowledge chalachalamuku maaripothuntadi.
1: Superficial knowledge goes on changing moment to moment.
0: Kanukune ee bookish knowledge nunchi kudanu mana antarbhavamainatundi oka educate aneetundi daniki ee chadavunu andinchali.
1: Out of this bookish knowledge we should see that we develop educare with the inner awareness.
0: Aa educare aneetundide practical knowledge.
1: Educare confers practical knowledge.
0: అయితే ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జికి ప్రాక్టికల్ నాలెడ్జికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి.
1: హౌఎవర్ బిట్వీన్ ద ఫస్ట్ స్టెప్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అండ్ ద ఫైనల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ ఇన్ బిట్వీన్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జి నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జి అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వీ షుడ్ గెట్ ఇన్ టు జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జి నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జి, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వేర్ వీ డిస్క్రిమినేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ నుంచి కూడాను మనము క్రమక్రమేణ ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి.
1: Gradually, from the level of discrimination knowledge, we should reach the stage of practical knowledge.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని నిత్య సత్యమైనటువంటి విద్య.
1: Practical knowledge is the real eternal.
0: ఏ నాటికి మార్పు చెందేటువంటిది కాదు.
1: Practical knowledge is changeless.
0: హృదయం ఏ విధంగా యస్య భూషితం నిరంతరము పూజింపబడినటువంటిదిగా ఉంటుందో.
1: Just as the heart is worshipped, receiving adoration.
0: సదయం హృదయం అన్నాను.
1: It is said the heart
0: is shanti ganu vishalam ganu pavitramainatidi ganu hrudayam abhrudhi gavistundi.
1: The heart helps us to grow along the lines of peace, broad mindedness.
0: Itani vidyavantudanaga atanlo durgunamulu praveshinchakoddu.
1: If he is an educated one, he should not have bad qualities.
0: దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు.
1: He should not resort to evil deeds.
0: అతను విద్యావంతుడు ఎట్టవుతాడు?
1: How can you call him educated?
0: విద్య అనగా కేవలం జ్ఞానము అని అర్థము.
1: Education, విద్య, the meaning is జ్ఞానం.
0: ఎట్టి జ్ఞానము?
1: What sort of wisdom?
0: లౌకిక జ్ఞానమా?
1: Is it worldly knowledge?
0: ప్రాకృత నాలెడ్జ్?
1: Or physical knowledge?
0: లేక జనరల్ నాలెడ్జ్?
1: Or is that general knowledge?
0: కాదు కాదు.
1: No.
0: ఇది కేవలము బుకిష్ నాలెడ్జ్.
1: That's all, after all, bookish knowledge.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచినే మానవుడు ఈనాడు అన్ని విధములు కూడాను హీనమై చెడిపోతున్నాడు.
1: The man is spoiled totally because he relies on bookish knowledge.
0: ఇది ఎంతవరకు కలుస్తుంది?
1: To what extent it would help you?
0: మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది.
1: You can have it experience so long you have memory.
0: ఇది కొంతవరకు నువ్వు బుకిష్ నాలెడ్జ్ మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు.
1: It's not at times possible to experience it in the practical field.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ తన నింపుకొని
1: filling our head with the bookish knowledge.
0: Examination hall వరకు మాత్రం పోస్తుంది.
1: Will help us to proceed up to the examination hall.
0: ఆ examination hall లోపల ఈ తనలో ఉన్నటువంటి విషయమంతా కూడాను పేపర్ లో గుమ్మరిస్తాడు.
1: We empty our head there in the examination hall.
0: తిరిగి వెనుకకు వచ్చే సమయంలో ఎంటీ హెడ్ తో వస్తాడు.
1: అండ్ యాజ్ హి రిటర్న్స్ హీల్ బి ఎంటీ హెడెడ్.
0: ఇది ఎప్పుడు ఎంటీగానే ఉంటుంటది.
1: ది హెడ్ కంటిన్యూస్ టు బి ఎంటీ ఎనీవే.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దీన్ని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ గా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది.
1: బికాస్ హీ హాస్ నాట్ గివెన్ ఎనీ ఛాన్స్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ పోవడానికి జనరల్ నాలెడ్జ్ కూడా అత్యవసరమే.
1: To reach that state of discrimination knowledge, the general knowledge is essential.
0: General knowledge lopala oka samanyamainatundi oka telivitetanta koodi untayi.
1: General knowledge requires intelligence.
0: Ee oka discrimination knowledge lopala
1: indiscrimination knowledge
0: common sense kuda untadi.
1: Common sense is necessary.
0: Ee rendintu valla general knowledge common sense rendu koodinappude nijamainatundi oka bhautika gunamulu kanapurtayi.
1: When general knowledge goes hand in hand with the common sense, you can have all advantage.
0: Vidyarthulara,
1: students,
0: vidyadhipatulara,
1: and heads of institutions.
0: Manam ee naadu chadavalsinatundi chadavulu ee bookish knowledge kaadu.
1: The education that we need today,
0: idi kodanu kontha varaku manaku
1: undali. It's necessary, however.
0: Tatpramalo idi oka konni prarambha steps ga untundali.
1: It's essential at the beginning stages.
0: Idi kevalam laukika jeevithanni poshinchukune nimittamai yerpadinatundi vidyalu maatrame.
1: This education will help us to eke out our living.
0: Kaadu kaadu aadhyatmika vidyanu kudanu manam abhirudhi parchali.
1: We have to develop the spiritual knowledge also.
0: Aadhyatma vidya vidyanam anindi Bhagavad Gita.
1: Bhagavad Gita declares that the spiritual knowledge is the right one of all the rest.
0: సముద్రంలో చేరేటువంటి నీరు అన్ని నీరు చేరిపోతుంటాయి.
1: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: డ్రైనేజీ వాటర్ కూడా చేరుతుంటాది.
1: ఆల్సో
0: సూయేజ్ వాటర్ కూడా చేరుతుంటాది.
1: డ్రైనేజ్ వాటర్ సూయేజ్ వాటర్
0: ఇంకా కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటాది.
1: వాటర్ ఫాల్స్ ఫ్రమ్ ద మౌంటైన్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: కానీ
1: బట్
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటది.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ will flow like a pure river.
0: Life river.
1: Like life, river of life.
0: Life. అది ఎప్పుడు కూడా నువ్వు శాశ్వతంగా ఉంటుంది.
1: దట్ రిమైన్స్ పర్మనెంట్.
0: అది కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే గాని,
1: ద క్వాంటిటీ మే బి లెస్,
0: క్వాంటిటీ పెరుగుతుంటాదే కాని,
1: ఇట్ మైట్ ఇంక్రీజ్.
0: నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు.
1: But it will never be dry without water.
0: జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది గాని క్వాలిటీ ఒక్కటిగానే ఉంటాయి.
1: In these rivers you find water all through. It will never be dry any time.
0: ఈనాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి.
1: Students will have to develop quality today.
0: మనం ఇంత గొప్ప చదువులు చదివాము, ఇంత పెద్ద డిగ్రీలు తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి.
1: Don't go by the quantity by acquiring degrees.
0: మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమే ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి.
1: ఎడ్యుకేర్ వాంట్స్ యూ టు ఎక్స్ప్లోర్, ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ విదిన్.
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బి యాక్ట్.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ నాలెడ్జ్, ఇట్ మస్ట్ టేక్ యూ టు యాక్షన్.
0: అది మనం యొక్క ఎడ్యుకేషన్. ఈనాడు కావాలి.
1: దాట్ ఎడ్యుకేషన్ ఇస్ నీడెడ్.
0: చదివినదంతా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is studied must be put in
0: practice. మనం దీనిని పంచాలి.
1: You have to share with others.
0: వారిని కూడా ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: It should also help them to go in the same path.
0: కనుకనే మనము చదవవలసినటువంటి చదువు కొంతవరకు లోపల శక్తివంతమైనట్టుగా ఉండాలి.
1: What all that we should study should be so powerful coming from within.
0: ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉంటాయి.
1: That which comes from within will remain forever.
0: దీనినే సత్యము అని చెప్తూ వచ్చారు.
1: This is called truth satya.
0: అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుంది.
1: But there is one that transcends this meaning.
0: రుతము అని వేదం బోధించింది.
1: Veda calls it as a rutamu.
0: ప్రాపంచిక సంబంధమైన జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు.
1: All that we experience in this fleeting world is full of facts. Facts.
0: కాని గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీనిని విద్య అనుకుని చెప్తూ వచ్చారు.
1: We call the textual knowledge as education.
0: ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ గా పోవాలి.
1: Therefore, we have to proceed along the direction of practical knowledge.
0: Act, act.
1: We should put into action, we should act.
0: తర్వాత, what is the aim of education?
1: Then comes, what's the aim of education?
0: ఈ aim of education అనేటువంటిది ఎవరు విచారించడం లేదు.
1: No one is bothered about the aim of education.
0: What is the aim of education?
1: What is the aim of education?
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for living.
0: కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపెడుతున్నాము.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈస్ హెల్పింగ్ అస్ ఫర్ లివింగ్.
0: కానీ లివింగ్ కోసం యూజింగ్ చేస్తే పచ్చిపచ్చి మృగాదులు కూడా లివింగ్ చేస్తున్నాయి.
1: ఇఫ్ ఎడ్యుకేషన్ ఈస్ మియర్లీ ఫర్ ఎ లివింగ్, యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్
0: అనిమల్స్. ఎడ్యుకేషన్ కూడా లేదే.
1: దే డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్.
0: నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: For just living, do
0: you need education? Kavala.
1: To carry out your life, do you need education?
0: Chimalu, domalu kudanu nivasistunnayi.
1: You find ants and mosquitoes living.
0: Kaadu, kaadu.
1: No.
0: Mana education anetundi, living for life.
1: Our education should be for life.
0: Aa vidhamainga chudali. What is the essence of education?
1: Then comes, what's the essence of education?
0: Aa essence of education nu manam chakkaga gurtinchali.
1: We have to recognize well the essence of education.
0: Concentration of mind, not collection of facts.
1: Concentration of mind, not collection of facts.
0: Anni prapanchamlo jarigetvanni collect chesukotam idi kaadu education yokka vishayam.
1: Not collecting facts and figures, that is not education.
0: Ivanni manaki enduku ee collection lanta?
1: Why collection?
0: Ee collection kudanu manam marchipothuntamu.
1: At times we forget that.
0: ఒక చిన్న ఉదాహరణ. ఒక దోబి ఉంటాడు ఒక పల్లె లోపల.
1: హియర్ యు హావ్ ఎ వాషర్మన్ ఇన్ ఎ విలేజ్.
0: ఆ దోబి ఇంటింటికి వెళుతుంటాడు.
1: హి విజిట్స్ ఎవ్రీ రెసిడెంట్.
0: ఆ ఇంటింటి వారంతా వేసేటువంటి బట్టలంతా తీసుకుంటారు.
1: దోబి వాషర్మన్ కలెక్ట్స్ ఆల్ క్లోత్స్.
0: ఒక ఇంటి వారు తాము వేసినటువంటి బట్టలు ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటారు.
1: The master of the house will note down all the clothes.
0: One bed sheet, one shirt, one pant, one banin, and raskuntadu.
1: He notes all the details of the clothes given to washerman. One shirt, one pant, and so on.
0: Okkoka inti vaadu kudanu ee vidhanga okoti exercise book lo raskuntuntaru.
1: Every householder goes on recording it in exercise notebook.
0: Kaani chaakala vaadu emi raskodu.
1: The washerman doesn't record anything.
0: సాయంకాలం అప్పటికి ఏ ఏ ఇంటి వారు ఏ ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తుంటాడు.
1: బై ది ఈవినింగ్ హీ పాసెస్ ఆన్ అండ్ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
0: అది జనరల్ నాలెడ్జ్.
1: దాట్ ఈస్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు.
1: For general knowledge, education is not necessary.
0: ఒక చాకలవాణి కూడా ఉంటుంటుంది జనరల్ నాలెడ్జ్.
1: వాషర్మన్ హ్యాస్ జనరల్ నాలెడ్జ్.
0: కనుకనే మనం ఈనాడు వాషర్మ్యాన్ కంటే హీనమైపోతున్నాం.
1: టుడే వీఆర్ మచ్ వర్స్ దాన్ వాషర్మన్.
0: నాలుగు గుడ్డలు చాకలవాణికి వేస్తే నాలుగు పేజీల్లో రాసుకుంటుంటాం మనం.
1: ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఫోర్ క్లోత్స్ టు ద వాషర్మన్, వీ స్క్రిబుల్ ఆన్ ఫోర్ పేపర్స్.
0: ఇది కాదు మన జనరల్ నాలెడ్జ్.
1: దిస్ ఇస్ నాట్ జనరల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్ మనలో శాశ్వతంగా ఉంటుండాలి.
1: But the general knowledge should remain with you forever.
0: అది నేడు చదువుతో వచ్చినటువంటిది కాదు.
1: It's not that you get
0: మన జన్మతోనే మనకు ప్రారంభమైంది.
1: You have it right from birth.
0: ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్.
1: The general knowledge you have it right from birth.
0: What is the end of education?
1: What's the end of education?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
1: It is very important.
0: దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making effort to know this.
0: What is the end of education? అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు.
1: If anyone asks what is the end of education, they say education has no end.
0: దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం రాయటం అనేటువంటి దానికి ఎండ్ ఉంటుందది.
1: There is an end to reading and writing.
0: Kani, end of education is character.
1: But the end of education is character.
0: ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ ఎడ్యుకేషన్ ఏమాత్రం ఉపయోగించదు.
1: Without character, education is useless.
0: పూర్వం ఋషికులములంతా
1: earlier in hermitages
0: anekamandi rishulu
1: many sages
0: tellavari ratri anetundi samayamnu chudukunda
1: they didn't go by the timing day
0: vaaru ekkadiki vellina vaaru venta shishyunu teesukoni poi
1: they were accompanied by disciples
0: nadachukuntu kudanu variki upadesham cheseetundi vaaru
1: even only walking they used to teach
0: manadi atta kaadu
1: ours is not
0: tellavari 8 gantala modukoni
1: 8 o'clock in the morning
0: madhyana 12 gantala varaku classes
1: we have classes till 12 o'clock in
0: tarvata
1: the afternoon
0: 2 gantala nunchi
1: from 1 o'clock
0: 5 gantala varaku mari classes
1: we have classes till 5 o'clock
0: ee vidhanga manam hours ni ninnam cheskoni manam chadukuntunnamu idantha limited knowledge
1: we base our studies on timetable and hours it is a limited knowledge
0: కానీ మనది లిమిటెడ్ నాలెడ్జ్ కాదు.
1: అవర్స్ ఇస్ నాట్ లిమిటెడ్ నాలెడ్జ్.
0: క్యారెక్టర్ కు లిమిటే లేదు.
1: క్యారెక్టర్ హ్యాస్ నో లిమిట్స్.
0: కనుకనే ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకున్నప్పుడు అదే ఎడ్యుకేషన్ యొక్క ఎండ్.
1: ది లిమిట్లెస్ క్యారెక్టర్ అక్విజిషన్ కల్టివేషన్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది మన నడకలో ఉంటుండాలి.
1: This has to be in our behavior.
0: మన ప్రవర్తనలో ఉంటుండాలి.
1: In our conduct.
0: నిత్య జీవితంలో ఉంటుండాలి.
1: In our daily life.
0: మన మాటల్లో ఉంటుండాలి.
1: In our words.
0: మాటల్లో ఉంటుండాలి.
1: And our song.
0: ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులను బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి.
1: All our words should be so soft and sweet that do not hurt others.
0: కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు.
1: Character is not limited to conduct.
0: మన మాటల్లో కూడా ఉంటుండాలి.
1: It should be there in our word.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఇది కూడాను ఒక క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: This is also related to character.
0: మనం చేసేటువంటి పనులంతా కూడాను క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: All our actions are related to character.
0: ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు.
1: Ladies cook at home.
0: ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి.
1: They need specific quantity of rice to boil.
0: ఈ సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి?
1: They should also decide the container, the size.
0: కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడా మార్చుకోవాలి.
1: Basing on the material they collect, they would have the container.
0: పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి.
1: Basing on the container, you may have to change the material.
0: ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు?
1: యూ డోంట్ నీడ్ వెరీ వెరీ బిగ్ కంటైనర్ టు బాయిల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్.
0: డిస్క్రిమినేషన్ లాలజీ లేకపోవడం చల్లే ఈ విధంగా జరుగుతూ ఉండాలి.
1: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్ ఇన్ ఎ రాంగ్ వే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మనం అవసరము.
1: హియర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము?
1: హౌ మచ్ వాట్ కైండ్ ఆఫ్ కంటైనర్ సైజ్ యూ నీడ్ for the rice you have.
0: మనం వేసిన మంట ఎంత వరకు దీనికి ఉపయోగము?
1: The flame, to what extent it would help.
0: వంటకు తగిన మంట, మంటకు తగిన వంట.
1: The cooking process, వంట requires the manta, the flame.
0: ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది.
1: As you discriminate like this, you can strengthen your character.
0: ఎవరైనా ఇంటికి వచ్చారు,
1: anyone visits
0: పెద్దలు ఇంటికి వచ్చారు,
1: elders visited you,
0: వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికీ
1: You may not offer any food and drink.
0: దయచేయండి, లోపల దయచేయండి.
1: You can invite them courteously.
0: ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి.
1: You should speak to them softly to all elders and make them happy.
0: అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు?
1: Otherwise you say, why are you here?
0: నాన్నగారు లోపల ఉండికూడను, నాన్నగారు లేరు వెళ్ళిపోండి అంటారు.
1: Though father is at home, they say, father is not at home, better you go.
0: ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్.
1: It's a really big mistake.
0: మంచి మాటలు చెప్పు.
1: Speak softly.
0: తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు.
1: If father is at home, say yes or else no if he's not at home.
0: దీంతో నేను చెప్పాను, నిజము సత్యము కృతము మూడు పాత్రలుగా ఉంటున్నాయి.
1: Bhagavan mentioned three words, Nija the fact, Satya the truth and ultimate Rutamu.
0: Nijamu.
1: Nijamu.
0: Emiti adi nijamu?
1: What is this Nijamu fact?
0: Eppatikappudu, ye samayamlo taanu choochina samayamlo, ye dress vesado, danni cheptam nijam.
1: Fact wants you to say things as you see, as you hear.
0: నీవు ఇక్కడికి వచ్చావు,
1: you're here now.
0: తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు,
1: you put on white dress.
0: నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను.
1: భగవాన్ sees you wearing white dress.
0: సత్యము అంట కాదు నిజము అంటాం.
1: You say it is truth, now it is a fact.
0: అయితే నీవు ఇంటికి వెళ్ళిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు.
1: బై ది టైమ్ యూ గో హోమ్ యూ విల్ చేంజ్ దిస్ వైట్ డ్రెస్ అండ్ వేర్ బ్లూ కోట్.
0: అప్పుడు నేను చెప్పింది నిజం కాదు.
1: Then what Bhagavan said to you is not true.
0: చూసినప్పుడు చెప్పినటువంటిది నిజము.
1: The fact is said as it is.
0: దాని తర్వాత మారేటువంటి అంతా కూడాను నిజం కాదు.
1: That which changes later is not true.
0: అనగా అప్పటికప్పటికు ఉండినటువంటి దాన్ని బోధించడమే నిజము.
1: That which is seen and watched is a fact.
0: సత్యం అంటే ఏమిటి?
1: Then what is truth satya?
0: ఎన్ని బనిన్లో ఎన్ని షర్ట్లో ఎన్నిదో మార్చినావు నీవు.
1: You have been changing your dress.
0: కాని నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు.
1: You could not change your body.
0: అది మారినటువంటిది సత్యం.
1: That which is changeless is satya.
0: త్రికాలం యందు కూడాను ఉండేటువంటిది సత్యం.
1: Satya is changeless.
0: త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
1: It will never change any time, past, present and future.
0: కానీ దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: This Bhagavan tells us now and then.
0: You are not one person.
1: But three.
0: ఏమిటి ఆ త్రీ?
1: What are
0: the
1: those?
0: One you think you are, అది నీ వేసినటువంటి డ్రెస్.
1: The one you think you are is the dress you have.
0: అది భౌతికమైనటువంటి రూపము.
1: It is physical form.
0: The one others think you are, అది మైండ్.
1: The one others think you are is the mind.
0: ఆ మైండ్ ఎవరికి కూడా కనిపించదు.
1: No one can see your mind.
0: నువ్వు చేసిన పనులు బట్టి ఇది చెడ్డది మంచిది అని నిర్ణయం చేస్తారు.
1: Your actions will help us to decide good or bad.
0: కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుంది. అదే రుతం.
1: There's something beyond that is
0: rutam. The one you really are.
1: Rutamu is the one you really are.
0: అదే ఆత్మ సంబంధం.
1: That is of the self.
0: దేహ సంబంధము, మనస్ సంబంధము, ఆత్మ సంబంధము మూడింటి యొక్క స్వరూపములే నీవి.
1: This represents all the three levels of understanding, the body, mind and the spirit.
0: కానీ బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది.
1: Body changes.
0: కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చేయటువంటిది కాదు.
1: బట్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
0: మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది.
1: ద హార్ట్ రిమైన్స్ పర్మనెంట్ విత్ యూ.
0: ఆ పర్మనెంట్ అయినటువంటిదే రుతం.
1: That which is permanent is rutam.
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని వేదములో రుతం అని పేరు పెట్టారు.
1: వేద కాల్స్ ఇట్ యాస్ రుతం.
0: మార్పు చెందనటువంటిది.
1: That which is changeless.
0: దీనికి గుణములు లేనటువంటిది.
1: Attributeless.
0: దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు?
1: How did they teach this?
0: నిర్గుణం,
1: attributeless,
0: నిరంజనం,
1: ever shining,
0: సనాతనం,
1: ancient,
0: నికేతనం,
1: shining,
0: నిత్య,
1: eternal,
0: శుద్ధ,
1: pure,
0: ముక్త, నిర్మల స్వరూపిణం,
1: unsullied, pure, crystal clear.
0: అటువంటి దానిని రుతం అన్నారు.
1: That is rutam.
0: మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు.
1: What all that we speak, they may be truthful or untruthful.
0: కనుక
1: బట్
0: మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము, ఈ చదువుల్లో జరిగేటువంటి యొక్క మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి.
1: వేరియస్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సీమ్ టు బి మైటీ.
0: మనం చదువును చదివేసేసి నేను 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నాను అన్నాడు.
1: One says that he has 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: ఏమిటి ఈ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్?
1: వాట్ ఆర్ దీస్ డిగ్రీస్?
0: ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే.
1: దే ఆర్ మియర్లీ సర్టిఫికేట్స్ అవార్డెడ్.
0: ఈ మూడు చదివినటువంటి వాడు ఎవరు?
1: హూ స్టడీడ్ ఆల్ దీస్ 3?
0: ఐ. అదే నిజమైనటువంటిది.
1: ఐ ఈజ్ ట్రూత్.
0: ఈ పోస్ట్ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి.
1: ద త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ యూ రిసీవ్ చేంజ్
0: కాన్స్టెంట్లీ. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకునేటువంటి వాడు.
1: ఇట్స్ ద సేమ్ పర్సన్ హూ అక్వైర్డ్ దీస్ త్రీ డిగ్రీస్. ఇట్లా
0: అంటే ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల
1: in day time when you are awake
0: nee deham tho prayanam chestunnavu
1: you go on moving about with your body
0: anni chustunnavu
1: you watch all
0: anni tintunnavu
1: you eat
0: anubhavistunnavu
1: experience
0: kaani idi emti
1: what's all this
0: idi neeve nenu anubhavistunnanu antavu
1: you say that I am experiencing
0: aithe swapnavastha lopala
1: in a dream
0: ninnu neevu srishtinchukuntunnavu
1: you create yourself
0: నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు.
1: యు హావ్ బీన్ డూయింగ్ యువర్ యాక్టివిటీ.
0: ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు.
1: యు గో ఆన్ మూవింగ్ అబౌట్.
0: ఏ బస్ టికెట్ గానీ ఏ ప్లేన్ టికెట్ గానీ కొనలేదు.
1: యు హావెంట్ బాట్ ఎనీ బస్ టికెట్ ఆర్ ఫ్లైట్.
0: ఎక్కడో ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు.
1: యు గో ఆన్ విజిటింగ్ అమెరికా, ఇంగ్లాండ్, ఢిల్లీ, ఆల్ ప్లేసెస్.
0: ఇది ఏమిటి? స్వప్నావస్థలో.
1: ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ఎ డ్రీమ్.
0: కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు.
1: బట్ సుషుప్తి డీప్ స్లీప్ యు డోంట్ గో ఎనీవేర్.
0: అది ఎప్పుడు కూడా కదల మెదలక ఉంటుంటది.
1: ఇట్ ఈస్ మోషన్ లెస్.
0: అది సాక్షిభూతిగా ఉంటుంది.
1: దేర్ యు ఫైండ్ విట్నెస్.
0: దీనికి ఎట్టి మార్పులు ఉండవు.
1: విట్నెస్ ఇస్ చేంజ్ లెస్.
0: కనుకనే ఈ విధమైన మానవత్వం మూడు చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పీరియన్స్ బై వన్ అండ్ ది సేమ్ పర్సన్.
0: స్లీప్ లోపల అంతర్ధానంగా ఉంటుంది ఆనందాన్ని అనుభవించేవాడు నీవే.
1: In fact, you experience that which is hidden, immanent, latent in
0: you. అనేకము కల్పించుకొని
1: in a dream you create all.
0: నిన్ను నీవే కల్పించుకొని
1: in fact you imagine
0: yourself
1: and experience.
0: ఇది స్వప్నావస్థ.
1: This is the dreaming state.
0: కానీ జాగ్రత్త అవస్థ లోపల
1: in wakeful state
0: నీ చేతులారాను చేసి
1: you
0: కాళ్ళ ద్వారా నడిచి కంటి ద్వారా చూచి చెవుల ద్వారా విని నోటి ద్వారా అనుభవిస్తున్నావు.
1: ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు డూ యువర్ యాక్టివిటీ విత్ యువర్ హ్యాండ్స్. ఇవన్నీ కూడా మూవ్ అబౌట్ యువర్ లెగ్స్ అండ్ స్పీక్.
0: అనుభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్‌పీరియన్స్ అంతా కూడాను కేవలం జాగ్రత్త అన్నారు.
1: ది ఎక్స్‌పీరియన్సెస్ త్రూ అవర్ సెన్సెస్ రిప్రజెంట్స్ ది వేకింగ్ స్టేట్.
0: కనుక ఆది శంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు
1: when Adi Shankara wanted to develop his school of thought
0: manavuniki enyo uhalu puttuntai
1: he said that man has so many imaginations
0: aa uhalu arikattukune nimittamai oka chinna practice pettadu vidyarthulaku
1: in fact he wanted students to practice to be thoughtless
0: తన ద్వారం ముందు ఒక భక్తుడు అట్టుపోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి. ఈ విధంగా పోవటం రావటం పోవటం రావటం ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని.
1: The disciples should walk from this end to that end and vice versa.
0: Let the duty be jagrata jagrata jagrata jagrata jagrata jagrata ani anukuntu tirigali.
1: They should move about hither and thither in opposite directions repeatedly saying jagrata, be careful.
0: అలాగా ఆ సమయం లోపల ఒక శంకరాచార్య వారికి ఏదో పెద్ద భావం లోపల ఉబ్బెంతుంది.
1: దేర్ శంకరాచార్య హ్యాడ్ ఎ నోబుల్ థాట్.
0: నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి.
1: ఐ గాట్ ద బిగ్ హెడ్.
0: ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి.
1: ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్కమ్.
0: దీనికంతా నేనే పెద్ద.
1: ఐ యామ్ ది హెడ్ ఆఫ్.
0: అని అనుకుంటూ ఉన్నాడు లోపల బయట నుంచి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని శబ్దం వినిపించింది.
1: వెన్ హి వాస్ థింకింగ్ సో he heard this sound jagrata, be careful, be
0: అప్పుడు ఆ శబ్దం విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు.
1: That brought a change in him.
0: Inte kaadu.
1: Not only this.
0: Jagrata lopala anek rakamaina petti jagratalu untunnayi.
1: There are several, many levels in
0: janma dukkham, jara dukkham, jaya dukkham, punah punah. Janma dukkham, jara dukkham, jaya dukkham, punah punah.
1: Repeatedly we'll have the misery tagged to our birth, old age and withdrawal of this
0: world. Mahadukkam.
1: Ultimate is totally miserable.
0: Tasma jagrata jagrata jagrata annar.
1: And hence be careful, be careful.
0: Nenu edo goppa vaadu anukuntunnavu.
1: You think you are great.
0: Ee jagratalo undinanta varaku nee peru prathishthalu untunnayi.
1: In the waking state you have your name.
0: Kaani అంత్యకాలే మహాదుఖం. ఇవన్నీ మర్చిపోతావు, అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు.
1: అట్ ద ఎండ్ యూ సఫర్. ఇట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ సఫరింగ్.
0: అందువల్ల అక్కడ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: అండ్ హెన్స్ బీ అవేక్, బీ వేక్ఫుల్ టువర్డ్స్ ది ఎండ్.
0: తరువాత
1: లేటర్
0: కొంచెం యోచన చేసుకుంటున్నాడు.
1: హీ థాట్ ఓవర్ ఫర్ సమ్
0: టైం. ఈ వృద్ధాప్యం లోపల నా తల్లిదండ్రులు చూచేవారు ఎవరు?
1: ఇన్ దిస్ ఓల్డ్ ఏజ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్?
0: వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో?
1: వేర్ ఆర్ దే గోయింగ్ టు స్టే?
0: అని యోచన చేస్తూ వచ్చాడు.
1: హీ వాస్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: అప్పుడు అనుకున్నాడు,
1: హీ థాట్,
0: ఏది జాగ్రత్త?
1: వాట్ ఈస్ దిస్ జాగ్రత్త?
0: మాతా నాస్తి,
1: నో మదర్.
0: పితా నాస్తి,
1: నో ఫాదర్.
0: నాస్తి బంధు సహోదర,
1: నో రిలేషన్స్, నో బ్రదర్.
0: అర్థం నాస్తి,
1: నో మనీ.
0: గృహం నాస్తి,
1: నో రెసిడెన్స్.
0: తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: అండ్ దెర్ఫోర్ బీ వేక్ఫుల్, వాచ్ఫుల్ ఆఫ్ దిస్, బీ కేర్ఫుల్.
0: ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమం లోపల ఇలాంటి విద్యలంతా వారికి నేర్పుతూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఏన్షియంట్ సెయింట్స్ టు దేర్ డిసైపుల్స్.
0: కనుకనే ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు.
1: ది స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ ఆర్ హెడ్స్ ఆఫ్ మొనాస్టరీస్ టుడే.
0: కనుకనే ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతం నుంచి ప్రారంభమయ్యేటువంటివి.
1: ది ఎడ్యుకేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
0: దానిని మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం.
1: దట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఋతం ఇస్
0: కేర్, కేర్, కేర్,
1: ఎడ్యుకేర్, కేర్, బి కేర్, జాగ్రత్త.
0: కనుకనే మనం ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుందా?
1: అండ్ హెన్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: అందువల్లనే ఏబిసి మూడు ఉచ్చారాలు పెట్టారు.
1: So Bhagwan says of three letters, A, B, C.
0: A, B, C.
1: A, B, C.
0: A, always.
1: A, always.
0: B, K, B, careful.
1: B, B, C, B, careful.
0: B, always.
1: Always be careful.
0: ఎప్పుడు ఉంటావు?
1: Always be careful.
0: కానీ ఆల్వేస్ బీ కేర్ఫుల్.
1: సౌ ఆల్వేస్ బీ కేర్ఫుల్.
0: దీన్ని మనకు అంతరాత్మ బోధించవలసినటువంటి ABCD.
1: This is the significance of learning the alphabet ABC.
0: మనం అంత్యం గావిస్తున్నాము.
1: And in fact we just end up with that.
0: అక్షరార్థాన్ని కూడా మనం గురిపించడం లేదు.
1: While teaching alphabets we should know the significance too.
0: కనుకనే always be careful.
1: Always be careful.
0: ఇది శంకర వారు అందరికి ప్రబోధించినటువంటిది.
1: This is the teaching of Shankara to everybody.
0: కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి.
1: Along with the secular knowledge, it is essential to pass on the spiritual knowledge to our students.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగటివ్ మాత్రమే.
1: Without spiritual knowledge, general knowledge turns negative.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బు వంటిది.
1: జనరల్ నాలెడ్జ్ ఇస్ లైక్
0: నెగటివ్.
1: ఇట్ ఇస్ నెగటివ్.
0: కానీ లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి.
1: ద కరెంట్ విదిన్ ఇస్
0: అప్పుడు దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ ఇల్యూమినేషన్ బ్రైట్నెస్.
0: కనుకనే ఈ నెగటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది, మన చీకటి వెళ్లిపోతుంది.
1: When once the positive joins the negative, you'll have all the light that sheds the darkness.
0: కనుకనే మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ను కూడా పెంచుకోవాలి.
1: So we have to grow, develop positive along
0: negative
1: with the negative.
0: నెగటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు.
1: Doesn't matter if you don't have
0: దాని పవర్ ఎక్కడైనా కూడా ఉపయోగపెట్టొచ్చును.
1: The positive power can be utilized anywhere.
0: బల్బు లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు.
1: Even the bulb you can just apply to the fan and enjoy the
0: ఫ్యాన్ లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చును, వంటలు గావించుకోవచ్చును.
1: At least you can make use of it in a heater and cook.
0: ఏది లేకపోతే నాకు ఈ కరెంట్ తో ఏం పని ఉంటుందది?
1: Without these gadgets, what do I do with current?
0: అని అనుకున్నప్పుడు ఆ కరెంట్ ను ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది.
1: If you touch the current, you will have electric shock.
0: దాని పవర్ అక్కడ కూడా ఉంటుందది.
1: It has got a point there.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వులు యందు ఉంటుందది.
1: So powerful divinity is in everyone.
0: అదేన్ పాజిటివ్.
1: That is positive.
0: ఈ పాజిటివ్ మానవుని యందు నెగటివ్ అనేటువంటి అధికంగా చేర్చుకుంటున్నారు ఈనాడు.
1: The positive divinity within, but he is just collecting the negative.
0: పుట్టడం, చావటం, పెరగటం, తినటం, ఉండటం అన్ని కూడా నెగటివ్ నే.
1: ద బర్త్, గ్రోత్, డెత్, ఈటింగ్, డ్రింకింగ్, ఆల్ ఆర్ నెగటివ్.
0: కాదు కాదు, చావు పుట్టుకలేనట్టే శాశ్వతుండు.
1: బట్ యు ఆర్ ఎటర్నల్, పర్మనెంట్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: విత్ నో బిగినింగ్ నోర్ ద ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక
1: he cannot be annihilated or destroyed. He remains as eternal through the witness.
0: Atma tattvam,
1: that is the principle of truth.
0: కనుకని ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటది.
1: దేర్ఫోర్ స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: మొట్టమొదటి ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది.
1: దేర్ఫోర్ దిస్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ మచ్ మోర్ దాన్ జనరల్ నాలెడ్జ్.
0: ఫండమెంటల్ నాలెడ్జ్. ఫండమెంటల్.
1: ఇట్ ఈస్ ఫండమెంటల్ నాలెడ్జ్.
0: అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి.
1: ఇట్ బీయింగ్ ఫండమెంటల్ ఎవ్రీథింగ్ అరైజ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మొట్టమొదటి పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ నాలెడ్జ్ టు బిగిన్ విత్.
0: అందులోని ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఇన్ గ్రెయిన్డ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ఫినిట్.
0: కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము.
1: Therefore today along with the secular knowledge we need spiritual education.
0: మన సత్య జీవితం మాత్రమే జరపటము గొప్పదే.
1: It's no doubt it's great to lead a
0: కానీ ఎంతకాలం సత్య జీవితాన్ని గడపగలవు?
1: How long can you carry on?
0: మృత జీవితాన్ని గడపాలి.
1: We should lead the life of truth ruta.
0: మన లైఫ్ ఎక్కడ పోతుంది? దేహం అనుకుంటున్నాం మనము.
1: You think you are the body.
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఒక తల్లి 25 సంవత్సరములు తల్లి ఉంటుండాలి.
1: We have a mother age of 25.
0: 15 సంవత్సరములు ఒక కుమారుడు ఉన్నాడు.
1: She has a son aged 15.
0: కానీ ఆ 15 ఇయర్స్ ఏజ్ వాడు ఈ 25 వయసులో వచ్చినటువంటి తల్లి మరణించగానే
1: దిస్ బాయ్ సూన్ ఆఫ్టర్ హీ ఫైండ్స్ హిస్ మదర్ డెడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 30.
0: అప్పుడు ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు.
1: హీ ఫీల్ సో సాడ్.
0: ఏమని బాధపడుతున్నాడు?
1: In what way?
0: అమ్మా నన్ను వదిలిపోతివా, నన్ను నాకెవరు దిక్కు, నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను వదిలిపోతివా వదిలిపోతివా వదిలిపోతివా అని ఏడుస్తున్నాడు.
1: The son goes on crying, Oh mother, you left me, who will take care of me?
0: చక్కగా విచారణ చేస్తే
1: when he inquires clearly,
0: తన్ను వదిలిపోయినటువంటిది ఏమిటి?
1: Who is the one that left him?
0: ఇంతకాలం దేనిని నీవు తల్లి తల్లి అని భావిస్తున్నావు, ఆ దేహం నీ కంటి ముందే ఉంది.
1: The one whom you consider mother is right in front of you.
0: కాబట్టి నువ్వు వదిలిపోతివా అని ఎందుకు అంటున్నావు?
1: దెన్ వై డు యూ సే యూ లెఫ్ట్ మీ?
0: నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి.
1: యూ ఫైండ్ దిస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కానీ ఆ దేహం కాదు తల్లి.
1: అండ్ దిస్
0: నన్ను వదిలిపోతివా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం.
1: యూ సే యువర్ మదర్ డైడ్ బట్ ద బాడీ ఈస్ దేర్, సో వాట్ ఈస్ దట్ లెఫ్ట్? ఇట్ ఇస్ లైఫ్.
0: కనుకనే ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి.
1: దేర్ఫోర్ మై మదర్ ఇస్ నాట్ దిస్ బాడీ, షీ ఈస్ ద వెరీ లైఫ్.
0: ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు.
1: The life as such is eternal, immortal.
0: దేహం అనేటువంటిది కేవలం తొడిగిన వస్త్రములు వంటివి.
1: The body is like a dress.
0: Death of the dress.
1: Yeah, and it's the dress of life.
0: ఈ డ్రెస్ అనేటువంటిది death of life.
1: We go on changing.
0: ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి.
1: They change continuously.
0: అన్నింటికీ లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుంది.
1: But for all this there's one basic thing.
0: అది fundamental.
1: That is the fundamental.
0: ఈ ఫండమెంటల్ విద్యను మనం మొట్టమొదటి గడపాలి.
1: We have to develop this fundamental knowledge.
0: దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేడనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటుంది.
1: Having acquired this fundamental knowledge, you can go anywhere, town or village or any other country, you will be safe.
0: కానీ దేహాన్ని లక్షణంగా పెట్టుకుని దేహాధారంతోనే మనం ఉండకూడదు.
1: We should not concentrate limiting ourselves to the body.
0: మనలో ఉన్నటువంటి ఒక ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of the self.
0: దీనిని ఎడ్యుకేర్ అన్నారు.
1: This awareness of the self is
0: educare.
1: Along with education.
0: ఎడ్యుకేర్ కూడా అత్యవసరము.
1: Educare is very essential.
0: ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు.
1: Without this education you cannot comprehend educare.
0: కనుక
1: so
0: మీరందరూ చదువులు ప్రారంభిస్తున్నారు.
1: You all commence your education activity.
0: అనేక దేశముల్లో అనేక రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు.
1: Many study in different ways.
0: కానీ దీనిని క్రమక్రమేణా మీరు అభివృద్ధి గావించుకుని ఏ విధమైన దాంట్లో మీ సందేహాలు, మీ బాధలు, మీ డౌట్స్ వస్తున్నాయో అవి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు.
1: As you investigate, explore, as to go how about, you may have some doubts in between.
0: ఐదు పంచభూతములు మాత్రం మనం తెలుసుకోవాలి.
1: First, we should know the
0: పంచతంత్రాలు మాత్రమే గుర్తించాలి.
1: The five principles and five procedures.
0: ఏమిటి చదువు అంటే ఏమి?
1: What is education?
0: ఇప్పుడు మనం చదివే చదువు ఏమి చదువు?
1: What sort of education we acquire?
0: ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఈ చదువు యొక్క పంచాక్షరం యొక్క ఏమిటి?
1: వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: నేటి ఉన్నటువంటి చదువు లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్?
0: ఐదింటిని మొట్టమొదటి మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది ఆన్సర్స్ టు దీస్ ఫైవ్ క్వశ్చన్స్.
0: ఇది పంచతంత్రం యొక్క ప్రవేశము.
1: దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్
0: పంచతంత్రం యొక్క వివేకము.
1: There are some doubts in between.
0: ఐదు పంచభూతములు మాత్రం మనం తెలుసుకోవాలి.
1: First, we should know the
0: పంచతంత్రాలు మాత్రమే గుర్తించాలి.
1: The five principles and five procedures.
0: ఏమిటి చదువు అంటే?

0: ఇదే పంచతత్వం యొక్క విచారము.
1: దిస్ ఎంక్వైరీ ఆఫ్ ది ఫైవ్ ఎసెన్షియల్స్
0: చేసినప్పుడే అన్ని ఎడ్యుకేషన్లు మనకు సులభంగా అర్థమవుతాయి.
1: వెన్ యూ ఎంక్వైర్ అండ్ ఇన్వెస్టిగేట్ యూ విల్ నో ద డిఫరెంట్ ప్రొసీజర్స్.
0: కనుక
1: సో
0: మొట్టమొదట మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: First you should know what is education.
0: కేవలం గ్రంథ పరిచయం కాదు.
1: Not merely bookish
0: knowledge. బ్లాక్ బోర్డ్ పైన రాసినటువంటి పదములు కాదు.
1: Not words written on the blackboard.
0: మనం అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము.
1: We say it's all education.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది నోరును తెరిపించి మాటలు చెప్పటం కాదు.
1: It's not merely verbal or vocal expression.
0: నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనసు యొక్క తలుపులను తెరుస్తుంది.
1: The true education will open the doors of your mind.
0: ఈ డోర్స్ ఆఫ్ మైండ్,
1: ద డోర్స్ ఆఫ్
0: మైండ్ యొక్క డోర్స్ ని తెరిపించాలి.
1: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ హావ్ గాట్ టు బి ఓపెన్.
0: అదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి
1: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ ఆర్ క్లోజ్డ్,
0: అందరినీ పిలుస్తుంటే లోపల విడిచేదెట్టారు.
1: అండ్ యూ ఇన్వైట్ దెమ్, హౌ డు దే గెట్ ఇన్?
0: అనేక సుఖములు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ ప్లెజర్.
0: అనేక సౌభాగ్యాలు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ కన్వీనియన్స్.
0: అనేక గుణములు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ కంఫర్ట్.
0: కానీ తలుపులు తెరిచి దాన్ని ఆశించు.
1: అండ్ ఓపెన్ ద డోర్ సో దట్ యు కెన్ గెట్ ఇన్.
0: అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు.
1: యాజ్ ద డోర్స్ ఆర్ కెప్ట్ ఓపెన్ ఎనీబడీ కెన్ బి అషర్డ్ ఇన్.
0: కనుకనే వృతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే
1: ఇఫ్ యు వాంట్ ఎక్వైర్ దిస్ వృతం,
0: హృదయం కొత్త తలుపులు తెరచాలి.
1: యు హావ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడే మనలో ఆ వృతం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
1: దెన్ దిస్ వృత ద ఫండమెంటల్
0: సర్వత్రా సంచారం చేస్తుంది.
1: దిస్ వృత ఫండమెంటల్ ఇస్ ప్రెసెంట్
0: ఎవ్రీవేర్. నీకు నాకు వారికి వీరికి అందరికి కూడా ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: ఇట్ ఇస్ యూనిఫామ్ టు మీ అండ్ టు ఎవ్రీవన్.
0: కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ దిస్ యూనిఫామ్ లైఫ్.
0: యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ డ్రెస్ యూనిఫామ్.
0: యూనిఫామ్ మైండ్ కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద మైండ్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేట్స్.
0: ఆ మైండ్ అందరి ఎందుకు ఒక పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: ద మైండ్ షుడ్ బి ఎగ్జాంపులరీ ఎవ్రీవేర్.
0: సంస్కారంతో సంస్కరింపబడినటువంటిదిగా ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్ యువర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి.
1: ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి నోన్.
0: కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రమూ తెలుసుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో దాట్.
0: అనవసరమైనటువంటి వాటి అంతా తెలుసుకుంటున్నాము.
1: అన్నెసరీ థింగ్స్ ఆర్ పిక్డ్ అప్.
0: ఎవరో బుక్ లో రాసినటువంటి విషయాన్ని నీవు దాన్ని స్వీకరిస్తున్నావు.
1: ఆల్ దట్ ఇస్ రిటన్ ఈస్ జస్ట్ అక్సెప్టెడ్.
0: అది కేవలం లౌకిక ఎడ్యుకేషన్.
1: అండ్ ఇట్ గివ్స్ యూ స్కోప్ ఫర్ డౌట్.
0: ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా చేర్చాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి మిక్స్డ్ అప్ విత్ కేర్.
0: అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది.
1: దెన్ యుల్ బి బ్లెస్ ఫర్.
0: ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ కొట్టి వాటర్.
1: ఎడ్యుకేషన్ మియర్లీ వాటర్.
0: ఎడ్యుకేర్ షుగర్.
1: ఎడ్యుకేర్ ఈ షుగర్.
0: ఆ షుగర్ దాంట్లో వేయి.
1: మిక్స్ ది షుగర్.
0: వేసిన తర్వాత ఒకతూరి త్రాగి చూడు.
1: డ్రింక్.
0: కానీ నీకు ఆ రుచి తెలియదు.
1: యూ డోంట్ నో ద టేస్ట్ ఇనిషియల్.
0: కానీ ఒక స్పూన్ తీసుకో.
1: పిక్ అప్ ద స్పూన్.
0: దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు.
1: పుట్ ఇట్ దేర్ అండ్ మిక్స్ ఇట్ అప్ వెల్.
0: అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనం వస్తుంది.
1: ద షుగర్ అట్ ద బాటమ్ వుడ్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద కంటైనర్.
0: మన హృదయమే టంబ్లర్.
1: అవర్ హార్ట్ ఇస్ ద టంబ్లర్.
0: డివినిటీ షుగర్.
1: డివినిటీ షుగర్.
0: లౌకిక విద్యలంతా కూడా కేవలం వాటర్.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ వాటర్.
0: విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో.
1: అండ్ పుట్ ది పిక్ అప్ ది స్పూన్ ఆఫ్ విజ్డమ్.
0: విచారణ అనేటువంటిది కలుపు.
1: అండ్ స్టరింగ్ అప్ మిక్సింగ్ ఇస్ విజ్డమ్. ఎంక్వైరీ.
0: విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: అండ్ దిస్ విజ్డమ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక కేవలము
1: సో
0: స్పూన్ కూడా కావాలి మనకు.
1: యూ నీడ్ స్పూన్ ఆల్సో.
0: అది విజ్ఞానము.
1: అండ్ దట్ ఈస్ విజ్డమ్.
0: ఆ విజ్ఞానం నుంచినే మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది.
1: అండ్ దట్ విజ్ఞాన విజ్డమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ప్రజ్ఞానం
0: అనేటువంటి ఆచరణ పెట్టేటప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది.
1: వెన్ వన్స్ మీ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ప్రజ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ సుజ్ఞాన.
0: జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు.
1: యూ సే యూ ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: కానీ జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడూ కాదు.
1: ఇఫ్ యు కాల్ యువర్ సెల్ఫ్ జ్ఞాని వన్ ఆఫ్ విజ్డమ్ యు ఆర్ నాట్ సో.
0: జ్ఞాని దానికి రూపం లేదు.
1: And wisdom has no form.
0: జ్ఞానాన్ని ఎవరు చూపలేరు.
1: No one can demonstrate.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The experience of non-duality is wisdom.
0: ఒక్కటే.
1: All are one.
0: All are one.
1: All are one.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: ఈ సత్యాన్ని గుర్తుంచుకోవడమే అదే జ్ఞానం.
1: The experience in its truth is wisdom.
0: అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: We should know the unity in diversity.
0: ఏమిటి?
1: What is it? This kerchief.
0: ఇది ఒక గుడ్డ.
1: దిస్ ఎ క్లాత్.
0: ఇది గుడ్డ కాదు అంటాను నేను.
1: నాట్ సో.
0: మరి ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్?
0: త్రాళ్లు అంటాము.
1: అండ్ విత్ థ్రెడ్స్.
0: థ్రెడ్స్. ఇది త్రాళ్లు కాదు అంటారు.
1: నాట్ థ్రెడ్స్ ఎనీవే.
0: కానీ ఇది ప్రత్తి అంటారు.
1: బట్ యు సే ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి, దారము, వస్త్రము మూడు చేరి ఒక్కటే.
1: ద కాటన్, ద థ్రెడ్ అండ్ ద క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ కాటనే లేకపోతే థ్రెడ్ లేదు.
1: విదౌట్

0: కాటన్ యూ కెనాట్ హ్యావ్ యాన్.
1: త్రిక్కి లేకపోతే కాటన్ కాదు.
0: విదౌట్ యాన్ యూ కెనాట్ హ్యావ్ క్లాత్.
1: ఒక గుడ్డ కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి క్లాత్.
1: కనుకనే మూడు చేరినటువంటిది ఇందులో ఏకత్వము.
0: ద కాంబినేషన్ ఆఫ్ త్రీ ఈజ్ యూనిటీ.
1: కనుకనే మానవత్వంలో త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
0: Therefore it is said, I offer unto God, surrender totally the three attributes, the three levels of consciousness. You have to surrender, offer to God.
1: Sukham kani, dukham kani.
0: Either pain or pleasure.
1: Dukham vachinappudu, ayyo bhagavantuna naaku enduku ee dukkhanni icchavu ani bhagavantuni pe nindistamu.
0: You blame God when there is pain in life.
1: Kaadu kaadu.
0: No.
1: Daanlo kuda edo oka sukham pettadu.
0: There must have been some pleasure.
1: This is good for me. This is good for me.
0: You should have a spirit of acceptance that it is good for me.
1: Tarata sukham vachesindi.
0: Then you are happy later.
1: అయ్యో ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకుంటాము.
0: You think this God's gift.
1: కాదు కాదు, అది కూడా నీ యొక్క మంచి కోసమని.
0: That's also good for you.
1: Pain and pleasure both are your.
0: The pain and pleasure are both are good.
1: Good, good, good.
0: Both are good.
1: ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితంలో ఎంతో విశాల భావం పెరుగుతుంది.
0: If you proceed along this line, you'll be broad-minded.
2: That was the Supreme Teacher Bhagawan Baba enlightening us on the true purpose of education in his discourse delivered on 20th November 2001 during the inauguration of the Sai Schools Conference.

0: పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం.
1: ఫర్ ది సుప్రీం నాలెడ్జ్ ఇట్ ద డివోషన్ దట్ ఈస్ ద కాజ్.
0: భక్తిరేవ భవరోగనాశి, జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరి అయిన ఔషధము.
1: డివోషన్ ఇస్ ద ట్రూ మెడిసిన్ టు గివ్ అస్ ఏ రిలీఫ్ ఆర్ క్యూర్ ఫ్రమ్ ద డిసీజ్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.

0: సమస్త తత్వజ్ఞానమునకు ఈ భక్తియే మూల కారణము.
1: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ది డివోషన్ దట్ ఈస్ ది బేసిస్.
0: భక్తి రేవ పరమోక్షకారిణి. పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణం.
1: ఇట్ ఇస్ ది డివోషన్ దట్ టేక్స్ అస్ టు ద గోల్ ఆఫ్ లిబరేషన్.
0: ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు.
1: People take to many, many sorts of efforts and follow many paths in order to receive God's grace by following the path of devotion.
0: అయితే భక్తి అనగా ఏమిటి?
1: What is devotion?
0: భక్ అను ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే భక్తి.
1: భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: భజ్ అనగా సేవ.
1: భజ్ మీన్స్ సర్వీస్.
0: భజ్ అనగా ఒక విధమైనటువంటి యొక్క బంటు రీతి కొలువు.
1: భజ్ మీన్స్ స్పిరిట్ ఆఫ్ సర్విట్యూడ్.
0: భజ్ అనగా ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము.
1: భజ్ ఇండికేట్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లా.
0: ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇమిడి ఉంటున్నవి.
1: దిస్ వర్డ్ భజ్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ భక్తులు యందు నాలుగు విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు.
1: However, devotees are of four types and think of the Lord in these four paths.
0: మొదటిది గుణగానము.
1: The first one is singing the glory basing on the attributes.
0: రెండవది లీలాగానము.
1: The second, singing the glory of the Lord basing on miracles.
0: మూడవది భావగానము.
1: The third one is the one with the feeling.
0: నాలుగవది నామజ్ఞానము.
1: The fourth one is chanting Lord's name.
0: అనగా నామ సంకీర్తన చేత కొంతమంది తరిస్తూ వచ్చారు.
1: Some sort liberation by following the path of singing.
0: లీలా సంకీర్తన చేత మరికొంతమంది తరిస్తూ వచ్చారు.
1: Some sing the glories of the Lord, his mysteries and miracles.
0: భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు.
1: Some are deluded by the feeling and the tributes of the divine.
0: Guna sankirtana cheta kevalamu asantruptim pondutu vachchar.
1: By singing the divine qualities, however, they are not completely satisfied.
0: Guna sankirtana anetvantidi bhagavantudu gunatheetudu.
1: God is beyond all attributes.
0: Alanti gunatheetudu ainatvanti okka bhagavantunni gunamu cheta gaanamu chesi meppinchatamu idi kevalam oka bhramane.
1: It is delusion to superimpose the attributes which are not present in God.
0: ఇది కేవలము వారి భ్రాంతి చేతనే ఈ గుణ సంకీర్తన చేసి అప్పటికప్పటికి తృప్తి పడుతూ వస్తున్నారు.
1: It's only our illusion that gives us the temporary satisfaction by praising his attributes.
0: నిజముగా చూస్తే భగవంతునికి గుణములే లేవు.
1: Truly speaking, there are no attributes in our God.
0: అతి గుణరహితుడైనటువంటి భగవంతుణ్ణి గుణములుగా కల్పించి దానితో స్మరించి దానితో భజించి వీరు తరించాలనేటువంటి కోరటం ఇది ఒక భ్రాంతి మాత్రమే.
1: When God is beyond all attributes, to attribute certain of these qualities, sing his glory and try to attain liberation is just an illusion.
0: వాసుకీతయన్న శ్రీనివాస తిద్విలాస భవ పాశమూల దుంచి మనోల్లాసం ఇవ్వరా వాసుర కళ్యాణ పూర వాసుడవు శేష గోప దాసుని ప్రోచేటి జగదీశ ఖుషి కేశ వేగ శ్రీరమ రమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమ రమణి మనోహర. గుణము లేనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస. ఏమిటి ఇవి శ్రీనివాసుడు, ఈ చిద్విలాసుడు ఏమిటి, విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా?
1: We praise, we think of God who is beyond all attributes, but yet we call him Chidvilasa with all the mystery. Is it not an attribute?
0: ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తి పడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు.
1: A devotee is disappointed because he gains temporary happiness and pleasure by singing the glory and attributes of the divine.
0: ఇంకా లీలాగానము,
1: లీలాగానం, సింగింగ్ హిస్ మిరకల్స్.
0: ఈ లీలాగానం అనేటువంటిది జయదేవుడు, గౌరాంగదుడు వీరందరూ కూడాను అనేక విధములుగా లీలాగానం చేస్తూ వచ్చారు.
1: దిస్ పాత్ ఈస్ ఫాలోడ్ బై డివోటీస్ లైక్ జయదేవ, గౌరాంగ.
0: కేవలం అది కూడా వారి భ్రమనే.
1: ఇట్స్ ఆల్సో దేర్ డెల్యూషన్.
0: ఈ భ్రమను మరింత అభివృద్ధిగా ఉంచుకొని ఈ లీలల చేతనే తాము తృప్తి పొందుతూ వచ్చారు. కడపటికి సత్యాన్ని గుర్తించి వారు కూడా తరిస్తూ వచ్చారు.
1: దే ఆర్ డెల్యూటెడ్ మోర్ అండ్ మోర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ఆల్ దీస్ మిరకల్స్. హౌఎవర్ దే రికగ్నైజ్ ద ట్రూత్ టువర్డ్స్ ద ఎండ్.
0: మీరా కూడాను ఆ విధంగానే, మీరా సక్కుబాయి వీరందరూ కూడాను అదే విధంగానే లీలాగానము చేస్తూ కట్టకడపటికి దీని వల్ల ప్రయోజనం లేదు. జగత్తే అతని యొక్క లీల, సృష్టి అంతయూ అతని యొక్క లీలని, ఇందులో భగవంతుని యొక్క లీలలు ప్రత్యేకించి ఏమిటి అని గుర్తించి అప్పటి నుంచి తాను స్మరిస్తూ వచ్చింది.
1: మీరా సక్కుబాయి, దే ఫాలోడ్ దిస్ పాత్ సింగింగ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్స్ ఆఫ్ ద లార్డ్, బట్ యెట్ దే ఫైనల్లీ రియలైజ్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ మిరాక్యులస్ దాన్ ద క్రియేషన్ ఇట్సెల్ఫ్, అండ్ దే ఎంటర్టైన్ సచ్ ఎ ఫీలింగ్ ఫైనల్.

0: దిన రామ తుమ బిన కృష్ణ తుమ బిన ప్యారే తుమ బిన హృదయన జాయి.
1: నీవు లేకపోతే నాకు నిద్రాహారములు కూడా నువ్వు రావు, నాకు అక్కర్లేదు.
2: Without you, I don't need any drink or food to eat. I can't sleep even.
0: Divasana bhuka nindanahi raina.
1: Dinamulo naaku aakalani kaani dappeni kaani ye maatram kodunu naaku kaligeetundi kaadu Krishna.
2: Krishna, I never felt thirsty. I never felt hungry any moment, any day.
1: Ee vidhangena Krishnunni prarthinchi katta kadapatiki దినము తానే, రాత్రి తానే, కాలస్వరూపుడు తానే, అంతా తానే, ఇంకా దీందులో లీలలు ఏమిటి? ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి కృష్ణ నీవే నా హృదయవాసి, హమారా దిల్ తుమారా మందిర్ అని నిశ్చయం చేసుకుంది.
2: షీ కుడ్ అండర్స్టాండ్ డే ఈజ్ గాడ్, నైట్ ఈజ్ గాడ్. Then what else you speak of a miracle or mystery? That's all your illusion. Therefore, finally she considered God as indweller in her heart and thought so.
1: Inka bhava sankirtana lopala aneka mandi vaaru kudunu bhraminchipothunnaru.
2: The bhava sankirtana, those that sing in full realization of the significance of the divinity, feeling they are also deluded.
1: Sandu gondu landi muari andarandu nive aanandamundu chunduvani bindu sidara. సందు గొందులందు మరి అందరందు నీవే ఆనందమందు చుందువాని విందు శ్రీధర. హిందు వదన సురేంద్ర బుంద వందిత పాదార వింద నిత్యానంద గోవింద వేగ భ్రోవర శ్రీరమారమణి మనోహర. ఆశ్రిత జన శుభకర శ్రీ రమారమణి మనోహర. సందు గొందులందు మారి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు శ్రీధర.
2: ఓ గాడ్, ఐ లిసన్ టు దట్. యు డిలైట్ యువర్ సెల్ఫ్ బై ఇన్స్టాలింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ లివ్ ఎవ్రీవేర్.
1: భగవంతునికి ఒక సందు, ఒక గొంది, ఒక విధమైన మార్గం ఉంటుందా?
2: దేర్ ఇస్ నో స్పెసిఫిక్ లేన్ ఆర్ బై లేన్ ఫర్ గాడ్.
1: కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే.
2: దట్స్ ఆల్ మై ఇమాజినేషన్.
1: కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా నువ్వు భ్రాంతులే. గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు.
2: ఫైనలీ ఇట్స్ డిసైడెడ్ దట్ ఆల్ దీస్ త్రీ పార్ట్స్ సింగింగ్ హిస్ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ ఫుల్ రియలైజేషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీనింగ్ ఆర్ ద మిరకల్ దట్ జస్ట్ ఇల్యూషన్.
1: నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు.
2: That which is permanent, that which is steady, is to chant, sing his name.
1: రూపాన్ని ధరిస్తున్నాడు.
2: God takes a form.
1: రూపమును ధరించినప్పుడు నామాన్ని కూడాను వరిస్తున్నాడు.
2: When once he takes a form, he has a name too.
1: రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూప సహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు.
2: Therefore, we have to meditate on his form and chant his name. This is what is called the process of spiritual path, where there is combination of these two.
1: Kanuka ee oka nama sankirtana ayinatundi sarvulu kudunu tarinchadaniki takkani maraja margamu.
2: Singing his name, chanting his name is the royal path to liberation.
1: Ee nama sankirtanato andari kanthamulu cheri ekatma tattanga ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్యశక్తి యొక్క వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: When all join in chorus singing in absolute unison in one voice, that will certainly lead to divinity.
1: ఈ నామ సంకీర్తనే కాక రూపభావాన్ని కూడా కొంతవరకు నిరూపిస్తూ వచ్చారు వాళ్ళు.
2: They also demonstrated the feeling of his divine form while repeating his name.
1: చేరేటప్పటికి జగత్ వ్యవహారం కూడా ప్రారంభమైంది.
2: When once these two aspects are there, the name and the form, there comes forth the other rest of the things.
1: రూపనామముతో కూడినటువంటి ఈ జగత్తు,
2: the whole world is the combination of these two, name and form.
1: కనుకనే ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమానం, అమకారములు.
2: And we find these two, the attachment, possessive instinct.
1: ఒకానొక సమయం లోపల కృష్ణుడు తమ సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు.
2: కృష్ణ వాజ్ ఇన్ హిస్ ఒరిజినల్ ఫార్మ్ అట్ వన్ టైమ్.
1: ఆనాడు కాని ఈనాటి ప్రజలు కృష్ణుని యొక్క లీలలు కాని అతని యొక్క చర్యలు కాని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు. కాని అప్పటికి శ్రీకృష్ణుడికి వయసు 6 సంవత్సరములే.
2: Then and now people criticize the divine actions and the divine miracles.
1: 6 సంవత్సరముల యొక్క బాలుడైనటువంటి వాడు ఏమిటి ఈ చర్యను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది?
2: Where is the scope for anyone to criticize Krishna who was aged 6 at that time? వారి
1: భావరాగముల యొక్క ఊహరే.
2: It was also just the reflection of their inner feeling and emotion.
1: భర్త లోపల పరుండినాడు.
2: The husband is sleeping inside.
1: భార్య కూడాను లోపల ఉంటుండాలి.
2: Wife was also there.
1: కృష్ణుడు పోయి తలుపు తట్టాడు.
2: Krishna tapped the door.
1: ఆమెకు అభిమానం ప్రారంభమైంది.
2: Then she started feeling what's going to happen.
1: కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది.
2: She waited for some time.
1: కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు. ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును.
2: Krishna didn't keep quiet. He went on thumping the door.
1: నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూచి అక్కడ కృష్ణుడితో చెప్తుంటుండాలి.
2: Watching a small hole there, she went on telling to Krishna.

0: Krishna, I will open the door. Wait for some time. Wait for some time.
1: కానీ ఇంకా కొడుతూ వచ్చాడు.
0: బట్ యట్ కృష్ణా వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: కానీ భర్త లేచాడు.
0: హస్బెండ్ గాట్ అప్.
1: భర్త లేచి తలుపు తెరిచాడు.
0: హస్బెండ్ ఓపెన్ ద డోర్.
1: కృష్ణుడు చిన్న పిల్లవాడు.
0: కృష్ణ వాస్ సో యంగ్.
1: ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు.
0: హస్బెండ్ వాస్ నాట్ యాంగ్రీ వాచింగ్ దిస్ లిటిల్ బాయ్.
1: ఎత్తుకున్నాడు పాపం.
0: హీ లిఫ్టెడ్ హిమ్.
1: ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు.
0: హి హస్ టేకెన్ హిమ్ ఇన్సైడ్.
1: భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు. నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుడిని ఎంతనో ఆలోచిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది.
0: వైఫ్ హాస్ ఫర్గోటన్ హర్ సెల్ఫ్ బికాస్ హస్బెండ్ స్టార్టెడ్ లవింగ్ కృష్ణ, కెరెసింగ్ కృష్ణ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఎఫెక్ట్ ఆఫ్ భజన్.
1: కనుకనే కృష్ణుని యొక్క చేష్టలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది.
0: దో యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అవుట్ వర్డ్, ఇట్ విల్ టేక్ అస్ టు ఇన్ వర్డ్ పాత్.
1: ఈ నివృత్తి ఎందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది.
0: ఇన్ ట్రైంగ్ టు బి ఇన్ వర్డ్ వీ స్టార్ట్ టు బిగిన్ విత్ ఫ్రమ్ ద అవుట్ వర్డ్ ట్రెండ్ అండ్ దెన్ రియలైజ్ లేటర్.
1: కాన భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుంటాయి.
0: గాడ్స్ మిస్టరీస్ క్యాన్ బి అండర్స్టూడ్ అండ్ విల్ బి బ్లిస్ఫుల్ బై సింగింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్.
1: ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు.
0: మ్యూజిక్ యు నో హౌ మెలోడియస్ ఇట్ ఇస్, హౌ ప్లీజింగ్ టు హియర్.
1: తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు.
0: The morning time during Nagar Sankirtan, those that do not know songs and hymns, they also join the chorus.
1: ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుండాలి.
0: So much of sweetness is contained in this music.
1: నాస్తికుడైనా ఆస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా నాస్తికుడైనా గానములో మురిచిపోతాడు, మర్చిపోతాడు.
0: He may be theist or an atheist for that matter. He forgets himself the moment he listens to the melody.
1: తనను తాను మరిపించి మురిపించి మయమరిపించేటువంటి తత్వమే ఈ గానము.
0: ఇట్ ఇస్ ద మ్యూజిక్ దట్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ లాస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఎక్స్టాటిక్ స్టేట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను, మహత్తరములను కూడాను ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చింటుంది.
0: బై మ్యూజిక్ వీ కెన్ కన్వే అండ్ షేర్ ద మిరకల్స్ ఇన్ ద మిస్టరీ అండ్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
1: ఈ భగవంతుని యొక్క చర్యలను, అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడాను లేకపోలేదు.
0: దెర్ ఆర్ మెనీ డివోటీస్ హూ ప్రాపగేటెడ్ ద డివైన్ యాక్షన్స్ అండ్ ద డివైన్ మిస్టరీ అండ్ ద మిరకల్స్.
1: కనుక గానం అనేటువంటిది చాలా అందరినీ ఉల్లాసపరిచేటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్స్ ద మ్యూజిక్ దట్ విల్ in which we will be swept off.
1: Kana gaanamu cheta andarnu tarinchadaniki idu oka chakkani rajamargam.
0: Music is the royal path leading to liberation.
1: Kanukani ee gaana sankirtanu chetane bhagavantunni tana swadhinamu gaavinchukovachu.
0: By singing the glory of God we can certainly attain him, reach him.
1: Ee vidhamga gaana sankirtanu chesi hrudayanni marchipoyi ఆ గానములో లీనమై భగవంతుని అందుకు తాను పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు.
0: వైల్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్, హీ మర్జెస్ ఇన్ హిమ్, దేర్ బై డెవలప్స్ డివైన్ లవ్.
1: హే కృష్ణాయని మురళిడా ద్రౌపదిని కమలేదా.
0: ఓ కృష్ణ, హ్యావ్ యు నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద్రౌపది?
1: నేను పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి దీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు. వాచామ గోచరుండని

0: Krishna, you have protected Pandavas. It was you who had saturated the Kubja at that time. It was you who helped that Kuchela. And I have been waiting for you to receive your
1: grace.
0: You have protected Pandavas. And you made that ugly Kubja look so beautiful. And you helped Kuchela.
1: Hey Krishna,
0: you came to their rescue, responding to their prayer.
1: Is it
0: possible for Brahma to narrate, to describe, to extol in full your
1: mystery?
0: God is beyond comprehension, understanding. The word in the mind return in futility, being not able to understand the divinity.
1: కనుకనే గాన సంకీర్తనం చేతనే, సమష్టి గాన సంకీర్తనం చేతనే, మరింత జగత్ వ్యాప్తి గావించడానికి, హృదయం వికసించడానికి, విశాలంగా అవడానికి చక్కని అవకాశములు ఉంటున్నాయి.
0: By singing together, there is every possibility to blossom our devotion and to reach out to everybody.
1: ఈ సమష్టి భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: Collective singing is noblest of all.
1: దీనిని మొట్టమొదట గురు నానక్ ప్రారంభించాడు.
0: It was Guru Nanak who started this collective singing.
1: అతను అందరూ ఏకంగా పాడేటువంటి రీతిగా భజనలోని ప్రారంభించాడు.
0: He started భజన్స్, collective community singing.
1: కనుక అట్టి భజన అనేటువంటిది మానవుణ్ణి చక్కగా తరింపజేస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ భజన్ కలెక్టివ్ సింగింగ్ ఇన్ కోరస్.
1: కబీర్ దాసు, తులసిదాసు, రామదాసు, వీరందరూ కూడాను ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
0: Their lives are redeemed because of these bhajans.
1: ఈ నామ సంకీర్తన లోపల ఇంత మాత్రమైన శక్తి ఉంటుండాలి.
0: Such great mighty strength is latent in the singing of the glory of God.
1: రూపము లేదని చెప్పుకోవచ్చును, కానీ నామం మాత్రం ఉంటుండాలి.
0: You may say that God has no form, but He has a name.
1: భగవంతుడు అనేది ఒక పెద్ద పేరు.
0: God itself is a name.
1: పేరంటే ఏమిటి కావాలి? ఓ రామకృష్ణ గోవింద అని కాదు, భగవంతుడా అనటమే ఒక పేరు.
0: నేమ్ ఇస్ నాట్ రామకృష్ణ గోవింద, యు సే గాడ్. గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నేమ్.
1: నామరహితుడు అంటున్నారు, రూపరహితుడు అంటున్నారు.
0: యు సే హీ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: నామరూపము లేనటువంటిది ఈ జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ వితౌట్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్.
1: కించిత్ అణుస్వరూపానికి కూడా రూపముంది, నామముంది.
0: ఈవెన్ ఎన్ ఆటమ్ హ్యాస్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్.
1: ఈ రూపనామములే లేకపోతే ఇంత పెద్ద స్వరూపాన్ని ఏ విధంగా ధరిస్తుంది?
0: వితౌట్ నేమ్ అండ్ ఎ ఫార్మ్ టు సచ్ ఎ టైనీ స్మాల్ సటిల్ ఆటమ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ ఎ లార్జ్ థింగ్?
1: ఉన్నటువంటి సమస్త రూపములకు నామము, ప్రతి నామమునకు ఒక శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్ అండ్ ఎ పవర్ దేర్ ఇన్.
1: కనుకనే భారతీయులు ప్రతి రాతిని కూడాను పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడాను పూజిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ భారతీయస్ వర్షిప్ ఎవ్రీ స్టోన్, ఎవ్రీ ట్రీ.
1: విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ ఈవెన్ ఎ పాయిజనస్ స్నేక్.
1: కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే ఆల్సో వర్షిప్ ద బర్డ్ దట్ ఫ్లైస్.
1: భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనేలేదు జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ డస్ నాట్ డిజర్వ్ యువర్ వర్షిప్.
1: అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదర్శన చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటారు.
0: దేర్ఫోర్ వాట్ మెనీ పీపుల్ డూ, యూ మైట్ బి వాచింగ్, దే గో ఆన్ పేయింగ్ దర్ ఒబేసెన్స్, రెస్పెక్ట్.
1: సర్వత్రా ఉంటుండాది భూమి.
0: మదర్ ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇది మదర్ ఎర్త్ లేనటువంటి ప్రదేశమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎర్త్.
1: ఒక చిన్న కథ ఉంటుండాది.
0: ఇట్స్ ఎ స్మాల్ స్టోరీ హియర్.
1: ఒక ఫాక్స్ భూమి దగ్గర 5 రూపాయల అప్పు తీసుకుందట.
0: A fox has taken a loan of 5 rupees from earth.
1: రెండో దినం లేచేటప్పటికే అర్త్ అడిగిందట, ఏం 4 రూపాయలు నా ఇస్తావా లేదా అని.
0: సెకండ్ డే అర్త్ ఆస్క్, ఆర్ యూ గోయింగ్ టు రీపే ద లోన్?
1: అదే, దీన్ని ఇంకా తృప్తి పెట్టడం చాలా కష్టమవుతుందని రాత్రి రాత్రి చాలా పరిగెత్తి ఎంతో అడుగు పరిగెత్తిపోయిందట.
0: ఇన్ ఆర్డర్ టు ఇవేడ్ పేమెంట్ ద ఫాక్స్ వెంట్ ఆన్ రన్నింగ్ ఓవర్ నైట్.
1: ఈ భూమి యొక్క తాపాన్ని నేను తప్పక తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట ఆ నక్క.
0: ద ఫాక్స్ డిడ్ వాంట్ టు బి బాదర్డ్ ఆర్ పెస్టర్డ్ బై ఎర్త్, దేర్ఫోర్ వెంట్ ఆన్ రన్నింగ్.
1: విశ్రాంతి తీసుకుంది.
0: ఇట్ టుక్ రెస్ట్.
1: తెల్లవారు లేచింది.
0: గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
1: అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అని అడిగింది.
0: ఇమ్మీడియట్లీ ఎర్త్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఆర్ యూ గోయింగ్ టు పే బ్యాక్ ద లోన్?
1: కనుకనే భూదేవి అనేటువంటిది సర్వతపాణి పాదం, సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఈ భూమిదే ఒక దేవత.
0: దేర్ఫోర్ ఎర్త్ ఈస్ డివైన్.
1: కనుకనే భూమి కూడాను ఒకానొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
0: దిస్ ఎర్త్ ప్రే టు నారాయణ.
1: స్వామి,
0: స్వామి,
1: ఎలాంటి పాపలునైనాను నేను భరించగలను.
0: ఐ కెన్ బేర్ ఎనీ సినర్.
1: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
0: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
1: కనుక సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమని.
0: సో అర్త్ ప్రే టు నారాయణ, ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
1: అప్పుడు
0: దెన్
1: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
0: వాల్మీకి కంపోజ్డ్ 1 crore stanzas ఆఫ్ రామాయణ.
1: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వారికి పంచాలి అనుకున్నాడట.
0: హీ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ 1 crore ఆఫ్ శ్లోకాస్ అమంగ్ ద 3 వరల్డ్స్.
1: కానీ అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు.
0: దే వర్ ఆల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ.
1: 33 లక్షల 33,000 పంచాడు.
0: 333 వర్ డిస్ట్రిబ్యూటెడ్.
1: ముల్లోకంలో వారికి పంచాడు.
0: దే వర్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ది 3 వరల్డ్స్.
1: 33 లక్షల
0: 33 లక్షల
1: 33,000
0: 333. 333
1: ఇది మూడు లోకాల వరకు చేరిపోయింది.
0: ఇట్ రీచ్ ఆల్ ది 3 వరల్డ్స్.
1: ఒక్క శ్లోకం మిగిలింది.
0: బట్ 1 శ్లోక రిమైన్డ్.
1: ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది?
0: హౌ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వలీ ది శ్లోక?
1: ఇది పంచడానికి వీలు కాదే.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్.
1: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంట్లో 11 అక్షరాలు ఉంటున్నాయి.
0: ది శ్లోక హ్యాడ్ 11 లెటర్స్.
1: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ ముల్లోకముల వరకు పంచాలి.
0: 3 వర్డ్స్ మస్ట్ రిసీవ్ ఈక్వల్.
1: 3 అక్షరాలు ఒక్కొక్కరికి ముల్లోకాల వరకు పంచారు.
0: అట్ ద రేట్ ఆఫ్ 3 లెటర్స్ దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ది 3 వర్డ్స్.
1: మిగిలినాయి
0: 2 లెటర్స్ రిమైన్.
1: ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
0: Only 2 letters are remaining. There are 3 words.
1: అప్పుడు చెప్పిందట విష్ణు, అమ్మా, ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి యొక్క రామాయణమును అందరినీ పంచడానికి కారకుండా పోయింది. ఇక 2 అక్షరాలు మిగిలాయి. ఈ 2 అక్షరాలే రామ, కృష్ణ, హరి, శివ, హర, సాయి అనేటువంటి 2 అక్షరాలుగా పెట్టుకోండి.
0: At this juncture, Narayana told Earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
1: అన్నింటికి 2 అక్షరాలు సరిపోయింది.
0: సో 2 letters are here now.
1: కనుకనే ఈ 2 అక్షరములు కూడా ద్వైత స్వరూపం అని పెట్టింది.
0: సో దీస్ 2 letters are to be shared.
1: ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జ్యువల్.
1: కలుగునే దానివల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు తెచ్చుతుంటారు.
0: ది జ్యువలిజం విల్ మేక్ యూ
1: ఫర్గెట్. ఎ మ్యాన్ విత్ డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: అందువల్లే ఒక తూరు ఎస్ అని పోతుంది, ఒక తూరు నో అని వస్తుంది.
0: సో మైండ్ సేస్ ఎస్ ఎట్ వన్ టైమ్ అండ్ నో ఎట్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది నేచర్.
1: కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
0: Therefore, God's name of these 2 letters can be chanted, sung by anybody.
1: Christians kuda no Jesus 2 aksharalu vachesindi.
0: Christians also said 2 letters.
1: Muslims kuda Allah 2 aksharalu vachesesindi.
0: Muslims say Allah 2 letters.
1: Annitte enduru 2 aksharalu.
0: Every religion speaks of God 2-lettered one.
1: Anduvallane Tyagara cheppadu.
0: So Tyagara said,
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: How can I decide you, God?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్లెస్.
0: నాయనాయ అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్,
0: కాబట్టి దీంతో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ, ఇందులో మకారం అని లేకుంటే నమ శివాయ.
1: But Shiva Mantra, Namah Shivaya, Ma is the prime letter, without which it is
0: life Shiva. Letter.
1: Life letter.
0: Kanukane, Namah Shivaya anetvadi boy, Namah Shivaya, makaram lekunda pothe, Nas Shivaya, mangalam kaanetvadi, amangalam aipothundi.
1: Namah Shivaya, which is auspicious, without Ma, life letter, it is inauspicious.
0: Ee vivaramu telisina ganunaku rokkeda.
1: I pay my respects to the one who knows all these details.
0: Yavarani, yavarani, ninnu ninnayinchedira.
1: How am I to decide? In what way I can call you?
0: Shivudavo, Madhavudavo.
1: Maybe Shivudavo, Shivuda or Madhava.
0: Kani Shivamantramlo Majivamu, Madhavamantramlo Rajivanam. Ee vivaramu telisinatundi vaniki nenu brakutanu annadu.
1: Therefore, in Madhava Mantra, లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రము నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామ. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యూటేషన్స్ టు
0: కనుక జగత్ అంతా ఇక్కడను భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: ఇన్ దిస్ హోల్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ డోంట్ చాంట్ హిస్ నేమ్.
0: ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ హీ థింక్స్ ఆఫ్ గాడ్.
0: పిల్లలు పేరు పెట్టుకోనన్నా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: అట్లీస్ట్ దే విల్ హ్యావ్ దేర్ చిల్డ్రన్ నేమ్డ్ ఆఫ్టర్
0: దేమ్. స్నేహితుని పేర్లేదోనన్నా వాడు పిలుస్తుంటాడు. అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: అట్లీస్ట్ హీ విల్ బి కాలింగ్ హిస్ ఫ్రెండ్స్ హూ బేర్ ద నేమ్స్ ఆఫ్ గాడ్స్.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
0: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: వి హావ్ టు రిడీమ్ అవర్ లైవ్స్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
0: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యు కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యు వాంట్.
0: అది నీ యొక్క తృప్తి.
1: It gives you satisfaction.
0: అది నీ భ్రమ.
1: That's your feeling.
0: కాని నామం మాత్రం సత్యం.
1: But the name of the God is truth.
0: నిరంతరము నామాన్ని నాలుగు పైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి?
1: There is no other penance greater than making the name of God dance on your

0: ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: థింగ్ ఇస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్ అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన, ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రం చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Chanting,
0: naam chetane tarinchandi.
1: And that's the only way to
0: naam
1: be
0: naam varinchandi.
1: And you be after his name.
2: Bhajana bina sukha shanti.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 3rd September 2005 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది ఇనాగురేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సాయి మెడికల్ కాన్ఫరెన్స్ అట్ ప్రశాంతి నిలయం.

ను వ్యాపి అయి వెలయువాడు భక్తి నొసంగి రచించడి శక్తి

0: ఎత్తుకొనడు పత్తివాసుడు నిన్నేర ఎత్తుకొనడు.
1: The one who is present all over this universe and the cosmos for that matter, the one who confers devotion and the needed energy, the one here, Parthivasa, the inhabitant, the Lord Almighty Bhagavan Baba, why does he not come to your rescue, he being the refuge to everyone?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు దేనివలనో జీవిస్తున్నాడని భావిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బిన్ థింకింగ్ దాట్ హీ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్.
0: కాదు, దైవానుగ్రహం చేతనే మానవుడు జీవిస్తున్నాడు.
1: Man lives, carries on his life sojourn because of mercy and compassion of God only.
0: Manavudu dhanam vallanu, tindi vallanu, gudde vallanu, indla vallanu thanu jeevisthunnadu anukuntunnadu.
1: Man has been entertaining the thought that he is able to live because of money, the food, raiment and shelter.
0: Enta mandi ee jagattu lopala dhanavantulu leru.
1: There are lots of rich people in this world, quite a lot.
0: Kani varandaru jeevisthunnara?
1: Do you think that they are alive?
0: Kaadu, daivanugraham leka edi kudunu sadhinchaledu.
1: Nothing can be accomplished without God's grace.
0: Kanuka prati manavudu kudanu అన్నింటికంటే ముందు దైవాన్ని చింతించాలి.
1: Therefore is the bounden duty of every man to think of God to begin with.
0: ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని కాలేజీలు తిరిగినను, ఎన్ని దేశములు సందర్శించి ఈ జగత్తు లోపల ధనవంతులు లేరు.
1: There are lots of rich people in this world, quite a lot.
0: కానీ వారందరూ జీవిస్తున్నారా?
1: Do you think that there are

0: కాలేజీలు తిరిగాను, ఎన్ని దేశములు సందర్శించినను, కేవలం మానవుడు అంత మాత్రం చూస్తేనే జీవించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ బై మియర్లీ గోయింగ్ త్రూ ద టెక్స్ట్ అటెండింగ్ ఎ కాలేజ్ ఆర్ గోయింగ్ రౌండ్ డిఫరెంట్ కంట్రీస్ ఐదర్.
0: గొప్ప గొప్ప డిగ్రీ పొందినామని వారు భావిస్తారు పాపం.
1: ఇట్స్ ఎ పిటీ దట్ పీపుల్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాస్ ఆఫ్ హై డిగ్రీస్ దే హ్యావ్.
0: కానీ ఇవన్నీ కేవలం బుకిష్ నాలెడ్జీలు.
1: ఆల్ దట్ అమౌంట్స్ టు బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ఈనాడు అందరు కూడా తెలుసుకున్నారు.
1: టుడే ఆల్ హ్యావ్ కమ్ టు అక్వైర్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ఈ బుక్కులు లేని పూర్వము ఏ విధంగా జీవించారు?
1: జస్ట్ ఇమాజిన్ హౌ మ్యాన్ కైండ్ సర్వైవ్డ్ ఈవెన్ బిఫోర్ ద పబ్లికేషన్ ఆఫ్ బుక్స్.
0: ఆ బుక్కుల వల్ల తెలుసుకున్నటువంటి గుణములు కేవలము ఎడ్యుకేషన్ అన్నారు.
1: ఆల్ దట్ వీ లెర్న్ అవుట్ ఆఫ్ దీస్ బుక్స్ కమ్స్ అండర్ ద టైటిల్ ఎడ్యుకేషన్.
0: కానీ ఎడ్యుకేట్ లేకుండా ఎడ్యుకేషన్ ఏమిటి? ఎడ్యుకేషన్
1: విదౌట్ ఎడ్యుకేర్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేర్ అనగా కాన్షియస్నెస్.
1: ఎడ్యుకేర్ మీన్స్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుడు ఎంత కూడాను ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్లనే అన్ని కూడాను తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్, దేర్ఫోర్ హీ ఇస్ ఏబుల్ టు బి అవేర్ అండ్ నో.
0: కానీ ఈ కాన్షియస్ను వాడు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: బట్ హీఈస్ నాట్ అవేర్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్.
0: ఈ కాన్షియస్నెస్ నే సర్వ మానవులు కూడా సంరక్షిస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ కాన్షియస్నెస్ దట్ సస్టైన్స్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: తాను విద్యావంతుడు కానీ లేక ఇంకేం పండితులైన కానీ గొప్ప గ్రంథములు చదివినటువంటి వాడు కానీ దీన్ని తెలుసుకోలేడు.
1: This fact of the basic consciousness is not understood by highly educated one or even a scholar for that
0: matter.
1: All this education is just a negative.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని వారు సాధించేది ఏమిటి?
1: By acquiring all this artificial education, what is that you are going to achieve?
0: ఈ ఎడ్యుకేషన్ కోసమని ప్రపంచంలో అన్ని దేశములు చుట్టున్నారు మానవులు.
1: ఇన్ ఆర్డర్ టు బి లెర్న్డ్ అండ్ అక్వైర్ నాలెడ్జ్ మ్యాన్ గోస్ రౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టుడే.
0: ఎక్కడనూ పోనక్కర్లేదు, తామున్న చోటనే తాను ఉంటుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్పక సంరక్షిస్తుంది.
1: యూ డోంట్ హ్యావ్ టు గో దట్ ఫార్, రిమైన్ వేర్ యాజ్ యూ ఆర్, వేర్ యూ ఆర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద కాన్షియస్నెస్.
0: కనుక ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని అందరూ తెలుసుకోవాలి.
1: Therefore, it's absolutely essential for everyone to know educare.
0: అది లోపల నుంచి ప్రతి మానవుని కూడాను అన్ని విధాలా సంరక్షిస్తూ వస్తుండాలి.
1: It is this educare within, lying within, that protects us.
0: లోపల ఒక విధమైనటువంటి థాట్ ఏం లేకపోతే దాని మాటలో ఎట్లా వస్తుంది?
1: If there is no thought behind, how do you express yourself?
0: మనసు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ ఎడ్యుకేర్.
0: ఈ ఎడ్యుకేర్ ను మనం సంరక్షించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ మెయింటైన్ దిస్ ఎడ్యుకేర్.
0: భాషలతో ఎన్ని రకమైనటువంటి యొక్క సంభాషణ జరపవచ్చు.
1: వీ కెన్ కన్వర్స్ విత్ ఆల్ ద లాంగ్వేజ్ నోన్ టు అస్.
0: కానీ తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన ఎడ్యుకేషన్ కాదు.
1: యూఆర్ రియలీ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ ఎట్ ఆల్ యు నో యువర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ నేచర్.
0: అన్ని తెలుసుకున్నాడు, ఇతనెవరు, అతనెవరు, అతనెవరు, ఇతనెవరు, కానీ తానెవరు తను తెలుసుకోలేదు.
1: మ్యాన్ హ్యాస్ కమ్ టు నో ఎవ్రీ వన్, హూ ఈస్ హీ, సో అండ్ సో ఫోర్త్, బట్ హీ డస్ నాట్ నో హిమ్సెల్ఫ్.
0: హూ ఆర్ యూ అనేటువంటి తెలుసు, కానీ హూ ఆమ్ ఐ అనేటువంటిది ఏమైతే గుర్తించుకోలేదు.
1: వీ గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, బట్ వీ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ సెల్స్, హూ ఎమ్ ఐ.
0: తానెవరో తెలుసుకోవటం చెప్పుకున్నప్పుడే అది నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద ట్రూ ఎడ్యుకేషన్ ద డెప్త్ ఆఫ్ ఇట్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ వన్స్ ఓన్ ట్రూ నేచర్.
0: అయ్యా, నీవెక్కడి నుంచి వచ్చావు?

0: నేను ఇండియా నుంచి వచ్చానంటారు.
1: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్, ద ఆన్సర్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను ఇండియా నుంచి వచ్చినానని చెప్పి చెప్పేటప్పటికి అక్కడ ఒక విధమైన నెగటివ్ ఏర్పడిపోయింది.
1: Then once you limit yourself to geography India, it is a negative reply.
0: Kani, he is not he.
1: Actually speaking, you don't represent the geographical area.
0: Thaan vachinatundi ekkadi nunchi vacharu akkadi nunchi vachadu.
1: In fact, the origin is quite different from the one he declares.
0: Adi telukokunda vachindi edi dehamu.
1: In fact, the one that is born is body.
0: ఇండియా నుంచి ప్రయాణమైనది ఒక దేహం.
1: అండ్ హీ వెంట్ రౌండ్ ఆల్ ఇండియా ఇన్ దిస్ బాడీ.
0: కానీ కాన్షియస్ అనేటువంటిది అన్ని చోట్ల నుంచి వచ్చిండాలి.
1: బట్ దిస్ కాన్షియస్నెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది కాస్మోస్.
0: హూ ఆర్ యూ అన్నప్పుడు ఐ ఆమ్ ఐ.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద రెస్పాన్స్ షుడ్ బి ఐఎమ్ ఐ.
0: అది సరైనటువంటి ఆన్సర్.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్.
0: లేదు నేను అమెరికా నుంచి వచ్చాను, ఇంగ్లాండ్ నుంచి వచ్చాను అని చెప్తే ఇది కేవలం ఒక విధమైనటువంటి నెగిటివ్ కింద చేరినటువంటిది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ యువర్ నేటివిటీ అండ్ రెస్పాండ్ లైక్ దిస్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా, దట్స్ ఆల్ నెగిటివ్.
0: ఇది నా దేహము.
1: దిస్ ఇస్ మై బాడీ.
0: ఇది నా మనసు. నా మనసు.
1: దిస్ ఇస్ మై మైండ్.
0: ఇది నా బుద్ధి.
1: దిస్ మై ఇంటెలెక్ట్.
0: మా తెలివి.
1: ఐ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు, బుద్ధి, మనసు ఇవన్నీ కూడా కేవలము artificial.
1: The mind, intellect and intelligence, they are all artificial.
0: ఈ మైండ్ ను అనేక విధాలుగా పరిశోధనలు చేస్తున్నారు.
1: People investigate the mind and its nature.
0: మైండ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోవడానికి ఇది మైండ్ ఒక స్థిరంలో ఉన్నట్టు కాదు.
1: However much you investigate, going to the depth, it is clearly understood that mind is never steady.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: ఈ మంకీని పట్టుకుని నీవు నేను నేను అనుకుంటున్నావు, ఇది ఎంత తప్పు.
1: What a mistake it is if you go by this mind which is just a monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కానీ ఈ వాటర్ బబుల్ నీవు కాదు.
1: And you are not this water bubble.
0: You are not a monkey కాదు.
1: And you are not mad monkey either.
0: కానీ దాని పూర్వం ఉన్నటువంటి పేరు mankind.
1: But prior to that you have this title mankind.
0: Kali a mankind in poindi monkey mind aipindi.
1: Mankind is gone, monkey mind has come to stay with us.
0: Ee mind pet chesinatundi vaadiki e maatramu daya daachinyam anetundi kalpinchindi.
1: The one who concentrates, centers around the mind, will not have any kind of mercy or compassion.
0: Kanaka tanantha telusukovatame nijamainatundi educate.
1: The true educare meaning to know one's own self, reality.
0: కనుక మొట్టమొదటి నుంచి తన థాట్ ఎగిరి లేకపోతే వర్డ్స్ ఏ రాదు.
1: In fact, when there's no thought, you cannot express in words.
0: వర్డ్స్ ఏ లేకపోతే అర్థమే కాదు.
1: When you do not express out with words, you cannot be understood.
0: కనుక మొట్టమొదటి నీకు తెలుసుకోవడానికి మైండ్ అనేటువంటిది లేకుండా ఉండాలి.
1: Therefore, to know the reality, you should transcend the mind.
0: కానీ ఈ మైండ్ ని పట్టుకుని ప్రయాణం చేస్తే ఎక్కడికో చేతావో నీకు తెలిసేది.
1: This vehicle of mind will not take you to the destination or the goal.
0: థాట్ ని పట్టుకుని.
1: And you should go by the real thought from within.
0: దీన్ని చాలా మంది అంటారు ఆత్మ అన్నారు.
1: Many people call it ఆత్మా or the self.
0: ఆత్మ అనేది లేకపోతే దేహం అనేటువంటిది ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: వితౌట్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆర్ ద సెల్ఫ్, నథింగ్ కెన్ బి అండర్స్టూడ్.
0: ఆత్మ గురించి తెలుపుకోవటమే ఎడ్యుకేట్.
1: ఆల్ దట్ ఈస్ టాట్, అండర్స్టూడ్, ఎక్స్ప్లెయిన్డ్ విత్ రిఫరెన్స్ టు ద సెల్ఫ్ ఈజ్ ఎడ్యుకేట్.
0: కనుక సెల్ఫ్ అంటే ఏమిటని?
1: వాట్ ఈస్ సెల్ఫ్ దెన్?
0: నేను నేను అంటుంటారు.
1: వీ గో ఆన్ రెస్పాండింగ్ ఐ.
0: అది సరైనటువంటి అర్థం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ వర్డ్.
0: నేను అనేటువంటి దానికి సెల్ఫ్ అని చెప్పకూడదు.
1: యూ కెనాట్ కాల్ ఐ అండ్ ద సెల్ఫ్ సినోనిమస్.
0: ఇది ఐ అనేటువంటిది అహం.
1: ఐ ఇస్ అహం.
0: అహం అనేటువంటిది ఉన్నంత వరకు కూడా ఏమాత్రము మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ దిస్ ఐనెస్ ఈజ్ లిమిటెడ్ టు అహం, యూ కెనాట్ గెట్ ఇన్ టు ద డెప్త్.
0: కనుక ఈ అహం ని ఏనాడు ప్రక్కకు నెట్టి
1: ద మోమెంట్ యూ బ్రష్ అసైడ్ దిస్ అహం,
0: ఈక్వల్ భావం పెట్టుకున్నప్పుడే
1: విత్ ఈక్వల్ మైండెడ్నెస్
0: అందరి ఎందుకు కూడా ఏకంగా ఉంటుంటది.
1: అండ్ దిస్ ఇస్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ అందరి ఎందు ఉండేటువంటిది ఒక ఆత్మ తప్ప మరొకటి లేనే లేదు.
1: That which is present in everyone is only Atma, nothing else.
0: దీనికి కూడా ఆత్మ అనే పేరు పెట్టారే గాని ఇది కూడా ఆత్మ కాదు.
1: Though just verbally it said Atma, it's not so.
0: కనుక ఇది ఫండమెంటల్ ఐ.
1: Therefore this Atma, I, is fundamental I.
0: ఈ ఫండమెంటల్ ఒకటి ఉండినప్పుడే
1: with this fundamental I,
0: మిగతా వాటికంతా కూడా విలువిస్తున్నాము.
1: We don't give them any value while we value the rest of the things. Without this fundamental I, the Atma, the Self, you will not have any value. When once we recognize that Self, the fundamental I, we can call ourselves Manava, the man.
0: కానీ ఆ ఫండమెంటల్ I తెలుసుకోకుండా ఉన్నంత వరకు తాను మనిషే కాదు.
1: If you do not know this fundamental I, you are not entitled to be called a man, a human being.
0: ఎన్నో పశుపక్షి మృగాలంతా ఉంటున్నాయి.
1: In this world there are many birds, animals and beasts.
0: అవి జీవిస్తున్నాయి, నీవు జీవిస్తున్నావు.
1: They live, so also you live.
0: కాబట్టి నీవు ఫండమెంటల్ I ఏట్లవుతావు?
1: Then how can you call yourself the fundamental I?
0: అది మొదటి నుంచి మానవుడు ఇండియా లోపల దాన్ని మొదలుపెడుతూ వచ్చారు.
1: And this has been investigated since long here in this country, India.
0: ప్రాచీన కాలం నుండి కూడాను మానవులు ప్రాచీన సంస్కృతిని అనుసరిస్తూ వచ్చారు.
1: People followed the ancient cultural heritage of this land.
0: మానవుకు ఒక రూపం ఉంది.
1: It has a form.
0: మానవుకు ఒక భావం ఉంది.
1: Man has a thought.
0: మానవుకు ఒక విధమైనటువంటి అర్థం ఉంది.
1: And there is some meaning in this life.
0: కానీ ఫండమెంటల్ దీనికి అర్థమే లేదు.
1: బట్ దిస్ ఫండమెంటల్ ఐ ఇస్ బియాండ్ కాంప్రిహెన్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్.
0: అన్ని జీవులు ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దిస్ ఫండమెంటల్ ఐ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: లైఫ్ ఈజ్ రాంగ్.
1: లైఫ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఫండమెంటల్ ఐ ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ఫండమెంటల్ ఐ.
0: ఈనాడు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తించడం వల్ల అందరూ చింతలకంత గురి అవుతున్నారు.
1: టుడే యాజ్ వి ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ ద బాడీ వి ఆర్ వరీడ్ మోర్ అండ్ మోర్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్.
1: దస్ అవర్ లైఫ్ హ్యాస్ బికమ్ టోటలీ ఆర్టిఫిషియల్.
0: ఈ ఆర్టిఫిషియల్ లో మనం ఉన్నంత వరకు కూడా మనకు నీవెవరో నీకు తెలియదు.
1: సో లాంగ్ యూ లీడ్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ you will never come to know your reality.
0: Nenu anetundi oka vidhamainatundi oka word.
1: The very one I-ness, I is a word.
0: Ee nenu anetundi sarvulu endu kuda untundadi.
1: This I is present in everyone.
0: Atuvanti sarvulu endu unnatundi oka fundamental I ni manam kanukovali.
1: This I-ness which is common to all is fundamental, that needs to be understood.
0: ఈ ప్రపంచమునకు లౌకికమైన అర్థములు కూడా అవసరమే.
1: హౌఎవర్ ఇన్ దిస్ ట్రాన్సిటరీ వరల్డ్ వీ నీడ్ ఎ కైండ్ ఆఫ్ డిఫరెంట్ అప్రోచ్.
0: ఇది కేవలము ఆకలి దప్పుల కోసమనే వచ్చింది.
1: దిస్ వరల్డ్ వీ స్పెండ్ విత్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: ఈ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ థింగ్ తీసుకోవాలి కానీ దేహానికి నేను అని చెప్పకూడదు.
1: So the real I, we always say, is fundamental, nothing to do with the body.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: పంచభౌతికము కూలది ఎప్పటికీ.
1: It is bound to fall someday or other.
0: Fundamental అనేటువంటిది కూలడానికి వీల్లేదు.
1: Fundamental I has no end.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహము కూడా తప్ప ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరాభయుడు.
1: The indweller is immortal.
0: అది నీవు.
1: That reality I is yourself.
0: ఆ దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The fundamental I, the reality, has no beginning, no end, no liberation or bondage either.
0: ఈనాడు నేను అనుకున్నటువంటి దేహమే చావటము పుట్టటము.
1: ది సో కాల్ ఐ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ హ్యాస్ గాట్ ఎ బర్త్ అండ్ ఎన్ ఎండ్ టు ఫాలో.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: అండ్ దట్ వెరీ ఇన్వెల్ ఆ ఫండమెంటల్ ఐ వెరీలీ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక దేహం ధరించినటువంటి వాడు, దీనికి పుట్టుక ఉంది, చావు ఉంది.
1: The one who has put on this vesture of the body has a beginning and also an end.
0: చావు పుట్టుకను లేనట్టు శాశ్వతుడు.
1: But the indweller is beyond permanent.
0: ఆది మధ్యంతరహితుడు, అనాది వాడు.
1: And he has been ancient one right from the beginning.
0: తాను పుట్టక చావక చంపబడక.
1: He cannot be annihilated. He has no beginning nor the end.
0: సర్వత్రా ప్రకాశించువాడు దేహి.
1: It's only the indweller, that true eye, that shines with all brilliant effulgence.
0: బిచ్చగాడు ఇంటికి వచ్చి, అమ్మా బిచ్చం పెట్టండి, దేహి దేహి దేహి అంటాడు.
1: When a beggar approaches the doorstep, he calls for, begs for alms, calling, Dehi, Dehi, I want.
0: Dehi anetundi vaadedo bichigaaduga undunnaru ani meer bhavistharu.
1: When anyone stretches out the hand and saying Dehi, we think that he has come for some help.
0: Dehi anetundi daivaniki peru gani migitha vaariki peru gani.
1: Dehi is the name of God, the indweller.
0: Atti dehini telusukovatame నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ది ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ దిస్ దేహి ద ఇండ్వెలర్.
0: గ్రంథాలు ఎక్కువ చదివి చెప్పినప్పుడు అది ఎడ్యుకేషన్ కాదు.
1: బై మియర్లీ గోయింగ్ త్రూ ద బుక్స్ యూ కెనాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: అంతా కూడా కేవలము బుకిష్ నాలెడ్జ్.
1: ఆల్ దట్ వీ గ్యాదర్ ఫ్రమ్ బుక్స్ ఈస్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్.
0: నేను గోల్డ్స్టీన్ కు, నరేంద్ర కు, వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు ఈ బుక్లు అంతా కూడా ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు?
1: భగవాన్ puts this question to Goldstein and Dr. Narendra quite often. Why do you publish so many books?
0: Idantha kuda kevalam potta kootu kosam chese pani.
1: The publication of books is only to eke out your living, to earn your bread.
0: Kaluga idi kaadu manam cheyavalsinatundi.
1: This is not the thing that we are supposed to do.
0: Manu cheyavalsindi vere untundadi.
1: There's quite a different thing that we must do.
0: Chadivi vraya nechina vaarandaru vidyavantulena.
1: By merely knowing how to learn, how to read and how to write, by acquiring college degrees, can you call yourself educated?
0: Sugnanam sukutileka vidyanu sadvidyalaguna.
1: Without spiritual knowledge, can any education be true education by any standard?
0: Goppa lakshadhishwariga undochu.
1: You may be a millionaire.
0: Kani enta lakshadhishwari ayinappudiki.
1: He may be a rich man.
0: తన యొక్క ఆత్మతత్వమే అందరూ గుర్తిస్తారు. గాని
1: పీపుల్ ఐడెంటిఫై విత్ హిస్ రియల్ సెల్ఫ్.
0: దేహాన్ని, దేహంకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను గురించి వారు ఏమాత్రము చింతించరు.
1: నో వన్ ఇస్ బాదర్డ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆల్ ద అఫ్లూయెన్స్ ప్రాస్పెరిటీ యూ హ్యావ్.
0: దేహం ఉన్నంత వరకే అతను పలాని వాడు అని అంటుంటారు.
1: యు ఆర్ ఐడెంటిఫైడ్ సో లాంగ్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ.
0: కానీ ఇతను మహారాజు, ఇతను మహారాజు.
1: You are an emperor.
0: కానీ ఎంపరర్ పేరు మాత్రమే. కానీ
1: జస్ట్ ఎ టైటిల్ ఎంపరర్.
0: హీఈస్ నాట్ ఎంపరర్.
1: యు ఆర్ నాట్ ఎన్ ఎంపరర్.
0: పేరు మాత్రం ఎంపరర్.
1: యు ఆర్ జస్ట్ ఎన్ ఎంపరర్ ఫర్ నేమ్ సేక్.
0: కనుక పేరును మాత్రం పెట్టుకున్నంత మాత్రం ఇది కేవలం మానవత్వం వ్యాణించదు.
1: దేర్ఫోర్ బై సింప్లీ క్యారింగ్ ఆన్ దిస్ టైటిల్ ఇట్ డజంట్ కన్వే ద ట్రూ మీనింగ్.
0: అసలు ఈనాడు మానవుడు అశాంతికి గురి కావటం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే?
0: Restlessness.
1: Restlessness.
0: ఒక్క మానవుడైనా కూడా శాంతిగా జీవించడం లేదు.
1: Not even one person is leading a peaceful life.
0: అంత శాంతిగా ఉంది.
1: Yes, but there is peace.
0: కానీ దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు అదంతా కూడా వ్యర్థమే.
1: When you do not know the fundamental I, all the knowledge of the rest is in vain.
0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటిది లౌకిక విద్యను ఈ జగత్తులో జీవించడానికి అవసరమే.
1: The worldly knowledge, secular knowledge is necessary to carry on our life in this world.
0: దీన్ని ఒక వైపున పెట్టి,
1: keep it aside.
0: ఈ అన్నింటికీ లీడర్ అయినటువంటి వాడు ఎవరు?
1: Who is the leader, top one above all?
0: అదే కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ సర్వులందు ఉంటుంది.
1: This consciousness is present in everyone.
0: కోటి పేద వరకు, కోటీశ్వరు నుంచి వరకు ఉంటుంది.
1: Right from a pauper to a millionaire.
0: కనుక మనం అన్నింటి ఎందు సమత్వంగా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to know that fundamental I which is equally present in all.
0: కనుక ఈ ఫండమెంటల్ ఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది?
1: This fundamental I consciousness, where is it?
0: అతని ఎందుంది, ఇతని ఎందుంది, ఈమె ఎందుంది, ఆమె ఎందు, అందరి ఎందు ఉన్నటువంటిది ఫండమెంటల్ ఐ.
1: దిస్ ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఎవ్రీబడి.
0: ఇప్పుడు డాక్టర్ ఎవరు అంటే
1: డాక్టర్
0: నేను అని చెప్తాడు.
1: He replies, I am the doctor.
0: కాని ఇంకో ఆ విధంగా చెప్పడానికి వీల్లేదు.
1: The other person can't give the same reply.
0: ఆ యొక్క కేవలము ఆ ఫండమెంటల్ ఐని మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి ఐని గెప్తే తీసుకోవటం వల్ల అతను నేను నేను నేను అంటున్నాడు.
1: You have forgotten your true identity, the fundamental I consciousness. You identify yourself with the body and say, I.
0: దానిని ఐ అనొచ్చు.
1: You can call it I anyway.
0: కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరి ఎందు ఉంటున్నాడు.
1: But where is God? God is present in everyone.
0: He is sarvabhutanam.
1: God is present in all beings.
0: He is avasyam idam sarvam.
1: God is present in the entire universe.
0: కనుక దేహం అనేటువంటి దాన్ని మాత్రం నీవు అనుకోవచ్చు, కానీ దేహిని మాత్రం నేను అని చెప్పడానికి వీల్లేదు.
1: యు మే సే ఇట్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ ఐ యాజ్ అప్లైడ్ టు ద బాడీ అండ్ నాట్ టు ది కాన్షియస్నెస్.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ ఇలాంటి తీపులు అన్ని రకరకాలుగా చేస్తారు.
1: దర్ సో మెనీ స్వీట్స్ యాజ్ యు నో, మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో అండ్ సో ఫోర్త్.
0: ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టినామే కానీ
1: ఈచ్ స్వీట్ హ్యాస్ ఇట్స్ నేమ్.
0: అన్నింటి ఎందు ఉన్నటువంటిది చక్కెర ఒకటి.
1: ఇన్ ఆల్ ద స్వీట్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఇంగ్రీడియంట్, షుగర్.
0: ఆ షుగర్ ను నేను అని చెప్పడానికి వీల్లేదు.
1: And you cannot call this sugar I.
0: కనుక ఈ ఆత్మతత్వం అనేటువంటిది అందరి ఎందు ఉంటుంది.
1: దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ యూనివర్సల్.
0: అట్టా దానిని నీవు నేను అని చెప్పచ్చు.
1: That you can identify yourself with that cosmic
0: principle. అట్టి ఆత్మ నేను అని చెప్పినప్పుడే ప్రతి మానవుడు కూడాను ఆనందంగా ఉంటాడు.
1: If you say that I am that fundamental I consciousness, you have got every right to say I.
0: ఆ స్థితికి రావాలి అన్న మానవుడు.
1: Bhagavan says that man should reach that state of consciousness.
0: Purvam.
1: Prior.
0: Manavulandaru kudanu.
1: Yeah, all people.
0: Yogi varuluga undetundi varu. Yogi varulu.
1: They were all yogis, these parents.
0: Yogi ani emti?
1: Who is yogi?
0: He is yogi.
1: And actually, a yogi has nothing with him, yogi.
0: Kaluka. యోగి అనేటువంటి వాడు అన్ని వదిలిపెట్టినటువంటి వాడు కాదు యోగి.
1: అండ్ వీ కెనాట్ సింప్లీ సే దట్ హి హస్ గివెన్ అప్ ఆల్, ఫర్ దట్ రీజన్ హి ఇస్ యోగి.
0: అన్ని తనయందే ఉంటున్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఇన్ యూ.
0: ఈ యోగి, జోగి, భోగి ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ త్రీ. యోగి ఇస్ ది స్పిరిచువల్, యోగి ఇస్ ద ఫ్లూయెంట్ వన్, అండ్ ద జోగి ఇస్ ద పాపర్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ద వన్ యూ థింక్ యు ఆర్.
0: రెండు అనుకున్నటువంటి ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ఇది సెకండ్ కూడా కాదు, థర్డ్ ది.
1: Yes, that's the third one.
0: నీవు, నేను, వాడు.
1: యు అండ్ ఐ అండ్ హీ దేర్.
0: దీన్ని అన్ని విధాలుగా కూడా ది వన్ యు రియలీ ఆర్.
1: దేర్ఫోర్ వి అరైవ్ ఎట్ ద కన్క్లూజన్ ద వన్ యు రియలీ ఆర్.
0: ఆ మూడు కూడాను తానే ఉన్నారు, కానీ మూడుకి మూడు దేహాలు లేవు.
1: Therefore, the one you think you are, the one others think you are, the one you really are, is the very same one, not
0: me. Prachina kalamlo yogulandaru kodanu ee rakamga bhavinchi sambhashinchukuneetundi varu.
1: In earlier days, in ancient times, people had this kind of approach to life.
0: Deeni gurinchi cheppalanukunte entaina cheppavachu.
1: Many things can be said on this.
0: Adi eppatiki mareetundi kaadu.
1: This fundamental I consciousness is changeless.
0: Edo doctors anta kodanu chustunnaru.
1: Doctors watch.
0: కాని మొట్టమొదట హార్ట్ ని చూస్తారు.
1: They examine heart to begin with.
0: ఈ హార్ట్ అన్నిటికంటే మూలమైనది.
1: The heart is the main center.
0: ఈ హార్ట్ అనేటువంటిది దేహాన్ని నిలబెడుతుండాలి.
1: It is the heart that maintains, sustains life.
0: ఈ హార్ట్ లేకపోతే
1: then there's no heart.
0: దేహమే లేదు.
1: The body cannot live.
0: అలాంటి దేహమే లేనటువంటి దాన్ని మనం ఈనాడు ఆత్మ అంటున్నాం.
1: Therefore, that which is beyond the body is the true self, Atma.
0: నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు.
1: I say, my son is in a very big position.
0: నీ సన్ ఎవరు?
1: Who is your son?
0: కేవలం అమెరికాలో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: Is the one who is staying there in America.
0: ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: Or is your son staying elsewhere?
0: ఆ రూపాన్ని బట్టి నా సన్ అని నువ్వు అంటున్నావు.
1: Basing on the form, యు కాల్ హిమ్ సో అండ్ సో ఇస్ మై సన్.
0: ఆ ఫామ్ ఏ లేకపోతే నీకేవారు సన్.
1: వెన్ దేర్ ఇస్ నో ఫామ్, హౌ కెన్ యూ ఐడెంటిఫై యువర్ సన్?
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కట్టమాలలవి కారావు.
1: At the time of birth, no one has got the necklace or the jewels around the neck.
0: ఈ యొక్క దేహం సంబంధమైనటువంటిది ఉండినప్పుడే నీవు నీ సన్ అని పిలుస్తున్నావు.
1: When you say so and so is my son on the basis of the body and the form.
0: కాని ఆ బాడీనే నీకు కనిపించకపోతే నీ సన్ అని ఎవరి అంటావు?
1: When you do not see the body, whom can you claim as your son?
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి దాని నుంచి లౌకికమైనటువంటి దాని నుంచి వచ్చినవే.
1: All this amounts to worldly relationship and the physical relationship.
0: ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నంత వరకే నీకు బంధువు మిత్రుడు శత్రువు.
1: Basing on the physical relationship only, you say so and so is my friend, so and so is my relation.
0: Physical sambandhame nu pettukovadu.
1: Do not have these physical connections.
0: Nee physical ku aa physical shariram puttindi kani,
1: just you are born physically, that's all.
0: Idi oka vidhamainatundi oka negative ne, adi oka negative ne.
1: The very feeling at the physical level is negative.
0: కానీ ఈ ఫిజికల్ ని ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే అంతర్యామిగా మారుతావు నీవు.
1: When once you go beyond the physical level, you can understand the indweller, the innate principle.
0: ఇప్పుడు మా పిల్లల్ని ఎవరైనా అడగండి.
1: You ask any boy here or students.
0: Boys, మీ గాడ్ ఎక్కడ అని చెప్పారు అడగండి.
1: You ask boys here, where is your God?
0: Everywhere.
1: They will immediately respond, everywhere.
0: You are my God, I am your God.
1: Yes, you are my God, I am your God.
0: But he is my brother.
1: But we say sometimes he is my brother.
0: I am your brother.
1: I am also your brother.
0: Anaga ee physical body vachinappudike akkada relationship vachestundi.
1: The brotherhood is based on the physical body.
0: Kanuka manam eppudu kodanu ee physical thirpaine mem jeevithanni gadputunnam.
1: We have been spending all our lifetime concentrating on the physical life.
0: Kaani ee physical eye ఎప్పటికీ ఉండేటువంటిది కాదు.
1: అండ్ దిస్ ఫిజికల్ ఐ విల్ నెవర్ లాస్ట్ లాంగ్.
0: ఈనాడు ఉంటుంది, రేపు పోతుంది.
1: ఇట్ మే బి అలైవ్ టుడే, మే నాట్ టుమారో.
0: రేపు నీవెవరు?
1: టుమారో హూ ఆర్ యు?
0: ఈ దేహం ఉన్నంత వరకు ఇది నేను అన్నావు.
1: సో లాంగ్ దిస్ బాడీ ఇస్ దేర్ యు సే ఐ.
0: ఆ బాడీని నీవు కోల్పోయిన తర్వాత నేను అని ఎవరు అంటావు నీవు?
1: ద మూమెంట్ బాడీ ఇస్ గాన్, హూ కెన్ సే ఐ హియర్?
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటి ఎందుకు జీరోనే వస్తుండది.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ ఫైండ్ అవుట్ లైక్ దాట్, వీ గెట్ జస్ట్ జీరో ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ అన్ని కూడా ప్రపంచంలో చూసేటువంటి అన్ని కూడా ఈ జీరోలే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ వీ ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఐడెంటిఫైడ్ విత్ ఫిజికల్ బాడీ ఇస్ జస్ట్ జీరో.
0: జీరోనే మనం హీరోగా భావిస్తున్నాము.
1: అండ్ వీ కన్సిడర్ దిస్ జీరో యాజ్ హీరో.
0: నీవు జీరో కాదు,
1: యూఆర్ నాట్ ఎ జీరో,
0: యూఆర్ హీరో.
1: యూఆర్ ఎ హీరో.
0: నీవు అనేటువంటిది ఎక్కడ నీకు కనిపించుకోకుండా ఉంటుందో అదే నీవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ యూ డు నాట్ ఫైండ్ ది ఫిజికల్ బాడీ, బియాండ్ దట్ లైస్ ద ట్రూ ఐనెస్.
0: కనుక మాంసము, రక్తము, కండరములు, నెలలు అన్ని ఉండినప్పుడు మాత్రము నేను నేను నేను చెప్తావు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ బాడీ, ద ఫ్లెష్, బోన్, మ్యారో అండ్ ద మజల్, యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: అయితే ఈ బాడీని కదిలించేది, మెదిలించేది, సృష్టించేది ఈ యొక్క బోన్స్, మజిల్స్, ఇవి రక్తం.
1: దేర్ ఫోర్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ ద మజల్, ద బోన్ అండ్ ద బ్లడ్, బ్లడ్ సర్క్యులేషన్ విల్ హెల్ప్ ద మూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
0: కనుక ఈ మూవ్మెంట్ అంతా కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: అండ్ దిస్ మూవ్మెంట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయేటువంటి మేఘమే.
1: ఇట్ జస్ట్ పాసెస్ బై లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ కదిలిపోయేటువంటి దాన్ని మనం పెట్టుకుని
1: వీ గో బై దిస్ ఫ్లీటింగ్ కన్సిడరేషన్స్.
0: అదే మనం అనుకుని దాన్ని డెవలప్ కోసం మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాము.
1: వీ హ్యావ్ దిస్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఆన్ ద ఫ్లీటింగ్ థింగ్స్ అండ్ కాల్ అవర్ సెల్స్ ఐ.
0: కనుక దీన్ని మనం శాశ్వతంగా పెట్టుకోకూడదు.
1: దిస్ ఈస్ నెవర్ పర్మనెంట్.
0: ఏ కార్యములకు ఈ యొక్క దేహం ఉద్భవించిందో ఆ కార్యములకు మాత్రమే ఈ దేహం ఉపయోగించుకోవాలి.
1: ద బాడీ ఈస్ గిఫ్టెడ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ టాస్క్ అసైన్ టు యూ.
0: కనుక నీవు ఆ దేని కోసం పెట్టినప్పుడే నేను అని చెప్పొచ్చు.
1: ఇన్ దట్ సెన్స్ యూ కెన్ సే ఐ.
0: కానీ జీవితం అంతా నీవు కాదు.
1: ద హోల్ లైఫ్ డజంట్ సెంటర్ అరౌండ్ దిస్.
0: కనుక ఇట్టి సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైనటువంటి దానిని మనం తెలుసుకోవటం కోసమని మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to know this immortal, nectarine, eternal truth. Today you have performed the marriage of your son. Then you will naturally find the bride accompanying him. If anyone says, who is she? You will say, she is my daughter-in-law. How long is she your daughter-in-law? Prior to the wedding, who is she?
0: ఇదంతా కేవలము దానికి పూర్వము లేదు.
1: దిస్ టైటిల్ వాజ్ నాట్ దేర్ బిఫోర్.
0: దానికి తర్వాత లేదు.
1: అట్ ద ఎండ్ ఆల్సో షీ డజంట్ రిమైన్.
0: మధ్యలో మాత్రమే వచ్చిపోతుంటా అది పాసింగ్ క్లౌడ్.
1: దిస్ స్టేట్ హాస్ కమ్ ఇన్ బిట్వీన్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ పెట్టుకుని మనము
1: రిలయింగ్ ఆన్ ద పాసింగ్ క్లౌడ్
0: జీవితం అంతా పాస్ చేస్తున్నాము.
1: వీ జస్ట్ పాస్ ఇన్ అవర్ లైఫ్.
0: ఈ జీవితం అంతా పాస్ చేయడానికి నీకు అధికారం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ it is not true pass at all in this life.
0: Kanuka neeku adhikaramu ee deham anechvetti maatrame telusukuntunnavu.
1: And therefore you have got authority on the body about which you know.
0: Ee body ne lekapothe neevu evaro neeku teliyadu.
1: And in fact if you do not have body you know
0: nee tanidendru kodanu teliyadu.
1: And nobody will come to know you then you are in India.
0: Pravachimlo evariki teliyadu.
1: Nobody at home will be able to know you without the body.
0: Kaani తెలిసేదంతా కూడాను ఈ బాడీ వల్లనే.
1: ఆల్ దిస్ ఐడెంటిఫికేషన్ ఈస్ బికాస్ ఆఫ్ ద బాడీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దేహాభిమానం పెట్టుకుని జీవితం గడుపుకోడు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ స్పెండ్ అవర్ లైఫ్ విత్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఇది అనేక మంది చదువుకున్నటువంటి వారు కూడాను దేహాన్ని ఎక్కువ భద్రంగా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ వన్ విల్ హ్యావ్ దిస్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: చాలా అటాచ్మెంట్ ఉంటుంది.
1: దే ఆర్ అటాచ్డ్ టూ మచ్ టు దిస్ బాడీ.
0: అటాచ్మెంట్ వల్లనే చాలా దుఃఖము ఆనందము విచారము కలుగుతుంది.
1: ఇట్ ఈస్ ది టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ దట్ విల్ టేక్ యూ టు మిజరీ సారో అండ్ పెయిన్.
0: ఈ దేహమే లేకపోతే ఏ విధమైనటువంటి ఒక మిజరీ ఉంటుండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అటాచ్మెంట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ గ్రీఫ్ వాట్స్ ఎవర్.
0: కనుక ఈ అటాచ్మెంట్ తొలగించి శాస్త్రమైనటువంటి అటాచ్మెంట్ ను మీరు సంపాదించుకోండి.
1: Therefore we should give up this body attachment, get ourselves attached to that which is permanent and eternal.
0: దీన్ని పెట్టుకుని రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఈశ్వరుడు కావాలి అని ఈ దేహాభిమానంతో వాళ్ళు కోరుతున్నారు.
1: We pray to God, Rama and Krishna, with this physical attachment.
0: ఈ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకుని ఆత్మ అని చెప్పుకోవడానికి వీల్లేదు.
1: Having this physical attachment, you cannot call yourself the self, the true I.
0: Atma ane daniki attachment e ledu.
1: The true I, fundamental I, has no attachment.
0: Adi nee endu unnadi, naa endu unnadi.
1: That is present in you and in me as well.
0: Andari endu untunnadi adi.
1: It is present in everybody.
0: Ekatma sarvabhuta antaratma.
1: The same fundamental I which is present in all of the beings.
0: అటువంటి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మనే నీవు కాని.
1: Therefore that reality, the true self, is your own nature.
0: కేవలము నీ దేహాన్ని మాత్రమే నేను తీసుకుని ఇది నేను అని అనుకోవడానికి నీకు అధికారమే లేదు.
1: You cannot limit that true fundamental I to this body.
0: ఇదే ఆధ్యాత్మికం అని చెప్తూ వచ్చారు.
1: So this is spirituality.
0: నిజమైన స్పిరిచువాలిటీ అంటే పూజ చేయటము, వ్రతములు చేయటము, పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు.
1: This true spirituality does not mean worshipping with flowers, observing rituals.
0: Kanukane Sita aneka rakamulaga kodaru aneka mandi aame daggariki vacharu.
1: Many approached Sita.
0: Amma nee Sri Rama ekkada unnadu annadu.
1: They asked her, where is your Sri Rama?
0: Aame cheppindi, maa Sri Rama naatone unnadu.
1: She replied, my Rama is with me.
0: ఈ వచ్చిన వారెవరు? ఆయన ఒక దేహం పేరు.
1: అండ్ హూ ఇస్ ది వన్ దట్ హస్ కమ్ దేర్? జస్ట్ దట్ ఇస్ ది నేమ్ ఆఫ్ ది బాడీ.
0: దశరథ మహారాజు యొక్క కుమారుడు.
1: అండ్ హీ ఈస్ సన్ ఆఫ్ ఎన్ ఎంపరర్ దశరథ.
0: కానీ నా రాముడు ఎవరికి సన్ కాదు.
1: మై రామ ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ ఎనీబడి.
0: ఎవరికి అల్లుడు కాదు.
1: అండ్ హీఈస్ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ ఎనీబడి.
0: కనుక అతను అందరికీ సొంతం వాడే.
1: అండ్ హీఈస్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దేహాన్ని అత్త మామ కోడలు కొడుకు అని ఈ రకంగా భేదం పెట్టుకుని మనం భావించుకుని జీవిస్తున్నాము.
1: We carry on this life establishing physical relationships, calling everybody the ka, uncle, auntie and so on.
0: కాని అంకుల్ ఎక్కడి నుంచి వచ్చాడు?
1: Where from uncle has come?
0: Auntie ఎక్కడి నుంచి వచ్చింది?
1: So also auntie, where does she come?
0: నీ ఎక్కడి నుంచి వచ్చావు?
1: Or you for that matter?
0: ఈ ప్రశ్న అడగండి, వాడు ఏం చెప్తారు చూస్తాము.
1: You put this question, let us see what how they respond.
0: ఏమీ చెప్పలేరు.
1: They have no answer.
0: అంతా ఒక్కటే అంటారు.
1: Everything is one in
0: అంతా ఒక్కటే అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ చింత ఉండదు.
1: When once we understand this comprehensive totality, you will not have any worry.
0: కనుక అందరికీ సమత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనము బోధించాలి.
1: Therefore we should understand the absolute reality which is oneness present in all.
0: అది ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే,
1: when we have full faith in this oneness,
0: అన్నింటినీ కూడా మనం విశ్వసించిన వారమవుతాము.
1: Then we can repose faith in the rest of the things.
0: ఏకత్వాన్ని విశ్వసించక,
1: without faith in this unity,
0: భిన్నత్వాన్ని మనం విశ్వసించి,
1: if you go by plurality,
0: దాన్ని మనం ఫాలో చేస్తుంటే,
1: if you follow multiplicity,
0: మన జీవితం అంతా ఇక ఫాలోనే ఉంటుంటది.
1: And we have to follow the whole world,
0: you are a follower,
1: and you just become a follower.
0: కానీ నీవు నిజంగా చూస్తే నీవు ఫాలోయర్ కాదు.
1: Truly speaking, you are not the follower,
0: you are an ideal man.
1: You are an ideal man.
0: You are atma.
1: You are atma, the self.
0: నీకు పేరు పెట్టినటువంటి ఆ పేరుని పెట్టి నువ్వు చెప్పుకోవద్దు.
1: You just introduce yourself by name.
0: అట్ చెప్పుకుంటేప్పుడు వాడికి ఇంకా ప్రపంచంలో బంధన అయిపోతుంది.
1: And if he goes by these physical considerations, he is attached to the world.
0: మీరంతా కూడా స్పిరిచువల్ అటాచ్మెంట్ లోపల మీరు జీవించండి.
1: Lead your life attached to spirituality.
0: అందరితోనే కూడి నిలుస్తాము.
1: Mingle with everybody.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి ఆనందం చిక్కుతుంది.
1: Then only you will earn true bliss.
0: కనుక అప్పుడు నీవు ఏకత్వంగా నిలుస్తావు.
1: Then you will remain in that state of oneness.
0: అటువంటి ఏకత్వాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: A true devotee will have this experience, understanding of oneness.
0: ఈ విధమైనటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా,
1: without this experience,
0: దేహమే దేహమే దేహమే పోతుంటే,
1: if he goes on claiming himself as the body,
0: చావు పుట్టుకలతో ఉండేటువంటి వాడే,
1: he is just bound by birth and death.
0: కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ రెండు లేకుండా పోవాలంటే చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు. ఆది మధ్యాత్రహితుడు అనాది వాడు తాను చావక పుట్టక చంపబడక అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
1: Therefore, to go beyond this birth and death, one should know the principle of the indweller, who has neither beginning nor an end, who is beyond this bondage and liberation.
0: ఈనాడు ఇండియాలో ఉప్పెన వచ్చింది.
1: And we find in India the floods.
0: నిన్న అమెరికాలో ఉప్పెన వచ్చింది.
1: And we also same state in America.
0: లండన్ లో ఒక ఉప్పెన వచ్చింది.
1: And so also in London.
0: ఇవన్నీ కూడాను ఉప్పెనన్నీ కూడాను ఆ గ్రామానికి ఆ టౌన్ కోసం మాత్రమే సంబంధించినటువంటిది.
1: And this is all confined to those limited places.
0: Americalo ennadu raanatuvanti uppena vachindi.
1: America faced the situation quite unprecedented.
0: Gramam anta kudanu 15 adugulu ettundechutidi.
1: And in fact the whole place is at a level of 15 feet high.
0: Gramam anta kudanu town anta kudanu munigipoyindi.
1: All towns are submerged today.
0: Akkada emundi entante otti janame.
1: We find water everywhere today.
0: మనుషులే లేరు.
1: దేర్ నో పాపులేషన్ ఇన్హాబిటెంట్.
0: ఎవరు ఉన్నారు ఎవరు పోయినారని లేని.
1: హూ ఇస్ గాన్ హూ ఇస్ అలైవ్ నో వన్ నోస్.
0: అంత నీటితో నిండి ఉంది.
1: వి ఫైండ్ వాటర్ అరౌండ్.
0: అంత జలమయం కాకుండా జలమయం అయిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ మియర్లీ జగా ద వరల్డ్ ఇట్ ఇస్ ఓన్లీ జలా ద వరల్డ్ ద వాటర్.
0: ఆ జలం ఉన్నంత వరకు కూడాను,
1: సో లాంగ్ దిస్ వాటర్,
0: అది ఏకత్వమే.
1: యూ ఫైండ్ దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం అనేటువంటిది పోయినప్పుడే,
1: when once we understand this,
0: janam akada abhivrishtaru,
1: and there you find the jana, the inhabitants.
0: Kanuka janam anetvati unnanta varaku kudanu idi kevalam oka jagat kaadu.
1: Therefore there is only jala, water everywhere, you cannot call jaga the world.
0: Jagattu ante emi?
1: What is it? Jagat
0: janam tho vyapinchinatvanti de jagattu.
1: This jagat is one which spreads everywhere.
0: Kaani ippudu aa jagattu ledhe.
1: But that jagat is not present now.
0: కనుక అట్టి రెమ్మల లోపల ఇది కేవలం జగత్తు గాని జనం కాదు.
1: Therefore, this truly speaking is the world, not merely water.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి
1: అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: క్రమేణ ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి
1: అండ్ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ గ్రాడ్యువలీ.
0: నిజంగా సాధన చేయండి
1: అండ్ ఫాలో ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఒక సాధన చేస్తూ ఉండేది,
1: యూ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్,
0: ఇంకో దాన్ని స్మరిస్తూ ఉండేది.
1: గెట్ యువర్ సైకలాజికలీ ఎంగేజ్డ్ ఎల్స్వేర్.
0: ఇది నీ తప్పే కానీ జగత్ యొక్క తప్పు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ దిస్ వరల్డ్.
0: నీలో రాంగ్ లేకుండా చూసుకోండి.
1: సీ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ రాంగ్ ఆర్ మిస్టేక్ ఇన్ యూ.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వం కనిపించదు.
1: అండ్ దెన్ యూ విల్ నాట్ ఫైండ్ దిస్ మల్టిప్లిసిటీ, యూ ఫైండ్ ఓన్లీ యూనిటీ.
0: యూనిటీని తెలుసుకోవాలి.
1: ఇట్ ఇస్ దిస్ యూనిటీ దట్ హెస్ గాట్ టు బి లర్న్డ్.
0: ఆ యూనిటీ ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఉంటుండాలి.
1: అండ్ దిస్ యూనిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఆ యూనిటీని మీరు యూనిటీగా భావించుకోండి.
1: And go by this unity.
0: అది కేవలం ప్యూరిటీగా తీసుకోకూడదు.
1: And you cannot simply limit to that purity alone.
0: అనేక మంది నూరుల సంవత్సరాలంతా కూడా బ్రతుకుతున్నారు.
1: And people live long even for 100 years.
0: కానీ ఈ 100 years కూడాను భిన్నంగా భావిస్తున్నారు, కానీ ఏకంగా భావించుకోవట్లేదు.
1: All this period of 100 years of lifetime is spent in duality.
0: కనుక ఈ డ్యువాలిటీని మనం తీసుకురాలి.
1: Therefore we should brush aside this duality.
0: అప్పుడే మీరు ఏకత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
1: Then you will experience non-duality.
0: ఈ నాన్ డ్యుయాలిటీ మీరు ఎప్పుడు సంపాదించుకున్నారో అప్పుడే మీరు నిజమైనటువంటి మానవుడు.
1: The one you experience this non-dualism, non-dualistic state, you are a true man.
0: డ్యుయాలిజం ఉన్నంత వరకు కూడా మీరు ఒక అనిమలే.
1: So long this duality is there, you are just a human being.
0: అనిమల్.
1: You are just even animal.
0: డ్యువాలిటీని మనం ఎప్పుడు దూరం చేసుకున్నామో అప్పుడే మనం హ్యూమానిటీ.
1: ద మూమెంట్ యూ రైజ్ అబౌ దిస్ డ్యువాలిటీ, యూ బిలాంగ్ టు హ్యూమానిటీ.
0: ఈ హ్యూమానిటీని మీరు సంపాదించుకోండి.
1: బి వర్ది ఆఫ్ దిస్ హ్యూమానిటీ.
0: ఆ హ్యూమానిటీ కూడాను మీ ఎందే ఉంటున్నది.
1: దట్ హ్యూమన్నెస్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: కనుక మీరు యూనిటీని సంపాదించుకొని
1: విత్ దిస్ యూనిటీ,
0: అప్పుడు మీరు భిన్నత్వం అనేటువంటి దూరం చేసుకుని
1: being away from this plurality,
0: ఏకత్వంలోని మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: Enjoy the bliss in unity or oneness.
0: Unity is divinity.
1: This unity is the real divinity.
0: ఆ డివినిటీ ఎక్కడుంది?
1: From that divinity,
0: మీ అందే ఉంటున్నది.
1: Is in you.
0: కానీ ఆ డ్యువాలిటీని చూసినంత వరకు కూడాను యూనిటీ మీకు కనిపించదు.
1: So long you are dual minded, you can never visualize unity.
0: ఏకత్వాన్ని మీరు భావించి
1: consider this non-duality.
0: ఏకత్వాన్ని మీరు అభివృద్ధి పరిచి
1: develop this unity.
0: ప్రపంచమంతా ఏకత్వాన్ని సాధించండి.
1: Achieve this oneness unity all over this world.
0: ఏకత్వం అనేటువంటిదే
1: this unity.
0: నిజమైన ప్యూరిటీ
1: is the true purity.
0: ఆ ప్యూరిటీనే నిజమైన లవ్.
1: And this purity is the true love.
0: ఆ లవ్ అనేటువంటిదిని ఒకదాని మీరు పెట్టుకుంటే అన్ని మీరు అర్థమవుతుంది.
1: Then once you have this, the center, the being, love, you will understand all the rest.
0: కాని ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ఏదైనా ఇంకొక సమయం వచ్చినప్పుడు మీకు అన్ని బోధిస్తాను.
1: At an appropriate time, Bhagavan will explain all the details.
0: కేవలము లోక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టుకుని నాకు డివినిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: With all the worldly attachment, how do you expect to attain divinity?
0: కనుక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది దూరం చేసుకుని
1: therefore give up this attachment,
0: యూనిటీని మీరు తయారు చేసుకోండి.
1: అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దిస్ యూనిటీ.
2: యూ వర్ లిసనింగ్ టు అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 3rd September 2005 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది ఇనాగురేషన్ of the International Sai Medical Conference at Prashant.

0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: యావత్ ప్రపంచము ప్రశాంతి నిలయంలో కూడి ఇట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నదనగా వారు విదేశీయులని ప్రశాంతి నిలయం స్వదేశీయమని భావిస్తున్నారు.
1: At this moment, the whole world is rejoicing here in this sanctum sanctorum, Prashanti Nilayam. We consider some natives and some foreigners.
0: ఎవరు స్వదేశీయులు ఎవరు విదేశీయులు అనేటువంటి యొక్క భేదభావములు మనం విచారించినప్పుడు ఎక్కడ సత్యధర్మములు వికసిస్తూ ఉంటాదో ప్రకటిస్తూ ఉంటాదో వారే భారతీయుడు.
1: Who are the natives of this country? Who are the foreigners for that matter? The place wherever the truth and righteousness are adhered to.
0: కేవలం భారతదేశంలో పుట్టినంత మాత్రమున అందరూ భారతీయులు కారు.
1: You cannot call yourselves Bharatiyas having been born here.
0: భారతీయుల యొక్క సంస్కృతి సత్యం వద ధర్మం చర. ఈ రెండింటి యొక్క సూత్రములను ఎవరు అనుసరిస్తారో వారే భారతీయుడు.
1: The culture of Bharat stresses that one should speak truth and follow dharma. Whomsoever that adheres to these twin principles are Bharatiyas.
0: ప్రపంచమంతయును ఒక పెద్ద భవనము.
1: The whole world is a big mansion.
0: ఈ భవనములో అనేక విధములైనటువంటి రూములు కలిసి ఉంటాయి, గదులు.
1: There's so many rooms inside.
0: కాబట్టి ఒక్కొక్క దేశం కూడాను ఒక్కొక్క గది వంటిది.
1: Each country is equal to a room.
0: కనుక యావత్ ప్రపంచమంతా కూడాను ఒక్క గృహమే.
1: Therefore, the whole world is just one home.
0: సర్వాంగములకు దేహము ఆధారమైనప్పుడు ఈ దేహములో ఒక హృదయం అనేటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Just as the body has got various limbs that act according to the direction of the heart, there is a center which we have got to know.
0: సర్వాంగములకు ఈ హృదయమే అన్నింటినీ సప్లై చేస్తూ ఉంటుండాలి.
1: To various limbs of the body, it is the heart that supplies blood.
0: కనుక అన్ని దేశములకు కూడాను సత్యధర్మములనేటువంటి యొక్క ఈ ప్రాణతత్వమే అందరి యందు కూడాను విలీనమై ఉంటుండాలి.
1: Therefore, it is the truth and dharma righteousness that percolate, that flow throughout the world.
0: భగవంతుడు సృష్టికర్త అని భావిస్తుంటారు, విశ్వసిస్తుంటారు.
1: We consider and we have full faith in the statement that God is the creator.
0: భగవంతుడు జీవులను సృష్టించాడు.
1: God has created beings.
0: కాని జీవులు దేవుణ్ణి సృష్టిస్తున్నారు.
1: But these beings have created in turn God himself.
0: కాబట్టి జీవులు కూడాను సృష్టికర్తలే.
1: Therefore the beings also are creators.
0: భగవంతుణ్ణి భగవంతుడు సృష్టించుకోడు, భగవంతుణ్ణి భక్తుడే సృష్టిస్తున్నారు.
1: God is not the creation of his own making. It is the one of the devotee.
0: పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తన భక్తి ప్రపత్తి చేతనే ఒక స్తంభమునందు నారసింహుని సృష్టింపజేశాడు.
1: ప్రహ్లాద could see the manifestation of the divinity within the pillar because of his sincerity, steadfastness and devotion.
0: బాలుడైనటువంటి ధ్రువుడు నారాయణుని అరణ్యము లోపల సృష్టింపజేశాడు.
1: It was the tiny tot Dhruva who could have the manifestation of Narayana there in the thick forest.
0: కనుక సృష్టికర్త ఎవరనగ ప్రతి జీవుడు కూడాను సృష్టికర్తనే.
1: Then who is the creator? Every living creature, being.
0: ప్రతి జీవుడు కూడాను దేవుడే.
1: Every individual is God himself.
0: కానీ దేహాత్మ భావమును పెంచుకోవటం చేతనే తాను ఒక పామరుడైన మానవుని వలె భావిస్తున్నాడు.
1: Because of the body attachment, he considers himself innocent and ignorant.
0: సృష్టికి సృష్టికర్తకు ఉన్నటువంటి భేదము ఉపాధి మాత్రమే.
1: The difference between creation and the creator is only in the vesture.
0: ఉపాధిని విస్మరిస్తే ఉన్నది ఒక్కటే, అది ఏ ఆత్మతత్వము.
1: When once we forget this body or the vesture, this principle of the spirit stays on.
0: ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పండుగలను భావించుకుంటూ దాన్ని పర్వదినముగా అనుభవిస్తూ వస్తున్నారు.
1: Each country may observe the festival occasions and follow the tradition.
0: ఇది కొత్త సంవత్సరమని భావిస్తున్నారు చైనీయులు.
1: Chinese consider this day the new year.
0: అయితే భారతదేశమునకును ఈ చైనా దేశమునకును ఏమాత్రము భేదము లేదు.
1: However, there is no difference between Bharat and China.
0: ఈ చైనా దేశం వారు కూడాను ఒక నెల దక్షిణాయనమని, ఒక నెల ఉత్తరాయణమని భావిస్తూ ఉంటారు.
1: చైనీస్ ఆల్సో కన్సిడర్ ద టూ పీరియడ్స్ వెన్ సన్ ట్రావెల్స్ నార్త్వర్డ్ అండ్ సౌత్వర్డ్.
0: భారతీయులు చాంద్రమాసము సూర్యమాసం అని విశ్వసిస్తుంటారు.
1: భారతీయస్ ఆల్సో హావ్ గాట్ దిస్ లూనర్ అండ్ సోలార్ సిస్టమ్స్.
0: ఇదే సంబంధమైనటువంటి విషయాన్ని ఈనాడు చైనా దేశంలో అనుభవిస్తున్నారు.
1: ద సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ దేర్.
0: భారతదేశంలో కొన్ని ప్రాంతముల వారికి ఉత్తరాయణం వచ్చినప్పుడు తదుపరి దీనిని ఒక విధమైనటువంటి నూతన సంవత్సరంగా విశ్వసిస్తుంటారు.
1: ఇన్ భారత్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా వెన్ సన్ ట్రావెల్స్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ దే కన్సిడర్ ఇట్ ఎ ఫెస్టివల్ పీరియడ్ ఆస్పిషియస్.
0: ఇది చాంద్రమాసము అంటారు.
1: దట్ దే కన్సిడర్ లూనార్ పీరియడ్ చాంద్రమాసం.
0: మరికొంత ప్రాంతం వాళ్ళు సూర్యమాసం అంటారు.
1: వైల్ అదర్స్ కన్సిడర్ సోలార్ సూర్యమాస.
0: దీనిని చైనా దేశం లోపల కూడాను మూన్ డే అనగా మానసిక సత్వమైనటువంటి యొక్క చాంద్రమాసమునకును ఒక సూర్యమాసమునకును ఎట్టి భేదము లేదని వారు భావిస్తుంటారు.
1: ది సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ ఓవర్ దేర్ ద లూనార్ అండ్ ద సోలార్ సిస్టమ్స్.
0: మూన్ న్యూ ఇయర్, సన్ న్యూ ఇయర్ అని చెప్తుంటారు.
1: దే ఆల్సో హ్యావ్ దీస్ టూ, న్యూ ఇయర్ అకార్డింగ్ టు వన్ సిస్టమ్, న్యూ ఇయర్ అకార్డింగ్ టు అనదర్.
0: ఇవి రెండు కూడా బయట ప్రపంచంలో మనం ప్రదర్శించేటువంటివి కాదు.
1: The lunar and the solar are not present outside.
0: Chandrama manaso jataha chacho suryo ajayata.
1: Moon is the presiding deity of the mind.
0: Kanukane ee manasuku chandrunaku chala sannih sambandham untundadi.
1: Thus there is intimate relationship between the mind and the moon.
0: Manavuni yokka gnana chachukunu suryunukunu sannih sambandham untundadi.
1: There is an intimate association between sun and the eye of wisdom of man.
0: ఈ విధంగా లోతునకు దిగి విచారిస్తూ పోతే దేశములు కాని, భావములు కాని, పండుగలు కాని ప్రత్యేకంగా ఉండేటువంటివి కాదు.
1: Like this when we go into the depth and inquire, we don't find any differences between
0: festivals. అన్నింటికీ మానవుని హృదయమే మూల స్థానము.
1: In fact, the heart is the center for every festival.
0: కనుక మానవుని హృదయము లోపల సరి అయినటువంటి ఏకత్వం అనేటువంటిది ఆరంభమైనప్పుడు సర్వము కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఏక స్వరూపాన్ని ధరిస్తుంది.
1: లైక్ వైజ్ వెన్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ డెవలప్స్ విత్ ఇన్ ది హార్ట్, హి విల్ సడన్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆల్ అరౌండ్.
0: సర్వరూపధరం శాంతం, సర్వనామధరం శివం, సచ్చిదానంద రూపం అద్వైతం, సత్యం శివం సుందరం. ఈ సత్యం శివం సుందరం మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క మానవత్వం.
1: హ్యూమన్ క్వాలిటీ is the trinity of truth, goodness and beauty.
0: దీన్ని ప్రాచీన కాలం నందు కూడాను ప్లేటో కూడాను దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై ప్లేటో.
0: అనగా వాడు సృష్టి యొక్క తత్వము లోపల మూడింటి యొక్క ఏకత్వాన్ని కూడాను చక్కగా విశదీకరింపుతూ వచ్చారు.
1: దే కుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇన్ ద డివినిటీ క్లియర్లీ.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అని చెప్తూ వచ్చాడు ఈ ప్లేటో.
1: ప్లేటో డిక్లేర్డ్ దీస్ త్రీ, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనిని సత్యం, శివం, సుందరం అన్నారు భారతీయుడు.
1: భారతీయస్ కాల్ దీస్ త్రీ సత్యం, శివం, సుందరం.
0: పదముల వ్యత్యాసమైనప్పటికీ అందులో ఉన్నటువంటి అంతర్భావము అన్ని మతములు ఎందుకు ఏకత్వంగానే ఉంటుంది.
1: దో దేర్ ఇస్ ఎన్ అపారెంట్ డిఫరెన్స్ సో లాంగ్ యాజ్ సో ఫార్ యాజ్ లాంగ్వేజ్ ఇస్ కన్సర్న్డ్ ద మీనింగ్ బీయింగ్ ద సేమ్.
0: ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని భారతీయులు ఏ విధంగా తెలుపుతున్నారో దీనినే పాశ్చాత్యులైనటువంటి క్రిస్టియన్స్ కూడాను మూడు రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: జస్ట్ యాజ్ వీ హావ్ గాట్ ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం, ద సేమ్ థింగ్ యూ ఎక్స్ప్లెయిన్ బై వెస్టర్న్ థాట్.
0: మొట్టమొదట ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు.
1: The first statement is, I am the messenger of God.
0: Rendavadi, I am the son of God annaru.
1: The second statement, I am the son of God.
0: I and my father are one annaru.
1: The third statement, I and my father are one.
0: Deenine Holy Ghost annaru Christians.
1: Christians call it as the Holy Ghost.
0: Ee indulopala dvaitamu, advaitamu, visishtadvaitamu moodintu tarvata vacheetvante de turiyavastha annaru.
1: Therefore, this ultimate transcends all the three levels of consciousness, dualism, qualified non-dualism and non-dualism.
0: I am in the light, I am in the light annaru.
1: Muslims also said, I am in the light.
0: Tadupari, the light is in me annaru.
1: Later they said, the light is in me.
0: Moodavadi, I am the light annaru.
1: The third declaration, I am the light.
0: Ide advaitamu annaru.
1: This is non-dualism.
0: Kabatti ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము మూడింటి యొక్క ఏకస్థానమే మానవుని యొక్క హృదయము.
1: Therefore, human heart is the center of these three levels of
0: ద్వైతము. మూడింటి తరువాత వచ్చేటువంటిదే తురియావస్థ అన్నారు.
1: Therefore, this ultimate transcends all the three levels of consciousness, dualism, qualified non

0: కనుక పాత్రలు అనేకంగా ఉండవచ్చును. అన్ని పాత్రల యందును కూడా ప్రతిబింబించేటువంటి ఒక బింబము ఒక్కటే.
1: ఇట్ ఇస్ ద సేమ్ రిఫ్లెక్షన్ వీ ఫైండ్ ఇన్ ఆల్ ఆఫ్ ద కంటైనర్స్.
0: అయితే ఇక్కడ భేదములు మానవత్వంలో ఉన్నటువంటి భిన్నత్వం చేతనే భేదములుగా గోచరిస్తూ ఉన్నాయి.
1: ద డిఫరెన్స్ ఇస్ డ్యూ టు ద డైవర్సిటీ ఇన్ హ్యుమానిటీ.
0: కనుక వేదాంతము దీనిని అనేక రకములుగా బోధిస్తూ వచ్చింది.
1: ద స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ వెరీ క్లియర్లీ ఇన్ ఎ వెరీడ్ మ్యానర్.
0: ఓ మానవుడా, నీవు అదే కాని అది నీవు కాదు అని.
1: He said, "Oh man, you are that and that, you are not that."
0: నీవు అదే కాని అది నీవు కాదు.
1: You are that, but that's not you.
0: ఇందులో ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference here?
0: ఒక నీటి తొట్టి ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్ టబ్.
0: ఆ నీటి తొట్టి దగ్గరికి నీవు వెళ్లి నీ ప్రతిబింబాన్ని ఆ నీటిలో చూస్తావు.
1: యు గో నియర్ ద వాటర్ టబ్ అండ్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: అది నేనేను అంటావు.
1: యు సే దట్ ఐఎమ్ దట్ రిఫ్లెక్షన్.
0: అయితే ఆ ప్రతిబింబాన్ని పట్టుకుని కొట్టితే నీకు దెబ్బలు తగలవు.
1: నౌ ఇఫ్ యు బీట్ యువర్ రిఫ్లెక్షన్ యు ఆర్ నాట్ హిట్.
0: నీవు అదే కాని ఆ దెబ్బను నీకు తగలటం లేదే, కాబట్టి నీవు అదే కాదు.
1: You say you are the reflection, but you are not harmed, you are not hit, even if the reflection is beaten, therefore you are not the reflection.
0: Aithe daalini neevu tittitiva neeku koopam vastundadi.
1: However, if your reflection is scolded, reprimanded,
0: kottinappudu neeku debbalu tagalavu, kaani tittinappudu maatramu rendinti oka ekatvam ayipothundadi.
1: You are not hurt when the shadow or reflection is beaten, but when it is scolded you are affected.
0: Adhe vidhamgane dehamlo anetvantidi oka paathrala vantivi.
1: Likewise, body is a vessel.
0: Upadhi idi kevalam oka negative.
1: Vestya, body is a negative.
0: Kanukane deho devalaya prapto jeevo deva sanatana ani.
1: Body is the temple of God. God the indweller is eternal.
0: Idi kevalam oka vidhamaitundi mandiram vantidi maatrame.
1: Body is a temple.
0: Deham aneetundi oka instrument.
1: Body is a sort of instrument.
0: Mind aneetundi oka panimutte.
1: Mind is an instrument.
0: Indriyamulu aneetundi oka panimutle.
1: Senses are instruments.
0: Manasu kudanu oka panimutte.
1: So also the mind.
0: Ivanni kudanu panimutle.
1: They are all instruments.
0: Deenini neevu vinyoginchukuneetundi vidhanamlo deeni oka ekatvam anu gurtinchali.
1: You should know the principle of unity as you make use of these instruments.
0: Idi nenu antunnava lek idi na deham antunnava?
1: Do you identify the body or you claim that the body belongs to you?
0: Idi na deham anukuntunnavu.
1: You say this is my body.
0: Kaani deham ene nenu cheptam ledhu.
1: But you don't say that I am the body.
0: Na deham anukunnappudu neevu pratyekanga untunnavu.
1: When you say this is my body, you are separate from the body.
0: Idi na handkerchief.
1: This is my handkerchief.
0: Idi separate, nenu separate.
1: I am separate from the kerchief.
0: అదే రీతిగా ఇది నా దేహం అనుకున్నప్పుడు నా దేహం వేరు, నేను వేరు.
1: లైక్ వైజ్ వెన్ ఐ సే దిస్ మై బాడీ ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ.
0: వేదాంతంలో సూక్ష్మరూపకంగా బోధించినటువంటి హూ ఆర్ యూ, దిస్ ఇస్ మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, బట్ హూ ఆర్ మై, ఇది వేసుకుంటే అక్కడ నీవు ప్రత్యేకంగా గోచరిస్తున్నావు.
1: ద స్పిరిచువాలిటీ పుట్స్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ? యూ సే ఐఎమ్ ద బాడీ, దిస్ ఇస్ మై బాడీ, దిస్ మై మైండ్, దిస్ ఆర్ మై సెన్సెస్, దెన్ హూ ఆర్ యూ? యూఆర్ సెపరేట్ ఫ్రమ్ దెమ్.
0: కనుకనే ఈ మై అనేటువంటిది మాయా.
1: Therefore this mind is maya or illusion.
0: ఈ మాయా అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
1: Where from you get this illusion?
0: లేని దానిని ఉన్నట్టుగా భావించడమే మాయా.
1: You consider the non-existent as the one that
0: మాయా. భగవంతుని యొక్క ఉపాధి.
1: This illusion is the vesture of God.
0: కనుకనే భగవంతుని మాయోపాధి అని పేరు పెడుతూ.
1: Therefore God himself has put on the vesture of illusion.
0: కనుక ప్రాంతమును పురస్కరించుకొని వారి వారి అభ్యాసములను పురస్కరించుకొని ప్రాచీన కాలం నుండి కూడాను వేరు వేరు దేశములు, వేరు వేరు భాషలు, వేరు వేరు సాంప్రదాయములని విశ్వసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ రీజనల్ కన్సిడరేషన్స్ అండ్ ద హ్యాబిట్స్ దట్ వీ హ్యావ్, ద వరల్డ్ ఇస్ డివైడెడ్ టు సో మెనీ కంట్రీస్ స్పీకింగ్ సో మెనీ లాంగ్వేజెస్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: భగవాన్ సేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్.
0: అది ఏ? ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు ఈ లోకంలో లేడు.
1: There is none in this world without love.
0: కాని ఆ ప్రేమను అనేక మార్గంలో వినియోగించవచ్చును.
1: However, you can make use of this love in different ways.
0: కాని ప్రేమ ఒక్కటే.
1: Love is one.
0: పిచ్చాస్పత్రి లోపల అనేక రకములైనటువంటి పిచ్చివారు ఉంటారు.
1: In mental hospital you have many madcaps.
0: అదే విధంగా ఈ జగత్ అనేటువంటి ఒక పిచ్చి ఆసుపత్రి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మెంటల్ హాస్పిటల్.
0: కొందరు ధనం పైన పిచ్చి పట్టి ధనము ధనము ధనం అని విచారిస్తుంటారు.
1: సమ్ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ మనీ.
0: కొంతమంది ఆరోగ్యం పైన పట్టి నా ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం అనేటువంటి పిచ్చితో వారు పరితపిస్తుంటారు.

0: are mad after the health, very much bothered.
1: మరి కొందరు పదవి యొక్క పిచ్చి బట్టి పదవి పదవి పదవిని పదవి కోసమే ప్రాకులాడుతుంటారు.
0: Some struggle hard because of the madness for position authority.
1: ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైనటువంటి దానిని వాంఛించి దానిని పురస్కరించుకుని చింతిస్తూ ఉంటారు.
0: Likewise, each person has got his own desire and is mad after the desire.
1: ఇందులో మరి కొంతమంది దేవుడు దేవుడు అని దేవుని యొక్క పిచ్చి పట్టింటారు.
0: Among them some are mad after God.
1: కానీ ఈ అన్ని పిచ్చిల లోపల కూడాను ఈ దేవుడు అనేటువంటి పిచ్చి చాలా ఉత్తమ పిచ్చి.
0: Of all the kinds of madness in this world, this madness for God
1: మానవుడు 12 విధములైనటువంటి చింతలతో మునిగి ఉంటున్నాడు.
0: Man has drowned himself in 12 types of worries and anxieties.
1: పుట్టుట ఒక చింత.
0: Birth is a worry.
1: భూమి నుండుట చింత.
0: లైఫ్ ఆన్ ఎర్త్ ఇస్ వన్ వరీ.
1: సంసారం ఒక చింత. సావు చింత.
0: ఫ్యామిలీ లైఫ్ ఇస్ వరీ అండ్ డెత్ ఇస్ వరీ.
1: బాల్యమంతయు చింత.
0: ది ఎంటైర్ పీరియడ్ ఆఫ్ చైల్డ్
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్ ఇస్ వరీ.
1: జీవించుట ఒక చింత. చెడుపు చింత.
0: లైఫ్ ఇన్ జనరల్ అండ్ ఫెయిల్యూర్ దేర్ వరీస్.
1: కర్మలన్నీయు చింత.
0: All actions are
1: kashtamu oka chinta.
0: Difficulties give you worry.
1: Santasam oka chinta.
0: Even happiness.
1: Vinta chinta.
0: The mystery.
1: Sarva chintala baapedi sarvesa chinta konudi ikanaina prajalara korke meera.
0: O people, seek the blessing and mercy of God who will make you free from all sorts of worries.
1: Ee yokka సర్వేశ చింత చేత సర్వ చింతలు కూడా నిర్మూలమైపోతాయి.
0: ఇఫ్ యూ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ వరీ ఫర్ గాడ్,
1: దీనిని దేనిని మనం తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వారం అవుతాము.
0: దాట్ ఇఫ్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి నోన్.
1: దేనిని మనం చూస్తే సర్వమును చూచిన వారం అవుతాము.
0: దాట్ ఇఫ్ సీన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి,
1: దేనిని పట్టితే సర్వమును పట్టిన వారం అవుతాము. దానిని మనం పట్టాలి.
0: ఇఫ్ యూ అక్వైర్ దాట్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి అక్వైర్డ్ ఈజీలీ.
1: తలుపు తట్టితే తలుపులు తెరవబడుతుంది.
0: If you knock the door, it will be opened.
1: Piriste palukutadu.
0: If you call, he responds.
1: Adigite istadu.
0: If you ask, thou shalt be given.
1: Ee moonu kudanu upanishattu yokka satyame.
0: These three are the declarations of
1: Upanishad. Aithe prati manavudu kudanu talupulu tadutunnadu adugutunnadu.
0: However, every man knocks the door and asks.
1: Kaani denini adugutunnadu?
0: What is that he asks for?
1: Denini talupu kottunnadu?
0: What is that he knocks?
1: Kaani కొట్టవలసిన తలుపులు కొట్టడం లేదు.
0: బట్ ఈస్ నాట్ నాకింగ్ ఎట్ ద రైట్ డోర్.
1: మోక్ష ద్వారాన్ని మనం తెరవని కట్టాలి.
0: యూ షుడ్ నాక్ ద డోర్ సో దట్ ది గేట్స్ ఆఫ్
1: కానీ మానవుడు నరక ద్వారాన్ని తడుతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ నాకింగ్ ద డోర్ ఆఫ్ హెల్.
1: ఆత్మానందాన్ని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు లోకానందమునకై పరితపిస్తున్నాడు.
0: మ్యాన్ హూ షుడ్ వర్క్ హార్డ్ ఫార్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఈస్ వర్కింగ్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది వరల్డ్.
1: నీ సన్నిధి నా పెన్నిధి అని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు సన్నిధికి దూరంగా వెళ్లిపోతున్నాడు.
0: మ్యాన్ హూ షుడ్ ప్రే ఫర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ ది డివైన్ వాంట్స్ టు బి నియర్ ద వరల్డ్.
1: దైవాన్ని అడగాలి.
0: యూ షుడ్ ఆస్క్ గాడ్.
1: జన్మాన్ని తరింపజేసుకోవాలి.
0: అండ్ యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్.
1: మోక్ష ద్వారంలో ప్రవేశించాలి.
0: అండ్ యూ షుడ్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్ లిబరేషన్.
1: కానీ ఈనాడు అడగటము దైవాన్ని అడగటం లేదు.
0: టుడే వి ఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్.
1: దయ్యాలను అడుగుతున్నారు.
0: వి ఆర్ ఆస్కింగ్ దయ్యా ద డెమన్.
1: ఇలాంటి మానవత్వం లోపల ఇంక దివ్యత్వం ఏ రీతిగా వారు దర్శించగలరు?
0: ఇన్ సచ్ ఎ హ్యూమన్ లైఫ్ హౌ కెన్ యూ విజువలైజ్ ద డివినిటీ?
1: ఎక్కడనూ నీ పోయి దర్శించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ఏది నీది అనేటువంటిది విచారించాలి.
0: యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ బిలాంగ్స్ టు యూ.
1: చెప్పినది నీది కాదు.
0: వాట్ యూ సే ఈస్ నాట్ యువర్స్ యాక్చువల్లీ.
1: వ్రాసినది నీది కాదు.
0: వాట్ దట్ రిటన్ ఈస్ నాట్ యువర్ ఓన్.
1: చేసినదే నీది.
0: వాట్ యు డూ బిలాంగ్స్ టు యూ.
1: కనుక ఈనాడు చేయకుండా చెప్తున్నాము.
0: టుడే యూ డోంట్ డూ బట్ యు సే.
1: అనుభవించకుండా రాస్తున్నాము.
0: వితౌట్ ఎక్స్పీరియన్స్ యు రైట్.
1: కనుకనే ఆనందానికి అతి దూరం అయిపోతున్నాము.
0: సో యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద బ్లెస్.
1: కనుకనే చెప్పేదానికంటే చేసి చూపించడం చాలా అవసరం.
0: సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ బెటర్ యు డూ యాక్ట్ అండ్ ప్రాక్టీస్.
1: చెప్పడం చాలా సులభము.
0: ఇట్స్ సో ఈజీ టు సే.
1: చేయటం చాలా కష్టం.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్ట్.
1: చెప్పినటువంటిది చేసినప్పుడే నిజమైనటువంటి ఒక సాధన ఏర్పడుతుంది.
0: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైజ్ ఇన్ అబ్జర్వింగ్ వాట్ యు సే.
1: చెప్పుట సులభం,
0: ఇట్ ఇస్ ఈజీ టు డిక్లేర్.
1: చేయుట కష్టం,
0: వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్.
1: దాతకైన వాణి తాతకైన,
0: ఈవెన్ టు బ్రహ్మ ఆర్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్.
1: కనుక మనము చెప్పినటువంటి చెయ్యాలి.
0: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు
1: అప్పుడే నీ మానవత్వం అనేటువంటి నిరూపించిన వాడు అవుతావు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ డెమోన్స్ట్రేట్ ది హ్యూమన్ క్వాలిటీ. కనుక ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్.
1: దీనినే ప్రాచీనులు త్రిపుటము ఏకత్వము అన్నారు.
0: దిస్ ఏన్షియన్స్ కాల్ ఇట్ యూనిటీ.
1: త్రికరణ శుద్ధి అన్నారు.
0: దిస్ వాట్ యు కాల్ ప్యూరిటీ.
1: హృదయం శుద్ధిగా ఉండాలి.
0: ద హార్ట్ షుడ్ బి ప్యూర్.
1: మాట పరిశుద్ధిగా ఉండాలి.
0: ద వర్డ్ షుడ్ బి ప్యూర్.
1: క్రియలు రెండింటికి సంబంధించినవిగా ఉండాలి.
0: యాక్షన్ షుడ్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ వాట్ యు సే.
1: కానీ తలచటం వేరు, చెప్పడం వేరు, చేయటం మరొకటి అయిపోతుంది.
0: యు థింక్ వన్ వే, యు సే అనదర్ వే, అండ్ యువర్ యాక్షన్ ఇస్.
1: కనుక ఈనాటి మానవుని దురాత్ముడు అని పేరు పెట్టింది వేదాంతం.
0: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఇస్ టోటలీ వికెడ్.
1: మనస్సు యొక్క ఏకత్వము, మాట యొక్క ఏకత్వము, చేతల యొక్క ఏకత్వము మహాత్మము అన్నారు.
0: ఇట్స్ ఓన్లీ ద నోబుల్ సోల్ హూ విల్ హ్యావ్ హార్మనీ, ఇంటెగ్రిటీ బిట్వీన్ వాట్ ఇస్ సెడ్ అండ్ డన్.
1: వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం అన్నారు.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూజ్ యాక్షన్ ఇస్ అట్ వేరియన్స్ విత్ వాట్ హీ సేస్.
1: ఈనాడు మనం త్రికోణ స్థితిని ఏకపరచుకోవాలి.
0: టుడే వీ షుడ్
1: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ యూనిటీ.
1: భిన్నత్వాన్ని దూరం చేయాలి.
0: వీ షుడ్ బి ఆఫ్ ఫ్రమ్ డైవర్సిటీ.
1: అప్పుడే నీ యందు దైవత్వం ప్రకాశిస్తుంది.
0: దెన్ ఆల్ ది డివినిటీ లేటెంట్ విదిన్ యు విల్ బ్లాసమ్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈజ్ ఇన్ డ్వెలర్ ఇన్ యూ.
1: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగియుండు.
0: Sin is not present in a foreign country, it is attached to your own.
1: పాపం గాని పుణ్యం గాని మరొక ప్రదేశంలో లేదు. ఎట్టి చర్యలో అట్టి ఫలితము.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: ఎట్టి మంటను అట్టి పొగ.
0: యాజ్ ఇస్ ది ఫ్లేమ్ సో ఇస్ ది స్మోక్.
1: ఎట్టి పొగను అట్టి మేఘము. ఎట్టి మేఘము అట్టి వర్షము.
0: యాజ్ ఇస్ ది క్లౌడ్ సో ఇస్ ది రెయిన్.
1: ఎట్టి వర్షము అట్టి పంట.
0: యాజ్ ఇస్ ది రెయిన్ సో ఇస్ ది
1: ఎట్టి పంటను అట్టి తిండి.
0: యాజ్ ఇస్ ది ఫీల్ యు ఫైండ్ ఫుడ్.
1: ఎట్టి తిండియో అట్టి మనసు.
0: అండ్ యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది మైండ్.
1: కనుకనే మొట్టమొదట మనం చేసే కర్మలను పురస్కరించుకుని మన యొక్క పవిత్రమైనటువంటిది అపవిత్రమైనది నిర్ణయించుకోవచ్చు.
0: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ సేక్రెడ్, దట్ విచ్ ఇస్ అన్సేక్రెడ్ డిపెండ్ అపాన్ అవర్ యాక్టివిటీ, యాక్షన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ టు టేక్ టు గుడ్ యాక్టివిటీ.
1: ఏది పవిత్రమైనటువంటిది,
0: వాట్ ఇస్ దట్ సేక్రెడ్,
1: ఏది అపవిత్రమైనటువంటిది,
0: వాట్ ఇస్ దట్ ఇస్ అన్సేక్రెడ్.
1: విచారణ చేస్తే అదే వ్యాసుడు చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
0: వ్యాస డిఫైన్ క్లియర్లీ వాట్ ఈస్ ఎ మెరిట్. To render help to others is a merit. To harm others is a sin.
1: Parapeedanam.
0: Harming others.
1: ఇదే పాపము అన్నారు.
0: దిస్ ఈస్ ద సేమ్.
1: అనగా దీనిని పరులను పీడించేటువంటిది పాపం అన్నారు.
0: ఓన్లీ హార్మింగ్ అదర్స్ ఇస్ ద సేమ్.
1: కాదు కాదు. పరము, పరం అనగా ఆత్మతత్వము.
0: పర మీన్స్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
0: టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ది స్పిరిట్ యాజ్ అ డైవర్స్.
1: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే.
0: The same spirit is present everywhere.
1: దీనిని భిన్నంగా నీ యందు నా యందు వేరువేరుగా ఉన్నదని భావించడమే పాపం అన్నారు.
0: To find it as a sort of diversity or multiplicity.
1: ఎవరినో హింసించడము, ఎవరినో తిట్టడము, ఎవరినో ఇవి కాదు పాపము.
0: So accusing others, criticizing others is not a sin.
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
0: To consider the principle of unity as a diversity is a sin.
1: పరోపకార పుణ్యాయ అన్నాడు.
0: To help others is a merit.
1: పరమనగా తిరిగి ఆత్మనే.
0: This param is spirit again.
1: ఉప, ఆత్మకు సమీపించడమే పుణ్యము అన్నారు.
0: ఉప means proximity to this spirit.
1: సమీపము
0: meaning closeness.
1: ఆత్మకు సమీపంగా పోవటమే పుణ్యము.
0: When you are very close to the spirit,
1: ఆత్మను భిన్నంగా అని భావించడమే పాపము.
0: Consider yourself separate from this atma is the sin.
1: కనుక వేదాంతం ఇంత సులభంగా కూడాను చక్కని రహస్యాన్ని విపులీకరించేస్తుంది.
0: Therefore spirituality explains the secrets in such a simple way.
1: కనుక దేశములు భిన్నము కాదు.
0: Countries are not different.
1: భాషలు వేరు కాదు.
0: Languages are not different.
1: కానీ అన్నింటి యొక్క అంతరార్థం ఒక్కటే.
0: బట్ ది ఇన్నర్ కంటెంట్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్.
1: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
0: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ టంబ్లర్.
1: తెలుగు వారంతా దీన్ని నీరు అంటున్నారు.
0: తెలుగు పీపుల్ కాల్ ఇట్ ఇస్ నీరు.
1: ఇంగ్లీష్ వారంతా వాటర్ అంటున్నారు.
0: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
1: హిందీ వాళ్ళంతా పాని అంటున్నారు.
0: హిందీ పీపుల్ కాల్ ఇట్ పాని.
1: తమిళ వాళ్ళంతా తన్ని అంటున్నారు.
0: తమిళియన్స్ తన్ని.
1: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
0: దోస్ ఆర్ సంస్కృత.
1: కానీ మీరు ఎన్ని పదాలు చెప్పినా ఈ నీటిని ఎవరు మార్చలేదు కదా.
0: యు మే గివ్ ఇట్ ఎనీ నేమ్ యాజ్ యు లైక్ ఇట్ బట్ వాటర్ ఇస్ సేమ్.
1: నీరు ఒక్కటే.
0: Water is one and the same.
1: ఈ పదములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: Words, language.
1: ఈ పదములను మనం భ్రమించి
0: we're carried away by the language.
1: ఇవి వేరో భిన్న భిన్నంగా ఉన్నదని భావించుకోవటమే ఇది ఒక పెద్ద పాపం.
0: If you consider this multiplicity, diversity, well, that is the worst.
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా తీసుకోకూడదు.
0: నెవర్ టేక్ దిస్ యూనిటీ యాజ్ డైవర్సిటీ.
1: ఈనాడు ప్రపంచం లోపల,
0: టుడే ఇన్ ద వరల్డ్,
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించేటువంటి మేధావులు దినదిన అభివృద్ధి పొందిపోతున్నారు.
0: ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైస్ డే బై డే ద కన్సిడర్ డైవర్సిటీ.
1: భిన్నత్వాన్ని ఏకత్వంగా చూసేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
0: దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ విల్ అండర్స్టాండ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
1: ఈనాడు అనేకత్వాన్ని ఏకత్వంగా చూసేటువంటి యొక్క వ్యక్తులు అభివృద్ధి కావాలి.
0: టుడే వీ నీడ్ ఇండివిజువల్స్, పీపుల్ హూ విల్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అప్పుడే మన యొక్క దేశ సమస్యలన్నీ కూడా పరిహారం అవుతాయి.
0: దెన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ కంట్రీ వుడ్ బి సాల్వ్డ్.
1: ఏనాడు మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావిస్తామో అప్పుడే ఈ యొక్క సమాజం లోపల సంఘర్షణలు సమాప్తి అయిపోతాయి.
0: దట్ డే వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ డివినిటీ విత్ ఇన్ యూ, ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్.
1: ఈ భిన్నత్వం చేతనే ఈ క్రోధములు, తాపములు, పాపములు అన్ని జరిగిపోతూ ఉంటున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ బికాజ్ వీఆర్ క్యారీడ్ అవే బై ద డైవర్సిటీ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ ద సిన్.
1: క్రోధమే యమధర్మరాజు.
0: అండ్ దిస్ వెరీ యాంగర్ ఇట్సెల్ఫ్ ఇస్
1: మన కోరికలే దీనికి తగినటువంటి యొక్క నది.
0: అండ్ ద డిజైర్ ఇస్ ద రివర్ దట్ టేక్స్ యూ టు ద గాడ్ ఆఫ్ డెత్.
1: యమధర్మరాజు దగ్గరికి పోయేటప్పుడు ఒక నదిని దాటవలసి వస్తుందట.
0: టు గో టు దట్ దట్ కింగ్ ఆఫ్ డెత్ యూ హ్యావ్ టు క్రాస్ దిస్ రివర్.
1: వైతరిణి నది.
0: The river, this river is Vaitarani, the desire.
1: Krodhame Yamadharmaraju.
0: This anger itself is the king of death.
1: దీనికి ఆత్మతత్వమే సరియైన మోక్ష స్థానము.
0: అండ్ ది స్పిరిట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లిబరేషన్.
1: యమ అనగా ఏమిటి?
0: వాట్స్ ది మీనింగ్ ఆఫ్ యమ?
1: యమ అనగా ఇంద్రియముల నిగ్రహమే యమ.
0: యమ మీన్స్ ది సెన్స్ కంట్రోల్.
1: దీనిని నిగ్రహించుకున్నప్పుడు ఇంతకంటే మనకు స్వర్గం వేరేట్టు లేదు.
0: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ది సెన్స్ కంట్రోల్,
1: నిగ్రహము లేనటువంటి వాడే అనుగ్రహానికి పాత్రుడు కాడు.
0: And without this, you cannot be the recipient of God's grace.
1: నిగ్రహాన్ని సాధించినటువంటి వాడు అనుగ్రహాన్ని కూడా సాధించగలడు.
0: The one who has got this nigraha control deserves anugraha.
1: మానవుడు నిగ్రహ అనుగ్రహాన్ని సాధించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి.
0: Therefore, everyone should mold himself as a personality with these two, the control nigraha and anugraha
1: mercy. కొత్త సంవత్సరాలు ఒక సంవత్సరం వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వెయిట్ వన్ ఫుల్ ఇయర్. ప్రతి
1: సెకండ్ కూడా మనకు కొత్త సెకండే.
0: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ.
1: కనుక ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎన్ని కొత్త సంవత్సరాలు గడుపుకున్నామో, ఎన్ని కొత్త సంవత్సరాలు పండుగలు చేసుకున్నామో, కానీ ఒకదాని ఎందుకు ఏ మార్పు కూడా మనలో కనిపించడం లేదు.
0: వీ అబ్జర్వ్డ్ అండ్ సెలబ్రేటెడ్ మెనీ మెనీ న్యూ ఇయర్స్ ఇన్ ద పాస్ట్, బట్ దేర్ ఇస్ నథింగ్ న్యూ యునీక్.
1: సంవత్సరం జరిగే కొలది దేహం పెరుగుతుండాలి.
0: As years pass by, the we also age.
1: దేహం పెరిగే కొద్ది ఆయువు తరుగుతుండాలి.
0: As we age, life span becomes short.
1: దేహం పెరిగేదాన్ని చూసి మనం ఆనందిస్తున్నామే కానీ తరిగే ఆయువును చూసి మనం విచారం చేయటం లేదు.
0: We are so happy that we age, but at the same time, life time diminishes.
1: చాలా బాగా పెద్ద అయిపోయినాడు, పెద్దవాడైనాడు అని ఆనందిస్తుంటారు తల్లిదండ్రులు.
0: The parents are so happy, now you are grown up.
1: కానీ దేహం పెరిగింది కానీ ఈ ఆయు ప్రమాణం తరిగిపోయింది. దీని విచారం చేసేవాడు చాలా తక్కువ.
0: బట్ దేర్ ఇస్ నో వన్ హూ వుడ్ కన్సిడర్ ద లైఫ్ స్పాన్ దట్ డిమినిష్.
1: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
0: టైమ్ ఇస్ హైలీ సీక్రెట్.
1: కాలాన్ని కాలుడు మింగుతున్నాడు.
0: ఇస్ ఓన్లీ టైమ్ దట్
1: కాలకాల ప్రబన్నానాం కాలాఖ్యం కరిష్యతి. అయితే ఆ కాలాన్ని కూడా మింగేటువంటి వాడు భగవంతుడు.
0: హౌఎవర్ టైమ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనము ఈ కాలాన్ని ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా చూసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఆర్ ఎ మోమెంట్ ఇన్ అవర్ లైఫ్.
1: కాలమును వ్యర్థం చేస్తే మన ఖాయమునే వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
0: ఇఫ్ యూ వేస్ట్ టైమ్, యూ విల్ బి వేస్టింగ్ యువర్ లైఫ్ ఇన్ జనరల్.
1: దేనినైనా మనం వినియోగం చేయవచ్చును, దేనినైనా వ్యర్థం చేసుకోవచ్చును, కాలమును మాత్రం వ్యర్థం చేయకూడదు.
0: యూ కెన్ యూజ్ ఆర్ యూ కెన్ వేస్ట్ ఎనీథింగ్, బట్ నెవర్ వేస్ట్ టైమ్.
1: కనుక కాలమును సార్థకం గావించుకునేటువంటి వాడే మహాపుణ్యవంతుడు.
0: Therefore, the one who sanctifies time is meritorious.
1: వ్యర్థమైనటువంటి మాటల చేత, వ్యర్థమైనటువంటి యోచనల చేత మన కాలమును అపవిత్రం చేయకూడదు.
0: Don't make the time unsacred by indulging in gossip and
1: talk. భగవంతుడు కాలస్వరూపుడు.
0: Time is God.
1: కనుకనే సంవత్సరాయనమః అన్నాడు భగవంతుణ్ణి.
0: Therefore, God is called time సంవత్సరాయనమః.
1: కాబట్టి సంవత్సరం అంటే ఒక సంవత్సరమే కాదు, 12 నెలలు కాదు.
0: సంవత్సర ఇయర్ డజన్ మీన్ మియర్లీ 12 months.
1: సంవత్సర అనగా దేవునికి సంవత్సరం అని పేరు.
0: సంవత్సర ఇయర్ ఇస్ ద టైటిల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే ఈనాడు మనము సంవత్సర స్వరూపుడైనటువంటి భగవంతుని చింతించక సంవత్సరాన్ని మాత్రమే చింతిస్తున్నాం.
0: వీ డోంట్ థింక్ ఆఫ్ గాడ్ హూ ఇస్ వెరీ టైమ్ హిమ్సెల్ఫ్, బట్
1: ఆధేయాన్ని చూస్తున్నామే కానీ ఆధారాన్ని చూడటం లేదు.
0: జస్ట్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ బేస్డ్ బట్ నాట్ ద ట్రూ బేసిస్.
1: ఈ టవర్ దేనిపైన ఉంటుండాలి?
0: Where do you find this towel now?
1: కేవలం ఆధారంగా ఉంటుంది చేతనే ఈ టవల్ నిలిచగలిగింది.
0: It's not present on the table, therefore it's there.
1: కానీ టేబుల్ ను చూడటం లేదు, కర్చీఫ్ను మాత్రమే చూస్తున్నాము.
0: But we don't look at the table, but we watch the kerchief.
1: కనుక ఈనాడు ఆధారం అనేటువంటిది దైవత్వము.
0: Therefore the primal basis is divinity.
1: ఆ దైవం పైన సర్వే ఆదేయములు కూడా జీవిస్తున్నాయి.
0: So everything depends on the divinity.
1: కనుక ఆధార ఆదేయములు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: Therefore we should know the relationship between that which is basis and that which is base.
1: అద్వైతము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ నాన్ జూలిజం.
1: ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కాదు.
0: నో.
1: దారముల యొక్క చేరిక.
0: కాంబినేషన్ ఆఫ్
1: కాదు.
0: నో.
1: ఇది ప్రతి.
0: ఇట్స్ కాటన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే అద్వైతం.
0: ఇట్ ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ఇస్ నాన్ జూలిజం.
1: దారము ప్రతి బట్ట అని మూడు చెప్తున్నాము.
0: యు గివ్ త్రీ నేమ్స్ ద కాటన్ ద థ్రెడ్ అండ్ ద క్లాత్.
1: కనుక మనం ఈనాడు జీవించడం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్.
1: క్రిస్టియన్ లోపల కూడాను ఈ జేసస్ ఒకనొక సమయంలో ఒక వ్యక్తిని చూచి ఆకలి అవుతుండదని బాధపడుతుండగా ఒక చేపని ఇచ్చాడు.
0: జీసస్ క్రైస్ట్ యాజ్ హి పాస్డ్ బై అబ్జర్వ్డ్ ఎ మ్యాన్ హూ ఇస్ వెరీ హంగ్రీ అండ్ గేవ్ హిమ్ ఎ ఫిష్.
1: తదుపరి రెండవ దినం ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు.
0: సెకండ్ డే హీ కేమ్ టు ద సేమ్ పర్సన్.
1: నాయన నిన్ను ఇచ్చినటువంటి చేపను మాత్రం నిన్ను భుజించావు, తిరిగి ఈనాడు ఆకలి వేస్తుండాలి, ఈనాడు ఏమి భుజించగలవు.
0: హీ సెడ్ లుక్ హియర్ యు హావ్ ఈటెన్ that fish given yesterday, today what
1: is
0: left?
1: ఎన్ని దినములను నీకు చేపలు ఇచ్చి నిన్ను ఆకలి తీర్చేది.
0: How long can I give you fish like this?
1: కాబట్టి నీ ఆకలి తీరేటువంటి మార్గము, చేపలను పట్టేటువంటి మార్గము చక్కగా నీవు గుర్తించుకోమన్నాడు.
0: Therefore better you know the skill of fishing.
1: అప్పుడు ఎవరిపైన నీవు అడగనక్కర్లేదు.
0: Then you don't need to beg.
1: ఎవరిపైన నీవు ఆధారపడనక్కర్లేదు.
0: You don't need to depend.
1: కనుక ఈ ఇతరులపైన ఆధారపడేటువంటి మార్గం లేకుండా తనపైన తాను ఆధారపడేటువంటి ఒక జీవితాన్ని మనం ఈనాడు వెతుక్కోవాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ లైఫ్ ప్రిన్సిపల్ సో దట్ యూ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. యూ విల్ బి
1: ఆధారం ఏమిటి? ఆత్మవిశ్వాసమే.
0: ఫర్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఏనాడు భారతీయులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు, ఆనాడే ఈ భారతదేశంలో సర్వ విధమైనటువంటి యొక్క సంస్థలు కొన్ని క్షీణించిపోతున్నాయి.
0: దట్ డే ది భారతీయస్ లాస్ట్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దే లాస్ట్ ఎవ్రీథింగ్.
1: కనుక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సత్య ధర్మాలను మనం అనుసరించాలి.
0: వీ షుడ్ ఫాలో సత్య అండ్ ధర్మ.
1: ఈ ఆత్మవిశ్వాసంతో సత్య ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ఎవడైనా సరే వాడు భారతీయుడే.
0: ఇఫ్ వీ ఫాలో దిస్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ స్పీక్ ట్రూత్ బేసింగ్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
1: కేవలం దేశంలో పుట్టినంత మాత్రమే భారతీయుడు కాదు నీవు.
0: By an accident of birth you cannot call yourself a bharatiya.
1: ee deshaniki prana samanamainaatundi ee moodintini neevu chakkani deenni anusarinchali.
0: These are the life sustaining principles of bharat which you can hold.
1: Videshiyulu swadeshiyulanti bedamu kevalam deshalu puraskarinchukoni gaadu cheppavalsindi.
0: So you cannot say one is a foreigner, one is a native basing on the land.
1: Vaari vishwasamulu gurinchi manam vicharinchali.
0: We have to inquire their faith.
1: అదే విశ్వాసము.
0: దట్ ఈస్ ది ట్రూ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే లేకపోతే ఏమి ఉండి కూడా ప్రయోజనం లేదు.
0: వితౌట్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
1: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వాట్ వి హావ్ టు డెవలప్ టుడే ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క స్పిరిచువల్.
0: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువాలిటీ.
1: ఆ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటిది ఈ ఆత్మవిశ్వాసంపైనే ఉంటుండాలి.
0: ట్రూ స్పిరిచువాలిటీ లైస్ ఆన్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ నూతన సంవత్సరాల కోసమని ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు.
0: ఫర్ ది సెలబ్రేషన్ ఆఫ్ ది న్యూ ఇయర్
1: ప్రతి సెకండ్ కూడా నూతనమైనటువంటి రీతిగా మీరు విశ్వసించి నూతన భావాలతో మీరు ఉత్తేజవంతులు కావాలి.
0: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ. డెవలప్ ద న్యూ ఫ్రెష్ ఐడియాస్.
1: దీనిని మనం వచ్చిన దాన్ని పెరుగు నెట్టుతున్నప్పుడే మనం ముందుకు సాగడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యూ స్విమ్ అక్రాస్ దెన్ ఓన్లీ యూ కెన్ ప్రొసీడ్ అహెడ్.
1: నీటిలో పడి నీవు వచ్చిన నీరంతా కూడా వెనక్కి నెట్టుతూ పోయినప్పుడే నీవు ముందుకు పోతున్నావు.
0: హావింగ్ జంప్డ్ ఇంటు ద రివర్ యూ షుడ్ బ్రష్ అసైడ్ ఆల్ ద వాటర్ అండ్ స్విమ్
1: ఫార్వర్డ్.
0: దిస్ ఇస్ వాట్ కాల్డ్ స్విమ్మింగ్.
1: నీటి లోపల వచ్చినటువంటి నీరును వెనక్కి నెట్టడం చేతనే మనం ముందుకు కొనసాగిపోతున్నాం.
0: యూ పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ సో దట్ యూ కెన్ స్విమ్ ఇన్ ద ఫార్వర్డ్.
1: గీతను నేర్చినటువంటి వాడు, గీతను నేర్చినటువంటి వాడు ముందుకు సాగిపోతుంటాడు.
0: ద వన్ హూ నోస్ దిస్ ఈతార్ స్విమ్మింగ్ అమౌంట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గీతా ద సీక్రెట్ టెక్స్ట్.
1: కనుకనే గీతనే ఈత, ఈతనే గీత.
0: దేర్ఫోర్ గీతా సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ఈతా ద స్విమ్మింగ్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: వి షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ బిట్వీన్ ది టూ.
1: మనం పెరిగిపోతున్నామే కానీ మనలో ఉన్నటువంటి యొక్క పవిత్రత ఏమాత్రమూ పెరగటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సాంక్టిటీ, ద సీక్రెట్ క్వాలిటీ విత్ ఇన్ అస్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్.
1: కొన్ని నిమిషముల పూర్వము అనిల్ కుమార్ చెప్పాడు,
0: ఫ్యూ మినిట్స్ బ్యాక్ అనిల్ కుమార్ సెడ్
1: సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అభివృద్ధి అవుతుందని.
0: హి సెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఇంక్రీజ్.
1: నాలెడ్జ్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ నాలెడ్జ్?
1: తెలివి అంటున్నారు.
0: వి సే ఇంటెలిజెన్స్.
1: తెలివి అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ఇంటెలిజెన్స్?
1: ఒక విధమైనటువంటి అన్నింటి యొక్క పరిశీలన చేసి సత్యాన్ని గుర్తించుకునేటువంటిది అన్నారు.
0: దిస్ ఇంటెలిజెన్స్ మీన్స్ అబ్జర్వేషన్ ఆఫ్ ఆల్ దట్ ఆర్ రౌండ్.
1: అది ఎక్కడ సంపాదించుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అక్వైర్.
1: నిరంతరము కూడా మన యొక్క దీంట్లో నిలిచి ఉంటున్నది.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ కంటిన్యూస్లీ.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది వేదము.
0: వేద కాల్స్ ఇట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ప్రజ్ఞాన?
1: ఏదో చదువుల చేతను గ్రంథముల చేతను వచ్చేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్స్చువల్ నాలెడ్జ్.
1: ఎప్పటికీ ఉంటుండాలి.
0: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్.
1: దీనిని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: దానినే ప్రజ్ఞానం అన్నారు.
0: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: జ్ఞానం మనం నేర్చుకునేటువంటిది కాదు.
0: It's not the one that you learn.
1: టీచర్లు బోధించేటువంటిది కాదు.
0: It is not taught by a teacher.
1: షాపులో చిక్కేటువంటిది కాదు.
0: You cannot catch one.
1: కంపెనీలు సప్లై చేసేటువంటిది కాదు.
0: No one can supply.
1: నీవు కొత్తగా నేర్చుకునేటువంటిది కాదు.
0: It's not the one that you can learn afresh.
1: ఇందే ఉంటున్నది.
0: It is there within you.
1: ఉన్నదాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: That which is already latent should become patent.
1: ఈ కర్చీఫ్ ఇక్కడనే ఉంటుండాలి.
0: Here lies the kerchief.
1: కానీ కన్నులు మూసుకున్నప్పుడు
0: when you close your eye
1: ఎక్కడెక్కడో వెతుకుతాము.
0: You go on searching for it all around.
1: కానీ ఉన్నది ఉన్నది ఎక్కడది.
0: But it is present there.
1: కన్నులు తెరుచుకోకుండా పోవటం చేతనే దీనిని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నాము.
0: As you have not opened your eyes, you go on searching for the kerchief.
1: ఎప్పుడు మన జ్ఞాననేత్రములు మనం తెరుస్తామో అప్పుడు నేరుగా ఆ కర్చీఫ్ పైన పోతుంది.
0: The moment you open the eye of wisdom, naturally you look at the kerchief.
1: దీనిపైన మనం శ్రద్ధను చూపటం లేదు.
0: We are not showing an interest.
1: ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన విషయాల్లో ఎంత శ్రద్ధాభక్తులు మనం అనుభవింపచేస్తున్నామో దానిలో ఒక వెయ్యింటి ఒక భాగం చూసినా కూడా చాలు.
0: Out of the interest we have towards the world and worldly pleasures and worldly properties, if we show 1,000th of that interest, you know the spirituality.
1: కనుకనే మనము ఈ ఉన్నటువంటి ఈ సంకుచితమైనటువంటి ఒక దేహంతో అల్ప కాలంతో మనం కాలం అంతా వ్యర్థం చేయకూడదు.
0: With this limited life, with this limited body, we should not waste time.
1: ఏ విధమైనటువంటి ఒక వ్యర్థము కాకుండా దేహాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: We should redeem our lives, make our life sacred without wasting time.
1: దీనిని పురస్కరించుకుని ఏ శంకరుల వారు అస్థిరం జీవనం లోకే.
0: Basing on the Shankara said life is temporary.
1: Astiram yavanam dhanam.
0: Youth and wealth are also temporary.
1: Astiram dhara putradi.
0: The wife and children are also temporary.
1: Satyam dharmam dvayam stiram.
0: Truth and righteousness are permanent.
1: ఇవి రెండే మనకు శాశ్వతమైనటువంటి.
0: దీస్ టూ ఆర్ పర్మనెంట్.
1: వీటిని మాత్రమే మనం అనుసరిస్తుంటే ఇంక ఏ జపము ఏ ధ్యానము ఏ కర్మను ఆచరించనక్కర్లేదు.
0: వెన్ యూ హ్యావ్ దీస్ టూ అండ్ ట్రెజర్ దెమ్ అండ్ ఫాలో దెమ్, యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: నీ లోపల ఉన్నటువంటి భావాన్ని సత్యరూపంతో నీవు ప్రకటించు.
0: ద ఇన్నర్ ఫీలింగ్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ బై
1: వర్డ్. సత్యరూపంతో ప్రకటించినటువంటి దాన్ని చేయితో నీవు ఆచరించు.
0: అండ్ ద ట్రూత్ హావింగ్ బీన్ సెడ్, యూ హ్యాడ్ టు బి ప్రాక్టీస్డ్.
1: దీనికి మూడు కారణాలు ఉంటున్నాయి.
0: దేర్ త్రీ రీజన్స్ బిహైండ్.
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము.
0: Therefore the heart which is not polluted by attachment and hatred.
1: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కు.
0: And the talk which is not polluted by falsehood.
1: హింసాదులతో దూషితం కానటువంటి దేహము.
0: The body which is not polluted by violence.
1: ఇదియే పవిత్రమైనటువంటి జన్మము.
0: That is the sacred life.
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి ఒక హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: ద హార్ట్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అసత్యాలతో దూషితం కానటువంటి ఒక నాలుకను మనం చక్కగా కాపాడుకోవాలి.
0: అండ్ అవర్ స్పీచ్ ఆర్ వర్డ్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై అటర్ లాస్.
1: హింసాదులతో దూషితం కానటువంటి ఒక చేతిని మనం సంరక్షించుకోవాలి.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ యువర్ యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ పొల్యూటెడ్ బై వయలెన్స్.
1: ఇది ఏ నిజమైన మానవుడు సాధించవలసినటువంటి గొప్ప ఘనకార్యం.
0: దిస్ ఇస్ ద మైటీ టాస్క్ దట్ హస్
1: ఇంకా ఎన్ని తపములు ఎన్ని జపములు ఎన్ని ధ్యానములు ఎన్ని చేసి కూడా ప్రయోజనం లేదు.
0: అదర్ వేస్ ఆఫ్ పెనెన్స్ అండ్ మెడిటేషన్ ఆర్ యూస్లెస్.
1: ఈ రాగద్వేషాలను కొంతవరకు మనం అరికట్టుకోవాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు పుట్ అండర్ చెక్ దిస్ అటాచ్మెంట్.
1: ఇది రాక్షసుల యొక్క లక్షణాలు.
0: దే ఆర్ ద డెమోనిక్ క్వాలిటీస్.
1: ఈ మానవతా విలువలు కావు.
0: దే ఆర్ నాట్ హ్యూమన్ వాల్యూస్.
1: కనుక
0: సో
1: మనం ఈ మూడింటిని సాధించడానికి దైవం యొక్క ప్రార్థన నిరంతరం కూడా చేస్తూ దైవం ఎక్కడో ఏ దేవాలయంలో ఉన్నాడని విచారించకుండా దైవం నా యొక్క హృదయ దేవాలయంలోనే ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: ఇన్ ఆర్డర్ టు అచీవ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు ప్రే టు గాడ్ హూ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఎల్స్. ఈ ప్రపంచంలో
1: ఇన్ని సౌకర్యాలు అందించడం దేనికోసం?
0: why all these conveniences are given to you.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: మంచి డెన్లబ్ బెడ్ తెచ్చి వేసుకున్నావు,
0: you got a very good డెన్లబ్ బెడ్.
1: చక్కని అనుకూలమైనటువంటి దీండ్లు పరుచుకున్నావు,
0: you got a very good pillow.
1: సీలింగ్ ఫ్యాన్ చక్కగా తిరుగుతుండాలి,
0: the ceiling fan is working.
1: ఎయిర్ కండిషన్ మంచి కండిషన్ లో ఉంటుండాలి,
0: air condition is perfect.
1: కానీ నిద్ర రావటం లేదు నీకు,
0: yet you are not able to sleep.
1: ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all these conveniences?
1: ఈ పరుపు ఎందుకోసం నువ్వు తెచ్చుకున్నావు?
0: Why have you brought
1: ఈ దిండు? నీవు ఎందుకోసం తెచ్చుకున్నావు?
0: Why the pillow?
1: ఈ ఫ్యాన్ ఎందుకోసం వేసుకున్నావు?
0: Why the fan?
1: నిద్ర కోసమని నువ్వు వేసుకున్నావు.
0: What for? Only.
1: నిద్ర రానప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: When you can't sleep, what is the use of all these conveniences?
1: అదే విధముగానే దేహముంది, మనస్సుంది, బుద్ధి ఉంది, చిత్తముంది, ఇంద్రియముంది, అంతఃకరణం ఉంది, అన్నీ ఉంటున్నాయి, ఆనందం లేదు.
0: Likewise, you have got the body, the mind and intellect and senses and the inner senses.
1: ఆనందం లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: Without the state of bliss, what for all these senses?
1: కనుక ఆనంద నిమిత్తమై ఈ అన్నింటినీ మనం ఉపయోగించుకోవాలి.
0: We have to make use of all these things in order to be blissful.
1: ఈ మనస్సును ఆనంద నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
0: మైండ్ షుడ్ బి యూజ్ సో యాస్ టు బి బ్లిస్ఫుల్.
1: మన బుద్ధిని విచారణ నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
0: ఇంటెలెక్ట్ ఇస్ మెంట్ ఫర్ ఎంక్వైరీ.
1: అంతఃకరణం తగినటువంటి పరిశుద్ధము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సెన్సెస్ షుడ్ బి కెప్ట్ ప్యూర్.
1: కాయం చేత పరిపూర్ణమైన పవిత్ర కర్మలు ఆచరించాలి.
0: అండ్ విత్ దిస్ బాడీ వీ షుడ్ డూ సేక్రెడ్ యాక్షన్స్.
1: అప్పుడే మనకు ఆనందం అనేటువంటి నిద్ర హాయిగా వస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ దిస్ గుడ్ స్లీప్ ఆఫ్ బ్లిస్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్.
1: మన జీవితం రావటం కోసమని నిత్యానందాన్ని అనుభవించాలి, ఆత్మానందాన్ని అనుభవించాలి.
0: ది లైఫ్ ఇస్ గిఫ్టెడ్ సో హ్యాస్ టు ఎంజాయ్ దిస్ ఎటర్నల్ బ్లిస్. అంతేకాని
1: కేవలం పశుపక్షి మృగాదుల వలె తినటము, తాగటం, నిద్రించటము, మరణించటము ఇంత మాత్రంతోనే ఉంటే ఇంక నీవు మానవ జన్మం సార్థకమైనదని ఎట్లా చెప్పగలవు?
0: ఇఫ్ యు థింక్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ ఇస్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ వాట్ ఫర్ ఇన్ యువర్ లైఫ్?
1: ఏమిటి నీ దుర్లభం?
0: What is it that is impossible to achieve?
1: ఎవరినైనా ఒక విద్యార్థిని పోయి అయ్యా వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని ప్రశ్నించినప్పుడు ఏమిటి, ఇది చాలా సులభమైనటువంటిదే కదా అంటారు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఆన్సర్ ఇస్ సో సింపుల్.
1: కానా పీనా సోనా మరణ, బస్, ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఇట్స్ ఓన్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్, దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఇది పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి, దాటికి కూడా జరుగుతున్నాయి కదా.
0: యు ఫైండ్ దమ్ దేర్ ఇన్ బీస్ట్ అండ్ అనిమల్స్.
1: చిన్న క్రిమికీటకాదులు కూడా ఈ నాలుగింటిని అనుభవిస్తున్నాయి.
0: యు ఫైండ్ దాట్ ఈవెన్ అమంగ్ ఇన్సెక్ట్స్.
1: ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ దట్ యునీక్ ఇన్ హ్యుమానిటీ?
1: మానం నరాణ అధికం విశేష.
0: This wisdom is an extra quality in human nature.
1: జ్ఞానేన శూన్య పశుపి సమాన.
0: If has no wisdom, he is equal to an animal.
1: కనుకనే ఆ విజ్డమ్ రావాలి.
0: So we should have that wisdom.
1: కనుక ఆ విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జీ.
0: దట్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాలెడ్జ్.
1: ఆ నాలెడ్జీ అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ నాలెడ్జ్?
1: ఇది ఎనర్జీ.
0: దట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ అనేటువంటిది దైవత్వము.
0: దిస్ ఎనర్జీ ఇస్ డివినిటీ.
1: కనుకనే టేక్ నాలెడ్జీ, అదే టెక్నాలజీ.
0: సో టేక్ నాలెడ్జ్, దట్ ఈస్ టెక్నాలజీ.
1: నీ నాలెడ్జ్ నువ్వు తీసుకో.
0: టేక్ దిస్ నాలెడ్జ్.
1: దాంతో నీవు జీవితాన్ని సాగించు.
0: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సో జర్నీ.
1: అంతేకాని నీ నాలెడ్జ్ని వదిలిపెట్టి ఎవరి నాలెడ్జ్నో పైన నీవు ఆధారపడితే నీవు ఏ విధంగా సాధించగలవు?
0: లీవింగ్ అ పార్ట్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ డిపెండ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ అదర్స్, హౌ కెన్ యూ రిడీమ్ యువర్ లైఫ్?
1: కాబట్టి ఎవరిపైన మనం ఆధారపడకూడదు.
0: సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ.
1: తనపైన తాను ఆధారపడాలి.
0: బీ సెల్ఫ్ రిలయంట్.
1: ఈ సెల్ఫ్ రియలైజేషన్,
0: ది సెల్ఫ్ రియలైజేషన్,
1: ఈ విధమైన మార్గం లోపల మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ దిస్ పాత్ వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దిస్ నథింగ్ బియాండ్ లవ్.
1: ప్రేమనే సర్వస్వరూపము.
0: లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఆ ప్రేమ చేత మనము భౌతికమైనటువంటి, ఈ లౌకికమైనటువంటి, స్వార్థమైనటువంటి విషయాలను త్యాగం చేసి,
0: therefore for the sake of love we should sacrifice all the worldly pleasures.
1: ప్రేమ లోపలి ప్రవేశించండి.
0: Let us merge in love.
1: కనుకనే గోపికలందరూ ఆశించారు.
0: Gopikas also wanted it.
1: ప్రేమ

0: ప్రవహింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళిగానము ఎగది ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము ఎగది కృష్ణ గానము ఎగది
1: వేణుగానము.
2: That is the melody of this music.
1: Adiyeni aanandamu.
2: That is the bliss.
1: Adiyeni maduraanandamu.
2: That is the sweet.
1: Adiyeni premaanandamu.
2: That is
1: Adiyeni advaitaanandamu.
2: That is non-dual.
1: Adiyeni satchidaanandamu. Adiyena aatmaanandamu.
2: That is the eternal bliss. That is the bliss of the spirit or the soul.
1: Aa prema yende sarvaanandamulu imini untunnayi.
2: It is in this bliss everything else is contained.
1: Kanuka prema cheta sarvamunu saadhinchandi.
2: So through love you can achieve anything.
1: ప్రేమ ముదిత మనసే కహో రా.

0: down.
1: భవ సముద్ర సుఖద నావ ఏక రామనా పరమ శాంతి.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితంలోందే పుట్టి, మానవ జీవితంలోందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకొనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటము, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వైల్ ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam chesukovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatidi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati ani, manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో థింక్ ఎ ది మ్యాన్ సో ఈజ్ ది మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో సెడ్ ద హ్యూమన్ బీయింగ్ విల్ బి యాజ్ హి థింక్స్.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ 5 కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by 5 sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: The physical body is out of the food.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: So it is called the gross body.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheet, the sheet of the mind and the sheet of the wisdom, which is the subtle body.
0: ఇదియే మానవుని యొక్క సుఖదుఖములకు ఆధారం.
1: This is the basis for the pleasure and the pain of man.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: Next is that of the sheath of bliss.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగానగా?
1: How?
0: అన్నమయ కోశమునందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: the self that shines as awareness, the self in the sheath of food,
0: bodily consciousness అన్నారు.
1: Is called body consciousness.
0: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: Meaning the self shines in the body also.
0: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు bodily consciousness అన్నారు.
1: That the self which is present in the sheath of the life sheet is called bodily consciousness.
0: దీనిని nervous consciousness అని కూడా అన్నారు.
1: This is also called nervous consciousness.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: This not only expresses the life source and also speaks of the basis of life.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: The next one is the self that shines forth in the realm of the mind.
0: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
1: This is called awareness relating to the body.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: The fourth one is the sheath of wisdom.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఇది చిత్ తపస్తో కూడినటువంటిది.
1: This has got
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెట్టి వచ్చారు.
1: This has got 2 aspects, the chitta awareness and the tapas penance.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
1: when we inquire in the other way,
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: It shapes itself as the all pervasive power.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: Man today is not making an effort to understand the nature of this aspect.
0: దీని తరువాత
1: later
0: the pure divine self అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: Later comes the pure divine self, which is the main objective of human life.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడా ఇమిడి ఉంటున్నది.
1: హియర్ ఎ సార్ట్ ఆఫ్ పవర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇన్ ఇట్ కంటెయిన్డ్
0: ఆల్ ఎఫెక్టివ్ సోల్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్
0: ఇన్ఫినిట్ ఆల్ ఎఫెక్టివ్
1: ఇన్ఫినిట్
0: విల్ ఆల్ ఎఫెక్టివ్ విల్
1: ఆల్ ఇన్ఫినిట్ విల్
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: దాని తరువాత
1: లేటర్
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ద షీప్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
1: దిస్ బ్లిస్ ఇస్ ఎస్పైర్డ్ ఫర్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ వీ అక్వైర్ దిస్ బ్లిస్?
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ నో క్లియర్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ హ్యూమన్.
0: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్ సెల్ఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ ఓన్లీ ఇమనేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనం అందించుకున్నాడు.
1: Man has under his control all the five elements.
0: Kanukane manavudu master kagaligadu.
1: So man could become master.
0: Ee naati manavudu manavattam yokka arthanni gurtinchukolekapovatam chetane ee yokka aidu indriyulu kudanu daasudaipothunnadu.
1: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మానవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: హీ విల్ హ్యావ్ ద రియల్ కెపాసిటీ టు నో ద వెరీ క్వాలిటీ ఇఫ్ హీ నోస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: దిస్ ఇన్ వేదాంత సెట్ వన్ వుడ్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్ ఇఫ్ హీ ఇస్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్. నిన్ను
0: తెలుసుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: యు షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దై సెల్ఫ్.
0: నీవనగా ఎవరు?
1: Who are you?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: We should be away from this external view.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్తో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: All that seen with the eye, all that heard through the ear, all that has been experienced with the mind, they are all external.
0: ఇవన్నీ కూడా కేవలము ఎలివేషన్ అన్నారు. లోపల ఉన్నటువంటి యొక్క దివ్యశక్తి యొక్క ప్రతిబింబములే.
1: All this come under one aspect, elevation, which is the reflection of the inner one.
0: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: Man is wasting his life taking this as the truth, forgetting the divinity.
0: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు నో ద డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ త్రూ ద మైండ్, విత్ ద మైండ్.
0: మనసే హేతు.
1: ద మైండ్ ఇస్ ద రీజన్.
0: మనుజుని మనుగడకను దుఃఖమునకు మాన్యతకును.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్, ఫర్ ద పెయిన్ అండ్ ద ప్లెజర్.
0: మనసే ముక్తికి మూలము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ లిబరేషన్.
0: మనసే నరకంబు తెచ్చు మైమరపించు.
1: ఇస్ ద మైండ్ దట్ గివ్స్ ఆల్ ద ప్లెజర్, మేక్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ద మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యూ ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడా దీని అర్థం కూడా ఇమిడి ఉంటున్నది.
1: జగత్ యూనివర్స్ హాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్స్ సెల్ఫ్.
0: సత్యము కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ.
0: జగత్ జగత్ వచ్చిపోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
1: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జ దట్ విచ్ కమ్స్, గత్ దట్ విచ్ గోస్.
0: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
1: Human being is the one who neither comes nor goes.
0: Dharinchina dehamu marpu chendavachunu.
1: The body that he has may change.
0: Cheeninchavachunu.
1: May decay.
0: Kani manavudu మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
1: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్, హి షల్ నెవర్ చేంజ్.
0: కనుకనే అతనికి నరహ అన్నారు.
1: సో హీ ఈజ్ ఆల్సో కాల్డ్ నరహ.
0: రహ అనగా నాశనము.
1: రహ మీన్స్ దట్ డిజనరేషన్.
0: నా అనగా లేనటువంటి వాడు.
1: నా, ద వన్ హూ హాస్ నో డెత్.
0: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
1: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్, హీస్ హ్యూమన్ బీయింగ్ నరహ.
0: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
1: That which is deathless is the nature of the self, Atma.
0: కనుకనే మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు.
1: So when he says manava, human being, he is the very true self, not the body.
0: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైన యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
1: The very same thing changes differently because of the effects of the mind.
0: ఈ మనసు కూడాను నాలుగు విధమైనటువంటి స్థితిలో ఉంటుంటాది.
1: ద మైండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ పొజిషన్స్.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
1: ద ఫస్ట్ ఈ సూపర్ మైండ్.
0: రెండవది హైయర్ మైండ్ అన్నారు.
1: ద సెకండ్ హైయర్ మైండ్.
0: మూడవది ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
1: థర్డ్ వన్ ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఇంకా నాలుగవది ఓవర్ మైండ్ అన్నారు.
1: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
0: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్, హి విల్ అండర్స్టాండ్ హూ ఇస్ మానవ, ద హ్యూమన్ బీయింగ్.
0: ఈ మనసు కూడాను నాలుగు విధమైనటువంటి స్థితిలో ఉంటుంటుంది.
1: ద మైండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ పొజిషన్స్.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.

0: తాను అర్థం చేసుకోగలడు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ హీ విల్ అండర్స్టాండ్ హూ ఇస్ మానవ ద హ్యూమన్ బీయింగ్ సూపర్
0: మైండ్
1: ద ఫస్ట్ సూపర్ మైండ్
0: ఇది అంతర్దృష్టితో మనము విచారం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: బట్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎంక్వైర్ విత్ ది ఇన్నర్ వ్యూ విజన్
0: అనగా తన యొక్క భావమును తన యొక్క దృష్టిని బహిర్ముఖంలో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ జరపడానికి తగిన కృషి చేయాలి.
1: అప్రోప్రియేట్ ఎఫర్ట్ హ్యాస్ టు బి మేడ్ టు ఫర్గెట్ ది ఎక్స్టర్నల్ వ్యూ అండ్ షుడ్ హ్యావ్ ది ఇన్నర్ విజన్ అండ్ థింక్ ఆఫ్ ది ఫీలింగ్స్ విత్ ఇన్.
0: మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడా లోపల కానీ బయట కాదు.
1: ఆల్ ది ఎంక్వైరీ దట్ వి హావ్ టు డూ ఈజ్ విత్ ఇన్ నాట్ అరౌండ్
0: ఇన్నర్ డివైన్
1: దట్ ఈస్ ది ఎంక్వైరీ ఆఫ్ ది ఇన్నర్ డివైన్
0: అనగా దేహమా నేను కాదు.
1: Meaning, are you the body? No.
0: దేహం ఒక జడమైనటువంటిది.
1: Body is inert.
0: మనసా నేను కాదు.
1: Am I the mind? No.
0: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
1: This is just a reflection.
0: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
1: The reaction, reflection is sound. All these three make the
0: కనుక బహిర్మైనటువంటి అంతకూడను మార్పు చెందేటువంటిది.
1: So all that is external is bound to change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
1: However, there is a basis which is changeless.
0: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
1: One has to imagine, one has to view that this inner divinity is the main one.
0: ఇలాంటి రెండో తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు డివైన్.
1: Later comes the second aspect, the cosmic divine.
0: Anaga na yendundinatvanti yokka divya tattvame chaitanyame na edutu vyakti endu kuda untunnadi.
1: Meaning the divinity and awareness in me are verily present in the man in front.
0: Ma iruvuri endu undinatvanti yokka divya shaktiye vishwamanandanta untunnadi.
1: The divine power present in both of us is all pervasive in the universe.
0: Sarvatra undinatvanti yokka divya shakti okkate.
1: The divine power is one and the same.
0: దీనికంటే మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్.
0: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
1: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్.
0: కానీ అన్నింటి యందు ఉండినటువంటి ఒక చైతన్య శక్తి ఒక్కటే. అది ఏ విద్యుత్ శక్తి.
1: దట్ అవేర్నెస్ ది ఎలక్ట్రిసిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇది కాస్మిక్ డివైన్ అంటారు.
1: వెన్ వి ట్రై టు అండర్స్టాండ్ దిస్ దిస్ వి కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్.
0: దాని తరువాత
1: ద నెక్స్ట్ వన్
0: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్.
0: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ బై ఎస్పైరింగ్ ఫర్ ఇట్.
0: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫార్మ్ కాస్మిక్ ఫార్మ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే
1: when we believe in that oneness
0: మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
1: we can understand the human life in full.
0: కానీ ఈనాటి పరిణామం మానవుని యొక్క పరిణామము పదార్థములు ప్రాణము దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నది.
1: but today all the material all the thoughts just travel up to the body only today.
0: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
1: Beyond this, the travel comes to a total halt.
0: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man travels up to the position of mind.
0: కానీ ఓవర్ మైండ్ ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడాను మనం పొందాలి.
1: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
0: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
1: How far the mind can travel?
0: మనోమూలం ఇదం జగత్తు. జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
1: The mind can travel up to the universe.
0: ఈ జగత్తులో ఉండినటువంటి యొక్క వస్తువులను వాహనములను వ్యక్తులను విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
1: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
0: మనసుతో వర్తించేంత వరకు కూడాను మానవుడిగానే ఉంటాడు.
1: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
0: కానీ ఇది అమనస్కుడు కావాలి.
1: But he should withdraw the mind, amanaska.
0: అమనస్కుడనగా ఏమి? మనస్సుకు అతీతమైనటువంటి స్థితికి పోవాలి.
1: అమనస్క మీన్స్ వన్ షుడ్ రీచ్ ద స్టేట్ బియాండ్ ద మైండ్.
0: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
1: యూ షుడ్ స్టెప్ ఇన్ టు సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిదే సూక్ష్మదేహములకు సంబంధించినటువంటిది.
1: దిస్ సూపర్ మైండ్ ఈజ్ రిలేటెడ్ టు ద సటిల్ బాడీ.

0: ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక
1: ఇన్ ది సెటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ ద సెన్సెస్ ద మైండ్ ద ఈగో ఆర్ నాట్ ప్రెసెంట్
0: కేవలం చేతనా శక్తుడై ఉంటుంటాడు
1: ఈజ్ జస్ట్ ద అవేర్నెస్
0: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి
1: బట్ వీ షుడ్ ఆల్సో స్టెప్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ ద కాజల్ బాడీ
0: ఈ కారణదేహం అనేటువంటి దాని ఎందే
1: ఇన్ దిస్ కాజల్ బాడీ
0: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి
1: దిస్ కాజల్ బాడీ హెస్ గాట్ దట్ కంట్రోలింగ్ పవర్ ఆఫ్ ద బాడీ ద సెన్సెస్ ద మైండ్ ఈగో
0: ఏతవాత సర్వశక్తులు కూడాను మానవుని ఎందే ఇమిడి ఉంటున్నవి
1: It's all said and done. All capacities are latent in
0: మానవుడు అనంతమైనటువంటి శక్తి కలగాడు
1: Man has got infinite power.
0: మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు
1: Man has got excellent power.
0: మానవులకు అర్థము కానటువంటి విషయములు జగత్తులో లేవు
1: In this world there is nothing that man cannot comprehend.
0: కనుకనే అద్భుతమైన అనంతమైన అర్థవంతమైనటువంటి వాడు మానవుడు
1: So man is mysterious, infinite and that is meaningful.
0: కాని ఈనాటి మానవుడు
1: But man today
0: గొప్ప విద్యావంతుడై
1: being మేధావంతుడై
0: వైజ్ఞానవంతుడై సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు
1: Man today is shining as a highly educated, intellectual, scientific one.
0: కాని ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి
1: But these secular, physical, worldly things will never manifest, express the self.
0: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది
1: They only express, manifest the worldly powers.
0: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి అగాధమై అగమ్యమై అగోచరమై అనంతమై అవ్యక్తమై ఉంటుండాలి
1: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ సీక్రెట్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్
0: అది మానవుని ఎందున్నటువంటి కాస్మిక్ పవర్ అంటారు
1: దట్ ఈస్ ది కాస్మిక్ పవర్ ఇన్
0: యూనివర్సల్ శక్తి
1: దట్ ఈస్ యూనివర్సల్ పవర్
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క శక్తియే మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి
1: The power present all over the universe is within us and the power within us is present everywhere.
0: కాని ఆకారమును పురస్కరించుకొని ఇది అణువుగాను విశాలతను పురస్కరించుకొని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం అనంతముగాను భావిస్తున్నాం.
1: But basing on its form, we take it as microcosm and the macrocosm.
0: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి
1: The infinite air present all over, when it is blown into the balloon, it will be in a limited form.
0: కాని అనంతమైన గాలిలో ఇది మర్జ్ కావటం లేదు
1: But it doesn't merge into the infinite air around.
0: ఎప్పుడు ఇది అనంతమైనటువంటి గాలిలో ఏకమైపోతుంది
1: When does it become one with the infinite air?
0: ఈ గాలిని మరింత ఊది ఊది ఊదినప్పుడు ఈ ఆకారం అనేటువంటి బెలూన్ బస్ట్ అయిపోతుంది
1: When you blow up this balloon more and more, the balloon bursts.
0: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండేటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది
1: When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around.
0: కనుక మన దేహములే ఒక బెలూన్ వంటివి
1: So our bodies are a sort of balloon.
0: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండేటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాము
1: The infinite air present within us, we take it as a fraction, as an atom.
0: కాని ఈ అణువు ఘనములో ఉన్నటువంటి అంశమే.
1: This atom is just a part of the mighty one.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: There is oneness in both the microcosm and the macrocosm.
0: కాని మనసు చేసే చింతన.
1: But the thinking of
0: the mind. చేసే పని.
1: The action of the body.
0: ఆత్మ చూచే సాక్షిభూతము.
1: And the self which
0: is witness. ఈ మూడు భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
1: They appear to be different.
0: కాదు కాదు ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
1: No, they are interrelated.
0: ఆకారములో భిన్నమే కాని
1: they may be different in form.
0: ఆనందములో ఏకమే.
1: But in bliss, just one.
0: దీనిని ఉపనిషత్తులు
1: this ఉపనిషత్స్
0: అనంతములోని ఏకత్వమే అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
1: Upanishads taught that this is unity in diversity.
0: కనుక మానవత్వం అనగా
1: so human life
0: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు
1: So humanity is in no way different from divinity.
0: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
1: The humanity and the divinity are one and the same.
0: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్,
0: దేవుడైన నేను దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
1: ఇట్ కమ్స్ టు దట్ వన్నెస్, ది ఈక్వాలిటీ. ఐ ఎమ్ గాడ్, ది యూనివర్స్ ఈస్ గాడ్, బోత్ ఆర్ వన్.
0: ఇది డివైన్ యూనివర్సల్ ఫామ్ అన్నారు.
1: This is called divine universal form.
0: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
1: How do you get this universal form?
0: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
1: It's not out of difference.
0: శక్తి యొక్క ఏకత్వంతోనే.
1: It's only of oneness, unity.
0: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
1: So we should take this power as quality.
0: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
1: We should take the body as quantity.
0: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
1: There may be plenty of quantity.
0: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ టేక్ క్వాలిటీ ఆఫ్ ది చీఫ్.
0: అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
1: దిస్ కాన్షియస్నెస్
0: సర్వత్రా వ్యాపించినటువంటిది,
1: ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనము గాలి తీసుకుంటున్నాము,
1: వీ బ్రీద్.
0: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
1: ది బ్రీద్, this air is not separate to each and everyone here.
0: సర్వత్రా ఉండినటువంటి గాలి లోపలే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు.
1: The air present all over is just inhaled depending on capacity.
0: ఈ దేహమునకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము.
1: That we breathe into our body, we take it as limited capacity.
0: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
1: Taking this, he considers himself very humble, is very simple.
0: Kaadu kaadu, manavudu alpudu kaadu, anantudu.
1: But man is not so limited, but he is infinite.
0: Kalukane at infinity ga undinatvanti ka manavatvanni,
1: that human life which is infinite,
0: ee naadu manu dehareetiga daalini adupulo unchatam chetane,
1: because we limit to the body, ee
0: divyatvamainatvanti oka vishalatvanni manamu artham chesukolekapothunnam.
1: We are not able to understand this broad identity with the divinity.
0: Motta mota nee divyatvanni neevu gurtinchali.
1: The first instance, understand your divinity.
0: Neevevaro neevu artham chesukovali.
1: Understand who you are first.
0: Kaani ee naati vidya vidhanam lopala,
1: but in the modern education
0: system, tanantanu vadali,
1: leaving one's own self,
0: vishyanni gurtinchadaniki prayatnistunnadu.
1: They make an effort to understand universe.
0: Idiye pedda ajnanam.
1: This is big ignorance.
0: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
1: టుడే ది సైన్స్ హస్ ప్రోగ్రెస్డ్,
0: ఎంత విశాలమైనదో,
1: ఇట్ ఈస్ సో వాస్ట్,
0: ఎంత విజృంభించినదో,
1: ఇట్ హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్,
0: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
1: బట్ ఇన్ సేమ్ హ్యాండ్, అలాంగ్ విత్ దట్, ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్సో ఆన్ ద రైజ్.
0: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానం మాత్రమే దృష్టి ఎందుకుంటున్నాడు.
1: హీ కీప్స్ ఇన్ వ్యూ all his achievements in the field of science.
0: ఇది నిజమైన విజ్ఞానం కాదు.
1: This is not true wisdom.
0: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
1: Just a part of ignorance.
0: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నావు, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
1: So long man has got the feelings of differences and diversities, he is just ignorant but not the one of wisdom.
0: ఈ ఓవర్ మైండ్, ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
1: So he should reach that state over mind, from finite to infinite.
0: Idi sadhyama ani prashninchavachchu.
1: One may question, is that possible?
0: Tappaka sadhyame.
1: Certainly it is possible.
0: Manavudu sadhinchaleniti jagattulo okkati levu.
1: There is nothing in this world that man cannot accomplish.
0: Sarvamunu sadhinchavachchu.
1: Everything he can accomplish.
0: Kaani atti vishwasam manavullo lekapotam chetane sadhinchalekapothunnadu.
1: As man has no such confidence within him, he is not able to achieve.
0: Ee shariram yokka parimitanu maatrame bhraminchi,
1: he goes by the limited body.
0: Ee parimitamaina dehamato nenu inta ghana karyam cheyagalana ani kontha varaku sandehistunnadu.
1: He doubts, is that possible to understand the infinite with this finite body?
0: Dehamu parimitame kaani neevu parimitudu kaadu, aparimitudu.
1: Body is limited, but you are limitless.
0: Kanuka nenu nenu anetundide aparimitamainatundi yokka shakti.
1: So this I is infinite power.
0: నేను అనేటువంటి అపరిమితమునకు,
1: దిస్ ఐ విచ్ ఇస్ ఇన్ఫినిట్,
0: ప్రక్కలో దేహం అనేటువంటిది పెట్టినప్పుడు,
1: వెన్ వి కీప్ ద బాడీ బై ఇట్స్ సైడ్,
0: నేను దేహము అయిపోతున్నాడు.
1: దెన్ ఇట్ బికమ్స్ ఐఎమ్ ద బాడీ.
0: దేహము పరిమితమైనటువంటిది.
1: బాడీ ఈజ్ లిమిటెడ్.
0: నేను అపరిమితమైనటువంటిది.
1: ఐఎమ్ లిమిట్లెస్.
0: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలు పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమను తాను విసర్జిస్తున్నాడు.
1: కీపింగ్ ది లిమిటెడ్ బై ది సైడ్ ఆఫ్ లిమిట్లెస్ హీ ఫర్గెట్స్ ది లిమిట్లెస్ ఆస్పెక్ట్ అండ్ గోస్ బై దిస్ లిమిటెడ్ ఆస్పెక్ట్.
0: కనుక మన బలహీనతలకు, మన సందేహములకు,
1: ఫర్ డౌట్స్,
0: మన యొక్క డౌట్స్ కు అన్నింటికీ మూల కారణము ఈ దేహమే.
1: ఫర్ ఆల్ అవర్ డౌట్స్, ఫర్ ఆల్ అవర్ క్వశ్చన్స్, బాడీ ఈస్ ద కాజ్.
0: కనుక దేహము పాంచభౌతికము.
1: Body has got all the five senses.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: Body is bound to fall.
0: దేహి నిరామయుండు.
1: But indwella
0: జలతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
1: The indwella has neither birth nor death.
0: నిజము చూడ.
1: Truly
0: ఆ దేహియే దేవదేవుడు.
1: That indwella is verily God.
0: నీవు దేహివి కాని దేహం కాదు.
1: You are the indwella but not the body.
0: నీవు శరీరి కాని శరీరం కాదు.
1: You are the indwella in the body but not the body.
0: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
1: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
0: కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
1: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్ హౌ డు యు గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర.
0: కనుకనే బాడీ క్షేత్రము.
1: బాడీ క్షేత్ర.
0: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
1: హౌ డు యు గెట్ దిస్ నేమ్ క్షేత్ర?
0: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
0: తిరుపతి క్షేత్రము.
1: క్షేత్ర తిరుపతి.
0: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
0: బద్రీ క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము.
1: బద్రీ క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
0: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
1: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
0: అదే విధంగానే దేహం ఒక క్షేత్రము.
1: బాడీ క్షేత్ర.
0: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు.
1: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ ద నోవర్.
0: క్షేత్రజ్ఞుడు అతనే ఆత్మస్వరూపుడు.
1: ఈ క్షేత్రజ్ఞ ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
0: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్
0: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
0: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి.
1: When they have that self confidence they can accomplish anything.
0: ఆత్మవిశ్వాసము లేనటువంటి వాడికి ఏది కూడాను సాధ్యం కాదు.
1: Without self confidence nothing is possible.
0: ఏ కార్యము కూడాను చేయలేడు.
1: He cannot do anything.
0: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
1: So this self confidence is most essential to students.
0: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
1: This self-confidence means, I am the true self.
0: నాకు నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ త్రుంచి వేయాలి.
1: We should remove the barrier that stands in between me and the person in front.
0: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అడ్డము ఏది? అది దేహం.
1: What is that obstacle between you and the man in front? That is the body.
0: ఈ దేహమును ఉపాధులను మనం దూరం చేసినప్పుడు,
1: when we get away from this body,
0: రెండు ఏకమైపోతాయి.
1: Both become one.
0: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
1: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీత్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
1: సో ఆల్ దీస్ ఫైవ్ షీట్స్ ద షీత్ ఆఫ్ ఫుడ్, ద షీత్ ఆఫ్ ద మైండ్, ద షీత్ ఆఫ్ ద లైఫ్, ద షీత్ ఆఫ్ ద బ్లిస్ అండ్ షీత్ ఆఫ్ విజ్డమ్, దే ఆర్ ఆల్ జస్ట్
0: ఎన్నో షర్ట్స్ ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
1: You may have many shirts, many pants.
0: కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే కానీ నీవు దావి కాదు.
1: దే ఆర్ మియర్లీ యువర్ డ్రెస్ బట్ యు ఆర్ నాట్ దాట్.
0: కారులో నీవు ప్రయాణం చేసినంత వరకును కారు నీవు అవుతావా?
1: సింప్లీ బికాస్ యూ ట్రావెల్ బై కార్ యూ కెనాట్ బి ద కార్.
0: కాదు కాదు, కారు రథము, నీవు రథికుడు.
1: కార్ ఇస్ ద చారియట్, యు ఆర్ ద చారిటీర్.
0: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా?
1: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
0: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
1: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
0: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
1: బాడీ ఈస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్. యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
0: నీవు దేహము కానే కాదు.
1: You are not certainly not the body.
0: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
1: You have just put on this vesture, the body.
0: ఇది ఎలాంటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
1: One day or other you may change.
0: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
1: You are really the changeless.
0: నీవు నిత్యుడవు సత్యుడవు.
1: You are eternal and all truth.
0: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
1: యు షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
0: ఇలాంటి విశ్వాసాలకు తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
1: యు షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నా దేహం అని భావనతో ఈ పదములు ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
1: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
0: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: ఈనాడు అర్థం తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్ మెనీ వర్డ్స్ హీ డజంట్ నో ది మీనింగ్.
0: డిక్షనరీలో చూస్తున్నాడు.
1: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ది డిక్షనరీ.
0: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
0: అదే నీ యొక్క హృదయతత్వము.
1: ద డిక్షనరీ ఇస్ వెరీ హార్ట్.
0: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
1: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
0: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
0: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
1: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
0: ఒక వేలులో ఎంత శక్తి ఉంటుండదని నువ్వు చక్కగా పరీక్ష చేస్తే.
1: If you examine clearly the power in one finger,
0: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడాను ఒక వేలియందే మాత్రమే ఉంటుండాలి.
1: The entire power all over the world is present in a finger.
0: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
1: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
0: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
1: నెవర్ గో బై ఫార్మ్.
0: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
1: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫార్మ్.
0: ఆచరణ చేత మానవుడు కావాలి.
1: బట్ హి హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఈనాడు 99% అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
1: In the world today, 99% of people are human beings just in form but not in
0: practice.
1: We should become a human being in practice.
0: దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
1: This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
0: ఈ విధమైనటువంటి శక్తి మానవుడియందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
1: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
0: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
1: In man, a sort of demonic quality, animal quality are on the rise.
0: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: Where lies the difference between the demonic quality?
0: భిన్నత్వం భిన్నత్వం.
1: Diversity.
0: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
1: Because of that, the animal quality is on the rise.
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ రాపిడ్ స్ట్రైడ్స్.
0: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
1: దేర్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రానిక్స్.
0: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
1: మ్యాన్ హస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
0: ఆటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
1: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది అటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
0: ఇది ఒక వైపున పెరిగిపోతుంటుండాలి.
1: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: మరొక వైపున
1: ఆన్ వన్ హ్యాండ్
0: నైతికంగా
1: మోరల్
0: భౌతికంగా
1: ఫిజికల్
0: ఆధ్యాత్మికంగా
1: స్పిరిచువల్
0: ధార్మికంగా
1: ధార్మిక్
0: దినదినములకు దిగజారిపోతుంది.
1: డే బై డే ఇట్ ఆర్ డిక్లైనింగ్.
0: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము
1: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
0: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము
1: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: ఒకవైపున ప్రాంతీయ దురభిమానములు
1: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్.
0: విద్యార్థుల యొక్క ఆందోళనలు
1: ది అజిటేషన్స్ అమంగ్ స్టూడెంట్స్.
0: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
1: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
0: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
0: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
1: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
0: దైవత్వము మానవత్వము పశుత్వము దానవత్వము నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
1: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
0: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
1: As is forgotten the human quality, the other qualities are increasing.
0: మనం తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
1: we are developing our intelligence.
0: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
1: We are not developing the nature of the self.
0: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
1: How are we putting making use of this skill?
0: Mana knowledge mana vidyam tutti telivitetalu kontha skill chesinappude idi kramakramida kudanu oka antarbhavanga roopondutundi.
1: When we develop when we skill our knowledge, naturally leads to innovation.
0: మానవుడి యందు నాలుగు రూపములు ధరిస్తూ ఉంటుంది.
1: All these four powers latent in man assume four forms.
0: Knowledge.
1: The first one, knowledge.
0: రెండవది skill.
1: The second skill.
0: మూడవది balance.
1: Third balance.
0: నాలుగవది insight.
1: Fourth insight.
0: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జి, నాలెడ్జి పెరుగుతుండాలి.
1: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
0: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: But third one, the balance is lost.
0: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
1: Human life rests on this balance.
0: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
1: What is the reason for this balance that
0: knowledge ని స్కిల్ చేయటం లేదు విద్యార్థులు, నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు.
1: Students are not skilling their knowledge, they are killing their knowledge.
0: నాలెడ్జ్ ని కిల్ చేయటం వల్లే బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: As they kill the knowledge, the balance is lost.
0: ఈ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్లే ఇన్సైట్ పోయి అవుట్ లుక్స్ వస్తుండాలి.
1: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
0: ఈ యొక్క అవుట్ లుక్స్ కు మూల కారణం ఇదే.
1: This is responsible for all the outlooks, external
0: view. నిరంతరం కూడాను బయట దృష్టిలోనే ఉంటున్నాము.
1: Continuously we indulge in the external vision.
0: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, దీని తత్వాన్ని గుర్తించాలి.
1: Certainly not. All that you find outside is not there. It is just a reflection of the inner being.
0: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
1: యూఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాజ్ ద రియల్.
0: రియల్ ను మర్చిపోతున్నావు.
1: యూఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
0: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
1: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
0: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
1: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
0: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
0: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
1: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
0: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
1: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
1: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
0: నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
1: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూమ్ సో ఎవర్ యూ మీట్.
0: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ, హూ రియల్ యూ ఆర్.
0: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
1: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
0: ఇవన్నీ నీ ఉపాధులే.
1: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
0: నీ ప్రాపర్టీస్.
1: యువర్ ప్రాపర్టీ.
0: నీవే దానికి ఓనరు.
1: యువర్ ద ఓనర్.
0: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, ఈ మై అదే నీవు మాస్టర్.
1: When you say my body, my mind, my senses, my inner senses, meaning
0: ikkada
1: you are the master.
0: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
1: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
0: Nee illu antunnavu.
1: You say this is my house.
0: Neevu evaru dehamane nenu anukotam kalagadu ee abhavana padutunnavu.
1: Because you mistake yourself with the body, because you have that feeling.
0: Ee yokka inti paina edaina oka cinema wall poster ni karipisthe nuvu vallato jagada vestunnavu.
1: If any wall poster is stuck to the wall, you fight with him.
0: Idi enta varaku nee abhimanamu?
1: How far you have
0: ఈ ఇల్లు నాది నాది అనే అభిమానం ఉండినంత వరకు అతనితో నీవు జగడ వేస్తున్నావు.
1: యు ఫైట్ విత్ దట్ పర్సన్ బికాజ్ యు గాట్ ద ఐడెంటిటీ అటాచ్డ్ టు యువర్ హౌస్.
0: ఆ ఇల్లును అమ్మి వేస్తే దానిపైన బాంబు పడి పగిలేకూడదు, నీవు విచారణ చేయవు.
1: వెన్ వన్స్ యు సెల్ అవుట్ యువర్ హౌస్, ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్, యు ఆర్ నాట్ మైండ్ ఫుల్.
0: ఆనాడు విచారానికి, ఈనాడు అవిచారానికి కారణం ఏమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణం.
1: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
0: కనుక ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటి పైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
1: You should not have attachment on the house or the body.
0: నీ పైన నీకు అభిమానం ఉంటే దేహం కూడా సుక్షేమంగా పెరుగుతుంది.
1: If you have got that attachment on the self, the body also will grow.
0: కానీ నీ పైన నీకు విశ్వాసం లేక,
1: without faith in yourself,
0: ఇంకా మిగిలిన దానింతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము, అసాధ్యం.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ అదర్ ఆస్పెక్ట్స్, ఇట్స్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్.
0: అదే నిజమైనటువంటి గొప్పతనము.
1: దట్స్ రియల్ గ్రేట్నెస్.
0: నీ పైన నీకు విశ్వాసము,
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: పైన విశ్వాసము,
1: ఫెయిత్ ఇన్ ది సెల్ఫ్.
0: ఫెయిత్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: Faith in you, faith in God is the secret of greatness.
0: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
1: We should understand that greatness.
0: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
1: We are not making an effort to know that secret.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ యూ.
0: మీరు కేవలం అల్పులమని కాని,
1: యూ షుడ్ నాట్ టేక్ కన్సిడరేషన్
0: కేవలం ఒక మానవ శరీర దారులు కాని భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ
0: దేహాలు కేవలము వాటర్ బబుల్స్ వంటివి
1: బాడీస్ ఆర్ మియర్లీ వాటర్ బబుల్స్
0: దీని తర్వాత మైండ్ ఉంటుంది ఇది మ్యాడ్ మంకీ వంటిది
1: దెన్ కమ్స్ ద మైండ్ విచ్ ఇస్ మ్యాడ్ మంకీ
0: కనుక మంకీ వంటి మైండ్ ను
1: ద మైండ్ దట్స్ లైక్ ఎ మంకీ
0: వాటర్ బబుల్ వంటి దేహాన్ని
1: ద బాడీ ది వాటర్ బబుల్
0: విశ్వసించవద్దు
1: యూ షుడ్ నెవర్ రిలై ఆన్ దట్
0: నీ విశ్వసించవలసినటువంటి నీ కాన్ఫిడెన్స్
1: వాట్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ is on conscience
0: aatmavishwasam kalagali
1: you should have self confidence
0: adi lekunda enni vishwasam untundi emi prayojanam
1: without that there is no use in having faith in other
0: aspects chakkaga alankaranga untundadi
1: the body is highly decorated
0: kavalsinta nagalanta dharinchinamu
1: you have got so much of jewelry
0: manchi manchi vastralu dharinchinamu
1: you have got very good dress
0: kaani uchvasam nishwasam lekapothe deeniki emi vilu untundadi
1: but when there is no breathing inhalation exhalation what value the body has
0: adi reetigane
1: similarly
0: vishwasam anetundi de mana swasamu
1: So the faith is the breath.
0: విశ్వాసము లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసము లేని దేహమే.
1: Without faith, even if the mighty things are accomplished with the body, ఏదో
0: ప్రాకృతిక శక్తులు దీన్ని ఆడిస్తూ ఉంటుందనే కానీ
1: only the physical power
0: makes it dance. ఆడేటువంటిది కాదు.
1: They don't dance on their own.
0: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు మూడు తిరుగుతూ ఉంటుండాయి.
1: When you apply the key to the clock,
0: ఇది తెలియనంత మాత్రమే లైఫ్ ఉందనే
1: Because the hands move, can you call it alive?
0: కీ ఉన్నంత వరకు తిరుగుతుంది.
1: The hands move, the, because of the key.
0: క్లాక్ కు కీ నే లైఫ్.
1: The key is the life of the clock.
0: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ సలుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
1: Man does so many things, accomplishes, investigates.
0: ఏది లైఫ్ సోర్స్?
1: What is the life source?
0: అది ఆత్మ.
1: That is the self.
0: అదే కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
1: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness.
0: ఇదే నీవు అని నీకు బోధిస్తుండాలి.
1: It only teaches you that you are the consciousness.
0: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి.
1: How does that consciousness express?

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్, ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై స్వాన్? హంస
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది. హంస
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్,
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి meant master of senses.
0: ఈ గాయత్రికి రెండో పేరు సావిత్రి.
1: The second name of గాయత్రి is
0: master of life.
1: That is master of life.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడో పేరు.
1: The గాయత్రి has third name.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి. సరస్వతి మించు వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డేటీ ఆఫ్ ద వర్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ది లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఐస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, Prajna.
1: Third awareness, Prajna.
0: Dhirini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, adhe Prajna Shakti.
1: Radiation, that is awareness.
0: Vibration, అదే ప్రాణశక్తి.
1: Vibration, the life force.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః, ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: Therefore, భూర్భువస్వః are not the three worlds lying apart from you.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: All the three worlds are in you.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: They are present in this, in your body.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: All the three times are in you.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాము.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్, ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది.
1: ఇట్స్ నాట్ ఫర్ దట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్లీ.
0: దీనికి ఏ యొక్క సమయమునందు కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్గోస్ నో
0: దానిని సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ లైఫ్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడనగా వేరు, దేశమందు లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడనగా తనదు దేహమంది.
1: God is present in his body.
0: పాపమనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావముతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: If you have divine feelings, you will certainly undertake good actions.
0: మనం కేవలము ఒక పశు భావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: If you have animal feelings, you do animal activity.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: So there should be change.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: So this progress advancement should be beyond the mind.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనం మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: So long it centers around the mind, there is bound to be dirt.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపం తోపల దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ఇది చిత్తుకు అవేర్నెస్ పేరు.
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై అవేర్నెస్?
0: పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్, యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఈస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పడం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్, ఇట్ ఇస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: వెన్ యూ అన్ఫోల్డ్ ఇట్ దెన్ యూ అండర్స్టాండ్ హ్యాండ్ కర్చీఫ్, దట్ ఇస్ అవేర్నెస్.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: ద టోటాలిటీ ఫుల్ అండర్స్టాండింగ్ ఇస్ అవేర్నెస్.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: సో హ్యూమన్నెస్ షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ ఫుల్, దట్ ఇస్ అవేర్నెస్.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ టు ఫీల్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: Awareness ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
1: Awareness is always
0: అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: Awareness ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
1: So awareness is always in combination with that permanent one.
0: సత్తు చిత్తు అని రెండింటికి సంబంధం పోల్చారు.
1: That's why it is said sat and chit.
0: సత్తుకు పక్కలో చిత్తు ఉండే ఉంటుంటాయి.
1: The chit is by the side of the sat.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: సో బీయింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వి అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: This is called being awareness.
0: దీనిని వేదాంతిక పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: This in Vedantic parlance called asti bhati priyam.
0: ఈ రెండింటికి మధ్య లోపల రూప నామములు చేరటం చేత
1: in between the two because of the name and form
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: The radiance, the brilliance of the being awareness and bliss are also lost.
0: కనుక మనము ఆకారమును ప్రాధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వములకు మాధవత్వములకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: రెండు ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వేర్ ఇస్ రిలేషన్షిప్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఇట్స్ వన్నెస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్నెస్.
0: ఇలాంటి విశాల భావము ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక భిన్నత్వములు అనేక ద్వేషములు అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్ హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి
1: everywhere. There's
0: ఎక్కడ చూసినా భయము.
1: ఎవ్రీవేర్ దిస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడా దిగులు. ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: There is agitation all over.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: The main
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదం ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ డు యు ఫైండ్ డిఫరెన్సెస్?
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యు ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పరాత్మను పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానార్థంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెన్స్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాసి సత్యమని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited
0: లేక ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: ట్రూత్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎనీ రీజియన్ ఐదా చైనా.
0: ఒక్కటే ఒక్కటే సత్యం.
1: ట్రూత్ ఇస్ వన్ వన్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడాను సత్యం వద ధర్మం చెర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చారు.
1: Therefore, in Indian culture since ancient times, these two things are taught. Speak truth and unnecessary righteous action.
0: మానవులకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుకనే తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation, the creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: The creation came out of you.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: This truth has to be realized.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: Being an individual, I get into the divinity. You should not have that delusion.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: You should not be deluded with the feeling that
0: you are in the ప్రవేశించావు ఈ జగత్తుకు. ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You came out of that ఆత్మ into this world. That truth has to be realized.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కాని ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that ఆత్మ, but you are not getting into ఆత్మ from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: అన్నింటిని పైకి పంపించేసి
1: just take them up to the heights.
0: అంతే కాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపదు దీన్ని.
1: So don't bring down God calling it as God is flower, God is cloth. No.
0: Look up. అది నీ యొక్క state.
1: So Swami says look up. That is the main thing.
0: ఉన్నత స్థాయిలో నీవు పోవాలి.
1: Go to noble heights.
0: Low aim is crime. అది నీకు పాపం.
1: Low aim is crime. That is sin.
0: నీవు లోపలికి దిగవద్దు, పైకి పంపించండి.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి. ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: It also refers to reaching the noble heights.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: We should not hurt, harm anyone.
0: ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: We should not be violent towards anyone.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: The self is one and the same in everyone.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇక్కడ నువ్వు కేవలము ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒట్టి మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ రా మెటీరియల్ మనం ప్రోగ్ చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇంకా యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయంగా నిలిచి
1: they should be ideal to the
0: world. ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనం కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: We should never pray that Bharat should be peaceful.
0: అదే narrow mind.
1: That is narrow mind.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: You should have a broad feeling. Let everyone be happy.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడాను ఆవిర్భవిస్తుంది.
1: Your happiness lies in others'
0: happiness. అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: You should never pray with the feeling what if, what may happen to the world, but I should be peaceful and happy.
0: లోకంలో ఉన్న అందరి ఎందుకు కూడాను నీవు ఒక వ్యక్తి.
1: You are also a part and parcel of the entire world.
0: ఇలాంటి సమస్తి భావంతో,
1: with that community feeling,
0: ఇలాంటి విశాల భావంతో,
1: with that broad feeling,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: infinite feeling,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: You should develop that broad feelings.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you have this worldly knowledge.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: What for is this education?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: It's only for the stomach to fill the belly.
0: ఈ స్టమక్ ని ఫిల్ అప్ చేసుకోవడానికి ఇంత చదువులు చదవాలనా?
1: టు ఫిల్ అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ వి హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ వి హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: స్టడీ. తిరగనక్కర్లేదు.
1: యు నీడ్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కరించుకుంటావు.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్. దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being highly intelligent,
0: మగిడి తన్నెరుగుడు మందమతుడు,
1: is a foolish one who does not know himself,
0: ఎంత చదువు చదివి,
1: with all the scholarship,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be in any way.
0: హీనుని గుడంబు మానలేడు.
1: Mean man shall never change his
0: mind. చదువు చదువా.
1: With all the education.
0: తర్కవాదమే కాని.
1: It's just argumentation. పూర్ణ
0: జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: You will never get comprehensive.
0: చదువు చదువు చదివి చావంగనేటికి. చావు లేని చదువు చదువాలి.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: Education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా చేయాల్సింది.
1: You should do this also.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: To eat food is
0: ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: That is main.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: That is important item.
0: అయితే దాంట్లోకి పులుసో రసమో పచ్చడో పెరుగో ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటుండాలి కదా, కొన్ని కలుపుకోవటానికి.
1: అలాంగ్ విత్ ది రైస్ యూ నీడ్ పులుసు సాంబార్ రసం టు మిక్స్ అండ్ ఈట్.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌత్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆర్ ఆల్ యాడ్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: దే ఆర్ జస్ట్ ఫర్ యువర్
0: టేస్ట్. నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యు లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యు డిజైర్.
0: ఈ విధంగా వాంఛను చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యు పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హార్ట్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యు విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్ మౌండ్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: విల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ పాత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా విభజించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ ద స్పిరిచువల్ పార్ట్ ది సమ్మర్ క్లాసెస్ ఆర్ హెల్ప్.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాస్ రూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: ద వరల్డ్ ఎడ్యుకేషన్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ డైలీ రొటీన్.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: బట్ దిస్ ఇస్ చీఫ్ వన్.
0: నదీ నాం సాగరో గతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names. They flow in different
0: directions.
1: But ocean is one.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: Therefore, physics, botany, zoology, English, they are like rivers.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: Ultimately, they should unify with that ocean, the spiritual knowledge.
0: అదే unity in diversity.
1: That is unity in diversity.
0: మీరు అందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: చూసారా?
0: ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికి.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: దైవచింతన చేస్తూ
1: thinking of the Lord
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an
0: ideal to the world.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవునికి అహంకారం ఉండినంత వరకు కూడాను ఎవ్వరూ అతన్ని ప్రేమించరు.
1: సో ఫార్ వన్ ఈస్ ఈగోయిస్టిక్ హీ విల్ నాట్ బి లైక్డ్ బై ఎనీబడీ.
0: కట్టుకున్న భార్య మొదలు కన్న కుమారుడి వరకు కూడాను ప్రపంచ నిమిత్తమై వారు గౌరవిత్తురే కాని నిజముగా ఈ అహంకారం చూచి వారు కూడాను అసహించుకుంటారు.
1: వైఫ్ అండ్ ది సన్ ఫర్ ది వరల్డ్లీ సేక్ ఎక్స్టర్నల్లీ దే మే సీమ్ టు రెస్పెక్ట్ యు బట్ దే డోంట్ లవ్ యు ఇన్ ట్రూ స్పిరిట్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవునికి అహంకారం ఉండినంత వరకు కూడాను ఎవ్వరూ అతన్ని ప్రేమించరు.
1: So far

0: ఈ అహంకారం మానవుని యందు ఉండినంత వరకు కూడాను అతనికి కూడాను ఎట్టి ఆనందము లభించదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో ఇన్ యూ, యూ కెన్ నెవర్ అటైన్ బ్లిస్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక మానవుడు మొదలు అహంకారమును నశింపచేసుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ కిల్ దిస్ ఈగో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: క్రోధం హిత్వా నశోచతి. క్రోధం ఉండేంత వరకు కూడాను ఇతనికి ఆనందం అనేటువంటిది లభించదు.
1: యూ కెనాట్ బి హ్యాపీ సో లాంగ్ దేర్ ఇస్ యాంగర్ ఇన్ యూ.
0: ఆ క్రోధము తన యందు తిరిగినంత వరకు కూడాను దుఃఖమే దుఃఖమే దుఃఖమే.
1: యు ఆర్ బౌండ్ టు బి మిజరబుల్ సో లాంగ్ యు ఆర్ యాంగ్రీ.
0: ఏనాడు మానవుడు ఈ క్రోధము నశింపజేసుకున్నో అప్పుడే తాను సుఖమును అనుభవిస్తాడు.
1: The day you give up this anger, you will experience happiness.

0: వాంఛలు ఉండినంత వరకు కూడాను ఏ విధమైనటువంటి ఒక సంపద అతనికి చేకూరదు.
1: సో లాంగ్ దట్ డిజైర్స్ ఇన్ఫినిట్ ఇన్ యూ, యూ కెనాట్ థింక్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ ఎట్ ఎనీ మోమెంట్.
0: ఏనాడు మానవుడు వాంఛలను వదలను, అప్పుడే సర్వ సంపదలు కూడాను అతన్ని కూడి వస్తాయి.
1: ద డే యూ గివ్ అప్ డిజైర్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ విల్ ఫాలో యూ.
0: లోభం హిత్వా సుఖీ భవతి. లోభం ఉండినంత వరకు మానవునికి సుఖం అనేటువంటిది కనిపించదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ గ్రీడ్ ఇన్ యూ, యూ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్.
0: ఏనాడు లోభమును దూరము గావించుకున్నో ఆనాడే మానవుడు సర్వ సుఖములను అనుభవిస్తాడు.
1: ద డే యూ గివ్ అప్ దిస్ మైజర్లీనెస్ యూ విల్ బి హ్యాపీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతా కూడాను అణుశక్తితో ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ అటామిక్ పవర్.
0: అణువు కంటెను సూక్ష్మమై అణువు అగుచు, ఘనము కంటెను చూలమై ఘనము అగుచు. ఈ జగత్తంతా కూడాను ఘనమునందు కాని సూక్ష్మమునందు కాని అణుశక్తి యొక్క సమూహమే దీనికి మూల కారణము.
1: The primary reason for the entire world is this: the mightiest, the biggest to the big, and the smallest to the small, even an atom, everything centers around this atomic power.
0: అణువే ఆత్మా, ఆత్మనే అణువు.
1: It is Atma the spirit that is the atom and vice versa.
0: కనుక ఈ అణుశక్తి యొక్క శక్తి ఎవరు కూడా గుర్తించుకోలేరు.
1: No one can actually estimate the power of an atom.
0: అణు అనగా శక్తి శకముల యొక్క సమూహమి.
1: Atom is the combination of so many rays of power, energy.
0: పలికే పలుకు, చూచే చూపు, వినేటువంటి చెవులు, శబ్దము, నడిచే నడక, సర్వము కూడాను అణుస్వరూపమైనటువంటి యొక్క శక్తియే.
1: ఇట్ ఈస్ అటామిక్ పవర్ దట్ లైస్ బిహైండ్ ఇన్ ద వర్డ్స్ దట్ వి యుటర్, ద లుక్స్ అండ్ గ్లాన్సెస్ అవర్ వాకింగ్ అండ్ ఆల్సో అవర్ లిజనింగ్.
0: ప్రతి ప్రాణి యొక్క చలనం కూడాను అణు యొక్క సమూహమే.
1: ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈస్ ఆన్ బేస్డ్ ఆన్ దిస్ అటామిక్ పవర్.
0: ఏది అనుభవించినా కూడాను అణు యొక్క ప్రభావమే.
1: It is only the effect of the atomic power that gives us the experience.
0: ఈ సత్యాన్ని ఈనాటి సైంటిస్టులు 1000 సంవత్సరాల తర్వాత దీన్ని తెలుసుకోగలిగారు.
1: Scientists could know this truth after the lapse of 1000 years.
0: ఈ యొక్క అణువు యొక్క శక్తిని గుర్తించడానికి సైంటిస్టుకు 1000 సంవత్సరాల కాలం పట్టింది.
1: Scientists took roughly about 1000 years to know the power, atomic power.
0: కానీ ఏనాడో బాలుడైనటువంటి ప్రహ్లాదుడు, విద్యార్థి అయినటువంటి ప్రహ్లాదుడు ఆనాడే దీన్ని గుర్తించాడు.
1: A long back, Prahlada, the tiny thought, a student could know the atomic power.
0: ఇందుకలడందు

0: లేదని సందేహము లేదు. వలదు సర్వచక్రోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అని తాను నిర్ణయం చేశాడు.
1: ప్రహ్లాద్ డిసైడెడ్ అండ్ డిక్లేర్డ్ నెవర్ డౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డివినిటీ హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యు సర్చ్ యు ఫైండ్ ద డివినిటీ.
0: ప్రహ్లాదుడు ఎట్టి పరిశోధనలు కాని ఎట్టి పరిశీలనలు కాని సలుపలేదు.
1: ప్రహ్లాద్ డిడ్ నాట్ డూ ఎనీ ఎక్స్పెరిమెంట్స్ నార్ మేడ్ ఎనీ ఆబ్జర్వేషన్.
0: నిర్మల నిశ్చలమైనటువంటి చిత్తమునకు సర్వము సత్యస్వరూపమే గోచరిస్తూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ స్టడీ అన్పొల్యూటెడ్ విల్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రూత్.
0: అణువు కంటే నువ్వు సూక్ష్మమై అణువు ఎగుచు.
1: స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్
0: ఘనము కంటే నువ్వు ఘనమయ్యి తాను వెలుగు.
1: హి షైన్స్ మోర్ బ్రిలియంట్లీ దాన్ ది ఆల్ మైటీ థింగ్స్.
0: ఆత్మయే అణువు, అణువుయే ఆత్మ ఎగును.
1: ఆటమ్ ఇస్ ఆత్మ, ఆత్మ ఇస్ ఎన్ ఆటమ్.
0: ఇట్టు సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క విద్యార్థి బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ సచ్ ఎ స్టూడెంట్ హూ అండర్స్టూడ్ దిస్ ట్రూత్.
0: దీనిని ఆధారం చేసుకున్న ప్రపంచమంతయకుడను దైవమయమే, దైవ స్వరూపమే.
1: బేసింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ వీ కెన్ సే ద హోల్ వరల్డ్ ద కాస్మోస్ ఇస్ బేసికలీ డివైన్.
0: ప్రతి పదార్థమునందు కూడాను అణు యొక్క శక్తియే ప్రచరిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ యూ ఫైండ్ ఆటమిక్ పవర్.
0: ఈ అణువు లేనటువంటి వస్తువు కాని, అణువు లేనటువంటి స్థానము కాని, అణువు కానటువంటి రూపము కాని ఎక్కడ కూడా మనకు కానరాదు.
1: There is no place, there is no object, there is no form where there are no atoms.
0: సమస్త పదార్థములు కూడా అణు స్వరూపమే.
1: All forms of matter are just expression of atom.
0: సమస్త శక్తులు కూడా అణు స్వరూపములే.
1: All powers reflect the atom.
0: ఈ భూమి అంతయి కూడా కేవలం అణుమయమైనటువంటి స్వరూపమే.
1: The entire earth is full of atoms.
0: ఈ జగత్తునందు ప్రతి వ్యక్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక చిన్న జనరేటరే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ జనరేటర్.
0: ఇతని ఎందున్నటువంటి ఒక అయస్కాంతమే విద్యుత్ శక్తిగా మారుతూ ఉంటున్నది.
1: ద మ్యాగ్నెట్ ఇన్ హిమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఎలక్ట్రిసిటీ.
0: ఆ విద్యుత్ శక్తి యొక్క ప్రభావం చేతనే మనిషి నడచగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ He is able to speak, move, listen and see.
0: ప్రతి మానవుని యొక్క హృదయము ఒక రేడియో సోర్స్.
1: In fact, the heart of every man is the source of a radio.
0: ప్రతి మానవుని యొక్క శక్తి కూడాను కేవలము ఆటమ్ శక్తియే.
1: The energy in every man is that of an atomic power.
0: ఇది కాంతి కిరణములే.
1: They are light rays.
0: ఈ కాంతి కిరణముల ద్వారానే ఈ అయస్కాంతం అనేటువంటిది మరింత అధికమవుతూ వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ లైట్ రేస్ వీ ఫైండ్ దిస్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ ఇంక్రీజింగ్.
0: దీనిని పురస్కరించుకునే ఐన్స్టీన్
1: బేసింగ్ ఆన్ దిస్ ఐన్స్టీన్
0: మ్యాటర్ ఎనర్జీ రెండు ఒక్కటే అనేటువంటి దాన్ని నిర్ణయించాడు.
1: డిసైడెడ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సైంటిస్టుల యొక్క పరిశోధన ద్వారా జగత్ అంతా కూడా బ్రహ్మమయమే.
1: Based on the experiments of scientists, we can say that the entire universe is divine.
0: కానీ పేర్లు మాత్రమే మార్చగలిగారు. సైంటిస్ట్ అంతా కూడా అణుమయము అన్నారు, వేదాంతులు అంతా కూడా బ్రహ్మమయము అన్నారు.
1: It's only difference in the nomenclature, the naming. Scientists call it atom, while the saint called it as Brahman.
0: కనుకన సైన్స్ చెప్పినటువంటిది, సెయింట్ చెప్పినటువంటిది రెండింటి యొక్క భేదము ఏమాత్రము లేదు, ఏకత్వమే.
1: In fact, verily it is one and the same, that of the scientist and also the saint.
0: ఇక్కడ గణపతి అని పదం ఉంటుండాలి.
1: Here we have this word గణపతి.
0: గా అనగా బుద్ధి.
1: గా stands for intellect.
0: నా అనగా జ్ఞానము.
1: నా stands for wisdom.
0: అనగా జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి is the master of knowledge and wisdom.
0: ఈ జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి గణపతిని ఆరాధించడం కూడాను ఒక విధమైనటువంటి గణపతి ఆరాధనే.
1: Acquisition of knowledge and wisdom amounts to worship of గణపతి.
0: గణపతి కూడాను శక్తి సకలములే.
1: గణపతి ఆల్సో ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆల్ ఎనర్జీ.
0: ఈ విధమైనటువంటి శక్తి సకలములు చేరటం వల్లనే, అణుశక్తి కూడటం వల్లనే తాను గణపతి అనేటువంటి పేరు సార్థకమైనటువంటిదిగా వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ అండ్ ది పవర్. he is truly named as Ganapati.
0: Intiye kaka,
1: not only this,
0: samasta ganamulu kudanu utanu adhipati ayinatundi vaadu kanaka ganapati anukodanu peru vachindi.
1: Since he is the master of all ganas, he is called Ganapati.
0: సమస్త శక్తులకు కూడాను తాను అధిపతి అయినటువంటి వాడు.
1: ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీస్.
0: ఇదన్నే మరొక రూపం లోపల వినాయక అని పిలుస్తూ వచ్చారు.
1: Yes, another name, వినాయక.
0: ఇతనికి వేరే నాయకుడు లేడు.
1: He has no master above him.
0: సర్వమునకు నాయకుడు ఇతనే.
1: He is the master of all.
0: ఇతన్నే మరొక రూపం లోపల విఘ్నేశ్వర అని పిలుస్తూ వచ్చారు.
1: Yes, another name, విఘ్నేశ్వర.
0: అనగా విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి? సమస్త ఐశ్వర్యముల కూడాను నాయకుడు.
1: ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: సకలైశ్వర్య స్వరూపుడు విఘ్నేశ్వరుడు.
1: విఘ్నేశ్వర ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: ఈ యొక్క అంతరాత్మను గురించి మనం విచారణ చేసినప్పుడు అన్ని కూడాను ఆటం యొక్క శక్తి స్వరూపములే.
1: వెన్ వి అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైక్ దట్ వి విల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అటామిక్ పవర్.
0: ఏమిటి ఈ సకలైశ్వర్యము?
1: వాట్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ వెల్త్?
0: శబ్ద బ్రహ్మము,
1: వండర్ ఆఫ్ ద సౌండ్,
0: చరాచరము,
1: ద మూవ్మెంట్,
0: జ్యోతిర్మయము,
1: లైట్,
0: విద్యామయము,
1: దట్ ఆఫ్ నాలెడ్జ్,
0: అణుమయము,
1: ఆటమ్,
0: సర్వము కూడాను ఈ యొక్క ఆటమ్ యొక్క శక్తులే.
1: ఎవ్రీథింగ్ స్పీక్స్ ఆఫ్ దిస్ ఆటమిక్ పవర్.
0: జ్యోతిర్మయం,
1: దట్ ఆఫ్ లైట్,
0: ఇది కూడాను ఈ అణు యొక్క స్వరూపమే.
1: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఈ జ్యోతి అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: Where do you find this light?
0: ప్రతి ప్రాణి ఎందు కూడాను విద్యుత్ శక్తి రూపంలో ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: లైట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ.
0: ఈ విద్యుత్ శక్తి లేనటువంటి ప్రాణి కనిపించడం లేదు లోకంలో.
1: దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్ లేటెంట్ ఎలక్ట్రిసిటీ.
0: ప్రతి ప్రాణి యొక్క శరీరం కూడాను ఒక విధమైనటువంటి ఒక జనరేటరే.
1: Therefore the body of every creature is like a generator.
0: కనుక మనం విద్యుత్ శక్తికి మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేసి సాధించనక్కర్లేదు.
1: We don't need to make an effort to acquire electricity separately.
0: ఈ దేహమంతా కూడాను కేవలము ఒక విధమైన అయస్కాంత స్వరూపమే.
1: Body is a form of a magnet.
0: ప్రకృతి అయస్కాంత స్వరూపమే.
1: Nature is a magnet.
0: అయస్కాంతి నుంచి అయస్కాంతియే వస్తుంది కానీ మరొక కాంతి రాదు.
1: You get only the power of the magnet out of the magnet.
0: అయితే వీటి రూపములు వేరు వేరు కావచ్చును కానీ శక్తి ఒక్కటే.
1: The forms may vary but the power is one.
0: బల్బు వెలిగినా, ఫ్యాను తిరిగినా, స్టవ్ వంట చేసినా, మిషన్ వర్క్ చేసినా కరెంటు ఒక్కటే.
1: బల్బ్ మైట్ ఇల్యూమెంట్, ఫ్యాన్ మైట్ రివాల్వ్ అండ్ యూ మే కుక్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్టవ్ బట్ ది ఎలక్ట్రిసిటీ సేమ్.
0: కనుక దీన్ని విద్యుత్ శక్తి అన్నా, కాంత శక్తి అన్నా, ఉష్ణ శక్తి అన్నా, అయస్కాంత శక్తి అన్నా, లేజర్ శక్తి అన్నా,
1: యూ మే కాల్ ఇట్ ఎలక్ట్రిసిటీ ఆర్ ది ఎనర్జీ ఆఫ్ ది లైట్ ఆర్ ది పవర్ ఆఫ్ ది హీట్, యూ మే గివ్ ఇట్ ఎనీ నేమ్.
0: లేక ఒక విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ప్రభావాన్ని గురించే ఈ యొక్క అయస్కాంతి ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ప్రిన్సిపల్, ది డివైన్ ప్రిన్సిపల్ ఈస్ వెరీ మచ్ స్పోకన్ రిఫర్ టు బై దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
0: ప్రతి మానవుని యందు ఉండేటువంటి విద్యుత్ శక్తిని ఎక్స్రే కిరణంగా చూస్తుండాలి.
1: ది ఎలక్ట్రిసిటీ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఈస్ వ్యూడ్ యాజ్ ఎక్స్రేస్.
0: దీన్ని ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఇన్నర్
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రిఫ్లెక్షన్
0: పలికే పలుకు, చూచే చూపు, వినే శబ్దము, నడిచే నడక, తినే తిండి, త్రాగే నీరు, అన్ని కూడాను విద్యుత్ శక్తి యొక్క లక్ష్యములే.
1: ద వర్డ్స్ దట్ యు స్పీక్ అండ్ ద లిసనింగ్ అండ్ ఎవ్రీథింగ్ ద వాక్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఎనర్జీ ఓన్లీ.
0: ఈ జలం నందు కూడాను బడభాగ్ని అనేటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ వాటర్ బడభాగ్ని.
0: అది ఏ విద్యుత్ శక్తి?
1: దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ ఇన్ వాటర్.
0: ఏ అగ్నిని జలము ఆర్పుతగలుగుతుందో అలాంటి ఆత్మగలిగేటువంటి ఒక జలమునంది ఈ విద్యుత్ శక్తి అమితంగా ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ద వాటర్ దట్ ఎక్స్టింగ్విషెస్ ఫైర్ బట్ యట్ దేర్ ఇస్ ఫైర్ దేర్ ఇన్ వాటర్.
0: కనుకనే సర్వం బ్రహ్మమయం, ఈ జగమంతయు సర్వం బ్రహ్మమయం.
1: సో యూనివర్స్ ఇస్ డివైన్.
0: దీనిని పురస్కరించుకుని వేదాంతము సర్వం కలివిదం బ్రహ్మ అన్నారు.
1: Basing on this, Vedanta says the whole world is divine.
0: Vishwam Vishnumayam Jagat annaru.
1: The Jagat is of Vishnu.
0: Kanuka Ganapati veru, Vishnu veru, Shivudu veru, Shakti veru, aneetundi manavudu veru aneetundi bhedamulaku manamu dooram cheyali.
1: We should give up observing differences between Ganapati, Shiva, Vishnu, Shakti and man.
0: సర్వులు ఎందుకు మానవత్వం అనేటువంటిది సమానమై ఉంటుండాలి.
1: ద హ్యూమన్ నేచర్ ఈజ్ యూనిఫామ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి శక్తికి సరైనటువంటి యొక్క స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుండాలి.
1: it is very much demonstrated in the world.
0: అయితే ఇది ప్రవృత్తి యొక్క లక్షణమే కాని నివృత్తి యొక్క లక్షణం కాదు.
1: It is only an external behavior, but not the internal trait.
0: ఈ నివృత్తి అనేటువంటిది రూపరహితంగా సగుడు ఎందుకు ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: In fact, inwardly, it moves about in a formless way.
0: అది అణుశక్తి.
1: This formless one is atomic power.
0: ఈ భౌతికమైనటువంటి ప్రాకృతిక శక్తిని పోషించే నిమిత్తమై ఈ అణుశక్తి యందు అనేక రకమైనటువంటి కొన్ని మార్గములు విబోధించు వచ్చారు.
1: To sustain the outer world, the atomic energy, the power changes.
0: ఈ వినాయక చవితి దినము,
1: on this day of Vinayak Chavithi,
0: వినాయకునికి ఏమి అర్పితం చేస్తున్నారు?
1: What is that we offer to Vinayaka?
0: ఈ అర్పితం చేసేటువంటి సమస్త పదార్థములు కూడాను ఏ విధమైనటువంటి యొక్క తైల సంస్కారము లేకుండా జరిపేటువంటి యొక్క వస్తువులే వినాయకునికి అర్పితం చేస్తున్నారు.
1: All offerings of Vinayaka today don't have any oil content there.
0: Biyamu udikinchi,
1: rice is boiled,
0: dani muddaga chesi,
1: made into mass,
0: aa mudda lopala nuvulunu udikinchi
1: and till seeds are boiled,
0: danilo oka vidhamaina bellamunu imichi,
1: jaggery is mixed,
0: దీన్ని ఆ యొక్క బియ్యపు పిండి లోపల కలిపి దీన్ని నైవేద్యంగా పెడుతూ వస్తున్నారు.
1: మిక్స్డ్ ఇన్ రైస్ ఫ్లోర్ అండ్ ఆఫర్ టు గాడ్.
0: ఈ బెల్లం నందు కాని నువ్వులు ఎందు కాని బియ్యం నందు కాని తైల సంస్కారం ఎక్కడా కనిపించడం లేదు. దీనికోసమని విజ్ఞాసి పండుగ వచ్చిందంటే కుడుములు ఉండ్రాళ్లు అని ప్రతి ఒక్కరూ చేస్తుంటారు.
1: కుడుములు ఉండ్రాళ్లు ఆర్ ప్రిపేర్డ్.
0: దానిలో పేరు అనగా తైల సంస్కారం లేనటువంటివి.
1: Those that don't have oil content.
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result of it?
0: వచ్చేటువంటి ఒక ఆదాయం ఏమిటి?
1: What is the profit?
0: అని విచారణ చేస్తే,
1: if you investigate,
0: తైల సంస్కారం కానటువంటి పదార్థములు అతి త్వరగా కూడా జీర్ణమైపోతాయి.
1: All these oil-less preparations can be digested quickly.
0: ఈ నువ్వుల వల్ల ఒక విధమైనటువంటి వాతపిత్త కఫ శేషాదులు తగ్గిపోతాయి.
1: Because of the use of till seeds, you will be free from the bile and the phlegm.
0: బెల్లం వల్ల ఆయి కన్నుల్లో ఉండేటువంటి యొక్క శక్తులు చాలా వరకు అభివృద్ధి అయిపోతాయి.
1: జాగరీ helps for eyesight, the vision.
0: ఇవన్నీ కూడా ఆరోగ్య నిమిత్తమే ఏర్పడినటువంటి యొక్క ప్రసాదములే కానీ నైవేద్య నిమిత్తమే ఏర్పడినటువంటి ప్రసాదములు కాదు.
1: These are all the offerings meant for health and not merely for an offering as such.
0: కనుక ఈ దేహమైనటువంటి అణుశక్తిని పదార్థముల యొక్క శక్తి చేత దీన్ని పవిత్రము గావించి తద్వారా కూడాను అమిత ఆయుష్ను కూడాను అభివృద్ధి గావిస్తుంది.
1: సో దాట్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఈస్ కన్వర్ట్ ఇన్ ద మ్యాటర్ అండ్ దట్స్ మేడ్ ఎ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ సో టు ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్.
0: వినాయకునికి కేవలము ఒక విధమైనటువంటి తెలివితేటలు చాలా గొప్పవి.
1: వినాయక ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: వినాయకుని చూస్తే చాలా మంది చాలా ఆనందిస్తుంటారు.
1: మెనీ ఫీల్ వెరీ హ్యాపీ.
0: ఆ రూపమే చిత్ర విచిత్రమైనటువంటిదిగా కనిపిస్తుంది.
1: ద ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: పెద్ద బొజ్జ,
1: వెరీ బిగ్ స్టమక్,
0: చక్కని తొండము,
1: అండ్ వెరీ గుడ్ ట్రంక్,
0: కళ్ళు కావించేటువంటి ఒక కన్నులు,
1: అండ్ ద ఐస్ అట్రాక్టివ్,
0: మంచి చెవులు,
1: అండ్ వెరీ గుడ్ ఇయర్స్.
0: ఇవంతా కూడా ప్రపోర్షన్ చూస్తే ఏమి విరుద్ధంగా కనిపించదు.
1: The proportion doesn't seem anything contradictory, non-proportional.
0: Aithe deenini endukosam ee yokka yenugunu sirasunu uncharu.
1: Why he has the head of an elephant?
0: Anaga mana yokka gajamunaku telivitetam chaala goppavi.
1: Elephant is highly intelligent.
0: Mrugamullo chaala pedda shariram kaliginatundi.
1: Of all the beasts, the elephant is mighty.
0: Ee mrugam kudunu ee elephant shariram anta shariramu ekkada levu.
1: No animal has got that much of body as that of an elephant.
0: Kaani mrugaraja ainatundi simhamu yokka padamulu kudunu enugu padamto tokki kappi vestundi.
1: Yes, in the mighty lion also can be trampled under the feet of a lion.
0: Ekkadaina adavulu endu simhamu sancharinchindante
1: the lion moves about in a form.
0: Vaati padamulu gurtunu puraskarinchukoni danni veta vaallu payilertuntaru.
1: The hunters will follow the footprints of the lion.
0: Kaani aa padamulu paina yelugu nadchindante aa padamulu putti moosi vestundi.
1: When once the elephant starts moving in the direction, the footprints are covered.
0: Mrugaraju pada print nu kuda nu moosi vesetunte yokka pada print elephant kuntundali.
1: The footprints of an elephant will cover the footprints of a lion also.
0: Dani telivitetanu maroka mrugamulaku revu.
1: The intelligence of an elephant no other animal has.
0: Intiye kaakunda,
1: not only this,
0: మానవులకందరికి మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క గజము.
1: ఇట్స్ ఎన్ ఎలిఫెంట్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ గైడ్ టు మ్యాన్.
0: అడవుల్లో ఎవరు సంచరించవలనన్నా కూడాను,
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ టు మూవ్ అబౌట్
0: ఈ పొదల మధ్య ఈ చెట్ల మధ్య ఎవరు కూడా సులభంగా సంచరించలేరు.
1: ఇస్ నాట్ పాసిబుల్ ఈజీ ఎనఫ్ టు మూవ్ అబౌట్ ఇన్ ఎ థిక్ డెన్స్ ఫారెస్ట్.
0: ఎలిఫెంట్ ఆ గజము ప్రయాణం చేస్తున్నట్టే అక్కడంతా ఒక దారి ఏర్పడిపోతుంది.
1: ఇట్స్ ఎలిఫెంట్ దట్ గోస్ ఫస్ట్ మేకింగ్ ఎ వే ఫర్ మ్యాన్ టు ఫాలో.
0: అప్పుడు ఏ మనిషి అయినా కూడా సులభంగా దారి చేసుకుని పోవచ్చు.
1: ఎనీవన్ కెన్ ఫాలో దట్ ట్రాక్.
0: కాబట్టి జీవితారణ్యం లోపల అనేక విధమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఉండేటువంటి పొదలు ఉన్నటువంటి ఒక అరణ్యం నందు కూడాను ఈ ఎలిఫెంట్ అనగా తెలివితేటలు ముందుగా బయలుదేరితే ఎంతైనా సులభంగా మనం ప్రయాణం చేయవచ్చు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ లాసెస్ అండ్ పెయిన్ విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్ వి షుడ్ స్టార్ట్ ట్రేడింగ్ అలాంగ్.
0: ఈ గజం యొక్క శిరస్సును ధరించినటువంటి వాడు కాబట్టి గణపతికి ఒక విధమైన తెలివితేటలు ఎక్కువ అన్నారు.
1: బికాస్ గణపతి హ్యాస్ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: దీనిని ఒకనాడు తల్లి తండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చేరి ఈ తెలివితేటలను పరీక్షించాలని ప్రయత్నం చేశారు.
1: ఫాదర్ అండ్ మదర్ పార్వతీ పరమేశ్వర వాంటెడ్ టు నో ది ఇంటెలిజెన్స్ ఆఫ్
0: ఇరువురు కుమారులను కూడా సమీపించి, నాయనారా మీరు ఒక్కతూరి ఈ విశ్వాన్ని ప్రదర్శన చేసి రండి, ఎవరు ముందు వస్తారో చూద్దామన్నారు.
1: దే కాల్ బోత్ ఆఫ్ ది సన్స్ అండ్ వాంటెడ్ దెమ్ టు గో అరౌండ్ ది ఎర్త్ అండ్ వాంట్ టు డిసైడ్ హూ విల్ స్టాండ్ ఫస్ట్.
0: ఈ రెండవ మొదటి వాడు ఎక్కడా పోలేదు.
1: గణపతి ఎల్డెస్ట్ డింట్ గో ఎనీవేర్.
0: రెండవ కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు తన నెమలిని ఎక్కాడు, సంచరించాడు ప్రయాణం.
1: ద సెకండ్ సన్ సుబ్రహ్మణ్య స్టార్టెడ్ మూవింగ్ ఆన్ హిస్ చారియట్.
0: చాలా శ్రమ పడి ప్రపంచాన్ని చుట్టుకొని చాలా దినములకు వచ్చాడు.
1: హిస్ ట్రైన్ అండ్ ఎగ్జర్టెడ్ వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ రిటర్న్.
0: సుబ్రహ్మణ్యుడు కొంచెం దూరంలో వస్తున్నాడని తెలిసి తక్షణమే లేచాడు. గణపతి తల్లిదండ్రులను చుట్టాడు, కూర్చున్నాడు.
1: వాచింగ్ ద సుబ్రహ్మణ్య ఇస్ ఫాస్ట్ అప్రోచింగ్, గణపతి గాట్ అప్ వెంట్ రౌండ్ ద పేరెంట్స్ అండ్ స్టూడ్ దేర్.
0: తల్లి ఆశ్చర్యపడింది.
1: మదర్ వాస్ సర్ప్రైజ్.
0: గణపతి శ్రమపడి చుట్టి వచ్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు.
1: సుబ్రహ్మణ్య వెంట్ రౌండ్ ద హోల్
0: ఎక్కడ కూడా కారు కదపలేదు.
1: You haven't put a step forward.
0: పొట్ట కదలలేదు.
1: Your stomach didn't move.
0: కడుపు దాటలేదు.
1: You didn't move.
0: కాసు ఖర్చు కాలేదు.
1: You didn't spend any money.
0: నీ ఎట్ట జయించిన వాడు అవుతావు అని ప్రశ్నించింది.
1: How can you win? How can I call you a victor?
0: తల్లి,
1: మదర్,
0: ఈ జగత్తంతా ఇక్కడను జగత్ యొక్క సత్యము శక్తి పాణువు అనగా పరాత్మము ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ జగత్తు.
1: This world is a combination of matter and energy.
0: తల్లిదండ్రుల యొక్క ఏకత్వమే ఈ యొక్క జగత్తు.
1: ఇట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది మదర్ అండ్ ఫాదర్.
0: ఇలాంటి మీ ఇరువురిని నేను ప్రదర్శన చేసినప్పుడు జగత్తునంతా ప్రదర్శన చేసిన వాడిని అవుతాను.
1: ఇఫ్ ఐ సర్కంబులేట్ రౌండ్ యూ ఇట్ అమౌంట్స్ టు సర్కంబులేటింగ్.
0: ఎక్కడికి పోయినప్పటికీ మీరు తప్ప మరొకరు లేరు.
1: ఎనీవేర్ ఐ ఫైండ్ యూ ఓన్లీ నన్ ఎల్స్.
0: సర్వత పాణిపాదం త సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తి. ఎక్కడ పోయినప్పటికీ మీరే ఉంటుండేది.
1: వేర్ ఎవర్ ఐ వి సీ వి ఫైండ్ యూ దేర్.
0: అటువంటి సర్వవ్యాపకులైనటువంటి మిమ్మల్ని ప్రదర్శన చేయటమే విశ్వాన్ని ప్రదర్శన
1: చేసినట్టు.
0: ఈ మాట వినగానే ఈశ్వరునికి చాలా ఆశ్చర్యం వేసింది.
1: ఈశ్వర వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
0: చాలా తెలివితేటలు గలవాడు ఉన్నాడు.
1: ది సన్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఉన్నారు.
1: హీ హాస్ నోన్ ది ట్రూత్.
0: అప్పుడు తాను చెప్పాడు.
1: దెన్ హీ సెడ్,
0: వినాయక,
1: వినాయక,
0: సర్వులకు ఆదర్శాన్ని నిరూపించేటువంటి కుమారుడు నీవు.
1: You are the son who is an ideal to everybody.
0: నాకంటే ముందుగా కూడా నిన్ను పూజించురుగాక ఈ లోకులు.
1: Let this world worship you before they worship me.
0: నాకు కూడా ఇంత తెలివితేటలు లేదు.
1: I am not that intelligent enough as you are.
0: కేవలం తల నిండా జడలు ఉంటున్నాయి కానీ తెలివితేటలు తక్కువగా ఉంటున్నాయి.
1: We are here as parents, but we are not that intelligent enough as you.
0: తన యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: Then he went on speaking of his own.

0: చెదలేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: All the forelocks and the moon over there.
0: Nalla neredu vanti nallani medatoda karamuna naga kankanamu toda.
1: With the dark neck and also holding the snake.
0: Nadumuna chuttina naga charmamu toda mainindanadu bhasmamu toda.
1: With the skin of a snake and with all the ash covering the body.
0: Kudurudi ichina dodda kunkuma bottuto tambula raga dharambu toda.
1: With the vermilion smeared in the forehead.
0: తదహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాస్త్రవద్దయా వృష్టితోడ.
1: విత్ ఆల్ కంపాషనేట్ లుక్స్
0: నల్ల గొలువలు దునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ. ఇలాంటి దేహాన్ని ధరించినటువంటి నేను కూడాను ఇంత తెలివితేట కలిగినటువంటి వాడు కాదు. అన్ని ఉంటున్నాయి కానీ తెలివితేట నీ అందే ఉంటున్నాయి.
1: With all the beautiful description of the body, I am not that intelligent as you.
0: Kanuka shiva pooja kante munduga kodanu ganapati pooja mundu chethuduga ka.
1: Before people start worshiping Shiva, they worship.
0: Ee varani nenu preethito andinchinatvantidi annadu.
1: This is the boon I confer, I grant you.
0: Atti kumarunaku itti tanakante adhikamainatundi oka sthanaanni andinchinatvanti tandri Eeshwarudu.
1: Eeshwara gave son a higher position than his own.
0: Kanuka గణపతి అనగా సామాన్య తత్వం కాదు.
1: సో గణపతి నేచర్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: సమస్త శక్తులతో కూడినటువంటి స్వరూపమే.
1: ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ.
0: సమస్త తెలివితో కూడినటువంటి స్వరూపమే.
1: ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ ఇంటెలిజెన్స్.
0: సరస్వతి తన యొక్క పొట్టలోని చేరి ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నాలెడ్జ్ విజ్డమ్ ఇస్ కంటైన్డ్ విదిన్ ది స్టమక్.
0: ఆయన చేరినటువంటి దాన్ని ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క మార్పు రావడానికి వీలు ఉండదు.
1: వేర్ ఎవర్ హీ ఇస్ దేర్ కెన్ నాట్ బి ఎనీ చేంజ్.
0: అలాంటి గణపతి యొక్క స్థానము సకలేశ్వర్య స్వరూపమైనటువంటి స్థానము.
1: గణపతి సింబలైజెస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: ఇంతే కాక
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఏ కార్యములకు ప్రారంభం చేసినప్పటికీ ఏ కార్యములకు ముందు పోయినప్పటికీ అవిఘ్నము విఘ్నములే కలుగవు.
1: బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ టాస్క్ ఆర్ ఎనీ వర్క్ వెన్ వి ప్రే టు గణపతి వి నాట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్స్.
0: అనేక మంది శ్రీమంతులు ధనవంతులు విద్యావంతులు గుణవంతులు ఇలాంటి వారందరూ కూడా గణపతిని పూజ చేస్తుంటారు.
1: మెనీ రిచ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ వర్షిప్ గణపతి టుడే.
0: విద్యార్థులందరూ కూడా ఈ సరస్వతి అనుగ్రహానికి పాత్రలు కావాలని విద్యలో ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలగకుండా సాధించాలని తమ పుస్తకాలంతా కూడా వినాయకుని ముందు పెట్టి పూజిస్తుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి ఆల్ స్టూడెంట్స్ కీప్ దేర్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వినాయక వర్షిప్ సో దాట్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్. మన
0: దేశమునకి ఈ సరస్వతి యొక్క పేరును ఇమిచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ ఆఫ్ సరస్వతి ది గాడెస్ ఆఫ్
0: భరత అంటే కేవలం రాముని యొక్క తమ్ముడి పేరు భరతుడు అతని పేరే ఈ రాజ్యమునకు పెట్టారు అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
1: వి థింక్ దిస్ ఇస్ భారత్ నేమ్డ్ ఆఫ్టర్ భరత ద బ్రదర్ ఆఫ్ రామ.
0: ఎవరి పేరు కాదు.
1: Is not the name of anybody.
0: దైవం పేరే.
1: Is the name of God.
0: ఎవరికైనా ఒక పేరు పెట్టాలంటే ఆ పేరుకు ముందు ఈ పేరు ఉండాలి కదా ఎవరిదైనా ఒకటి.
1: If anyone is to be named, that name must be in existence before.
0: కానీ ఇది ఎవరికి పెట్టనటువంటి పేరు.
1: Is not the name given to anyone before.
0: ఏ విధంగా?
1: How?
0: సరస్వతి.
1: సరస్వతి.
0: నమస్తుభ్యం.
1: నమస్తుభ్యం.
0: వరదే.
1: వరదే.
0: కామరూపిణి.
1: కామరూపిణి.
0: విద్యారంభం. కరిష్యామి చిద్దిర్భవతు వతుమేషద పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేంది బింబానన అన్నారు. భారతి పూర్ణేంది బింబానన ఈ యొక్క పేరు సరస్వతి పేరే. భారతి.
1: భారతి ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ నాట్ ద బ్రదర్ ఆఫ్ రామ. భారతి పూర్ణేందు బింబానన
0: అనగా పరిపూర్ణమైనటువంటి స్వరూపం యొక్క పేరే ఈ భారతి.
1: భారతి నేమ్ స్పీక్స్ ఆఫ్ ద టోటాలిటీ.
0: ఎవరైనా గానం చేయాలంటే శృతి తాళము రాగము ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ టు సింగ్ దే నీడ్స్ టు బి ఏ ట్యూన్ ఇన్ ద బీట్.
0: భారతి.
1: భారతి.
0: భా అనగా
1: భా మీన్
0: కేవలం భాగ్యములతో కూడినటువంటిది కాదు భావంతో కూడినటువంటిది.
1: నాట్ ది వన్ ఇస్ ద వన్ ఆఫ్ ఫీలింగ్ ద భావము.
0: రా అనగా ఆ భావము రాగముతో చేరినటువంటిది.
1: భాద భావ ద ఫీలింగ్ ఇస్
0: ఆ రాగము తాళములకు తప్పుకోనటువంటిది.
1: అండ్ ఇట్ విల్ బి ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు ది బీట్.
0: కనుకనే భావ రాగ తాళములతో కూడినటువంటిది కనుకనే భారతి అని పేరు పెట్టారు.
1: ఇట్ ఇస్ కాల్డ్ భారతి బికాస్ దేర్ ఇస్ ద ఫీలింగ్ అండ్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: కనుక ఈనాడు ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా ఒక పాటలు పాడాలంటే లేక గాన సభ జరపాలనుకుంటే, ఒక సంగీతం ప్రారంభించాలనుకుంటే మొట్టమొదటి గణపతిని ప్రారంభిస్తారు.
1: సో ఇన్ ఎనీ మ్యూజికల్ కాన్సర్ట్ ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ స్టార్ట్ సింగింగ్ దే ప్రే టు
0: వాతాపి గణపతిం భజేహం. వాతాపి
1: దే ప్రే టు గణపతి ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: మొట్టమొదటి వాతాపి,
1: ఫస్ట్ వాతాపి
0: అనగా గణపతిని పూజించే సర్వ విధమైనటువంటి యొక్క శక్తులను వారు అభివృద్ధి పొందుతారు.
1: దే వర్షిప్ గణపతి ఫస్ట్ సో దట్ దేల్ బి పవర్ఫుల్ దేర్ ఆఫ్టర్.
0: కనుక గణపతి అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కార్యములకు, ఒక విధమైన కర్మలకు, ఒక విధమైన శుభములకు, దీనికి మాత్రమే కాదు శుభాశుభములకు కూడాను, రెండింటి కూడాను గణపతి దీనికి పతి.
1: గణపతి ఇస్ నాట్ మియర్లీ మాస్టర్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ అండ్ ఆస్పిషియస్నెస్ బట్ ఈస్ మాస్టర్ ఆఫ్ బోత్ ఆస్పిషియస్నెస్.
0: అతనికి శుభమే,
1: ఇట్ మే లుక్ లైక్ ఇన్ఆస్పిషియస్,
0: శుభములు జరగని అతనికి శుభమే.
1: Auspicious uniform to everybody.
0: Sarvula kudunu subhamnu andinchetunte vaadu Ganapati.
1: Ganapati confers this auspicious thing.
0: Sarvula sarveshwaryamulu kaliginchetunte vaadu Ganapati.
1: Ganapati who confers varied forms of wealth on everybody.
0: Buddhi vignanamulu kaliginchetunte vaadu Ganapati.
1: Ganapati gives you that kind of intellect and wisdom.
0: Telivitelanu penchetunte vaadu Ganapati.
1: He helps you to grow in intelligence.
0: Kanukane vidyarthulaku ye vidhamainatundi mottamottu undalante,
1: what is to be had?
0: Sadgunamulu,
1: virtues,
0: sadbuddhi,
1: good intellect,
0: satyanirati,
1: truth,
0: bhakti,
1: devotion,
0: kramashiksha,
1: discipline,
0: kartavya palanamulu,
1: duty,
0: nerpunade vidya.
1: It is education that teaches all these six principles.
0: Atti vidyanu nerpetunte vaade Ganapati.
1: Ganapati teaches these six principles.
0: Durvidyanu nerpetunte vaadu kaadu.
1: He doesn't teach anything bad.
0: Durvyasanu nerpetunte vaadu kaadu.
1: He doesn't teach any bad habits.
0: Kanukane sarvulakunu pati ayinatunte vaadu Ganapati.
1: So Ganapati is the master of everybody.
0: అన్నింటికీ పతి అయినటువంటి వాడే గణపతి.
1: ఈ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఇలాంటి గణపతి దినము మనము గణపతిని ఏ విధంగా ప్రార్థన చేయాలి?
1: హౌ షుడ్ వి ప్రే టు గణపతి?
0: ఓ భగవంతుడా, నాకు ఈ కార్యం ఆ కార్యం రెండు కావాలని చెప్పిన కాదు, ఏ కార్యమూ వద్దు, నీవే నాకు కావాలి.
1: వీ షుడ్ నాట్ ప్రే ఓ గాడ్ ఐ వాంట్ యువర్ హెల్ప్ ఫర్ దిస్ అండ్ దట్.
0: గణపతి మన స్వాధీనుడైపోతే సర్వములకు మనమే పతులు అయిపోతాం.
1: వెన్ వన్స్ యువర్ గణపతి విత్ యూ, యూ బికమ్ మాస్టర్ ఆఫ్ ఆల్.
0: బంగారం మన చేతిలో ఉంటుంటే రకవారి నగలు చేయించుకోవచ్చు.
1: ద మూమెంట్ యూ హ్యావ్ ద గోల్డ్ విత్ యూ, యూ కెన్
0: ఎనీ ఆభరణములైనా చేయించుకోవచ్చు,
1: ఎనీ నంబర్ ఆఫ్ జ్యూవెల్స్ యూ కెన్.
0: కాబట్టి గణపతి సువర్ణం వంటి వాడు.
1: సో గణపతి ఇస్ గోల్డ్.
0: మన యొక్క భావములు, కోరికలు ఇవన్నీ కూడాను కేవలము కొన్ని ఆభరణములు వంటివి.
1: ది ఫీలింగ్స్ అండ్ ది డిజైర్స్ ఆర్ లైక్ జ్యువెల్స్.
0: కనుక మనం గణపతిని ఏదో నాకు ఈ చదువు కావాలి, ఇందులో పాస్ కావాలి, ఈ ఉద్యోగం చిక్కాలి, ఇలాంటి కోరికలు మనం కోరకూడదు.
1: సో వి డోంట్ ఆస్క్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఏ జాబ్ దాట్ అండ్ దిస్.
0: విఘ్నేశ్వర,
1: ఓ విఘ్నేశ్వర,
0: నా కార్యములకు ఎట్టి విఘ్నములు కలగకుండా చూసుకోవాలి.
1: లెట్ దర్ నాట్ బిన్ ఆబ్స్టకల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ టు ఆల్ ద టాస్క్స్.
0: దీని నిమిత్తమే నేను నిన్ను పూజిస్తున్నాను అన్నాడు.
1: ఫర్ దిస్ పర్పస్ ఐ ప్రే టు యూ.
0: ఈనాడు
1: టుడే
0: గణపతి యొక్క తత్వము ఎవరు సరిగా అర్థం చేసుకోవటం లేదు.
1: ద నేచర్ ఆఫ్ గణపతి ఇస్ నాట్ క్లియర్.
0: కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క స్వరూపాన్ని మాత్రమే అర్థం చేసుకుని,
1: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్,
0: ప్రాకృతమైనటువంటి పదములకు మాత్రమే అర్థములు బోధించుకుంటూ,
1: దే ఓన్లీ గివ్ ఎక్స్టర్నల్ ఔటర్ ఇంటర్ప్రిటేషన్,
0: కాలములు వ్యర్థం చేస్తున్నారు. కానీ
1: దస్ వేస్ట్ టైం.
0: అంతర్భావమును గుర్తించి, అంతరాత్మను బోధించి నిజమైనటువంటి శాంతిని పొందేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: దే ఆర్ వెరీ ఫ్యూ హూ రిమైన్ ఇన్ పీస్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఏ దైవమునకు కూడాను, ఇప్పుడు రాముడు పుట్టాడు, రాముడు పుట్టాడంటే రామ జన్మదినము ఒక పండుగగా చేసుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
1: We celebrate the birthday of Rama, celebrate it all festivity and
0: Ramu ante evaru aakaram maatrame kaadu,
1: not merely the form,
0: athani pavitramainatundi gunamule manaku aadharamu,
1: the sacred qualities is
0: Rama bhaktulu kavalanunte Rama gunamulu manam nadchukovali.
1: If you want to be a devotee of Rama, have those qualities.
0: Krishna bhaktulu kavalanunte Krishnuni vale nirantaram aanandanga navutu undali.
1: If you want to be a devotee of Krishna, you should smile, you should be blissful
0: Sai
1: all the time.
0: Kavalante nirantaramu premamayulga maarali.
1: If you want to be a devotee of Sai, you should be full of love all the time.
0: Andarni preminchali.
1: You love all.
0: Evvarni preminchakunda undakoddu.
1: You should never hate anybody.
0: Aithe okkoka paryayamu preminchakunda undinattuga kanipistundi.
1: At times it appears as though we are loving.
0: Vahimanti prakritistikaniki నిజంగా ప్రేమ లోపల ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎక్స్టర్నల్ అపియరెన్స్ బట్ ఇన్నర్ దేర్ ఇస్ లవ్.
0: మట్టిలో పుట్టినటువంటి కుండలు ఎన్ని రకములుగా చేసినా అవి మట్టే.
1: పాట్స్ అండ్ స్లేట్స్ మే వేరీ బట్ ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ ఎర్త్ మడ్ ఓన్లీ క్లే.
0: కనుక బంగారంతో చేసినటువంటి నగలు ఎక్కడ చూసినా బంగారే.
1: ఆల్ ద జ్యూవెల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: ఈ విధమైనటువంటి భావాన్ని మనము హృదయంలో చిత్రించుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ షుడ్ గెట్ ఇంప్రింటెడ్.
0: పరిపూర్ణంగా విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్.
0: కనుక గణపతి తత్వము చాలా గొప్ప అర్థంతో కూడినటువంటిది.
1: సో నేచర్ ఆఫ్ గణపతి ఇస్ మైటీ వన్, ద లార్డ్ ఆఫ్ ఇన్నర్
0: సిగ్నిఫికెన్స్. రూపమే చాలా విచిత్రంగా ఉండేటువంటిది.
1: ద ఫామ్ ఇట్సెల్ఫ్ ఇస్ వండర్ఫుల్.
0: కనుకనే చెప్పాడు భాగవతంలో,
1: ఇన్ భాగవత
0: వ్యాసుడు, చిత్రంబులు
1: పెక్యూలియర్,
0: త్రైలోక్య పవిత్రంబులు,
1: సీక్రెట్ ఆల్ వరల్డ్,
0: ప్రజల విత్తంబులు, సన్మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
1: దర్ మిస్టీరియస్, దర్ వండర్ఫుల్, సో క్లోజ్ టు ది ఆల్ సెయింట్స్ అండ్ సేజెస్. దట్ ఇస్ ద స్టోరీ ఇన్ ద మిస్టరీ ఆఫ్ ద డివినిటీ.
0: అతని చరిత్ర చాలా విచిత్రమైనటువంటివి.
1: ది ఎంటైర్ నరేషన్ ఆఫ్
0: అలాగా దైవ చరిత్రములు అన్ని కూడా చాలా విచిత్రమైనటువంటివి.
1: And all that is related to God is mysterious, incomprehensible.
0: తన చరిత్రలంతా ఇమిడి ఉంటున్నాయి.
1: There lies the entire divinity.
0: ఏ ఒక్క పదము కాని, ఏ ఒక్క అడుగు కాని అర్థరహితమైనటువంటిది ఎక్కడ ఉండదు.
1: There's no word without a meaning.
0: భగవంతుడు ఏది చెప్పినప్పటికీ అది అర్థరహితమైనటువంటిది.
1: Whatever God says is highly meaningful.
0: సహితమైనటువంటిది.
1: It's fully meaningful.
0: పవిత్రమైనటువంటి ఒక అర్థం కలిగినటువంటిది.
1: It has got sacred meaning.
0: కానీ ఏదో ఎవరో పోతుంటే కాచుకోండు అన్నాడు స్వామి.
1: స్వామి సెడ్ వెన్ వన్
0: వెయిట్ వెయిట్ వెయిట్ అన్నాడు.
1: స్వామి సెడ్ వెయిట్ వెయిట్.
0: కానీ ఆ వెయిట్ చేయడానికి అతను ఓపిక లేక తిరిగి టికెట్ తీసుకున్నాడు, వెళ్లిపోయాడు.
1: హి వాస్ నాట్ పేషెంట్ ఎనఫ్ టు వెయిట్ బట్ హి పర్చేస్ ద టికెట్ అండ్ లెఫ్ట్.
0: కానీ అక్కడికి పోయాడు, నెలల కొద్దీ వెయిట్ చేశాడు.
1: హి హాడ్ టు వెయిట్ దేర్ ఫర్ మంత్స్.
0: ఆ వెయిట్ ఇక్కడ చేయలేదు.
1: హి హాస్ నాట్ వెయిటెడ్ హియర్.
0: అక్కడ పోయినాడు, వెయిట్ చేశాడు.
1: హి హాడ్ టు వెయిట్ దేర్.
0: అక్కడ ఎంత వెయిట్ చేసినా కానీ ఫలించలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్
0: తిరిగి వచ్చాడు.
1: హి వాస్ నాట్ సక్సెస్ఫుల్. హి రిటర్న్డ్.
0: తిరిగి వచ్చాడు.
1: హి రిటర్న్డ్ అగైన్.
0: అయ్యా, నేను వద్దంటే ఎందుకు వెళ్ళావు అన్నాను.
1: భగవాన్ సెడ్, వై డిడ్ యు గో?
0: ప్రతి దాని ఎందుకు ఒక అంతరార్థం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఎవ్రీథింగ్ హీ సేస్.
0: కానీ కొంతమంది వెర్రిగా దాన్ని పాటిస్తుంటారు.
1: సమ్ జస్ట్ టేక్ ఇట్ ఇన్ ఎ ఫూలిష్ వే.
0: ఇప్పుడు కొంతమంది అంత కూర్చొని ఉంటారు.
1: సమ్ ఆర్ సీటెడ్ హియర్.
0: నేను మధ్యలో వెళుతుంటాను.
1: భగవాన్ గోస్ ఇన్ ద మిడ్.
0: వాళ్ళు ఏదో అడుగుతుంటారు, స్వామి స్వామి స్వామి నాకు అది కావాలి ఇది కావాలని.
1: దే గో ఆన్ ఆస్కింగ్, స్వామి ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దట్.
0: వెయిట్ వెయిట్ సిట్ డౌన్ అంటారు.
1: భగవాన్ సేస్ వెయిట్ వెయిట్ సిట్ డౌన్.
0: వాళ్ళు అనుకుంటారు, నేను ఇక్కడ కూర్చొని వెయిట్ చేయలేమో అనుకుని అందరు పోయినా కానీ తాను కూర్చొని ఉంటాడు.
1: దే థింక్ భగవాన్ సెడ్ వెయిట్. దే మీన్ లిటరల్ మీనింగ్ దే విల్ కంటిన్యూ టు వెయిట్ ఈవెన్ ద హోల్ నైట్.
0: కూర్చో కూర్చో లేచినప్పుడు కూర్చో అంటుంటాను.
1: When they get up, Swami asks you to sit down.
0: Wait, wait, don't haste.
1: Wait, wait, don't be hasty, he says.
0: Tondara padaddu, konchem kaachukonundu antanu.
1: Don't be in haste, wait.
0: Aa arthani vaadu inkoka rakamga teeskoni andaru poyinappudiki vaadu kucchone untaru.
1: They go by the literal meaning. Even after everybody leaves, volunteer they still remain.
0: Ayya nee leyamannante ide Swami kucchomannadu.
1: If other volunteers say, get up,
0: please, and Swami will be.
1: It is a foolish interpretation.
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
1: We should have to understand basing on the position, the
0: దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని కూడా పురస్కరించుకోవాలి.
1: We have to take the consideration, the time and the
0: ఆస్తికులందరూ కూడా ఈ వినాయకుని అనేక రకములుగా పూజిస్తుంటారు.
1: Most of the thieves worship వినాయక.
0: ఆస్తికులు ఏ విధంగా పూజిస్తుంటారు?
1: How does the thieves worship?
0: శుక్లాం బలధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపచాంతయే అని పూజిస్తారు. శుక్లాంబరధరం, శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించిన వాడు విఘ్నేశ్వరుడు.
1: శుక్లాంబరధరం మీన్స్ ద వన్ హూ హస్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
0: విష్ణు సర్వత్రా ఎక్కడ చూసినా కనిపించేటువంటి వాడిని.
1: విష్ణు ద వన్ సీన్ ఎవ్రీవేర్.
0: చతుర్భుజం, నాలుగు పాదములు ఉంటున్నాయి.
1: అండ్ హి హస్ గాట్ ఫోర్ లింబ్స్.
0: ప్రసన్నవదనం,
1: సో కామ్.
0: ఆ ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు.
1: ద ఫేస్ ఇస్ వెరీ కామ్.
0: అటువంటి రీతిగా భక్తులు పూజిస్తుంటే దీనిని నాస్తికులు ఇంకొక అర్థంగా తీసుకుంటారు.
1: ఎథీస్ట్ టేక్స్ అనదర్ ఇంటర్ప్రిటేషన్.
0: శుక్లాంబరధరం విష్ణు, శుక్లాంబరధరం తెల్లని వస్త్రాలు మోసేది గాడిది.
1: ఇట్ ఇస్ ద డాంకీ దట్ కేర్స్ దట్ క్యారీస్ వైట్ క్లోత్స్.
0: చూసారా, గాడిది.
1: ఇట్ ఇస్ ద డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు ఎక్కడ చూసినా కనిపించేటువంటిది గాడిది. దాకా వాడు కట్టేయడు దాన్ని.
1: డాంకీస్ ఆర్ సీన్ ఎవ్రీవేర్.
0: శశివర్ణం బూడిద రంగు గాడిదే.
1: శశివర్ణం యాష్ కలర్ ఇస్ ఓన్లీ డాంకీ.
0: కానీ వినాయకుడు శశివర్ణం అనగా మంచి బూడిద రంగులో ఉండేటువంటి వాడు.
1: వినాయక ఇస్ ఆఫ్ దట్ కాంప్లెక్షన్.
0: ఆ బూడిదని గాడిదికి పోల్చుకున్నారు.
1: అండ్ హి కంపేర్ టు దట్ డాంకీ.
0: చతుర్భుజం, నాలుగు పాదం ఉండేది గాడిదే.
1: చతుర్భుజం ఫోర్ లెగ్డ్ వన్ డాంకీ.
0: ప్రసన్నవదనం ఎప్పుడు తిన్నా దానికి ఆకలైనా అన్నమై తిన్నా ఏ తిన్నా కూడా ఎప్పుడు ప్రసన్నవదనంతో ఉంటుంటారు.
1: డాంకీ హ్యాస్ ది సేమ్ ఫేస్ వెదర్ ఇట్ ఇస్ హంగ్రీ ఆర్ నాట్.
0: కాబట్టి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయాన్ని గాడిదకు పోల్చుకున్నారు వాళ్ళు.
1: ది ఎథీస్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాంకీ.
0: కానీ వీళ్ళు డాంకీస్ కనుకనే దానికి డాంకీస్ పోల్చుకున్నారు.
1: బికాజ్ దట్
0: భావం తద్భవతి. వారి భావం పురస్కరించుకునే వారు పోజిస్తుంటున్నారు.
1: యాజ్ దీస్ ఫెలోస్ ఆర్ డాంకీస్ దే గేవ్ డాంకీ ఇంటర్ప్రిటేషన్.
0: ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థాన్ని తీసుకుని ఆ అర్థాన్ని అనర్థాలుగా పెంచి, అనర్థాల్లో నానార్థాలుగా పెంచి, నానార్థంలో యథార్థాన్ని వదిలిపెట్టి అనర్థాన్ని మాత్రమే తీసుకుంటారు.
1: దే గో బై డిస్టార్షన్స్, దే గో బై డిఫరెంట్ మీనింగ్స్, ఫర్గెట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ది రియాలిటీ.
0: కనుక అనర్థాలు తీసుకుని అవస్థలు పడేటువంటి వారు కొందరు.
1: వీ షుడ్ నాట్ గో బై రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: పవిత్రాన్ని తీసుకుని ఆనందించేటువంటి వాడు కొందరు.
1: Some people take sacred.
0: అదే విధంగానే భగవత్ యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా అర్థం చేసుకున్నప్పుడు అనుస్వరూపుడే భగవంతుడు.
1: Divine power in reality is the atomic power. దీనిని
0: గోపికలు కూడా ఆనాడు చెప్పారు.
1: గోపికస్ ఆల్సో సెడ్,
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు, 84 లక్ష జీవముల అనయమున నెడబాయికుందువట, అణువు రేణు దృఢకాష్టము మొదలు అఖండ రూపుడమై విరజిందువట, నిను గనుగొన్నగల్లమా కృష్ణ, నిను గనుగొన్నగల్లమా.
1: You are smaller than an atom, bigger than the biggest. You are always in the company of the 84 lakhs of the species. Right from the womb of the mighty one, you are always an infinite form.
0: వారి శక్తి సామర్థ్యాలు తగినట్టుగా అనుసరిస్తూ ఆచరిస్తూ అర్థం చేసుకుంటూ వస్తుంటారు.
1: ఈచ్ వన్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఇన్ ద వే దే అండర్స్టాండ్.
0: కానీ గణపతి విషయంలో మాత్రము ఆస్తికులు కానీ నాస్తికులు కానీ సైంటిస్టులు కానీ సెయింట్లు కానీ అందరి కూడా ఒకే భావమే.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గణపతి, వెదర్ సైంటిస్ట్ ఆర్ థియస్ట్,
0: సర్వత్రా ఆదిశక్తి ఉంటుండాది, అణుశక్తి ఉంటుండాది.
1: దేర్ ఇస్ అటామిక్ పవర్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ అణుశక్తి లేకుండా ఏ పదార్థము జగత్తులో ఉద్భవించడానికి వీల్లేదు.
1: వితౌట్ దిస్ అటామిక్ పవర్ దేర్ కెన్ నాట్ బి ఎనీథింగ్.
0: ఇదంతా ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: ఇది మూలాధారమైనటువంటి శక్తి దైవత్వమే.
1: ద ప్రైమల్ బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ డివినిటీ.
0: కనుకనే రామభద్రుడు చెప్పాడు.
1: రామభద్ర సెడ్,
0: అనగా భద్రాచలం లోపల రామదాసు రామును పోల్చుకుంటూ రామును ప్రార్థించుకుంటూ చెప్పాడు.
1: ఇన్ దట్ సెంటర్ ఆఫ్ భద్రాచలం రామదాసు,
0: రామమయం ఈ జగమంతా రామమయం.
1: రామదాసు సెడ్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ రామ. ఎక్కడ
0: చూసినా రామమయమే.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ రామ.
0: రాములు లేనిటువంటి స్థలం లేదే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: అణువు లేనిటువంటి స్థలం లేదే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: కాబట్టి సర్వత్ర అణుశక్తి ఉంటుండాలి, సర్వత్ర రామశక్తి ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ అటామిక్ పవర్, ద పవర్ ఆఫ్ రామ.
0: అయితే ఆ రామశక్తిని తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి?
1: హౌ టు నో ద పవర్ ఆఫ్ రామ్?
0: జ్యోతిర్మయ స్వరూపుడు,
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చూసారా ఇంత జ్యోతిర్మయ స్వరూపుణ్ణి ఏ రీతిగా జ్యోతిర్ వెలుగుతుంది?
1: ఇట్స్ ఆల్ ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్. హౌ డు యు నో దాట్?
0: రామదాస్ చెప్తూ వచ్చాడు.
1: రామదాస్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
0: పాటువైనది చెట్టురా, పట్టువైనది కొమ్మరా, పాటు దప్పి పట్టు విడచితే పరబ్రహ్మ చేరురా, రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా, సారమైనది సమురురా సత్యమైనది ఒత్తిరా.
1: ది ఎసెన్స్ ఇస్ ది ఆయిల్, ది ట్రూత్ ఇస్ ది విక్.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: వెన్ ది మూమెంట్ ది లైట్ ఇస్ పుట్ ఆఫ్, నోబడీ విల్ ఫాలో యు.
0: ఎవరు రారు,
1: నోబడీ విల్ ఫాలో యు.
0: ఇలాంటి తత్వము జ్యోతిది.
1: That is the nature of light.
0: Saramu, oil.
1: The essence, the oil.
0: Kani satyam otti.
1: The wick is the truth.
0: You rendu poyetappudu evvaru velthare raadu.
1: The moment both are not there, you don't get any light.
0: Kota yedu chuttura, kota lopula totara. Kota yedu chuttura, kota lopula totara.
1: And there's a fort all around the seven. And that there's a garden within.
0: Seven forts anta unnai.
1: There are seven forts.
0: కానీ ఈ మధ్య లోపల ఒక తోట ఉంటుంది.
1: దట్స్ గార్డెన్ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ట్.
0: అది సప్తస్వరములు.
1: దట్ ఇస్ సెవెన్ సాంగ్స్.
0: దాని మధ్య లోపలనే ఈ యొక్క దైవత్వం అనేటువంటి తోట ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద గార్డెన్ ఆఫ్ ద డివినిటీ అట్ ద సెంటర్.
0: తోటలోనికి పోదాం అంటే దారి తెలియదు ఎక్కరా.
1: ఇన్ ఆర్డర్ టు గో టు ద గార్డెన్ ఐ డోంట్ నో ద వే హౌ టు గో.
0: కానీ కోటలు తెలుస్తున్నాయి కానీ దారి తెలియటం లేదు.
1: ఐ సీ ద ఫోర్ట్ బట్ ఐ డోంట్ నో ద వే.
0: ఈ విధంగా భక్తులు ఒక్కొక్కరు వారి ఉద్దేశాన్ని పురస్కరించుకుని దైవత్వాన్ని అంత రహస్యంగా ప్రబోధిస్తూ వచ్చారు.
1: డివోటీస్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ది డివినిటీ ఇన్ దేర్ ఓన్ వే.
0: అభిమన్యుడు కూడాను యుద్ధంలో ప్రవేశించాడు.
1: అభిమన్యు ఆల్సో స్టెప్డ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్.
0: కానీ పోవటం మాత్రమే తెలుసు అతనికి.
1: హీ నోస్ హౌ టు గెట్ ఇన్.
0: తిరిగి రావటం తెలియదు.
1: హీ డజంట్ నో హౌ టు రిటర్న్.
0: తెలియకుండా పోవటం వల్లే అతని ప్రాణాన్ని అక్కడ కోల్పోతున్నాడు.
1: యాజ్ హీ డజంట్ నో హౌ టు రిటర్న్ హీ హాడ్ టు డై దేర్.
0: అదే విధంగా కోట 7 చుట్లు ఉండేటువంటి తెలుసును.
1: దో దేర్ ఆర్ 7 ఫోర్ట్స్ వీ నో.
0: కానీ దాంట్లో దారి తెలియకుండా ఉంటుండాలి.
1: బట్ వీ డోంట్ నో ద వే టు గెట్.
0: ఆ దారి ఏ ప్రేమ జలము.
1: దట్ ద ఓన్లీ వే, ద వే ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ.
1: The love and love alone.
0: ప్రేమతో ఎక్కడైనా కూడా మనం ప్రయాణం చేయవచ్చును.
1: విత్ లవ్ యూ కెన్ ట్రావెల్.
0: ప్రేమతో ఎక్కడైనా మనం ప్రవేశించవచ్చును.
1: యూ కెన్ ఎంటర్ విత్ లవ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: స్టార్ట్ డే విత్ లవ్.
1: స్టార్ట్ డే విత్ లవ్.
0: ఎండ్ డే విత్ లవ్.
1: ఎండ్ డే విత్ లవ్.
0: ఫిల్ డే విత్ లవ్.
1: ఫిల్ డే విత్ లవ్.
0: ఎండ్ డే విత్ లవ్.
1: ఎండ్ డే విత్ లవ్.
0: ఇస్ ది వే టు గాడ్.
1: ఇస్ ది వే టు గాడ్.
0: యూ స్టార్ట్ చేయి ప్రేమతో.
1: యు స్టార్ట్ విత్ లవ్.
0: ఈ ప్రేమతో ఎండ్ చేయి.
1: ఎండ్ అప్ విత్ లవ్.
0: ఈ మధ్యలో రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది ప్రేమమయమే.
1: ఇన్ బిట్వీన్ ది టూ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను ఏ రీతిగా మనం పెంచుకోవాలి?
1: హౌ టు డెవలప్ దిస్ లవ్.
0: ప్రేమను పెంచాలంటే మరొక మార్గం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ వే.
0: ప్రేమను పెంచాలంటే ప్రేమ చేతనే పెంచాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ గ్రోస్ లవ్.
0: ఒక మొక్కను నాటాము.
1: హియర్ యు హావ్ పుట్ ఎ
0: సాప్లింగ్. ఆ మొక్క పెద్దది అయిపోయి పండ్లు ఇవ్వాలంటే
1: ఇఫ్ ఇట్ టు ఈల్డ్
0: ఊరికి నాటినంత మాత్రం చాలదు.
1: It's not enough if you sow the seed.
0: నీరు పోయాలి, ఎరువు వేయాలి.
1: You have to water and manure it.
0: ఈ రెండు వేసినప్పుడే చెట్టు పెరుగుతూ వస్తుంది.
1: Then grows the tree.
0: కానీ ఈనాటి ఆధునిక పిల్లలు గాని, ఆధునిక స్త్రీలు గాని, పురుషులు గాని చెట్టు పెరగాలంటే ఏం చేస్తున్నారు?
1: మోడర్న్ మెన్ అండ్ విమెన్, వాట్ ఆర్ ది డూయింగ్ టు గ్రో ట్రీ?
0: చెట్టు నాటుతారు, దినము సాగబెరకాలని పెంచుతారు.
1: దే జస్ట్ ప్లాంట్ ఎ సాప్లింగ్, దే గో అండ్ జస్ట్
0: అది చచ్చిపోతుంది.
1: డ్రాయింగ్ ఇట్ అవుట్, ఇట్ డైస్.
0: దాన్ని పెరగాలంటే ఏం చేయాలి? ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: ఇఫ్ యూ వాంట్ ద ట్రీ గ్రో, వాట్ యూ షుడ్ యూ డూ? యూ షుడ్ వాటర్ అండ్ మ్యానూర్.
0: విశ్వాసం అనే ఎరువు వేయాలి, ప్రేమ అనే జలం పోయాలి.
1: సో యూ హ్యావ్ టు మెన్యూర్. ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ అండ్ వాటర్ ఆఫ్ లవ్ ఇస్ టు బి గివెన్.
0: ఈ ప్రేమ విశ్వాసముల వల్లనే ఆ ప్రేమ అనేటువంటి శక్తి పెరుగుతుంది, పెద్దదవుతుంది, ఫలపుష్పాలను అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ అండ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ ద ట్రీ గ్రోస్.
0: మనం జగత్తులో అనుకుంటున్నాము,
1: we think in this world,
0: edo talli tandrulu mama kosam ento paatu padutunnarani,
1: we think that our parents are struggling.
0: Kaani matru devo bhava pitru devo, talli tandru daiva swaroopule.
1: Parents are divine.
0: Kaani vaari vaari paristhiti prabhavani puraskarinchukoni okoka samayamlo daniki viruddhanga pothuntaru.
1: Basing on the circumstances, they act in the opposite way.
0: Oka goppa vidyarthi, telivitegala vidyarthi,
1: a highly intelligent student,
0: dagar samipamlo unnatundi adavilo unnatundi aashramaniki vellaadu.
1: He came to హెర్మిటేజ్ ఆశ్రమ, దేర్ క్లోజ్ సెంటర్.
0: అక్కడికి ఆశ్రమం వెళ్ళేటప్పటికి ఆ స్వాములు వారు అనేక విధమైనటువంటి ప్రబోధనలు జరుపుతున్నారు.
1: స్వామీజీ దేర్ ఇన్ ద హెర్మిటేజ్ స్టార్టెడ్ టీచింగ్, ప్రీచింగ్.
0: ఈ లోపల ఆ వర్షం వచ్చింది, చీకటి పడింది.
1: ద రెయిన్ స్టార్టెడ్, ఇట్ వాస్ డార్క్.
0: ఆ పిల్లవాడు ఇంకా ఇంటికి రాలేకపోయాడు.
1: ద బాయ్ కుడ్ నాట్ రిటర్న్.
0: అప్పుడు చెప్పాడు ఈ స్వామి.
1: స్వామి సేడ్,
0: నాయన, చీకటి పడింది, వర్షం కురుస్తుంటుండాలి,
1: రైనింగ్,
0: కనుక నీవు ఇంటికి వెళ్ళడానికి వీలు, ఈ రాత్రి ఇక్కడే పండుకో అన్నాడు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు యూ టు గో హోమ్, బెటర్ యూ స్టే బ్యాక్ టు నైట్.
0: ఆ పిల్లవాడు చెప్పాడు,
1: ద బాయ్ సేడ్,
0: స్వామి,
1: స్వామి,
0: నా తల్లిదండ్రులు నేను ఇంటికి పోకపోతే వాడు నిద్రపోరు, భోంచేయరు.
1: మై పేరెంట్స్ ఓంట్ టేక్ ఫుడ్, దే డోంట్ స్లీప్ అంటిల్ ఐ గో.
0: నాకు భార్య కూడా ఉంటుండాలి,
1: ఐ హావ్ వైఫ్ టూ.
0: ఆమె కూడా నువ్వు నిద్రపోదు,
1: షీ టూ వోంట్ గో టు స్లీప్,
0: భోజనం చేయదు,
1: షీ డజంట్ టేక్
0: ఫుడ్. వీరందరూ చాలా అవస్థలకు గురి అవుతారు,
1: దే సఫర్ ఎ లాట్,
0: కనుక నేను పోతాను అన్నాడు.
1: సో ఐ మస్ట్ గో.
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాన్ క్యాన్,
0: నీవు ఈ విధంగా అరుస్తున్నావు,
1: యు ఆర్ జస్ట్ షౌటింగ్ లైక్.
0: ఏదో ప్రాకృతమైనటువంటి ప్రేమలు అందరికీ ఉంటున్నాయి, కానీ వారికి ఉంటున్నాయి.
1: వరల్డ్లీ లవ్ దే టు హ్యావ్,
0: కానీ నిజమైనటువంటి ప్రేమ ఎవరికీ లేదు.
1: ట్రూ లవ్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీబడీ.
0: పెంచినారు, పెద్ద చేశారు, కనుక దేహతత్వమైనటువంటి తత్వానికి సంబంధించిన ప్రేమ మాత్రమే ఉంటుంటారు.
1: దే హావ్ టేకెన్ కేర్ ఆఫ్ యూ అండ్ యూ హావ్ కమ్ టు దిస్ లెవెల్, దేర్ఫోర్ యూ హావ్ టు రెస్పెక్ట్ అండ్ లవ్ దెమ్.
0: అప్పుడు చెప్పాడు,
1: అండ్ హి సెడ్,
0: నీ ఎక్కడి నుంచి వచ్చావు బాబు అన్నాడు.
1: అండ్ దెన్ స్వామీజీ ఆస్క్డ్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: నేను జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చానన్నాడు.
1: హి సేస్, ఐ యామ్ ఫ్రమ్ జితేంద్రియ కింగ్డమ్.
0: మా రాజ్యం పేరు జితేంద్రియ రాజ్యం.
1: దట్ ఇస్ వెరీ నేమ్ ఆఫ్ కింగ్ అవర్ కింగ్డమ్.
0: మా తండ్రి పేరు జితేంద్రుడు.
1: మై ఫాదర్స్ నేమ్ జితేంద్ర.
0: నా పేరు మోహచంద్రుడు, మోహేంద్రియ,
1: మోహేంద్రియ
0: అనగా సత్యజిత్ అనేటువంటి దాన్ని సాధించినాను నేను అన్నాడు.
1: మై నేమ్ ఇస్ సత్యజిత్, ఐ కాంకర్డ్ ట్రూత్.
0: కనుక నేను ఇక్కడ వెళ్లే తీరాలి, నా తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారన్నాడు.
1: హి సెడ్, ఐ మస్ట్ నెసెసరీలీ గో బికాజ్ మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ.
0: ఈ ఒక్క రాత్రి లోపల నీ తల్లిదండ్రుల ప్రేమని గుర్తుంచుకో, చక్కగా అర్థం చేసుకోమన్నాడు.
1: దిస్ నైట్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్
0: అన్నాడు. కానీ ఈ పిల్లవాడు పట్టిన పట్టు విడవలేదు.
1: ద బాయ్ డిటర్మిన్ టు
0: వెళ్లే తీరాలి అన్నాడు.
1: ఐ మస్ట్ నెసెసరీలీ గో.
0: వెళ్ళు, సంతోషమే, నీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేసేయి, కానీ పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు వాళ్లే.
1: హి సెడ్, yes, certainly you go now, the parents have taken care of you.
0: నీకు కొన్ని విధమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాను.
1: బట్ నౌ ఐఎమ్ టీచింగ్.
0: ఈ బోధన చక్కగా పరీక్ష చేయమన్నాడు.
1: యు టెస్ట్ ద వ్యాలిడిటీ.
0: ఒక మాత్ర ఇచ్చాడు. ఇంటికి వెళ్తాను, దాన్ని నోట్లో వేసుకుని నీళ్లు త్రాగు అన్నాడు.
1: హి గేవ్ హిమ్ ఎ టాబ్లెట్. బై టైమ్ యు గో హోమ్
0: యు మరణించినట్టుగా పడిపోతావు.
1: యు విల్ ఫాల్ యాజ్ ఇట్ వాస్.
0: నువ్వు మరణించవు.
1: బట్ యు డోంట్ డై.
0: వారు ఏమేం చేస్తున్నారో, ఏమేం చెప్తున్నారో ఇవన్నీ నీకు వినిపించేటటువంటి శక్తి కూడా నేను ఇస్తానన్నాడు.
1: ఐ ఆల్సో గివ్ యు ది పవర్ టు ఫాలో వాట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్స్పైర్డ్ దేర్.
0: సరే, చూస్తామన్నాడు. వెళ్ళాడు.
1: హి సెడ్, yes, I'll see and went.
0: భోంచేశాడు.
1: He had his food.
0: ఆ మాత్రం నోట్లో వేసుకున్నాడు, నీళ్లు త్రాగాడు.
1: And he just swallowed that tablet.
0: తక్షణమే పడిపోయినాడు.
1: Immediately fell down.
0: మరణించినట్టుగా కనిపించింది.
1: It appeared as though he died.
0: ఓ తల్లి, తండ్రి, భార్య, బంధువులు, మిత్రులు, శత్రులు అందరూ కూడా అక్కడ చేరిపోయారు.
2: ఆల్ కాంగ్రిగేట్ అసెంబ్డ్ దేర్, మదర్, ఫాదర్, వైఫ్, రిలేషన్స్,
0: ఎక్కడికి పోయినాడో, ఏ ఆశ్రమానికి పోయినాడో, ఎప్పుడు వచ్చాడో ఏమిటో మాకు చాలా బాధగా ఉంటుందని అరుస్తున్నారు.
2: దే వెంట్ ఆన్ షౌటింగ్, వెరీ మచ్ బాదర్డ్ వేర్ హి హస్ గాన్ టు, విచ్ హెర్మిటేజ్ హి హస్ గాన్.
0: ఆ సమయానికి సరిగ్గా తిరిగి ఆ స్వామి వచ్చాడు.
2: ఎగ్జాక్ట్లీ అట్ ద టైం స్వామి అప్పియర్డ్ దేర్.
0: అమ్మా ఎందుకు మీరు ఏడుస్తున్నారు?
2: హి సెడ్ వై ఆర్ యు క్రైయింగ్?
0: ఇప్పుడే నా ఆశ్రమం నుంచి వచ్చాడు ఈ పిల్లవాడు.
2: ది బాయ్ కేమ్ జస్ట్ నౌ ఫ్రమ్.
0: ఏం జరిగింది?
2: వాట్ హ్యాపెండ్?
0: ఎందుకోసం ఈ విధంగా మరణించాడు?
2: హౌ ఇస్ దట్ హి డైడ్ నౌ?
0: మాకు తెలియదు స్వామి, మీ ఆశ్రమం నుంచి వస్తానే భోంచేశాడు, మరణించాడు.
2: దే సో వి డోంట్ నో వై హి డైడ్.
0: మీరు ఏం చేశారో ఏమిటో అని స్వామి పైన వేస్తూ వచ్చాడు.
2: అండ్ ఆల్ స్టార్టెడ్ బ్లేమింగ్ స్వామి, యు మస్ట్ హావ్ డన్ సంథింగ్ దట్ మేడ్ హిమ్.
0: చాలా పొరబడుతున్నారు.
2: యువర్ మిస్టేక్.
0: కొంచెం ఓపిక పట్టుకోండి.
2: వెయిట్ ఫర్ సమ్ టైం.
0: నేను తన్ని బ్రతికిస్తాను.
2: ఐ విల్ సీ దట్ హి విల్ కమ్ బ్యాక్ టు లైఫ్.
0: అయ్యో బ్రతికిస్తే నాకు అంతకంటే కావునా అని భార్య, తల్లి, తండ్రి అందరూ కూడా చాలా బాధపడ్డారు.
2: ఇఫ్ యు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. దే ప్రేడ్ టు హిమ్ లైక్ దాట్.
0: అక్కడ పోయిన తట్టనే ఒక మాట చెప్పాడు.
2: ఈ సైడ్ వన్,
0: ఇదిగో ఈ టంబ్లర్ నీళ్లు తీసుకోండి.
2: టేక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఈ జలం ఎవరు త్రాగుదరో వారు మరణిస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు అన్నాడు.
2: హూ సో ఎవర్ దిస్ డ్రింక్స్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ డెడ్ మ్యాన్ విల్ గెట్ అప్.
0: తండ్రి దగ్గర తీసుకెళ్లాడు.
2: వెంట్ టు మదర్.
0: రాజా,
2: ద కింగ్,
0: నీకు భవిష్యత్తులో రాజు కావాలనుకున్నప్పుడు నీ కొడుకు కావాలి, ఇదిగో నీవు త్రాగి నీ ప్రాణం ఇచ్చు, నీ కుమారుడు బ్రతుకుతాడు అన్నాడు.
2: ఇన్ ఫ్యూచర్ యువర్ సన్ ఇస్ టు బి ద కింగ్ నౌ. You drink the water, you will die and your son will come back to life.
0: అప్పుడు తండ్రి చెప్పాడు.
2: The father said,
0: స్వామీజీ నాకు ఇంకా పిల్లలంతా ఉంటున్నారు, వీళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు, దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, వీడు ఇంకా చిన్నవాడు కదా, నేను తాగడానికి వీలు లేదన్నాడు.
2: ద ఫాదర్ కింగ్ సెడ్, స్వామీజీ, ఐ హావ్ ద రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్? హీస్ ఆఫ్టర్ ఆల్ యంగ్ బాయ్.
0: తల్లి దగ్గరికి వెళ్ళాడు.
2: దెన్ హి వెంట్ టు మదర్.
0: తల్లి, మాతృ మనసు కదా.
2: Yes, your mother.
0: నీవి నీరు త్రాగి నీ కుమారుని బ్రతికించుకోమన్నారు.
2: Your mother, you drink this water. See that your son comes back
0: to life. అయ్యో, ఇంకా ఆడబిడ్డలంతా ఉన్నారు, వాళ్ళకి పెళ్లి కావాలా, పెళ్లిళ్ళు కావాలి, పేరెంట్ ఎన్నో పనులంతా ఉంటున్నాయి. నేను స్త్రీనే ఇంటిలో లేకపోతే ఈ పనులు ఏమి జరగవు, ఆడవారు లేనటువంటి ఇల్లు అడవి అయిపోతుంది, కాబట్టి నేను త్రాగను అనింది.
2: The mother went on telling, I have got so many daughters, I should see that they get married. A house without a woman is almost a forest. Well, how am I to die now? No.
0: Sare veeriddaru lechakapoyinappudiki bharya tappaka yedustundi anukunnadu, aame daggariki vellaadu.
2: Swami ji sure that the wife will certainly cry for the loss of the husband.
0: Amma, meeku ee vidhamainatuvanti vidho sthiti pare prarambhamaindi.
2: And now you become a widow. This is
0: vidho kaabothunnavu nee ippudu.
2: And you are going to be widow now.
0: Kanaka nee bhartha kolipoyinaru.
2: And you have lost your husband.
0: Daari lopala edo simham kalchesi leka mrugam kalchesi nee pranam vichipettadu tanu.
2: And on the way as your husband was returning, he was killed because of the attack of the by a lion.
0: మీకు మీ యొక్క భర్త బతుకుతాడు అన్నారు.
2: యూ డ్రింక్ దిస్ వాటర్, యువర్ హస్బెండ్ విల్ కమ్ బ్యాక్.
0: ఆమె చెప్పింది, అయ్యో నా తల్లికి నేను ఒకదాన్నే బిడ్డను.
2: The wife started telling, I am the only
0: daughter. నేను మరణించేటట్టు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణిస్తారు.
2: If I die, my both of my parents will die.
0: మా ప్రాపర్టీ అంతా కూడా ఏమైపోతుందో ఏమిటో.
2: What will happen to all the property?
0: దయచేసి నేను త్రాగను అనింది.
2: Please, I am not ready to drink the water.
0: ముగ్గురు చెప్పారు, లోపలికి వెళ్ళారు.
2: And all the three said.
0: ముగ్గురు ఏం ప్లాన్ వేశారు, విశ్వేశ్వరయ్య ప్లాన్ వేశారు.
2: All the three planned, the master plan they had of the విశ్వేశ్వరయ్య.
0: ముగ్గురు వచ్చారు, నమస్కారం చేస్తున్నారు.
2: All the three.
0: స్వామి, మాకంతా ఎన్నో బంధనలు అంతా ఉంటున్నాయి.
2: Swami, you have so many attachments.
0: మీకు ఏ బంధన లేదు.
2: యూ డోంట్ హ్యావ్ ఎన్ అటాచ్మెంట్ స్వామి.
0: మీకు ఏ బంధన లేదు.
2: యూ హ్యావ్ నో అటాచ్ బాండేజ్.
0: ఏ విధమైనటువంటి బాధ్యత లేదు.
2: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ.
0: మీరే త్రాగి మా కుమారుని బ్రతికించండి.
2: లెట్ యూ డ్రింక్ దిస్ వాటర్ అండ్ సీ దట్ మై సన్ కమ్ బ్యాక్.
0: ఇంతే కాదు, పక్క తల్లి చెప్తుంటుంది.
2: మదర్ వెంట్ ఆన్ టెలింగ్,
0: స్వామి, మీ సమాధి అంతా కూడా మార్బుల్ స్టోన్ తో కట్టిస్తాము.
2: మదర్ స్టార్టెడ్ టెలింగ్, స్వామి, వి ఆర్ రెడీ టు మేక్ దిస్ టౌన్ మేడ్ అప్ ఆఫ్ మార్బుల్ ఫర్ యు.
0: మీ మార్బుల్ విగ్రహమే పెట్టిస్తాము.
2: And they said, we build the tomb made up of marble.
0: ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు ఎంత ఆశలు పెట్టాలో అన్ని ఆశలుగా చూపిస్తున్నారు.
2: Went on speaking of their future plans.
0: తక్షణమే ఆ గురు పిల్లవాడిని లేమన్నాడు.
2: The moment guru wanted this boy to get up, he got up.
0: అన్ని విన్నాడు, వీళ్ళు చెప్తున్నటువంటి అంతా కూడా.
2: He heard all that transpired.
0: చెప్పింది పరమ సత్యము.
2: He said, Swami, what you said is supreme.
0: యోర్వంత మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఏదో ప్రాప్తమైనటువంటి ప్రేమలు ఉంటుంటాయి తల్లిదండ్రులకు.
2: There's worldly love. In fact, there's no mother, no father, no relation.
0: కానీ దివ్యమైనటువంటి ప్రేమ ఒక భగవంతునికి తప్ప ఎవరికి ఉండదు.
2: It's only the divine love that is true love.
0: ఇలాంటి ప్రేమ నాకు కావాలి, కానీ ఈ బంధు ప్రేమ నాకు అక్కర్లేదు.
2: ఐ వాంట్ ద డివైన్ లవ్, నాట్ ది వరల్డ్లీ లవ్.
0: ఆ విధంగా ఈనాడు లోకంలో అందరూ ప్రేమించినట్టుగానే కనిపిస్తుంటారు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాస్ దో దట్ ఎవరీవన్ ఇస్ లవింగ్.
0: కానీ ఏది ప్రేమనో ఏది ప్రేమ కాదో మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్.
0: అయినప్పటికీ తల్లిదండ్రులకు మాత్రం ప్రేమ ఉంటుంది.
2: However, we love the parents.
0: వాళ్ళని మనం ఆనంద పెట్టాలి.
2: We should make them happy.
0: సాధ్యమైనంత వరకు వాళ్ళని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయాలి.
2: We should make them happy to certain.
0: కానీ దైవ ప్రేమను మాత్రం మర్చకుండా చూసుకోవాలి.
2: But we should never forget a God.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది.
2: That permanent.
0: అది ఏ సత్యమైనటువంటిది.
2: That is true.
0: అది ఏ నిత్యమైనటువంటిది.
2: That is eternal.
0: ఈనాడు ప్రేమించినటువంటి తల్లిదండ్రులు కూడా మరణించవచ్చును.
2: And parents that love you will die someday.
0: కానీ దైవమునికి ఎట్టి మరణము లేదు.
2: But God is deathless, immortal.
0: అలాంటి అమృత స్వరూపుడైనటువంటి వాడు దైవము.
2: God is immortal and eternal.
0: అట్టి దైవాన్ని మాత్రం మనం నిరంతరము ప్రేమించాలి.
2: We should love God.
0: దాంతో పాటు దైవాన్ని తల్లిదండ్రులను కూడా ప్రేమించండి.
2: And we should love our
0: మిత్రులను ప్రేమించండి.
2: Love your relatives.
0: సర్వులను ప్రేమించండి.
2: Love everybody.
0: అయితే ఈ దైవ ప్రేమను మాత్రం చెలించినటువంటి యొక్క భక్తితో ప్రేమించాలి.
2: But we should have unwavering steady love for God.
0: ఆ నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమను మనం ఎప్పుడు అభివృద్ధి పరచుకోవాలి.
2: We should develop that eternal truth, the principle of love.
0: అట్టి ప్రేమనే దైవ స్వరూపము.
2: Love is God.
0: అట్టి ప్రేమనే గణపతి స్వరూపము.
2: And Ganapati is
0: love. అట్టి ప్రేమనే విఘ్నేశ్వరి స్వరూపము.
2: Love is Vigneshwara.
0: అట్టి ప్రేమనే సర్వ స్వరూపము.
2: And love is
0: నీ స్వరూపం కూడా నీ భగవంతుడి స్వరూపమే.
2: In fact, you are also essentially divine.
0: నీవు నేను భగవంతుని అని భావించుకో.
2: Consider yourself as God.
0: నీకేమీ తప్పు లేదు.
2: No mistake.
0: నీవు నిజంగా శారీరకంగా నీవు మానవుడే కానీ
2: Inform you are just a human being.
0: Atma drishtilo neevu daivame.
2: But from the point of spirit, Atma, you are God.
0: Kankane aham brahmasmi anetindi bhavamto neevu jeevinchu.
2: Lead your life with the feeling that I am Brahma.
0: Sharira bhavamto nenu oka vyaktini.
2: Just the physical level, I am individual.
0: Kaani manasikatlo nenu oka dasunni.
2: But at the mental level, I am a servant.
0: Ee hanumantudu kuda ide cheppadu.
2: That's what Hanuman said.
0: Ramulu hanumantunu oka paryayam pilichadu.
2: Rama asked Hanuman to come close.
0: Hanuman, నీవు ఏ రీతిగా నన్ను ఆరాధన చేస్తున్నావు?
2: Yes, Hanuman, in what form are you worshipping me?
0: స్వామి,
2: స్వామి,
0: శారీరకంగా నేను మీ దాసుని, మీరు నా ప్రభువు అని ప్రార్థిస్తున్నాను.
2: ఫిజికల్లీ ఐఎమ్ యువర్ సర్వెంట్, యు ఆర్ మై మాస్టర్.
0: నా మానసికంగా నీవే నేను, నేనే నీవు అనుకున్నాను.
2: సైకలాజికల్లీ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఎస్ యూ అండ్ యూ అండ్ ఐ.
0: కానీ ఆత్మ రీతిలో మనం ఇద్దరు ఒక్కటేను అన్నాడు.
2: అండ్ ఆత్మిక్ లెవెల్ బోత్ ఆఫ్ అస్ ఆర్ వన్ అండ్ సేమ్.
0: ఇద్దరు కానే కాదు,
2: నాట్ టూ,
0: మనమిద్దరు ఒక్కటే ఉన్నాం.
2: బోత్ ఆఫ్ అస్ ఆర్ వన్.
0: ఈ విధంగా మూడు రకములైనటువంటి యొక్క భావాలతో మనం ప్రేమిస్తున్నాం.
2: అండ్ వి లవ్ విత్ దీస్ త్రీ ఫీలింగ్.
0: ఈ మూడు రకములు మంచివే.
2: ఆల్ దీస్ త్రీ.
0: కానీ కట్ట కడపటికి మాత్రము మనం ఇద్దరు ఒక్కటే అనేటువంటి సత్యానికి మాత్రం రావాలి.
2: బట్ ది అల్టిమేట్ రియాలిటీ ఈస్ దిస్, దట్ ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: దేహాలు వేరు వేరు కావచ్చును,
2: బాడీస్ ఆర్ డిఫరెంట్,
0: కానీ ఆత్మ ఒక్కటే.
2: బట్ ఆత్మ ఇస్ వన్.
0: దీనిని ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు బ్రాహ్మలు.
2: And truth is one, not two. It's misinterpreted in different ways by scholars.
0: Kanuka, so Vigneshwara yokka pandugante idu sarva samanyamainatundi panduga mana bhavistunnamu.
2: This Vigneshwara festival is not an ordinary one.
0: Kaani samasta devatala yokka swarupamu, samasta devatala yokka shakti smattamu anta Vigneshwara yende untundadi.
2: All the faculties, the powers are latent in Vigneshwara.
0: Manam nirantaram kudunu ee naadu panduga maatrame, ee naadu maatrame poojinchadam prayojanam kaadu. నిరంతరము పూజిస్తూ రావాలి.
2: నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రే టు గణపతి టుడే, హౌ టు ప్రే టు హిమ్ ఎవ్రీ డే.
0: కనుక భగవంతుడు క్షణ క్షణం నందు కూడాను దైవత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
2: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: దీన్ని పురస్కరించుకుని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
2: దేర్ ఫోర్ వీ షుడ్ ఆఫర్ ఆల్
0: ఏ పనైనా చేయి,
2: యూ డూ ఎనీథింగ్,
0: ఎక్కడికైనా వెళ్ళు,
2: యూ మే గో ఎనీవేర్.
0: ఎంత భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నాను అనుకో,
2: లెట్ దట్ బి సాటిస్ఫైయింగ్.
0: ఏదో ఒక వస్తువు యొక్క తృప్తి కోసం మనం చేస్తున్నాం అనుకుంటాము, చాలా పొరపాటు.
2: యూ థింక్ దట్ యూ టేక్ ఇట్ ఫర్ మెటీరియల్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ రాంగ్.
0: ఏది చేసినా నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావు.
2: యూ డూ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: అంతేగాని పదార్థ తృప్తి కోసం కాదు.
2: నాట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్.
0: పదార్థ తృప్తి కోసం ఎవరు కూడా చేయటం లేదు.
2: నో వన్ యాక్ట్స్ లైక్ దాట్.
0: ఇప్పుడు నేను ఒక యాపిల్ కొనుక్కొని తినాలి అనుకున్నావు.
2: టుడే యు వాంటెడ్ టు ఈట్ ఎన్ యాపిల్.
0: యాపిల్ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావా?
2: ఆర్ యు గోయింగ్ టు సాటిస్ఫై ద
0: యాపిల్? నీ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావు.
2: యు వాంట్ టు హావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ హావింగ్.
0: నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాను, వైట్ డ్రెస్ వేసుకొని పోవాలనుకుంటున్నావు.
2: యు గో టు మందిర్ వేరింగ్ వైట్ డ్రెస్.
0: ఈ డ్రెస్ కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావా?
2: ఆర్ యు వేరింగ్ డ్రెస్ ఫర్ డ్రెస్
0: కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావు?
2: నో, ఫర్ యువర్ ఓన్.
0: అదే విధంగా ప్రతి కార్యములు ఎందుకు నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావే కానీ ఇంకో పదార్థం తృప్తి కోసం కాదు.
2: లైక్ వైజ్ ఎవ్రీ యాక్టివిటీ, ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ టు సాటిస్ఫై వన్ ఓన్ సెల్ఫ్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ నీ దైవ ప్రేమతో నీవు పనులు చేయి.
2: వాట్ ఎవర్ యూ డూ,
0: సర్వము నీకు సిద్ధింపజేస్తుంది.
2: యు డూ విత్ ఆల్ లవ్,
0: సర్వము నీకు విజయాన్ని అందిస్తుంది.
2: యూ విల్ అచీవ్
0: ఆనందాన్ని చేకూరుస్తుంది.
2: అండ్ యూ విల్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ పీస్.
0: సర్వము భగవంతుడిగానే భావించుకో.
2: కన్సిడర్ ఎవ్రీథింగ్ డివైన్.

0: ఆధ్యాత్మికపు చిత్తమలరునప్ప అంతియే కాదు మోక్షమర చేత నిలచు ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులు సభ్యులారా.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ షుడ్ బి అవేర్ దట్ కంపెనీ విత్ బ్యాడ్ పీపుల్ విల్ బ్రింగ్ హిమ్ రూయిన్ విల్ రూయిన్ హిస్ లైఫ్ విల్ మేక్ హిస్ థాట్స్ బ్యాడ్ అండ్ విల్ మేక్ హిస్ యాక్షన్స్ బ్యాడ్. He will lose the little devotion which he may have and he will turn to bad ways and bad paths. Before such a catastrophe of ruin comes to a man, he should realize that he might enter good company, avoid bad paths, and then he will get longevity, health, all prosperity. Not only that, he will get spiritual attainment come to him easily. Besides all these, even liberation will be at hand. What other truth can I tell you, O good members of this congregation?
0: చదువుల్ నేర్చితినంచు గర్వము వహించన్ రాదు. మీకున్న చదువే పాటిది

గర్వదురహంకారంబులంబాయుడి నేర్వదగ్గది.

0: ఉంచు గర్వ దురహంకారంబులంబాయుడి వీరుడి.
1: Do not be proud that you have learned many things. What is your education after all when we consider that there is so much to know? Humility is the real form of the right type of education. That there is a lot more to know than the little that you know is a thing which you should understand, and by that understanding give up your ego and give up your pride. O ignorant person, know that there is so much more to learn than what little you know. Thereby take the right and proper path.
0: Amita aasala todani alamatinchu amita vaanchala todani alamatinchu varu vidyarthulagu dura vastavamuga amita వాంఛలతోడనే అలమటించు వారు విద్యార్థులగు దురవాస్తవముగా.
1: విత్ మెనీ అన్లిమిటెడ్ డిజైర్స్ దే గెట్ టైర్డ్. సచ్ పీపుల్ కెన్ వీ కాల్ దెమ్ ట్రూలీ స్టూడెంట్స్ అండ్ సీకర్స్ ఆఫ్ లెర్నింగ్?

0: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
0: ప్రేమస్వరూపర్స్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ అసెంబ్లెడ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
1: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు, గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉంది.
0: ఫర్ మ్యాన్స్ రికగ్నిషన్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ ఇన్ ది ఇండివిజువల్ అండ్ ఇస్ రికగ్నిషన్ ఆఫ్ ది డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ది బేస్ విచ్ ఇస్ హిడెన్ బిహైండ్ ఆల్ దట్.
1: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపచేస్తూ ఉంటున్నది.
0: Although this base does not appear to us for outward seeing as matter does, inwardly, inside, there is something which is a distinctive inner spirit.
1: దానిని ఆత్మ అనియు జీవత్వం అనియు పిలువబడుతూ వచ్చింది.
0: This has been called the Atma or the Jiva.
1: ఇట్టి జీవతత్వాన్ని, ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయు నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: టు గివ్ యూ ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
1: అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి.
0: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
1: అథ అత బ్రహ్మ జిజ్ఞాస, ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదము స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడా నువ్వు నింపుకుని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము, వరింపజేసే నిమిత్తము, భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
0: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అధ అత బ్రహ్మ జిజ్ఞాస, దీస్ హ్యావ్ స్టూడ్ యాజ్ ది ఫోర్ పిల్లర్స్ విచ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు లిబరేట్ హ్యూమానిటీ అండ్ టు గివ్ ఎన్లైటన్మెంట్ టు ది హ్యూమన్ కైండ్.
1: సమస్త వేదాంత సారము కూడాను ఈ నాలుగు పదములు ఎంది, నాలుగు వాక్యములు ఎంది ఇమిటి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: టుడే వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫిలాసఫీ అండ్ ది వేదాస్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ దీస్ ఫోర్ వర్డ్స్.
1: బ్రహ్మ జిజ్ఞాస అయినటువంటి వాడే బ్రహ్మజ్ఞాని కాగలడు.
0: ది వన్ హూ ఇస్ ఎ బ్రహ్మ జిజ్ఞాసి హూ వాంట్స్ టు అండర్స్టాండ్ బ్రహ్మన్ క్యాన్ బికమ్ బ్రహ్మన్.
1: బ్రహ్మజ్ఞానియే విద్యావంతుడని చెప్పబడదు.
0: A truly educated person will deserve that title only if he has the knowledge of Brahman.
1: Avidya kevalam janana maranamulku moola karaname kaani aatma tattvamunu andinchetunte yokka margamu kaaneradu.
0: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
1: Atha ee atha anetunte padamu nanarthamulato koodi untunnadi.
0: The word atha has got a manifold meanings.
1: Modati arthamu mangalacharanam, mangalacharanam.
0: The first meaning is to accept victory or prosperity.
1: Rendavadi anantaramu.
0: The second meaning is infinitude.
1: Moodavadi aarambhamu.
0: The third meaning is beginning.
1: Nalugavadi prashna.
0: The fourth meaning is enquiry or question.
1: Aidavadi sarvasvamu.
0: The fifth meaning is knowledge.
1: Inka enniyo arthamulu untunnadi ee atha aneti padapadamku.
0: Yet many more meanings are given to this one word atha.
1: Kaani ee brahma sutramulu unnatundi ee atha tho brahma jignasa aneetundi samayamunaku manamu atha anaga anantaramu aneetundi arthanni maatrame teesukovalsi vastundi.
0: బట్ ది వర్డ్ అధ యాజ్ ఇట్ అకర్స్ ఇన్ ది బ్రహ్మసూత్ర ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ది మీనింగ్ దట్ దిస్ ఈజ్ అనంతర దట్ ఈస్ సంథింగ్ విచ్ హెస్ నో లిమిట్.
1: దేని అనంతరము అనేటువంటి ప్రశ్న తిరిగి మనం వేసుకోవాల్సి వస్తుంది.
0: We should also have to ask the question, what is it the content of?
1: సాధన చతుష్టయములు అనంతరమే అనేటువంటి జవాబు కూడా దీనికి స్పష్టమవుతూ వచ్చింది.
0: We will get the meaning that this gives us the large content of the 8 types of sadhana.
1: ఈ సాధన చతుష్టయములు అనగా ఏమిటి? అనగా మొట్టమొదటిది నిత్య అనిత్య విషయ పరిశీలనమైనటువంటిది జ్ఞానము. అదే విజ్ఞానము.
0: What are these 8 types of sadhana? The first one is the ability to discriminate between the temporary and the permanent attitudes.
1: Rendavadi vairagyam.
0: The second one is vairagya.
1: Vairagyam anaga kevalamu aalu biddalanu aasti paastamunu visarjinchi aranyavasam cheyamani kaadu.
0: Here the word vairagya does not indicate that you should give up your wealth, your family and prosperity.
1: దుష్టకల్పితమైనటువంటి ఈ జగత్తు అంతయు కూడాను అనిత్యమైనటువంటిదని, ఇది అశాశ్వతమైనటువంటిదని, నీటి బుడగ వంటిదని మనము తెలుసుకోవటమే వైరాగ్యమునకు మూల లక్షణం.
0: The main meaning of this word vairagya is to recognize that the world that you see is impermanent and is like a water bubble.
1: ఇంకా మూడవది తమదమాది సత్సంపత్తి.
0: The third one is the ability to get forbearance.
1: Samadhi sattapatti anaga antaryindriyamulanu bahiryindriyamulanu anagadrukki tadwara pavitramaina satyamaina nirmalamaina nishchalamaina nishwarthamaina kunti yokka pavitra bhavamulanu abhruddhi gavinchukune kunti yokka parinamam.
0: The third one, which has been described as sama and dama, can be explained by saying it is acquiring control over the inner senses and the external organs and thereby obtain an amount of stability.
1: ఇక నాలుగవది ముముక్షత్వము అనగా మోక్షాపేక్ష కలిగి ఉండటము.
0: The fourth one is mumuksha, that is to be to see.
1: మోక్షం అనగా కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కాదనియు, ఈ మోక్షం అనగా జన్మరాహిత్యం అనియు అనుకోవటము ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతి.
0: దిస్ వన్ ఇస్ టు సీక్ మోక్ష ఆర్ లిబరేషన్ బట్ టు థింక్ దట్ మోక్ష ఇస్ సమ్ స్పెసిఫిక్ ప్లేస్ అండ్ దట్ ఇస్ టు గెట్ రీడ్ ఆఫ్ వన్స్ లైఫ్ దిస్ ఇస్ ఓన్లీ ఎన్
1: మోహక్షయమే మోక్షము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం నిరూపించాలి.
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ ది వర్డ్ మోక్ష ఇస్ మోహక్షయ దట్ ఇస్ టు గెట్ రీడ్ ఆఫ్ ది ఇల్యూషన్.
1: ఇంకా ఐదవది శ్రవణము.
0: ది ఫిఫ్త్ వన్ ఇస్ లిసనింగ్ శ్రవణ.
1: శ్రవణం దేనిని మనం శ్రవణం చేయాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ లిసన్ టు?
1: చేస్తున్నాం కావలసినన్ని శ్రవణం చేస్తున్నాము.
0: వీ ఆర్ లిసనింగ్ టు మెనీ థింగ్స్.
1: దుర్బోధనలు, దుర్వాక్యములు, అపశబ్దములు, అనవసరమైనటువంటి అపనిందలు, ఇలాంటివన్నీ కూడా మనం శ్రవణం చేస్తున్నాం.
0: వీ ఆర్ లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్, బ్యాడ్ థింగ్స్ అండ్ అక్యుజేషన్స్ ఆఫ్ అదర్స్.
1: శ్రవణం చేసేటువంటి ఇంద్రియములను, వాక్కును ఉచ్చరించేటువంటి ఇంద్రియములను, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములనంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: The human organs that listen, the human organs that utter words, and the human organ that smells, we are not recognizing that God has given them to us for involving ourselves in sacred tasks.
1: Meetiti matraha ani ee indriyamulaku matraha ani oka peru.
0: These organs are also called by one name, matra.
1: Matra anaga rendu arthamulu.
0: The word matra has two meanings.
1: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
0: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఎ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
1: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
0: మాత్ర హ్యాస్ అనదర్ మీనింగ్, దట్ ఈస్ ఎ స్టాండర్డ్ మేనర్
1: అనగా ఒక సాక్ష్యము అని కూడా చెప్పవచ్చు.
0: వన్ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్ బై సేయింగ్
1: లేక ఒక కొలతబద్ద అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ కెన్ బి ఎ యార్డ్ స్టిక్ ఆర్ ఎన్ ఎవిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
1: ఇతను అన్ని విధములు కూడా అంద చందములుగా ఉంటున్నాడు కానీ ఎత్తు తక్కువగా ఉంటుందాది అంటాం మనం.
0: వీ సమ్టైమ్స్ సే దిస్ పర్సన్ ఈస్ బ్యూటిఫుల్ ఈస్ అపియరింగ్ ఇన్ ఆల్వేస్ వెల్ బట్ హీఈస్ ఎ లిటిల్ షార్ట్.
1: అయితే అతని అందచందములను కొలిచినటువంటి యొక్క కొలత పద్ధ ఏది?
0: What is the yardstick which we have used for measuring his beauty?
1: Ade kannu.
0: That is the organ which is the
1: eye. Kanukane itti kolata badalato koodinatvanti kanukane indriyamulaku matra ani peru.
0: Because our organs use such yardsticks, our organs have been called matra.
1: Ee padartham pullagunnadi tiyagunnadi ani nirnayam chestunnam manam.
0: We decide that this material is sour or material is sweet.
1: ఈ పుల్లదనమును తీదనమును కూడా నువ్వు కొలిచినటువంటి కొలత బద్ద ఏమిటి? నాలుకని.
0: వాట్ ఈస్ ఇట్ దట్ గివ్స్ దిస్ యార్డ్ స్టిక్ ఆఫ్ స్వీట్నెస్ ఆర్ సవర్నెస్? దట్ ఈస్ ది టంగ్.
1: అబ్బా, ఇది దుర్గంధము, ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి ఒక వాసనను నిర్ణయం చేస్తుంటుండాలి.
0: వి ఆల్సో సే దిస్ ఇస్ బ్యాడ్ స్మెల్, దిస్ ఇస్ ఫ్రాగ్రెన్స్. దిస్ డెసిషన్ ఇస్ మేడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డను నిర్ణయం చేసినటువంటి కొలత బద్ద ఏమిటి? మన నాసికను.
0: What is the implement which decides this good and bad? It is this human organ.
1: Aithe swasana peelchutaku pranamunu nilabettukunutaku pavitramainatvanti yokka anda chandamulato koodinatvanti yokka bhagavat srishtito unnatvanti yokka ee jagattunu darshinchutaku pavitramainatvanti yokka vakyamulanu paramatmanu yokka shravanamunu kontavarakunu antam dwara golutuku ee indriyamunu anugrahinchadanatvanti satyanni manam marchipoyi అనేక విధములైనటువంటి అపమార్గములో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
0: గాడ్ హెస్ గివెన్ అస్ దీస్ ఆర్గన్స్ ఫర్ మెయింటైనింగ్ అవర్ బ్రెత్ అండ్ మెయింటైనింగ్ అవర్ లైఫ్, ఫర్ ఆల్సో అటరింగ్ ది సీక్రెట్ వర్డ్స్ రిలేటింగ్ టు గాడ్, ఫర్ సీయింగ్ ది డివైన్ ఆస్పెక్ట్స్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్. బట్ ఫర్గెటింగ్ ద ట్రూత్ వీఆర్ యూజింగ్ దీస్ ఆర్గన్స్ ఫర్.
1: భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
0: బికాస్ వీఆర్ ట్రాన్స్గ్రెసింగ్ దీస్ లిమిటేషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై గాడ్ ఫర్ అవర్ ఆర్గన్స్, ఆల్ సిన్స్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్.
1: పాపమనగా వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనులు తగిలింది.
0: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
1: మనము చక్కని వాసన చూడటానికి గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు, కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
0: God has given us the nose to enjoy good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
1: ఆకలి బాధను తప్పించుకొని నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు, కానీ రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారమును భుజించి కేవలం దానవుడుగా మార్చుకొని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
0: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
1: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు, కానీ అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
0: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart. But he has not given us these ears to hear about the accusation of others and faulty words.
1: కనుకని శ్రవణ మనన నిధిధ్యాసలనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని సాధన చతుష్టయములనేటువంటి దాంట్లోపల ఈ శమద మాది సత్సంపత్తిలో ఈ శమము అనేటువంటి దాంట్లో శ్రద్ధ కొంతవరకు శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు ఈ ఐదవ పాయింట్.
0: బేరింగ్ ఇన్ మైండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, శ్రవణ మనన నిధిధ్యాసన, లిసన్ అబ్సార్బ్ అండ్ డైజెస్ట్, దే హ్యావ్ గివెన్ టు అస్ శ్రవణ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దీస్ ఎయిట్ మెథడ్స్ ఆఫ్ సాధన.
1: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
0: దిస్ లిసనింగ్ వీ షుడ్ కన్ఫైన్ ఇట్ టు లిసన్ టు ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
1: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడా కొంతవరకు స్తంభించిపోతాయి.
0: ఇఫ్ వీ బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్, సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
1: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండేటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది, కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
0: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్, బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
1: అనేక మందికి మీకు తెలుసు ఏరోప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి పత్తిని అందిస్తుంటారు.
0: Many of you know that when we travel in aeroplane, they give us first some cotton.
1: అయ్యా ఈ శబ్దమును వినినప్పుడు కొంతవరకు కూడాను నీ యొక్క సహజమైనటువంటి శబ్దము స్తంభించిపోతుంది, కనుక అటువంటి రీతిగా స్తంభించిపోకుండా ఉండే నిమిత్తమై నీవు దాన్ని కాపాడుకోమని చెప్పి ఆ ప్రతిని అందిస్తుంటారు.
0: The significance of giving you cotton is to say that when you hear an unlimited sound, your natural reaction to sound will get destroyed. So prevent and protect your ears with this cotton.
1: కనుక మనం చేయవలసినటువంటి శ్రవణం ఎలాంటిదంటే భగవత్ నామస్మరణం.
0: The kind of listening which we should accept is to listen to God's
1: satsangamlo kodinatundi satsangamto cherinatundi yokka sadvakyamulu manam shravanam cheyali.
0: Good words which come out of good company are the things which we should listen to.
1: Ee shravanam chesinatundi danini rendavudi mananamu annaru.
0: The second stage is to absorb what you have listened to.
1: Ee mananam chesinatundi danini nitidhyasa nilupukotame deeni yokka అంతరార్థం.
0: The third stage is nitityasa, that is what you have listened to and absorbed, you have to retain and digest.
1: ఇంకా కట్ట కదపడది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
0: The last one is to investigate what this త్వం పదార్థ, what does త్వం mean?
1: త్వం అనగా నేనెవరు అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం విచారం చేయాలి.
0: త్వం means who am I? The investigation as to who am I is to be done first.
1: నేను నిజముగా మానవుడనా లేక దానవుడనా లేక దైవంనా అనేటువంటి యొక్క దానిని మనం ప్రతి వ్యక్తి కూడా విచారణ చేయాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ఇన్వెస్టిగేట్ ట్రూలీ వెదర్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ వెదర్ ఈజ్ ఎ రాక్షస ఆర్ వెదర్ ఈజ్ గాడ్.
1: లేక నీవు మానవుడుగా నీవు విశ్వసిస్తుంటే నీవు దానవ దీనిలో ప్రవేశించడానికి వీలుండదే.
0: If you believe that you are a human being, there is no opportunity for you.
1: నీవు మానవుడిగా విశ్వసిస్తున్నావు, దానవ కార్యములు ఆచరిస్తున్నావు.
0: You are believing that you are a human being, but in practice you are undertaking actions.
1: కనుకనే పాపములు పర్వతముల వలె పెరిగిపోతూ వస్తున్నాయి.
0: This is the reason why sins are growing like mountains.
1: మానవుడిని విశ్వసించినప్పుడు మానవ కర్మలనే ఆచరించాలి.
0: When you believe that you are a human being, you
1: మానవుని కర్మలు దయ దాక్షిణ్యంతో ప్రేమతో కూడినటువంటి సహనంతో కూడినటువంటి యొక్క సత్సంపత్తి.
0: All human action is coupled with kindness, compassion and divinity. This good company is human
1: action. కనుకని ఈ విధమైనటువంటి సాధనా సంపత్తిని తెలుసుకున్న తరువాత అప్పుడు బ్రహ్మజ్ఞాని కావడానికి అధికారి అవుతాడు అన్నారు.
0: It's only when you have realized these components of human action, you will deserve to become a wise man, brahmajnani.
1: Ante kaadu rendavadi ataha annadi.
0: Not only that, the second word in that brahma sutra is ataha.
1: Ee ataha anaga ee kaaranam valana ye kaaranam.
0: This ataha means for this reason. What reason?
1: Ee jagatlo unnatundi prati padarthamu kaani ప్రతి కర్మలు కాని మార్పు చెందినవే కాని శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణం చేత.
0: వాట్ ఈస్ దిస్ రీజన్? ఆల్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది మ్యాటర్ అండ్ ఆల్ ది వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్ అండ్ ది కాజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ దే చేంజ్ ఈస్ ది రీజన్.
1: ప్రేమ స్వరూపులారా, ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునందు మనము దేని దేనిని చూస్తున్నామో, ఏ ఏ విషయంలో మనం వింటున్నామో, దేనిని మనం అనుభవిస్తున్నాము, ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
0: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి లిసన్ టు, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్.
1: యద్దృశ్యం తన్నశ్యం అనింది ఈ వేదాంతం.
0: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తు మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
0: వాట్ ఎవర్ ఇట్ మే బి,
1: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
0: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ యు సీ, వాట్ యు మేక్ విత్ యువర్ ఓన్ విజన్ డస్ నాట్ గివ్ యూ ఇటర్నల్ హ్యాపీనెస్, డస్ నాట్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
1: కనుక ఏ కర్మలు కానీ, ఏ విషయము కానీ, ఏ యొక్క రూపము కానీ, ఇవన్నీ కూడా మార్పు చెందినవే కానీ శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత, ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
0: దిస్ బ్రహ్మసూత్ర టెల్స్ us దట్ ఫర్ ది రీజన్ ఆఫ్ యువర్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ ఆల్ ది వర్క్ ఆల్ ది మెటీరియల్ అండ్ ఆల్ ది థింగ్స్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఆర్ అన్ ట్రూ, ఆఫ్టర్ దాట్ దెన్ యు సీక్ విజ్డమ్ అండ్ సీక్ బ్రహ్మజ్ఞాన్.
1: అత అత ఈ రెండు కూడాను మనకు అర్థమైపోయింది. బ్రహ్మ, ఈ బ్రహ్మ అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి ఒక దివ్యత్వాన్ని బ్రహ్మతత్వం ఉన్నారు.
0: We have understood the two words atha ataha. The next is brahma. Brahma stands for the omnipresent divinity.
1: దీనిని మనం తెలుసుకోవటానికి అదే జిజ్ఞాస, తెలుసుకోవాలి.
0: To know this, to seek knowledge of brahman is the jignasa.
1: శైశవంలో తల్లి వడిని తనకు సర్వస్వంగా భావించి ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటాది.
0: When one is a child, the child thinks that everything is mother's lap and the child plays in the
1: తన తల్లి ఒడి కంటే మరొక ప్రపంచం ఉన్నదని కాని మరొక సుఖం ఉన్నదని కాని ఏమాత్రం కూడా తాను విశ్వసించదు.
0: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
1: కాని అట్లు విశ్వసించినటువంటి ఈ యొక్క బిడ్డ క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికి ఆట బొమ్మలపైన కొంతవరకు వాంఛ పెరిగి తల్లి ఒడిని వీడి ఆట బొమ్మల్లో ప్రవేశిస్తుంది.
0: The child, which started with such limited belief, gradually as it grows up, the child begins to look at toys to play with and will leave the mother's lap and will begin to handle the toys.
1: ఆట బొమ్మలే తనకు సర్వస్వంగా భావించి ఆడుకుంటున్నటువంటి సమయమునందు అమ్మ పిలిచినప్పటికీ రాదు ఆ బిడ్డ.
0: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
1: ఈ స్థాయి క్రమక్రమేణా పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛనలో ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
0: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys and he will want to enter a family, he will want to become a member of a family and he will take all steps to achieve his desire.
1: Awareness is life ani anni telusukovalanetundi uddesham cheta samsaram aneetundi dantlo munigi aa yokka sukha santoshanni anubhavinchalani aashistuntadu manavudu.
0: Man knows that awareness is life, but he wants to know about life, so he wants to enter a family and thereby
1: he wants to appreciate appadiki inga amma nanala matalu kodanu atikramistadu.
0: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
1: Lokamu yokka nindala nishturanni kodanu tejistadu.
0: He will give up the sayings and the utterances of the world about him.
1: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
0: He will become blinded with love and
1: అదే సర్వస్వంగా భావిస్తాడు.
0: He thinks that the world consists only of that.
1: ఇంకా క్రమక్రమేణా ముగ్గురు నలుగురు బిడ్డలైన తర్వాత భగవంతుడా ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే, ఈ బాధలు ఎందుకు, ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
0: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God, "Oh God, why have I entered this family? Why have I taken all these children on my head? I want to give up everything."
1: Indulo edi ee vyaktiki aanandanni andinchindi?
0: Amongst all these things, none of them.
1: Seshavamlo talli vadi pradhananga undindi.
0: In the childhood, mother's lap was everything.
1: Tadupari aata vastule aadharanga untunnayi.
0: Thereafter, toys were the basis.
1: మూడవది కుటుంబమే ప్రధానంగా లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
0: ది థర్డ్ వన్ వాస్ దట్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
1: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరైన మార్గం అని విశ్వసించాడు.
0: దేర్ ఆఫ్టర్ హీ బిలీవ్ దట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈస్ ది ఓన్లీ పాత్ విచ్ హీ కెన్ యాక్సెప్ట్.
1: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది. అది
0: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేజెస్.
1: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
0: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
1: Manamu cheseetuvanti sarva karmalu kudanu chitta shuddhi nimittame chestunname kani moksha prapti kosam kadu.
0: All the work that we do is only for purification of our chitta, but not for the final liberation.
1: Chitta shuddhi nandincheetuvantive kani karmalu mochaanni prasadincheetuvantivi kadu.
0: Work can only purify your chitta, but cannot lead you to liberation.
1: Kanuka manamu ఈ నిత్యానంద ప్రాప్తిని అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తి కర్మలను ఆచరిస్తూ చిత్తమును శుద్ధి చేసుకుని మోక్ష ప్రాప్తి లక్ష్యం నందుంచుకోవటం అత్యవసరం.
0: It is therefore very necessary that an individual who wants to get permanent bliss should be in work, be doing work, cleanse his chitta, but have his destination.
1: Chitta shuddhi kaliginatuvanti manavuni yandu aatmakattam anetuvanti aneka vidhamulaga kodanu prakatistuu untuntadi.
0: In the individual who has cleansed his chitta, this brilliance of atma will be seen in
1: loka vyavaharamulu yandu loka vanchali yandu munigi aneka vidhamulainatuvanti yokka అల్లకల్లోలములైనటువంటి భావములతో కూడినటువంటి చిత్తము ఈ ఆత్మతత్వాన్ని అణగదొక్కుతూ ఉంటాది.
0: దట్ మైండ్ విచ్ ఇన్వాల్వ్స్ ఇట్సెల్ఫ్ ఇన్ వరల్డ్లీ వర్క్ అండ్ వరల్డ్లీ డిజైర్స్ గెట్స్ ఇంటూ కన్ఫ్యూజన్ ఇన్ సో మెనీ వేస్ విల్ ప్రివెంట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ కమింగ్ ఫార్వర్డ్.
1: కిర్లియన్ అనేటువంటి వాడు ఒకడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ అన్ ఇండివిజువల్ బై నేమ్ కిర్లియన్.
1: అతను ఫోటోగ్రాఫర్. అతని పేరే కిర్లియన్ ఫోటోగ్రాఫీ అని పేరు.
0: The photographs taken by him are called Kirlian photographs.
1: రష్యాకు అతి సమీపంలో దక్షిణ దిశ యందు నల్ల సముద్రం ఉంటుండాలి.
0: Close to Russia, on the western side, there is the Black Sea.
1: అక్కడ అనేక విధమైనటువంటి పరిశోధనలు చేపట్టాడు దేహముల పైన.
0: This person performed a great deal of investigation on the human body.
1: ఈ దేహము యొక్క చర్మం నుంచి ఏదో కొన్ని కాంతులంతా కూడాను విజృంభిస్తూ ప్రకాశిస్తూ వస్తుండే.
0: That from the surface of this body there are several radiations emitted. This was his conclusion.
1: కనుకని ఈ దేహమునందు ఒక అగమ్య గోచరమైనటువంటి అర్థము కానటువంటి ఒక దివ్య శక్తి ఉన్నది అని తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable divine power.
1: దానిని అనేక విధములుగా అంగమును కూడా ఫోటో తీస్తూ వచ్చాడు.
0: హి హస్ ఆల్సో బీన్ ఫోటోగ్రాఫింగ్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ త్రూ దిస్ లైఫ్.
1: అన్ని అంగములు యందు కూడాను ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంటు వలె మెరుస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ ఫోటోగ్రాఫ్ దేర్ వాస్ సీన్ సమ్ బ్లేజింగ్, డివైన్ బ్లేజింగ్ లైక్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్.
1: కేవలము ఎలక్ట్రాన్, కొన్ని న్యూట్రాన్స్, ప్రోట్రాన్స్ అంటారు. ఈ మూడింటి మంది మాత్రమే ఈ ఫిజిక్స్ కొంతవరకు ఇమిడి ఉంటుంటాది.
0: The particles which are named electron, neutron, proton are the three basic things with which physics of today deals.
1: పదార్థములు అన్ని కూడాను ఎలక్ట్రిక్ స్వరూపంలో కూడా ఉంటుంటాయని నిరూపించారు.
0: That all the matter can exist in the form of energy was also established.
1: కానీ దీనికంటే అతీతమైనటువంటిది లేదు అని కూడాను వారు నిర్ణయించుకున్నారు.
0: They also come to the conclusion that there is nothing beyond matter and energy.
1: అయితే ఈ కిర్లియన్ను దీనికి అతీతమైనటువంటిది కూడా మరొక ఉంటుందని ఫిజిక్స్ కొంతవరకు పైకి వెళ్లాడు.
0: బట్ కెరిలియన్ ట్రాన్స్గ్రెస్డ్ దీస్ బౌండరీస్ అండ్ సెడ్ దట్ దేర్ వాస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ బోత్ దీస్ థింగ్స్.
1: ఇది అనేక రకములైనటువంటి యొక్క ఫోటోలంతా కూడా తీసి ఒక చెట్టును, గుట్టను, రాయిని, రప్పను, జంతువులను, మనుషులను కూడాను అనేక విధములుగా కూడాను కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
0: In many ways, by taking such photographs, he was examining the trees, the rocks, the mountains and so on.
1: ఈశావాస్యమిదం స జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.
0: He came to the conclusion that the truth of this world is ఈశావాస్యం జగత్.
1: ఈ ఫోటోలంతా చూసినటువంటి యొక్క వైజ్ఞానికులకు కొంతవరకు కూడాను సిగ్గు కలిగి లేక అహంకారం చేతను అతని యొక్క చేష్టలను అరికట్టడానికని ప్రయత్నించడానికి పూనుకున్నారు.
0: The scientists who saw these photographs of Kirlian were disappointed to some extent and they wanted to prevent him from going further with his investigation.
1: దీనిని కిర్లియను దివ్య శక్తి అని కూడా పిలుస్తూ వస్తుంటే ఆ దివ్య శక్తి అనేటువంటిది పిలచడానికి వీలు కాదని చెప్పని వీరు క్లుప్తంగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
0: While Kirlian was giving the name divine strength to what he thought would exist, the scientists did not like this name. They wanted to call it by another name. They called it plasma.
1: ఈ ప్లాస్మా అనేటువంటిది అర్థం కానటువంటి యొక్క నేముగా ఉంటుండాలి కానీ అతను చెప్పినటువంటిది దివ్యత్వం అనేటువంటి శక్తి అనేటువంటిది సరి అయినటువంటి పేరుగా ఉంటుండాలి.
0: This plasma is only a name which does not lead you to understand what we want to describe, but to call it the divine strength enables you to understand what we want to describe.
1: పేరు ఏదైతే ఏమి పదార్థం ఒక్కటే.
0: What does it matter if the names are different?
1: దీనిని వేదము ఏకం సత్య ప్రభౌదా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెడుతూ వచ్చారు కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ కిర్లియన్.
0: The same thing has been told to us in the Vedas that while the truth is only one, different people see it in different ways.
1: ఇదను ఒక దినము ఫ్లైయింగ్ సాసర్ అంటారు. అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు కలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
2: దేర్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎ ఫ్లయింగ్ సాసర్. మెనీ పీపుల్ డూ నాట్ బిలీవ్ ఇన్ ఇట్ బట్ లేట్లీ సమ్ ఇన్వెస్టిగేషన్స్ హావ్
1: షోన్. ఒకనాడు ఈ కిర్లియన్ ప్లెయిన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
2: వన్ డే వెన్ కిర్లియన్ వాస్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ హీ సా ఎ ఫ్లయింగ్ సాసర్.
1: కెమెరాతో స్విచ్ ఆన్ వేశాడు.
2: హీ టుక్ హిస్ కెమెరా అండ్ స్విచ్డ్ ఆన్.
1: చూచి ఇంకా ఎన్నో లోకములు ఉంటున్నాయి భగవంతుని యొక్క సృష్టి లోపల, దీనిని తెలుసుకోవటానికి మానవునికి అసాధ్యం అన్నాడు.
2: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
1: ఈ భూమిపై ఏ విధంగా జీవులు అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలమునందు సూర్యమండలమునందు కూడా కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
2: Like the jivas spending their lives in this world, so also there is life on the moon and life on the sun.
1: పాలుపంతలు అంటారు, మిల్కీ వే అని.
2: దేర్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ది మిల్కీ వే.
1: దానికి కొంత సమీపంలో ఇంకొకటి కూడా ఉంటుండదు నక్షత్ర మండలము అని.
2: క్లోజ్ టు ది మిల్కీ వే దేర్ ఇస్ ఆల్సో ఎ క్లస్టర్ ఆఫ్ స్టార్స్.
1: దానిని కూడా కొంతవరకు అందులో ఏ జీవి ప్రాణము ఏ విధమైనటువంటి జీవిగా ఉంటుండనేటువంటి దాన్ని పరిశీలించాలని ఈ కిర్లియన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు.
2: కిర్లియన్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ నియర్ ది మిల్కీ వే.
1: దానిని ఈనాటి సైంటిస్టులు అంతా కూడా గెలక్సీ అనే పేరు పెడుతూ వచ్చారు.
2: దిస్ హెస్ ఆల్సో బిన్ కాల్డ్ బై ది సైంటిస్ట్ ఆఫ్ టుడే బై ది వర్డ్ గెలక్సీ.
1: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడాను ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
2: He was establishing that in this galaxy there is some divine life.
1: Kanuka ee naadu naastikattamu bhautikavadamu oka vaipuna perugutu potunte maroka vaipuna dharmikavadamu aadhyatmikavadamu naitikavadamu maroka vaipuna perugutune vastundadi.
2: Thus today while the atheistic arguments and material philosophy are growing on one side, so also
1: needu kaakapoyina inka konni samvatsaram lopala ee naastikulu andaru kudanu ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
2: ఇఫ్ నాట్ టుడే సమ్ టైమ్ ఆర్ అదర్ సూనర్ ఆర్ లేటర్ ఆల్ దీస్ ఎథీస్ విల్ టర్న్ ఇన్ టు బిలీవర్స్. దేర్ ఇస్ నో డౌట్ వాట్ సో ఎవర్.
1: ఆస్తికులందరినీ కూడాను కేవలం మూర్ఖులని, వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని, ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
2: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along blind path.
1: Nijanga bhautikavadulu naastikavadule guddi marganni avalambistunnaru.
2: Truly those who follow the material philosophy and
1: kevalam param moorkulai pai moodacharanni anubhavistunnaru.
2: They are taking foolish paths and blind paths.
1: Satyamainatundi dani gurtinchukodaniki em matram kodano prayatninchatam ledhu.
2: They are not making an attempt to recognize the truth.
1: Ee naati vidyarthulu andaru kodano ee kovake chendi untunnaru.
2: The students of today, all of them belong to this category.
1: Nijamuga vidya anaga emito vallu artham chesukovatam ledhu.
2: Truly they do not understand the meaning of education.
1: ఏ ఒక బిఏ నో ఏ ఎంఏ నో ఏ ఎంఎస్సీ నో డిగ్రీ తీసుకుని తక్షణమే మేము గొప్ప విద్యావంతులం అని విర్రవీగుతూ ఉంటున్నారు వేరే వారే.
2: ది మోమెంట్ దే టేక్ ఏ డిగ్రీ బిఏ ఆర్ ఎంఏ ఆర్ ఎంఎస్సీ దే ఫీల్ ప్రౌడ్ దట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ఈ కూటి విద్యలన్నీ కూడా కేవలం పొట్టకూటిని అనుభవించడానికి చేస్తున్నాయని నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్య స్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
2: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్ బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
1: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
2: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
1: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారే చక్కని విద్యార్థులని చెప్పవచ్చు.
2: Really, those students can be called students if they are good, if they do good, and by their good work help the world in a good manner.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
2: స్టూడెంట్స్ ప్రేమస్వరూపస్,
1: ఇందులో మనము కొన్ని రకములైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరము.
2: It is very necessary that amongst these we should accept certain paths.
1: Teni teegalu untuntai.
2: The bees, take the example of the bees.
1: Okkokka pushpamunandunnatunte makarandaanni enta kudanu golutuntai.
2: Each of these bees goes and gets the honey that is present in each flower.
1: ఈ మకరందమును మాత్రమే తీసుకుంటాయి కానీ ఇంకా అపవిత్రమైనటువంటి రసాన్ని తాను గ్రోలవు.
2: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
1: ఈ మధుర మకరందాన్ని గ్రోలి కట్టగడపటికి ఒక్క చోట ప్రోగు చేస్తున్నాయి.
2: Having acquired the sweet honey, they gather it in one place.
1: తిరిగి ఎవరికో ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తూ ఉన్నాయి.
2: Ultimately, from the beehive, some other person gets the honey.
1: తాము అందుకునేటువంటిది మధురమైనటువంటి యొక్క మకరందము.
2: What they get is the sweet honey.
1: తిరిగి అందించేది ఎవరికో వారికి త్యాగము.
2: What they hand over to others also consists of sacrifice.
1: ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
2: What they give away is also sacred honey.
1: నల్లటిగా ఉంటుంటాది. నల్లటి ఈగ.
2: There is a black fly.
1: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థములపైననే వాలుతూ ఉంటాది.
2: This black fly always goes and rests on.
1: కేవలం తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడా అశుద్ధం చేస్తుంటాయి.
2: The fly not only goes and sits always on dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
1: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన, తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అప అశుద్ధంగా చేయటము, ఈ రెండు కూడా చెడ్డ కార్యములు చేస్తున్నాయి.
2: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇన్ టు డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
1: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడాను నల్లటీగల వలె తయారు కాక తేనెటీగల వలె తయారు కావాలని ఆశిస్తున్నాను.
2: So I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
1: Meeru manchini maatrame aashinchi manchini maatrame progu chesukoni manchigaane itharulaku andinchadaniki prayatnam cheyali.
2: You should seek good, get good and do good to others.
1: Aadarshavantamainatundi jeevithani andinchali mana yokka vidyarthulu.
2: Our students should show a life which is an ideal example to others.
1: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్, ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హింసెల్ఫ్.
1: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక విధమైనటువంటి పశువుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
2: డూ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ సింప్లీ టు ప్రమోట్ యువర్ డిజైర్స్ అండ్ ఫుల్ఫిల్ యువర్ మెటీరియల్ డిజైర్స్ అండ్ బికమ్ అన్ యానిమల్.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశం నందు ఎన్నియో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
2: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
1: నిగమములు హరించి నిండు దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే.
2: The Rakshasa, Somakasara, who has hidden the Vedas, hidden the truth and given to the world absence of truth, what good has he done?
1: Parasati nasinche padithalal vaademi pattukapoyenu gattigaanu.
2: The ten-headed Ravana has gone after a woman who does not belong to him, and what is it that he has
1: ila sudi monalanta iye jalanatanna duryodhanundemi dochukoni. ఇలా సూది మొన ఎంత ఈయజాలనటన్నా దుర్యోధనుండేమి దోచుకుని.
2: దుర్యోధన హూ వుడ్ నాట్ బి రెడీ టు గివ్ ఈవెన్ ఎ పిన్ హెడ్ ఆఫ్ ప్లాట్ ఆన్ ది ఎర్త్, వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ అక్వైర్డ్ అండ్ గెయిన్డ్ అండ్ టేకెన్ విత్ హిమ్.
1: పసిపాపలను బట్టి కసిబట్టి చంపిన కంసుండు ఏమాత్రం కాచుకుని.
2: Kamsa, who has got hold of young children, ignorant young children and killed them, what is it that Kamsa has acquired or gained?
1: Vodura babu ye ase peddaganu.
2: Do not have these desires in any large measure.
1: Neti durmargulaku kuda nidiye gati.
2: If we look at the people of bad conduct of this day, they will only be in the same manner suffer.
1: Kani ముందున్నదిరా తొందలలోని ముసలితనం మన ముసుళ్ల పండగ అని రామశర్మ రాసినటువంటి వాడు పాపం.
2: బట్ రామశర్మ హెస్ రిటర్న్ దట్ అహెడ్ ఆఫ్ యూ వెన్ యూ బికమ్ ఓల్డ్ దెన్ కమ్స్ యువర్ ట్రయల్ ది ఓల్డ్ ఏజ్ విల్ బ్రింగ్ యూ ఆల్.
1: కొంతమంది యువకులు తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం నందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు, కానీ దాని తత్ఫలితం ముందు వస్తుండాలి అనేటువంటిది వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
2: Some youths and young people have their full attention on what they do at that moment and they do not think of the consequences which their actions will bring them in future.
1: కనుక మనము తెలిసి చేసేటువంటి పనికి అంతయి కూడాను తెలియక ఒక ఫలితం ఉంటుండాలి.
2: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
1: కనుక మనము సత్ఫలితాన్ని పొందాలని ఆశించేటువంటి వ్యక్తులుగా ఉండినప్పుడు సత్కర్మలు ఆచరించాలి.
2: So if we are individuals who want to have good consequences, we must do good work.
1: ఈ విధముగైనటువంటి భావములో చేత విద్యార్థులు పవిత్రమైనటువంటి విద్య యొక్క తత్వాన్ని కూడా నువ్వు చక్కగా గుర్తించి వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడాను తమ యొక్క సత్యాన్ని గుర్తింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

నాస్తిక బుద్ధి ఎచ్చే కురువన్నను భక్తి పోయే.

నాస్తిక బుద్ధి వచ్చే గురువన్నను భక్తి పోయే భక్తికి శక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికి నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికి భక్తికి శక్తి సనాతన ప్రభకు స్వస్తి వహి.

0: theistic temperament is gone. There is no conduct or morale in the society. Atheistic tendencies are on the rise. There is no devotion to one's own teacher. There is no devotion which has been the hallmark of the ancient times is ending. And noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
1: నేడు పవిత్రమైన పర్వదినము.
0: Today is the holy festival day.
1: గణపతి చతుర్దశి.
0: It is గణపతి చతుర్దశి.
1: గా అనగా విద్య.
0: గా సింబలైజెస్ విద్య, నాలెడ్జ్.
1: నా అనగా విజ్ఞానము.
0: నా ద స్పిరిచువల్ నాలెడ్జ్, విజ్ఞాన.
1: బుద్ధి విజ్ఞానమునకు అధిపతి గణపతి.
0: Ganapati is the master of intellect and spiritual knowledge.
1: గణాలకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
0: Ganapati is the master of ganas.
1: అనేక గణములు జగత్తును పోషిస్తూ ఉంటాయి.
0: The whole universe is sustained by ganas.
1: అట్టి గణములకంతా కూడాను నాథుడైనటువంటి వాడే గణపతి.
0: Ganapati is the master of all the ganas that maintain the cosmos.
1: అందరికి ఒక మాస్టర్ ఉంటాడు, గురువు ఉంటాడు. కానీ గణపతికి ఎట్టి గురువు లేడు, తనకు తానే గురువు.
0: Everyone has a master, a boss over him, but Ganapati has no master over him.
1: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము.
0: దిస్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ హూ హాస్ నన్ అబౌవ్ హిమ్.
1: ఇంతే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు.
0: గణపతి హాస్ అనదర్ నేమ్, మూషిక వాహన, హూ హాస్ ద మౌస్ చారియట్.
1: రాత్రికి చిహ్నము.
0: Mushika symbolizes dark night.
1: ee chikati ende ee mushikam sancharistu untadi.
0: The rats of the mouse move in darkness.
1: Chikati anaga ajnana andhakarame.
0: Darkness stands for ignorance.
1: Ajnana andhakaram nandu sancharinchetvantide mushikam.
0: It is the rat that moves about in darkness.
1: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని, వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది.
0: It is quite possible to have the fulfillment in the worship of Vinayaka when once we understand the inner significance and the nature of Vinayaka.
1: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ, గివింగ్ అప్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వాట్స్ ఎవర్ యు డూ, and I confer liberation unto you.
1: Deha vimanam undinatuvanti vaniki samasta chikkulu, samasta dukkhamulu, samasta vicharamulu ventaadutuntai.
0: The one with body attachment will be full of anxiety, worry and problems.
1: Ee deham dwarane samasta sankalpamulu aavirbhavistuntai.
0: In fact, the thought originates in this body.
1: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
0: కృష్ణ వాంటెడ్ us టు గివ్ అప్ ఆల్ దిస్ బాడీ ఆర్ ఫిజికల్ అటాచ్మెంట్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
0: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్ హియర్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.

0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without vyashti the individual, you cannot think of samashti the community.
0: Samashti leka srushtiye jaragadu.
1: Without samashti community, there cannot be srushti creation.
0: Kalukane motta mota vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual vyashti.
0: Ee vyashti dwarane samashti ni manamu gurtinchataku veelavutundi.
1: Through realization of the nature of the vyashti individual, you can know the society samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: Through the comprehension of the samashti society, you can understand srushti, the creation.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: The one who understands the srushti creation is parameshti, divine himself.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti creation samishti society vyashti the individual parameshti the divinity are all present within the vyashti the individual
0: kanaku motta modati manamu vyashti aneetvanti tattvanni chakkaga artham chesukovali.
1: To begin with, we have to understand the individual vyashti.
0: Vyashti jeevudu, samashtiye devudu.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: Kanaku devunaku jeevunaku ఎక్కువ భేదం కనిపించదు.
1: దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ స్పిరిట్.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: ఇండివిజువల్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ హిస్ ఇండివిజువల్ నేచర్.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వలోకములు కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ద నేచర్ ఆఫ్ సమష్టి ద సొసైటీ, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti individual.
0: Idi nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga aneetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na aneetvantide vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
1: The chief aim, the message of vinayaka, lies in these two, the intellect and wisdom.
0: Ee naati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విధి వినాయక, అనగా ఇతనికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: Lokamulo vinayakunni poojinchetuvanti varu unnaru, kaani vinayakudu marokarini poojinchadam ekkada jaragatam ledhu.
1: In this world there are many that worship vinayaka, but you don't come across vinayaka worshiping anyone else.
0: Eesharudu kudanu tana kumarudainu vinayakunni poojistadu, kaani vinayakudu eesharudini poojinchadu.
1: We find Ishwara, the very father, worshipping the son Vinayaka, and you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka sarvulakunu nayakudainatunti vade Vinayakudu.
1: So Vinayaka is the master of all.
0: Ee naati lokamulo vesti samasti chuchukuntunnaru.
1: The whole world centers around these twin principles, the individual vesti,
0: samishtiye moolakaranamani gurtinchadaniki prayatninchadam ledu.
1: They are not making an attempt to know the primordial governing principle behind.
0: Ee yokka samashti ainatvanti yokka tattvamunu srushti chesetvanti yokka parameshti sarvulakunu pradhanamainatvanti nayakudu.
1: In fact, parameshti God himself is the master of this srushti creation, full of samishti, the society.
0: లోకములో ఎన్నో కార్యములు జరుగుతున్నవి.
1: We find so many tasks undertaken in this world.
0: ఎన్నో మంచి చెడ్డలు జరుగుతున్నవి.
1: Good and bad do happen in this world.
0: కానీ మంచి చెడ్డలకు మూల కారణమే కేవలము మానవుల యొక్క సంకల్పమే.
1: It is the thought of the man which is responsible for good and bad to follow.
0: చెడ్డ సంకల్పముల చేత చెడ్డ భావములు ఏర్పడతాయి.
1: Because of bad feelings within, we find bad thoughts.
0: మంచి సంకల్పముల చేత మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ విల్ గివ్ రైజ్ టు గుడ్ థాట్స్.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దిస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇన్ దీస్ టూ.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: సమ్ టైమ్స్ బ్యాడ్ హ్యాపన్స్.
0: మానవునికి చింత లేనటువంటి ఒక సమయమే చిక్కదు.
1: దేర్ ఇస్ నో టైమ్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ వరీ ఆర్ ఎంగ్జైటీ.
0: ప్రతి కార్యములకు చింతించాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఎవ్రీ టాస్క్.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతా చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫ్యాసెట్స్.
0: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ చింతా డిఫికల్టీ యూ హ్యావ్ సంతోష హ్యాపీనెస్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్యలోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience happiness without passing through difficulties.
0: Manavattam lopala entayo divyattam untundali.
1: In human life there is lot of divinity.
0: Manavattam lo unnatundi shakti ye daivam nandu kudunu kanipinchadu.
1: The latent power in man cannot be seen anywhere else.
0: Antati divya shakti undi kudanu taanu daarini upayoginchukolekapothunnadu.
1: Man is not able to utilize comprehend the immanent divinity.
0: ee buddhi yokka shakti entayo goppadi.
1: The capacity of the intellect is far reaching.
0: ee vijnanamu danikante ento goppadi.
1: Wisdom is much more than the intellect.
0: ee buddhi vijnanam yokka tattvam motta mota manam artham chesukovali.
1: We have to understand these two, the intellect and wisdom.
0: kanukane ee vinayaka chavithi roju భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి వి హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: ఈ వినాయకునికి గుడికినటువంటి యొక్క పదార్థములు అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: దేర్ నథింగ్ లైక్ యూసేజ్ ఆఫ్ ఆయిల్ ఆర్ ఫ్రైయింగ్ ఇన్ మేకింగ్ ద సాక్రిఫిషియల్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్.
0: నువ్వులు రుబ్బి,
1: ద తిల్ సీడ్స్ ఆర్ గ్రైండెడ్,
0: దీంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ ఇస్ మిక్స్డ్,
0: బియ్యం పిండిని తీసి,
1: రైస్ ఫ్లోర్,
0: దాని ఆవిరితో ఉడికించి,
1: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్,
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్,
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునికి.
1: స్పెషల్ ఆఫరింగ్ సాక్రిఫిషియల్ ఫుడ్ బై నేమ్ కుడుములు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ మేడ్ ఆన్ ది స్పెషల్ డే.
0: ఈ ఆయిలు అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవునకు నిత్య ఆరోగ్యం అనుభవిస్తాడు.
1: సిన్స్ ది ఆఫరింగ్ ప్రిపరేషన్ హ్యాస్ నో ఆయిల్ దేర్ మ్యాన్ విల్ బి హెల్తీ.
0: అట్టి ఆహారంను భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హ్యాస్ పార్టేకిన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటలీ ఆయిల్ ఈజ్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాలు కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: ది స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
0: ఈ ఆయిల్ వల్లను ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
0: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
1: Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
0: ఇది చిరంజీవితత్వమునకు మూల ఆధారం.
1: This is the main principle for long life.
0: కనుక ఇట్టి ఆహారమును భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతను ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
1: వినాయక partake such food. He has got a very big broad stomach, but yet he is very healthy.
0: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
0: ఇంతే కాదు, ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
1: హీ హాస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
0: ఎట్టి బాధలకు కానీ ఎట్టి సుఖములకు కానీ ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
1: దెర్ బి నో ఆబ్స్టికల్స్, దెర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: వినాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడాను దూరం అయిపోతుంటాయి.
1: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టకల్స్.
0: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటాయి, ప్రాకృతమైనటువంటివి.
1: ప్రేయింగ్ టు వినాయక యు విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
0: ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్ వర్డ్ అండ్ అవుట్ వర్డ్.
0: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
1: ది అవుట్ వర్డ్ మేనిఫెస్టేషన్ ఇస్ ద బాడీ.
0: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
1: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఇస్ చేంజ్లెస్.
0: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
0: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
1: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాక్.
0: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
1: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
1: అండ్ వెన్ యూ హ్యావ్ ఓవర్ వెయిట్ the heart will not be in a position to pump.
0: మన దేహం లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: Whenever the heart beats, pumps the blood, it would reach 12,000 miles.
0: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అయ్యేటప్పటికీ దేహము అలసిపోతుంది.
1: The body gets tired. Supplying blood to 12,000 miles of distance.
0: దేహం బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
0: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లో హార్ట్ వీక్ అవుతుంది.
1: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
0: కానీ 7 పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
1: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ టు ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 మైల్స్.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ హార్ట్ ఈజ్ నాట్ పుట్ టు ఓవర్ వర్క్.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ వినాయక.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: వీ ఈట్ ఆల్.
0: కానీ తనకి ఏమాత్రం కూడా బాధలు కలగవు.
1: బట్ వినాయక హ్యాస్ నో ప్రాబ్లమ్స్.
0: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: ది యాక్షన్స్ ఆఫ్ వినాయక హ్యాస్ గాట్ దీస్ సటిలిటీస్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్.
0: భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యంకు మూల కారణము.
1: The main cause, principle behind the health is a kind of change in our food habits.
0: కనుక మనము ఫుడ్ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: So we should exercise control over our food habits.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: We also have this rat.
0: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: We just take it as rat in the literal sense, but it's not so.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి వదిలిపెడుతుంటాడు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు ర్యాట్.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
1: ఈవెన్ దిస్ ర్యాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికము చాలా చిన్నది.
1: It is so small.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయక ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్?
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విల్ క్యారీ సచ్ హెవీ హెడ్ లోడ్.
0: కనుక మనకు విజ్ఞాయకుడు వినాయకుడు అనగా చీకటియే.
1: సో ఇట్ ఈస్ డార్క్నెస్.
0: చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు.
1: వీ డు నాట్ నో ద వెయిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇలాంటి బరువు అయినటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
1: దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సో హెవీ విచ్ వుడ్ లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్.
0: వినాయక చవితి ఎందున్నటువంటి అంతరార్థములు ఎన్నో ఉంటున్నవి.
1: దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్ బిహైండ్ ద సెలబ్రేషన్.
0: ఈనాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
1: అండ్ టుడే దేర్ ఇస్ ఎ స్పెషల్ వర్షిప్ మేకింగ్ యూజ్ ఆఫ్ గ్రాస్ గరిక.
0: ఇది ఏ విధంగా వచ్చింది?
1: వాట్ ఈస్ ఇట్స్ ఆరిజిన్?
0: ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
1: అట్ వన్ టైమ్ పార్వతి అండ్ పరమేశ్వర వర్ ప్లేయింగ్ డైస్.
0: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
1: యాజ్ ఎన్ ఎంపైర్ Nandi was nominated.
0: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
1: అంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
0: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
1: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: ఇది కేవలము వంచన చేస్తుండాలి నంది.
1: అండ్ హీ థాట్ ద అంపైర్ నంది ఈజ్ చీటింగ్.
0: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
1: అండ్ మదర్ పార్వతి కర్స్డ్ నంది.
0: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
1: లెట్ యూ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
1: Nandi went on to pray like this, Mother, it is not any cheating or any deceit like that.
0: Ishwari yokka sankalpamu chaala vajja sankalpamu.
1: The will of God is so strong.
0: Kaniki aatane vajja sankalpame sthiramainatundi sankalpamu.
1: God's will happen.
0: Aa sankalpaparam chetane vijayanni saadhisthu vachadu.
1: It is the will of God that's behind the victory.
0: Kaniki nannu kshaminchamani kortadi.
1: So Nandi said, pardon me.
0: Appudu cheptadu.
1: Then he said,
0: Parvati, Bhadrapada Chaturdashi dinamu,
1: on the fourth day of this month, Bhadrapada,
0: neeku garakata poojisturu gaaka, aa garaka yokka deeni valla nee rogam nivarana avudu gaaka ani cheppindi.
1: You will be worshipped on the fourth day of Bhadrapada and this garika grass will be offered to you.
0: Ee leda grass aneetundi jeevanaaniki paniki vastundi.
1: దిస్ గరిక గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: మీరు చాలా మందికి తెలుసును,
1: మెనీ ఆఫ్ యు నో దిస్,
0: కుక్కలు పెంచేటువంటి వారు లాన్లో విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్లో వదులుతుంటారు.
1: అండ్ యు నో దోస్ దట్ వే దట్ మెయింటైన్ dogs at the residences, we get them free to move around the lawn.
0: Grass okati untadi garaka,
1: and these dogs will catch one of the white grass.
0: Aa tellani garakalu tineetappudiki thanna jeendam ayipothundi.
1: As the dog starts eating the white grass, it will be free from constipation.
0: Kanukane idi aarogyamunakudu ento cheemamo.
1: So this ensures health.
0: Ee vidhamainatvanti yokka వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
1: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఈ హెల్త్ అండ్ ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
1: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
0: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
1: on the fourth day of this Bhadrapada month
0: manam poojinchadam cheta
1: as we worship
0: vinayakunika anugrahamu entaina dandiga ninduga manaku labhistund anetunti vishwasamu aanaata nunchi neti varaku prajallo perugutu vachindi.
1: By offering special worship to vinayaka on the fourth day of this month Bhadrapada, we will be recipients of the munificent grace of vinayaka.
0: mukhyanga manavuniyandu sthiti మతి గతి సంపత్తి.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఆఫ్ లైఫ్.
0: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
1: వీఆర్ మిస్యూజింగ్ ఆల్ దీస్ త్రీ ఫ్యాసెట్స్.
0: ఈ దుర్వినియోగం చేసుకోవటం చేతనే మానవునియందు ఉన్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ we are losing energy by and large.
0: Intiye kaadu,
1: not only this,
0: bhagavantudu anugrahinchinatvanti yokka gunamulu kudanu naalugu unnai.
1: In fact there are certain divine qualities within us,
0: ee kama krodha lobhamulu,
1: and we do have other qualities like the desire.
0: Ee naalugu gunamulu kudanu manamu amitanga penchukoni manam amitanga dukkhamulaku kuri avutunnaru.
1: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
0: Vaanchalaku oka vidhamainatundi mitiye ledu.
1: Desires have no bounds.
0: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండవ వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
1: When one desire is fulfilled, we move on to the next.
0: దీనికి అంత్యమే లేదు.
1: It has no end.
0: కనుకనే ఇది కామం.
1: This is
0: క్రోధము.
1: Then anger.
0: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
1: And this is very bad.
0: ఇది తనను, తన బంధువులను, తన మిత్రులను, తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడాను క్షీణింపజేస్తుంది.
1: In fact, anger will make you away from your relations, your friends, your near and dear.
0: కోపము కలిగిన వారికి,
1: the one who is angry,
0: ఏ పనియు ఫలింపకుండు,
1: will never be successful.
0: ఎగ్గును గలుగును,
1: he'll have difficulties.
0: పాపపు పనులను చేయుచు,
1: he will be committing sinful acts.
0: పొమ్మని పించుకొనుట చేకూరుచుమే,
1: and he'll be put to all insults and humiliation.
0: తన కోపము తన శత్రువు,
1: his anger is his enemy.
0: తన కోపము తనకు సచ్చ,
1: and in fact then happiness gives you protection, and your compassion is your relation.
0: Tana santosham is swargamu,
1: the very happiness is the hell.
0: Tana dukkham is narakam andru,
1: and your misery is the hell.
0: Kanuka manavuniki ee krodham aneetundi chaala cheeninpa chestundi.
1: Therefore anger will lead to the decline and the ruin.
0: Dveshamu
1: and hatred,
0: ee dvesham aneetundi krodhamunku minchinatundi,
1: and hatred is more devilish.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: We should not hate anybody.
0: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
1: And because of the hatred, it will follow you for generations after generations.
0: ఈ దుర్గుణములు వెంటరావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాది.
1: Because of the evil tendencies, the divinity cannot be experienced.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి జీవితం తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
1: The life span today is cut short because of these evil traits.
0: 100 samvatsaramu bratakavalsinatundi manishi oka 30 samvatsaramu 40 samvatsaramuke cheenchipothunnadu.
1: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40
0: because
1: of his bad habits.
0: Ee kamakrodha dveshamula vallane thana yokka aayushyanu kudanu arimpa chestundadi.
1: The main reason is because of these three reasons: the anger, the desire and hatred.
0: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతుష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుష్ ఏమాత్రము క్షీణించదు.
1: When these three things are totally removed,
0: we live long. ప్రమాదములు జరిగినప్పటికీ, ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
1: We may be met with any accident in future, but we will never lose our life.
0: Mana durgunamare ee reflection reaction results ga vachi manavu baadhistu untunnayi.
1: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction
0: kanuka,
1: reflection design.
0: Kanuka ee kamakrodha dveshamulanu motta mota manamu tarigimpu cheskuntu raavali.
1: Therefore we should kill these three evil traits, the anger,
0: vachina kudanu manamu idi naa yokka gunamulu kaavu.
1: Even if they come, you should know that they are my nature. They are animal qualities.
0: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
1: If these animal qualities find a place in me, I too become an animal.
0: నేను పశువు కాదు.
1: I am not animal.
0: నేను మనిషి.
1: I am a human being.
0: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
1: When once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
0: quality. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
1: We develop desires, grow more in this age.
0: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణ మన భవిష్యత్తు క్షీణించిపోతుంటుంది.
1: The excessive desire will spoil our future.
0: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేర.
1: Human life is a four-storied mansion.
0: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
1: The first one is celibacy.
0: రెండవది గృహస్థము.
1: Householder.
0: మూడవది వానప్రస్థము.
1: Recluse.
0: నాలుగోది సన్యాసం.
1: Fourth one, renunciant.
0: ఈ నాలుగంతస్తుల మేరకు మొట్టమొదటి పునాది చాలా భద్రంగా ఉండాలి.
1: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
0: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
1: The foundation is the state of celibacy.
0: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
1: This should be safe and so strong.
0: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడాను క్షేమంగా ఉంటాయి.
1: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
0: ఈ బ్రహ్మచర్యమునందు ఈ నాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ అంతా కూడాను నాశనం చేసుకుంటున్నారు.
1: 3/4 of life is ruined because this foundation is not strong.
0: దైవాన్ని ప్రార్థించమంటే మా కాలం చిక్కదు.
1: We say we have no time to pray to God.
0: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
1: I have no time to think of God for 5 minutes.
0: కానీ ఈ దుర్భావముల చేత దుశ్చింతన చేత దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
1: బట్ వీ వేస్ట్ అవర్ టైమ్ ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దీనికి వేస్ట్ చేసినంత మంచిదానికి ఉపయోగించరు.
1: వీ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ ద టైమ్ ఫర్ ప్రాపర్ థింగ్స్.
0: కనుకనే ఈనాటి విద్యార్థులు యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
0: అది ఏ బ్రహ్మచర్యము?
1: That is the state of celibacy.
0: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
1: Celibate, brahmacharya means the one who moves about brahma.
0: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
1: Not merely remaining unmarried.
0: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
1: Constant contemplation of the divine.
0: మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
1: The constant thought of God.
0: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థంను కూడి ఉన్నది.
1: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసీ.
0: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
1: బ్రహ్మచర్య, ఇట్స్ ట్రూ సెన్స్ లైజ్ ఇన్ కాంటెంప్లేషన్, కాన్స్టెంట్ కాంటెంప్లేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నీవు దైవత్వాన్ని స్మరించు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: దివ్యత్వాన్ని స్మరించు.
1: We should think of God, chant his name.
0: పవిత్రతను నీవు అనుభవించు.
1: Experience the sacredness of life.
0: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితం అంకితం చేయి.
1: End your life in love.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
1: This ensures the safety and the strength of the foundation.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: గోడలు కనిపిస్తాయి.
1: You see the wall.
0: భవనం కనిపిస్తుంది.
1: You see the building.
0: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
1: You see the beauty and elevation.
0: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
1: బట్ ఫౌండేషన్ యూ డు నాట్ సీ.
0: అది భూమిలో పడిపోతుంది.
1: బికాజ్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
0: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
1: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్.
0: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
1: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
1: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ
0: డెకరేషన్. గోడలకు ఒక రాళ్లంతా కూడా డ్రెస్ చేస్తారు.
1: ద వాల్స్ అండ్ ది ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
0: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
1: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
0: కానీ భవనం యొక్క భారమంతా కూడా మోసేది ఇది.
1: బట్ ద హోల్ బర్డెన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద ఫౌండేషన్.
0: కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి యొక్క పునాది మనం బద్ధం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రం యోచించడం లేదు.
1: టుడే వీ ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
1: వీ గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
0: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
1: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ.
0: నిరంతరం కొన్ని దైవత్వాన్ని స్మరించటము.
1: We should always think of God.
0: చర్యమనగ ఏమి? నడుచుకోవటము.
1: చర్య means conducting one's own self.
0: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
1: You have to conduct yourself accordingly.
0: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
1: Preceptors say today.
0: ఆచార్యుడు ఉంటాడు.
1: A preceptor is
0: ఆచార్య. ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య means the one who practices and teaches.
0: ఆచరించకుండా ఊరికే అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
1: The one who does not practice and simply propagate
0: కాబట్టి
1: is a teacher. ఉపాధ్యాయుడు
0: కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు. కానీ
1: teacher can teach lessons.
0: ఈ మనోనిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
1: He cannot be of any help to you.
0: ఆచార్యుడైనటువంటి వాడు మనోనిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
1: A true acharya preceptor will help you to control your mind.
0: అందుకోసం ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
1: Among so many gurus we have got two important acharyas.
0: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
1: ద్రోణాచార్య. ద్రోణాచార్య.
0: భీష్మాచార్య.
1: భీష్మాచార్య.
0: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
1: We have two acharyas, ద్రోణాచార్య and భీష్మాచార్య.
0: ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
1: ద్రోణాచార్య is the preceptor of all Pandavas.
0: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
1: He taught them all expertise in archery.
0: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
1: భీష్మాచార్య was the master of their
0: హృదయ సంకల్పములంతా కూడా పవిత్రము గావిస్తుంటూ వచ్చాడు.
1: He sanctified all the thoughts.
0: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
1: He obeyed the command of the mother.
0: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసావహించి
1: following the command orders of the mother.
0: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
1: And he was the recipient of the grace of the mother.
0: కనుకనే అతను గొప్ప జ్ఞాని.
1: As he obeyed his parents, he was one of wisdom.
0: జ్ఞానంగా ఏమిటి?
1: What is wisdom?
0: కేవలం గొప్ప గొప్ప గ్రంథమునంతా చదవటం కాదు జ్ఞానం.
1: It's not textual knowledge or information.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision of non-dualism is
0: ఒక్క దైవత్వం తప్ప అన్యము స్మరించకూడదు.
1: One should not think of anything other than దైవత్వానికి
0: మన దేహమును అర్పితం చేయాలి.
1: One should dedicate himself to the divine.
0: దైవత్వానికి మన మనసును అర్పితం చేయాలి.
1: The mind should surrender to God.
0: దైవత్వానికి మన బుద్ధిని అర్పితం చేయాలి.
1: The intellect must accept God.
0: సర్వకర్మన్ భవద్విత్యార్థం.
1: All accepts should be satisfying to God.
0: నీ ప్రీత్యార్థ కోసం నీవు పాటు పడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
0: దైవ ప్రీత్యార్థంగానే శ్రమపడాలి.
1: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
0: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమై చేసేస్తూ వచ్చాడు.
1: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్.
0: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
1: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: He was lying on the bed of arrows.
0: 58 dinavaru
1: for 58 days.
0: Dehamanta kudanu ambulu jaatukoni unnadu.
1: And the arrows all over pointed arrows.
0: Kani
1: yet
0: oka neeraina kudu gutikichi taagaledu.
1: He didn't drink even a drop of water.
0: Kani talli premaku paathru kavali.
1: But he wants to receive the grace of mother.
0: Talli anugrahaniki taanu guri kavali.
1: He should certainly enjoy the love of mother.
0: Kattagalaku poye munduga
1: before leaving the body.
0: అర్జున్ని పిలిచాడు.
1: అర్జున
0: అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టాం కాదు, అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
1: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్, హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: ఇతనికి అనేక బిరుదులుతా ఉన్నాయి.
1: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
0: అర్జున, పాల్గుణ, పార్థివ, కీర్తి, సేతువాన, బీభిత్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ.
1: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
0: కనుక ఇతను ధనుంజయుడు.
1: ఇస్ ధనుంజయ
0: అర్జున. అర్జున నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
1: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
0: కనుక అర్జున,
1: అర్జున
0: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
1: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
0: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపన్.
0: ఈ యుద్ధ సమయంలో అపకారం ఉపకారంలని ఏమాత్రం కూడా పాటించరాదు.
1: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వీ డోంట్ అబ్జర్వ్ ద
0: హార్మ్. వేశావు అందులో, నేను వేశాను అంబులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షాట్ ఆరోస్ ఎట్ మీ సో ఐ డిడ్.
0: నీవు వేసినటువంటి అంబులు నిరపరాధి అయినటువంటి కృష్ణుని కూడా కొట్టినాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఆరోస్ దట్ యూ షాట్,
0: కృష్ణుడు దేహమంతా రక్తమయమైపోయింది.
1: అండ్ దేర్ఫోర్ ద హోల్ బాడీ వాస్ బ్లీడింగ్.
0: కానీ దీనికి ఏమైనా వగుస్తున్నారా?
1: ఆర్ యూ సఫరింగ్ బికాజ్ ఆఫ్ దట్ రీజన్?
0: ఇది యుద్ధ సమయము.
1: ఇట్ ఈస్ బ్యాటిల్ టైమ్.
0: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
1: డ్యూరింగ్ వార్
0: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ట్రయంఫ్ విక్టరీ దట్ మ్యాటర్స్.
0: కాబట్టి నా దోషమును క్షమించండి.
1: Pardon my mistakes.
0: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
1: Whatever you want, whatever boon you want me, I will grant now.
0: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
1: Bhishma wanted one.
0: నాయనా, నాకు దాహము, ఇది అంత్య సమయము.
1: This is the last moment. I'm thirsty.
0: 58వ దినము ప్రాణం వదులుతున్నాను.
1: 58th day I'm leaving this body.
0: కనుకనే నా తల్లిని తెచ్చి నా నోట్లో పోయమన్నాడు.
1: See that my mother shower water.
0: తల్లి గంగాదేవి.
1: Mother of Bhishma is Ganges, Ganga Devi.
0: ఆ తల్లిని తెచ్చి నా యొక్క నోట్లో పోయమని చెప్పాడు.
1: See that Ganga water is brought to me.
0: తక్షణమే అమ్ములు చూసి భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమిలోపు కొట్టాడు.
1: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అన్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
0: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
1: దెన్ గంగస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
0: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
1: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మా దేవ్.
0: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
1: భీష్మా ఇస్ ఎ
0: లిబరేటెడ్ జ్ఞాని. భీష్ముడు
1: the one of wisdom.
0: Bhishmudu sarvajnana sampannudu.
1: He is the very personification of all forms
0: sarva
1: of knowledge.
0: Sarvavedi sampannudu.
1: He has got all fluent.
0: Samasta sadhamanu chesinatunti vaadu.
1: He did everything.
0: Evvariki apakaram koradu.
1: He didn't harm anybody.
0: Kanukane aa talli yokka jalamunu tana notlo posin tarchame Bhishmudu tana yokka kannulu moosadu.
1: After drinking the water he ended his life.
0: Adiye అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్తో దీని సమాప్తి కూడా జరిగింది.
1: As he was put to that situation by Arjuna, the relief also was given to him by
0: Arjuna. అర్జున అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
1: Many people have this name Arjuna.
0: కానీ అర్థం తెలిసి ప్రవర్తించరు.
1: But their conduct is not in accordance to the meaning of the name.
0: శ్రీశైలం లోపల కూడాను
1: అర్జున,
0: మల్లికార్జున, బ్రహ్మరాంబ అని ఉంటుండాలి.
1: And we have names. బ్రహ్మరాంబ, మల్లికార్జున, శ్రీశైల
0: మల్లికార్జున, బ్రహ్మరాంబ,
1: మల్లికార్జున, బ్రహ్మరాంబ.
0: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
1: హూ ఇస్ మల్లికార్జున?
0: మల్లి అనగా జాస్మిన్.
1: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
0: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
0: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
1: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
0: కనుక మల్లికార్జున అనగా ఏమి? ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
1: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
0: భ్రమరాంబ,
1: భ్రమరాంబ.
0: అంబ అనగా తల్లి.
1: అంబ ఇస్ మదర్.
0: భ్రమర అనగా తుమ్మెద.
1: భ్రమర ఇస్ హనీ బీ.
0: ఆ తెల్లని తుమ్మెద
1: హనీ బీ
0: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడు యొక్క పుష్పంలో చేరిపోతుంది.
1: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
0: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
1: as the honeybee gets into the flower of Arjuna, it sucks the nectar
0: చేసుకుంది.
1: And then gets its life redeemed.
0: కనుకనే అర్జునత్వం చాలా అనేక అర్థాలకంత కూడా మూల కారణము.
1: Arjuna has got so many interpretations and meanings.
0: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
1: Arjuna is a great soul.
0: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జును మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason that Arjuna is extolled?
0: Yavari paina kodunu nishkaranamga tane villinu prayog pettina vattu vaadu kaadu.
1: In fact he didn't fight విత్ ఎనీబడి వితౌట్ ఎనీ రీజన్.
0: ఏదో యుద్ధంలో చేయవలసి వచ్చినప్పుడు చేశాడు.
1: హీ హ్యాడ్ టు ఫైట్ ఇన్ వార్ టైమ్స్.
0: కానీ కృష్ణుడు కూడాను,
1: కృష్ణ
0: అర్జున రాయబారానికి పంపుతున్నారు మీరు, నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
1: యు ఆర్ సెండింగ్ మీ యాజ్ ఎన్ ఎమిసరీ, హూమ్ షుడ్ ఐ
0: కాల్? జరగకూడదు, యుద్ధం జరగకూడదు.
1: ఆర్ షుడ్ నాట్ హ్యాపన్.
0: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
1: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
0: రథాన్ని మాత్రమే రథం చేయగలరు, కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రం వినియోగించడు.
1: కృష్ణ డిసైడెడ్ టు బీ ద చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
0: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ అర్జున, వాట్ షల్ ఐ డూ?
0: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనటకర్లేదు. మొట్టమొట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
1: యు ఆర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్, యు నో ఎవ్రీథింగ్, సీ దట్ ద వార్ ఇస్ ప్రివెంటెడ్.
0: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
1: వాట్ డస్
0: ధృతరాష్ట్రంతో మాట్లాడమనే?
1: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర?
0: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
1: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్.
0: కానీ బుద్ధి లేదు.
1: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్.
0: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
1: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు
0: హిస్ సన్. పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు, కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
1: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం, బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్.
0: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
1: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్?
0: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
1: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
0: అని చెప్పేటప్పటికీ, సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
1: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్, బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
0: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
1: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
0: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
1: అండ్ దెన్ అర్జునకి,
0: అర్జున
1: అర్జున
0: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
1: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
0: విఫలమైపోయింది.
1: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
0: కనుక యుద్ధం సిద్ధమైనాను.
1: సో బీ రెడీ టు ఫైట్.
0: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
1: దెన్ అర్జున వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
0: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
1: ఇన్ దిస్ డ్యూరింగ్
0: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
1: During war, many people are going to be killed. Those who are not in...
0: Krishna chakkana soochamainatundi vishayam cheppadu.
1: Who are not on the wrong side are going to be killed. Krishna said,
0: Arjuna,
1: Arjuna,
0: yuddhamulaku vachinatundi vaaru yuddhamuku chestare kaani yuddhamulaku raanatundi vaadu ee yokka group lo cheraru.
1: Those who are ready to fight will be there on the battle front, not others.
0: Kalukane yuddhamulo పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
1: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
0: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
1: దేర్ ఆర్ నన్ హు ఆర్ నాట్ గిల్టీ.
0: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
1: ఆల్ ఆర్ గిల్టీ.
0: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
1: సో బీ రెడీ టు ఫైట్
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్,
0: కానీ కృష్ణ,
1: కృష్ణ
0: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
1: It's gross injustice because they are accepting to fight.
0: ఈ కౌరవులు ఏ మాత్రం కూడాను సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
1: Kauravas were never proper at any time.
0: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
1: They accepted to fight.
0: అన్నగారికి వినయం చేయమన్నాడు.
1: And they prayed to their brother.
0: ధర్మజాన దగ్గరికి పోయాడు.
1: They went to Dharmaja.
0: ధర్మజాకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
1: Dharmaja does not like any war or fight.
0: సరే అతను కూడాను ఇంకా ఒప్పుకోక తప్పదు.
1: He too had to concede.
0: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
1: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
0: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుడికి కూడా లేదు.
1: దో దే ఆర్ వెరీ యంగ్, దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
0: ఒక్కటే వాడు కోరాడు.
1: దే వాంటెడ్ వన్.
0: కృష్ణ,
1: కృష్ణ
0: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
1: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
0: నీవు యుద్ధం సిద్ధమని చెప్పించావు.
1: యూ సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
0: కానీ
1: బట్
0: మా బావగారు క్షేమంగా వచ్చారు.
1: ద బ్రదర్ ఇన్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
0: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
1: హీ సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
0: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
1: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ అస్ ఆల్ హ్యాపీ.
0: ఇదే మా ఆనందం అన్నాడు.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
0: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
1: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
0: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
1: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
0: అర్జునుడు కోరాడు.
1: అర్జున్ ఆల్సో డిజైర్
0: కానీ
1: బట్
0: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
1: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: కాలకూటమున విషయములు జరిగించబేలా
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్.
0: కాలకూటమున
1: ఇన్ పాయిజన్
0: విషములు జల్ల వీలా.
1: అండ్ ఈజ్ ఇట్ ప్రాపర్ టు
0: బయట దావాగ్నిలో మల్లె పూల బెజదళ్ళు లీలా.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు త్రో ఫ్లవర్స్ ఆన్ ఫైర్.
0: ముష్కరుని బ్రోల
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: ఈతోక్తుని మేళ
1: విత్ ద లిసన్ టు గుడ్
0: వర్డ్ జాల ఏల ఈ సంధి మాట నీకు గోపాల.
1: Why this role of an ambassador, O Gopala? Because people are ready to fight.
0: Gopala.
1: No more of speaking anymore.
0: అని చెప్పాడు.
1: He said so.
0: సిద్ధం అయ్యారు.
1: They are ready to fight.
0: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికీ
1: when they were proceeding ahead,
0: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
1: అర్జున వాస్ ఫియర్ స్ట్రికెన్.
0: యుద్ధము చేస్తానో చేయనో అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
1: నాట్ దట్ హీ కాంట్ ఫైట్ బట్
0: చూడవంతులందరికీ ఇదే పెద్ద భయం.
1: ఇట్ ఈస్ a factor that created fear because
0: అవుతారే కానీ
1: గుడ్ పీపుల్ ఆల్సో
0: చంపుతామో ఏమో.
1: హూ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్ హీ డజంట్ నో.
0: ఆ పుత్రులు పోగొట్టుకున్నట్టు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: పేరెంట్స్ విల్ సర్టన్లీ ఫీల్ మిజరబుల్.
0: చిన్న పిల్లలు పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: మెనీ పీపుల్ విల్ ఫీల్ వెరీ బ్యాడ్.
0: బాధ అంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
1: దే విల్ సర్టన్లీ ఫేస్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఇన్ సక్సెషన్.
0: కనుకని అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
1: దాట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున.
0: కృష్ణ
1: కృష్ణ
0: ఇంక వద్దాం,
1: లెట్స్
0: ఇంటికి వెళదామన్నాడు.
1: లెట్స్ గో బ్యాక్.
0: కృష్ణ ఈ యుద్ధమును నేను భరించలేను.
1: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
0: ఇంటికి వెళదామన్నాడు.
1: లెట్స్ లెట్ గో బ్యాక్.
0: కృష్ణుడి కోపం వచ్చింది.
1: కృష్ణ వాజ్ యాంగ్రీ.
0: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధం తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
1: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ and having come here you wanted me to return.
0: ఇలాంటి భయం కోసం నీ యుద్ధానికి ఎందుకు రావాలి?
1: Why should you come here when you are fear stricken, afraid?
0: ఇందరి బంధుపుత్ర పురుత గురుపుత్రుని చంపి భరించుటెట్టును.
1: You say that you cannot bear the death of your near and dear.
0: Krishna, Krishna, indari bandhu mitru guruputrulu sampi bharinchutettilu.
1: How can I bear the death of the children of my gurus, of my preceptors?
0: Naa kannulu tiriguchunnavika.
1: My head is reeling.
0: కాలము గడుపుకు కదలం ఇంటికి అన్నాడు.
1: Let us return, turn back this chariot.
0: ఇందుకోసం వచ్చావా నీవు
1: అర్జున?
0: పిరికి పంద అన్నాడు కృష్ణుడు.
1: Krishna said, have you come for this purpose? What a shame it is you are
0: coming. ఇంతమాత్రమునకై నీవెందుకు రావాలి?
1: Why should you come now?
0: అని చెప్పాడు.
1: He said so.
0: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
1: The teaching of Krishna has gone into the head of Arjuna and
0: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
1: He was ready to fight now.
0: కాని తాను చేయలేకపోయాడు.
1: But yet he could not pick up strength.
0: అప్పుడు అర్జునుడికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుమికాడు.
1: And Krishna jumped to the chariot.
0: నేను యుద్ధం చేస్తాను అన్నాడు.
1: I am ready to fight, he said.
0: యుద్ధము చేయనని చెప్పావు.
1: In the beginning you made
0: మీరు యుద్ధం చేస్తే మీ మాటలు ఓడిపోయినట్టు అవుతుంది. కృష్ణ మీరు ఓడిపోవచ్చును కానీ మీ మాటలు మాత్రం ఓడిపోకూడదు.
1: Krishna, you said that you will never fight. Now you are ready to fight now. Krishna, you should never go back to the promise given.
0: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
1: Bhishma is watching the Krishna approaching towards
0: him. కుప్పించి ఎగచిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొలగాయి.
1: The ear rings were just shining like everything all over the
0: sky. ఒక ఉర్వమ్ములో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాలు వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాతు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలిక్ తనుజించు దేవుండి దిక్కు నాకు అన్నాడు.
1: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
0: నేడు భీష్ముని చంపదు.
1: I'm ready to kill Bhishma.
0: నిన్ను కాతు
1: I'll protect you, Arjuna.
0: విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి
1: Arjuna, leave me, I am prepared to kill Bhishma.
0: కరలి తనుజంచు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
1: Therefore, God only should come to my refuge.
0: ఎవరో నాకు దిక్కు కాదు, నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
1: Krishna, who is prepared to kill me now, can only protect me.
0: చూచారా, ఎవరు చంపడానికి వస్తున్నారో అతనే నాకు దిక్కు అన్నాడు.
1: The killer will be the protector.
0: అట్టి భీష్ముడు ద్వేషులకు కూడాను దుర్మార్గులకు కూడాను తనకి ప్రియమైనటువంటి వాడు.
1: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్. by all those people who are friends and enemies.
0: ఇలాంటి జ్ఞానం గురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
1: భీష్మాచార్య is the one of wisdom.
0: భీష్మునికి పూర్తి జ్ఞానమే.
1: భీష్మ represents the totality of wisdom.
0: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు,
1: భీష్మ the wise,
0: కట్టకడకు తన అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill his desire,
0: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
1: And he drank the water, the gift of his mother.
0: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
1: And then got himself pacified, remained peaceful.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ముఖ్యంగా మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను,
1: the history which is sacred,
0: ఎన్నో అంతరాత్మలతో కూడినటువంటి పవిత్రతలంతా ఉన్నాయి.
1: Has got so many subtle secrets behind.
0: కానీ పిల్లలు ఎవరు ఏ చరిత్రను కూడా చదవరు.
1: But the students do not read the history.
0: ఈ నావల్స్ కథలంతా చదువుకుంటూ కూర్చుంటారు.
1: But they read novels and stories.
0: ఈ కథల్లో ఏ మాత్రం కూడా మీనింగ్ ఉండదు.
1: The novel stories are meaningless.
0: ఈ కథలు చదవటం అంతా వ్యతనే.
1: It is all vyatha, the misery.
0: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
1: The history shows you the divine path.
0: ఏమిటి ఆ హిస్టరీ?
1: What is the history?
0: His story is history.
1: His story is history.
0: కరుగది దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
1: It is the history of God.
0: దాన్ని మనం చదవాలి.
1: We should read that.
0: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
1: There is useless to read remaining.
0: కరుగనే మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
1: భాగవత, రామాయణ, భారత are sacred epics.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్ర కూడినటువంటిది వినాయక చరిత్ర.
1: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
0: వినాయకుడు గొప్ప జ్ఞాని.
1: వినాయక ఇస్ వెరీ వైజ్.
0: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
1: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
0: కనుకనే సర్వ దేవతలు కూడా వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఆల్ దేటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
0: అందరికి పూజనీయుడు వినాయకుడు.
1: ఆల్ వర్షిప్ వినాయక.
0: అట్టి వినాయక చతుర్దశి దినము
1: on this day of vinayak chaturthi
0: మనం కాలమును వ్యర్థం చేయకూడదు.
1: We should not waste our time.
0: చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడాను వినాయకుని దగ్గర పెడతారు.
1: Many students keep their text books in front of Vinayak.
0: వినాయకుని అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
1: They make all offerings and then party.
0: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
1: Meaning the wisdom of God should be given to us.
0: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
0: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
1: దిస్ ఈస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
0: వినాయకుడు ఏ వాంఛను కోరడు.
1: వినాయక హ్యాస్ నో డిజైర్.
0: దేనిని ఆశించడు.
1: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
0: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
1: we have to worship God who confers grace.
0: అగ్రహించి దేవుణ్ణి ఆరాధించరాదు.
1: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి
0: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
1: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
0: వినాయకుడు బోధించేటువంటి సర్వ జ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
1: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
0: భజన వినాశిక శాంతి నది హరి భజన వినాశిక శాంతి నది
2: సారి భజన వినాశిక

0: all that is good and bad arises from the infinite time. For us to feel that there is dearth or that there is plenty is also the result of the feeling of infinite time. There is no one in this universe who does not and who will not have to surrender himself to time. Time is responsible for almost everything in this world. The Mohammedans say Allah. The Christians say Jehovah. The Vaishnavites refer to God as Kulabjaksha. The Shaivites refer to him as Shambho or Shankara. But all of them worship in the same way, and it is necessary for you to realize that the Supreme Self, the one divinity in this world, will grant you long life and happiness.
1: అనుష్ఠాన క్రియలు ఆచరణ పుత్రులైన అనాది భారతదేశీయులుగా పవిత్రమైనటువంటి మహాపర్వదినములను శాస్త్రముల నుంచి నిమిత్తమై వాటి అంతరార్థమును అనుభవించి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటి మహాపర్వదినములని భావిస్తారు.
0: Those of you who are immortal sons of this sacred country, the sacred India, you will have to regard these sacred days as days which will confer on you a certain amount of divinity and sacredness.
1: ఆధ్యాత్మికంగా కానీ మనం ఒంటరితనమని కానీ లేదా ఏకత్వమైనటువంటి జీవితం కానీ భావించరాదు.
0: We should not think that divine pursuits, adhyatmic life, is not something which is lonely and isolated.
1: మానవ సంబంధమైనటువంటి రాగద్వేషములకు ఎట్టి సంబంధము లేనటువంటి యొక్క మానవత్వాన్ని ఏకత్వంగా భావించి అందులో దివ్యత్వం మాత్రమే మనం ప్రకటింపజేసేటువంటి యొక్క మహాపవిత్రమైనటువంటి జన్మగా మానవత్వాన్ని విశ్వసించాలి.
0: We have to believe and we have to accept that man's life is something which is extraordinary and which is able to eliminate from your minds all hatred, all attachment, and make you ultimately realize humanity as one.
1: ప్రకృతి యొక్క చైతన్యం నిరసనమైనటువంటిది కాదు, అది మహాపవిత్రమైనటువంటిది. కేవలం గుణములతో చేరినంత మాత్రమే అహంకార పూరితమైనప్పుడు అది కొంత వికారమైనటువంటి ఆకారము ధరిస్తుంది. అదే ఈశ్వరపరమైనప్పుడు అది సాధారణమైనటువంటి సత్య స్వరూపాన్ని అందిస్తుంది.
0: What you see, the movement and the life in nature is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
1: మానవ జీవితంలో ఈశ్వరత్వాన్ని మనం ప్రకటించవలసినటువంటి సత్యము గుర్తించవచ్చింది, కానీ మానవత్వంలో కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకుని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసింది.
0: If we do not establish and see in man's life the truth of divinity and the truth of the Lord, but instead of that, if in the life we only see the social aspect and the group aspect, then we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
1: చిట్టి వికారములకు వికృతులకు కేవలం గురువులే కారణంగా ఉంటున్నాయి, దీనికి వ్యామోహములే దీనికి ఆధారంగా ఉంటున్నాయి, దీని యొక్క సంకల్పములే దీనికి సరైనటువంటి పరికరములుగా గోచరిస్తున్నాయి.
0: For such distorted appearances, for such distorted views, it is only our gunas, that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion, this is responsible for such distorted pictures.
1: ఆధ్యాత్మికం వ్యక్తిగతమైన కాదు, సమష్టి స్వరూపంగా సాక్షాత్కరించేటటువంటి సత్వరూపమే భావించాలి.
0: Spiritual development is not something that is characteristic of an individual. We shall have to accept spiritual development as something that is related to the entire society.
1: భగవంతుడు సర్వజ్ఞాని, సర్వభూతాంతరాత్మ, ఇట్టి సత్యములను ఆధార రూపమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తుంటాయి.
0: God is present everywhere. God is in every living thing. It's only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
1: అట్టి సత్యమును మనం గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందించినాడు. అది ఏ బుద్ధి.
0: It is to enable us to recognize this truth and to accept such a truth. God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
1: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆకారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
0: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose. But today,
1: దాన్ని ఆ మార్గంలో ప్రవేశించలేక భిన్న మార్గంలో దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితంలో ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుండాలి.
0: బట్ టుడే వి ఆర్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ కాంట్రరీ టు గాడ్స్ విష్. వి ఆర్ నాట్ యూజింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ యూస్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విష్. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
1: మనం జీవితం తెల్లవారని మొదలు రాత్రి వరకు బయట దృష్టిని ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క సుఖసంతోషాల కోసమే మనం ఆశిస్తున్నాము కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూలుకోవటం లేదు.
0: We are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and realize our inner self.
1: మనం ఆత్మవేదికే నిమిత్తమై అందించినటువంటి యొక్క ఈ బుద్ధి ద్వారా మనం అన్నమాటే కాపలాడుకోవటము ఇది మానవత్వానికి మతిమూర్తినట్టుగా ఉంటుంది.
0: So, to use the intelligence which has been granted to us by God in order that we may search and find and know the nature of the inner Atma, to use such intelligence merely for providing ourselves with food and with such pleasures, it will be degrading the human race itself.
1: ఎట్టి విద్యావంతుడైనా, ఎట్టి బలవంతుడైనా, ఎట్టి గుణవంతుడైనా, ఎట్టి అధికారవంతుడైనా కేవలం తన యొక్క ప్రవర్తనలు అన్నీ కూడా అన్నపానాల నిమిత్తంగా ఉపయోగపెట్టినట్టుగా తాను భావిస్తూ ఆరాట పడుతూ తన జీవితంలో అర్థం చేసుకోలేని వ్యర్థంలో తాను నిరసన పొందుతున్నాడు.
0: నో మ్యాటర్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ క్లెవర్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ రిచ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ పవర్ఫుల్ ఏ పర్సన్ మే బి, ఇఫ్ ఆల్ ది టైమ్ హీ స్ట్రగ్లింగ్ టు గెట్ హిస్ ఫుడ్ and to get his drink, then he is simply wasting his life.
1: మేధావులు స్వామిగురులు ఉన్నటువంటి కోతులు కూడా గోపికలు కూడా ఆహార నిమిత్తమే వెతికేటువంటిది అన్నము వెతికేటువంటి వాడు పాపి, ఆస్తులు వెతికేటువంటి వాడే గోపి అని కూడా వాడు వర్ణించారు.
0: Even in the yugas that have gone by, that is in the Treta Yuga and the Dwapara Yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
1: ఇలాంటి ఆత్మ నిమిత్తమైన అన్వేషించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి చిత్తములు మనలో ఉండినప్పుడు, భగవంతునికి అర్పితం చేసినప్పుడు తాను భూమి యొక్క పంచము నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటి నుండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన శరణ మరణం అనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రముల మధ్య నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటాడు.
0: If we therefore devote all our time to the realization of the inner divine spirit in us and we develop what may be called a good spiritual heart, then there will be a chance, and in fact God will then liberate you from this prison of earthly desires, from the earthly aspirations and passions, and he will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom, and in fact he will take you into himself.
1: కాని ఈ కన్నిటికి ఈ కామ కోపమనేటువంటి మహాపిశాచులు మానవుడు వెంట అది దండవలే ఉంటుంది. కొంతవరకు కూడా అతన్ని మానవత్వానికిగా మరిపింపజేసి దానవత్వంగా తయారు చేస్తూ వస్తున్నాయి.
0: Unfortunately, through all this, the bad qualities such as lust, such as anger, such as greed and so on, they are keeping themselves close to man and they are turning him into inhuman and sometimes making a beast.
1: కనుకనే ఇట్టి కామక్రోధములను అరికట్టుకోవడానికి ఇట్టి కామక్రోధములకు మూల స్థానం అనేటువంటిది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: We should therefore try and control and limit this lust and anger. What is it that we have to develop in order that we may control this lust and anger?
1: ఈ రెండింటికి వాస్తవమైనటువంటి స్థానం ఇంద్రియములు మనసు.
0: The true place where these things reside are our bodily organs and our mind.
1: తనలో ఉద్యమించి తననే ఆడించి తననే నడిపించి తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకునేకపోయినా ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
0: The bodily organs are born with the body. They are born in him. They work with him. They work for him. And if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవడం చేత మనం అశాంతి అంటే మన జీవితంలో అంకితం చేస్తున్నాము కానీ ప్రశాంత సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
0: బై లవింగ్ దీస్ లస్టీ డిజైర్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ టు ఓవర్ పవర్ అస్ అండ్ by allowing ourselves to be subservient to them, we are only becoming more and more distant from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance and we are becoming further and further from peace.
1: జగత్తునందు పోటమయ్యేటువంటి ప్రతి పదార్థము కూడా మనకు స్థిరంగా నిలిచిపోయేటువంటిది కాదు, మనకు దక్కేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి వేడల వలె లేక ఎండబావుల వలె మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాండ వలె మనకు కనిపిస్తూ ఉన్నాయి.
0: All the things that we see in this world, they are not going to be permanent. They are only transient. However, they seem to give us an impression which the mirage gives. We think that it is permanent, but this is going to vanish in time.
1: ప్రతి మానవుడికి కూడా మానసిక శాంతి అత్యవసరం.
0: For every man, peace of mind is absolutely necessary.
1: కాని ఈ మానసిక శాంతి ధనం వల్ల కానీ పదం వల్ల కానీ ఇంకే విధమైనటువంటి బలం వల్ల కానీ మనకు లభించేటువంటి కాదు.
0: But this peace of mind is something which no one can get either by the possession of money or by the possession of a power or by the possession of some status.
1: సూక్ష్మ దైవభావం నుంచి మాత్రమే ఇది లభించేటువంటి పదార్థం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ అవర్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఓన్లీ బై అవర్ ఫీలింగ్ అబౌట్ గాడ్ దట్
1: ఆధ్యాత్మిక మార్గములు తాకడము. మానవుని దైవం వైపు మరల్చే నిమిత్తమై మేము ఆశించటం లేదు. దైవము మానవీయంగా అవతరింపజేసేటువంటి సత్యానికి మాత్రమే గుర్తించి దివ్య జీవితమైన అనుభవించాలని మేము ఆశిస్తున్నాము.
0: Today, all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.
1: సత్య ప్రకటనకై ప్రతి ఆస్తికుడు పాటుపట్టాలని ప్రయత్నం చేయాలి.
0: దట్స్ టుడే దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ అవర్ టాకింగ్ అబౌట్ పర్స్యూట్ ఆఫ్ ట్రూత్. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఈజ్ పర్స్యూయింగ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్. బట్ వాట్ వీ షుడ్ రియల్లీ ట్రై అండ్ అటైన్ ఈజ్ టు ఎక్స్ప్రెస్, ఈజ్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్.
1: రాత్రి దొంగతనం చేసేటువంటి దొంగ కూడా నేను దొంగమోనేటువంటి సత్యం వాడు చేస్తూ, కానీ పోలీసులు వారి బాధ కోసమే తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు. తన సత్యం తెలియదు కాదు. కనుక సత్యము ప్రతి యొక్క స్వరూపంగా తన యొక్క స్వభావమై తన యొక్క ఆనందమయమై తన యొక్క ఆత్మ స్వరూపమై కూడా ఉంటున్నారు.
0: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ద థెఫ్ట్ డ్యూరింగ్ ది నైట్ నోస్ వెరీ వెల్ ది ట్రూత్ దట్ హీ హాస్ కమిటెడ్ ది థెఫ్ట్, బట్ హీ ఈజ్ హైడింగ్ ది ట్రూత్ simply because he is afraid of proclaiming it. If when he proclaimed it, those who are responsible for punishing him, the police will get hold of him. Truth is part and parcel of every individual, that one must realize.
1: Atti satya margamu avalambinchesi satya swaroopanni sandarshinchesi satya prakatana cheyyanadu manam aadarinchinappude manaku bharat desham yokka pavitramainatuvanti yokka srushtiye kaaka యావత్ ప్రపంచమును కూడా సుఖశాంతిని అందించడానికి తగినటువంటి కర్తవ్యం అయిపోతాం.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి యాక్సెప్ట్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వి అల్టిమేట్లీ ప్రొక్లెయిమ్ ది ట్రూత్ అండ్ మేక్ ఇట్ ఎవిడెన్స్ టు ఎవ్రీబడి, వి విల్ బి ఏబుల్ టు మేక్ అవర్ లైఫ్ ఇన్ దిస్ కంట్రీ ఎ వర్ది వన్.
1: అట్టి సత్యత్వాన్ని ప్రకటింపజేయడం నిమిత్తమై ఇట్టి పదజన్మలు అప్పుడప్పుడు మనకు తద్వారా మనకు జ్ఞాపకం చేయించి మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గంలో ప్రవేశింపచేయడానికి తగినటువంటి యొక్క సురికొలుసులు మనం చేస్తూ ఉండాలి.
0: ఇట్ ఈస్ టు ఎనేబుల్ అస్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ సచ్ సేక్రెడ్ ఫెస్టివల్ డేస్ లైక్ దిస్ come occasionally and out of the celebration of such sacred festival days that we are led from untruth to truth.
1: ఈ నాడు మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి పర్వదినములకు అంతరాత్మ కూడా వేరుతుంది.
0: టుడే ఫర్ ది సేక్రెడ్ డే ఆఫ్ మహాశివరాత్రి దేర్ ఈస్ ఎ సెపరేట్ ఇన్నర్ మీనింగ్.
1: శివరాత్రి నాడు తనకు తెలిసినో తెలియకునో భగవత్ ఆరాధన జరుగుతున్న చేతను ముక్తి పొందవచ్చును, లేక మనకు విధమైనటువంటి సంస్కారం చేత తనకు కొంత పరిణామం కలగవచ్చునని కూడా మీకు అందించాడు. అంతేకాక భగవంతుడు ఆరాహారం తన కట్టమును ఉంచుకోవటం చేత తద్వారా ఈ యొక్క శివరాత్రి తాండవము దొరకడం చేత శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి దినము మనకు ఒక పర్వదినంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని కథలమూలకంగా కొన్ని అనుభవం మూలకంగా కొన్ని ఆదర్శం మూలకంగా తన యొక్క నిజ స్థానమును గుర్తింపజేయడానికి సూచించినటువంటి సూచన చేయాలి. ఇవి సత్యములు కాలేరు.
0: Professor Gokak told you that on this sacred day of Mahashivaratri, an individual, whether knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day are either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
1: అందరికి చందమామలు వేలుతో చూపించినట్టుగా మనకు అతీతమైన అగమ్యమైన కొన్ని విధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అర్హోజుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
0: జస్ట్ యాజ్ ఈవెన్ ది మూన్ విచ్ వీ కెనాట్ రీచ్, we do show it to others by pointing the finger from a distance at the moon, so also the divine spirit which is in our body, the divinity which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
1: భగవంతుని భగవంతునిగా అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా బోధించడానికి వీలవుతుంది. కానీ భగవంతుని కేవలం ఒక ఆధారముగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధనలో అందుకునేటువంటి
0: It is only when we are able to understand God as God and develop your devotion to Him as God that He will appear to you in His true form. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all.
1: ఇట్టి ఆడంబరమైనటువంటి ఆచారములకే ప్రధానమైనటువంటి స్థానము అందించి తన చిత్తశుద్ధిని మాత్రమే మరచి భగవంతుని యొక్క సత్యస్వరూపానికి దూరం అవుతున్నారు. కనుక నేటి నుంచి ఎప్పుడు మనము మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంద్రియములు కూడా భగవత్ వినియోగ నిమిత్తమై మనం అంకితం చేసి సర్వ కర్మలు కూడా భగవద్ప్రీత్యర్థంగా భావించి డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మార్గంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటుండాలి.
0: From today onwards, one should remember that just for the sake of show or publicity, all these external appearances have no use at all and have no truth in them, and one should develop understanding the true nature of God, and then you will realize that duty is God and work is worship. We must develop with great care our own confidence and belief.
1: కానీ ఈనాడు విశ్వాసము సుఖములు సంతోషములు ఆదాయములు కొన్ని విధమైనటువంటి ఆనందములు అందించినంత మాత్రమున తమ యొక్క భక్తి సిద్ధులు ఆ రెండు జన్మలకు అభివృద్ధిగా ఉంటాయి. కొన్ని నష్టములో కష్టములో దుఃఖములో విచారములో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
0: టుడే our belief and our faith in God gets somewhat strong if what you want comes about, if some good happens to you or if you have some prosperity. On the other hand, if what you want does not happen to you and if you get into some difficulties, then the belief and faith become very shaky.
1: కష్టములు సుఖములు కొను వేరువేరైనటువంటి కాదు, కష్ట సుఖములు రెండును కలిసి ఉండు, దీని విడది ఎవరి ధర్మము కాదు, సుఖము ప్రత్యేకముగా నేను చూడబోము, కష్టము ఫలించలేను సుఖం పటము.
0: Pleasure and pain are not two separate things. Pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
1: కనుక కష్ట సమయములందు దీనికి కొన్ని కర్మలు అంటే సుఖ సమయం కూడా మనకు ప్రాప్తిస్తుందా అనేటువంటి విశ్వాసాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible and it is perhaps so that only in painful and difficult times that you can really get some pleasure.
1: భగవంతుని నమ్మి చెందినటువంటి వారు లోకంలో లేరు.
0: There is no one in this world who has really been let down if one had developed
1: faith. భగవంతుని కారణం చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి క్షణకాలం మాత్రమే మనకు బాధిస్తాయి. కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైనటువంటి చల్లని పన్నీరు మీరులే ఉంటుంటాయి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ మొమెంటరీ అండ్ ట్రాన్సియంట్ సిచ్యువేషన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వన్ గెట్స్ ఇన్ టు సమ్ డిఫికల్టీస్ అండ్ వన్ ఫీల్స్ సమ్ పెయిన్. But if one develops love for God and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time.
1: జగమైన విగ్రహములే భగవంతునిగా విశ్వసించినప్పుడు సజీవమైనటువంటి యొక్క మానవులను మనం సేవించడం చేత మనకు భగవత్ సేవగా ఎందుకు ప్రాప్తించలేదు?
0: While we are accepting and praying to stones, idols, and so on, in whom there is no life, and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings?
1: కనుక ఈశ్వర సర్వభూతానం ఈశ్వరుడు సర్వమైనందు కూడా ఉంటున్నాడు కనుక సర్వులను కూడా మనము ఒక విధమైన భగవత్ తత్వంగా మనం విశ్వసించి ఇతరులకు బాధలు ఇవ్వక ఇతరులకు కష్ట పెట్టక ఇతరులను ద్వేషించక ఇతరులపై అసూయను మనం పెంచుకొనక సర్వమైనందు ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపుడే నా ఆరాధన దైవమని ఎవరు విశ్వసించరు వారికి పర్యటించే యొక్క ఆత్మతత్వము అర్థం కాలేదే కానీ భగవంతుడు కేవలం ఏదో ఒక కారణందు మాత్రమే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అనుగ్రహించినారని మనం తెలుసుకోవడంలో భగవంతుని యొక్క పూర్ణ శక్తిని కూడా మనము అవిశ్వాసం చేయవాలని కోరుతాం.
0: Thus, God is present in every creature, in every living being. It is only when we accept this truth and when we worship the God that is present in every being and forget about whatever is not divine in Him, then only we will justify ourselves. But instead of that, if we develop the view that God is present only in one place or in one individual or is capable of being present only in chosen places, then we will be demeaning and degrading the power of God even.
1: అధికార స్థానమంటున్నటువంటి యొక్క గురువు గారు ప్రశ్నించినారట, నాయన నీవు నిత్యము ఏ నామం నీవు స్మరిస్తూ ఉంటున్నావు అని ప్రశ్నించారు.
0: A teacher who was in the position of a teacher asked one of the devotees, my dear boy, on all days, what is the name which you utter and worship?
1: నేను నిత్యము శివోహం శివోహం శివోహం అని స్మరిస్తూ ఉంటున్నాను స్వామి అన్నాడు.
0: His reply was, every day he has been uttering the word Shivoham, Shivoham.
1: Shivoham, Shivoham, Arigam, Lopala, Artham, Yemki, Yemak, Smaragat, Sarkanesha.
0: The teacher asked him, what is the meaning of your saying Shivoham, Shivoham?
1: Nene Shivudu, Nene Shivudu, Nene Shivudu, Ani, Kuntiyaka, Artham, Lakaam, Yelbuchyari.
0: His reply was, that the meaning, as he understood it, was that he was Shiva, he was Shiva.
1: Aha. నీవే శివుడా నీవే శివుడా అని మరి గురువు కొంత ఒత్తిడి చేశాడు.
0: ది టీచర్ అగైన్ ప్రెస్డ్ హిమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ సీ, ఆర్ యూ శివ, ఆర్ యూ శివ?
1: అవును అన్నాడు.
0: హి సెడ్ yes.
1: అయితే పార్వతి నీకేం కావాలి అన్నాడు.
0: ది టీచర్ దెన్ ఆస్క్డ్, ఇఫ్ దట్ ఇస్ సో, వాట్ ఈస్ పార్వతి టు యూ?
1: మహాభారం మహాభారం పార్వతి మహాశక్తి అన్నాడు.
0: The devotee realized that he had fallen into a trap and he said, oh, I am very sorry, I have committed a big mistake. Parvati is a great shakti, great power.
1: Anaga Shivudu Parvati bhakta matrame aneetvanti vishwasam taru pettukovadam chetane Parvati mahashakti ani nenu Shivudu garani taru vishwasanni korukutunnanu. ఇంటి అల్పమైనటువంటి విశ్వాసములు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అవి అభివృద్ధికి రావు. శివుడు అనగా సర్వవ్యాపిగా మనం విశ్వసించినప్పుడే పార్వతి శివుడే, శివుడు పార్వతి అనేటువంటి జవాబు మనం ధైర్యంగా ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది.
0: దిస్ ఇస్ బికాస్ దిస్ పర్టికులర్ డివోటీ హీ హ్యాడ్ ది బిలీఫ్ అండ్ ది ఫీలింగ్ ఇన్ హిమ్ అబౌట్ శివ, దట్ శివ ఈస్ ది హస్బెండ్ ఆఫ్ పార్వతి హూ ఈస్ ది మహాశక్తి. To have looked at Shiva in that limited concept as the husband of Parvati Mahasakti, that is what led him into the trap. However, if he had cultivated the belief that Shiva is an all-pervading God and he is everything, then Shiva is Parvati and Shiva is everything, and he would have had the courage to stick to what he said in the beginning.
1: కనుక భగవంతుడు ఏ వతీలోను ఏ అమర్నాథ్లోనూ ఏ తిరుపతిలోనూ ఏ వజ్రాకంలోనూ ఉంటున్నాడనేటువంటి యొక్క భావమును మనం హృదయం నుంచి పూర్తి తీసుకురావాలి. భగవంతుడు సర్వ హృదయవాసి సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని మనం ఆచరణ రూపంలో మనం ప్రకటించడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం కలపాలి. ఆనాడే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి దేనిమైనటువంటి ప్రకాశంతో వెలుగొందవద్దే కానీ కేవలం భగవంతుడు ఒక స్థానమందు ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి వాడు అతని యొక్క స్థానము కైలాసము వైకుంఠము స్వర్గం అని మాత్రము ఒక్క దీనిని నిర్ణయం చేసుకోవటము సర్వవ్యాపకత్వానికి మనం పూర్తి అవమానిస్తున్నటువంటి వారమైపోతాము.
0: Thus, we must not stick to the idea and promote the idea in our minds that God is residing in some specific place like Badrinath or Amarnath or Tirupati or Bhadrachalam. We must develop the idea that God is omnipresent, that God is everywhere, and we should not diminish His presence to one or two chosen places. It is only when we recognize His omnipresence that the great spiritual strength of this country will shine forth. And it is only then that the real spiritual aspects of this country will come forward. That God is present everywhere, that He is omnipresent, it is that faith that must become our very life breath. That life breath, we should be able to see and recognize it as our true self. It's only so long as that life breath, that kind of life breath is present in this body, then this body has the Shivam, has the Mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes Shivam or a dead body. So, pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath. Today is Shivaratri. Shiva means bliss and happiness. Ratri means it is darkness. To talk of darkness is to talk of it as a symbol of ignorance. It is only on the day when the darkness of ignorance is realized by us and is thrown out and we are able to enjoy bliss, such a day we can enjoy as a sacred day of Shivaratri. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri. In our body, we are full of ignorance. In our mind, we are full of desires and pleasures. In our stomach, we have got all kinds of things. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss. Therefore, we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance, the means for doing it is Namasmarana. Also, you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love. There is no energy or shakti which is something stronger than love. There is no instrument or method or means stronger than love.
1: spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God. ఈ ప్రేమ తత్వంతోనే మన జీవితాన్ని తెల్లవారు లేచాం. ప్రేమతో లేమంటున్నాడు స్వామి. ఎక్క ప్రేమతో లేచమంటే హృదయాన్ని చక్కగా విడింపు చేసుకుని అందరితోనూ ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రతి పని కూడా ప్రేమతో నిరూపిస్తూ చేయించుకోవడానికి ప్రయత్నం చేయటమే ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది. అంతేకాదు లేఖను తట్టడమే సర్వేంచుకోవడం కోపపడతాం, లేక కాఫీ తీసుకున్నారని కుమ్మక కుక్కుపడే కోపపడతాం. ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే
0: In the four statements, start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. The first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love.
1: ప్రారంభంలో ఉండే కోపతాపములకు మనం తోడిచ్చినప్పుడు ఇంకా అంతమంతప్పుడు దుఃఖములతోనే మనం అంతం చేస్తాము.
0: Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger.
1: Kanuka maaku prarambhamu antamu rendu kudanu sakramaneetundi margani avarantikalani koorukovali.
0: So we must accept and we must make up our minds to start as well as end with the proper way.
1: Soham soham ani puttinatundi kitta కొన్ని కొన్ని లోపం లోపల కోహం కోహం అనేటువంటి పుట్టినటువంటి బిడ్డ అంతంలో దానికి విరుద్ధమైనటువంటి పదంతోనే అంతం చేసినప్పుడు తనకు సార్థకత పొందుకోగలుగుతున్నారు.
0: ది బేబీ విచ్ ఇస్ బోర్న్ విత్ ది వర్డ్ కోహం కోహం ఇన్ ది మౌత్, ఇట్స్ ఓన్లీ వెన్ ఇట్ కెన్ ఎండ్ ఇట్స్ లైఫ్ విత్ సంథింగ్ కాంట్రరీ దేర్ విల్ బి సమ్ యూస్ఫుల్నెస్.
1: కనుక మనం ప్రారంభంతో పుట్టినటువంటి యొక్క విషయం ఆకలంతా కూడా దీని అంత్యము అనేటువంటి యొక్క దీంట్లో లోపల దీన్ని పూర్తి విసర్జించేటువంటి స్థితిని మనం పొందినప్పుడే ఈ విధమైనటువంటి జన్మ సార్థకం అవుతుంది. కానీ మానవులైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మను కూడాను దైవ ప్రీత్యాసంగా చేస్తున్నాను అనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అబ్బుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకు జనగనక వస్తు అనారోగ్యంలో మనం యొక్క జీవితాన్ని గడుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
0: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It's only when man performs all the duties and tasks he is performing throughout his life and regards them as in God's pleasure that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have Nama Sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a Divine Discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Brindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Namasmarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivaratri. Thank you and Sai Ram.

అద్వితీయమునందంగా అర్హుడగును, అద్వితీయమునందంగా అర్హుడగును.

0: మోక్ష ఇతి శృతి న మోక్ష న వశః పుష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథేర్నాశే ఇతి శృతి. ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మోక్షమన్నది ఆకాశం నుండి ఉట్టిపడదు.
1: లిబరేషన్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద స్కై.
0: పాతాళ లోకము నుండి పుట్టి రాదు.
1: నార్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద ఎర్త్. పాతాళ
0: భూమి నందు మనకు లభ్యము కాదు.
1: యూ డోంట్ గెట్ ఇట్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్.
0: అజ్ఞానమును మనం దూరము గావించుకున్నప్పుడే ఇట్టి పవిత్రమైనటువంటి మోహచ్చయమైనటువంటి మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: ద మూమెంట్ ద ఇగ్నోరెన్స్ ఇస్ టోటలీ కిల్డ్ దెన్ యుల్ గివ్ అప్ ఆల్ అటాచ్మెంట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఆల్ ఎబిలిటీస్.
0: అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందించి అందుకున్నటువంటి ఒక జన్మము ఈ మానవ జన్మము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ మెరిట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్స్.
0: ఇంత తపస్సులు చేసి ఎన్ని ప్రార్థనలు సలిపి ఎన్ని విధమైన శ్రమలకో మనం ఓర్చి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నది ఈ మానవ జీవితం.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఇన్ పెనెన్స్ ప్రేయర్ ద అండ్ ద స్ట్రగల్.
0: ఇంత శ్రమించి ఫలించినటువంటి ఒక ఈ మానవ జన్మమును సార్థము కావించుకొనక నిరర్థకం చేసుకుంటున్నాం ఈనాడు.
1: Having got this human life out of so much of past merit, we are not able to work for its redemption.
0: ee manav janmam yokku utrushtam emiti?
1: What is the greatness of human life?
0: Deeni yokka lakshyam emiti?
1: What is the purpose of life?
0: Deeni yokka gamyam emiti?
1: What is the goal of life?
0: Endu nimittamai manam ee manav janmam darinchamu?
1: Why have we taken upon ourselves
0: ee satyanni manavudu kodanu gurtinchavalsina avasaram?
1: Everyone has to recognize this truth.
0: Kani duradrishtavasyattu manava janmam labhyamai kudanu itti pavitramainatundi tarunamunandu deenini sadviniyoga parchukolekapothunnam.
1: Unfortunately, we are not making use of this human life to achieve its purpose.
0: Ee vishala prapanchamunandu pasipachi mrugadulu krimikeetikadulu cheema domalu kudanu తమ తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకుంటూ వస్తున్నాయి.
1: ఇన్ దిస్ వాస్ట్ ల్యాండ్ ఇఫ్ అండ్ బర్డ్స్ బీస్ ది యాంట్స్ అండ్ మస్కిటోస్ ఆల్సో డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
0: ఘోర క్రూర మృగములు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ వస్తున్నాయి.
1: ద వైల్డ్ అండ్ ద క్రూరల్ యానిమల్స్ ఆల్సో డూ దేర్ డ్యూటీస్.
0: కానీ మానవుడు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించడం విస్మరించాడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ టు డిశ్చార్జ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్.
0: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
1: ద టైమ్ ఇస్ పాసింగ్ ఆఫ్ లైక్ ద వర్ల్డ్ విండ్.
0: దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకును కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ ఇస్ ఫాస్ట్ డిసపియరింగ్ రిడ్యూస్డ్ లైక్ ద మెల్టింగ్ ఆఫ్ ఎన్ ఐస్.
0: కానీ మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే
1: దేర్ ఓన్ డ్యూటీ.
0: ఘోర క్రూర మృగములు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ వస్తున్నాయి.
1: ద వైల్డ్ అండ్ ద క్రూరల్ యానిమల్స్ ఆల్సో డూ దేర్ డ్యూటీస్.
0: కానీ మానవుడు

0: His fast disappearing reduced like the melting of an eye.
1: కాని మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయమును వదిలిపోతున్నాడు.
0: But man is leaving this body before he realizes the very purpose.
1: మానవ జన్మం లభ్యమై ప్రయోజనం ఏమిటి?
0: What is the use of this human life?
1: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
0: What is the greatness of this human life?
1: నరజన్మ దుర్లభము. ఏమిటి దీని యొక్క దుర్లభము?
0: We say human life is rare. What do you mean by this rarity?
1: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా విచారించటం లేదు.
0: Man is not inquiring this
1: factor. గుర్తించటం లేదు, ప్రవర్తించటం లేదు.
0: He is not understanding it, nor does he conduct himself accordingly.
1: మానవ జన్మం చాలా పవిత్రమైనది.
0: Human life is highly sacred.
1: ఇంత పవిత్రమైనటువంటి ఈ జన్మమును మనం ఎన్ని విధములైనటువంటి ఒక సదుపయోగము చేసుకోవాలి.
0: We have to make full use, good use of this sacred life.
1: కాని ఈ సదుపయోగం జరగటం లేదు.
0: But we are not making proper use of
1: మన కాలమును, కర్మమును, కాయమును కూడాను మనం వ్యర్థము గావించుకుంటున్నాం.
0: We are wasting time, action and the body.
1: కారణమేమిటి?
0: Why?
1: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి ఈ విషయ భోగములు యందే మన జీవితమును అంకితం గావించుకుంటున్నాం.
0: We spend all the time in these fleeting, physical, ephemeral pleasures of life.
1: ఈ ప్రాకృత ధర్మములు యందే మన యొక్క జీవితము అంకితము గావించి, ఇది ఏమన్న లక్ష్యమని భావించి, ఇది ఏమన్న గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it.
1: ఇవన్నీ కూడాను ప్రవృత్తి లక్షణాలే.
0: This is all the outward trend.
1: ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క గుణములే.
0: These are the qualities of the outward behavior.
1: కాని మానవుని యొక్క సహజ లక్ష్యం నివృత్తి తత్వం.
0: But the original nature of mankind is inward path.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక, భౌతిక, ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన జీవితాన్ని అంకితం గావిస్తున్నాం.
0: We have forgotten that eternal truth, the spiritual life, but we go by this physical world which is ephemeral.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం?
0: What is the use of all our learning?
1: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
0: What is the use of all this education you acquire?
1: కన్నొసట వ్రాత తప్పించ ఎవరి తరము?
0: Who can make you escape from your destiny?
1: చెడ్డ బుద్ధులు తన తల చేరనేని.
0: Then wicked thoughts are there in your head.
1: ఎండబారును బుద్ధులు వెండుబారు. ఎండబారును బుద్ధులు వెండుబారు.
0: యు బికమ్ డన్స్ అండ్ యు లూజ్ యువర్ క్వాలిటీ.
1: ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం?
0: వాట్ ఈస్ ద రిజల్ట్, ద రివార్డ్?
1: ఈ విద్యల వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము?
0: వాట్ ఈస్ దట్ యు అకంప్లిష్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
0: Ravana has learnt all the 64 forms of learning.
1: Bhasmasura kudanu ento goppa vidyavantude.
0: Bhasmasura is also highly knowledgeable.
1: Kamsudu chaala telivitetalu kalavade.
0: Kamsa is highly intelligent.
1: Kaani nirantaram kudanu bhagavat naamaane chintistu vacharu.
0: They also chant the name of God continuously.
1: Ravanudu enniyo tapasulu aacharinchadu.
0: Ravana did penance for a long time.
1: Nirantaram kudanu rama chintana chestu vacharu.
0: Thought of Rama continuously.
1: శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు.
0: అండ్ యూ ఆల్సో వర్షిప్ శివ.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్స్ ది యూజ్?
1: ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
1: ఇది భౌతికమైనటువంటి యొక్క మోహంతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు.
0: ఆల్ ద రిచువల్ ఈస్ ఫాలోడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్లీ.
1: కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సాధనలు తెలిపినప్పటికీ, ఎంత మంత్రోత్సవం జరిపినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్, ద పెనెన్స్, స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ చాంటింగ్ ద మంత్ర, రావణ డిడ్ నాట్ లూజ్ హిజ్ బిహేవియర్.
1: దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరమవుతుంటాయి.
0: దెన్ వన్స్ యూ ఫిల్ యువర్ మైండ్ విత్ ద డివైన్ థాట్స్, ద వరల్డ్లీ థాట్స్ విల్ గో.
1: ఈనాటి మానవుని యొక్క మనసు నుండికు ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం.
0: ద హ్యూమన్ మైండ్ టుడే ఈజ్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ థాట్స్.
1: అపవిత్రమైన భావములతో దీన్ని నింపుకుంటున్నాం.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
1: అశాశ్వతమైనటువంటి తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము.
0: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందం మనకి ఎట్లా లభ్యమవుతుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ బ్లిస్?
1: ఇది కాదు కనుక.

0: మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి.
1: సో వీ హావ్ టు సాంక్టిఫై అవర్ హార్ట్.
0: ఈ హృదయం నుండి కొన్ని ప్రేమను నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి.
1: యూ కెన్ ఓన్లీ అక్వైర్ సీక్రెట్ విజ్డమ్ త్రూ లవ్.
0: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసవనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకులు యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి.
1: The main object of the modern youth should be to sow the seeds of love and grow the flowers of forbearance and tolerance and get the fruits of peace.
0: సమాజమునకు శాంతి ఫలములను అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: దే షుడ్ బి స్టూడెంట్స్ దట్ వుడ్ హ్యాండ్ ఓవర్ ద ఫ్రూట్స్ ఆఫ్ పీస్ టు ద సొసైటీ.
0: ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది.
1: ద సొసైటీ ఇస్ రియల్లీ యర్నింగ్, పైనింగ్ ఫర్ పీస్.
0: అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు.
1: హౌఎవర్ ద సేఫ్టీ సెక్యూరిటీ అండ్ పీస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది
0: శాంతి భద్రత తన యందే ఉన్నవి.
1: Peace and security are within.
0: Sarvamu tane ende unnadi.
1: Everything is within you.
0: Kaani aa satyanni taanu manavudu marchipothunnadu.
1: Man is forgetting this truth.
0: Swasvaroopanni vismarinchi baahya roopanni visvasinchi kevalam anithyamaina kunti oka bhavamuna cheta prapanchamulo anveshana jalputunnadu manavudu.
1: Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary.
0: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ లేనటువంటి స్థానము కాని బ్రహ్మని కానటువంటి నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్, యూ డోంట్ ఫైండ్ ఎనీ నేమ్ వేర్ దెర్ ఇస్ నో బ్రహ్మన్.
0: చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు ఇవన్నీ ఇప్పుడు బ్రహ్మానుభూతులే.
1: ఆల్ యువర్ లుక్స్ అండ్ సౌండ్స్ దట్ యు లిసన్ టు అండ్ ఎక్స్పీరియన్స్ దట్ యు పాస్ త్రూ.
0: కంటికి చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలియజించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ మేక్స్ యు లుక్, దట్ విచ్ మేక్స్ యు హియర్, that which makes you pass through the experiences and forget in ecstasy is only this brahman.
0: Kanukane mamaatma sarvabhutaantaraatma aneetundi satyanni prati vyakti kudunu chakkaga artham chesukunte ee vidhamaitundi okka allakallolamulaku avakasame undadi prapanchamulo.
1: Then once everyone understand this principle that everyone is the spark of the divine, there will be no scope for any agitation or disturbances.
0: Jagatlo endu chuchinappudikini oke vidhamaitundi కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి.
1: ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టుడే వీ ఫైండ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫైట్స్ వార్ ఎవ్రీవేర్.
0: ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిసైడ్ హూ ఇస్ ద హ్యూమన్.
0: ఎవడు సజ్జనుడో ఎవడు దుర్జనుడో అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ వికెడ్.
0: ఎవడు మనిషియో ఎవడు పశువో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఐడెంటిఫై హూ ఇస్ ఎ హ్యూమన్ అండ్ హూ ఇస్ ఎన్ అనిమల్.
0: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోసినటువంటి యొక్క ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వం నుంచి పశుత్వానికి రివర్స్ వెనుక తిరిగిపోతున్నాడు.
1: ది ఆర్డర్ షుడ్ బి వన్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ ఎనిమాలిటీ టు ది హ్యుమానిటీ అండ్ టు ది డివినిటీ, బట్ అవర్ ట్రావెల్ ఇస్ ఇన్ ది రివర్స్ ఫ్రమ్ హ్యుమానిటీ టు ది ఎనిమాలిటీ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి
0: కాదు. మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము,
1: దిస్ ఇస్ నాట్ ది మెయిన్.
0: మానవతా ధర్మమును మనము ఆచరణలో పెట్టాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయాసక శాంతం పత్నీ క్షమా పుత్రా షడ్ విషయే జన బాంధవ. జనులకు నిజమైన బంధుత్వం ఇవ్వే. నిజమైనటువంటి తల్లి ధర్మమే.
1: ది ట్రూ మదర్
0: సత్యమే తల్లి.
1: ట్రూత్ ఈజ్ ద మదర్.
0: దీనివల్లనే మన భారతీయ వేదాలన్నీ కూడాను సత్యం వద ధర్మం చర.
1: Therefore, Veda dictates that you should speak truth and follow dharma.
0: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond truth.
0: త్రికాల భాగ్యం సత్యం.
1: It's indivisible in all three periods of time. దీని
0: మాత్రటకు దేశకాల పరిస్థితుల ప్రభావం ఏమాత్రం కూడాను పనికి రావు.
1: It's beyond time and space, unchangeable.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
1: That eternal truth, divinity, is forgotten today.
0: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు.
1: In order to visualize divinity, you don't need to exert yourself.
0: దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you remove the covering of ego and attachment, you will be able to see the divinity.
0: ఈనాడు మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే, రాగద్వేషములే పెద్ద గ్రహములు.
1: There are two planets which make us suffer. They are the raga, the attachment, dvesha, the hatred.
0: ఈ రాగద్వేషములను మనం నిర్మూలం గావింతమా, మనకు మనమే బ్రహ్మము.
1: When once you give up these two, you become Brahman.
0: సర్వం విష్ణుమయం జగత్,
1: the whole universe,
0: జగత్తంతకుడును దైవ స్వరూపంగా రూపొందుతుంది.
1: The entire universe will transform into the divine.
0: అలాంటి దివ్యత్వాన్ని మనము ఏ కించిత్తైనా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know a fraction of the divinity at least.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా మీకు ఆధ్యాత్మికం అంటే ఏదో పెద్ద శ్రమగా కనిపిస్తుంటుంది.
1: You think that spirituality is very difficult.
0: మీరు నేర్చే విద్యల కంటే చాలా వెయ్యింటి ఒక సులభమైనటువంటిది.
1: The spirituality is much easier than your education. Just 1,000.
0: ఈ విద్యల కంటే, లౌకికమైన విద్యల కంటే ఈ ఆధ్యాత్మిక విద్య అత్యంత సులభమైనటువంటిది, అత్యంత చాలా సులభమైనటువంటిది.
1: స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫార్ ఈజియర్ దాన్ ద ఫార్మల్ నాలెడ్జ్.
0: తెలుసుకోలేకపోవడం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది. అది
1: యాజ్ యూ డూ నాట్ నో యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: ఏబీసీడీలు నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు?
1: హౌ మచ్ యూ స్ట్రగుల్ టు లెర్న్ ద ఆల్ఫాబెట్స్ ఏబిసిడి.
0: కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికి ఈ ఏబీసీడీ చాలా లోగా కనిపిస్తాయి మనకు.
1: యాజ్ యూ ఏజ్ అండ్ అడ్వాన్స్ ఇన్ స్టడీ, ది ఏబీసీడీ బికమ్ సో సింపుల్.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది. ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణం లేకపోవటం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం.
1: టుడే ఇన్ భారత్ దేర్ ఇస్ ఓన్లీ సెక్యులర్ ఎడ్యుకేషన్, ఫార్మల్ నాలెడ్జ్, బిరిఫ్ట్ ఆఫ్ ఆల్ మారల్ వాల్యూస్, దేర్ ఫోర్ హ్యూమన్
0: వాల్యూస్మైనటువంటి ధర్మాన్ని మనం విస్మరించిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటెన్ ది ధర్మ ఆఫ్ రైట్యస్నెస్ విచ్ ఇస్ ద బేసిక్ థింగ్.
0: ఎక్కువైనందున వేద శాస్త్రములంత వేదబడియే.
1: As this modern education, ABC learning, has become more and more, people have forgotten the Veda Shastra.
0: ఎంఏను బిఏను ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
1: As people get degrees, high degrees like BA and MA, there is nothing like lower secondary knowledge, education.
0: ఏంటి ఇది ఎంఏలు బిఏలు?
1: What are these degrees, MAs?
0: MA plus D mad, BA plus D bad. ఇవేనా మనం నేర్చుకోవటం?
1: MA plus D mad, BA plus D is bad. Is that you learn?
0: కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి, పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: దే ఆల్ మిస్లీడ్ యూ.
0: కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువులు చదువుతున్నామే కానీ హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిండించుకునే కోసమని మనం ఈ చదువులు చదవటం లేదు.
1: We just study to carry out our living, to earn our daily bread.
0: మనసు నిండాలి, హృదయం పండాలి.
1: The heart should fructify, the mind should be gratified.
0: అదే జ్ఞానం మనకు హృదయావేశంగా వస్తుంటాయి.
1: And then there comes the real trait in you.
0: ఏ ఒక్క డిగ్రీ తీసుకున్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లోపల రిజిస్టర్ చేస్తాడు, ఇంక దానికి తిరగటం లోపలే తన కాలం అంతా వ్యర్థం చేసుకుంటాడు.
1: వాట్ ఎవర్ డిగ్రీ వన్ మైట్ రిసీవ్, హి రిజిస్టర్స్ హిస్ నేమ్ విత్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ నాట్ ద వన్ దట్.
0: ఈ భౌతికమైన జీవితానికి, ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే.
1: ఫర్ వరల్డ్లీ లివింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణమును చేకూర్చదు.
1: It will not confer the permanent values.
0: అన్నింటికి నికుడను మానవత విలువలైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము.
1: The human values are most essential. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: సత్య ధర్మ ప్రేమ
2: శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా.
1: Without the truth, the righteousness, love, peace and non-violence, all this education, the value is just a zero.
2: Satya dharma prema shantunu lekunna dana dharmalu sarthakata sunna.
1: Without the truth, righteousness, love and peace, all the acts of charity are they just become null and void.
2: Satya dharma prema shantunu lekunna పదవులనేలిన ఫలము సున్నా.
1: Without these human values, there's no value in occupying the exalted positions of authority.
2: సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా.
1: Without these human values, so many good acts that you undertake, their value will fall into nothingness.
2: ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములి వినాగు పునాది గోడలప్ప.
1: ఫర్ దిస్ ఏజ్ ఓల్డ్ ఏన్షియంట్ మ్యాన్షన్ ఆఫ్ ధర్మ టు లివ్ అండ్ సస్టైన్, దీస్ ఆర్ ది పిల్లర్స్ ద ఫౌండేషన్.
0: కనుకనే ఈ నాలుగు నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఒక జీవితం మనది.
1: అవర్ హ్యూమన్ లైఫ్ ఈస్ ప్రెసెంట్ అట్ ద సెంటర్.
0: ప్రతి నివాసములకు నాలుగు గోడలు ఉండాలి.
1: Every house should have four walls.
0: ఈ నాలుగు గోడల మధ్యలో జీవించేటువంటిది మన యొక్క జీవితం.
1: Our life is spent at the center.
0: ఈనాడు గోడలు కూలిపోయినాయి.
1: Today walls.
0: నివాసం జరగలేకపోతుండాలి.
1: There's no life actually.
0: కేవలం చెట్టు నీడ గుట్ట నీడ మన జీవితం గడుపుతున్నాము.
1: We are just spending our life time under the shade.
0: ఈ మానవత్వము.
1: Is that the human life?
0: పచ్చలు బ్రతకడం లేదా?
1: Don't you find birds?
0: తిమికీటి కాదులు బ్రతకడం లేదా?
1: Don't you find insects living?
0: క్రూరమైనటువంటి మృగములు బ్రతకటం లేదా?
1: వైల్డ్ యానిమల్స్.
0: అవి ఏ బ్యాంకు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి?
1: వాట్ బ్యాంక్ బ్యాలెన్స్ దే హ్యావ్.
0: ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి?
1: వాట్ మ్యాన్షన్స్ దే బిల్డ్.
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: రేపు ఏమి అనేటువంటి చింత కూడా పచ్చలకు లేదు.
1: The birds are not bothered of tomorrow.
0: కానీ మానవుడు 5 years plan, 10 years plan వరకు కూడా ఇంకా వృద్ధి చేసుకుంటే ఉంటాడు.
1: బట్ మ్యాన్ థింక్స్ ఆఫ్ 5 year plan and more and more.
0: కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పటికి ఆనందంగా ఉంటాయి.
1: బట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫీల్ సో కంఫర్టబుల్.
2: జానడు పొట్ట నింపుకున చిక్కుల నుండుచు కోటి విద్యలను పునిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మృగగనేల.
1: టు ఫిల్ దిస్ స్మాల్ బెలి we study so much and struggle hard, but we don't have full happiness.
2: Chikkulanunduchu
1: to fill the small belly
2: koti vidyalanu punika mirane chi
1: with all the determination we study well.
2: Paripurna sukhamunu pondaleka
1: we are not able to get the total happiness.
2: Ee manava jati dukkhamuna braggaga netiki
1: why should this human society be full of grief?
2: Manava.
1: Oh man, understand this.
0: Yemti manam chestundedi?
1: What is that we do?
2: Nidura nundi lechi
1: right from the time we get from bed until we retire,
2: pottakai haddunu padduleka
1: without any limits for our living,
2: yayamandaga jeevitu jeevitambu
1: we spend all our life,
2: nee vidya daravosi
1: we dedicate, spend all our life
2: aravinda jalachuni vismarinchi
1: we forget God.
2: Ye pedda sukhamu nonditiro preetiga yochana cheyu manava.
1: Oh man, understand clearly what great pleasure that you have been enjoying out of this struggle.
2: Preetiga yochana cheyu manava. Preetiga yochana cheyu manava.
1: Oh man, understand clearly, examine clearly.
0: మొట్టమొదటి మనకు కావలసినటువంటిది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం. ఇవే మనం పంచ ప్రాణములు. మూడు ప్రాణముల్లో ఇది ఒకటి ప్రధానం.
1: What are essentially required are the moral, ethical and spiritual value.
0: ఈనాడు ప్రపంచంలో ఈ నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం అనేటువంటివి అడుగంటిపోయినాయి.
1: Today in society you don't find even a trace of moral, ethical and spiritual value.
0: ఎక్కడ చూసినా కనిపించడం లేదు.
1: You don't find them anywhere.
0: ఈ ధర్మమును న్యాయములు అంతా కూడా అడవి పాలైపోయింది.
1: యు ఫైండ్ ద మొరాలిటీ అండ్
0: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములంతా కూడా గ్రామములో నిండిపోయినాయి.
1: విలేజెస్ ఆర్ ఫుల్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ క్రూయల్టీ.
0: ఏ రోగమునికైనా నివారణకు మందు ఉన్నది కానీ ఈ రాగద్వేషాలకు మందు లేదు.
1: There is a cure and a remedy for any sort of a disease.
0: కారణం ఏమిటి? స్వార్థము సప్రయోజనమే.
1: The reason is selfishness and self-interest.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: స్వార్థము అవసరమే.
1: You need to be
0: సప్రయోజనము అవసరమే.
1: Self-interest or
0: కానీ ఒక పరిమితం ఉండాలి.
1: But there should be under certain limits.
0: ఈ పరిమితంతో లేకపోవడం చేతనే, అపరిమితమైన ఆశల చేతనే మన జీవితం అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తుండాలి.
1: Because they are not kept under check under certain limits, therefore we are grief stricken more and more limitlessly.
0: ఏమిటి ఈ పంచభౌతికమైన దేహమునకు సుఖం?
1: What kind of happiness you have in
0: this body?
1: What is happiness?
0: తినటం సుఖమా?
1: Eating?
0: నిద్రించడం సుఖమా?
1: Sleeping?
0: బిడ్డలు కనటం సుఖమా?
1: Or have progeny, children?
0: ధనమును సంపాదించడం సుఖమా?
1: Or money?
0: లేదు, లేదు.
1: Nothing.
0: దేని యందు సుఖం లేదు.
1: There is no happiness anywhere.
0: ఆ సుఖములంతా కూడాను క్షణవంతం.
1: All this happiness is momentary.

0: గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. మా గురు ధన జన యౌవన గర్వం.
1: The pride of your association, the people, the wealth and youth.
0: Harati nimisha kala sarvam
1: will vanish.
0: Kshanam lopala potunda ivanni
1: will vanish in a moment of time.
0: Neerandaru pillalu meeku telusunu.
1: Students, you know well.
0: Nenu goppa degree teeskovali.
1: I should get big.
0: Nenu MBBS kavali.
1: I should be MBBS.
0: Nenu engineer kavali.
1: I should be
0: MBA kavali.
1: MBA
0: kavali. ఎంఎఫ్ఎం కావాలి అని పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్స్ యూ థింక్ దట్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎంబీఏ డిగ్రీ, ఎంఎఫ్ఎం డిగ్రీ, ఇఫ్ యూ బికమ్ అన్ ఇంజనీర్, ఇఫ్ యూ బికమ్ ఎ డాక్టర్ అండ్
0: పాస్ అయింది,
1: యూ పాస్ ది ఎగ్జామినేషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్ దేర్? నో.
0: తర్వాత రెండవ స్టెప్,
1: నెక్స్ట్ స్టెప్,
0: ఇంకా ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు.
1: దెన్ యూ గో టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
0: అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి.
1: యూ వాంట్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కితే నాకు ఆనందం అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ విల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది,
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: అది ఒక నెల రెండు నెలల సంతోషం.
1: ఇట్ మే లాస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ టూ.
0: తర్వాత నీకు హై ప్రమోషన్ కావాలి.
1: దెన్ యూ వాంట్ ప్రమోషన్ దేర్ ఆఫ్.
0: ప్రమోషన్ ఏ వస్తుందో మోషన్ ఏ వస్తుందో చెప్పడానికి వీలు కాదు. కానీ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ కు ఆశపడుతుంటాడు.
1: బట్ యూ వాంట్ ప్రమోషన్ ఆల్ ది టైమ్.
0: ప్రమోషన్ వచ్చింది,
1: యూ గెట్ ద ప్రమోషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: ఇంకా ఫోర్త్ స్టెప్, మ్యారేజ్ కావాలి.
1: ఫోర్త్ స్టెప్, యు వాంట్
0: ఆనందం అనుకుంటారు. కానీ మ్యారేజ్ అయిపోయింది,
1: యు గెట్ మ్యారీడ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: తర్వాత ఒక సన్ కావాలి అంటాడు.
1: దెన్ యు వాంట్ ఎ సన్.
0: సన్ అయినాడు.
1: యు హావ్ ఎ సన్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: నెక్స్ట్ ఒక డాక్టర్ కావాలి అంటాడు.
1: అండ్ యు వాంట్ ఎ డాటర్.
0: డాటర్ అయింది.
1: యు హావ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: ఇంకా అప్పటి నుంచి కూడాను ఆలు మొదలుకి జబడాలు. కొరియా వార్.
1: Thereafter starts Korean war between husband and wife.
0: అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు.
1: Then they think of God.
0: దేవుడా, ఎందుకు ఈ చింతల్లో పడిపోతుంది, నాకు ఈ కష్టంను నివారణ చేయి అని ప్రార్థిస్తాడు.
1: Then they begin to pray to God. Oh God, what the hell I am in.
0: అన్ని తాను కోరుకున్నటువంటివే.
1: All these are the
0: desires. కోరుకున్న దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు.
1: None of his desires will give him permanent joy.
0: అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి.
1: All are like passing clouds.
0: ఎప్పుడు నీకు ఇంకా ఆనందం?
1: Then when do you get happiness?
0: వృద్ధాప్యం వచ్చింది.
1: Old age.
0: పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు. కానీ అప్పుడు కూడా నీకు ఆనందం లేదు.
1: But there's no happiness ultimately.
0: కట్టకట్టు ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగం నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే.
1: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యూ ఫాల్.
0: 90 సంవత్సరం వచ్చింది, మంచం పైన పడ్డాడు,
1: ఇస్ బెడ్ రిడెన్.
0: అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు.
1: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఈవెన్ అట్ దట్ మూమెంట్.
0: డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్, సార్ వచ్చి నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా.
1: అండ్ డాక్టర్ కమ్స్ దేర్ అండ్ రెడీ టు గివ్ హిమ్ ఇంజెక్షన్, హీ సేస్ డాక్టర్ గివ్ ఇట్.
0: పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం సుఖం సుఖం సుఖం కోరుతున్నాం. ఎక్కడ సుఖం ఉంది?
1: ఫ్రమ్ బర్త్ టు డెత్ వేర్ ఆఫ్టర్ హ్యాపీనెస్ రియలీ, వేర్ ఇస్ దట్ హ్యాపీనెస్?
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
1: దేర్ఫోర్ ఇట్ త్యాగరాజ్ హూ సెడ్ ఓ మైండ్ టెల్ మీ ట్రూత్. ఇస్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద
0: మనీ? అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తు వాహనాదులు వచ్చాయి.
1: ఆల్ ది కన్వీనియన్సెస్
0: ఈశ్వర సన్నిధి చాలా సుఖము.
1: హి వాంటెడ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
0: అన్ని మనం అనుభవించవలసిందే.
1: ఆల్ దిస్ థింగ్స్ మేక్
0: కానీ లక్ష్యాన్ని పారమాత్మికంలో ఉంచుకుని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు.
1: బట్ వీ షుడ్ హ్యావ్ స్పిరిచువల్ గోల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే.
1: However, the worldly pleasure is
0: kali mitimirinatvanti sukhamulu manaku korakodu.
1: But you should not be in excess.
0: Enta varaku anta enough.
1: You should have the extent enough.
0: Avasaram enanta maatrame undali.
1: To the extent enough needed.
0: Manam bhujistunnamu.
1: You eat.
0: Baaga bhujistunnamu.
1: You eat more.
0: Enta bhujinchavo anta tirigi neevu velapulu pampakapothe nee stomach paadaipothundi.
1: You eat much, but you have to excrete the waste matter, or else it could upset your stomach.
0: Urge, bujistu, bujistu, bujistu, unte ajirna rogam prarambham avutundi.
1: If you go on eating like that, you will suffer from indigestion.
0: Innatvanti danini vadalali.
1: దట్ విచ్ హస్ టు బి పార్టేకెన్
0: ఇన్ ది స్పిరిట్ తీసుకుంటున్నాము, తీసుకున్న గాలిని తిరిగి విసర్జించాలి.
1: యు బ్రీద్ ఇన్ అండ్ దట్ మస్ట్ బి ఎక్సేల్.
0: ఆ గాలిని అక్కడే నిలుపుకోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు
0: హోల్డ్. అదే విధంగా మనం సంపాదించాలి ధనాన్ని.
1: వి మస్ట్ ఎర్న్ మనీ లైక్
0: ఆ సంపాదించిన ధనాన్ని త్యాగం చేయాలి.
1: ఆల్ దట్ ఎర్న్డ్ మస్ట్ బి సాక్రిఫైస్.
0: ఒక ధర్మమో దీనులకు దిక్కులేని వారికి దాన్ని సద్వినియోగం చేయాలి.
1: యు షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ది మనీ దట్ యు ఎర్న్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పూర్ అండ్ ద నీడీ అండ్
0: కౌర్. కరుణ మన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను చక్కని పాఠములు చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ భారత్.
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. అయ్యా న కర్మణ, ఎన్ని యజ్ఞాగాది క్రతువులు చేసినప్పటికీ
1: ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ రిచువల్స్.
0: న ప్రజయా, ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ
1: యు మే హ్యావ్ చిల్డ్రన్ ఎ బిగ్ ఫ్యామిలీ.
0: నా ప్రజా ధనేన, ఎంత నీవు సంపాదించినప్పటికీ
1: యు మే ఎర్న్ ఎ లాట్ అమాస్ వెల్త్.
0: త్యాగేనైకే అమృతత్వ మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెకండ్.
0: త్యాగములో ఉంటుండాలి మనకి అమృతత్వము.
1: ఇమ్మోర్టాలిటీ.
0: త్యాగంలో ఉంటుండాలి మనకి ఆనందము.
1: దేర్ ఇస్ బ్లిస్ ఇన్
0: త్యాగంలో ఉంటుండాలి మనకి అమరత్వము.
1: దట్ ఇమ్మోర్టాలిటీ ఇస్ దేర్.
0: త్యాగంలో ఉండిన ఆనందం మరొక దాంట్లో లేదు.
1: అండ్ ద బ్లిస్ దేర్ ఇన్ ది సాక్రిఫైస్.
0: ఏమిటి త్యాగం చేయాలి?
1: వాట్ ఈస్ ది సాక్రిఫైస్?
0: ఇల్లు త్యాగం చేయాలా?
1: Should we give up the
0: ఆస్తిపాస్తిని త్యాగం చేయాలి?
1: Or should we sacrifice your property?
0: కాదు కాదు కాదు, భగవంతుడు దీన్ని ఏది త్యాగం చేయమని చెప్పడం లేదు.
1: God never tells you to sacrifice these things.
0: ఈ దుర్గుణాన్ని త్యాగం చేయి.
1: Give up, sacrifice the bad quality.
0: భగవంతుని కూడా నీ ఇవ్వాల్సినటువంటి మీ సద్గుణాలు భగవంతుడు ఏమాత్రం కోరటం లేదు.
1: God doesn't want your good qualities or virtues.
0: మీ దుర్గుణాలు భగవంతునికి అందించండి.
1: Sacrifice, offer your bad qualities unto God.
0: ఎవరు దీన్ని నచ్చనటువంటి వారికి అందించాలి.
1: You have to pass on to those who are not prepared.
0: ఎవరు మీ దుర్గుణాన్ని ఎవరికూడను అంగీకరించరు.
1: Nobody will relish.
0: ఎవరు దానిని అందుకోరు.
1: Nobody will receive.
0: కడపటికి తల్లిదండ్రులైనా కూడాను అందుకోరు.
1: Even parents are not prepared to accept your bad quality.
0: విద్యార్థులారా,
1: students,
0: తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు, భార్యా బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. చాలా పొరపాటు పొరపాటు పొరపాటు. అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది.
1: Oh students, you think that your parents love you. Your wife and children love you. No. The supreme love only is in the hands of God.
0: తల్లిదండ్రులంత కూడా నా కుమారుడు అభివృద్ధి అయిపోయే దండిగా సంపాదించి మాకు సుఖపెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకుని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Parents love you, expecting service from you when they grow old.
0: భార్య బిడ్డలు కూడా అదే రీతిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Wife and children also love for the same reason.
0: కానీ
1: బట్
0: ఏ స్వార్థము ఏ స్వప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే.
1: It's only God who loves you without any trace of selfishness or self-interest.
0: కనుక అతి స్వార్థరహితమైనటువంటి యొక్క భగవంతునకు మీ దుర్గుణాన్ని అర్పితం చేయాలి.
1: God who is selfless.
0: భగవంతుడు చేయమని చెప్పడం లేదు.
1: God only will receive those things, no one else in this world.
0: ఇప్పుడు రూమ్ లో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వైస్ ఛాన్సలర్ సత్యాము వీళ్ళందరికీ.
1: భగవాన్ వాస్ టెలింగ్ దీస్ థింగ్స్ దేర్ ఇన్ ది ఇంటర్వ్యూ రూమ్ దేర్.
0: ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: Here you have got 100 rupees currency note.
0: చాలా పనికిరానటువంటిదిగా ఉంటుండాలి.
1: And that 100 rupees currency note is so dirty, useless.
0: చాలా మాలిన్యం చేరి ఉంటుండాలి.
1: It is very dirty.
0: ఎంత చూడటానికి కూడా ఇంపుగా ఉంటుండదు.
1: యు డోంట్ వాంట్ టు లుక్ ఎట్ ఇట్.
0: ఆ యొక్క 100 రూపాయల నోటు బిచ్చగాడికి ఇచ్చినా గానీ ఇష్టపడదు.
1: Even beggar is not prepared to accept that.
0: ఎక్కడైనా చెత్తలో వేసినా కానీ చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు.
1: ఈవెన్ వి త్రో ఇట్ అప్ అవుట్ సైడ్
0: అంగీకరించడు.
1: నోబడి విల్ యాక్సెప్ట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు పనికిరాని నోటు రిజర్వ్ బ్యాంక్ కొండపై ఇచ్చేసి అది దాన్ని తీసుకుని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ యు సరెండర్ దిస్ యూస్లెస్ డర్టీ 100 రూపీ నోట్ దేర్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ దే విల్ యాక్సెప్ట్ అండ్ గివ్ యూ న్యూ ఫ్రెష్ నోట్.
0: కనుకనే మీ యొక్క డర్టీ మైండ్ అనేటువంటి యొక్క నోటును ఎవరు కూడా అంగీకరించరు.
1: Nobody will accept you. The
0: తల్లి కానీ తండ్రి కానీ పుత్రుడు కానీ భార్య కానీ బిడ్డ ఎవరు కూడా దాన్ని అంగీకరించరు.
1: నో మ్యాటర్ యువర్ ఫాదర్ మదర్ సన్ ఆర్ ఎ డాటర్ ఆర్ వైఫ్.
0: కానీ రిజర్వ్ బ్యాంక్ దాన్నే గాడ్ రేజ్ అన్నారు. అది భగవంతుడికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తారు.
1: రిజర్వ్ బ్యాంక్ గాడ్ ఓన్లీ రిజర్వ్స్.
0: కనుక ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకుని మంచి నోటును మీకు అందిస్తాడు.
1: గాడ్ ద రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ రిసీవ్.
0: కనుక భగవంతుడే మీ యొక్క రిజర్వ్ బ్యాంక్.
1: గాడ్ ఈజ్ అవర్ రిజర్వ్ బ్యాంక్.
0: ఆ యొక్క పెట్టెలో పెట్టండి గాడ్ రేజ్. అదే మీకు మంచి అభివృద్ధి అవుతుంది.
1: కీప్ ఇట్ ఇన్ ది గాడ్ రేజ్ అల్మారా. గాడ్ రేజ్ అండ్ హీ విల్
0: రేజ్ నాట్ రేజ్ గాడ్ రేజ్.
1: సో ఇట్ ఈస్ నాట్ గాడ్ రేజ్ అల్మారా గాడ్ రేజ్.
0: మీ దుర్గుణాలు దాంట్లో పెట్టండి, మిమ్మల్ని ఏమీ బాధించవు.
1: కీప్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద గాడ్
0: జగత్తుకు సుఖం కలుగుతుంది.
1: అండ్ యూ విల్ బి హ్యాపీ అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ దెన్.
0: చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి.
1: డోంట్ కీప్ ఎనీథింగ్ బ్యాడ్.
0: ఎవరికి అందించకండి.
1: డోంట్ పాస్ ఇట్ ఆన్.
0: అర్పితం చేయి భగవంతునికి.
1: ఆఫర్ ఇట్ టు గాడ్.
0: భగవంతుడా, అన్ని సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం.
1: ఓ గాడ్, ఐ ఆఫర్ ఆల్ మై యాక్షన్స్ ఫస్ట్ టు ప్లీజ్ యూ.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. అంతా అర్పితం చేసి.
1: Offer everything to God, who is your mother, you are a father.
0: నీ పరులను చేయి, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: అర్పితం అంటే ఏమిటి?
1: What do you mean by this surrender offering?
0: ఏ పని చేయకుండా ఊరికి సోమరిగా కూర్చోవటం కాదు.
1: Not to sit like a lazy fellow.
0: నీవు చేసే సర్వ కర్మలు కూడా నువ్వు భగవంతుడికి అర్పితం చేయి.
1: All your actions must be offered to God.
0: మరి తమ తానే అందిస్తాడు.
1: And he will give you the reward.
0: నువ్వు రాసేటువంటి లెటర్ నువ్వు రాయాల్సిందే.
1: You must write your letter.
0: తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే.
1: అండ్ యూ మస్ట్ పోస్ట్ ఇట్ దేర్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్.
0: అంతవరకు నీ కర్తవ్యము.
1: దేర్ నాట్ దట్స్ ఫార్
0: యు. అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికనే పోతుంది.
1: ద కవర్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆన్ డిపార్ట్మెంట్
0: ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్.
1: దేర్ ఇస్ ఎ సెపరేట్ పోస్టల్ డిపార్ట్మెంట్.
0: నువ్వు దాంట్లో ఏం యోచించేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: అక్కడ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటాది.
1: ద లెటర్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ బొంబాయి టు న్యూయార్క్.
0: అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
1: యు డూ యువర్ డ్యూటీ.
0: భగవంతునికి అర్పితమైన కవర్ను అందించండి.
1: అండ్ యు జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
0: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ సడన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యు డిజర్వ్.
0: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండాలి.
1: దట్ ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యాన్ కైండ్.
0: విశ్వాసం అత్యవసరము.
1: ఫెయిత్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
1: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస.
0: కనుక ఆ విశ్వాసం కూడా నువ్వు ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
1: Without love, it's useless.
0: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
1: దర్ ఇస్ అ స్టూడెంట్.
0: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు చిన్న ఆశ్రమం కట్టుకుని.
1: దర్ ఇస్ ఎ గురు హూ వాస్ స్టేయింగ్ దేర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బై.
0: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
1: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
0: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
0: Janma dukkam, jara dukkam, jaya dukkam, punah punah, antyakale, maha dukkam, tasmat jagrata jagrata.
1: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
0: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami, ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
1: ద బాయ్ సెడ్ స్వామి, ఎ ప్రిసెప్టెడ్ టీచర్ లైక్ యూ, దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్. ఎంతో
0: మంది ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారికి కాదు, నేను లేకపోతే నా భార్య పిడితేనే ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
1: స్వామి, ఓ టీచర్, దేర్ మే బి మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ బట్ మై వైఫ్ ఇస్ డిఫరెంట్.
0: నా తల్లిదండ్రులు లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ అట్ ద డోర్ స్టెప్.
0: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
1: ది లవ్ మీ సో మచ్.
0: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
1: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్ లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
0: ఇదిగో చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
1: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
0: ఒక మాత్ర ఇచ్చాడు.
1: హి గేవ్ హిమ్ ఏ పిల్.
0: నీవు ఇంటికి పోతానా మాత్రం తినేసేసే అన్నాడు.
1: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
0: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
1: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
0: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
1: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
0: ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
0: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేనివాడిగా కనిపిస్తావు.
1: బట్ ఎవ్రీబడి యూ విల్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
0: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
1: దెన్ యూ విల్ నో దిస్ ట్రూత్.
0: చూస్తాం, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
1: Let us see in this test because
0: first semester, second semester, third semester, post, even the test blue, any test blue jarugutundi.
1: You have got so many tests, first semester, second semester and so on.
0: Ee vidhanga pillalku test ante chaala test.
1: The students have got taste in these tests.
0: Velladu, veskunnadu.
1: Well, he swallowed the pill.
0: పడిపోయాడు.
1: He fell unconscious.
0: తల్లి వచ్చింది.
1: Mother came.
0: తండ్రిని పిలిచింది. కేకలు వేసింది.
1: అయ్యో
0: కుమారుడు మరణించాడని చెప్పి ఏడుస్తుంది.
1: She went on crying for the death of the son.
0: ఈ మాట వినేటప్పటికి భార్య పరిగెత్తి వచ్చింది.
1: In the meantime, wife
0: అయ్యో నా గతి ఏమిటి అని ఆమె ఏడుస్తుంది.
1: She was also crying for the loss of
0: the son. నా తల్లికి ఒకదాన్నే కుమార్తె.
1: And the only daughter.
0: నా భర్త ఈ విధంగా అయిపోతే నా గతి ఏమిటి?
1: If this is my fate, what is going to happen in future?
0: నా గతి ఏమిటి? నా గతి ఏమిటి అని ఏడుస్తుంది.
1: Even at the time of the death of her husband, she is worrying, crying for her own
0: security.
1: All others assembled in the meantime.
0: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికీ దుఃఖం వచ్చింది. పాపం
1: దే వర్ ఆల్ ఫీలింగ్, దే ఆర్ సింపథైజింగ్ బికాస్ ద ఫెలో హూ డైడ్ ఈజ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ. Everybody
0: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
0: ఆ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సవయాని సమయానికి.
1: హీ కేమ్ దేర్ ద రైట్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ టైం.
0: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
1: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
0: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
1: ది స్వామి ఆస్క్డ్ మదర్, వై డు యూ క్రై లైక్ దిస్?
0: నా కుమారుడు మరణించాడు స్వామి.
1: Swami, my son died.
0: భార్యను అడిగాడు ఎందుకోసం అమ్మ నీవు ఇంత దుఃఖిస్తున్నావని.
1: He asked the wife, why do you cry?
0: అయ్యో ఇతను నా భర్త, అతను పోతే నా గతి ఏమిటి?
1: The person who died is my husband, what will happen to me?
0: అప్పుడు తండ్రితో చెప్పాడు.
1: Then he told the father.
0: లోపలికి వెళ్ళి టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
1: He asked father to bring a tumbler full of water.
0: ఏదో కళ్ళు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి, కొంచెం నాటకం ఆడాడు.
1: This Swami acted a drama there and he closed his eyes.
0: ఈ నీరు ఉంటున్నాయి, ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
1: ఎనీబడి హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
0: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య కదా, చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆమె, ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని.
1: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ద వైఫ్, ద బెటర్ హాఫ్.
0: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
1: I am the only daughter of my parents.
0: నేను పోతే నా తల్లిదండ్రులు ప్రాణం తీసుకుంటారు.
1: If I die, my parents will not be able to live.
0: కాబట్టి దయచేసి నేను త్రాగను అనింది.
1: So I am not prepared to drink this
0: water. నీవు చావు,
1: your husband will come back to life, better you die.
0: చచ్చేవాడు ఎట్టైనా చచ్చాడు, తానే పోని స్వామి.
1: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
0: సరే తల్లికి చూపించాడు, అమ్మా నీవు త్రాగుతావా అని.
1: Then he asked mother, are you ready to drink?
0: అయ్యో నాయనా, ఇంటికి నా బిడ్డ ప్రసవానికి వచ్చింది, ఆమెకు ప్రసవం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇంకా ఇద్దరు ఆడబిడ్డలున్నారు, వాళ్ళకి పెండింటి కావాలి, ఇవన్నీ నా బాధ్యతగా ఉంటుండాలి, నేను ఎట్లా చచ్చిపోయేది?
1: The mother said, the first daughter came for delivery. There are two more daughters kept in waiting to be married. How am I to die now?
0: సరే తండ్రికి చెప్పాడు.
1: Then he told father.
0: తండ్రి చేస్తే యోచన చేశాడు.
1: And he thought for a moment.
0: ఇంటికంతా పెద్ద నేను.
1: I am the head of this family.
0: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
1: And two ladies will be remaining.
0: నా కోడలు ముండం వస్తుంది.
1: And the daughter
0: నా భార్యకు ముండం వస్తుంది.
1: And so also the wife.
0: ఇంటిలో మగదిక్కే లేరు.
1: So there is no man to look after.
0: కాబట్టి ఎంత చచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్లారు.
1: All the three have gone in.
0: ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్.
1: They devised the master plan.
0: తీసుకొని వచ్చారు స్వామి.
1: They said, Swami.
0: మీరెంతో దయామయులు.
1: You are one of compassion.
0: మీకు ఎట్టి బాధ్యతలు లేవు.
1: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ నీరు మీరే త్రాగి మా కుమారుడు బ్రతికించండి.
1: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
0: మీకు మంచి సమాధి, గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
1: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఎ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ.
0: అప్పుడు వీడు లేచాడు, నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
1: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: బాబు నీ ధర ఏం చెప్పింది, ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, కట్టగట్టు నన్నే చావమని చెప్పారు.
1: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
0: జగమంతా నిత్యం,
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహాదుఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
1: బర్త్ ఇస్ మిజరీ, life is misery, death is misery, no one has
0: ఏదో
1: got దేహాభిమానినంత
0: వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు.
1: Because of this body attachment, you love the body.
0: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నారు.
1: This is all sort of selfishness.
0: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: God is the only one who is selfless.
0: కనుక అట్టి భగవంతుణ్ణి మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలు మీరు పోషించుకోండి, తప్పులేదు.
1: యూ లవ్ సచ్ ఎ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్, నో డౌట్.
0: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, గుడ్ వర్క్, టేక్ ఇట్ యాజ్ గాడ్స్ వర్క్.
0: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ది డివైన్.
0: ఉన్నటువంటిది మమ ఆత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇట్స్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్
0: ఎవరిని ఎవరిని మనం తూలనాడరాదు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
1: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్షిప్
0: విత్ అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
1: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట.
1: All threads are interwoven.
0: అన్ని దారాలు చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి.
1: Because of so many threads interwoven, it's so strong.
0: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా తీసుకుపోతే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: If you separate out the threads, you can cut it off.
0: కాబట్టి అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో.
1: Therefore, let all the love to be directed towards
0: God. అందరూ భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు.
1: Consider everyone is a
0: form of God. సేవించు.
1: Serve all.
0: అందరినీ భజించు.
1: Love all.
0: అందరినీ నీవు విశ్వసించు.
1: Have faith in everyone.
0: అంతేకాని ఎవరిని నమ్మరాదు.
1: But that doesn't mean
0: ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి.
1: బట్ దట్ డస్ మీన్ యు షుడ్
0: దేహము పంచభౌతికము.
1: ద బాడీ ఇస్ జస్ట్
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్ డౌన్.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్ ఇస్
0: గడుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: Actually speaking, the indweller has no the insignia or the prince like birth and death.
0: దేహియే దేవదేవుడు.
1: That indweller is God Almighty.
0: క్షేత్రమిది.
1: This is only the field of the body.
0: Lopala kshetrajnudunnadu.
1: There you find the knower kshetrajna.
0: Adinappu kompa.
1: The body is full of
0: rogamula braggedu sevaka gampa.
1: It's full of diseases.
0: Jata sancharanamu pondu dumpa.
1: It's perineis life
0: of sagara meedagaleni kampa.
1: It cannot cross across the ocean fly.
0: Dalampa.
1: Therefore it's full of bones.
0: Chelamani namma boku manu.
1: Never think this body.
0: Hari padamulu aashrayinchavi.
1: Surrender yourself.
0: Hari padamulu aashrayinchavi.
1: And offer all your prayer to the feet of God.
0: Adi ee naadu ee samayamulo ఇప్పటి పరిస్థితి ఎందు ఈ కలియుగం నందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ టు గాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: ఆ విశ్వాసాన్ని మనం కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుందని.
1: బికాస్ సచ్ ఫెయిత్ ఇస్ గాన్ టోటలీ లాస్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్.
0: నైతిక విలువలు పెంచుకోండి.
1: Develop moral values.
0: ధార్మికమైన సమాజంలో ప్రవేశించండి.
1: అండ్ డెవలప్ ఎథికల్ వాల్యూస్
0: అనుభవించండి.
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: లౌకికం మీకు సుఖంగా ఉంటుంది.
1: అండ్ దెన్ యూ విల్ ఎంజాయ్ దిస్ వరల్డ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు ఈ యొక్క పాఠశాల ఎందు కానీ కళాశాల ఎందు కానీ ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా అనేక మార్గములు పెడమార్గంలో పడుతుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ నో లింక్ విత్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్. వీఆర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మీ దోషము కాదు. ఇది
1: ఇస్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషం.
1: ది మిస్టేక్ లైస్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి.
1: బికాస్ ది స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: ఆధ్యాత్మికమైనటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్లా నిలచగలదు?
1: వితౌట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద ఫౌండేషన్ హౌ డు ఎక్స్పెక్ట్ ద మ్యాన్.
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుపని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆధ్యాత్మికం.
1: దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఆత్మవిశ్వాసం.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: యు నాట్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీ సింపుల్ టాస్క్.
0: కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు
1: ఇఫ్ యూ ఫైండ్ టైం
0: ఈ పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్
0: కాలమును వ్యర్థము గావించకుండా
1: వేస్టింగ్ టైం
0: మీ యొక్క కాయమును పెదమార్గం పట్టించకుండా
1: వితౌట్ మిస్యూజింగ్ ద బాడీ
0: లేని ఒక దుర్మార్గ భావాలంతా మీ తలలో చేర్చకుండా
1: వితౌట్ ఎంటర్టైనింగ్ వికెట్ థాట్స్
0: సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి.
1: యు ఫైండ్ టైమ్ థింక్ ఆఫ్ గాడ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి భవిష్యత్తుకు ఒక పెద్ద తీరని ధనం.
1: ఇట్ ఈస్ ద వెల్త్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
0: కనుక అతి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ వెల్త్.
0: శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ రెప్యుటేషన్ నేమ్.
0: అప్పుడే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్
0: సమాజంలో ప్రవేశించండి.
1: ఎంటర్ ఇన్ ద సొసైటీ.
0: ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ ద సొసైటీ అండ్ డెవలప్ ద సొసైటీ.
0: వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి.
1: అండ్ డిజర్వ్.
0: అహంకారాన్ని నిర్మూలన చేసుకోండి.
1: అండ్ బి ఈగోలెస్.
0: దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ ద బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహం ఎందుకోసం వచ్చింది?
1: వై ద బాడీ.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద రైచస్ డీడ్స్ అండ్ యాక్ట్స్.
0: కనుక
1: సో
0: మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒక్కటి రెండైనా కూడాను హృదయంలో దాచుకోండి.
1: అవుట్ ఆఫ్ ఆల్ దట్ యూ లిసన్ ఎవ్రీ డే అట్లీస్ట్ ప్రిజర్వ్
0: అన్ని దాచుకోవటానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు మే నాట్ బి ఏబుల్ టు కంటైన్ ఆల్ దట్ యు లిసన్.
0: ఒకటి రెండు ఇంపార్టెంట్ అయినా మీరు దాచుకోండి.
1: అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్.

ఆత్మ నగ.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 16th of August 1996.

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 9th of March 2005 on the occasion of Mahashivaratri.
1: కట్టడయైనయట్టి నిజకర్మము చుట్టుచు వచ్చి ఏ గతి పెట్టును పెట్టినట్టనుభవింపక తీరదు. కట్టడయైనయట్టి నిజకర్మము చుట్టుచు వచ్చి ఏ గతి పెట్టును పెట్టినట్లనుభవింపక తీరదు. తల క్రిందుక గట్టిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే. ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే.
2: Undertaking the action that is stipulated, having done it, one has to face the consequences of one's own action. It is impossible to escape. We cannot turn it upside down. What is the cause behind that which turns upside down, closer to the tree?
1: పట్టును ఎవరైనా పట్టు తెచ్చి ఆ చెట్టు కట్టివేసిరా? లేదు.
2: హ్యావ్ ఎనీబడీ టైడ్ అప్ ద ట్రీస్ ద వర్డ్స్ టు ద ట్రీ?
1: అది దాని యొక్క నైజము దాన్ని పాటిస్తూ ఉంటుండాలి.
2: ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ లైఫ్ లైక్ ద బ్యాట్ దట్ మూవ్స్ అప్ సైడ్ డౌన్.
1: అటులనే ప్రతి మానవుని కూడాను, ప్రతి ప్రాణి కూడాను, ప్రతి జంతువు కూడాను ఇట్టి కర్మను సహజంగా అనుభవిస్తూ వస్తున్నవి.
2: దేర్ఫోర్ సిమిలర్ ఇస్ ది సిచ్యువేషన్ విత్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, బీ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ అదర్ టైనీ క్రీచర్, ద బర్డ్ ఆర్ ద బీస్ట్ ఆర్ అన్ అనిమల్.
1: కానీ లోకములో ప్రతి మానవుడు కూడాను ఏమిటి ఇది చిత్తము, నేనేమీ చేయలేదు, చేయకపోయినప్పటికీ ఈ కష్టం అనేటువంటిదని అనుభవించటం వచ్చింది అని అనుకుంటున్నారు. కాదు,
2: ఎవ్రీవన్ బిగిన్స్ టు వండర్ వాట్ ఈస్ ఇట్ దట్ హీఈస్ ఫేసింగ్, హౌ ఈస్ దట్ హీఈస్ ఫేసింగ్ ఆల్ దాట్ ఇన్ లైఫ్, బికాస్ హీఈస్ నాట్ అవేర్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్.
1: కనుక ప్రతి ప్రాణి కూడాను తాము అనుభవించేటువంటి యొక్క కష్టసుఖములు రెండు కూడాను తాము చేసుకున్నటువంటి యొక్క కర్మల ఫలమే.
2: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు.
2: ఎవ్రీ మ్యాన్ gets into one action and also faces the rewards or consequences of action.
1: కాని ఇప్పటి కూడాను ఇది ఎక్కడి నుంచి వచ్చినది? ఈ కర్మ నేను చేసిస్తే వస్తున్నదా, లేక సహజంగా లభించినటువంటిదా అనేటువంటి సందేహము ఇంకా తీరటం లేదు మానవులకు.
2: As he passes through the life and the various incidents, he begins to wonder, how is that these things are happening to me?
1: ఒక మానవుడే కాదు, క్రిమికీట పశ్చాత్తులు కూడాను తమ తమ కర్మలు తాము అనుభవిస్తూనే ఉన్నవి.
2: నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్, ద ఓల్ బర్డ్స్ అండ్ బీస్ ఇన్సెక్ట్స్ విల్ హ్యావ్ టు నెసెసరీ పాస్ త్రూ దిస్ డెస్టినీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవత్వము ధరించి ఈ జగత్తులో మనిషి సమాజంలో కూర్చొని అన్నింటినీ గమనిస్తూ ఉంటున్నాడు మానవుడు.
2: మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు నో ద సీక్రెట్ బిహైండ్ దిస్ డెస్టినీ అండ్ వాచింగ్ ఆల్ ది హ్యాపెనింగ్స్ అరౌండ్ హిమ్.
1: ఇట్టు అనుభవించకూడను, గుర్తించకూడను, తానింకను తెలుసుకుని లేకపోతున్నాడు.
2: దో హీస్ ఎక్స్పీరియన్సింగ్, యట్ హీస్ నాట్ ఏబుల్ టు నో ద రీజన్ బిహైండ్ ఇట్.
1: ఒక చిన్న ఉదాహరణము, ప్రతి ఒక్కటి కూడాను కర్మల యొక్క ఫలితమే అని భావించవచ్చును.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్, వన్ హ్యాస్ టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ దట్ ఎవ్రీ యాక్షన్ ఈల్డ్స్ ఇట్స్ ఓన్ రిజల్ట్స్.
1: నేను ఈనాటి వరకు కూడాను ఈ విషయాన్ని నేను బోధించలేదు ఎవరికి.
2: భగవాన్ టిల్ దిస్ డేట్ హ్యాస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ దీస్ డీటెయిల్స్.
1: ఈనాడు కర్మఫల నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క జన్మలను గురించి బోధించే నిమిత్తమై నేను ఈనాడు జ్ఞప్తికి తెస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ఆఫ్ అస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ బర్త్ అండ్ దిస్ డెస్టినీ అండ్ టు రిమైండ్ అస్ ద ట్రూత్.
1: పుట్టపర్తిలో కరణము సుబ్బమ్మ అని ఒక భక్తురాలు ఉండేటువంటి ఆమె. ఆమె గొప్ప శ్రీమంతురాలు, ఆమెకు బిడ్డలు లేరు. ఎంత ఉండినప్పటికీ తాను సర్వులకు కూడా దారబోస్తూ ఇదంతా భగవంతుని యొక్క భిక్ష, అతను పెట్టినటువంటి భిక్షనే నేను వీరికి అందిస్తున్నాను అనేటువంటి సమచిత్తాన్ని భావించుకుని కాలం గడుపుతూ ఉండేటువంటిది.
2: ఇన్ పుట్టపర్తి దేర్ లివ్డ్ ఎన్ ఆర్డినరీ డివోటీ, ఎ గ్రేట్ పర్సన్ బై నేమ్ కరణం సుబ్బమ్మ, ఎ వెరీ రిచ్ లేడీ. షీ హ్యాస్ నో చిల్డ్రన్ బట్ యెట్ షీ కన్సిడర్డ్ ఆల్ ద వెల్త్ యాజ్ గాడ్స్ గిఫ్ట్.
1: కానీ ఆమెకు ఒక్క కోరిక మాత్రం ఉండేటువంటిది.
2: బట్ షీ హ్యాడ్ వన్ డిజైర్,
1: స్వామి నా అంత్య సమయం లోపల తమ హస్తముల ద్వారా నా నోటిలో నీరు పోయాలి అని. అతను పెట్టినటువంటి భిక్షనే నేను వీరికి అందిస్తున్నాను అనేటువంటి సమచిత్తాన్ని భావించుకుని కాలం గడుపుతూ ఉండేటువంటిది.
2: ఇన్ పుట్టపర్తి దేర్ లివ్డ్

0: బాటిలో నీరు పోయాలి అని కోరేటువంటిది.
1: He desired and prayed to Swami that Bhagwan should be there by her side when the last moment approaches and that he should make her sip water.
0: తప్పక నేను ఆనాడు మాట ఇచ్చాను.
1: Bhagwan promised.
0: ఈ మాట ఇచ్చిన తర్వాత 6 సంవత్సరముల తర్వాత నేను మెడ్రాస్కు వెళ్ళాను.
1: 6 years passed. Bhagwan had been to Madras.
0: ఆమెకి ఎట్టి జబ్బును లేకుండా క్షేమంగానే ఉంటుండాలి.
1: She was very healthy with no ailments whatsoever.
0: ఆమె ఈ చింతను కూడా మర్చిపోయినది.
1: She had no thoughts of this nature.
0: అప్పుడు వార్ టైం.
1: It was war time.
0: ఆ మెడ్రాసులో అన్ని ఇండ్లు కూడాను మూతలు మూసిపోయినాయి.
1: It was the time when almost all the residences were closed because of the war.
0: Punamalli High Road lopala 16 number inti lopala oka bhaktudu na kosam kaachukoni untunnadu.
1: Along the Punamalli Highway Road residence 16 number a devotee was waiting for Bhagwan.
0: Aa inti endu kudanu unnatvanti yokka pedalandarni kudanu ekkadiko pampinchadu.
1: And he made everybody, all the residents, leave the residence.
0: Ayina okkade maatrame unnadu.
1: The devotee was staying there all alone.
0: Sare appudu nannu aa intilo dimpukunnadu.
1: And he received Bhagwan.
0: Chaala garavanga oka vantavanni pettaru naaku vaddistu vachadu.
1: And he employed a cook to make all the preparations for Bhagwan.
0: Nenu 3 dinamulu akkada unna tarvata nenu tirigi vachesanu.
1: Bhagwan stayed there for 3 days and returned.
0: Vachi car lo vachanu.
1: He returned in his car.
0: Car lo vachi bukkapattamlo digi nenu akkada nunchi neruga puttaparthiki vastunnanu.
1: Bhagwan got down there near Bukkapattnam and was reaching Puttaparthi straight away from there.
0: Kani aa road lopala janam chaala chintaga untunnaru.
1: But some people were noticed on the wayside who were feeling very sad.
0: Nenu appudu aa road lopanne jatka bandilo kurchoni vastunnanu.
1: Bhagwan was traveling by jatka present in those days and was reaching Puttaparthi.
0: Appudu carlu kuda nu Puttaparthiki vacheyatuntivi kaadu.
1: In those days even cars didn't have access to this place.
0: Appudu bandilo vastunte maatadukuntu ఆ బండి తోడేటువంటి ఒక వ్యక్తి, స్వామి మీకు తెలియదా అన్నాడు.
1: వైల్ భగవాన్ వాజ్ ఆన్ హిస్ వే టు పుట్టపర్తి ద జట్కా వాలా టోల్డ్ భగవాన్ డోంట్ యు నో దిస్.
0: ఏమిటి అని నేను ప్రశ్నించాను.
1: స్వామి ఆస్క్డ్ వాట్ ఇస్ ఇట్.
0: కణం సుబ్బమ్మ ఇప్పుడు ఎక్కడున్నది అన్నాను.
1: అండ్ భగవాన్ ఆస్క్డ్ వేర్ ఇస్ సుబ్బమ్మ.
0: వారి తల్లిగారింట్లోనే వరండాలో పెట్టారు స్వామి డెడ్ బాడీని అన్నారు.
1: And the answer that man gave was this. The body was there resting at the residence of her mother in the veranda.
0: Nenu gattiki navvanu.
1: Swami laughed loudly.
0: Nenu aamiki ichina maatanu nenu maruvaledu taanu maruvaledu kanuka taanu inka pranam poledu ani nenu naalo nenu tarchukuntunnanu.
1: Swami has not forgotten the promise given to her and she too also is quite mindful of the promise received from Bhagwan, so it is clear that she has not died.
0: Neeriga aa bandini Subbamma intiki teeskon poyanu.
1: And Swami went straight to the residence of Subbamma.
0: Kadapate varaku taman tarchukuntune vellindi Subbamma annaru.
1: They all said in one voice that Subbamma left her body thinking of Swami till the last moment.
0: Ekkada poyindi anna nenu telilattuga.
1: Swami innocently has put this question, where has she gone?
0: అది ఎక్కడ పోయిందో మాకు తెలియదు. ఆమెలో ప్రాణం లేదు.
1: They said, where she has gone, we do not know, but she is not alive.
0: Doctors అందరూ చూచారు.
1: Doctors examined.
0: ఆనాడు బ్రాహ్మణు కనుక వాడు ఎవరిని దగ్గర చేర్చలేదు.
1: Brahmins in those days didn't allow anybody to come close to them.
0: ఒళ్ళంతా చీమలు పట్టినాయి.
1: And the body is full of ants all around.
0: కప్పినటువంటి ఒక దుప్పటి తీసి పారవేశాడు.
1: And the blanket covering the body was removed.

0: కళ్ళంతా చీమరు.
1: అండ్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ యాంట్స్ ఆల్ అరౌండ్.
0: అప్పుడు నేను దగ్గరికి వెళ్లి సుబ్బమ్మ సుబ్బమ్మ అని పిలిచాను.
1: భగవాన్ వెంట్ క్లోజ్ టు ద బాడీ అండ్ సెడ్ సుబ్బమ్మ సుబ్బమ్మ.
0: కనులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: స్వామి ఎప్పుడు వచ్చారు అని ప్రశ్నించింది.
1: షీ ఆస్క్డ్ స్వామి వెన్ డిడ్ యు కమ్.
0: ఇప్పుడే వచ్చాను సుబ్బమ్మ అన్నా.
1: అండ్ భగవాన్ సెడ్ సుబ్బమ్మ ఐ హావ్ కమ్ జస్ట్.
0: ఆమె కన్నులు తెరిచి స్వామి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉండేటప్పటికి తన సోదరులు తన సిస్టర్స్ తన తల్లి గబగబా ఇంటి లోపల దూరారు.
1: As she was conversing with Swami, in the meantime, all her brothers and sisters came closer.
0: ఎందుకంటే స్వామికి వంటలు చేయాలని.
1: Because they were all there to make preparations for Swami.
0: నాకు వంటలతో పని లేదమ్మా.
1: Swami said, I am not bothered about it.
0: సుబ్బమ్మ చూడటానికి వచ్చాను.
1: I have come here to see Subbamma.
0: ఆమెను చూచాను.
1: I have seen her.
0: నేను ఇక నేరుగా పుట్టపర్తికి పోవచ్చు.
1: And I can go straight to Puttaparthi now.
0: తెరిచి చేయి పట్టుకొని సుబ్బమ్మ ఏం తలుచుకుంటున్నావు అని ప్రశ్నించాను.
1: స్వామి కట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్ అండ్ సెడ్ సుబ్బమ్మ వాట్ ఈస్ ఇట్ యువర్ థింకింగ్ అబౌట్.
0: సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటున్నాను స్వామి అనింది.
1: అండ్ సుబ్బమ్మ రిప్లైడ్ స్వామి ఐఎమ్ ఓన్లీ సేయింగ్ సాయిరాం సాయిరాం సాయిరాం.
0: నా దగ్గర ఉన్నటువంటి ఒక కర్చీఫ్ తీసి ఆమె కంటి దారాలు తుడిచారు.
1: అండ్ స్వామి విత్ హిస్ కర్చీఫ్ వైప్డ్ అవుట్ హర్ టియర్స్.
0: చూచినప్పటికీ ఆమె ఇంకను నవ్వుతూ వచ్చేసింది.
1: అండ్ షీ వాజ్ స్మైలింగ్.
0: స్వామి ఇప్పటికైనా తాము చెప్పినటువంటి మాట జ్ఞప్తి అందుంది కదా అంది.
1: భగవాన్ యు స్టిల్ రిమెంబర్ ద ప్రామిస్ యు మేడ్ టు మీ.
0: అప్పుడు వారి తల్లి తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చేశారు. డాక్టర్స్ అందరు కూడా వచ్చేశారు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద బ్రదర్స్ సిస్టర్స్ మదర్ డాక్టర్స్ ఆల్ హావ్ అసెంబ్లెడ్ దేర్.
0: వచ్చి ఇంతసేపు ఆ సుబ్బమ్మ పలకలేదే, రాత్రి నుండి కూడాను శ్వాసనే లేదే, ఏమిటి ఇది విచిత్రము, ఇది సాయిబాబా శక్తి ఏమో అనుకున్నారు.
1: దే వర్ ఆల్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాస్ షీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ లైఫ్ నో బ్రీతింగ్ సిన్స్ లాస్ట్ నైట్. షీ వాజ్ నాట్ టాకింగ్ టు ఎనీబడి. హౌ ఇస్ దట్ షీ ఈస్ టాకింగ్ నౌ? మేబీ ద పవర్ ఆఫ్ భగవాన్ బాబా.
0: ఆమె చేయి తీసి నా చేయి పట్టుకుంది.
1: అండ్ దెన్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్.
0: స్వామి ఎంతటి మార్పు లేదు మీకు, ఈ ఎరుకంతా కూడాను మీకు ఎక్కడి నుంచి వచ్చింది?
1: స్వామి యు నెవర్ ఫర్గెట్. హౌ ఇస్ దట్ యు హావ్ గాట్ దట్ రిమెంబరెన్స్?
0: చెప్పిన మాట తప్పేటువంటి వాడు కాదు సత్యసాయి.
1: సత్యసాయి విల్ నెవర్ బ్రేక్ ద ప్రామిస్ గివెన్.
0: తన పేరే సత్యం.
1: హిస్ నేమ్ వెరీలీ సత్య.
0: చెప్పినంతా కూడా సత్యమే కాని అసత్యంగా మారదు.
1: Whatever that is declared is truth, nothing but truth.
0: Chei teeskundi tana nosta brasa vesukundi.
1: And she kept the palm of Bhagwan on her forehead.
0: Nen appudu vibhuti isanu aamiki nosta brasan.
1: Bhagwan materialized vibhuti for her and smeared it on her forehead.
0: Inka Subbamma nuvu cheyamanga kannu musko.
1: And Bhagwan said, Subbamma, you can be so peaceful.
0: Nee kitta varaku ye chinta undinado aa chinta ippudu teerindi.
1: All that you have been worrying and thinking about, that promise, it is fulfilled.
0: Swami lede, Swami lede anetvanti chinta neeku ekku baadha pettutundiradi.
1: In fact,
0: Swami ni chuchavu, Swami maatalu vinnavu, Swami cheyi pattavu.
1: You are very much worried that you have to leave at a time when Swami is not here, that you could not talk to him, that you could not have sip of water as promise given earlier. Now you could have all of them.
0: Nenu appudu Subbamma cheppanu, Subbamma నేను ఇక పుట్టపర్తికి వెళ్ళొస్తాను అన్నాను.
1: దెన్ భగవాన్ సెడ్ సుబ్బమ్మ ఐ విల్ నౌ గో టు పుట్టపర్తి.
0: మంచిది స్వామి మంచిది.
1: హి సెడ్ yes స్వామి yes.
0: నన్ను కూడా ఎక్కడ పంపాలో అక్కడ పంపించేసి మీరు పుట్టపర్తి చేరండి అనింది.
1: హి సెడ్ భగవాన్ సెండ్ మీ టు దట్ ప్లేస్ వేర్ ఐ హావ్ గాట్ టు బి సెంట్ అండ్ దెన్ యూ లీవ్ దిస్ ప్లేస్.
0: నాకు ఆ మాట చెప్పింది కన్ను మూసుకుంది.
1: సో సేయింగ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్.
0: ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళ కర్మలంతా వారు చేసుకుంటూ వచ్చారు.
1: అండ్ ఆల్ ది రైట్స్ అబిచ్యురీ సెరమనీ దట్ హస్ టు బి ఫాలోడ్ ఇట్ వాస్ డన్.
0: నేను వెళ్లి పుట్టపర్తి చిత్రావతి నది వరకు వెళ్లాను.
1: భగవాన్ వెంట్ క్లోజర్ టు చిత్రావతి రివర్.
0: ఆ చిత్రావతి నదిలో దాటుకొని పోవాలి, నడుచుకొని పోవాలి.
1: వన్ హ్యాస్ టు వాక్ అక్రాస్ ది చిత్రావతి రివర్.
0: నా కోసమని రెండు ఎడ్ల బండిని తయారు చేసి పెట్టింది సుబ్బమ్మ పూర్వమే.
1: సుబ్బమ్మ గాట్ ద బులక్ కార్ట్ ఆల్రెడీ రెడీ ఫర్ స్వామి.
0: ఆ ఎడ్లబండిలో కూర్చున్నాను, పుట్టపర్తి మందిరం చేరాను.
1: స్వామి రీచ్ పుట్టపర్తి ఇన్ దట్ బులక్ కార్ట్.
0: అప్పటికి ఈమెకు తీసుకుని వచ్చారు శ్మశానానికి.
1: By that time, the body was brought to the cremation ground.
0: Poga vastundadi.
1: And smoke was observed.
0: Nen cheppanu. Appudu Sumbamma maranichindi. Aameku agni samskaram kuda jarigindi. Adiye ee poga ani cheppanu.
1: Bhagavan said, this smoke is because of the body that was lit now, the pyre, out of the pyre.
0: Ee bandi lopala Krihumammai tammudu unnadu.
1: There in the same bullock cart happened to be the brother of Gruhammai, Isharamma.
0: Undi Swami, inta sepu undinatundi varu aamenu chusukoni vachindi kuda annadu Chandramouli.
1: Chandramouli said, obviously that she could wait so long, could she not continue for some more time?
0: Chandramouli, nenu maata tappevaanni kaadu, ichina maatanu takkinchukunnanu. నేను వచ్చినాను, ఆమెకు నోట్లో నీళ్లు పోశాను, తప్పక శాంతిగా బయలుదేరిపోమ్మని చెప్పి నేను వచ్చేశాను.
1: భగవాన్ సెడ్, చంద్రమౌళి, ఐ విల్ నెవర్ బ్రేక్ మై ప్రామిస్. యాజ్ పర్ మై ప్రామిస్ వెల్ ఐ కేమ్ హియర్ టు సీ హర్ లాస్ట్ మూమెంట్.
0: అప్పుడు చంద్రమౌళి కూడాను చాలా ఆనందించాడు.
1: చంద్రమౌళి వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ.
0: గ్రామంలోకంతా పెద్ద సుబ్బమ్మ.
1: అండ్ సుబ్బమ్మ ఇస్ ఎల్డర్.
0: ఆ గ్రామం యొక్క ప్రాపర్టీ అంతా కూడాను సుబ్బమ్మ పేరుతోనే ఉంది.
1: ద హోల్ ప్రాపర్టీ ఇన్ దట్ విలేజ్ బిలాంగ్స్ టు హర్.
0: అలాంటి ఆ పెద్ద ఆమెను అందరు కూడాను గౌరవించేటువంటి వారే.
1: ఆల్ రెస్పెక్టెడ్ సుబ్బమ్మ.
0: కానీ స్వామి వచ్చి చేర్చిన తర్వాత ఎవరి ముఖము చూచలేదు ఆమె.
1: బట్ ఎవర్ సిన్స్ షీ మెట్ స్వామి షీ డిడ్ంట్ కేర్ ఎనీథింగ్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను స్వామి పనులే స్వామి పనులే స్వామి పనులే.
1: Right from dawn to dusk, she attended all jobs, works associated with Swami.
0: నేను అప్పుడప్పుడు చెప్పకుండా ఇక్కడ బయటికి పోయినప్పుడు కొండలంతా తిరిగేటువంటిది పాపం ఆమె.
1: Then Bhagavan left this place without telling anybody. She used to search for Bhagavan.
0: ఒక బ్యాగ్ లోపల
1: a bag.
0: ఒక టిఫిన్ క్యారీ పెట్టుకుని
1: with a tiffin carrier inside.
0: ఉప్మా, దోశ, వడ, ఇడ్లీ ఇవన్నీ చేర్చుకొని పెట్టుకునేటువంటిది పాపం.
1: విత్ దట్ క్యారియర్ ఉప్మా వడ ఇడ్లీ షీ వాస్ క్యారింగ్ దట్.
0: దోశ కూడా పెట్టుకునేటువంటిది
1: ఇంక్లూడింగ్ దోశ.
0: అక్కడ పోతానే స్వామి ఏం తెచ్చావు అని అడిగితే నేను ఏమి చెప్పాలి, స్వామి మీకు ఏది ఇష్టమో అది తెచ్చాను.
1: సపోజింగ్ స్వామి ఆస్ వాట్ ఈస్ దట్ యూ బ్రాట్ ఫర్ మీ, వెల్ షీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు సే స్వామి వాట్ ఎవర్ యూ రిలేషన్.
0: నాకు దోశ ఇచ్చేసేయి అన్నాను.
1: స్వామి సెడ్ గివ్ మీ దోశ.
0: దాన్ని ఒక తట్టలో పెట్టి నాకు అందించింది.
1: షీ సర్వ్డ్ ఇట్ ఇన్ ఎ ప్లేట్ అండ్ గేవ్ ఇట్ టు భగవాన్.
0: సుబ్బమ్మ ఈ దోశ నాకు బాగలేదు.
1: స్వామి సెడ్ సుబ్బమ్మ దిస్ దోశ ఇస్ నాట్ నైస్.
0: నాకు ఇడ్లీ పెట్టు అన్నాను.
1: ఐ వాంట్ ఇడ్లీ.
0: ఇడ్లీ కూడా వడ్డిచ్చింది.
1: షీ సర్వ్డ్ ఇడ్లీ ఆల్సో.
0: నాకు ఈ ఇడ్లీ కూడా అక్కర్లేదు అన్నాను.
1: స్వామి సార్ ఐ డోంట్ వాంట్ ఇడ్లీ నా.
0: ఉప్మా పెట్టు అన్నాను.
1: దెన్ ఐ వాంట్ ఉప్మా.
0: ఉప్మా కూడా పెట్టింది.
1: షీ సర్వ్డ్ ఉప్మా.
0: తెల్లవారు లేచినప్పటి నుంచి ఈ రకరకాల పిండి వంటలంతా చేసి నా కోసం కాచుకొని ఉండేటువంటి సుబ్బమ్మ.
1: ఇన్ఫాక్ట్ షీ ప్రిపేర్స్ ఆల్ దీస్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
0: ఇంకా ఏమడుగుతాడో ఏమో అని భయం పాపం సుబ్బమ్మకు.
1: బికాస్ షీ వాస్ నాట్ షూర్ వాట్ స్వామి వుడ్ ఆస్క్.
0: సుబ్బమ్మ నీవేం భయపడనక్కర్లేదు.
1: అండ్ భగవాన్ సెడ్, సుబ్బమ్మ డోంట్ ఫియర్.
0: నీ యొక్క భక్తి ప్రపత్తులు భవిష్యత్తులో ఇతరులకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఇన్ని ప్రశ్నలు వేశాను.
1: I ask this question, I have put these questions because in future the world should know your sincerity of devotion.
0: అప్పుడు తర్వాత స్వామి మీరు తీసుకున్నారు కానీ నాకు కొంచెం వడ్డించండి అనింది పాపం.
1: భగవాన్ యూ యాక్సెప్టెడ్ బట్ కైండ్లీ సర్వ్ లిటిల్ టు మీ.
0: అప్పుడు నేనే ఇడ్లీని ఓ చట్నీతో అడ్డి కొంతవరకు ఆమె నోట్లో పెట్టాను.
1: అండ్ స్వామి సర్వ్డ్ హర్ ఇడ్లీ అలాంగ్ విత్ చట్నీ.
0: ఈ విధంగా ఆమె అంత్య సమయం అంతా కూడాను చాలా ఆనందంగా గడుపుకుంది పాపం.
1: హి హస్ స్పెంట్ ఆల్ దీస్ డేస్ ఇంక్లూడింగ్ ద లాస్ట్ మూమెంట్ బ్లిస్ఫుల్లీ.
0: ఇద్దరు బండిలో కూర్చున్నాము. చంద్రమౌళి మెత్తోలుతున్నాడు, స్వామి మీకు భక్తులపైన ఎంత దయ.
1: అండ్ చంద్రమౌళి సెడ్, స్వామి హౌ కంపాషనేట్ యు ఆర్.
0: మీ దయను మేము ఇంత అని వర్ణించడానికి మాకు భాష లేదు.
1: We cannot estimate and describe your compassion for devotees.
0: ఆ భాష కూడాను మాకు లేదు.
1: We don't have that language to express.
0: సుబ్బమ్మ పైన ఉన్నటువంటి ఒక దయా కరుణ ఇంత అంత అని కాదు.
1: And your love and compassion for Subbamma is beyond all our estimate.
0: సుబ్బమ్మకు స్వామి పైన ఉన్నటువంటి ఒక భక్తి ప్రపత్తుడు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు వీలు కాదు.
1: So also the faith and devotion of Subbamma towards Swami also
0: ఇట్టి కారణం సుబ్బమ్మ యొక్క గతిని ప్రహ్లాదుడికి బట్టే ఎక్కువగా కనిపించింది వాడకు. సుబ్బమ్మ యొక్క భక్తి ప్రహ్లాదు వలే కనిపించింది.
1: సుబ్బమ్మ డివోషన్ ఇస్ కంపేరబుల్ టు ద డివోషన్ ఆఫ్ ప్రహ్లాద.
0: అప్పుడు ఆ బండిలోనే మేమిద్దరు కూర్చున్నాము.
1: బోత్ ఆఫ్ దెమ్ సాట్ ఇన్ ద కార్ట్.
0: తిరిగి వెనక్కి వస్తున్నాము.
1: అండ్ దే వర్ రిటర్నింగ్.
0: వెనక్కి వచ్చిన తర్వాత ఆమె భవనం ముందు బండి నిలిచింది.
1: అండ్ ద కార్ట్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్.
0: అప్పుడు ఇద్దరు లోపలికి వెళ్లి స్నానం చేసి తర్వాత నేను బయటకు వచ్చాను.
1: Both of them got in after some time. Swami came out.
0: ఈ నాటి నుంచి ఆ నాటి వరకు కూడాను సుబ్బమ్మ యొక్క భక్తి భక్తి భక్తి అనేటువంటిది ప్రపంచం అంతా కూడా ప్రాకిపోయింది.
1: The devotion of Subbamma is very well known to the whole world now today.
0: రెండవ దినమే బెంగళూరు నుంచి ఒకదానిపైన ఒకటి కార్లు అన్ని వచ్చినాయి.
1: Right from the following day, motorcade, many cars reached this place.
0: సుబ్బమ్మ బ్రతికిందట, సుబ్బమ్మ పిక్నిక్ తీసుకెళ్లాడట సాయిబాబా మాట్లాడుతూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ ఆఫ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ దట్ బాబా బ్రాట్ సుబ్బమ్మ బ్యాక్ టు లైఫ్ దట్ షీ వాజ్ రిజరెక్టెడ్.
0: ఇవంతా మేము మాట్లాడుకుంటుండగానే సుబ్బమ్మ ఇల్లంతా నిండిపోయింది జనాలు.
1: ఇన్ ద మెయిన్ టైమ్ ద హోల్ హౌస్ ఆఫ్ సుబ్బమ్మ
0: సుబ్బమ్మ ఎంత అదృష్టవంతురాలవు తల్లి నీవు.
1: Everyone started complimenting her, how lucky you are.
0: ఇతనికి ఇచ్చినటువంటి మాటలు ఎట్టుండినప్పటికీ తమకు ఇచ్చినటువంటి మాటను స్వామి నెరవేర్చుకున్నాడు.
1: వాట్ ఆర్ అదర్స్ మే సే బట్ భగవాన్ విల్ సర్టన్లీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ మేడ్.
0: ఇదంతా గమనిస్తూ ఉండినాడు కొండమరాజు.
1: ఆల్ దిస్ ఈస్ నోటీస్డ్ బై కొండమరాజు.
0: ఈ కొండమరాజు అంతా గమనించేసి కట్టకడపటికి ఆయనకు ఈ కోరిక వచ్చింది.
1: కొండమరాజు ఆల్సో హ్యాడ్ సిమిలర్ డిజైర్.
0: స్వామి మా కులంలో పుట్టారు.
1: యు ఆర్ బోర్న్ ఇన్ అవర్ ఫ్యామిలీ.
0: మా వంశంలో పుట్టారు.
1: యు ఆర్ ఇన్ అవర్ క్లాన్.
0: మా వంశములకు తగినటువంటి ఒక కీర్తిని సంపాదించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు బ్రాట్ ద నేమ్ టు ది హోల్ క్లాన్.
0: అయితే నాకు ఈ జన్మ తరించాలి.
1: ఐ వాంట్ లిబరేషన్.
0: నా నోటిలో నీరు పోయాలి అంత సమయంలో.
1: ఐ ప్రే టు యూ దట్ యూ షుడ్ బి నియర్ మీ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ అండ్ మేక్.
0: తప్పక దానిని అడుక్కోవలసినటువంటి విషయం లేదు.
1: In fact, there is nothing more to ask.
0: నేను తప్పక పోస్తాను అని చెప్పాను.
1: And Swami said, yes, I'll certainly be with you.
0: స్వామి చెప్పిన తర్వాత ఇంకా తప్పడు అని ఒకే ఆనందం ఆయనకు.
1: And he was so happy because Swami will certainly stick to his promise.
0: సరే ఒకనాడు రాత్రి ఆయన ఇంటికి నేను వెళ్ళాను, నడుచుకొని పోయాను.
1: Monday night Swami went there walking along.
0: అప్పుడు కొత్త మందిరం నుంచి ఊర్లోకి నడుచుకునే పోవాలి.
1: That was the only way to reach. One has to walk the distance.
0: పోయేటప్పటికి చూచాడు.
1: And he noticed
0: కొండమరాజు.
1: కొండమరాజు సా స్వామి.
0: ఈశ్వరమ్మ అని పిలిచాడు.
1: He said, ఈశ్వరమ్మ.
0: అనగా ఈ దేహానికి తల్లి.
1: The mother of భగవాన్.
0: అప్పుడు ఏం మామా అని వచ్చింది.
1: And ఈశ్వరమ్మ started reaching that place saying, what is it you want?
0: ఈ పొద్దు ఇంకా నేను ఉండను.
1: He said, I am not going to live any longer.
0: కొంచెము పూర్ణం చేసి పెట్టు.
1: And got the some rice pudding be ready.
0: పూర్ణంలో ఇది పెట్టి కొంత ఒక చిన్నది ఒక ఓడిగ చేసి పెట్టు.
1: And also make certain other preparations also.
0: ఎవ్వరికి తెలియదు ఆమెనే చేసి పెట్టింది.
1: She alone made these preparations.
0: ఆమె చేసి పెట్టిన తర్వాత తను ఎక్కడో పోయినట్టుగా మైటి బయటికి పోయినట్టుగా పోయాడు.
1: అండ్ కొండమరాజు లెఫ్ట్ దట్ ప్లేస్ యాజ్ ఇఫ్ హి హస్ గాట్ సమ్ జాబ్ టు లుక్ ఇన్.
0: ఆ లోపల తట్టలో పెట్టించాడు ఈ యొక్క ఓడిగను.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సర్వ్డ్ ఇన్ ఎ ప్లేట్.
0: పెట్టి ఆయన వచ్చేటప్పటికి నేను తీసుకెళ్లి తట్టను పెట్టాను.
1: అండ్ స్వామి కెప్ట్ దిస్ ప్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: స్వామి ఏమి మీ శక్తి సామర్థ్యములు మాకేమి అర్థం కావటం లేదే.
1: కొండమరాజు సెడ్, స్వామి హౌ powerful you are, హౌ మిస్టీరియస్ యు ఆర్, వీఆర్ నాట్ ఎబుల్ టు కాంప్రిహెండ్.
0: ఇప్పుడు పెట్టి దాన్ని కొంచెం కలిపి ఆయన నోట్లో పెట్టాను.
1: స్వామి మిక్స్డ్ అండ్ మేడ్ హిమ్ ఈట్.
0: అప్పుడు ఆయనకు 102వ సంవత్సరము.
1: హి వాస్ ఏజ్ 102 అట్ ద టైమ్.
0: అట్టి వాడైనప్పటికి నడుచుకొని కొంతమంది ఆయనకు వచ్చేటువంటి వాడు.
1: అట్ దట్ ఏజ్ ఆల్సో హీ కుడ్ వాక్ వెల్.
0: ఎందుకు నీవు ఇట్లా వస్తావు, పశువులంతా తిరుగాడుతుంటాయి, ఏమైనా నెట్టితే కూడాను నువ్వు కింద పడిపోతే చాలా ప్రమాదం కదా అని నేను చెప్పేవాడిని.
1: భగవాన్ యూస్ టు కాషన్ హిమ్, వై డు యూ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్, యూ మే స్లీప్ ఆన్ ద వే.
0: స్వామి నీవే మా అండదండలుగా ఉంటున్నప్పుడు ఏ యొక్క పశు వచ్చి నన్ను నొట్టుతుంది అని చాలా ధైర్యంగా చెప్పేటువంటి వాడు.
1: అండ్ హిస్ రెస్పాన్స్ వాస్ దిస్, వెన్ స్వామి వెన్ యూ ఆర్ బై మై సైడ్ యాజ్ ఎ సపోర్ట్ నో అదర్ థింగ్ కెన్ కమ్ ఇన్ అవర్ వే.
0: నేరుగా ఇంకా కొండవరాజు ఇంటి దగ్గరికి వెళ్ళాను.
1: అండ్ స్వామి వెంట్ టు ద రెసిడెన్స్ ఆఫ్ కొండవరాజు.
0: అట్ట పోయేటప్పటికి తట్ట తీసుకుని వచ్చింది ఈశ్వరమ్మ.
1: ఈశ్వరమ్మ బ్రాట్ ద ప్లేట్.
0: ఇదిగో తాత ఈ రొట్టె మీరు తినండి, ఈ ఓడికి మీరు భుజించండి.
1: And Bhagwan said, "Grandfather, you eat this, these preparations."
0: Noor techadu
1: and he opened his mouth.
0: Nene tunchi konchi konchi konchi konchi notla pettu vachanu.
1: Swami made him eat bit by bit.
0: Ba enta maduranga untundali Ishwaramma, nivu enaadu kuda ilanti odiga cheyaledu kada, ee naadu enduku inta goppa odiga untundali ani chaala mechukonnadu.
1: And Kondamaraju praised Ishwaramma, "You never prepared like this. Preparations are excellent," he said.
0: స్వామి నేను కోరి కోరి చేస్తుంటే అన్నీ తప్పులే జరిగేటువంటిది, ఈనాడు ఏ విధంగానూ నేను కోరలేదు, తమరు చెప్పారు స్వామి ఇచ్చాడు అని నేను చేస్తున్నాను.
1: వెన్ ఐ డూ ఇట్ పర్పస్ఫుల్లీ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ ద వే యాజ్ దే ఆర్ టుడే.
0: నా శక్తి సామర్థ్యం ఏమీ కాదు తన మామా అనింది.
1: దీస్ ఆర్ నాట్ మై స్కిల్స్ అండ్ కెపాసిటీస్ నో.
0: అప్పటికి పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు అతని కుమారులు వాళ్ళిద్దరు కూడా వచ్చారు.
1: ఇన్ ద మీన్ టైమ్ పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు సన్స్ రీచ్డ్ దేర్.
0: వచ్చేటప్పటికి వారికి కూడా కొంచెం పెట్టాడు.
1: అండ్ స్వామి సర్వ్డ్ దెమ్ ఆల్సో.
0: అంతా తిన్న తర్వాత నీళ్లు త్రాగాడు. అమ్మా నాకు నిద్ర వస్తా ఉంది అని పండుకున్నాడు.
1: దెన్ హీ డ్రాంక్ వాటర్ అండ్ సెడ్ ఐఎమ్ స్లీపీ అండ్ రెస్టెడ్.
0: ఆమె చెప్పింది, ఈశ్వరమ్మ ఇది నిద్ర కాదు.
1: Ishwaram said, "This is not sleep.
0: ఇది స్వామి యొక్క సంకల్పమే.
1: This is Swami's will."
0: అని చెప్పింది. ఇంకందరూ పోండి అని చెప్పారు.
1: And Swami said, "Let all of you go."
0: నేను చెప్పాను పెద్ద వెంకటరాజుకు చిన్న వెంకటరాజుకు కట్టెలు గిట్టెలంత తయారు చేసి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పాను.
1: Swami instructed పెద్ద వెంకటరాజు చిన్న వెంకటరాజు to make all the preparations ready.
0: ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు.
1: All could know this.
0: దానివల్ల చెప్పిన మాటను దక్కించుకునేటువంటి వాడు సత్యసాయి బాబా అనేటువంటి పేరును ఆ కొండవరాజు ఒక్కతూరి పబ్లిష్ చేశాడు.
1: అండ్ కొండవరాజు పబ్లిష్డ్ అట్ వన్స్ సత్యసాయి విల్ సర్టన్లీ హోల్డ్ ఆన్ టు హిజ్ ప్రామిస్.
0: అతని పేరే సత్యము.
1: హిజ్ వెరీ నేమ్ ఇస్ సత్య.
0: సత్య సత్య సత్య అని పిలిచేటువంటి వాడు.
1: హిజ్ నేమ్ ఇస్ సత్య. కొండవరాజు యూస్ టు కాల్ స్వామి సత్య సత్య.
0: అందరు కూడాను ఏదేదో ఇంకొక పేరుతో పిలుస్తుంటే ఈయన మాత్రం ఆ పేర్లు ఉపయోగపెట్టలేదు.
1: అదర్స్ మే కాల్ హిమ్ ఇన్ డిఫరెంట్ వే బట్ కొండవరాజు ఆల్వేస్ అడ్రెస్ హిమ్ ఎస్ సత్య.
0: సత్య సత్య సత్య.
1: హి ఆల్వేస్ కాల్డ్ హిమ్ సత్య.
0: కానీ గృహమమ్మాయి కూడాను ఇంకొక పేరు పోయలేదు, సత్యం సత్యం సత్యం అనేటువంటిది.
1: బట్ ద మదర్ ఆల్సో అడ్రెస్ హిమ్ సత్యం సత్యం ట్రూత్.
0: ఈ ఇద్దరు తప్ప మిగిలినటువంటి వారు అందరు కూడాను ఏదో పేరు పెట్టుకునేది, నారాయణ సత్యనారాయణ ఇట్లా ఇట్లా పిలిచి పేరు పిలిచేటువంటి వాడు.
1: బట్ అదర్స్ హ్యాడ్ దేర్ ఓన్ వే ఆఫ్ కాలింగ్ భగవాన్ సత్యనారాయణ అండ్ సో ఆన్.
0: ఈ విధంగా జరుపుకుంటూ ఈ ఇరువురి జన్మలు సార్థకమైపోయినాయి.
1: థింగ్స్ వెంట్ ఆన్ బీ దట్ యాజ్ ఇట్ మే దోస్ టు ఆర్ లిబరేటెడ్.
0: ఈ విధంగా చెప్పిన మాటను దక్కించుకోవటం కోసం నేను ఎన్ని ఆటలైనా ఆడుతుంటాను.
1: భగవాన్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్ యూ గో టు ఎనీ.
0: కానీ చాలా మంది భక్తులు మాటలు ఇస్తారు కానీ నా మాట వారికి తగ్గించుకోరు.
1: బట్ మెనీ పీపుల్ మేక్ ప్రామిస్ బట్ దే డోంట్ స్టిక్ టు దేర్ ప్రామిస్.
0: నాయన నిజంగా నేను వెంటనే ఉంటుంటాను, నువ్వేం యోచన పెట్టుకోవద్దు అని చెప్తే అప్పటికప్పుడు మాత్రము సరే అని అనేటువంటి వాళ్ళు మరి తర్వాత మర్చిపోయేటువంటి వారు.
1: వెన్ భగవాన్ సేస్ ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, బట్ వీ అపియర్ టు హ్యావ్ బిలీవ్డ్ దట్ అట్ దట్ మోమెంట్ అండ్ ఫర్గెట్ లేటర్.
0: కనుక ఈ విధంగా తప్పించుకుని పోయేటువంటి వారు.
1: That's how the people are. They don't believe.
0: నాకు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలను చాలా దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర పోషించాలని నాకు చాలా ఆశ.
1: స్వామి రియల్లీ ఇంటెండ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆర్ఫన్స్, దోస్ హూ ఆర్ లెఫ్ట్ విత్ నన్, భగవాన్ ఈజ్ దేర్ రిఫ్యూజ్.
0: ఇప్పుడు అదే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను అక్కడ మీరు చూచింటారు పుట్టపర్తికి దగ్గర లోపలనే,
1: వెరీ క్లోజ్ టు పుట్టపర్తి.
0: వారికి ఒక ఇండ్లు కట్టించి
1: స్వామి కన్స్ట్రక్టెడ్ రెసిడెన్సెస్ ఫర్ దెమ్,
0: వాళ్ళకు వంటలంతా చేపించి
1: అండ్ ఆల్ ఫుడ్ ఇస్ సర్వ్డ్ టు దెమ్,
0: వాళ్ళంతా కూడా చక్కగా పోషిస్తూ వచ్చాను.
1: అండ్ భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ఫన్స్.
0: వాళ్ళు ఇప్పుడు ఎట్ట ఉన్నారంటే,
1: హౌ ఆర్ దే టుడే,
0: చిన్న చిన్న పిల్లలు,
1: స్మాల్ చిల్డ్రన్.
0: వాళ్ళు ఫస్ట్ క్లాస్ కూడా పాస్ చేయలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే డిడ్ గెట్ త్రూ ఫస్ట్ క్లాస్. ఈవెన్
0: ఫస్ట్ క్లాస్ కాకపోయినప్పటికీ ఆ పిల్లలు 10th క్లాస్ లో పాస్ అయినారు.
1: అండ్ టుడే దే కుడ్ పాస్ 10th క్లాస్.
0: వాళ్ళే ఇంగ్లీష్ నేర్చుకోవటం, వాళ్లే తెలుగు నేర్చుకోవటం, వాళ్లే అన్ని విధాల పాటలు పాడుకోవటం, అన్ని విధాల వాళ్లే ఇప్పుడు 10th క్లాస్ పాస్ చేశారు.
1: దే హ్యావ్ లెర్న్డ్ ఆల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు. దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ మ్యూజిక్ అండ్ దే పాస్ సక్సెస్ఫుల్లీ ద 10th క్లాస్.
0: ఈ విధంగా ఎక్కడ పోయినప్పుడు నేను నా యొక్క పని ఇదే విధంగానే చేయాలి. దిక్కులేనటువంటి వారికి దేవుడే దిక్కు అని.
1: భగవాన్ ఈజ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్న్. వేర్ ఎవర్ హీ గోస్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి దట్ నీడ్ హిమ్.
0: కనుక నేను ఒక్కటే అని కాదు, చెప్పడానికి పోనుకుంటే ఎన్నైనా అని చెప్పచ్చు.
1: దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ కుడ్ బి షేర్డ్ విత్ యూ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు కూడా నాకెంతో ప్రేమ.
1: స్వామి లవ్స్ యూ వెరీ మచ్.
0: కనుకనే మీరందరూ కూడా మంచి అభివృద్ధికి వచ్చి మంచి పేరు తెచ్చుకోండి.
1: యూ షుడ్ ప్రోగ్రెస్, అడ్వాన్స్ ఇన్ లైఫ్, గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఆ పేరు తెచ్చుకున్నటువంటి వారికి నేను ఎంతైనా కృతజ్ఞతగా ఉంటాను.
1: అండ్ స్వామి విల్ అప్రిషియేట్ యూ ఇఫ్ యూ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: మీకు ఏదడినా కూడా నేను ఇస్తాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్.
0: నన్ను నేనే మీకు ఇచ్చుకుంటున్నాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు ఆఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ టు యూ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ ప్రేమతత్వము నా యొక్క అనురాగతత్వమునకు అంటుకొని రెండు విధాల కూడాను ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ పర్ఫెక్ట్ యూనిసన్ అండ్ హార్మనీ, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ బిట్వీన్ స్వామి అండ్ హిస్ స్టూడెంట్స్.
0: అనేక రకములుగా కూడాను వాళ్ళు వాళ్ళకు తగినటువంటి యొక్క శిక్షలు రక్షణ రెండు కూడా కల్పించుకుంటూ వచ్చారు.
1: మెనీ పీపుల్ హ్యాడ్ శిక్షణ ట్రైనింగ్, రక్షణ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద డివైన్ హ్యాండ్.
0: నేను ఎవరిని కూడా ఏ విధంగా కూడా దండించలేదు.
1: స్వామి నెవర్ పనిష్డ్ ఎనీబడి.
0: ఎవరైనా పిల్లలు కూడా తప్పు చేస్తే, నాయన నువ్వు ఈ పని చేసావా మంచిది, ఇక పని చేయదు అని చెప్పేటువంటి వాడిని.
1: ఇఫ్ ఎనీ బాయ్ కమిట్స్ ఎనీ మిస్టేక్ హీ జస్ట్ వార్న్స్ హిమ్, డోంట్ డూ దట్, డోంట్ రిపీట్ ఇట్.
0: కనుక నాకు కోపం అనేది ఎక్కడా లేదు.
1: స్వామి హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ యాంగర్ ఎట్ ఆల్.
0: కానీ కొంతమంది ఈ కోపం లేకుండా ఉంటాడు సాయిబాబా అంటారు.
1: సమ్ సే హౌ ఇస్ ఇట్ దట్ హి హ్యాస్ నో యాంగర్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: వారి కోసమే కొంతవరకు గట్టిగా చెప్పవలసి వచ్చేది.
1: అట్లీస్ట్ ఫర్ ద సర్కమ్స్టాన్సెస్ హీ హ్యాడ్ టు పిక్ అప్ యాంగర్ అండ్ స్పీక్ హార్ష్లీ.
0: ఇవన్నీ కూడా ఏవి నా నుంచి వచ్చినవి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ నాట్ ట్రూలీ దేర్ విదిన్.
0: నోటి నాలుగు నుంచి వాళ్ళు ఏదో సరిచేసేయాలని వచ్చేటువంటి పెద్ద.
1: ఇట్ ఈస్ ఓన్లీ టు కరెక్ట్ పీపుల్ వెర్బల్, ఓకల్, ఓరల్ ఎక్స్ప్రెషన్.
0: అందరిపైన నాకు ప్రేమనే.
1: స్వామి లవ్స్ ఆల్.
0: ఈ ప్రేమ ఎవరికి కానరాదు.
1: అండ్ దిస్ లవ్ ఇస్ నాన్ ఏ పేరెంట్.
0: ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ ప్రేమ అక్కడికి పరిగెత్తిపోతుంది.
1: దిస్ లవ్ విల్ బీ విత్ యూ. You may be thousands and thousands of miles away from here.
0: Kanuka meer na paina ye uddesham meer pettukovaddandi. Swamiki ma paina kopam emo, swamiki ma paina aishtam emo ani meer ye matram utharachandi.
1: Never think that swami is angry with you. Never think that swami dislikes you. No, he loves everybody all the time.
2: You were listening to the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 9th of March 2005 on the occasion of Maha.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యూ నౌ ద ఫోర్త్ డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 5th August 1984. ఇన్ దిస్ టోటలీ ఎన్లైటనింగ్ డిస్కోర్స్ భగవాన్ టీచర్స్ అస్ ద ట్రూ నేచర్ ఆఫ్ వరల్డ్, ది రైట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ మాయా and how man can get over it. Sri Bhagavan Vacha.
1: Sri Gnanavabhyasa Gnanadhyanam Vishishyati Jnanat Karma Paladhyay Yagat Chanti Anantaram. దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తలిపీదులకే అభ్యాసము అని చెప్పబడుతుంది.
2: యాక్టివిటీస్ అండ్ ప్రొసీజర్స్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సాధకాస్ అండ్ డివోటీస్, దట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగం.
1: ఇట్టి అభ్యాసముల కంటే దైవమును హృదయంలో నిలుపుకొని తాదాత్మభావమును పొంది ఏకత్వంలో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికే ధ్యానము అన్నారు.
2: ధ్యానం మెడిటేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ దట్ మెథడ్ బై విచ్ వన్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ మైండ్ and become one with the thought itself and the object.
1: Dvai chintayam anetutti dhatuvu nunchi puttinade dhyanam anetutti padam.
2: The word dhyanam meaning meditation is derived from dvai chintam.
1: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanam ani kuda nu cheppabadutundi.
2: Dvai chintayam refers to the రిమెంబరింగ్ ఆఫ్ ద లార్డ్.
1: కేవలం అప్పుడప్పుడు చింతించినంత మాత్రమున ఇది ధ్యానము కానేరదు.
2: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ నౌ అండ్ దెన్ కెనాట్ బికమ్ మెడిటేషన్.
1: సతతం చింతన చేయటం సర్వకాలముల యందు, సర్వావస్థల యందు, సర్వ ప్రదేశముల యందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడా చెప్పవచ్చు.
2: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ in all circumstances, in all places, and at all times, may be described as dhyanam. And it is not thinking of now and then alone.
1: Abhyasam anetuvantidi kalamuto, karmamuto, karanamuto kudi untuntadi.
2: Practice is associated with time, circumstances, and the object.
1: Kalakarma karanamuloka atitamainatuvanti sthitine dhyanam ani cheppabadutundi.
2: Meditation, on the other hand, transcends the element of time and the aspect of the place and things like that.
1: Kanukane abhyasamula kante uttamainatvantadi dhyanamu ani.
2: Therefore meditation has been described as superior to practice.
1: Ee dhyanamu kante jnanamu marinta uttamainatvantadi ani.
2: Knowledge is considered to be superior to meditation.
1: ఇది విచారణ శక్తితో కూడినటువంటిది.
2: నాలెడ్జ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఎన్క్వైరీ.
1: విచార ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
2: ఇట్ ఈస్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎన్క్వైరింగ్ అబౌట్ ది నేచర్ ఆఫ్ ఆబ్జెక్ట్.
1: క్రమక్రమేణ ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగంలో కూలుకున్నటువంటి స్థితికి శాంతి అని చెప్పబడుతుంది.
2: గ్రాడ్యువలీ క్రాసింగ్ ఓవర్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ రీచింగ్ ది స్టేజ్ ఆఫ్ పీస్ and that is described as the last and the most important one.
1: దీనిని పురస్కరించుకునే శిష్య సూక్తమునందు న కర్మణ న తజయ తరేన త్యాగేనేకే అమృతత్వమానసు. ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అది ఏ శాంతితత్వము అని బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
2: విత్ రెఫరెన్స్ టు దిస్ Purusha Sutta has also just extolled the sacrifice, and also Bhagavad Gita has taught సర్వసంగ పరిత్యాగ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానం ఉంటుంది.
2: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ విచ్ విల్ హావ్ టు బి క్రాస్ టు రీచ్ దిస్ పర్టికులర్ గోల్.
1: ఒకటి, మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంను పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి.
2: వన్ థింగ్ ఇస్ టు కీప్ ఎ గోల్ విచ్ ఇస్ యునిక్ అండ్ విచ్ ఇస్ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ.
1: ఈ లక్ష్యమే లేకుండా మానవుడు ఎట్టి సాధన ఎందుకు కూడాను ప్రవేశించలేడు.
2: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ సంథింగ్ లైక్ ఎ గోల్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: కనుకనే మొట్టమొదట జిజ్ఞాసి అనేటువంటి స్థితిలో ప్రారంభమవుతుంది.
2: Therefore, in the very first place, one has to enter into the state called jignasi.
1: Jignasi nundi sadhakudu anetundi deenlo pravesistundi.
2: From the stage of jignasi, one enters the stage of sadhaka.
1: Akkada nunchi arududu anetundi gamyamu cherutuntadu.
2: After that, he reaches the goal of arudha.
1: Jignasi anetundi vishayanni meeku sulabhanga artham kavalanukunte విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు.
2: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఈజియర్ టర్మినాలజీ, ఇట్ విల్ బి కంపేర్డ్ టు స్టూడెంట్ షిప్.
1: అనగా విద్యను అభ్యసించడంలో, విషయాన్ని క్రోడీకరించడంలో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నటలో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి.
2: దిస్ రెఫర్స్ టు ది స్టేజ్ వెరిన్ వన్ ట్రైస్ టు అక్వైర్ ఇన్ఫర్మేషన్.
1: కనుక జిజ్ఞాసి అనేటువంటి వాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి, ఆశించి, ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
2: Therefore, in this particular state, the person who is inquiring has to inquire into the great powers of God, the secret behind God and the principle of God.
1: Tattvamasya tattvanni vicharana dwara telusukovadam.
2: Trying to understand the principle of tattvamasya through inquiry.
1: Tattvamasya anaga tat tvam asi. Danini dinini rendintini gurtinchukoni rendinti yokka ekatvanni kudanu telusukoneetundi yokka prayatnam.
2: Tattvamasi refers to the effort made to find out that and this and to reconcile and to achieve unity between these two.
1: Ilanti danni telusukunna tarvata sadhaka anaga deenini practical lo pettetundi yokka vinyoginchukuneetundi vidhanamlo pravesistadu.
2: One has to know this first. After knowing this, one has to put it into practice and that is called the stage of sadhaka.
1: Ee sadhaka sthayini ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి.
2: ది సాధక స్టేజ్ ని కంపేర్డ్ టు ది స్టేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషన్ ప్రాక్టీసింగ్.
1: విద్యనే లేకపోతే ఉద్యోగం అనేటువంటిదే లభించదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్, వన్ మే నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ జాబ్.
1: కనుక నీ జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి, సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం.
2: Therefore, in the stage of jignasu, one tries to acquire information and education, and the next stage, the stage of sadhaka, one practices and uses the education.
1: Arudhudu anetundi pensioner madri untadu.
2: The next stage, arudha, arudhudu may be compared to the stage of pensioner.
1: Pension eppudu teesukuntadu? Udyogam aina tarvatane pension teesukuntadu.
2: One receives pension and becomes a pensioner only after completing his job and
1: ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు.
2: One gets employment only after one acquires education and qualification.
1: కనుకనే మొట్టమొదటి విద్యార్థి స్థాయి, రెండవది ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి.
2: These three stages are the stage of the studentship, the second is employment stage and the third one is
1: arudhastaye paramacham janga kalamunu pavitramaina deenilo ekatvamulo gurinchi vicharinchekunte sthiti.
2: Arudha stage we compare to the stage where wherein one would enjoy complete peace of mind and you would be able to just enjoy that unity in all the beings.
1: దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిదే భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి జ్ఞానమభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది.
2: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భక్తి యోగ 12th చాప్టర్ భగవద్గీత విత్ వర్డ్ శ్రేయోహి జ్ఞానమభ్యాస కమెన్సింగ్ ఫ్రమ్ అభ్యాస ప్రాక్టీస్.
1: ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కాని విషయగ్రస్తుడు కారాలి.
2: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఎంక్వైరీ రాదర్ దాన్ డెవలపింగ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
1: ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
2: The sadhakas of today are entering to the stage of attachment first and then they are entering into the stage of inquiry.
1: మీరు చక్కని గుర్తించారో లేదు, బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ హాఫ్, ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాఫ్ లో ఉంటున్నారు.
2: ఐ డోంట్ నో వెదర్ యు హ్యావ్ keenly observed this or not. In the while addressing it is said brother
1: Sai family lo full brothers and sisters ane rujiga ledu ikkada half brothers and sisters ga untundari.
2: The word brothers and sisters of Sai family, it is not of Sai family, it is half Sai family.
1: Deenide part time devotees ani cheppavachu.
2: And this stage is described as a stage of part time devotees.
1: Kani Bhagavad Gita lo aa vidhanga cheppaledu.
2: In Bhagavad Gita, this is not given in that particular fashion.
1: నీవు పూర్తి శరణాగతిని కమ్మని బోధించింది.
2: It has taught complete surrender.
1: ఈ శరణాగతి తత్వమునకు కాలము ప్రధానం.
2: For this principle of complete surrender, the time factor is very important.
1: కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు.
2: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం.
1: కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
2: హీఈస్ నాట్ మియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైం, బట్ హీ హాస్ కెప్ట్ ది ఎంటైర్ టైం అండర్ హిస్ కంట్రోల్.
1: కాలవశుడు జీవుడు.
2: The one who is bound by time is man.
1: Kalatitudu devudu.
2: The one who has transcended the time is God.
1: Mrutyukrishnudu jeevudu.
2: The one who is mortal is
1: amareva swarupudu devudu.
2: The one who is immortal is God.
1: Kanukane daivatvamunu aashrayinchinappude kalamuto koodinatundi jeevatattvamu saarthakavunnutundi.
2: Only when you take shelter in divinity you would be able to transcend the element of time.
1: Kalakaludu ani bhagavantuniki oka peru.
2: One of the name of God is kalakala.
1: Kalakala prapannanam kalakrinna karishyati ani kalamu jeevunni pengutu untundali.
2: Time is consuming man.
1: Kalamune mringeetundi vaadu devu.
2: God consumes time itself.
1: Kanukane కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చేయాలి.
2: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు బేస్ హిస్ యాక్టివిటీ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ టైం అండ్ వర్షిప్.
1: తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు.
2: ఉపనిషత్ హ్యాస్ డిస్క్రైబ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ అండ్ ద వర్క్.
1: మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభము చేయాలి.
2: In the first place, one has to pay salutations to the work and activity.
1: కారణం ఏమనగా మానవుని యొక్క పుణ్యమునకు కాని పాపమునకు కాని మంచి కాని చెడ్డ కాని ఉద్ధస్థితికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణం, కాలమే ప్రధానం.
2: It is the time which is responsible for the man's downfall or for the man's progress, for the good of man or for the bad of man, for earning merit or for earning demerit.
1: కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా, నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి నా కర్మను సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం.
2: Therefore, it is usually prayed in this particular way. Oh God, you are the very embodiment of time. Please see that I sanctify my activity and I sanctify the element of time and reach thy lotus feet and spend my time in thy sannidhi.
1: దృష్టికల్పితమైనటువంటి ఈ జగత్ అంతయ కూడాను కాలముతో లీనమైనటువంటిది.
2: The entire world, which is the result of the sight itself, is
1: కాలంలో చేరినటువంటిది.
2: ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ టైమ్.
1: కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో అగెన్స్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్.
1: కాలము ఎవరి కోసము ఆగదు.
2: టైమ్ డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీవన్.
1: కాలమును జీవులు అనుసరించవలసినదే కాని జీవులను కాలము అనుసరించదు.
2: జీవీస్ ఆర్ లైఫ్ people, the men will have to follow the time. Time does not follow men.
1: Kalamu pedda pravaham vantini.
2: Time may be compared to a tremendous flow.
1: Samasta jeevulu samasta padarthamulu ee kala pravahamulo kottukoni povutunnavi.
2: Only living beings and all men are washed away by the flow of time.
1: Pravahamulo kottukoni poyetundi vyakti తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరి ఒక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు.
2: A person who is washed away by the flood cannot go to another article which is itself being washed away for protection and shelter.
1: తాను ఆశ్రయించినటువంటి పదార్థము రెండు కూడాను ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి వస్తువులే.
2: The man himself and the object in which he has taken shelter both are washed away by the flood of time.
1: కనుక గుడ్డివాడిని గుడ్డివాడు అనుసరించినట్టుగా ఉంటుంది ఈ కాల ప్రవాహంలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను ఆశ్రయించడం.
2: ఇఫ్ యూ టేక్ షెల్టర్ టు ఇన్ పీపుల్ హు ఆర్ సబ్జెక్ట్ టు టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్, ఇట్ ఇస్ లైక్ బ్లైండ్ బ్లైండ్ ఇమిటేటింగ్ ఆర్ ఫాలోయింగ్ బ్లైండ్.
1: ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితులు కాగలరు.
2: If one were to take shelter in a person who is on a bank, one may be able to save, get saved.
1: ఆ ఒడ్డే దైవం.
2: And that particular person or the
1: ఆ గట్టే దైవం.
2: That is God.
1: అట్టి దైవాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి ఈ ప్రవాహములకు దూరమై, బాధలకు దూరమై, దుఃఖములకు దూరమై, విచారములకు దూరమై, ఆనందముతో తన కాలమును అంకితం గావించుకుంటాడు.
2: The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with the time.
1: కనుకనే నాయన, నీవి కాల ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి జీవుడు, నీకు ఒట్టు నేనే. నన్ను ఆశ్రయించినప్పుడే నీకు ఈ విధమైనటువంటి బాధలకు ఏమాత్రము గురి కావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగత తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
2: God has been declaring the principle of surrender and the importance of surrender by telling the man, oh man, you are washed away by the flood of time. The only one who can give you shelter is myself. You take shelter in me and then
1: you are saved. Anyada saranam nasti. Tvameva saranam mama. Neevu tappa naaku anyam ledani saranagatu avutadu. Ee vidhanga avutadu. Madiya, dhanam, dharadi, sarvabhara samarpitam. ఆత్మానాం దశభూతంకి రక్షమాం శరణాగతి అన్నాడు.
2: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ మ్యాన్ టేక్ షెల్టర్ ఇన్ గాడ్ ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ హిస్ వెల్త్ హిస్ ప్రాపర్టీ హిస్ ఎంటైర్ వైఫ్ చిల్డ్రన్ ఎవ్రీథింగ్ అండ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ టేక్ షెల్టర్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్.
1: అయితే ఇట్టి శరణాగతి తత్వములకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి.
2: ఫర్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ దెర్ ఇస్ ఎ వెరీ బిగ్ కర్టన్.
1: ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక, దైవమునకు అర్పితం చేయలేక, తన మనతత్వాన్ని పూర్తి గావించుకొనలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు.
2: On account of the existence of a custom between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely.
1: అదే మాయాని.
2: That curtain is delusion.
1: ఈ మాయ అనగా ఏమిటి?
2: What is the meaning of illusion?
1: ఈ మాయ అనేటువంటిది లేనిది. యా మా సా మాయా అన్నారు. ఏది లేదు అదే మాయా.
2: మాయా ఆర్ ఇల్యూజన్ రెఫర్స్ టు దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. దట్ ఎగ్జిస్ట్ ఇస్ మాయా.
1: లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయా.
2: ఇమాజినింగ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మాయా.
1: ఎత్తి కలదను చుట్టిమో అది లేదు.
2: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్.
1: ఎత్తి లేదను చుట్టిమో అది కలదు.
2: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ రియలీ ఎగ్జిస్ట్.
1: ఉన్నదొక్కటి సత్యము ఎన్నటికీ.
2: రిమెంబర్ దట్ ఆల్వేస్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ట్రూ.
1: లేనిదయ్యను లోకము చూడరయ్యా.
2: ట్రూలీ స్పీకింగ్ ద వరల్డ్ రియలీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ప్లీజ్ సీ,
1: మనము ఒక త్రాడును చూచి ఇది పాము అని భ్రమిస్తున్నాం.
2: వి సీ ఎ రోప్ అండ్ మిస్టేక్ ఇట్ టు బి ఎ స్నేక్.
1: కానీ పాము లేదు.
2: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
1: లేని పామును ఉన్నదని భ్రమించడం చేతనే భయభ్రాంతులకు గురి అవుతున్నాడు.
2: వి ఆర్ సబ్జెక్టెడ్ టు ఫియర్ అండ్ టెన్షన్ బై ఇమాజినింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్నేక్ వేర్ దేర్ ఇస్ నో స్నేక్ రియలీ.
1: ఈ భయమునకు కారణం ఏమిటి?
2: What is the reason for this fear?
1: లేని దానిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమ.
2: Imagining things which really do not exist as existing, that is
1: ఈ భ్రమనే బాధలకు కారణం.
2: This particular feeling is responsible for all the troubles.
1: కనుక ఇది అంతా కూడాను ఒక ప్రజ్ఞాన తత్వంలో దానిని ప్రదర్శించినప్పుడు అది త్రాడుగా మనకు పొందుతుంది.
2: If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there.
1: అప్పుడు ఎట్టి భయం కూడాను ఉంటుంది.
2: Then there will be no fear whatsoever.
1: దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడాను ఏమాత్రము భయం ఉండదు.
2: To reach it, to hold it, and to feel it, you will not be afraid because it is only a rope.
1: అదే విధముగానే ఈ దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటి సత్యం గుర్తించబడలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖము గురి అవుతున్నాం.
2: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎ నంబర్ ఆఫ్ సారోస్ బికాస్ వీఆర్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద వన్ విచ్ వీఆర్ థింకింగ్ టు బి.
1: మనము ఈ జగత్తును విషయ దృష్టితో చూస్తున్నాం.
2: We are viewing it from the point of view of the objective world.
1: Vicharana drishtito manamu chudatale.
2: We are not looking through enquiry.
1: Dinni vicharana drishtito chuchinappudu ee jagat anedvadi pravahika satyam.
2: If you were to look at the world through the eyes of enquiry, this is only a truth of a flow as such.
1: Pravahika satyam anaga nirantaramu maarpu chendutune untuntadi.
2: ప్రావాహిక సత్యం ఆర్ కంటిన్యూస్ రెఫరెన్స్ టు కంటిన్యూస్ చేంజ్ విచ్ విల్ బి టేకెన్.
1: నదిలోని జలము ప్రవహించుకునే ఉంటుంటాది.
2: ద వాటర్స్ ఇన్ ఎ రివర్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్.
1: అయితే ఆ యొక్క ప్రవహించినటువంటి జలము ముందుకు పోయినా ఆ స్థానంలో వెలుగు జలము చేరిపోతుంటాది.
2: ది వాటర్ వెన్ ఇట్ మూవ్స్ ఆర్ వెన్ ది వాటర్ విచ్ ఇస్ బిహైండ్ ఇట్ కమ్స్ అండ్
1: ఇది నిరంతరము ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది.
2: The word nadi, river, is derived from the fact that there is a continuous flow. That is the
1: ee nadilo neeru undina undakapoyina dani peru nadi.
2: Whether there is water in the river or not, it is still described as a river.
1: Neevu ee jagattilo undu undakapo.
2: Whether you live, exist in the world or you do not exist, still it is the world.
1: Ide satyam.
2: This is the truth.
1: Maapu chendakame pravahyam.
2: Change itself may be flow.
1: కనుక ప్రావాహిక సత్యమే ఈ జగత్.
2: Therefore, this particular truth associated
1: అనగా సత్యముతో చేరిన మిథ్యము అని.
2: This is truth associated with a untruth.
1: మిథ్యముతో కూడినటువంటిదే సత్యము.
2: Associated with untruth is truth.
1: దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా చూస్తూ వచ్చారు.
2: వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్.
1: కనుకనే సతసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమైనటువంటి స్వరూపము ఈ జగత్.
2: సతసత్ రెఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వెరింగ్ బోత్ కోఎగ్జిస్ట్ దట్ ఇస్ ట్రూత్ అండ్ అంట్రూత్.
1: ముడిగట్టుతో చేరినటువంటి దర్పను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన.
2: Sadhana refers to that particular aspect by which we separate the truth and the untruth and take the truth.
1: దీనినే భగవద్గీత ఎందు కూడాను నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. గుణత్రయ విభాగ యోగము అన్నారు.
2: The same thing has been described in Bhagavad Gita as Nitya Anitya Vibhaga Yoga, Kshetra Kshetrajna Vibhaga Yoga, Saddhatraya Vibhaga Yoga.
1: Kanukane, idi trigunatmaka swarupamainatvati maya.
2: Maya is associated with three attributes.
1: Ee maya anna, ajnanamu anna, prakruti anna, tamasu anna, inta paryaya padamule gaani, ee anni okkate.
2: Illusion, ignorance, well, all these are synonyms of tamas. And tamas, all these are
1: tamasanna mayane.
2: Tamas
1: ajnanamanna mayane.
2: Tamas also refers to
1: prakruti anna mayane.
2: Nature also refers to ignorance.
1: Maya anna mayane.
2: Well, illusion is illusionism.
1: Anaga leni daniki bhaminchi danini satyamuga bhavinchi daniki manamu guri kavatame idi maya yokka prabhavam.
2: Thinking as existing things which really do not exist and coming under its spell is described as maya.
1: Aneka mandi brahma satyam jagat vidya ani cheptuntaru.
2: Quite a few people describe as brahma satyam, brahman is truth and jagat vidya only is untruth.
1: Jagat bhavam matram vidya kaadi jagat vidya kaadi.
2: The feeling of the world is not true, but world itself is not, is true.
1: Kalaka brahma ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు.
2: బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మిథ్య.
1: కనుకనే భగవద్గీత ఎందు అర్జున, నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు.
2: ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యువర్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్ యూఆర్ గోయింగ్ అవే అవే ఫ్రమ్ మీ.
1: నన్ను తెరగదు, సరైన సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు.
2: సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టు మీ అండ్ ఆల్ యువర్ సారోస్ విల్ బి రిమూవ్.
1: భగవంతునితో కూడినప్పుడు భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా నువ్వు బాధించదు.
2: When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any harm.
1: One chinna udaharanam.
2: One small example.
1: Petta petta srimantula bhavanamulo mundu oka petta kukkaru unchadaru.
2: In the palaces or in the big bungalows of rich people, there will be a watch dog kept at the gate.
1: Ee kukka anni bazaar kukkala vantidi kaadidi.
2: This dog is not like a street dog.
1: ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క.
2: This has been brought up by a person who has been showing such an affectionate.
1: అటు ఇటు పోయే వారిని చూచి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు ఇది.
2: This dog does not. When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any harm.
1: చిన్న ఉదాహరణ.
2: One small example.
1: పెద్ద పెద్ద శ్రీమంతుల భవనంలో ముందు

0: మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు ఇది.
1: This dog does not go on barking when it sees people moving
0: around. ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపైన చర్య తీసుకుంటుంది ఈ కుక్క.
1: It starts barking or starts taking action or pouncing upon a person only when a person comes to the gate and tries to
0: మంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్లిపోతుంటారు.
1: Some people fearing the sound produced by the barking of the dog, they get back and go away.
0: Aithe kontamandi teachalu pooni yajamanuni kalavali aneetunte oka sankalpa dodu sankalpam cheta akkarane nenji aa yajamanni pilustaru gattiga keka vesi.
1: Some people take a resolve somehow to meet the owner of the house and they stand there firm and shout a little louder to get the
0: aa yajamanu unnata bhavanam pai nunchi chustadu ee vyaktini.
1: But owner from the bungalow, he looks at the person who is at the gate.
0: Ayyo, ithanu naa mittude ani daani kindiki vachi aa gate daggariki vachi atanni tanlo teesukoni pothadu lopala.
1: The owner recognizes him as a friend and he comes down and goes to the gate, takes him along with himself.
0: Ee vachina vyakti yajamanunto lopala praveshinchinappudu ee kukka emi atanni cheyadu.
1: When the stranger who has just come goes with the master of the house, this dog does not bark or harm.
0: అదే విధముగానే మోక్ష సౌధములకు భక్తి సౌధములకు ఆనంద సౌధములకు ప్రథమ స్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటారు.
1: In the same fashion, this illusion, which will be compared to the dog which we have just explained now, that would be there to the bungalow of moksha or deliverance and bliss.
0: దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కానటువంటి వాడో లేక యజమానితో ఎక్కువ పని లేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది.
1: If a person is not a friend of the master of the house and if he does not have any work there and still he comes there, the dog catches hold of
0: ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అట్టే వెనుకకు వెళ్లిపోతారు.
1: Fearing the consequences of such a dog biting them, etc., they run away, they go back.
0: దృఢ నిశ్చయుడైనటువంటి వాడు, దృఢ సంకల్పుడైనటువంటి వాడు, యజమానుని చేరాలంటుందని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడనే నిలిచి మాయనకు ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానుతో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు.
1: But a person with a firm resolve, firm determination, no, doesn't mind the dog at all. He stays there, shouts, attracts the attention of the master and goes with him to the bungalow.
0: కనుక దృఢ నిశ్చయుడై శరణాగతుడైనటువంటి వాడు ఈ యజమానుడనేటువంటి మిత్రుడితో కూడి ఈ శాంతి సౌధమును చేరుతాడు.
1: Therefore, the one with a firm resolve and who has decided to just see the master, stay there and enter the palace of peace.
0: Kanukare, Arjunudi, Nayana, neevu aneka vishayavadulato koodi, aneka vidhamainatundi yokka, drishyakalpitamainatundi jagat vyavaharamulato koodi, neevu tappipoyipothunnavu.
1: Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event.
0: ఏకాగ్రచిత్తుడు కాలేకపోతున్నావు.
1: You have not been able to develop concentration.
0: నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు.
1: You have not been able to establish me in your heart.
0: అభ్యాస యోగం చేయి.
1: Continue, cultivate practice, constant practice.
0: అప్పుడే చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది.
1: అండ్ దెన్ యుల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్.
0: ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణం దొరుకుతావు.
1: ఓన్లీ వెన్ యూర్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ యుల్ బి ఏబుల్ టు టేక్ షెల్టర్ ఇన్ మీ అండ్
0: ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు.
1: విత్ లవ్ అండ్ విత్ ఫెయిత్ రిమెంబర్ మీ, థింక్ ఆఫ్ మీ.
0: ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు.
1: వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్, థింక్ ఆఫ్ మీ.
0: యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు.
1: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్, డు నాట్ థింక్ దట్ ఇస్ ఎ సెక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ థింక్ ఆఫ్ మీ.
0: మామను స్మరించచ్చ, యుద్ధమునందు కూడా నన్ను స్మరించు.
1: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్, యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
0: ఇది యుద్ధం కాదు.
1: దిస్ ఇస్ నాట్ వార్.
0: కేవలం లౌకికమైనటువంటి ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు.
1: This is not something like a ordinary quarrel with an individual.
0: నీ ఇంద్రియములతో, నీ దుర్గుణములతో, నీ దురాలోచనలతో, నీ దుర్బుద్ధులతో నీవు యుద్ధం చేసినట్టుగా భావించు. నన్నే స్మరించు.

0: You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties, and think of me and face the war.
1: మీరు చేయవలసిన కుటి యుద్ధము పరులతో కాదు, వ్యక్తులతో కాదు, జీవులతో కాదు.
0: You need not wage the war with others, with individuals, with the person.
1: నీవు అంతర్హితములతో నీవు యుద్ధం చేయాలి.
0: యు ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
1: వాటిని నీవు సాధించాలి.
0: యు హావ్ టు కంట్రోల్ దెమ్.
1: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యగర్భుని గురించి అనేక విధములుగా చెబుతాడు.
0: ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యకశ్యపు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: లోకములన్నీ గడియలోన జయించిన వాడు.
0: యు హావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ విత్ ఇన్ ఎ ట్రైల్.
1: ఇంద్రియాలోకము గెలువజాలం.
0: బట్ యు నాట్ బీన్ ఏబుల్ టు విన్ ది సెన్స్, ది వరల్డ్ ఆఫ్ సెన్స్.
1: నాన్న, ఈ లోకాలంతా జయించినంత మాత్రం నీవు రాజు కావచ్చు.
0: ఫాదర్, బై విన్నింగ్ ది ఆల్ ద వరల్డ్,
1: నీవు ఇంద్రియాలను జయించినప్పుడు రాజనిక రాజ మహారాజ రాజ నీవు మహారాజుగా అవుతావు.
0: Only when you control and completely as
1: your vishnuvuniki adhipathyam untavu,
0: your senses, you will become the king of the entire universe.
1: Kani loni shatrumulaku longi poyina vaadu baita dipula nekku pattagaladu.
0: But if you are defeated by the inner senses, how can you just win the enemy?
1: Nivu gadilone bandhinchi ninnu arrest chesi kurchobettappudu baita vachina vaadu nee veerithiga poradagalavu.
0: If you are arrested and tied down and kept inside the hall, how can you fight?
1: If you are arrested and tied down and kept inside the hall,
0: inner enemies, if you win, you can win the external enemy.
1: అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది.
0: When it is possible, only when you surrender.
1: నాది, నేను, నావారు అనేటువంటి భావం ఉంటున్నంత వరకు కూడాను నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు.
0: My objects, myself and my people, so long as you have such feelings, it is not possible for you to surrender.
1: ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి.
0: This is only an activity in భూతాకాశ.
1: భూతాకాశము జయించాలి.
0: You have to win the భూతాకాశం.
1: చిత్తాకాశమును సాధించాలి.
0: You have to win even the చిత్తాకాశం also.
1: చిరాకాశంలో ప్రవేశించాలి.
0: And you have to enter.
1: అందులో ప్రవేశించిన తర్వాత నీళ్ళవన్నీ తానే చూసుకుంటాడు.
0: Once you enter చిరాకాశ, all the other things are taken care of.
1: రైలు స్టేషన్ కు మనము పోయేంత వరకు మన లగ్గేజ్ ని ఒక కూలీను, ఒక జట్కానో, ఒక రిక్షానో, ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి.
0: Until we reach the railway station, we'll have to carry the luggage by some mode of transport like a tonga, a rickshaw or something like that.
1: ఎవరు చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి, తలపైన చేతిలో పెట్టుకుని.
0: If there is no one else to help you, you'll have to carry the luggage all by yourself.
1: రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడో అక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి.
0: వన్స్ యూ ఎంటర్ ది ట్రైన్, యూ కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యూ లైక్ అండ్ యూ విల్ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్.
1: నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది.
0: ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్.
1: కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయడం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను పుట్టను నిత్య మీద పెట్టుకుంటాడు.
0: బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్. దే sit in the train but still keep the luggage on their head.
1: Kalukane saranagati ayina tarvata sarvamu tanake arpitam cheyi.
0: Once you surrender yourself to the Lord, offer everything to
1: him. Eppudu ekkada etla cheyalo thane chusukuntadu.
0: What is to be done, when it is to be done, how it is to be done is taken care of by himself.
1: Inka naadi aneetvanti yokka aham aneetvanti akkada ye matram undakudadu.
0: There should not be any trace of ego and yourself.
1: దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు.
0: దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే ఇన్ రామాయణ బై లక్ష్మణ. ఆయన
1: చిత్రకూట పర్వతం చేరారు సీతా లక్ష్మణ సమేతుడై రాముడు.
0: రామ రీచ్ ది మౌంట్ ఆఫ్ చిత్రకూట అలాంగ్ విత్ కంపెనీ బై
1: భగవంతుడు. ఎప్పుడు కూడా లీలా మానస విగ్రహుడు.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఏ లీలా మానస విగ్రహ.
1: అది కేవలం నటన సూత్రధారి.
0: He is only a perfect actor.
1: ఏ బాధలు, ఏ దుఃఖము, ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను, విచారంగాను, కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు.
0: He does not have any sorrow, any pain whatsoever. But still, sometimes he'll be acting as if he is having.
1: దైవం మానుష రూపేణ మనుష్యాకారమును పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటితమైనప్పుడే మానవులకు సదీశ సంబంధుడవుతాడు.
0: This is done by God when he comes down in the human form, because in the human form he should conduct himself in the natural
1: way. అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారము ధరిస్తుంటాడు.
0: This human form is taken so that he will be easily accessible to people.
1: రాముడు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు.
0: Rama acted as if he is tired and he
1: tired అయినట్టుగా లక్ష్మణ నేను ఇంక నడవలేను అని చెమటలు దుచ్చుకుని కింద వేస్తున్నాడు.
0: He was removing sweat from his brow and telling Lakshmana, I am tired, I will not be able to move.
1: ఇక్కడ ఏదైనా ఒక చిన్న పర్వతారా కుటీరము నిర్మించు, అందులో విశ్రాంతి తీసుకుందామన్నాడు.
0: You put up a hut somewhere here, we can take a little rest there.
1: ఎక్కడ వెయ్యాలి నాన్న అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ కాటేజ్
1: నీకిష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు. రామరామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు అర్జునుడు.
0: లక్ష్మణ బిగన్ జస్ట్ టెలింగ్ రామరామ వాట్
1: నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైన మాటలు నేను వినవలసి వచ్చింది అన్నాడు.
0: వాట్ ఆర్ మై మిస్టేక్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో, ఐ యామ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
1: లక్ష్మణుడు పడేటువంటి బాధను చూచి రాముడికి తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు.
0: Rama knew the mind of Lakshmana and why he was telling. But still, in order to make Sita understand this particular thing, he said, Lakshmana, what mistake have I committed? What is it that I have asked? Why are you feeling so
1: angry? చెప్పాడు అన్న, తల్లిని తండ్రిని భార్యను బిడ్డను రాజ్యమును సర్వసంగ పరిత్యాగుడై తమ ఆజ్ఞని నాకు ప్రాణంగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తమ వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒకటి ఉందా నాకు, నాకొక్కటి నేను.
0: లక్ష్మణ
1: ఏ ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వు ఏమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత గురువుండి అని తాను బాధపడినాడు.
0: Lakshmana said that I have given up everything, wife, father, mother and kingdom, everything I have come along with you, thinking that you are the father and Sita herself is the mother and this itself Ayodhya, and only to implement your will, and I don't have my own will at all, and you are asking me to construct and choose a place where I can construct it.
1: నాకు రెండో వాంఛ అనేటువంటిది లేదు, నీ ఆజ్ఞనే నా యొక్క ఇష్టం.
0: Your command is my wish and I don't have
1: ఇష్టం ఏదో అది నా ఇష్టం.
0: Whatever is your will, that is my wish.
1: నీవు ఏది చెప్పినా నేను తిరసావహించడమే నా కర్తవ్యం.
0: I obey and that is my duty.
1: నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు.
0: My goal and my everything is yourself. I don't have second thought.
1: ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి, రామ మరొక పర్యాయము లక్ష్మణుని ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
0: సీత ఇంటర్వ్యూ అండ్ జస్ట్ టోల్డ్ రామ
1: అనగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రం ఒక్కటి ఉండకూడదు.
0: దిస్ ఓన్లీ ఇస్ ఇల్లస్ట్రేట్ దట్ మ్యాన్ ఆర్ జీవ షుడ్ నాట్ హావ్
1: ఇటువంటి మ్యాన్. అంతా నీది, అంతా నీది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్, ఆల్ ఈజ్ యువర్.
1: చెప్పిన దానిని శిరసావహించడమే శరణాగతి యొక్క లక్ష్యం.
0: సరెండర్ రెఫర్స్ టు ఇంప్లిసిట్లీ ఇంప్లిమెంటింగ్ వాట్ హెస్ బీన్ ఆస్క్డ్ టు బి డన్.
1: ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో, నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను.
0: In that particular way, you come and sit in my train and I'll carry you, your luggage,
1: everything.
0: After coming here also, don't carry your luggage on account of your own ego sense or your hate and suffer.
1: కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమునందు శరణాగతి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: Krishna has been teaching in this context the importance of surrender as the highest point of devotion.
1: అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు.
0: Once you surrender, you'll be able to just get the grace of Lord wherever you are, and that will be in the form of pension. Grace will be flowing.
1: అనుగ్రహమునందున్నా,
0: whether you are in the forest,
1: ఆకాశమునందున్నా,
0: whether you are in the sky,
1: పట్టణమునందున్నా,
0: whether you are in the town,
1: పల్లెనున్నా,
0: whether you are in the
1: village, కట్టేటబడి ఉన్నా,
0: even if you are in the river,
1: నా నేనే దిక్కు అన్నాడు.
0: Wherever you are, I will be your shelter.
1: ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు.
0: In that particular order, come and surrender to me. That is the order and command of Krishna.
1: కనుక మనము కాలతత్వం లోపల మనము ఆ న్యాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటము అత్యవసరమని గుర్తించాలి.
0: Therefore, we'll have to recognize that to sanctify the principle of crime and to sanctify our work, we'll have to surrender ourselves and reach the goal.
2: That was the fourth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 5th August 1984, you just heard Bhagavan teaching us the true nature of the world.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 15th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 20th August 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ నరేట్స్ ది ఈవెంట్స్ దట్ లెడ్ టు ది కురుక్షేత్ర వార్ and the commencement of Gita. He also gives an introduction to the most important chapter in Bhagavad Gita, which is Sankhya Yoga, the Yoga of Wisdom. Sai Bhagavan Uvacha.
1: Kshudram Hrudaya Daurbhalyam. Weakness of the heart is rather mean.
2: Archana, ee neechamaina manasika daurbhalyamunu taramagottu dhairyamuga ee yuddha bhuminandu niluvuni aadeshinchadu krishnudu.
1: Krishna commanded Arjuna, give up the faint heartedness, fight in this war with courage.
2: హృదయ దౌర్బల్యమునకు మూల కారణము దేహాత్మభావం.
1: బాడీ కాన్షియస్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఫెయింట్ హార్టెడ్నెస్.
2: ఈ దేహాత్మభావమునకు అజ్ఞాన ప్రభావమే కారణం.
1: ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బాడీ కాన్షియస్నెస్.
2: ఏ తర్వాత అజ్ఞాన ప్రభావం చేత మానవుని యందు దేహాత్మభావన పెంచుకుని తద్వారా మానసిక దౌర్బల్యుడవుతున్నాడు.
1: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మ్యాన్ ఈస్ డెవలపింగ్ బాడీ కాన్షియస్నెస్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీఈస్ బికమింగ్ వీక్ మైండెడ్.
2: మానసిక దౌర్బల్యుడు ఎట్టి చిన్న కార్యమును కూడా సాధించలేడు.
1: With weak mindedness one would not be able to achieve anything even though it is small.
2: Kanukane madhya madhya geeta acharyudu naya matta balahinena labhyahani hrudaya daurbhalyamainatunte vaadu balahinudainatunte vaadu etti karyamunu kodanu sadhinchaledani nirupinchadu.
1: Geeta acharya in the process of giving Gita upadesha he has just said that a weak minded person cannot achieve and accomplish even a small thing. This has been repeated by him a number of times.
2: Manasika daurbhalyam kaligineṭunti vyaktike dukkha mohamulu ventaadutuntai.
1: A person who is weak minded will be haunted by sorrow and infatuation.
2: Dukkha munda leka moham munda ane vishayanni manam vicharinchinappudu మోహము ఉండినప్పుడే దుఃఖము మోహమును వెంటాడుతుంది.
1: బిట్వీన్ సారో అండ్ ఇన్ఫాచ్యుయేషన్ విచ్ ఇస్ ఫస్ట్ ఇఫ్ వీ ఎన్క్వైర్ ఇన్ టు వీ కమ్ టు ది కన్క్లూజన్ ఇన్ఫాచ్యుయేషన్ బ్రింగ్స్ అబౌట్ సారో.
2: మోహమే లేకుండా దుఃఖము ఆ స్థానం నందే ఉండదు.
1: వితౌట్ అటాచ్మెంట్ దెర్ వుడ్ బి నో సారో.
2: మోహము బింబము దుఃఖము ప్రతిబింబము.
1: ఇన్ఫాచ్యుయేషన్ ఆర్ అటాచ్మెంట్ ఈస్ ది ఆబ్జెక్ట్ and its image is sorrow.
2: ఈ బింబ ప్రతిబింబములే మానవుని ప్రధానమైన విరోధులు.
1: This object and its image, they are the primary enemies of man.
2: ఈ మోహ దుఃఖములు మానవుని కృంగదీయుచున్నవి.
1: This attachment and sorrow, they make him very weak.
2: నాది నేను నా వారు అనేటువంటిది ఒక మోహం.
1: Myself, my people and my things, this is ఇన్ఫాచ్యుయేషన్ అర
2: ఎంత కాలమైనప్పటికీ నాది నా వారు అనేటువంటి భావము ఉండినంత వరకు కూడాను ఈ దుఃఖం అనేటువంటిది వాణిని వెంటాడుతూనే ఉంటుండాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ ఎ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ అటాచ్మెంట్ హీ వుడ్ సర్టన్లీ బి హ్యావింగ్ సారో.
2: కనుక ప్రతి మానవుడు కూడాను నేను నాది నా వారు అనేటువంటి స్థానము నుండి మనము మనవారు అనేటువంటి స్థానమునకు మనం ప్రయాణం చేయాలి.
1: Therefore, every human being has to travel from the stage where he identifies himself with the things, himself, his own people and his own articles, he has to go the next step of we ours and our own people.
2: Neeru nadi navaru anitundi kevalam swarthaparamainatundi
1: I my things and my people. This is saturated with selfishness.
2: See swarthamainatundi bandhana.
1: Selfishness is bondage.
2: Kramakramina ee swartham nundi parathamunaku manam prayanam kavali.
1: From selfishness we must travel gradually to selflessness.
2: Vidyarthulu chakkaga gurtinchinatundi vishayamu oka SSLC anukondi leka 10th class anukondi examination ayin tarvata వారి రిజల్ట్స్ అంతా పేపర్ లో వస్తుంటాయి.
1: ఇట్ ఈస్ కామన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద స్టూడెంట్స్ దట్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ 10th స్టాండర్డ్ SSLC ది రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్.
2: న్యూస్ పేపర్ లోపల ఒక రెండు పేజీలంతా కూడాను ఈ రిజల్ట్స్ నంబరే ఉంటుంటాది.
1: ఇన్ ఏ న్యూస్ పేపర్ ఆల్మోస్ట్ 2 pages ది రిజల్ట్స్ ది నంబర్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ పాస్డ్.
2: కొన్ని లక్షల మంది నంబర్స్ అంతా ఉంటుంటాయి అక్కడ.
1: దేర్ కుడ్ బి ఏ ల్యాక్ ఆఫ్ పీపుల్ ది నంబర్స్ విల్ బి అనౌన్స్ దే.
2: అయితే విద్యార్థి చూచేది ఈ అన్ని నంబర్స్ చూడడు, తన నంబర్ ఎక్కడుందో దానిపైన మాత్రమే గమనం పెట్టుకుని ఉంటాడు.
1: బట్ ఎనీ స్టూడెంట్ ఈస్ కన్సర్న్ టు ఫైండ్ అవుట్ హిస్ పర్టికులర్ నంబర్ హీ డజంట్ సో మచ్ కేర్ ఫర్ ఆల్ ది అదర్ నంబర్స్.
2: ఇన్ని నంబర్స్ వచ్చినాయే నా మిత్రులు ఇంతమంది పాస్ అయినారే అనేటువంటి విషయాల భావము ఈ విద్యార్థిలో రాదు.
1: A student doesn't have that feeling of broad-mindedness, seeing all the numbers. So many of my friends have passed.
2: పూర్తి స్వార్థపరుడు కావటం చేత ఒక్క నంబర్ కోసమే తాను ఆ పేజీలంతా వెతుకుతూ ఉంటాడు.
1: As he is extremely selfish, he will be searching only for one number and that is his number.
2: ఇదే స్వార్థం.
1: This is selfishness.
2: ఈ స్వార్థమును కొంతవరకు లక్ష్యమును ఉంచుకొని పరాత్మను కూడాను అనుభవించుటకు ప్రయత్నించాలి.
1: Based upon this selfishness, we should try to understand selflessness also.
2: Smaraka udaharanam.
1: One more example.
2: 10 mandi mitru cheri oka photo teeskunnaru.
1: 10 friends have taken a photo.
2: ఈ ఫోటోలో 10 మంది వచ్చారని నా ముఖం ఎక్కడుంది నా ముఖం ఎక్కడుంది ముందు ఫోటోలో తన ముఖాన్ని మాత్రం ముందు చూస్తాడు.
1: ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ హిజ్ ఓన్ ఫోటో అమంగ్ ద 10.
2: ఇది కూడా కేవలము ఒక విధమైనటువంటి స్వార్థమైనటువంటి ఒక దృష్టి.
1: దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ నారో అండ్ సెల్ఫిష్ విజన్.
2: ఈ స్వార్థంతో పాటు పరు యొక్క ముఖమును కూడా చక్కగా వచ్చిన వాళ్ళేవా అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించాలి.
1: Along with his selfish feeling of looking at his own image in that particular photo, he has to try to find out how the other's photo has come.
2: మనది మనము మనవారు అనేటువంటి విశాల భావము లోపల సర్వుడి యొక్క యోగక్షేమాన్ని కూడా చూసుకుంటుంది ఈ యొక్క మనస్తత్వము.
1: With a feeling which is saturated with we, our things and our people, one would be able to just take care of the welfare of all the people.
2: Puramu Arjunudu Khandavanamu dahinchadu.
1: Once upon a time, Arjuna destroyed a forest of Khandava.
2: Inka ennenno yuddhamulu gavinchadu.
1: He has waged a number of wars.
2: Aa paristhiti endu తనకు ఈ విధమైనటువంటి యొక్క మమకారం కాని శోకము కాని రాలేదు.
1: At the time of fighting those wars, he never got either the sorrow or attachment.
2: అయితే ఈ మహాభారత యుద్ధము నందు మధ్యస్థానము నిలుచుకున్నటువంటి అర్జునుడు బంధువులను మిత్రులను పుత్రులను తిరుతండ్రులను తాతలను గురువులను నావారు అనుకునేటువంటి వారిని చూచాడు.
1: బట్ ద సేమ్ అర్జున స్టాండింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మహాభారత వార్, హీ టుక్ ఎ వ్యూ ఆఫ్ హిజ్ ఓన్ క్లోజ్ రిలేటివ్స్, హిజ్ ఓన్ టీచర్స్, హిజ్ ఓన్ అంకల్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ హీ గాట్ ఎ పర్టికులర్ ఫీలింగ్.
2: ఇక్కడ నావారు అనేటువంటి యొక్క మమత్వం ఈ మోహము రావటం చేత తాను అనేక విధములుగా కూడాను కొంత మోహమునకు కట్టుబడి అజ్ఞానము ఉరి అవుతూ వచ్చాడు.
1: హి వాస్ సబ్జెక్టెడ్ టు ద ఫీలింగ్ ఆఫ్ మైండ్నెస్ అండ్ విత్ దట్ అరోస్ ఇన్ఫాచుయేషన్ అండ్ కాన్సిక్వెంట్లీ సారో.
2: రాయబారమునకు పంపే సమయమునందు అర్జునుడు, కృష్ణుడు కొంచెం ఆలస్యం చేస్తున్నాడే, తక్షణమే యుద్ధము గావించాలి అనేటువంటి ఉత్సాహంతో కృష్ణుని అనేక విధములుగా పురికొలుస్తూ వచ్చాడు అర్జునుడు.
1: When Krishna was sent on peace mission, Arjuna was very much interested in waging a war and he was trying to provoke Krishna to see that this mission fails.
2: రాయబారమునకు అనేక విధములుగా ప్రయత్నం చేస్తుండేటువంటి సమయం లోపల కృష్ణ, ఈ రాయబారంతో జరిగేటువంటి పని కాదు, యుద్ధమునకు సిద్ధం కావటమే మంచిది అని ధైర్య సాహసములతో కృష్ణునికి చెప్పాడు.
1: Arjuna told Krishna with a lot of courage in his heart that Arjuna, Krishna, this particular thing is not going to be settled by
2: Kauravulu. Rayabaramu kudireetunte vaaru kaadu.
1: Kauravas would not agree for this particular mission.
2: Yetlanaga,
1: Shiva asked as to how this could be described.
2: Kalakutamuna amrutamu sujimpavila.
1: Nectar cannot arise out of the poison.
2: భయదావాగ్నిలో మల్లె పూల వెద జల్లు లీలా.
1: హౌ కెన్ యూ గెట్ ఎ పీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఓషన్ ఆఫ్ టెర్రర్?
2: ముష్కరు నిమ్రోల హితోక్తులు మేలా గుణజాల వైడేలా ఈ సంధి మాటలిక గోపాల.
1: హి సెడ్ గోపాల, why all these words of peace? They will never be acceptable to them. Let us not indulge in this kind of peace mission.
2: Kuracha buddula kauravulara varatoragi mana pottu kottura.
1: Those mean minded kauravas, would they agree for and accept our proposals?
2: Chalika uttara dakshina dhruvamulu kaliyuna yuddhamu siddhamanaka kalaharanamika yela.
1: Is it possible to bring North Pole and South Pole together? Similarly, it is impossible to bring peace mission. Why do you make efforts in this particular direction, O Krishna?
2: Pandavulu uttara disi andunnaru, Kauravulu dakshina disi andunnaru. ఈ ఇరువురు కలవాలంటే ఇటువైపున పడమరు, ఇటువైపున తూర్పు అడ్డం వస్తుంది, కనుక మీరు కలవాలంటే ఇంకా పైన్నే కలవాలి కానీ కింద కలచడానికి వీలు కాదని చెప్పనని దృఢంగా చెప్పాడు అర్జునుడు.
1: అర్జున ఎక్స్ప్లెయిన్ దట్ పాండవాస్ ఆర్ ఆన్ ద నార్థన్ సైడ్, కౌరవాస్ ఆర్ ఆన్ ద సౌదర్న్ సైడ్ అండ్ బిట్వీన్ దెమ్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్. ఇఫ్ ఎట్ ఆల్ దే హావ్ టు జాయిన్ టుగెదర్, దే హావ్ టు జాయిన్ ఓన్లీ ఇన్ హెవెన్ అండ్ నాట్ ఆన్ ఎర్త్. అండ్ దట్ వే హి జస్ట్
2: ఆర్ హెవెన్ ఆర్ హెల్,
1: హెవెన్ ఆర్ హెల్ బట్ నాట్ సర్టన్లీ ఆన్ ఎర్త్.
2: కనుక ఈ విధంగా ఆలస్యం చేయుచున్నటువంటి కృష్ణుణ్ణి అనేక విధములుగా కూడాను తాను తొందర చేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: అర్జున వాస్ ట్రైంగ్ టు హేజన్ అప్ ఆల్ దీస్ థింగ్స్ విత్ కృష్ణ, హూ వాస్ ట్రైంగ్ టు షోస్ ఎలిటల్.
2: కారణమేమి? తన బంధువులను, తన మిత్రులను, తన యొక్క గురువులను, తన యొక్క తాతలను ఎవరిని చూడలేదు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ అర్జున అట్ దట్ టైమ్? He did not see any one of his relatives, grandparents and none so ever.
2: Drushti kontavarakunu vikasinchaka puramu, idi visalamainatu bhavanga undinadi Arjunaku.
1: Before the vision was blossom, it seems Arjuna had very broad vision.
2: Yuddha bhoomilo madhya bhagamlo nilchina samayam lopala andarni drushtini prasarinchadu.
1: Once he stood in the middle of the war field, took a look at the relatives.
2: Aanadu yuddhamunaku purukalpinatuvanti oka Arjunude ee madhyasthanam nandu nilchi, Krishna, indari bandhu mitru guru putrula jampi bharinchutettulo naa kannulu tiruguchunnavika kaalamu gadapaka kadalu mintiki.
1: The same Arjuna, when he stood in the middle of the battlefield, took a look at the close relatives and friends, his eyes began reeling and he suffered from giddiness and he just said, well, Krishna, I would not be able to fight the war.
2: ఈ మాటలు విన్న తక్షణమే అర్జును చూచి కృష్ణుడు మండిపడ్డాడు.
1: The moment
2: ఉద్రం హృదయ దౌర్బల్యం అని కొంతవరకు దూషించాడు కూడా అర్జున్ని.
1: The moment Krishna heard these words of Arjuna, he was very much angry. He advised him by telling, it is mean-mindedness.
2: ఈ విధమైనటువంటి పిరికి పంద యుద్ధమునకు సిద్ధం ఎందుకు కావాలి?
1: such a timid fellow as you are, why did you get ready for the war?
2: కేవలము ధీరత్వంగా నిరూపణ చేసి దీనుడై ప్రతిపిస్తున్నావు.
1: You posed as if you were a hero and a courageous fellow, but you seem to be suffering from timidity.
2: ఇలాంటి శోకముతో బాధపడేటువంటి వ్యక్తి కేవలం వైద్యులకు శిష్యుడే కాని యోగులకు శిష్యుడు కాదు.
1: A person who suffers from such faint-heartedness can be a disciple of a doctor and not a disciple of a yogeshwara.
2: కనుక ఇలాంటి వాడిని నా శిష్యుడు అని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటుగా ఉంటుంది.
1: I feel ashamed of accepting you as my disciple.
2: యుద్ధము అప్పటికప్పటికి ఉట్టిపడినటువంటిది కాదు.
1: War did not arise suddenly.
2: ఇది 3 నెలల నుంచి కూడా దీని యొక్క రాయబారం జరుగుతూనే ఉంటుండాలి.
1: The mission has been going on for the past 3 months and preparations also.
2: ఆనాడే ఈ విధమైనటువంటి యొక్క దీనిని ప్రదర్శించి ఉండిన నేను ఇందులో పాల్గొని ఉండేటువంటి వాడిని కాను.
1: If only in the beginning itself he has shown this kind of disinclination, I would not have taken up this particular task at all.
2: బంధువులకు స్నేహితులకు అనేక విధములుగా పత్రములు రాసి వారి యొక్క సమ్మతిని పొంది ఈనాడు సర్వ బంధువులు కూడా చేరినటువంటి ఈ సమయం లోపల నీ ఛాత్ర ధర్మం నిర్మూలన చేసుకుంటున్నావు.
1: After writing letters to friends and relatives, getting their approval, and after assembling all of them, then you are just destroying your own true spirit of chhatra.
2: Neevu dourbhagyudu, dourbhagyudavu.
1: You are an unfortunate fellow and a faint hearted one.
2: Antiye kaadu neevu piriki pandavu annadu.
1: You are extremely timid fellow.
2: నీ పోటి వారిని చూచి ఇంకా రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడాను నీ యొక్క మనమలను కొడుకులు కూడాను నీ యొక్క పరాక్రమం చూచి నవ్వవలసి వస్తుంది అన్నాడు.
1: ది కమింగ్ జనరేషన్స్ విల్ హావ్ టు లాఫ్ అట్ యువర్ ల్యాక్ ఆఫ్ కరేజ్.
2: నీవు అర్జునుడు అని పేరు పెట్టుకున్నావు.
1: యు హావ్ టేకెన్ ది నేమ్ ఆఫ్ అర్జున.
2: అర్జున అనగా దీనికి అర్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అర్జున?
2: ఈ అర్జున అనగా పవిత్రము అని నిర్మలము అని దీనికి అర్థం.
1: అర్జున యాక్చువల్లీ మీన్స్ సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
2: ఇలాంటి నిర్మల నిశ్చలమైనటువంటి యొక్క అర్జునుకు ఈ మాలిన్యము ఈ దౌర్భాగ్యము ఎందుకు ప్రవేశించింది?
1: ఫర్ సచ్ ఎ పర్సన్ యాజ్ అర్జున హూ ఈస్ ప్యూర్ అండ్ హూ ఈస్ సేక్రెడ్,
2: దీనికంతా మూల కారణము అజ్ఞానము.
1: ఫర్ దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇగ్నోరెన్స్.
2: ఈ యొక్క రోగమును చక్కగా కనిపెట్టినటువంటి వైద్యుడు కనుక నారాయణుడు దానికి తగినటువంటి యొక్క చికిత్సకు పూనుకుంటున్నాడు.
1: నారాయణ బీయింగ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిసీజ్, హీ గాట్ హింసెల్ఫ్ ప్రిపేర్డ్ టు ట్రీట్ ఇట్.
2: భగవద్గీత ప్రారంభమైన తక్షణమే ఏ కర్మయోగము ఏ ధర్మయోగము ఏ యొక్క నిష్కామ కర్మను ఇలాంటి బోధనలు చేయవచ్చును, భక్తి యోగమును కూడా బోధించవచ్చును.
1: In the beginning of Bhagavad Gita itself, Krishna could have taught Bhakti Yoga or Karma Yoga or Nishkama Karma Yoga.
2: Asalu Krishnudu matladadaniki prarambhinchatame rendo adhyayam.
1: Krishna commenced speaking only in the second chapter.
2: Modati adhyayam antha kudanu Arjuna yokka godava yerchukotamlone saripoyindi.
1: The entire first chapter is devoted to the record of the weeping and the crying of
2: ye matramu andulo konchit kinchit maataina kudanu taanu upayoga pettaledu.
1: Krishna did not interfere at all even for a small while, for a little.
2: Rendava adhyayamulo prarambhinchindi 11th shlokam.
1: In the second chapter from the 11th shloka Krishna began teaching.
2: Anta varaku opiga pattukunnadu Krishnudu.
1: Krishna exercised patience until such time.
2: Ayya nee saruku inka ayipoyinda ani prashninchadu.
1: He questioned, have you exhausted all your stock?
2: Unna sarukanta talalo nimpukunnadanta kudanu pillala examination hall lo poi paper lo chutinattuga empty head ayipoyindi Arjunuki.
1: Just as students head become empty after writing the examination, Arjuna's head became empty after exhausting all his sorrow in the form of first chapter.
2: Appudu prarambhinchadu Krishnudu.
1: Then Krishna commenced.
2: Nee endu karpanya doshamu praveshinchindi?
1: In you the defect of mean mindedness, weakness has entered.
2: దీనికి తగినటువంటి వైద్యం చేస్తానని తాను కోరుకున్నాడు.
1: ఐ నో హౌ టు ట్రీట్ ఇట్, ఐ విల్ డూ ఇట్, హి సెడ్.
2: కారణమేమనగా అజ్ఞానమే ఈ మోహమునకు ఈ శోకమునకు కారణమని గుర్తించాడు.
1: ఇగ్నోరెన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాచ్మెంట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, దిస్ వాజ్ రికగ్నైజ్డ్ బై కృష్ణ.
2: అప్పుడే సాంఖ్య యోగమును ప్రారంభించాడు.
1: దెన్ హీ కమెన్స్ సాంఖ్య యోగ.
2: సాంఖ్య విషయమునకు సంబంధించినటువంటి ఆత్మ అనాత్మ భావము స్వరూపము యొక్క తత్వం.
1: సాంఖ్య యోగ ప్రైమరీలీ డీల్స్ విత్ ఆత్మ అండ్ అనాత్మ, సెంటియెంట్ అండ్ ఇన్సెంటియెంట్ ఆర్టికల్.
2: అజ్ఞానములో ఉండినటువంటి వానికి ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విషయములు ఎట్లా అర్థమవుతాయి?
1: ఎ పర్సన్ హూ ఈజ్ సో క్లీన్ ఇగ్నోరెంట్, హౌ కుడ్ హి అండర్స్టాండ్ ఆత్మ అండ్ అనాత్మ?
2: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
1: వన్ ఫైన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
2: రోగంతో ప్రమాదమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వానికి డాక్టర్ మొట్టమొదట ఆ ప్రమాదమును తప్పించేటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి.
1: వెన్ ఎ పేషెంట్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్, డాక్టర్ హ్యాస్ టు సీ దట్ హీ గోస్ అవుట్ ఆఫ్ డేంజర్.
2: తదుపరి తగినటువంటి ఉపచారములు చేయాలి.
1: ఆఫ్టర్ దాట్ హీ కెన్ అండర్టేక్ ది అదర్ ట్రీట్మెంట్.
2: మొదలు ప్రమాదము ఉంచుకుని పోతుంటుంటే ఉపచారాలు చేస్తూ కూర్చుంటే ఈ ప్రమాదము తప్పదు.
1: When he is in great danger, unless he is saved from that, the other things will not be of
2: much avail. మొత్తం ఒక ప్రమాదమును కొంతవరకు చల్లార్చి తదుపరి ఉపచారములో ప్రారంభించాలి.
1: First save him from the danger and then give the other treatment.
2: మునిగిపోయేటువంటి వాడిని మందులు లేవదీసి తదుపరి కొన్ని ఉపచారములు చేయాలి.
1: If a person is getting drowned, take him out, bring him to the bank, then you can give the other treatment.
2: వాడు మునిగిపోతుంటే వాడికి ఉపచారాలు చేయడానికి పోతుంటే మునిగి చచ్చిపోతాడు.
1: When he is getting drowned, if you want to just give him all sorts, if you want to try to give him comfort,
2: అదే విధంగానే అర్జునుడు శోకమోహములో మునిగిపోతున్నాడు.
1: In the same way, Arjuna was sinking and he was full of sorrow and attachment.
2: కనుక మనం శోకమోహములకు తగినటువంటి ట్రీట్మెంట్ చేయాలి.
1: Therefore, in the first place, the treatment will have to be to deal
2: ఆ బలహీనతలో ఉండినటువంటి వానికి ధైర్య సాహసం అనేటువంటి చక్కని స్ట్రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చాడు అర్జునుడు కృష్ణుడు.
1: కృష్ణ గేవ్ ఎ స్ట్రాంగ్ ఇంజెక్షన్ ఆఫ్ కరేజ్ అండ్ వాలర్ ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ సారో.
2: ధైర్య సాహసమును అందించే నిమిత్తమై ఈ ఆత్మ అనాత్మ యొక్క విషయాన్ని బోధించడానికి ప్రారంభించాడు.
1: ఇన్ ఆర్డర్ దాట్ అర్జున గెట్స్ కరేజ్ అండ్ వాలర్, హీ ఎక్స్ప్లెయిన్ ఆత్మ అండ్ అనాత్మ.
2: అర్జున, భయభ్రాంతులతో మనం ఎట్టి చిన్న కార్యములు కూడా సాధించలేము.
1: అర్జున, విత్ ఫియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఎనీథింగ్.
2: కనుక నీవు ధైర్యముతో నిలచాలి.
1: స్టాండ్ కరేజియస్లీ.
2: ఏ విధమైన భయానికి అవకాశం కాకుండా చూసుకోవాలి.
1: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫియర్.
2: బీ ఫియర్లెస్.
1: బీ ఫియర్లెస్ సార్.
2: ఈ విధముగా నువ్వు ఉండినప్పుడే నీతో ఎంత కార్యములను కూడా నేను సాధిస్తాను.
1: Only when you are like that, I can make you to achieve many things.
2: Krishnudu asanamandu kuda nu navutune untunnadu.
1: Even at that time, Krishna was found smiling.
2: Arjunudu yedustune unnadu.
1: Arjuna was crying.
2: Navvevadu Narayanudu, yedchevadu Narudu ani.
1: The one who is always smiling, he is Narayana. The one who cries is Nara.
2: Yedchevadu Ajnani, navvevadu Jnani.
1: A crying person is ignorant. A person who is always smiling.
2: జ్ఞాన అజ్ఞానములు అనేటువంటిది ఇక్కడనే ఉంటుండాలి, కనిపిస్తూనే ఉంటుండాలి ఆత్మ అనాత్మ యొక్క విభాగంలో.
1: The difference between wisdom and ignorance can be seen there itself.
2: కృష్ణుడు ఆత్మ.
1: కృష్ణ ఇస్ ఆత్మ.
2: ఇంకా అర్జునుడు అనాత్మ.
1: అర్జున ఈజ్ అనాత్మ.
2: నీది నాది సంబంధించినటువంటి విషయాన్ని నీకు బోధిస్తానన్నాడు.
1: కృష్ణ సే things relating to me and to you, I would like to explain.
2: నేను నీవు కావాలా, నీవు నేను కావాలా?
1: I should become you and you should become me, he is Krishna said.
2: నేను నీవు కావాలనుకుంటే నేను ఒక దౌర్బల్యుడు కావాలి.
1: If I should become you, I should also become weak minded.
2: నాకు ఇట్టి దౌర్బల్యం నాలో ఏమాత్రం కూడా ప్రవేశించదు.
1: It is impossible for any entry of such weakness in me.
2: లేక నీవు నేను కావాలని ఆశిస్తున్నావా, నన్ను ఫాలో చేయి.
1: If you want to become me, then you have to follow me.
2: అప్పుడే కరిష్యే వచనం తవ అన్నాడు అర్జునుడు. స్వామి, మీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
1: దెన్ అర్జున సెట్, స్వామి, ఐ వుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో యువర్ కమాండ్.
2: ఈ విధముగా ముందు అతనికి ధైర్య సాహసములను అందించి కార్యముల యందు ముందంజ వేసేటువంటి యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా అందించాడు.
1: ఆఫ్టర్ గివింగ్ సఫిషియంట్ ఎన్కరేజ్మెంట్ అండ్ కరేజ్ టు అర్జున, హీ మేడ్ హిమ్ టు అండర్టేక్ ఫైటింగ్ అండ్ యాక్షన్.
2: ఈ సాంఖ్య యోగములో మొట్టమొదట దేహ యొక్క తత్వాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ ది సాంఖ్య యోగ, థింగ్స్ రిలేటింగ్ టు బాడీ వర్ టాట్.
2: అర్జున, నీవు చూచినటువంటి వారందరూ నీ బంధువులని నీ మిత్రులని నీవు భావిస్తున్నావు.
1: అర్జున, ది పీపుల్ హూమ్ యు హావ్ సీన్ యు ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్.
2: ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు?
1: హూ ఈజ్ రిలేటివ్ అండ్ హూ ఈజ్ అ ఫ్రెండ్?
2: ఎవరు దేహి, ఎవరు దేహము?
1: హూ ఈజ్ బాడీ అండ్ హూ ఈజ్ ద ఇంటర్?
2: దేహములంతా కూడా కేవలం నీటి బుడగల వంటివి.
1: ఆల్ ది బాడీస్ ఆర్ లైక్ వాటర్ బబుల్.
2: నీ బంధువులు, నీ మిత్రులు, చరువులు కూడాను ఈనాడు మాత్రమే కలిగినటువంటి వారు, చేరినటువంటి వారు కాదు.
1: ఆల్ యువర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్, దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఓన్లీ టుడే.
2: అనేక జన్మల నుండి వారు, నీవు, నేను కూడా వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం.
1: ఫర్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ, ఆల్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్టెడ్ అండ్ యూ ఎగ్జిస్టెడ్ అండ్ మీ ఆల్సో ఎగ్జిస్టెడ్.
2: దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఇవి కేవలము మానవుని యొక్క ఉపాధులు.
1: బాడీ, మైండ్, ఇంటెలిజెన్స్, దిస్ ఆర్ ఆల్ ఓన్లీ ది ఓన్లీ అడ్జెంట్స్ ఆఫ్ ఎ పర్సన్.
2: ఇవి ఉపాధులు అనగా మనము ధరించినటువంటివి, వస్త్రములు వంటివి.
1: దిస్ ఆర్ సంథింగ్ లైక్ ది క్లోత్స్ దట్ వి హావ్ వోర్న్.
2: ఇవి మనము ధరించి, ఇవి జడములైనటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ ఇనర్.
2: ఈ జడములైనటువంటి దానికోసం సంబంధ బాంధవ్యం నీవు అభివృద్ధి పరచుకొని ఈ శోకమోహంకు గురి కావద్దు.
1: వై డూ యూ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఇనర్ థింగ్స్ అండ్ సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ టు సారో అండ్ ఇన్ఫాక్ట్.
2: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
2: నీ బంధువులకు, నీ మిత్రులకు తగినటువంటి గౌరవ మర్యాదలు నువ్వు చేయవచ్చు.
1: ఆల్ ది ఆనర్ అండ్ ది అదర్ థింగ్స్ డ్యూ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
2: అయితే
1: బట్
2: ఈ యుద్ధ భూమిలో వాయు వరుసలకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ దేర్ కెనాట్ బి ఎనీ రూమ్ ఫార్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
2: ఒకరు ఎదురు పార్టీ, రెండవది వారిని ఎదిరించేటువంటి పార్టీ.
1: దేర్ ఆర్ టూ పార్ట్స్, వన్ అపోజిట్ టు ది అదర్.
2: ఇక్కడ రెండు లక్ష్యములు మాత్రమే ఉంటుండాలి.
1: దేర్ ఆర్ ఓన్లీ టూ ఆబ్జెక్టివ్స్.
2: కనుక ఈ విధమైనటువంటి యొక్క బంధుమిత్రుల యొక్క సంబంధం అనేటువంటిది ఈ యుద్ధ భూమిలో ఏమాత్రం కూడా వాయు వసలడటానికి పెండిండు కావు అని చెప్పాడు.
1: టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ మ్యారేజ్ ఫంక్షన్.
2: కనుక నీవు యుద్ధ భూమిలో ఉన్నావా లేక భద్రభూమిలో ఉన్నావా?
1: ఆర్ యూ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఆర్ యూ ఇన్ ఎనీ అదర్ ప్లేస్?
2: కనుక యుద్ధమునకు వచ్చినటువంటి వాడు యుద్ధము గావించు.
1: You have come for fighting, fight.
2: దీనిని ఆధారం చేసుకుని ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకం లోపల ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవ మామక పాండవ శివ కిం కురువత్ సంజయ అన్నాడు సంజయుని చూచి.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ధృతరాష్ట్ర ఆస్కర్ సంజయ, సంజయ వాట్ ఆర్ మై పీపుల్ డూయింగ్ అండ్ వాట్ ఆర్ పాండవాస్ డూయింగ్?
2: ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ రెండు కాదు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు.
1: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఈస్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ధర్మ, వాట్ ఆర్ దే డూయింగ్?
2: యజ్ఞయాగాది క్రతములు ఆచరించడం చేత అది ధర్మక్షేత్రంగా మారింది.
1: ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ సాక్రిఫైసెస్ హ్యావ్ బీన్ డన్ అండ్ దేర్ఫోర్ ఇట్ మే బి డిస్క్రైబ్డ్ యాస్
2: గురునందనులు ఆడుకున్నటువంటి ప్రదేశం, కనుక దీనికి కురుక్షేత్రము అని పేరు వచ్చింది.
1: చిల్డ్రన్ ఆఫ్ కురు హ్యావ్ ప్లేడ్ ఆన్ దట్ పర్టికులర్ ఫీల్డ్, దేర్ఫోర్ ఇట్ ఇస్
2: కనుక ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో. ధర్మక్షేత్రం అనగా ఏమి? అనేక విధమైనటువంటి స్వార్థరహితమైన, పవిత్రమైన, దివ్యమైన, నవ్యమైన, భవ్యమైనటువంటి భావముతో కూడినటువంటిది.
1: ఆల్ సేక్రెడ్ ఆస్పీషియస్ థింగ్స్ హావ్ బీన్ డన్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్, దేర్ ఫోర్ ఇట్ బి డిస్క్రైబ్డ్ యాజ్.
2: అనగా దీనికి మన దేహమునే ప్రమాణంగా తీసుకుందాం.
1: వీ కెన్ టేక్ అవర్ ఓన్ బాడీ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్.
2: పుట్టినప్పుడు ఈ దేహము నిర్మల, నిశ్చల, నిస్వార్థమైనటువంటి రీతిగా పశుపాపగా ఉంటుంటుంది.
1: వెన్ దిస్ బాడీ వాజ్ బోర్న్ ఇట్ ఇస్ ప్యూర్ అండ్ అన్బ్లెమిష్డ్.
2: ఎట్టి కామక్రోధ రోగమోహం వాచ్యమైనటువంటి ఈ అరిషత్ వర్గంలోకి ఏమాత్రము తాను బానిస కాదు.
1: ఇట్ వాజ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
2: నిరంతరము ఆనందంతో చిరునవ్వులు చిందులు దొరుకుతుంటాయి సంటి బిడ్డ.
1: A small child just born could always be happy.
2: ఒక్క ఆకలికి మాత్రం ఏడుస్తుంది గాని అన్య భావాలకు ఏమాత్రము తాను యోచన చేయదు.
1: ఇట్ క్రైస్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ హంగ్రీ, అదర్వైజ్ నాట్. ఇట్ విల్ ఆల్వేస్ బి హ్యాపీ.
2: దొంగ వచ్చి చూచినా నవ్వుతుంది, దొర వచ్చి చూచినా నవ్వుతుంది చంటి బిడ్డ.
1: వెన్ బీట్ ఎ థీఫ్ ఆర్ బీట్ ఎ కింగ్, హూఎవర్ టేక్స్ ఎ లుక్ అట్ ఇట్, ఇట్ స్మైల్స్ అట్ దెమ్.
2: కొట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది, ముద్దు ఎట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది.
1: ఇట్ లాఫ్ అండ్ స్మైల్ అట్ ఎ పర్సన్ హూ హాస్ కమ్ టు బీట్ ఇట్ ఆర్ హూ హాస్ కమ్ టు ఫాండ్లింగ్.
2: అదే విధంగానే చంటి బిడ్డలు నిర్మలంగా ఉంటుంటారు కనుక ఆ వయసు అది ధర్మక్షేత్రమైనటువంటి దేహం.
1: చైల్డ్ యాజ్ ఇట్ విల్ బి ప్యూర్ ఇట్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మక్షేత్ర.
2: అనగా ఎట్టి గుణములకు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి దేహములకి ధర్మక్షేత్రము అని.
1: ఏ బాడీ విచ్ ఇస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ది గుణస్ సత్వరజస్తమో
2: పెరుగుతూ ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి.
1: యాజ్ ది బాడీ గ్రోస్ ఆన్ ఇట్ గ్రోస్ ఆన్ కలెక్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
2: ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది అహంకారము, క్రోధము, తాపము, మోహము, ఈ గుణములు పెరుగుతూ పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: జెలసి, హేట్రేట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, అటాచ్మెంట్, వెన్ ఆల్ దీస్ థింగ్స్ డెవలప్ దిస్ బికమ్స్ కురుక్షేత్ర.
2: కాబట్టి ధర్మక్షేత్రము ఇదే, కురుక్షేత్రము ఇదే.
1: Therefore, the same body is dharmakshetra and it is kurukshetra also.
2: ee manchi chettalu rendu kudumam manu kurukshetramlo untunnayi.
1: Both good and bad are they find a place in our heart.
2: Pandava kauravulu yokka yuddhamu 18 dinalu maatrame jarigindi.
1: The war between pandavas and kauravas was there for it lasted only for 8
2: years. Manchi chettalu yokka gudamulu yuddhamu jeevithamanta jarugutu untadi.
1: But the war between good and bad, it goes on throughout the life.
2: దీనికి ఒక ఎండ్ అనేటువంటిది, అంత్యం అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ వార్.
2: కనుకని అతను ఆ దృష్టి అందించుకుని ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు పాండవులు కౌరవులు నావారు అనగా ఏంటి, మమత్వంతో కూడినటువంటిది నావారు.
1: మై పీపుల్ కౌరవాస్ అండ్ పాండవాస్
2: అని మమత్వంతో కూడినటువంటిది ఈ రజో తమో గుణము.
1: రజో తమో attributes and gunas, they are associated with mamatvam.
2: Mamaka pandavas cheva, pandava anadani enti pure adi satvikamainatundi yokka gunamulu.
1: The word pandava stands for purity and satvic nature.
2: Telladanamunaku nirmalatvaniki pandavatvam ani peru.
1: For whiteness and purity the word used is pandavatvam.
2: Evarikaina tella jabbu vachindante pandu rogam untaru. Pandava anadani enti tella jabbu ani, tellaga undeyatundi.
1: If any person gets a disease, it is called Pandu Rogam.
2: Pandu Rajuku adhe jabbu.
1: The king Pandu suffered from that.
2: Atani peru kudunu Pandu.
1: His name also is Pandu.
2: Kanuka atani putrulu ainatundi varu kabatti itulu parishuddhamainatundi yokka varu Pandavulu.
1: The children of Pandu therefore are pure.
2: Anaga deeni yokka antaratham enti, rajoguna tamogunamulakunu satvikamunaku yuddham prarambhamaindi.
1: In other words, the inner significance of it is a war commenced between సాత్విక గుణ అండ్ రజోగుణ అండ్ తమోగుణ.
2: ఈ ఇరువురు చేరి కిమకురు సంజయ ఏం చేస్తున్నారప్ప అని అడిగాడు.
1: ధృతరాష్ట్ర ఆస్క్డ్ సంజయ.